0: హృదయంగా హృదయాన్ని బ్రద్దం చేస్తుంది.
1: ఇట్ కెన్ బ్రేక్ ది హార్ట్,
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: ఇట్ కెన్ కిల్ ది పర్సన్,
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: ఇట్ కెన్ గివ్ లైఫ్ ఇట్ సెల్ఫ్,
0: జీవాన్ని పోషిస్తుంది.
1: ఇట్ కెన్ ఎంకరేజ్ ది
0: లయాన్ని చేరుస్తుంది.
1: ఇట్ కెన్ మేక్ వన్ రీచ్ ది గోల్.
0: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు, పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ కాంట్రడిక్టరీ అండ్ ఆపోజిట్ ఎఫెక్ట్స్. ఇట్ ఈస్ బోత్ బై ది వర్డ్ ఇట్ సెల్ఫ్.
0: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
1: బై యూజింగ్ వర్డ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్.
0: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
1: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్, ప్రాపర్ వర్డ్.
0: అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
1: ఏ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
0: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
1: దే సే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్.
0: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
1: వాట్ ఇస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ బీన్ కండక్టెడ్ ఫర్ దిస్?
0: పరిశోధన లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజంట్ ఇట్?
0: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
1: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
0: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
1: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
0: ఇది వినిపించేటువంటిది కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
1: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ ఇయర్.
0: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు.
1: దే ఆర్గ్యూ దాట్ బై నియర్ వరల్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు థింక్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
0: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
1: వన్ ప్రిసెప్టర్ టీచర్ బ్రాట్ టు హిమ్ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ హి వాస్ టీచింగ్ వేదం.
0: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
1: టు దట్ పర్టికులర్ ప్లేస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాపెన్ టు బి ఎన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంటర్డ్ దేర్.
0: ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు.
1: దిస్ టీచర్ వాస్ టీచింగ్ కంటిన్యూస్లీ ఓవర్ నంబర్ ఆఫ్ అవర్.
0: ఐఏఎస్ ఆఫీసర్ కి హెడ్ ఏక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
1: దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడ్ ఏక్.
0: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకమునందుంచుకుని దాన్ని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
1: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్ సార్, దీస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్, దేర్ ఇస్ నో నీడ్ అన్నెసెసరీ టు బాదర్ దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్ విత్ సచ్ లాంగ్ లెక్చర్ విచ్ విల్ బి యూజ్డ్.
0: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
1: సచ్ స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావ కుట్ ఈజీలీ అండర్స్టూడ్ అండ్ గ్రాస్ విత్ ది స్మాల్ స్టూడెంట్.
0: అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు యొక్క మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
1: ద టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇంప్రెషనబుల్ ఏజ్ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ క్లియర్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్.
0: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
1: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
0: మాటల చేత మనసులు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
1: హౌ కెన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్మ్ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్.
0: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
1: ద టీచర్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్.
0: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
1: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
0: అతి విద్య కొంతవరకు మతిహాని కలిగిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ sometimes results in some kind of badness.
0: Anumanalu adhikam gaavistundi.
1: Increasing doubts will emerge.
0: Telivitelu penchutundi kaani gunamunu chinchutundi.
1: It improves and encourages cleverness but it brings down the virtues.
0: Cheppinanta sepu cheppadu ee adhyapakudu.
1: This teacher tried his best and explained as much as he could.
0: Inka ataniki కార్యరూపములో అతనికి సరి అయినట్టు ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
1: ద టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
0: వాణిని లేపాడు.
1: ది టీచర్ ఆస్క్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్.
0: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏ అఫీసర్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
1: హీ టోల్డ్ దట్ స్మాల్ యంగ్ కిడ్ చైన్ యు గో అండ్ లెట్ దిస్ ఐఏ ఆఫీసర్ అవుట్ ఫిజికలీ.
0: ఈ మాట వినేటప్పటికి ఐఏ ఆఫీసర్ మండిపోయాడు.
1: ద మోమెంట్ హీ హెర్డ్ దిస్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్
0: పట్టలేని కోపం ముట్టిపడింది.
1: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
0: నీ ఎవరనుకున్నావు నేను పెద్ద ఆఫీసరు ఈ విధంగా చిన్న పిల్లవాడితో నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా, ఎంత గర్వం ఎంత అహంకారం అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ షౌటింగ్ హూ డు యు థింక్ ఐ యామ్ ఐఏఎస్ ఆఫీసర్ యు ఆర్ ఆస్కింగ్ ది స్మాల్ చైల్డ్ టు గెట్ మీ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్ మిమ్మల్ని కొట్టలేదు కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
1: దిస్ టీచర్ దెన్ టోల్ ది ఆఫీసర్ వెల్ సార్ ఐ డిడ్ నాట్ జస్ట్ బీట్ యూ ఆర్ హిట్ యూ బై మియర్ వర్డ్ యూఆర్ జస్ట్ గెటింగ్ హర్ట్.
0: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
1: ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ది రీజన్ ఫార్ యువర్ బికమింగ్ సో
0: యాంగ్రీ కదా. కనుక ఈ మాట ఇన్ని విధములుగా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనది అన్నాడు.
1: దేర్ఫోర్ హీ సెడ్ దట్ వరల్డ్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సో మచ్ ఆఫ్ హార్మ్ ఆఫ్ గుడ్.
0: అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటికి వెళ్ళాడు.
1: యాజ్ దిస్ ఆఫీసర్ అక్వైర్డ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూలీ హీ వాక్డ్ అవుట్.
0: మాట అనేది ఆ శక్తివంతమైన ఉంటుంది.
1: వరల్డ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
0: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
1: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
0: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
1: ధృతరాష్ట్ర వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాజ్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ అగోనీ.
0: సూటైనటువంటి కట్టెముతే చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
1: బ్రదర్ ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ ఇట్ క్యాన్ స్ప్రౌట్.
0: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
1: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
0: ఇనుమునైన కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
1: It is possible for a blacksmith to make the pieces of iron into one piece by a particular process.
0: Manasu virigineni mari pettagalaga.
1: But it is not possible once the mind is broken.
0: Manasunu viriginchadaniki kaani manasunu arikinchadaniki kaani atikinchadaniki kaani maatane kaaranam.
1: It is a word which can cause trouble and which can give joy.
0: Kanuka manam maatadeetundi maatalu parulanu baadha pettakunda పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
1: దేర్ఫోర్ ద వర్డ్స్ విచ్ వి యూజ్ షుడ్ బి సచ్ దట్ దే డు నాట్ హర్ట్ అదర్స్, దే డు నాట్ గివ్ ఎనీ పెయిన్ టు అదర్స్.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేనా?
1: ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ ఫిజికలీ దేర్ మే నాట్ బి మచ్ ఆఫ్ ప్రాబ్లం, బట్ ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ యువర్ టంగ్ ఇఫ్ యూ రాంగ్లీ యూజ్ ద టంగ్.
0: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది, డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ అండ్ ఫాల్ దేర్ మే బి ఎ స్మాల్ వుండ్ యు కెన్ గెట్ ఇట్ డ్రెస్ అండ్ ఇట్ కెన్ బి క్యూర్.
0: కానీ మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించదు.
1: బట్ ఇఫ్ యూ వాంట్ టు హర్ట్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్ బై హార్ష్ వర్డ్
0: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్ ఎవరూ జగత్తులో లేరు.
1: ద వుండ్ దట్ ఇస్ కాజ్డ్ టు ద మైండ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఎనీ డాక్టర్ ఇన్ ద వరల్డ్.
0: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
1: దేర్ఫోర్ నెవర్ యూజ్ వర్డ్స్ విచ్ ఆర్ లైక్లీ టు హర్ట్ అదర్ ఫీలింగ్స్.
0: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుకకు తిరుగుతుంది.
1: సమ్ డే ఆర్ ది అదర్ ద వర్డ్స్ విచ్ యు యూజ్ మే కమ్ బ్యాక్ టు అస్.
0: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
1: దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్స్.
0: అసక్తి మధునప్తి ఎత్తం సత్యం హితం త్వా పరమోదాభి ఆవర్ణయే దామోదర అక్షరాణి గోవింద దామోదర మాధవేది అన్నాడు.
1: ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఓవర్ టైమ్ యు లైక్ స్వీట్ థింగ్స్ యు బెటర్ రిపీట్.
0: ఏ దేవుడు చెప్పాడు, ఓ నాలుక రసమెరిగినటువంటి నాలుక సత్యమెరిగినటువంటి నాలుక పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక నీవు. నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
1: You know what sacrifice means. You are very embodiment of sacrifice, honor, and you are a very sacred thing. You will have to just make you, use yourself only for singing the name of the Lord, Narayana.
0: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
1: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
0: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
1: We experience this in every day-to-day life.
0: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు, ఆహా, ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
1: For example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it's so sweet that let me pass it on to the stomach.
0: లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైనటువంటి రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఈ జిహ్వకు ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది, వెనుకకు నెట్టివేస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్వీట్ సపోజ్ ఇట్ ఇస్ బిటర్ ఇట్ వుడెంట్ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్ ఇట్ వుడ్ స్పిట్ ఇట్ అవుట్.
0: మంచి కానీ చెడ్డ కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
1: గుడ్ ఆర్ బ్యాడ్ స్వీట్ ఆర్ అదర్వైజ్ ఇట్ డజంట్ ఇట్ సెల్ఫ్ ఎంజాయ్ కంప్లీట్లీ.
0: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
1: టంగ్ లివ్స్ ఆన్ ఆనర్ అండ్ విత్ ఆనర్.
0: ఎంత కాలము మన జీవిత పర్యంతం కూడాను నాలుక అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుండాలే?
1: ద టంగ్ నోస్ ఇట్స్ లిమిట్ సో వెల్ ఇట్ లివ్స్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఇన్సైడ్ ది బాడీ డస్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఈవెన్ వన్.
0: నాలుక ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకి ఏమైనా వస్తుందా? రావు, దానికి ఏమాత్రం అంగీకరించదు.
1: వాట్ ఎవర్ వాట్ ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజంట్ కమ్ అవుట్.
0: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది, ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ
1: అనదర్ ఫీచర్ ఆఫ్ ది టంగ్ ఇస్ ఇట్ హాస్ ఎక్స్ట్రాడినరీ ఫర్దరెన్స్. వాట్ ఎవర్ విత్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రబుల్స్ ఇట్ లివ్స్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ వితౌట్ ఎక్స్టెండింగ్ ఇట్స్ ఓన్ లిమిట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ ఫర్దరెన్స్.
0: ఎంతమంది దుష్టుల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అది జాగ్రత్తగా మెరుగుతూ ఉంది.
1: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ బట్ స్టిల్ వెరీ కేర్ఫుల్లీ విత్ లాట్ ఆఫ్ స్కిల్ ఇట్ కండక్ట్ ఇట్సెల్ఫ్ ఇట్ డజంట్ గెట్.
0: నాలుకకు చుట్టూ 36 కట్టుముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
1: వెరీ షార్ట్ 32 టీత్ ఆర్ అరౌండ్ ద టంగ్.
0: మీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
1: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
0: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అది జాగ్రత్తగా మెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను మెలుగుతూ వచ్చింది.
1: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
0: కనుకని ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
1: ఇన్ దిస్ వే టంగ్ హెస్ బీన్ టీచింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్ విచ్ ఆర్ యూస్ఫుల్.
0: నాయన, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
1: ఇట్ హెస్ బీన్ టీచింగ్ యూ మే బీ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ ఇన్ బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
0: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినటువంటి మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
1: బట్ టుడే సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ దాట్ వన్స్ వీ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ బ్యాడ్ పీపుల్ వీ ఆల్సో టెన్ టు బికమ్ వెరీ
0: మన సత్కుణములను మన సద్భావములను సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం.
1: ఆల్ ది గుడ్ క్వాలిటీస్ ఆల్ ద గుడ్ ఫీలింగ్ గుడ్ థాట్స్ గుడ్ బిహేవియర్ ఇన్ ఎ మొమెంట్ వీ లూజ్ ఆల్ దాట్.
0: కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవన మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చి
1: ఇన్ ఆర్డర్ దాట్ వీ డు నాట్ సఫర్ ఎనీ సచ్ బ్యాడ్ కాన్సిక్వెన్స్ ఇట్ హెస్ బీన్ సెట్ దట్ ఫస్ట్ కంట్రోల్ యువర్ టంగ్.
0: నేను అనేక పర్యావరణ పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి. ఎందుకు రాబోయే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యక్తమైపోతుంటాయి.
1: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, యు షుడ్ నాట్ టాక్ మచ్. ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్.
0: అధిక మాటల చేత మనకు జ్ఞాపకశక్తి క్షీణిస్తుండాలి.
1: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్.
0: బలహీనత, నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
1: దేర్ వుడ్ బి వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ.
0: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
1: ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్.
0: అంతే కాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
1: నాట్ ఓన్లీ దాట్, వన్ దే గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ రేడియో.
0: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము.
1: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్, ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
0: భక్తి గీతములు పాడుతూ ఉండాలి. అది
1: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
0: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంట్ ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
1: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
0: ఖర్చు అవుతుందా లేదా?
1: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్?
0: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
1: అవర్ బాడీ వి కంపేర్ టు ఎ రేడియో.
0: మన బుద్ధి స్విచ్ వంటిది.
1: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
0: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
1: అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ కంపేర్ టు.
0: ఈ మాటలు మాటలతో బయట వేయబడుతున్నాయి.
1: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్స్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
0: ఈ మాటల చేత, మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
1: ద సేక్రెడ్ డివైన్ ఎనర్జీ గెట్స్ వేస్టెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ టాక్ అండ్ వర్డ్స్.
0: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
1: రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ అండ్ అంటిల్ హీ గోస్ టు బెడ్.
0: రేడియోను వాల్యూమ్ తక్కువ చేశాడు కానీ ఆన్లోనే ఉంటుండాలి, మాట్లాడుతున్నాడు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది వాల్యూమ్ ఆఫ్ సౌండ్ మే బి లెస్ బట్ ది టాక్ ఈస్ గోయింగ్ ఆన్. రేడియో
0: మనలో ఉండేటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుండాలి.
1: దేర్ఫోర్ ద ఎనర్జీ విచ్ ఇస్ విచ్
0: అసలు ఉద్రాలు కావడానికి ఇదే మూల కారణం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఓల్డ్ ఏజ్ ఇస్ దిస్.
0: మాటలు, మానవుని యొక్క దివ్యత్వమైనటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
1: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
0: అధికంగా మాట్లాడుతూ మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
1: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
0: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
1: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
0: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
1: On account of excess food, his feelings and thought would also continue.
0: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు.
1: కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్ బికమ్స్ ఇంపాసిబుల్.
0: బాగా చక్కని గుడ్డలు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికి ఒక దగ్గర కట్టి వేస్తే అది మదవెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
1: A horse which has been given very rich food, if you were to just tie to a pen, it would not be keeping quiet, it would start.
0: కానీ అది గుడ్డలు పెట్టి పోషించినటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
1: వన్స్ యూ గివ్ రిచ్ ఫుడ్ టు ఎ హార్స్, ఇట్ ఇస్ నెసెసరీ టు గివ్ సమ్ ఎక్సర్సైజ్.
0: అప్పుడే దానికి ఆరోగ్యము, దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది.
1: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్
0: అరోగ్యం. వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
1: యూత్ ఇస్ ది మియర్లీ టేక్ ఫుడ్ అండ్ డు నాట్ వర్క్ హార్డ్ అండ్ డు నాట్ హ్యావ్ ఎన్ ఎక్సర్సైజ్, ఇట్ లీడ్స్ టు.
0: దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
1: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకన్ బై ది యూత్ ఈస్ యూజ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
0: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
1: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
0: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి ఒక దీపం వలె ఉంటుండకూడదు.
1: దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైట్.
0: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
1: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
0: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
1: ద బ్రాంచ్ మూవ్స్.
0: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కూడా ఏమాత్రము అదరదు, బెదరదు.
1: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
0: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపైన ఆధారపడలేదు.
1: ది రీజన్ ఈస్ Warrant doesn't depend entirely upon the branch itself, but it is dependent upon its wing. It has self-confidence.
0: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడాను బాధపడిపోతున్నాడు, వీడు కూడాను దానికి గురి అయిపోతున్నాడు.
1: బట్ టుడేస్ మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ హిస్ ఆర్డినరీ డే టు డే లైఫ్.
0: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
1: The self-confidence which a bird has, even that a man doesn't seem to have.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: ఇది అమితాహారం.
1: The reason is too much of food.
0: ఆధారపడలేదు.
1: The reason is bird doesn't depend entirely upon the branch itself, but it is dependent upon its wing. It has self-confidence.
0: కానీ ఈనాటి మానవుడు

0: which a person has, even that a man doesn't seem to have.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: ఇది అమిత ఆహారం.
0: The reason is too much of food.
1: తామసిక ఆహారం.
0: Food which is full of tamas.
1: రక్షసిక భావం.
0: And feelings of rajo type.
1: మానవుని యొక్క స్వభావాలను కనిపించడం లేదు.
0: One is not able to see the reason.
1: నేను మానవుడై పుట్టినప్పుడు పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
0: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్ డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద బర్డ్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్.
1: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు, కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
1: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్స్.
1: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
0: Because you are man, you can also enjoy the freedom which is appropriate for man. Not
1: manavudani cheppukuntu rajasthevana anupinchukotam rajasthechana anupinchukotam idi viruddhamaina krityam.
0: Calling yourself man but trying to enjoy the freedom of
1: a devadamudi kasam charinchu.
0: Live like a man.
1: Manavudi kasam charinche samayalo manavatvanni pinchuko.
0: While living as man, you develop the quality
1: manavatvam anedi tyagamu neeti nijayati కంపాషన్ కరుణ ప్రేమ అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: కంపాషన్ అండ్ నాన్
1: కనుక మానవుడికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము అసూయ త్యాగము చేసిన ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెంచుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగలక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
0: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

ఆచరించి చెప్పు, ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా అతడే

ఆచరించి చూపు ఆదర్శముల నెల్ల అతడే

0: ఇట్టివారేం బెస్ట్ ఫ్రెండ్స్ మీకు. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు.
1: ఇన్ గుడ్నెస్, ఇన్ హ్యూమన్ క్వాలిటీ, ఇన్ మొరాలిటీ, ఇన్ టోటల్ ట్రూత్, ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ ప్రీచెస్ ది ఆల్ ది ఐడియల్స్, హీ ఈజ్ ది ట్రూ యూత్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ఎన్ యంగ్స్టర్ యంగ్ ఉమెన్. And such people are your best friends, and such one is my best friend too.
0: Prema Swarupular.
1: Embodiments of love.
0: Manchitanamunandu Manavatvamunandu. ఏమిటి మంచితనం?
1: వాట్ ఈస్ గుడ్నెస్?
0: గుడ్ బిహేవియర్, గుడ్ మేనర్స్, గుడ్ డిసిప్లిన్, గుడ్ క్యారెక్టర్.
1: గుడ్నెస్ మెంట్ గుడ్ బిహేవియర్, గుడ్ మేనర్స్, గుడ్ డిసిప్లిన్.
0: మానవత్వమునందు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు, ఈ ఐదు ప్రతి మానవునికి పంచ ప్రాణములు.
1: ద హ్యూమన్ యాజ్ హ్యూమన్ క్వాలిటీ కంప్రైజింగ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మానవుని ప్రయాణము అతి సూక్ష్మమైనటువంటిది, అతని యొక్క జీవితం యొక్క గమ్యం కూడాను అత్యంత సమీపమైనటువంటిది.
1: ద లైఫ్ సోజర్న్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ సో సటిల్ అండ్ ద గోల్ ఇస్ వెరీ నియర్.
0: ఇట్టి సమీపమైన ప్రయాణమును మానవుడు గమ్యము చేరటానికి అనేక జన్మలు అనేక సంవత్సరములు కాలము తీసుకుంటున్నాడు.
1: ఇన్ దిస్ లైఫ్ జర్నీ టు రీచ్ ద డెస్టినేషన్ మ్యాన్ టేక్స్ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఇన్ఫాక్ట్ ఈవెన్ మెనీ లైవ్స్.
0: ఎందుకు ఇంతకాలం?
1: వై దట్ లాంగ్?
0: ఎందుకు ఈ శ్రమలు?
1: వై ఎగ్జర్షన్?
0: చాలా సమీపమైన ప్రయాణం ఇది.
1: ఇట్ ఇస్ సో క్లోజ్ టు యూ.
0: ఫ్రమ్ ఐ టు వి ఇదే ప్రయాణం.
1: ఇస్ ఆల్ ద ట్రావెల్ ఫ్రమ్ ఐ టు వి.
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనే స్థానానికి చేరటమే మానవుని యొక్క జన్మము గమ్యము.
1: ద హ్యూమన్ లైఫ్ సీక్రెట్ అండ్ ద డెస్టినేషన్ లైస్ ఇన్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఐ టు ద పొజిషన్ ఆఫ్ వి.
0: ఈనాటి యువతి యువకులు యావత్ ప్రపంచం నందున్నటువంటి యొక్క విషయం అన్ని కూడాను తెలుసుకున్నట్టు గుర్తిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు.
1: యంగ్స్టర్స్ టుడే ఆర్ మేకింగ్ ఎవ్రీ అటెంప్ట్ టు నో what all that has been happening all over the world.
0: Kani okka pradhanamainatundi okka satyanni gurtinchukolekapothunnaru,
1: but they are not able to understand one fundamental truth.
0: Yavat prapanchamandukala samasta vishayamunu kodanu gurtinchinanta matramuna manaku vache phalitam e matramu ledu.
1: You are not going to be benefited at all by coming to know what all that is happening everywhere.
0: Enni shaktulu sadinchukodanu prayojanam ledu.
1: It's all useless, all capacities.
0: Lokamulo velaadi mandi medhavulu unnaru.
1: There are thousands of intellectuals in the world.
0: Lokamulo vedhala mandi aneka mandi panditulu unnaru.
1: There are many scholars too.
0: Kani vidyavantulu unnaru.
1: They are educated people.
0: Goppa telivitedu kalavaru unnaru.
1: Highly intelligent or present.
0: Kani
1: but
0: undi prayojanam emiti?
1: What for all these people? Why?
0: Mottamotta tananu taanu telusukovali.
1: First one has to know who he is, to know one's own self.
0: Tanan taanu telusukonaka enni telusukoni prayojanam emiti?
1: Know thyself. All the rest will be useless if you do not know that.
0: ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి పనులే, నిరుపయోగమైనటువంటి విద్యలే.
1: All the rest will be in vain, useless knowledge.
0: కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man has to know his innate true nature first of all.
0: మానవుడు ధనమును కోల్పోతున్నాడు.
1: Man is losing his wealth.
0: కానీ దీన్ని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకునవచ్చు.
1: Having lost wealth by straining himself, he can get it back.
0: అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు.
1: We are losing our friends.

0: യാവത് സർവം പുനർലഭ്യം. ഏതത് സർവം പുനർലഭ്യം ന ശരീരം പുനഃ. దేనిని పోయినా నువ్వు తిరిగి మనం సాధించుకోనవచ్చు, కానీ మానవతాదిలోనే పోయినా తిరిగి మనం సంపాదించుకోనలేము.
1: ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్ యూ కెన్ గెట్ దెమ్ బ్యాక్, బట్ హ్యూమన్ వాల్యూస్ వెన్ వన్స్ దే ఆర్ లాస్ట్ దే కెనాట్ బి అక్వైర్డ్.
0: ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువలను మాత్రము పోగొట్టుకున్నాడు.
1: మ్యాన్ హెస్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్ టుడే, బట్ హీ హెస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది.
1: Each one is a life breath.
0: మానవుని నుండి సత్యమే మనం వెలుగులినా సత్యం పోయినటువంటి ప్రాణి అవుతాడు వీడు.
1: If truth is gone, he is a creature without life of truth.
0: ధర్మమే ఆచరించకుండా తాను రెండో ప్రాణం పోగొట్టుకున్నవాడు అవుతాడు.
1: If righteousness dharma is gone, he'll be losing second life breath.
0: రెండేమిటి, మూడేమిటి, నాలుగేమిటి, ఐదు ప్రాణములు కూడా పోగొట్టుకున్నాడు ఈనాటి మానవుడు.
1: Man has lost all the five life principles.
0: ఈనాటి మానవుడు కేవలం ప్రపంచం లోపల కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: Man today is leading an artificial life.
0: సహజ జీవితాన్ని గడపటం లేదు.
1: He's not leading a natural life.
0: సహజ గుణములు తనయందు లేవు.
1: He has no natural quality.
0: కేవలము డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: హీ ఈజ్ జస్ట్ లివింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎన్ యాక్టెడ్ ఇన్ ఎ డ్రామా, బట్ ఇన్ రియాలిటీ ఇట్స్ ఎ డెడ్ లైఫ్.
0: మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్.
0: హూ ఇస్ గాడ్?
1: హూ ఇస్ గాడ్?
0: వేర్ ఇస్ గాడ్?
1: వేర్ ఇస్ గాడ్?
0: అని క్వశ్చన్ వేసుకుంటే ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్.
1: If you put a question, who is God, where is God, you will understand truth is God, love is God.
0: Truth, Bharatiya truth, American truth, Japan truth, German truth, Pakistan truth, ane bhedam ledu. Truth andariki okkate.
1: Truth is one and the same. Be that be Japan or Germany or America or Pakistan, truth is one and same.
0: Prapanchamunaku annintiki truth ade daivamu.
1: Truth is God for the entire world.
0: Desha bhashalu, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరువేరు ఉండవచ్చును, కానీ సత్యం ఒక్కటే.
1: లాంగ్వేజెస్, ద ట్రెడిషన్స్ అండ్ ఐడియాలజీస్ మే డిఫర్, బట్ ద ట్రూత్ ఈజ్ వన్.
0: ఇట్టి సత్యం నాస్తి ప్రియో ధర్మ, ప్రియమైనటువంటి ఒక సత్యాన్ని మనం పోగొట్టుకున్నాం.
1: అండ్ దట్ ఫండమెంటల్ ట్రూత్ ఈజ్ లాస్ట్ టుడే.
0: ప్రేమ మానవుని యొక్క ప్రాణ సమానము.
1: లవ్ ఈజ్ అవర్ లైఫ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమనే ఈనాడు మనం కోల్పోయినాం.
1: We have lost that love today.
0: ఈ ప్రేమ కూడాను కృత్రిమమైనటువంటి ప్రేమగా నటిస్తున్నాము.
1: Even that love has become artificial today.
0: ఈ ప్రేమ అట్టిది కాదు, heart to heart, love to love.
1: But the divine love is heart to heart, love to love.
0: Not body to body.
1: It's not body to body.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఆ హృదయ స్థానమును అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ సత్యం మనకు గోచరిస్తుంది.
1: When once you observe that which comes to the heart, you will experience this truth.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: men and women,
0: మీ జీవితం చాలా దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది.
1: యువర్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఇలాంటి ప్రయాణం లోపల లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: ఫాలో ద ప్రిన్సిపల్ లెస్ లగేజ్.
0: ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్ గా ఉంటున్నాయి.
1: యువర్ డిజైర్స్ కాన్స్టిట్యూట్ ద లగేజ్.
0: వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి.
1: యూ హావ్ టు లెసన్ ద బర్డెన్ ఆఫ్ డిజైర్స్.
0: ఎంతకాలం ఈ కోరికలు?
1: హౌ లాంగ్?
0: ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దెమ్?
0: ఏమీ కలగటండి.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కానీ
1: బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద లైఫ్.
0: ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఓన్ కంట్రీ.
0: మనకు బర్త్ ఎందుకోసం వచ్చింది?
1: వై ఆర్ వీ బోర్న్?
0: కేవలం తినటం కోసం, త్రాగటం కోసం, నిద్రించడం కోసం, సుఖించడం కోసం వచ్చింది ఆ జీవితం.
1: ద లైఫ్ బర్త్ ఈజ్ నాట్ ఫర్ ఫుడ్ రేమెంట్ అండ్ షెల్టర్ బట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. నౌ
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: మనం అందరినీ ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ ఆల్.
0: సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: సర్వీస్ ఇస్ అవర్ డ్యూటీ.
0: కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు మనకు.
1: ఇట్స్ నాట్ అఫీషియల్ డ్యూటీ ఆర్ గవర్నమెంట్ డ్యూటీ.
0: తోటి మానవులను సేవించి
1: వి షుడ్ సర్వ్.
0: తోటి మానవులను ఆనందపరిచి
1: వి షుడ్ మేక్ బ్రదర్ హ్యాపీ.
0: తోటి మానవులను సుఖపెట్టడమే మన కర్తవ్యం.
1: అవర్ డ్యూటీ లైస్ ఇన్ మేకింగ్ అవర్ బ్రదర్ హ్యాపీ.
0: కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి.
1: ఫస్ట్ వి షుడ్ టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకం అవుతుంది.
1: వెన్ వన్స్ వి టేక్ దిస్ జర్నీ ఆఫ్ సర్వీస్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ టు లవ్ ఇన్ టు సర్వీస్.
1: ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇన్ టు సర్వీస్.
0: ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయత్నించింది?
1: హౌ డు యు గెట్
0: ఫ్రమ్ సర్వీస్ టు డివోషన్?
1: అండ్ ద సర్వీస్ విల్ టేక్ యూ టు డివోషన్.
0: అది ఏ నిజమైనటువంటి డివోషన్?
1: దాట్ ఈస్ ద ట్రూ డివోషన్.
0: ఈ సర్వీస్ లో ఉండేటువంటి మహత్తరము మరొక చోట లేదు.
1: ద మిస్టరీ బిహైండ్ ద సర్వీస్ ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్.
0: ఆ రోగములు దేహానికి వస్తుంటాయి.
1: ఇన్ఫాక్ట్ ద బాడీ సఫర్స్ ఫ్రమ్ ఎయిల్మెంట్.
0: అనేక విధమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
1: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిజీజెస్.
0: కానీ డాక్టర్స్ దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తారు.
1: Doctors also give treatment.
0: కేవలం డాక్టరే కాదు.
1: Not only doctor.
0: దైవానుగ్రహం మొట్టమొదటిగా ఉండాలి.
1: God's grace is more important.
0: దైవానుగ్రహమే లేకపోతే ఎన్ని మంది రాజులంతా పోయి దేహాలను కోల్పోయినారు.
1: In fact, God's grace is most necessary. Have you not noticed many people dying?
0: కనుక మనం దేహములు కాపాడుకోవటం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ ఇన్ సేఫ్ గార్డింగ్ అవర్ బాడీ.
0: మంచి నీతిని కాపాడుకోవాలి.
1: వి హావ్ టు అప్హోల్డ్ అవర్ మోరల్.
0: నిజాయితీని కాపాడుకోవాలి.
1: ఇంటెగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ లీడ్ ఎ ట్రూ
0: లైఫ్. ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి యూతులు యందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ.
1: దేర్ ఈస్ లవ్ అమంగ్ యంగ్స్టర్స్. వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్?
0: హలో హలో లోపలంతా హాలో.
1: It's only hollow, hollow, with hollow inside.
0: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి.
1: We may lead life like that for so long a time, but it's all just a film or a movie.
0: నడుమొంచి పనిచేసి ఆ సేవలో మనం దిగాలి.
1: Bend your body and serve.
0: ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనము దైవత్వంగా రూపొందింపచేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు.
1: ఇన్ ది పాత్ ఆఫ్ సర్వీస్ ద హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: అసలు మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ ఎ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: మొట్టమొదట నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్.
0: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ద డివినిటీ.
0: దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది.
1: అండ్ దిస్ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు.
1: ద హ్యూమన్నెస్ అండ్ ద డివినిటీ ఆర్ నాట్ సెపరేట్.
0: అంతా ఒక్కటే.
1: బౌత్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్. స్కాలర్స్ మే రిఫర్ ఇన్ ద వేరీడ్ వే.
0: కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు.
1: దెన్ వన్స్ వీ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కాలరాదు?
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీ అదర్ క్రియేచర్.
0: మానవుని ఎందున్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థం నందు కానీ ఏ శక్తి ఎందుకు కాలరాదు?
1: ద డివినిటీ విచ్ ఇస్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీ అదర్ క్రియేచర్.
0: ప్రపంచమంతా కూడా కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్.
1: The whole world is full of highest magnetic power.
0: ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్.
1: Therefore, having been out of this nature, every material will have this magnetic power.
0: ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: Every little object
0: ఒక వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: A clock is also magnetic power.
0: కనుకనే ఈ విధంగా కూడా ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడ కూడా కాలరావు.
1: In fact, the divine power latent is in man, is nowhere else.
0: మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది.
1: In fact, there's divine power from top to toe in every.
0: కానీ ఈ దివ్య తత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక జపములు తపములు యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గములో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు.
1: In fact, we are not able to experience the divinity within. We follow other rituals like meditation, chanting the name, and so on.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది.
1: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు అది సత్యమే అవుతుంది.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యూ మే యుటర్ ఇట్స్ బౌండ్ టు బి ట్రూ.
0: ప్రేమతో ఏ పని అయినా చేయి అది ధర్మం అవుతుంది.
1: ఎనీ వర్క్ యూ మే అండర్టేక్ విత్ లవ్ ఇట్ ఇస్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మములు ప్రత్యేకంగా మన యందు లేవు.
1: సో
0: ప్రేమ యందే లీనమై ఉంటున్నవి.
1: సో ట్రూత్ అండ్ రైటియస్నెస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ ఇన్గ్రైన్డ్ ఇన్ లవ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్.
0: కనుక మనం మొట్టమొదట ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ద్వేషము అసూయ దంభము ఇత్యాది కర్మలన్నీ కూడాను అనిమల్ క్వాలిటీస్.
1: Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal
0: qualities.
1: In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed and so on and so forth.
0: ఆరు కూడాను దుర్గుణములంతా కూడాను కేవలము మానవుడు కల్పించుకున్నవి.
1: ఆల్ ద సిక్స్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ వీ హావ్ ఫర్గాటన్ అవర్ హ్యూమన్ క్వాలిటీ, లీవ్ అలోన్ డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ కల్టివేట్ డివైన్ క్వాలిటీ.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి గతి స్థితి సంపత్తి ఈ నాలుగు గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు డెవలప్ దీస్ ఫోర్, ద మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, స్థితి ద సిచ్యువేషన్, ద సంపత్తి ద వెల్త్.
0: ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ వెల్త్.
0: ఇంద్రియ శక్తి యొక్క వెల్త్ నిజమైన వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి.
1: ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ మస్ట్ బి వెల్ ప్రొటెక్టెడ్.
0: ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారం అవుతాం.
1: When the power of the senses is lost, everything is gone.
0: Natapamsi natithanam nasastrana japanahi.

0: నతపాంసి తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు.
1: యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ పెనెన్స్
0: తీర్థాన
1: నో పిల్గ్రిమేజ్
0: నా శాస్త్రాన జపాన
1: నో సీక్రెట్ టెక్స్ట్ నో చాంటింగ్ హిస్ హోలీ
0: నేమ్ సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
1: టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్
0: సేవ
1: సర్వీస్ ఇస్ ద ఓన్లీ
0: వే. సేవ రెండు పదములతో కూడినటువంటి పదము.
1: సేవ సర్వీస్ ఇస్ ఎ టూ లెటర్డ్ వన్.
0: కానీ దీని యొక్క అనంత శక్తిని ఎన్ని టన్స్ లో మనం చెప్పలేము.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఇస్ ఇమ్మెజరబుల్.
0: దాన్ని కొలతవేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ మెజర్ ఎస్టిమేట్ ఇట్.
0: అలాంటి ప్రేమతత్వాన్ని మనం వదిలిపెట్టి అల్పమైన స్వల్పమైన యొక్క ఈ లౌకిక విషయంలో మనం ప్రవేశించి
1: you have left that great noblest love and you are adopting the low
0: vilayinatundi balamainatundi mana manavatvanni kolipothunnam.
1: We have lost the human life which is most important.
0: Prema swaroopulara
1: embodiments of love
0: motta mota mee divyatvanni meer gurtinchandi.
1: Recognize the divinity within.
0: Nee evaru aneetundi satyanni nee gurtinchu.
1: First know thyself.
0: తనంతాను గుర్తించుకున్నటువంటి వాడు సర్వం నువ్వు గుర్తించుకోగలడు.
1: ద వన్ హూ నోస్ హూ హీ ఈజ్ కెన్ అండర్స్టాండ్ ద వేస్.
0: అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు.
1: సిన్స్ మెనీ ఆర్ న్యూ హియర్
0: మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలతో మీరు గుర్తించుకోవచ్చు.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ సింపుల్ థింగ్స్ టు బిగిన్ విత్.
0: ఇది ఏమిటి? నా బట్ట.
1: దిస్ మై క్లాత్.
0: ఇది నా తట్ట.
1: దిస్ మై ప్లేట్.
0: ఇది నా దేహము.
1: మై బాడీ.
0: ఇది నా మనసు.
1: మై మైండ్.
0: ఇది నా బుద్ధి.
1: మై ఇంటెలెక్ట్.
0: బట్ హూ ఆమ్ ఐ?
1: దెన్ హూ ఆమ్ ఐ?
0: నా దేహము.
1: మై బాడీ.
0: నా మనసు. నా బుద్ధి. నా చిత్తము. నా ఇంద్రియము. నా అంతఃకరణ. బట్ హూ ఆమ్ ఐ?
1: మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్. దెన్ హూ ఆమ్ ఐ?
0: నా బాడీ అనుకుంటే నీ బాడీ వేరు, నీ వేరు.
1: వెన్ ఐ సే మై బాడీ, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్, సెపరేట్ ఫ్రమ్ ద బాడీ.
0: నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ఈ బాడీ, మైండ్ ఇవంతా కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఈ పనిముట్లు మనం పట్టుకుని పనిముట్లే నేను ప్రేమించుకోవటం ఎంత వెర్రితనము.
1: వి గో బై దీస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఐడెంటిఫై అవర్ సెల్వ్స్ విత్ ఇన్స్ట్రుమెంట్స్.
0: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియ, అంతఃకరణం అన్ని కూడా నువ్వు పనిముట్లే.
1: దేర్ఫోర్ ద బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, సెన్సెస్ అండ్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్.
0: యు ఆర్ ది మాస్టర్.
1: You are the master of all.
0: Master the mind, be a master mind.
1: Master the mind and be a master mind.
0: నీవు మాస్టర్ గా ఉండాలి.
1: You be a master.
0: నీవి దేహానికి, మనసుకు, బుద్ధికి బానిస కాకూడదు.
1: You should never be a slave to your body, mind and intellect.
0: ఈనాటి మానవుడు దేహమునకు, బుద్ధికి, మనసుకు బానిస కావటం చేతనే సర్వమునకు బానిస అయిపోయినాడు.
1: Man has become a slave to his body, the senses, mind and intellect. Therefore has become a slave to everybody.
0: దేహం మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, మనసు మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, దాని స్వాధీనంలో మనం కాకూడదు.
1: In fact, body and mind should be under your control. You should not be controlled by them.
0: ఒక అమ్మాయి చెప్పింది.
1: A girl has said.
0: స్వామి ఇంతకు పూర్వమంతా కూడా, my life is my message. Your life is my message.
1: And Bhagavan said, my life is my message.
0: కానీ ఇప్పుడు చెప్తున్నాడు, యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్.
1: నౌ దే సే యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: నాట్ యువర్ మెసేజ్.
1: నాట్ యువర్ మెసేజ్.
0: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: మీ తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: నో యువర్ నేచర్.
0: నువ్వు పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ యూఆర్ ఇన్ ద రాంగ్ పాత్,
0: తప్పు మార్గంలో నీవు ప్రవేశించి,
1: ఇన్ ది రాంగ్ వే,
0: చేయరాని పనులు చేసి,
1: డూ ఆల్ రాంగ్ ఫుల్,
0: ఇదంతా కూడా నువ్వు దైవం యొక్క రూపమే అనుకుంటే అది తప్పదు.
1: నెవర్ కన్సిడర్ దెమ్ గాడ్లీ. యువర్ మిస్టేక్.
0: అదంతా కూడా యువర్ మెసేజ్ ఇస్ నాట్ మై మెసేజ్.
1: అండ్ దట్స్ ఆల్ యువర్ మెసేజ్, నథింగ్ టు డూ విత్ స్వామీస్ మెసేజ్.
0: కనుకనే మనం చేసినప్పుడు, దైవత్వంగా ఉన్నప్పుడు అంత దైవ కార్యంగా చేయాలి.
1: ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ గాడ్, ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్
0: సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: దే షుడ్ బి ట్రూత్ఫుల్.
0: ధర్మమైనటువంటి రూపాన్ని ధరించాలి.
1: దే షుడ్ బి రైట్.
0: శాంతి హృదయాన్ని పొందాలి.
1: అండ్ పీస్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: అహింసలో ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ టేక్
0: ఈనాడు ఎక్కడ పోయినా హింస, హింస, హింస.
1: ఎవ్రీవేర్ దిస్ వైలెన్స్.
0: ఎక్కడికి హింసలు?
1: వేర్ ఫార్ యూ గెట్?
0: ప్రతి ఒక్కటి తన నుండి ఆవిర్భవించినటువంటి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్
0: బీయింగ్. హింస అవుట్ సైడ్ లేదు, నీ అందే ఉంటున్నది.
1: వైలెన్స్ ఇస్ ఇన్ యూ.
0: చెడ్డ అవుట్ సైడ్ లేదు, నీ అందే ఉంటుంది.
1: దాట్ ఈస్ నాట్ అవుట్ సైడ్.
0: నీ చెడ్డని నీవు అభివృద్ధి చేసుకుంటున్నావు.
1: అండ్ యూ ఇంప్రూవింగ్.
0: మొట్టమొదటి నీ చెడ్డని నీవు నిర్మూలన చేయించుకో.
1: కిల్ ఆల్ ద బ్యాడ్ ఇన్ యూ.
0: నీవు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ సీ గుడ్ ఎవ్రీవేర్.
0: వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని నీవు నిర్ణయించుకునే అధికారం నీకు లేదు.
1: యూ హ్యావ్ నో అథారిటీ టు డిసైడ్ ఆర్ జడ్జ్ ఎనీబడీ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఆ మంచి చెడ్డ నీకు నీవే కానీ ఇతరులకు కాదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ, నాట్ టు
0: అదర్స్. మొట్టమొదటి చెడ్డ వచ్చినప్పుడు ఇది నా చెడ్డనే అని మొట్టమొదటి దాన్ని నిర్మూలన చేసి,
1: దెన్ వన్స్ యూ ఐడెంటిఫై ద బ్యాడ్ క్వాలిటీ, నో దట్ ఇట్ ఇస్ ఇన్ యూ.
0: మంచి చూసినప్పుడు నా మంచి.
1: వెన్ యూ ఫైండ్ గుడ్, yes, it is belongs.
0: నువ్వు ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్తంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది.
1: As the color of the glasses you put on, so is the color of the vision.
0: అది జగత్తు యొక్క దోషమా? కాదు.
1: Nothing wrong with the creation.
0: నీ వేసుకున్నటువంటి గ్లాసెస్ యొక్క దోషము.
1: The mistake lies with the color of the glasses.
0: కనుకనే మొట్టమొదటి ఏది చూసినప్పటికీ భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి.
1: Therefore the God's nature, divinity is within you.
0: ప్రతి మానవుని యొక్క సంకల్పం కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఆల్ థాట్స్ ఒరిజినేట్ ఫ్రమ్ యూ.
0: కాబట్టి హృదయం అనేటువంటిది భగవస్థానము.
1: హార్ట్ ఇస్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: అక్కడ నుంచి అన్ని పవిత్రమైనటువంటివి రావాలి.
1: ఆల్ సీక్రెట్ థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: మన నడతలన్నీ కూడా పవిత్రమైన నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి సీక్రెట్.
0: కానీ ఈనాటి యువకుల యొక్క నడతలు చాలా వికారమైనటువంటివిగా కనిపిస్తున్నాయి.
1: టుడే ది బిహేవియర్ ఆఫ్ ది యూత్ ఇస్ రియల్లీ పర్వర్టెడ్.
0: కానీ ఆ నడత యువతునికి సరైనటువంటి యొక్క కీర్తిని తేనివ్వదు.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ విల్ నెవర్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
0: మంచితనమును,
1: గుడ్నెస్,
0: మంచితనం అనేటువంటిది ఉన్నప్పుడే ఇది యువకుడి తత్వానికి గుర్తు వస్తుంది.
1: గుడ్నెస్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ యూత్.
0: యువకుడు అనుకుని ఇష్ట ప్రకారం అంతా కూడా సంచరిస్తే వీడు యువకుడు కాదు.
1: Being an youngster, if you act in a wayward nature, you cannot qualify
0: for it.
1: You are not a human
0: being. Animal hudayanga untuntaru.
1: It's like that of an animal.
0: Ishtamachinattu pravartinchetundi dogs kani man kadu.
1: The one with the wayward nature acting as per whims and fancies.
0: Kabatti
1: nenu
0: manishi anukunnappudu nee manishiki tainatundi pravartana nadichinchu.
1: If you say you are a human being, act in a human way.
0: Kama krodha lobha moha madamachinandi kudunu animal qualities kani human qualities kadu.
1: The lust, greed and avarice and the hatred are animal qualities.
0: Okka chanamulo neeku krodham ostundi.
1: At one moment of time you are furious.
0: Take time. Am I a dog or man? I am not dog. I am man. Answer this.
1: When you are angry, put a question to yourself like this. Am I a dog or am I a man?
0: Lega, aneka vidhamaina chinchavatvam prarambhamavutundi.
1: And there starts the real thing.
0: That time, take time.
1: Take
0: Don't
1: time.
0: Don't haste.
1: Don't
0: haste. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Haste.
0: Tondarapadakudu manamu.
1: Don't haste. Take time.
0: Pichi bhavalu vachinappudu, I am not monkey, I am man. Aa rakanga chintichu, neevu monkey thoughts pothundi.
1: When all silly thoughts find their way in your mind, put a question like this.
0: Manavuni yandu aarudhinchetundi prati durgunamulaku ane roganiki kudanu tanayende untunnadi divya aushadhalu.
1: In fact, very good drugs, medicines are in you, curative for all the sicknesses, ailments.
0: కలగని దుర్గుణములకు తగినటువంటి మందులు నీ యందే ఉంటున్నవి.
1: అండ్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో బై టేకింగ్ ద మెడిసిన్.
0: ఈ సద్గుణములను అభివృద్ధి పరచుకుంటే దుర్గుణములు దూరం అయిపోతాయి.
1: దెన్ వన్స్ యూ డెవలప్ గుడ్ క్వాలిటీ,
0: ఈ దుర్గుణముల రోగానికి నీవు ఏమాత్రము బానిస కావు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సక్కమ్ యువర్.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా దుర్గుణము, దురాలోచన, దుష్టంగము ఇలాంటి దీనితోనే బాధపడుతుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్లీ సంక్ ఇన్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ కంపెనీ, మెనోవరింగ్ వికెట్ థాట్స్.
0: ఈనాడు ఈ యొక్క దుర్గుణములను, ఈ అశాంతిని మనం రూపం మాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ డిటర్మిన్ టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ టు రిమూవ్ రెస్ట్లెస్నెస్.
0: గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వచింతలు నిర్మూలమైపోతాయి.
1: వెన్ వన్స్ వీ హావ్ వర్చువస్ యంగ్స్టర్స్ ఆల్ ద బ్యాడ్ ఇన్ ద వరల్డ్ కెన్ బి కిల్డ్.
0: ఈనాడు మానవుని యొక్క పవిత్రమైనటువంటి గుణములను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్.
0: ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి. కానీ
1: వీ హావ్ టు డెవలప్ దోస్ క్వాలిటీస్.
0: కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ దానిపై సవాల్ చేస్తున్నాం.
1: బట్ వీఆర్ మ్యాడ్ ఆఫ్టర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ బర్డన్ అవర్ సెల్ఫ్.
0: ఈ కోరికలు తగ్గించుకోవాలి.
1: లెట్ అస్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి.
1: వీ మస్ట్ హ్యావ్ ఎ చెక్ ఆన్ అవర్ డిజైర్స్.
0: ఈనాటి మానవునికి సర్వ దుఃఖములకు మూల కారణము కోరికలే.
1: ఫర్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్ డిజైర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: అందులో యువకులు యందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Desires are rampant among youngsters.
0: ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి.
1: Cut short your desires to the maximum.
0: నీవు ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు.
1: Your as a student study well.
0: ఇది చక్కగా మంచి మార్క్స్ తో పాస్ చేయి.
1: Secure high percentage.
0: తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు.
1: Take it to your job.
0: నీ తల్లిదండ్రులను గౌరవించు.
1: Respect your parents.
0: వారిని సేవించు.
1: Serve your parents.
0: పెద్దలను సేవించు.
1: Serve elders.
0: దేశానికి తగినటువంటి సేవలు చేయి.
1: Serve your country.
0: ఈ సమాజంలో నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో.
1: Lead a sacred life in the society.
0: సమాజంలో గుడ్ నేమ్ తీసుకొని రావాలి.
1: And get a good name in the society.
0: అప్పుడే నీ యొక్క చదువుకు తగినటువంటి విద్య వస్తుంది.
1: Then only the aim of education is fulfilled.
0: సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చును.
1: At one time you may pride yourself because of education.
0: నీ విద్య ఎంత ప్రయోజనం ఏమిటి?
1: What is the use of your study?
0: నీవు చదివినటువంటి చదువు అంతా సమాజం నుంచే తీసుకున్నావు.
1: In fact you have drawn the education
0: సమాజం నుంచి అర్పించినటువంటి చదువులంతా సమాజానికే అర్పితం చేయాలి.
1: You have to surrender, dedicate your knowledge to society.
0: సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజమునికే అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాల ప్రయోజనం లేదు, అవంతా ఒక మంటిలో పోయి.
1: ఇఫ్ ఆల్ ద లెర్నింగ్ ఇస్ నాట్ డెడికేటెడ్ టు సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ బెటర్ యు బర్న్ ఇట్.
0: కనుక నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి.
1: సో లెట్ యువర్ నాలెడ్జ్ బి దేర్ టు సర్వ్ ద సొసైటీ.
0: అది నిజమైనటువంటి ఒక విద్య.
1: దాట్ ఈస్ టు ఎడ్యుకేషన్.
0: నేను చదువుకోవటము, నేను డిగ్రీ తీసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బులు సంపాదించు, ఈ డబ్బులు ఏమిటిది?
1: ఐ గెట్ ద డిగ్రీ, ఐ టేక్ ద జాబ్ అండ్ ఎర్న్ మనీ, వాట్ ఫార్.
0: మొరాలిటీ చాలా ఇంపార్టెంట్.
1: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మొరాలిటీ ఉన్నప్పుడే ఈ విద్యలన్నీ కూడా పనికొస్తాయి.
1: వెన్ వన్ దర్ ఇస్ మొరాలిటీ ఆల్ ద నాలెడ్జ్ ఇస్ యూస్ఫుల్.
0: ఈ డబ్బుతో మనం కొంతవరకు జీవితం ఉంటాయి.
1: మనీ ఇస్ నెసెసరీ టు లీడ్ యువర్ లైఫ్.
0: కానీ ఎంతనో అంతవరకు.
1: అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: మొరాలిటీ కమ్స్ అండ్ గోస్.
1: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: గ్రోస్. ఈ గ్రోస్ అయ్యేటువంటి మొరాలిటీని పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ డెవలప్ దిస్ మొరాలిటీ దట్ గ్రోస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యువతులారా, మొట్టమొదట మానవత్వం అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమే.
1: హ్యూమన్నెస్ ఇస్ నథింగ్ బట్ సీక్రెట్.
0: భగవంతుడు వేరు కానీ నీవు వేరు కాని కాదు.
1: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ నాట్ సెపరేట్.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు.
1: Until you recognize, experience the truth, you conduct yourself as a human being.
0: కానీ నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవే దేవుడైపోతావు.
1: And once you know the truth, you know that you are God.
0: అనేక తత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి.
1: And you have to recognize the divinity in other fields.
0: ప్రతి మానవుడు కూడా నువ్వు దైవ స్వరూపుడే.
1: Everyone is embodiment of the divine.
0: ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనేది రాణించదు.
1: Without the divine principle, the human being can never shine.
0: కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ టేక్ టు సర్వీస్.
0: ఎట్టి సేవలు చేయాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్?
0: ఏదో ఒక అలంకారం కోసమని, ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు.
1: నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొపగాండా.
0: హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి.
1: యూ షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి.
1: దట్ బ్లిస్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: నీవు అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: ది బ్లిస్ యూ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ షేర్ విత్ అదర్స్.
0: కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీధి సేవలు చేస్తున్నాము అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు?
1: మెనీ సే దట్ దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ విలేజెస్. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్?
0: సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి.
1: బిఫోర్ యూ టేక్ టు సర్వీస్,
0: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఎక్స్పాన్షన్ లవ్.
1: ఎక్స్పాన్షన్ లవ్,
0: కంట్రాక్షన్ లవ్.
1: నాట్ కంట్రాక్షన్ లవ్.
0: నేను నేను నేను అనేటువంటి దీంతోనే జీవితం అంతా గడిపోతే ఇంకా మనం అనేది ఎప్పుడు చేరే.
1: సో లాంగ్ యూ గో బై దిస్ ఐనెస్.
0: ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది.
1: విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్.
0: జగత్తంతా కూడా ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ యూనివర్స్ ఈజ్ వన్ ఫ్యామిలీ.
0: అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్.
0: నాకు అదే కావాల్సింది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఈ దేహం పుట్టినప్పటి నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ బర్త్
0: సేవ సేవ సేవ.
1: భగవాన్ రెండర్డ్ సర్వీస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: సేవ లోపలనే జీవితాన్ని అంతా అర్థం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ సర్వింగ్.
0: మై మెసేజ్
1: This is the message of Bhagavan.
0: కాబట్టి నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: Bhagavan does that.
0: నేను సర్వమును ప్రేమించి మిమ్మల్ని ప్రేమించమంటున్నాను.
1: He loves and wants.
0: కానీ ఈ ప్రేమ తత్వాన్ని మీరు యువకులు సరైనటువంటి అర్థంగా తీసుకోవటం లేదు.
1: But youngsters do not take it in the true sense.
0: మీ భావాలను పురస్కరించుకొని ఈ ప్రేమ యొక్క తత్వాన్ని మీరు దురస్థం చేసుకుంటున్నారు.
1: Basing on your feelings and thoughts you understand the love in your own
0: that
1: way.
0: That is not my mistake, your mistake.
1: This is not Bhagavan's mistake.
0: మీ అండర్స్టాండింగ్ లో చాలా తప్పుగా ఉంటుండాలి.
1: Lot of mistake in our understanding.
0: కనుక మొట్టమొదటి ఏ పని చేయాల్సిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హావ్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్
0: చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ ఇస్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్
0: అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది.
1: అండ్ ఇట్ కెన్ బి వెల్ డన్.
0: కనుక మిస్ అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు.
1: వెన్ దేర్ ఇస్ మిస్ అండర్స్టాండింగ్ దేర్ బి నో అడ్జస్ట్మెంట్.
0: ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇంకా పోట్లాటలే జరుగుతుంది.
1: వెన్ దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ ఫైట్.
0: మొట్టమొదటి దైవ ప్రేమితము తర్వాత అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివైన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట అదంతా ఇంట ఒకటా వచ్చింది ప్రేమ ఒక్కటే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ హాస్ బీన్ విత్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్. ఇస్ విత్ యూ ఇన్ యువర్
0: ఏ బంధువులు కూడా నీ వెంట రాలేదు.
1: నో రిలేటివ్స్ ఫాలోడ్ యూ.
0: ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు.
1: నో ఫ్రెండ్స్ ఈదర్.
0: నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ ఫాలోడ్ యూ సిన్స్ బర్త్.
0: ఆ ప్రేమనే నిజమైన దైవము.
1: అండ్ దట్ లవ్ ఇస్ గాడ్.
0: అతనే నీ వెంట వచ్చాడు.
1: అండ్ హీస్ విత్ యూ.
0: ఆ ప్రేమ చేతనే నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో.
1: అండ్ ఎండ్ యువర్ లైఫ్ విత్
0: 10 మందికి ఈ ప్రేమని పంచు.
1: షేర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఈ ప్రేమ చేతనే నీవు ఆనందాన్ని అనుభవించు.
1: అండ్ ఎంజాయ్ బ్లెస్ విత్ దిస్ లవ్.
0: ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటం.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. వై? బికాజ్ అబ్సెన్స్ ఆఫ్
0: ప్రేమ. లేదు, ప్రేమ లేదు.
1: There's no love in this world.
0: ఏమిటి చూపించేటువంటి ప్రేమలంత?
1: What's all that you see?
0: ఇవంతా కూడా కృత్రిమమైనటువంటి ప్రేమలే.
1: All that is merely artificial.
0: నయా పైసా కూడా పనికిరాదు.
1: They're useless.
0: ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం ఏమిటి?
1: What for? Why should develop that?
0: మనం బ్రతికినా చచ్చినా కూడా జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమనే.
1: Whether we are alive or dead, that which is permanent is love.
0: అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి.
1: And we should develop that permanent love.
0: శాస్త్రమైన సత్యాన్ని మనం అనుభవించండి.
1: వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ ట్రూత్.
0: అది ఏ ఋతం ఋతం ఋతం అన్నారు వేదములు.
1: దిస్ పర్మనెంట్ ట్రూత్ ఇన్ వేద ఇస్ కాల్డ్ ఋతం.
0: సత్యం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ఏదో జరిగింది జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ నరేటింగ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్.
0: చూసినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ ద టెల్లింగ్ వాట్
0: చేసింది చేసినట్టు చెప్పుకోవటం సత్యం.
1: నాట్ డిస్క్రైబింగ్ వాట్ ఇస్ డన్.
0: త్రికాలం ఎందుకు శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ చేంజ్ లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: నువ్వు దిన్నం కూడా డ్రెస్ మార్చుకోవచ్చు.
1: యూ మే చేంజ్ యువర్ డ్రెస్.
0: ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకో కలర్ వేసుకోవచ్చు.
1: యూ మే వేర్ వన్ కలర్.
0: ఈ కలర్స్ అంతా మారిపోతుంటాయి. ఇవంతా డ్రెస్.
1: ది డ్రెస్ యూ మే చేంజ్.
0: కానీ నీ దేహం ఒక్కటే కదా.
1: బట్ యువర్ బాడీ ఇస్ వన్.
0: కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం వెలవకూడదు.
1: లెట్స్ నాట్ ఫియర్ డెత్.
0: మనం దిన్నము డ్రెస్సులు మార్చినట్టుగా డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: జస్ట్ యాజ్ వీ చేంజ్ అవర్ డ్రెస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెత్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: మనం డ్రెస్సులు మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా.
1: Yes, the lives come and go as we change our dresses.
0: పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం.
1: Why are you born? To die anyway.
0: ఏదో వస్తుంది పోతుంది. Everything is passing cloud.
1: And everything is a passing cloud.
0: ఏది కూడా permanent clouds కాదు.
1: There's not even single permanent
0: cloud. ఉన్నంత వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి.
1: So long you are alive, serve people and die.
0: అంత్యం ప్రాణం విద్యప్తి వరకు కూడా మనం సేవ చేయాలి.
1: And in fact, so long we are alive, every moment we should serve.
0: జీవ సేవలు చేయాలి.
1: We should serve the fellow man.
0: దేవ సేవలు అవసరం లేదు.
1: In fact, you don't need to serve God.
0: జీవుడే దేవుడు.
1: In fact, individual is God.
0: కనుక జీవ సేవలు చేస్తే దేవుని సేవ చేసినట్టే.
1: If you serve the mankind, it amounts to service to God.
0: కనుక నేను మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి.
1: Start your life with service.
0: మొట్టమొదట నడుమొచ్చి పనిచేయండి.
1: Bend your body and work.
0: ఇంద్రియాలను అరికట్టుకోండి.
1: హ్యావ్ కంట్రోల్ ఆన్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలను అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసి కూడా ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యు హావ్ నో సెన్స్ కంట్రోల్ ఆల్ ద సర్వీస్ ఇస్ యూస్లెస్.
0: కనుక మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: మానవుని సర్వ విధంగా దుర్మార్గునిగా చేసేది, రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే.
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోనిక్ animal mentality is the loss of
0: control. ప్రేమమయంగా మార్చుకుంటే
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: సర్వము ప్రేమమయంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ లవ్.
0: ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది వచ్చారు ఇక్కడికి.
1: సో మెనీ అసెంబ్లీ హియర్.
0: ఎవరికి ఆహ్వానం చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్?
0: ఎవరికి ఇన్వైట్ చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
0: కానీ మా ఇద్దరికి ఉన్నటువంటి ప్రేమనే దీన్ని ఇన్వైట్ చేశాం.
1: ఇట్ ఈస్ ఓన్లీ కనెక్షన్ ఆఫ్ లవ్ బిట్వీన్ భగవాన్ అండ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: మీకు నా పైన, నాకు మీ పైన ఉన్నటువంటి ప్రేమనే మన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచింది.
1: ఇట్ ఈస్ భగవాన్స్ లవ్ టువర్డ్స్ యూ అండ్ ఇన్ టర్న్ యువర్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యూ హియర్.
0: కనుక మనకు ప్రేమనే ఇంత సన్నిహిత సంబంధ బాంధవ్యానికి వస్తున్నారు. కానీ ఏ విధమైన ఆహ్వానము లేదు.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్ ఈజ్ ద కనెక్షన్ కాంటాక్ట్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఈ ప్రేమముని చోటు ఏ విధమైన బాధలు కూడా మనకు గుర్తించడానికి వీలుండదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ సార్ట్.
0: ఈనాడు ఈ ప్రేమ ఎంతవరకు పోతుండది? కుటుంబము, బంధువులు, మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతున్నది.
1: అండ్ లవ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ టుడే.
0: ఏ దేశమునందైనా కూడాను
1: ఇన్ ఎనీ
0: మొట్టమొదట విద్యావంతులు తగినటువంటి యొక్క గౌరవాన్ని అందించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ మస్ట్ బి రెస్పెక్టెడ్ ఫస్ట్.
0: తల్లిదండ్రులు దానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహాలు చేకూర్చాలి.
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ ద యంగ్స్టర్స్.
0: కానీ ఆ తల్లిదండ్రులు కూడా ఆదర్శాన్ని చూపించేటువంటి తల్లిదండ్రులు ఈనాడు కానరాదు.
1: టుడే వి డోంట్ హావ్ ఐడియల్ పేరెంట్స్.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి గురువులు కూడా కానరాదు.
1: దే ఆర్ నో ఐడియల్ టీచర్స్ ఈదర్.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఫ్రెండ్స్ కూడా లేరు.
1: వి డోంట్ హావ్ ఐడియల్ ఫ్రెండ్స్.
0: కాబట్టి పిల్లల్ని దోషంగా ఉండకుండా పోవడానికి ఎట్లా వీలవుతుంది?
1: హౌ కెన్ ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ యంగ్స్టర్స్?
0: మొట్టమొదటి ఇంటిలో తల్లిదండ్రులు దీనికి ప్రారంభం చేయాలి.
1: ఫస్ట్ ద పేరెంట్స్ షుడ్ బి గుడ్.
0: స్కూల్స్ లోపల టీచర్స్ ప్రారంభించాలి.
1: టీచర్స్ షుడ్ టేక్ అప్ దిస్ జాబ్.
0: ఫ్రెండ్స్ అంతా కూడా దీనికి చేరి సన్న సంబంధ బాంధవ్యాన్ని పెంచాలి.
1: అండ్ ఫ్రెండ్స్ ఆల్సో షుడ్ ఎస్టాబ్లిష్
0: సత్సంగం. సత్సంగం,
1: గుడ్ కంపెనీ ఇస్ ఇంపార్టెంట్.
0: మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచి వారేమే అవుతాం.
1: వెన్ యు ఆర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ బి గుడ్.
0: చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారేమే అవుతాం.
1: వెన్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి కంపెనీ చేస్తున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు బికమ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు దుస్సంగం దుస్సంగం దుస్సంగమే.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ విధంగా ఉండే మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం?
1: వెల్ యూ కాంట్ బి అదర్వైజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడా చాలా గుణవంతులే.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఆల్ వర్చ్యూస్.
0: చాలా మంచివారే,
1: వెరీ గుడ్.
0: కానీ ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ ది గుడ్ క్వాలిటీ.
0: ఇక్కడ ఉండేటువంటి ఈ 3 లోపల ఎంతైనా మంచితనాన్ని పెంచుకోవచ్చు.
1: విత్ ఇన్ దిస్ span of 3 you can develop this goodness in you.
0: ఈ దుస్సంగమును దూరం చేసి,
1: give a bad company,
0: దుష్టత్వాన్ని దూరం చేసి,
1: give a bad
0: దురాలోచనను దూరం చేసి,
1: bad thinking,
0: సద్భావాలను పెంచుకోండి.
1: And develop good thoughts.
0: అది ఎలాంటిది?
1: What sort?
0: అందరూ నా బ్రదర్స్.
1: All are my brothers.
0: All are my brothers.
1: All are my brothers.
0: ఆ విధంగా తీసుకో.
1: Go that way.
0: వీడు మాత్రం నా బ్రదర్, వీడు నా బ్రదర్ ఇంట్లో అనేటువంటి భేదమును పెట్టుకోకండి.
1: Don't have the feeling he is my brother and so on so many.
0: బాడీకి సంబంధమే కానీ మన ఆత్మకు అందరూ బ్రదర్స్. మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ రిలేషన్షిప్ ఫ్రమ్ ద ఆత్మిక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద స్పిరిట్ ఆల్ అవర్ బ్రదర్స్ ఆల్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఒక్క సూర్యుడు అనేక దీనిలో అనేక రూపాలుగా కనిపిస్తుంటాడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ సన్ అండ్ హిస్ రిఫ్లెక్షన్స్ ఆర్ మెనీ.
0: కనుక ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు దిస్ రియాక్షన్.
0: రియాలిటీని మనం సంపాదించాలి.
1: గో బై దిస్ రియాలిటీ.
0: ఎందుకు ఈ రిఫ్లెక్షన్? ఎందుకు ఈ రియాక్షన్? ఎందుకు ఈ రీసౌండ్?
1: వై దిస్ సౌండ్?
0: ఇదే మనం పంచుకుంటున్నాము.
1: అండ్ దిస్
0: అంతా మనం మాట్లాడేదంతా రీసౌండే.
1: వాట్ ఆల్ వీ స్పీక్ ఈజ్ రీసౌండ్.
0: మనం చేసేదంతా రిఫ్లెక్షన్ లే.
1: ఆల్ అవర్ యాక్షన్ రిఫ్లెక్షన్.
0: ఇంకా ఎట్లా మనకు రియాలిటీ మనకు తగ్గుతుంది?
1: దెన్ హౌ డు యూ నో ద రియాలిటీ?
0: మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది రియాలిటీ, అండర్స్టాండ్ ది దివ్యత్వం.
0: ఒక్కటే ఒక్కటే ఉంటుండాలి.
1: ఓన్లీ వన్ ఇస్.
0: అది ఏ నిజమైనటువంటి దివ్యత్వం?
1: దట్ ఈస్ ది ట్రూ డివినిటీ.
0: అది కదిలేది కాదు, మెదిలేది కాదు.
1: ఇట్ డస్ నాట్ మూవ్, ఇట్ డస్ నాట్ షాక్. అది
0: ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది.
1: ఇట్స్ పర్మనెంట్.
0: ఆత్మభావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్.
0: ఈ రూపనామాలను మనం పెంచుకుని పెంచుకుని పెంచుకుని కళాదురికి మన రూపాన్ని కూడా పాడు చేసుకుంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు గో బై ద నేమ్ అండ్ ఫామ్ యూ లూజ్ యువర్ ఓన్ ఫామ్.
0: రూపనామాన్ని త్యజించండి.
1: గివ్ అప్ దిస్ నేమ్ అండ్ ఫామ్.
0: దివ్యమైన భావాన్ని వరించండి.
1: డెవలప్ ద డివైన్ థాట్స్.
0: ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింపజేసుకోండి.
1: అండ్ దిస్ డివైన్ ఫీలింగ్ విల్ గివ్ లిబరేషన్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ 3 చక్కగా చూడగలరు.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 3
0: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ వారు ప్రయత్నించడం లేదు.
1: బట్ దే డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో.
0: అంత ప్రపంచం ప్రపంచం ప్రపంచం, ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరు ప్రవేశిస్తున్నారు.
1: దే హావ్ గాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ద డివైన్.
0: అలాంటి రియాలిటీ నీవు చూడు.
1: ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ.
0: ఈ ప్రాపంచమైన ఏది కూడా నువ్వు రియాలిటీ కాదు.
1: హ్యావ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్.
0: కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యాస్ వెల్.
0: తల్లిదండ్రులను గౌరవించు.
1: రెస్పెక్ట్ యువర్
0: పేరెంట్స్. తల్లిదండ్రులను ప్రేమించు.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను సేవించు.
1: సర్వ్ యువర్ ఎల్డర్స్.
0: ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి వాళ్ళకి తగినటువంటి తోడ్పాటు చేయి.
1: హెల్ప్ ఎల్డర్స్. సర్వ్ దెం వెల్.
0: ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు సాధించవచ్చు.
1: ఇఫ్ యు ప్రాక్టీస్ దిస్ టూ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ రెండు కూడా మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ ప్రిన్సిపల్స్ ఎసెన్స్ ఆఫ్ 18 సెక్షన్
0: సర్వ వేదముల యొక్క సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్ వేద ఇస్ కంటైన్డ్ ఇన్ ది
0: సర్వ వేదాంత సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది
0: సర్వ బైబిల్ సారము ఈ రెండు అక్షరంలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ఆల్ హోలీ
0: సర్వ ఖురాన్ లోపల కూడా ఉన్నటువంటి ఈ రెండు అక్షరాల్లోనే
1: ఉంది. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎపిక్స్ స్పీక్ ఆఫ్ ది
0: బైబిల్ ఖురాన్ గ్రంథరాజము భగవద్గీత వ్యాకరణం అన్నిటి అందుకును సత్యం ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హోలీ టెక్స్ట్ లైక్ బైబిల్ ఖురాన్ గ్రంథరాజ్ స్పీక్ ఆఫ్ ది సింగిల్ ట్రూత్
0: అంతా ఒక్కటి.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: మతములు వేరువేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు.
1: యు థింక్ దట్ రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ ఇట్స్ ఎ మిస్టేక్.
0: మతములు వేరు లేదు.
1: రిలీజియన్స్
0: మతములే లేదు.
1: ఇన్ఫాక్ట్ దట్
0: నథింగ్. మనం అందరిది చేరి ఒకే మతమే.
1: ఇన్ఫాక్ట్ దట్ ఓన్లీ వన్ రిలీజియన్.
0: అదే మానవ మతము.
1: దట్ ఇస్ ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఆ హ్యుమానిటీ రిలీజియన్ ఆఫ్ లవ్.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: దీన్ని మీరు పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ in your view.
0: ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If you lead your life along these three principles, you can achieve anything.
0: కనుక మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి
1: స్టార్ట్ విత్ సర్వీస్.
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి.
1: We should start our journey from the point of
0: ఆర్. అది ఎట్లా చేరేదని నేను చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ us in due course of time.
0: కనుక మొట్టమొదటి మీకు ఈ ప్రాప్తి చిక్కింది. లోకంలో ఎంతో మంది ఉంటున్నారు, ఎన్నో లక్షల మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది.
1: There are countless number of people outside world. You are really fortunate to be here.
0: ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచుకోండి.
1: Make use of this fortune, good luck conferred.
0: దానిని మీరు 10 మంది కూడా పంచండి.
1: అండ్ షేర్ దిస్ జాయ్ విత్ ఎవ్రీబడి.
0: జగత్తుని సేవించండి.
1: సర్వ్ ద హోల్ వరల్డ్.
0: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము కానీ అధికారం కోసం పుట్టలేదు.
1: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్ నాట్ ఫర్ అథారిటీ.
0: ఈ అథారిటీ ఏమిటి? అథారిటీ
1: వాట్ ఇస్ దిస్ అథారిటీ?
0: మనం సేవించడం కోసమే పుట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
0: భగవంతుని పుట్టించిందేదంతా కూడా సేవ కోసమే పుట్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్.
0: కనుక సర్వీస్ కోసమనే మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వర్ బోర్న్ టు సర్వ్.
0: సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు.
1: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్.
0: సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి.
1: యూ కెన్ సర్వ్ దట్ వే.
0: విశ్వ సర్వీస్, మానవ సర్వీస్ ఏ మనం సర్వీస్.
1: అండ్ ది రియల్ సర్వీస్ ఈస్ సర్వింగ్ ది హ్యుమానిటీ, హ్యూమన్ సర్వీస్.
0: బీదలను ఆదుకోండి.
1: అండ్ హెల్ప్ ద పోవర్ అండ్ ఫోర్
0: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి.
1: అండ్ హెల్ప్ ద సిక్.
0: శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి.
1: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్.
0: ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ దర్ మెనీ పోర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్.
0: ఎన్ని బాధలు పడుతుంటారు.
1: దర్ మెనీ సఫరింగ్ పీపుల్.
0: అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన
1: గో టు ది రెస్క్యూ.
0: అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం.
1: ఆధ్యాత్మికం
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు.
1: స్పిరిచువాలిటీ ఈస్ నాట్ ఎ స్పెషల్ ఫీల్డ్.
0: నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్.
1: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: మన ప్రత్యేకించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ సెపరేట్ ఫ్రమ్ అవర్ లైఫ్.
0: మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ టు గెట్ ఎ డిగ్రీ
0: కానీ దీనికి ఏ సబ్జెక్టు లేదు.
1: బట్ దేర్ ఇస్ నో సబ్జెక్ట్.
0: సబ్జెక్ట్ ఒకటే ఒకటి. లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్.
1: ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి.
1: దెన్ వన్స్ యూ డెవలప్ లవ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విల్ ఫాలో.
0: కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి.
1: యువర్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: సర్వీస్ ని పెంచుకోండి.
1: సర్వ్ పీపుల్.
0: అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది.
1: దెన్ యూ విల్ బి సక్సెస్.
0: ఇంకా ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు, సహజమే.
1: యంగ్స్టర్స్ విల్ హ్యావ్ మెనీ డౌట్స్.
0: ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను.
1: భగవాన్ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ డౌట్స్.
0: మీరు ప్రేమను అధికంగా పెంచుకోండి.
1: అండ్ డెవలప్
0: ఎవరితోనో ద్వేషం కానీ, ఎవరితో అసూయ కానీ ఇలాంటి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికిరావు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఈనాడు ఆడంబరం.
1: There is more of pomp and show today, more and more.
0: అది మనకు పనికిరాదు.
1: Now it's useless.
0: Humble devotees గా ఉండాలి.
1: Be humble devotee.
0: Humble service గా ఉండాలి.
1: And you should be very humble.
0: సర్వీస్ మనం చేయాలి.
1: And you should serve.
0: అదే నిజమైనటువంటిది.
1: That is the true one.

0: Sai Ram, dear listeners. Though born among the Danavas, the demonic clan, there are quite a few who have achieved distinction and sanctified their lives. As against these, there are countless persons who, born as human beings, have forgotten the human values and have wasted their lives. As human beings, should we not adhere to human values and sanctify our lives? Bhagwan Baba urges everyone to pursue a God-centric life and attain fulfillment. Let us now listen to the divine discourse delivered on the occasion of Onam celebrations at Prashanti Nilayam on the 15th of September 1986.
1: నరుల లోకమందే అమరియుండు. సద్గుణంబులు కలిగి సరి అయిన నడతున్న అదియే స్వర్గమగును అవనియందు.
2: దేర్ ఇస్ నో హెవెన్ ఇన్ సమ్ అదర్ వరల్డ్ యాజ్ సచ్. హెవెన్ ఎగ్జిస్ట్ ఆన్ అర్త్. ఇఫ్ పీపుల్ హ్యావ్ good qualities, virtues and character, then earth itself becomes heaven.
1: భారతీయ సంస్కృతికి వేద ఉపనిషత్తులే మూలము.
2: వేదాస్ అండ్ ఉపనిషత్స్ ఆర్ ది వెరీ రూట్స్ అండ్ ది సోర్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: సంగీతమునకు సాహిత్యమునకు వేదములే మూల కారణము.
2: ఫర్ మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆల్సో వేదాస్ ఆర్ ద వెరీ సోర్స్ అండ్ ద రూట్.
1: సామవేదము నుండి సంగీతం ఆవిర్భవించినది.
2: మ్యూజిక్ హస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ సామవేద.
1: ఋగ్వేదం నుండి ఏర్పడినటువంటిదే సాహిత్యము.
2: లిటరేచర్ హస్ టేకన్ its origin from Rigveda.
1: Bhakti puritamainatvanti yokka sangeetame bhagavantuni yokka swaroopamu.
2: God's form is music charged with devotion.
1: Kanukane naham vasami vaikunthe nayoge hrudayam ravau mad bhaktaha yatra gayanti tatra shtami narada annadu narayanudu. Narada, నేను వైకుంఠమునందు కాని లేక ఏ యోగుల హృదయమునందు కాని నేను నివసించుటలేదు. మద్భక్తః యత్ర గాయంతి, ఎక్కడ నా భక్తులు నన్ను స్మరించుచుందురో అక్కడ తత్ర తిష్ఠామి నారద, అక్కడ నేను ప్రతిష్ఠ అయి ఉంటాను అన్నాడు.
2: దట్ ఈస్ వై గాడ్ హస్ డిక్లేర్డ్ దట్ హీ డజంట్ ఎగ్జిస్ట్ either in Vaikuntha or in the hearts of yogis. His address and his place is wherever his devotees sing his glory, he is found there.
1: Bhagavantudu bhaktura hrudayam anandume matrame kaaka dushtula hrudayam nandu kudanu taanu untunnadu.
2: God exists not merely in the hearts of devotees but also in the hearts of evil persons.
1: స్వయం తీర్ణ పరాం తారయతి, తాను తరించి పరులను తరింపజేయగోరు నట్టి మానవుడే నిజమైన మానవుడని కూడా నిరూపించింది వేదము.
2: వేద హ్యాస్ ఆల్సో ప్రూవ్డ్ దట్ మ్యాన్ ఈజ్ ఎ రియల్ మ్యాన్ హూ సేవ్స్ హిమ్సెల్ఫ్ అండ్ బికమ్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సేవింగ్ అదర్స్.
1: సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు సర్వుల హృదయ స్థాయి అయి సర్వ మానవత్వాన్ని రంజింపజేయచ్చు దివ్యత్వమును ప్రకటింపచేస్తూ ఉంటాడు.
2: గాడ్ హూ ఈజ్ ఆల్ పర్వేసివ్ ఎగ్జిస్ట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హిస్ డివోటీస్ అండ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: ప్రహ్లాదుడు ఒకనొక సమయమున తన తల్లి అయిన లీలావతి దగ్గరికి వచ్చి, అమ్మా, హరిప్రియుడైన నాకును హరిద్వేషి అయినటువంటి నా తండ్రికి ఉన్నది ఒక్కటే భేదము అన్నాడు.
2: ప్రహ్లాద ఎ గ్రేట్ డివోటీ వన్స్ వెంట్ టు హిస్ మదర్ అండ్ జస్ట్ సేడ్, మదర్, there is one great difference between me, who is the lover of Hari, and father who hates Hari.
1: నేను భగవంతుని ప్రేమిస్తూ స్మరిస్తూ అతని ప్రేమ రసామృతమును గోలి నా హృదయమును నింపుకొని నేను మత్తుడై ప్రేమోన్మత్తుడై తన్మయత్తుడై తాదాత్మభావములో ఆనందాన్ని అనుభవిస్తున్నానన్నాడు.
2: He said that, well, mother, I fill my heart with the Lord's sweetness and I am mad with Lord and I am enjoying thoroughly every minute the sweetness of the Lord arising out of my own devotion and my own love for Him.
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు నారాయణుని ద్వేషించి తన హృదయమును కఠినమైన శిలగా మార్చుకొని ఆ శిల ఎందే నారాయణుని ప్రతిష్ఠ చేసుకున్నాడు.
2: On the other hand, my father hates Narayana, has transformed his heart into a stone, but still he has established and imprisoned his Narayana in his own heart, which is transformed into a stone.
1: Harini jeshinchinatvanti Hiranyakashipuni yokka hrudayamunandunu harini preminchinatvanti Prahladani hrudayamunandunu unnadi okkade Hari.
2: There is only one Hari who is existing in the heart of Prahlada, who has loved Hari, and in the heart of Hiranyakasyapu, who has hated Hari.
1: Dravarupamainatvanti premanu aaraginchi dahamunu teerchukoni tana yokka taapamunu chellarchukunnadu Prahladudu.
2: Prahlada has drunk deep into the nectarine sweetness of devotion and filled his heart and quenched his thirst.
1: Kathinamainatvanti hrudayamunandu harini pratishtha chesukoni taanu tana taapamunu chellarchukonaleka dahamunu teerchukonaleka taanu aneka vidhamainatvanti avasthalaku guri ayyadu Hiranyakashipudu.
2: Hiranyakashipu experienced innumerable troubles, not being able to quench his thirst by establishing Narayana in his own cruel heart.
1: Nammi bratuku annaru manavudu.
2: Men have declared that trust and live.
1: Nammika galiginatunte manavunake tanaku oka vidhamaina aanandam labhyamavutundi.
2: Only that man who has faith and who has trusted, he alone gets joy and delight.
1: Aanandamunu labhyamu gavinchukunna manavudu అశాంతికి దూరమవుతాడు.
2: ద మ్యాన్ హూ గెట్స్ డిలైట్ అండ్ జాయ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అశాంతి దూరమైనప్పుడు శాంతి సుఖములు అనుభవిస్తాడు.
2: వెన్ హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ పీస్ హీ న్యాచురలీ ఎంజాయ్స్ పీస్.
1: కనుక దైవత్వం సర్వవ్యాపి అనేటువంటి యొక్క సత్యత్వాన్ని గుర్తించుకున్నప్పుడే గాయకులు పరమభక్తులు దైవత్వాన్ని విస్మరించగా స్మరించి విశ్వసించి తన యొక్క జీవితమును సార్థకంగా గావించుకుంటారు.
2: Devotees and singers would be able to experience the divinity in their singing and in their music and in their own devotion only when they believe that God is all pervasive and God is found everywhere.
1: దైవము లేని స్థానము లేదు.
2: There is no place where you don't have God.
1: దైవముది కాని నామము లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ విచ్ డజంట్ హ్యావ్ గాడ్ ఇన్ ఇట్.
1: భాగవతమునందు ప్రహ్లాదుడు కూడాను ఇందుకలడందు లేదని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు ఉన్నాడు.
2: ఇన్ భాగవత ఆల్సో ప్రహ్లాద హ్యాస్ డిక్లర్డ్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే that God exists here and doesn't exist there. God exists everywhere. Only thing is, you have to search. If you search, you find God all over.
1: Tyagaraju cheppadu etavunara nilakada neeku ekkada chuchina nee untunnavu neeku nilakadane ledu sarvavyapakudavu sarvantaryamivi sarvagrudavu sarvashaktimayudavu అని వర్ణిస్తూ వచ్చాడు.
3: త్యాగరాజ ఆల్సో హ్యాస్ డిస్క్రైబ్డ్ అబౌట్ గాడ్ వెల్, యు ఆర్ ఆల్ పర్వేసివ్, యు డోంట్ హ్యావ్ వన్ ప్లేస్ వేర్ యు ఆర్ స్టేషనరీ, యు విల్ బి మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. యు ఆర్ ఆమ్నిషియంట్, యు ఆర్ ఆమ్నిపొటెంట్ అండ్ యు ఆర్ ఆమ్నిప్రెసెంట్. దట్ వే హీ డిస్క్రైబ్డ్ అండ్ యూగలైజ్డ్ గాడ్.
1: ఏకం వచ్చి సర్వభూతాంతరాత్మ కేవలం మానవుని ఎందు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు ఎందు కూడాను దైవత్వము ఆవరించి ఉంటున్నాడు.
3: డివినిటీ ఎగ్జిస్ట్ నాట్ మియర్లీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, బీయింగ్ బీస్ట్ ఆర్ బర్డ్, గాడ్ ఎగ్జిస్ట్, డివినిటీ ఎగ్జిస్ట్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి త్యాగరాజే

0: దైవత్వం అనేటువంటిది సకల భూతములందు కూడాను ఉంటుండటం చేతనే దాసి అపరంజి రామచిలుకను పెంచి రామా రామా రామా అనేటువంటి ప్రేమ మాటలు నేర్పినప్పుడు ఆ రామచిలుకు కూడాను రామా రామా రామా అని స్మరించినట్టుగా త్యాగరాజు వర్ణిస్తూ వచ్చాడు.
1: త్యాగరాజా హ్యాస్ డిస్క్రైబ్డ్ దట్ యాజ్ గాడ్ రామా ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ బీట్ ఇన్ అ ప్యారెట్ ఆర్ ఎనీ అదర్ లివింగ్ బీయింగ్ ఇఫ్ యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అ ప్యారెట్ ఇఫ్ యు గివ్ ది నేమ్ రామా రామా ఇట్ ఆల్సో గోస్ ఆన్ రిపీటింగ్ రామా రామా రామా ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ వన్ హ్యాస్ టు ఎంజాయ్ దిస్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వమును గుర్తించినటువంటి వాడు బ్రహ్మనే తానవుతాడు.
1: ద వన్ హూ రియలైజెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
0: వాల్మీకి నిరంతరము రామును స్మరించుతూ చింతించుతూ రామాయణము లిఖిస్తూ వచ్చాడు.
1: వాల్మీకి కాంటెంప్లేటింగ్ ఆన్ రామ కంటిన్యూస్లీ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ రోట్ రామాయణ.
0: కనుకనే వాల్మీకి ముఖ తేజస్సు అనేటువంటిది రామ ప్రతిబింబంగా దర్శిస్తూ వచ్చారు ఆశ్రమవాసులు.
1: ది డ్వెల్లర్స్ ఆఫ్ ది ఆశ్రమ ది రెసిడెంట్స్ ఆఫ్ ది ఆశ్రమ ఎక్స్పీరియన్స్డ్ ది స్ప్లెండర్ అండ్ ది రేడియన్స్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ రామ ఆన్ ది ఫేస్ ఆఫ్ వాల్మీకి యాజ్ హీ వాస్ కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్.
0: మనసున ఎట్టి పవిత్రమును చింతించునో వాని ముఖమున అట్టి ప్రకటతము కావిస్తూ ఉంటాది అంతర్భూత శక్తి.
1: వాట్ ఎవర్ స్ప్లెండరస్ అండ్ సీక్రెట్ థాట్స్ ఎ మ్యాన్ థింక్స్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఆన్ హిజ్ ఫేస్.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, మానవుని యొక్క ముఖము.
1: మ్యాన్స్ ఫేస్ మే బి ట్రూలీ డిస్క్రైబ్డ్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే రామచింతన చేత రమింప చేసుకున్నటువంటి యొక్క దివ్య తేజస్సుతో కూడినటువంటి వాడు వాల్మీకి.
1: దట్ ఈస్ వై వాల్మీకి మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ వాజ్ షైనింగ్ విత్ ది స్ప్లెండర్ ఆఫ్ రామ యాజ్ హీ వాజ్ కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: మోజెస్ నిరంతరము భగవంతుని చింతించటం చేత తన యొక్క ముఖము దైవ కళగా దైవ సృష్టిగా దైవ తేజస్సుగా వికసిస్తూ ప్రకటిస్తూ ప్రకాశిస్తూ వచ్చింది.
1: మోసెస్ వాజ్ ఆల్సో కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్ ఆన్ గాడ్ అండ్ దేర్ ఫోర్ దట్ స్ప్లెండర్ దట్ రేడియన్స్ అండ్ దట్ గ్రేట్నెస్ వాజ్ షైనింగ్ ఆన్ హిస్ ఫేస్.
0: ఇది బైబుల్ యొక్క ప్రకటితము.
1: దిస్ ఈస్ డిక్లర్డ్ ఇన్ బైబుల్.
0: డార్విన్ అనేటువంటి ఒక వ్యక్తి తాను విద్యార్థిగా ఉండినటువంటి సమయం లోపల
1: డార్విన్ వెన్ హీ వాజ్ ఎ స్టూడెంట్
0: హెన్స్లో అనేటువంటి ఒక గురువు దగ్గర తాను విద్యను అభ్యసిస్తూ వచ్చాడు.
1: హీ యాక్సెప్టెడ్ హెన్స్లో యాజ్ హిస్ టీచర్ అండ్ హీ వాజ్ స్టడీయింగ్ అండర్ హిమ్.
0: ఆ అధ్యాపకుడు పరమ పవిత్ర హృదయుడు.
1: దట్ టీచర్ వాజ్ ఎ సీక్రెట్ పర్సన్ విత్ ఎ సీక్రెట్
0: నిస్వార్థ ప్రియుడు
1: అబ్సల్యూట్లీ సెల్ఫ్
0: నిరంకారమయుడు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఈగో అట్ ఆల్.
0: నిశ్చల చిత్తుడు.
1: హీ వాజ్ హ్యావింగ్ ఎ వెరీ స్టడీ
0: అట్టి గురువును ఆశ్రయించినటువంటి ఈ డార్విన్ నిరంతరము కూడాను గురువు వలె నేను కూడాను ఈ స్థితిని అనుభవించాలి అని సచ్చింతన చేస్తూ వచ్చాడు.
1: డార్విన్ హూ అప్రోచ్డ్ హిమ్ అండ్ టుక్ షెల్టర్ అండర్ హిస్ స్టూవర్డ్షిప్ అండర్ హిస్ టీచర్షిప్ హీ రిజాల్వ్డ్ దట్ హీ షుడ్ ఆల్సో స్పెండ్ ద లైఫ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ హిజ్ ఓన్ టీచర్.
0: యద్ భావం తద్ భవతి.
1: ఇట్ ఈస్
0: మానవుని యొక్క భావమును పురస్కరించుకుని తన ఫలితము కూడాను ఆశ్రయించి ఉంటాయి.
1: ది ఫ్రూట్స్ అండ్ ది రిజల్ట్స్ విచ్ మ్యాన్ రీప్స్ ఎంటైర్లీ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: కట్ట కదపటికి తన చిరకాల వాంఛను తీర్చుకోగలిగాడు డార్విన్.
1: డార్విన్ వాజ్ ఏబుల్ టు రియలైజ్ వాట్ ఎవర్ హీ విష్డ్ ఫార్ అల్టిమేట్లీ.
0: డార్విన్ కూడా నిశ్చల చిత్తుడు నిస్వార్థపరుడు నిరంకారమయుడు ఈ విధమైనటువంటి తేజస్సుతో తాను ప్రకాశిస్తూ వచ్చాడు ప్రజల ముందు.
1: డార్విన్ వాజ్ ఆల్సో selfless, free from ego, and also having a steady mind. Thus, he shone splendorously.
0: Kadapataki, Daivamu, Tanu, Vakkate Enetunti Satyani Kudanu Gurtinchukuntavachadu.
1: He also recognized in the end that there is no difference and distinction between God and himself.
0: Kalukane Daivani, Yaduruga Undinettuga Bhavinchi, Nenu Leka Neevu Levu Annadu.
1: Therefore, he declared that without me, you do not have.
0: Daivamu Leka Bhaktudu Kani, Bhaktudu Leka Daivamu Kani, Undutaku Veedu Kaadu.
1: It is not possible for God to exist without a devotee and for a devotee to exist without God.
0: Bhaktudu, Bhagavantudu, Avinabhava Sambandhamuto Kudinatuvanti, Anyonyasayamuto Cherinatuvanti, Ekatvamu Swarupudu.
1: Devotee and God are mutually dependent and they take, the relationship is mutual and in fact they are only one with two aspects.
0: Bhaktudu, Premon Matturai, Tamayatturai Napudu, Tadatma Bhavana Pondinapudu, Ekatvani Pondu Galutam.
1: Devotee, when he is mad with the love for God, when he is entirely saturated with that feeling of God, he also becomes God and there will be only one entity at the end.
0: Kanukane, Attivade, Paramabhaktudainetvanti, Prahaladudu.
1: Prahalada was such a great devotee.
0: Vamsamu, Rakshasa Vamsamu.
1: He was born in a demon's family.
0: Rupamu, Manavasya Rupamu.
1: His form was the form of a man.
0: Chittamu, Daiva Chittamu.
1: His heart was the heart of God.
0: ఈ మూడింటియొక్క ఏకత్వాన్ని పొందినటువంటి యొక్క పవిత్ర స్వరూపుడే ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ వన్ హూ హ్యాడ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ కంబైన్డ్ ఇన్ హిమ్.
0: ఈ ప్రహ్లాదుడు నిరంతరము కూడాను ఒక సంస్కృతిని పురస్కరించుకుని భారతీయ సంస్కృతిని ఆశ్రయిస్తూ తూచ దానిని అనుసరిస్తూ ఆదర్శంగా ప్రజలకు అందిస్తూ వచ్చాడు.
1: ప్రహ్లాద ఫాలోడ్ వెరీ స్ట్రిక్ట్లీ ద కోడ్ అండ్ ది కల్చర్ ఆఫ్ ఇండియన్ భారతీయ కల్చర్ అండ్ హీ హెల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఎ మోడల్ ఫర్ భారతీయ కల్చర్.
0: పురుషార్థములు నాలుగు.
1: దెర్ ఆర్ ఫోర్ పురుషార్థ గోల్స్ ఆఫ్
0: ధర్మ అర్థ కామ మోక్షములని.
1: ది ఫోర్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మమును ధర్మముగానే వదలక ధర్మమున్న స్థానము నుండి అర్థము ప్రదేశమునకు తీసుకుని పోయి అర్థమును కూడాను ధర్మమయం గావించినటువంటి సద్భక్తుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ సచ్ ఎ గ్రేట్ డివోటీ హూ వాజ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ధర్మ అండ్ టేకింగ్ ధర్మ టు అర్థ. హీ సాచురేటెడ్ ది సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ అర్థ అండ్ వెల్త్ విత్ ధర్మ.
0: ధర్మార్థమును రెండింటిని ఏకత్వము గావించి ఆ స్థానము నుండి కూడాను కామములు కూడాను నడిపించినటువంటి ఒక వ్యక్తి.
1: హీ యునైటెడ్ ధర్మ అండ్ అర్థ ఇన్ టు వన్ అండ్ టేక్ దోస్ టూ ప్రిన్సిపల్స్ టు ది నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డిజైర్ అండ్ ఆల్సో సాచురేటెడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డిజైర్.
0: కామములు రెండింటిని ధర్మమయముగా ఆవించి తాను ప్రశాంత స్థితి ఎందుకున్నప్పుడు మోక్షమే తనను వరించుకుంటూ వచ్చింది.
1: యాజ్ హీ ఫీల్డ్ అర్థ అండ్ కామ వెల్త్ అండ్ డిజైర్ విత్ ధర్మ, the liberation itself, love to have offer itself to Prahlada.
0: Danava vamsamunandu janminchinappatikini dharmartha kama mokshamulu yandu sarthakamu gavinchukunnatundi maha pavitra vyaktulu muggaru maatrame untundinaru.
1: There are only three people who, although born in the lineage and family of demons, they have sanctified their lives and achieved dharmartha and kama and moksha.
0: బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, విభీషణుడు.
1: దోస్ త్రీ ఆర్ కింగ్ బలి, ప్రహ్లాద అండ్ విభీషణ.
0: కానీ మానవులై జన్మించి కూడాను ధర్మమోక్షములను విస్మరించి అర్థకామములు ఎందే జీవితమును గడిపి జీవితం వ్యర్థము గావించుకున్నటువంటి మానవులు అనేక మంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ పీపుల్ ఆల్ దో బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ దే హ్యావ్ given up dharma and moksha and spend their entire time and life in satisfying artha and kama only.
0: Parama bhaktudainatundi prahladuni yokka kumarude virochanudu.
1: Virochana was the son of a great sacred devotee, that is Prahlada.
0: Kani virochana yokka tattvamu viruddhanga maripoyindi.
1: Virochana took a different trend, a trend which is which was opposed
0: Virochana yokka bhavamulu hetu vadamulu.
1: Virochana, I mean, he was an atheist.
0: Charvakam yokka tattvamu virochana yokka tattvamu.
1: The principles followed by Virochana was the same as the ones followed by this Charuvaka followers.
0: Aa Virochana yokka kumarude parama pavitrudainatundi Bali Chakravarti.
1: Bali, who is most sacred one, is the son of Virochana.
0: Ee Bali Chakravarti Prahladuni yokka manumudu, grandson.
1: Bali was the grandson of Prahlada.
0: ఈ బలి చక్రవర్తి ప్రజలను కన్న బిడ్డల వలె పాలించినటువంటి వాడు.
1: బలి రూల్డ్ ది ఎంటైర్ కింగ్డమ్ లవింగ్ ఆల్ ద సిటిజన్స్ యాజ్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: ప్రజల యొక్క ప్రేమకు మన్ననలకు పాత్రుడైనటువంటి వాడు.
1: హీ వాజ్ ద వన్ హూ హ్యాడ్ వన్ ద లవ్ ఆఫ్ హిస్ ఓన్ సిటిజన్స్ అండ్ ఆల్సో ది ఆనర్ ఫ్రమ్ ఇట్స్ హిస్ సిటిజన్స్.
0: ప్రజలే బలి చక్రవర్తి దేహం యొక్క అంగములుగా భావించుకున్నటువంటి వాడు.
1: బలి చక్రవర్తి ఆల్వేస్ కన్సిడర్డ్ ఆల్ ద సిటిజన్స్ యాజ్ ద లింబ్స్ ఇన్ హిస్ ఆఫ్ హిస్ కింగ్డమ్.
0: ప్రజలు బలి చక్రవర్తిని ఈ దేహమునందు గుండె వలె విశ్వసించినటువంటి వారు.
1: ద సిటిజన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కింగ్డమ్ కన్సిడర్డ్ బలి చక్రవర్తి యాజ్ ద హార్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ విచ్ దే ఆర్.
0: ప్రజలకు ఆ చక్రవర్తికి సరి అయినటువంటి సాటిగా ఉండేటువంటి వారు.
1: దేర్ వాస్ a nice comparable situation between King Bali and the citizens.
0: Itanu okanadu Bali Chakravarti Vishwajit aneetunti yagamunu prarambhinchadu.
1: Bali Chakravarti undertook the Vishwajit yaga.
0: Lokamulo manchi varini chuchi pavitrulanu chuchi adhika sthayi endunnatunti varini chuchi కొన్ని విధమైనటువంటి దుర్గుణములు అభివృద్ధి పరుచుకొని అసూయాభావము చేత అనేక విధములైనటువంటి కుట్టలు పన్ని ఈ మంచి వారిని చెడుపుటకు అనేక ప్రయత్నములు చేస్తూ ఉంటారు కొంతమంది.
1: దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ సఫర్ ఫ్రమ్ జెలసీ వెన్ ఎవర్ దే సీ అదర్ పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్ ప్రాస్పెరిటీ హూ ఆర్ ఆక్యుపైయింగ్ పొజిషన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ దే లాంచ్ ఎ నంబర్ ఆఫ్ స్కీమ్స్ to bring such people to trouble and to give some difficulties and problems to them.
0: Ittivi yuga yugamulu nundi kudanu janta pattala vade ventaadutu vastu untai.
1: Such things have been happening age after age.
0: Rama avataramanandu aneka vidhamulaina yokka asuya paral cheta taani himsinchabadutu vachadu.
1: During the times of Rama, Rama was put to a number of difficulties on account of people who suffered from jealousy.
0: Harishchandrani yokka samayamunandu kudanu aneka mandi rishuliyende oka durbhavam bayaderi Harishchandrani oka vidhamainatundi yokka pratignanu pariksha chesi atanni odinchalani prayatnincharu.
1: Even during the days of Harishchandra, there were people, even among the rishis, who suffered from such jealousies. They took an oath to put Harishchandra to certain tests and bring him to all the difficulties.
0: Dharma murtulainatundi pandavulanu chusi kauravulu kandarra chesukunnaru.
1: Pandavas, who were the embodiment of dharma, also provoked the same feeling of jealousy in the Kauravas.
0: Tyagamayudainatundi yokka Jesus nu chusi kontha mandi asuya parulu Judas virodhanga atani paina kattini kattaru.
1: The same thing is true of even Jesus, who was the very embodiment of sacrifice. There were people who were jealous of him like Judas and who took a vow to give him trouble.
0: Sarvamata sammatame tana yokka abhimatanga visheshinchinatundi Muhammad nu chusi Makkaku raanivakunda atani parabhavam gavinchi prakkaku tolaggottaru.
1: Same thing is true of Muhammad, Muhammad, who considered all religions as equal, who loved all religions alike, was also driven away from Mecca by such people.
0: Anni kalamulu yendu, anni matamulu yendu, ee vidhamainatundi asuya bhavamu telaregi, aneka vidhamainatundi ashantini abhivruddhi parachi, samaja lopala koncham alagadanu abhivruddhi gavincharu.
1: There are people who have undertaken such things during all times and in all religions, who have created problems and agitations, troubles and turmoils in the society by such activities.
0: Ikkada balachakravarti prajalapai nundinatundi yokka abhimanam chetanu premam chetanu prajala yokka kshemamu aashinchi yavat prapanchamantai kudunu kevalamu oka balachakravarti prapanchanga maaralani విశ్వజిత్తు విశ్వమును జయించినటువంటి వాడిగా తయారు కావాలని విశ్వమంతయు కూడాను సుఖశాంతులతో భద్రతలతో తృతువుగాలని తాను సంకల్పించుకున్నాడు.
1: కింగ్ బలి విత్ వెరీ నోబుల్ ఐడియాస్ అండ్ నోబుల్ థాట్స్ విత్ అన్ అకౌంట్ ఆఫ్ హిజ్ లవ్ ఫార్ ది సిటిజన్స్ హీ అండర్టుక్ విశ్వజిత్ యాగ ఇన్ ఆర్డర్ టు కాంకర్ ద ఎంటైర్ యూనివర్స్ అండ్ బికమ్ ది కాంకర్ ఆఫ్ ది యూనివర్స్ establish peace and prosperity and welfare for all the people on the earth.
0: Ee yagamunu telakinchinatvanti yokka devatallo kudanu oka asuya bhavam prarambhamaindi.
1: Gods who saw such a feeling also suffered a type of jealousy against Bali.
0: Veerandaru narayanni cheri swami రాక్షసుడైనటువంటి యొక్క బలచక్రవర్తి విశ్వముని స్వాధీనం చేసుకుని దేశమంతా కూడా రాక్షసమయం గావించవచ్చును కనుక మమ్మల్ని రక్షించి అతని ఈ యొక్క అభిష్టం నుంచి వేరు గావించేటువంటి విధానమును మీరు సంకల్పించాలని ప్రార్థించారు.
1: గాడ్స్ అప్రోచ్ నారాయణ ప్రే టు నారాయణ బై టెలింగ్ హిమ్ బలి ఈజ్ హ్యావింగ్ ఎన్ ఐడియా టు కాంకర్ ది ఎంటైర్ యూనివర్స్ అండ్ మేక్ ఇట్ full of demons. It is a demon's kingdom he wants to make. So we pray to you, you may change his intentions and see that his intentions do not succeed.
0: Manavulu sankuchita hrudayulu.
1: Man is a narrow minded person.
0: Taanu okati telchina daivam okati telchunnatundi satyanni gurtinchukolekapothunnaru.
1: He doesn't realize the fact that if he thinks in one way, God may be thinking in the other way.
0: నారాయణుడు అంగీకరించినట్టే అంగీకరించి బలచక్రవర్తి యొక్క పవిత్ర హృదయాన్ని పరిశీలన చేసి పరమభక్తుడని విశ్వసించి అతన్ని ఏ విధంగానైనా కూడాను స్వర్గమునకు పంపించాలి అనేటువంటి సత్సంకల్పాన్ని తాను చేశాడు.
1: నారాయణ హూ న్యూ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ బలి అండ్ హూ వాంటెడ్ టు జస్ట్ సెండ్ బలి to the heavens which he deserved, he undertook a particular work.
0: Ee sankalpanuga saranga vamana murti ai siddhasthamuna janminchadu.
1: As per his desire and wish and will, he took birth in siddhasthama as vamana murti.
0: Vamana murti danamunu kori yagnamulo praveshinchadu.
1: Vamana murti entered into that yagnashala asking alms.
0: Nirmala hrudayudu nisvarthaparudu kanuka balachakravartiki vamana murti yokka tejasu chakkaga daivanga gurtinchukogaligadu.
1: Bali, who was a pure hearted soul, a selfless soul, could easily recognize that the one who has come is divinity itself.
0: Swami, ee yagna samayamunandu tama yokka korika emiti? Nenu sarvasanga parityaginai సర్వులకు దాన ధర్మములు గావించి నా యొక్క జీవితమును సార్థకం గావించుకోవాలని సంకల్పించుకున్నానన్నాడు.
1: హీ అప్రోచ్డ్ ది వామనమూర్తి అండ్ అడ్రస్డ్ హిమ్ ఎస్ స్వామి అండ్ జస్ట్ సెడ్, వెల్ స్వామి, ఐ హావ్ డిసైడెడ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫర్ మై సెల్ఫ్, దేర్ ఫార్ ప్లీజ్ లెట్ మీ నో వాట్ యు వాంట్, వాట్ యువర్ డిజైర్ ఇస్.
0: వామనమూర్తి చాలా చిన్నవాడు.
1: వామన was a person with a very small stature, physical
0: pitta konchamu koota ghanamu.
1: The physical frame is small, but his grandeur and his
0: adigina korika chaala chinnadi. కానీ అందులోనే అనంతమైన జగత్తు ఇవిడి ఉంటున్నది.
1: వాట్ హీ ఆస్క్డ్ ఫార్ వాజ్ ఎ స్మాల్ థింగ్ అపరెంట్లీ, బట్ ఇట్ కవర్స్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అబ్బే వామనమూర్తి, నాకు అధిక దానం అక్కరలేదు, మూడు అడుగులు మాత్రం నాకు భూమి ఇస్తే చాలన్నాడు.
1: వామనమూర్తి డిక్లర్డ్, వెల్ బలి, ఐ డు నాట్ వాంట్ మచ్ మోర్, ఐ వుడ్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ విత్ 3 feet ఆఫ్ ల్యాండ్.
0: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెది తనకు మూడు అడుగుల నిచ్చుట ముఖ్యమగునా.
1: హీ సెడ్, వెల్ ద వన్ ఇన్ హూస్ స్టమక్ ద ఎంటైర్ యూనివర్స్ ఇస్ దేర్ కెన్ ఐ నాట్ గివ్ 3 feet యాజ్ ఆర్మ్స్ టు యూ.
0: కానీ ఈ వామనమూర్తి త్రివిక్రమ అవతారం ధరించాడు.
1: వామన టుక్ ది ఫార్మ్ ఆఫ్ త్రివిక్రమ వన్స్ ఇట్ వాజ్ గ్రాంటెడ్.
0: ప్రపంచమునంతైకుడను ఒక్క పాదములో చేర్చుకున్నాడు.
1: హీ కవర్డ్ ద ఎంటైర్ వరల్డ్ విత్ వన్ ఫుట్.
0: ఆకాశమును మరొక పాదంలో త్రొక్కున్నాడు.
1: అండ్ ది స్కై వాజ్ కవర్డ్ బై అనదర్ ఫుట్.
0: బలిచక్రవర్తి, మూడవ పాదమునకు స్థలం ఏమైనా చూపించగలవా అన్నాడు.
1: ఆఫ్టర్ కవరింగ్ ది ఎంటైర్ అర్త్ అండ్ స్కై హీ ఆస్క్డ్ బలి, బలి కెన్ ఐ హ్యావ్ ఫార్ మై థర్డ్ స్టెప్ విచ్ హావ్ ప్రామిస్డ్.
0: ఏ హృదయం మునసుకు ఈశ నాకు మగిరి దాని నేను అర్పితు మహితమూర్తి, పరగ వేరే మిగతు నీ పాదార్చనకును ఇదిగో శిరస్సు, దీనిపైన మూడవ పాదం పెట్టుకోమన్నాడు.
1: హీ సెడ్, వెల్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆఫర్డ్ టు మీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దిస్ బాడీ, ఐ కెన్ ఆఫర్ బ్యాక్ దిస్ టు యూ ఓ లార్డ్, ఐఎమ్ ఆఫరింగ్ మై హెడ్. యూ కెన్ పుట్ యువర్ ఫుట్ ఆన్ మై హెడ్.
0: అనగా తన సర్వస్వమును కూడాను అర్పితం గావించుకున్నటువంటి మహాత్యాగమూర్తి ఈ యొక్క బలిచక్రవర్తి.
1: బలిచక్రవర్తి దేర్ ఫోర్ సిగ్నిఫైస్ అండ్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ద వన్ హూ హ్యావ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్.
0: యజ్ఞములు గావించుతున్నటువంటి బలిచక్రవర్తికి అకస్మాత్తుగా ఈ విధంగా పాతాళ లోకములకు తొక్కడం చేత ప్రజలు చాలా దుఃఖించిపోయారు.
1: బలి హూ వాజ్ పర్ఫార్మింగ్ ఏ యజ్ఞ, వెన్ హీ వాజ్ పుష్డ్ డౌన్ టు ద నెథర్ వరల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వే, ద సిటిజన్స్ వర్ వెరీ సారీ ఫర్ ఇట్, దే వర్ వెరీ సాడ్ అబౌట్ ఇట్.
0: కనుక పాతాళ లోకములకు పోవుట పూర్వము వామనమూర్తిని ఒక్క కోరిక కోరాడు బలి చక్రవర్తి.
1: దేర్ ఫోర్ బలి చక్రవర్తి ఆస్క్డ్ ఫార్ వన్ స్మాల్ బూన్ ఫ్రమ్ వామనమూర్తి.
0: స్వామి, నేను నా జీవితమును త్యజించి స్వర్గమును చేరుకోవటం నాకు సంతోషమే, కాని ఏ విధమైనటువంటి యొక్క సంకల్పము లేకుండా ప్రజలను నిరాశ పెట్టి వారిని దుఃఖింపచేయటము నాకిష్టం లేదు. కనుక ప్రతి సంవత్సరం కూడాను శ్రావణ మాసము శ్రవణ నక్షత్రములందు నా ప్రజలను చూచుకోవడానికి ఒక్కతూరి నేను వచ్చేటువంటి అవకాశం నాకు లభించాలన్నాడు, అనుగ్రహించమని కోరాడు.
1: హీ అడ్రెస్డ్ వామనమూర్తి, స్వామి, ఐ వుడ్ బి హ్యాపీ యాజ్ పర్ యువర్ విష్ టు గో టు ద హెవెన్ అండ్ బి దేర్, బట్ ఐ డు నాట్ వాంట్ లీవ్ ఆల్ మై సిటిజన్స్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ సాడ్నెస్ అండ్ సారో, ఐ ప్రే దట్ ఐ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు కమ్ వన్స్ ఇన్ ఎ ఇయర్ ఇన్ మంత్ ఆఫ్ శ్రావణ అండ్ ఇన్ ది స్టార్ ఆఫ్ శ్రావణ అండ్ విజిట్ మై పీపుల్ వన్స్ ఇన్ ఎ ఇయర్.
0: సంవత్సరములకు ఒక పర్యాయము నా ప్రజలు నేను చూడాలి అని ఈ ప్రజాభిమానం చేత తాను ఈ కోరికను కోరుకున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ హిజ్ లవ్ ఫార్ హిజ్ ఓన్ సిటిజన్స్ హీ ఆస్క్డ్ ఫార్ దిస్ పర్టికులర్ బూన్, హీ వాంటెడ్ టు విజిట్ అట్ వన్స్ ఇన్ ఎ ఇయర్.
0: బలిచక్రవర్తి పైన ఉండేటువంటి ప్రజల యొక్క అభిమానం యొక్క గుర్తే ఈ ఓణం.
1: ఓణం ఈజ్ ఓన్లీ ఎన్ ఇండికేషన్ అండ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ద లవ్ విచ్ బలి చక్రవర్తి బోర్ టువర్డ్స్ హిజ్ సిటిజన్స్.
0: ఈ ఓణము రోజు కేరళ ప్రజలందరి కూడాను తెల్లవారగని అభ్యంగ స్నానములు ఆచరించి
1: ఆన్ ది డే ఆఫ్ ఓణం ఆల్ ది పీపుల్ ఇన్ కేరళ టేక్ బాత్ ఇన్ ద అర్లీ మార్నింగ్.
0: ఇది రెండూ చేరినటువంటి శ్రావణ మాసమునకు చింగం అని ఒక మలయాళంలో ఒక పేరు ఉంటుంటుంది.
1: ఫర్ దట్ మూమెంట్ ఆస్పీషియస్ మూమెంట్ విచ్ కమ్ ఐల్ విచ్ కమ్స్ ఆన్ శ్రావణ నక్షత్ర అండ్ శ్రావణ మాస దెర్ ఈస్
0: ఆనాడు కొత్త వస్త్రములు ధరించి
1: మలయాళం వర్డ్ కాల్డ్ చింగం అండ్ ఆన్ దట్ డే దే వేర్ న్యూ క్లోత్స్
0: వారు ఆనాడు అనేక విధములైనటువంటి యొక్క మధుర పదార్థములను చేసి
1: దే ప్రిపేర్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ స్వీట్ డిషెస్
0: దానిని ఒక అరటి ఆకులో వడ్డించి
1: దే పుట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే ఆర్ ప్రిపేర్డ్
0: మొదలు బలి చక్రవర్తికి నైవేద్యం చేసి
1: దే ఆఫర్ ఇట్ టు బలి చక్రవర్తి యాజ్ నైవేద్యం
0: తదుపరి బంధుమిత్రుల చేత చాలా వైభవంగా ఈ ఓణమును జరుపుకుంటారు.
1: After offering it as an offering to Bali, in the first place, they observe this particular day as a great day of importance and joy and delight.
0: Kottavattamuluku Onakkodi ani oka peru Malayalamlo.
1: There is a name given Onakkodi.
0: Anaga kottavastramuloni deeniki artham.
1: For new clothes, they call it Onakkodi.
0: ఇది ఆ ఓణమునకు సరి అయినటువంటి ఒక అర్థంగా కూడా గుర్తిస్తూ వచ్చారు.
1: దిస్ ఆల్సో హ్యాస్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఇట్ కుడ్ బి
0: సీన్ ఇన్ ది వస్త్రం. అనగా ఏమిటి? కేవలం దేహమునకు ధరించినటువంటి కొత్త వస్త్రమే కాదు, దీనికి అంతరార్థం కూడాను బలిచక్రవర్తి నూతన దేహమును ధరించాడు.
1: వాట్ డస్ దిస్ వేరింగ్ ఆఫ్ న్యూ క్లోత్ సిగ్నిఫై? నాట్ మియర్లీ దిస్ ఫిజికల్ బాడీస్ ఆఫ్ కేరళైట్స్ వేర్ ది న్యూ క్లోత్. దిస్ ఆల్సో సిగ్నిఫైస్ that king Bali has got a new body on that day.
0: Devo divalai prakto jivo deva sanatana sanatana mein ikti ek daivattamu nutana mein ikti shariram dharinchinattuga
1: they feel that this atma which is eternal has taken a new body.
0: Ee yokka patala lokamulo prabhu doppakavadinatundi yokka ee bali chakravarti sambandhamulo okka paryayamu prajabhimanam anetundi dehamulo dharinchiravatam cheta ఇది ఒక నూతన వస్త్రంగా భావించుకుంటూ వచ్చింది శాస్త్రం.
1: కింగ్ బలి హూ హస్ పుష్డ్ ఇన్ టు ది నెథర్ వరల్డ్ కమ్ వన్స్ ఇన్ ఎ ఇయర్ వేరింగ్ దిస్ న్యూ క్లోత్ కాల్డ్ ది క్లోత్ ఆఫ్ లవ్ ఫార్ ద సిటిజన్స్ అండ్ దిస్ ఇస్ హౌ దే
0: సాక్షాత్ భగవంతుని యొక్క అభిమానమును ప్రేమను చూరుకున్నటువంటి యొక్క దేశము కేరళ దేశము.
1: కేరళ ల్యాండ్ ఇస్ ద వన్ విచ్ హెస్ ఎంజాయ్డ్ ది లవ్ ఆఫ్ గాడ్.
0: నిజముగా ప్రేమాభిమానం అనేటువంటిది వారు అన్ని విధాలా అనుభవిస్తూ వచ్చారు ఆనాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే దే ఎంజాయ్డ్ ది లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ ద కింగ్.
0: దీనికి మరొక పేరు కూడాను ఉన్నది.
1: దేర్ ఇస్ వన్ మోర్ నేమ్ ఫర్ దిస్.
0: పరశురామ క్షేత్రం అని కూడాను దీనికి ఒక మరొక పేరు.
1: ఫర్ దిస్ ల్యాండ్ ది అదర్ నేమ్ ఇస్ పరశురామ క్షేత్ర.
0: దీనికి ఈ పేరు ఎందుకు వచ్చినది?
1: హౌ ఈజ్ ఇట్ దట్ దిస్ పర్టికులర్ ల్యాండ్
0: పరశురాముడు కూడాను ఒక అవతార స్వరూపుడు?
1: పరశురామ వాజ్ ఆల్సో ఎన్ అవతార్ ఎన్ ఇన్కార్నేషన్.
0: తన తండ్రిని రాజులైనటువంటి వారు శిరశ్ఛేదనం చేయటం చేత ఆ దృశ్యమును చూచి తల్లి అయినటువంటి రేణుక కుమారుడు దగ్గర లేని సమయంలో చూచి ఓ రామా రామా రామా అని కేకలు వేసింది.
1: ఇట్ సో హ్యాపెండ్ వెన్ ది కింగ్ కేమ్ అండ్ బిహేడెడ్ జమదగ్ని father of Parashurama, Renuka Devi, who was there seeing this particular ghastly sight, cried out, oh Rama, Rama, Rama.
0: Nirmala chittamu galiginatunte vyaktiki, nisvarthamainatunte bhavamu galiginatunte vyaktiki, enta dooramulo, ee vidhamainatunte pradeshamulo, taanu pilchinappatikini, variki vidyut shakti anetunte oka tarangamula cheta, shabda tarangamula cheta, jyotirmayamainatunte oka shabdamula cheta, adi sannihitamai untuntadi.
1: For a person who has a pure heart and a selfless heart, whatever be the distance, when there is a call from any person, that call will reach him through the sound waves, the electric waves, and the jyotir waves.
0: Ekkado undinatundi Parashuramuniki talli kantham vinipinchindi.
1: Parashurama, who was at a very great distance, could hear the cry of his own mother.
0: మాతృభక్తి కలిగినటువంటి యొక్క పరశురాముడు కనుక తల్లి కంఠంలో చక్కగా ఏకాగ్రత పరుస్తూ వచ్చాడు. ఎన్ని పర్యాలు చెప్పింది ఈమె ఈ జమదగ్ని యొక్క కంఠమును కోస్తుంటే ఆ దృశ్యమును చూడలేక రామా రామా రామా రామా ఈ విధంగా 21 పర్యాయములు పిలిచింది రాముడు.
1: పరశురామ హూ హ్యాడ్ సచ్ గ్రేట్ డివోషన్ అండ్ లవ్ ఫర్ హిజ్ మదర్ కుడ్ ఈజీలీ రికగ్నైజ్ హర్ వాయిస్ అండ్ she was crying out for Rama, Parashurama, Rama, Rama, 21 times. He counted that.
0: Intiki vachi chuchetappatiki aashramamlo tandri mondamu శిరస్సు వేరై ఉన్నది.
1: వెన్ పరశురామ రిటర్న్ టు ద ఆశ్రమ్ అండ్ హీ సా,
0: ఇది కార్తవీర్యుని యొక్క కుమారుడు చేసినటువంటి యొక్క క్రూర కర్మ.
1: హీ సా దట్ ది హెడ్ వాస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ హీ రియలైజ్ దట్ దిస్ వాస్ డన్ బై ద సన్స్ ఆఫ్ కింగ్ కార్తవీర్య.
0: నా తల్లి కార్తవీర్య హృదయాన్ని శాంతపరచాలనుకుంటే ఎన్ని పర్యాయములు నన్ను పిలిచినదో అన్ని పర్యాయములు ఈ క్షత్రియులపైన యుద్ధం చేసి యావత్ క్షత్రియులను ధ్వంసం చేయుతానని ప్రతిజ్ఞ పట్టాడు.
1: పరశురామ టుకేవో దట్ ఐ వుడ్ లైక్ టు గో రౌండ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ మై మదర్ కాల్డ్ ఇన్ అగోనీ మై నేమ్, షీ కాల్డ్ 21 times, ఐ వుడ్ లైక్ టు జస్ట్ గో రౌండ్ అండ్ డిస్ట్రాయ్ దోస్ కింగ్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: కనుక 21 పర్యాయములు క్షత్రియులపైన యుద్ధం చేసి రాజ్యములంతా ఇక్కడ నువ్వు సాధించి క్షత్రియులందరినీ నాశనం చేశాడు.
1: దట్ ఈస్ వై హీ ఫాట్ 21 times, హీ వేజ్డ్ వార్స్ అగెన్స్ట్ ది క్షత్రియస్ అండ్ డిస్ట్రాయిడ్ దెమ్.
0: తిరిగి ఆ యొక్క ఆవేదనను కొంత చల్లార్చుకుని తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికి తండ్రి యొక్క పూర్వీకులు వారి వంశం అనేటువంటిది భరద్వాజ వంశము. భరద్వాజులు వచ్చి ఆ తండ్రి యొక్క శిరస్సును చేర్చి అతనికి ప్రాణమిచ్చాడు జమదగ్ని.
1: ఆఫ్టర్ హీ వేజ్ ద వార్ 21 times, ఐ మీన్ హీ ఎంజాయిడ్ ఎ లిటిల్ పీస్, ఎక్సైట్మెంట్ వాజ్ రెడ్యూస్ అండ్ ది యాంగర్ వాజ్ ఆల్సో క్వెంచ్డ్, హీ కేమ్ బ్యాక్ అండ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ ద మదర్ అండ్ అట్ దట్ టైమ్ భరద్వాజ ద ఎల్ సిస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ హీ అపియర్డ్ అండ్ హీ బ్రాట్ హిస్ ఫాదర్ బ్యాక్ టు లైఫ్.
0: నేను వచ్చిన కార్యము పూర్తి అయినదని తలుచుకున్నాడు. తదుపరి తాను జయించినటువంటి రాజ్యమునంతా కూడాను తాను పాలించేటువంటి యొక్క భావము లేకపోవటం చేత కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుకు దానమిచ్చాడు ఈ రాజ్యములంతా.
1: పరశురామ ఫెల్ట్ వెల్ ది పర్పస్ ఫర్ విచ్ హీ వాస్ బోర్న్ వాస్ ఫుల్ఫిల్డ్. హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా టు రూల్ ద కింగ్డమ్, దేర్ఫోర్ హీ గేవ్ ఇన్ చారిటీ టు ఎ పర్సన్ కశ్యప దట్ పర్టికులర్ కింగ్డమ్.
0: తానే దానమిచ్చినటువంటి స్థానములో తాను ఉండటం ధర్మం కాదనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ యాజ్ హీ హాస్ గివెన్ ది ఎంటైర్ ల్యాండ్ యాజ్ ఆర్మ్స్ టు అనదర్ పర్సన్ కశ్యప, హీ ఫెల్ట్ దట్
0: పరశురాముడు సముద్రమును శోధించి అక్కడ ఒక గట్టును ఏర్పరచుకొని ఆ గట్టు లోపల తాను ఒక గ్రామమును నిర్మించుకున్నాడు. అదే పరశురామ క్షేత్రమని దక్షిణ భారతదేశమునందు కేరళ దేశము ఇది పరశురామ క్షేత్రమని పేరు ప్రఖ్యాతి అయింది.
1: హీ వెంట్ టు ద షోర్స్ ఆఫ్ ద ఓషన్ అండ్ హీ ఐడెంటిఫైడ్ ఎ పర్టికులర్ ఏరియా హీ వాంటెడ్ టు లివ్ దేర్ అండ్ దిస్ పర్టికులర్ ఏరియా ఇస్ కాల్డ్ పరశురామ క్షేత్ర అండ్ దట్ ఈస్ కేరళ.
0: అక్కడ సమీపంలో ఉండినటువంటి మహేశ పర్వతంలో వెళ్లి తాను తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు.
1: హీ వెంట్ టు ఎ మౌంటైన్ డే కాల్డ్ మహేశ మౌంటైన్,
0: అది కూడా కేరళ రాజ్యమునందే ఉంటున్నది.
1: దట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ కేరళ.
0: కనుక కేరళ రాజ్యం అనగా చాలా పవిత్రమైనటువంటి దేశము.
1: దేర్ ఫోర్ కేరళ ఈజ్ ఎ వెరీ సేక్రెడ్ ప్లేస్, సేక్రెడ్ కంట్రీ.
0: ఈ ఓణం అనేటువంటిది కూడాను సరి అయినటువంటి సమయం లోపల ఏర్పడుతూ వచ్చింది.
1: దిస్ ఓణం ఆల్సో హ్యాపెన్స్ టు అక్కర్ ఇన్ అన్ ఆస్పీషియస్ మోమెంట్ అండ్ టైమ్.
0: 3 నెలలు కుండపోతగా వర్షములు ప్రారంభమవుతాయి కేరళలో.
1: 3 months కంటిన్యూస్లీ దేర్ విల్ బి డౌన్ పోర్ ఇన్ కేరళ.
0: సూర్యోదయమే అరుదుగా ఉంటుంది.
1: దే వుడ్ నాట్ బి ఏబుల్ టు సీ సన్ రైజ్, ఇట్ బికమ్స్ వెరీ రేర్.
0: ఈ వర్షములు నిలిచిపోయి సూర్యుని యొక్క కిరణముల చేత ప్రకృతిని పవిత్రముగా ఆవించి ఎక్కడ చూసినప్పటికీ పచ్చని పంటల చేతను నీలమేఘమైనటువంటి యొక్క స్వరూపము చేతను కలకలలాడుకుంటాది రాజ్యము.
1: ఓణం కమ్స్ అట్ ఎ టైమ్ వెన్ ది రైన్స్ వుడ్ హావ్ స్టాప్డ్, ది సన్ వుడ్ బి షైనింగ్ బ్రైట్లీ అండ్ దేర్ విల్ బి గ్రీన్స్ ఆల్ అరౌండ్. అట్ దట్ పర్టికులర్ టైమ్ ఆఫ్ జాయ్ హ్యాపీనెస్ దిస్ ఓణం అక్కర్స్.
0: కనుక ప్రకృతి కూడాను ఆనందించేటువంటి సమయము ఈ ఓణం యొక్క సమయము.
1: ఓణం ఈజ్ ద టైమ్ వెన్ ది ఎంటైర్ నేచర్ సీమ్స్ టు బి అబ్సల్యూట్లీ డిలైటెడ్.
0: ప్రకృతి తన యొక్క సహజ సౌందర్యాన్ని ధరించి ప్రజలకు కూడా సహజానందమును అందించేటువంటి చక్కని అవకాశము ఈ ఓణం యొక్క సమయము.
1: ఓణం టైమ్ ఇస్ ద టైమ్ వెన్ నేచర్ విల్ బి సో బ్యూటిఫుల్ ఇట్ విల్ బి గివింగ్ ఆల్ ద థ్రిల్ టు ద పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ ల్యాండ్.
0: పాడి పంటలతో,
1: ధాన్యములతో, ప్లెంటీ ఆఫ్ హార్వెస్ట్,
0: పండ్లు ఫలములతో,
1: ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్,
0: చాలా దేహము సౌందర్యంగా ఉంటుంటుంది ఈ దేశము ఈ సమయమునందు.
1: డ్యూరింగ్ దిస్ పర్టికులర్ టైమ్ ద ఎంటైర్ కంట్రీ వుడ్ బి వేరింగ్ ఎ లుక్ ఆఫ్ బ్యూటీ.
0: ఆ యొక్క కేరళ దేశము చూచి చెప్పగలను కానీ వర్ణించుటకు వీలు కాదు.
1: కేరళ హ్యాస్ టు బి సీన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇట్ డజంట్ లెండ్ ఇట్సెల్ఫ్ ఫర్ ఈజీ డిస్క్రిప్షన్.
0: ఇది కేవలం దైవ నిర్ణయమైనటువంటి దైవం యొక్క సంబంధమైనటువంటి యొక్క దేశం ఈ కేరళ దేశము.
1: కేరళ ల్యాండ్ హ్యాస్ ఎ వెరీ క్లోజ్ లింక్ అండ్ రిలేషన్షిప్ టు ద డివినిటీ ఇట్సెల్ఫ్.
0: కానీ అతి పవిత్రమైనటువంటి దేశమున కాలానుగుణ్యంగా కొన్ని కొన్ని పరిస్థితులు మార్పు చెందుతూ వచ్చాయి.
1: బట్ ఇన్ సచ్ ఎ సేక్రెడ్ ల్యాండ్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సమ్ చేంజెస్ హావ్ టేకన్ ప్లేస్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావం చేత మానవుల యొక్క మనసులు కూడాను మారుతూ వచ్చాయి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ద చేంజింగ్ టైమ్స్ అండ్ ద సర్కమ్స్టెన్సెస్ ద థింకింగ్ అండ్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ హావ్ ఆల్సో అండర్గాన్ ఎ చేంజ్.
0: మనిషికి మనిషికి మధ్య దేశములు అభివృద్ధి అయిపోతూ వచ్చాయి.
1: హేట్రెడ్ ఈజ్ రైజింగ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
0: మనసుకు మనసుకు మధ్య దట్టమైనటువంటి అజ్ఞానం అనేటువంటి మేఘములు ఆవరిస్తూ వచ్చాయి.
1: బిట్వీన్ మైండ్ అండ్ మైండ్ దర్ ఆర్ క్లౌడ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మార్పు చేతను మనిషి యొక్క తత్వం కూడా మారుతూ వచ్చింది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ చేంజ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ఇన్ ద క్లైమేట్ ది
0: ఎంత మారినప్పటికీ భక్తి ప్రపత్తుల యొక్క తపత్తు అనగా విత్పత్తు ఇవన్నీ ఏమాత్రం కూడా మారలేకుండా పోతున్నాయి.
1: వాట్ ఎవర్ చేంజెస్ మైట్ హావ్ కమ్ స్టిల్ ది రియల్ డివోషన్ హ్యాస్ నాట్ చేంజ్డ్ దేర్.
0: ఇది కేరళను రాజ్యాంగ రీతిగా చూసినప్పుడు ఇది కమ్యూనిస్ట్ ప్రదేశము కమ్యూనిస్ట్ రాజ్యం అనుకుంటాం.
1: ఇఫ్ యూ వర్ టు లుక్ అట్ ఇట్ పొలిటికలీ ఇట్ ఇస్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ కమ్యూనిస్ట్ ల్యాండ్.
0: కాదు కాదు, హృదయములు ఈనాటికి కూడాను పవిత్రమైనటువంటి యొక్క భగవత్ భక్తితో లీనమయ్యే ఉంటున్నాయి.
1: బట్ ఇఫ్ యూ వర్ టు లుక్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్ ది హార్ట్స్ ఆర్ సేక్రెడ్ ఫుల్లీ చార్జ్డ్ డివోషన్ టు గాడ్.
0: ఈ ఓణము దినం అనేటువంటి దినము ఏ వ్యక్తి అయినా కూడాను ఈ యొక్క ప్రేమమయమైనటువంటి యొక్క పండుగలో ప్రవేశించినటువంటి వాడు కేరళలో ఉండనే ఉండదు.
1: డ్యూరింగ్ దిస్ పర్టికులర్ అకేషన్ ఆఫ్ ఓనం దర్ ఇస్ హార్డ్లీ ఎనీ పర్సన్ హూ డజంట్ ఎక్స్పీరియన్స్ దట్ లవ్ అండ్ ద థ్రిల్ ఆఫ్ లవ్ అండ్
0: వాట్ ఇస్ ఓనం. తాను స్నానం చేసి గంధమును ధరించి అనేక విధమైనటువంటి ఈ యొక్క ఉత్సవములకు ఏ ఏ కార్యక్రమంలో పాల్గొనాలో ఆ విధంగా పాల్గొంటుంటారు.
1: ఎవరి
0: దేవాలయములను చూసినప్పుడు క్రిక్కిరిచి ఉంటుంటారు ప్రజలు.
1: Every person will take bath and will wear the sacred piece of
0: రాజకీయ తంత్రాల వల్ల పైభేదములు కనిపిస్తూ ఉన్నాయి కానీ అంతర్భేదములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: ద టెంపుల్స్ విల్ బి ఫుల్ ఆఫ్ పీపుల్. దేర్ మే బి సమ్ ఎక్స్టర్నల్ డిఫరెన్సెస్ బట్ ఇంటర్నలీ అండ్ ఇన్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ దే ఆర్ ఆల్ వెరీ సేక్రెడ్.
0: ఇది స్వార్థము స్వప్రయోజనంతో సంబంధించినటువంటి మాత్రమే.
1: దిస్ ఈజ్ ద పార్ట్ విచ్ ఈస్ selfish and which is for the purpose of self fulfillment.
0: హృదయమునందు భక్తి ప్రపత్తులు అనేటువంటిది హత్తుకొని ఉంటున్నాయి.
1: ఇన్ ది హార్ట్ ఆఫ్ హార్ట్ దిస్ డివోషన్ అండ్ సరెండర్ హావ్ మేడ్ ఎన్ ఇండెలిబుల్ ఇంపాక్ట్.
0: దేవుడెవరు దేవుడెవరు అనేటువంటి ప్రశ్నకు వచ్చినప్పుడు
1: when a question is put who is man and who is God,
0: కదలేది జీవుడు కదలంది దేవుడు అన్నాడు.
1: The one which moves and changes is Jiva and man. The one which is permanent and which is eternal, that is
0: nirantaramu maarpu chendi chanchalatvanto kodinatvantadi jeeva tattvam.
1: The principle of Jiva, the principle of individual soul is full of wavering mind, changing.
0: Maareetvantadi jeevuni yokka lakshanamu.
1: Man's nature is change.
0: Maaranatvantadi daivam yokka tattvam.
1: The principle of divinity is one which does not change.
0: Kanuka konni vela samvatsaralu ainappatikini Kerala lo ee vidhamaina kunti oka bhagavat bhavam anekuntadi marani ekatvanga undekuntadi divyattamu.
1: although thousands of years have gone by. The principle of divinity is permanently established in the hearts of Keralites.
0: Kanuka, ee oonamu yokka mahatyam anetundi ittidi attidani kaadu. Parama bhaktudainatundi tatayaina Prahladudu manumudainatundi yokka Balachakravarti yokka charitraku endinti yokka madhyalopala
1: the greatness of this particular oonam cannot be described. Between Prahlada, who is a very great devotee, and Bali, who was a very great emperor and a devotee.
0: Ikkada tataku, ikkada manamaniki, madhyana unnatuvanti vaadu tandri, atane vinochanudu, atane hetuvaadu. Ee nastikatvam akkada nunchi vachindi.
1: Between the grandfather who was a devotee, and grandson who was also a very great devotee, the father who was Vinochana, he was an atheist. And so you have come atheism.
0: The pleasure is an interval between two pains.
1: In this context we can...
0: Rendu manchi yukka madhyalo vakati chedda cheri undi. Rendu chedda yukka madhyalo vakati manchi cheri undi.
1: Pleasure is interval between two pains can be applied here. Between two good things there is an evil or a wicked thing.
0: Prahladudu parama bhaktudu.
1: Prahlada is a great devotee.
0: Balachakravarti parama bhaktudu.
1: Bali also is a very great devotee.
0: మధ్యలో కొంచెం భక్తిహీనమైనటువంటి వాడే ఈ విరోచనం.
1: బిట్వీన్ దీస్ టూ పీపుల్ హు ఫాదర్ హు వాజ్ ఎ డివోటీ అండ్ గ్రాండ్ సన్ హు వాజ్ ఆల్సో ఎ వెరీ గ్రేట్ డివోటీ ద ఫాదర్ హు వాజ్ విరోచన హీ వాజ్ ఎన్ ఎథీస్ట్ అండ్ హూ హావ్ కమ్ ఎథీస్ట్
0: ప్లెజర్ ఈజ్ ఎన్ ఇంటర్వెల్.

0: కొంచెం భక్తిహీనమైన స్థితి వాడే ఈ విరోచనం.
1: బిట్వీన్ దీస్ టూ పీపుల్ హు ఆర్ వెరీ గ్రేట్ డివోటీస్ ఇన్ ద మిడిల్ కమ్స్ విరోచన.
0: లోకములో ప్రహ్లాదుని యొక్క సంతతి పెరుగుతూ వస్తుండాలి, బలిచక్రవర్తి సంతతి పెరుగుతూ వస్తుండాలి.
1: ఇన్ ద వరల్డ్ పీపుల్ హూ బిలాంగ్ టు అండ్ హూ రిలేట్ టు దెమ్సెల్వ్స్ టు ఐదర్ బలి ఆర్ బాలాజీ
0: విరోచని యొక్క సంతతి పెరుగుతూ వస్తుండాలి.
1: అండ్ ఆల్సో పీపుల్ హూ క్లెయిమ్ లీనియేజ్ టు విరోచన ఆల్సో దే ఆర్ ఆల్సో గ్రోయింగ్.
0: ఈ మార్పు లేకపోతే ఇది జగత్తే కాదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్ యూ కెనాట్ డిస్క్రైబ్ దిస్ అస్ ఎ వరల్డ్ అట్ ఆల్.
0: జగత్ అదే జగత్.
1: జగత్ కన్సిస్ట్ ఆఫ్ టూ సిలబల్స్ జ అండ్ గత్.
0: జ పుట్టటం,
1: జ మీన్స్ టేకింగ్ బర్త్
0: మరణించటం,
1: గత్ మీన్స్ డైయింగ్ డెత్.
0: పుట్టుటకు పూర్వం ఈ జగత్తు లేదు.
1: బిఫోర్ బర్త్ దెర్ వాజ్ నో వరల్డ్.
0: మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు.
1: ఆఫ్టర్ డెత్ ఆల్సో యూ డోంట్ హ్యావ్ దిస్ వరల్డ్.
0: కనుక జనన మరణములకు మధ్య నుండి మాత్రమే ఈ జగత్తు చేరి ఉంటుంది.
1: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ అలోన్ దిస్ వరల్డ్ అక్కర్స్.
0: కనుక నేను రెండు మనుషుల యొక్క మధ్యలోనే ఈ చెడ్డ కూడా ఉంటుంటారు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ వి ఆల్సో సే బిట్వీన్ టూ గుడ్ థింగ్స్ వన్ బ్యాడ్ థింగ్ ఆల్సో ఎగ్జిస్ట్.
0: కనుక ఎవరికెవరు సంబంధం లేదు.
1: దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్ ఇన్ దట్ వే.
0: దేహరీతిగా తాతలు తండ్రులు ముత్తాతలు మనుమలు అని పిలిచవచ్చు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ వి విల్ డిస్క్రైబ్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్
0: దేహానుబంధములు మాత్రమే.
1: దిస్ ఓన్లీ ఫిజికల్ బాడీలీ రిలేషన్షిప్.
0: దేహము పాంచభౌతికము.
1: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: బాడీ ఇస్ బౌండ్ టు పెరిష్.
0: దేహి నిరామయుండు.
1: ద ఇండ్వెలర్ ఇస్ ద పర్మనెంట్.
0: గడుతింపక దేహికి సావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: ఇఫ్ ఓన్లీ యూ కాంటెంప్లేట్ అండ్ థింక్ లిటిల్ కేర్ఫుల్లీ ది పర్మనెంట్ ఎంటిటీ డజంట్ హ్యావ్ బర్త్ డెత్.
0: నిజంబు చూడా ఆ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ అండ్ కేర్ఫుల్లీ ఇఫ్ యూ సీ దాట్ పర్టికులర్ ఇండ్వెలర్ హింసెల్ఫ్ ఇస్ గాడ్.
0: ఈ దేహం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: మరణపు కొంప.
1: దిస్ ఈస్ ఎ డర్టీ హౌస్.
0: రోగంలో మగ్గడు సేవక గంప.
1: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ కన్సిస్టింగ్ ఆఫ్
0: చెట్టము పొందు దుంప.
1: దిస్ అండర్గోస్ ద నంబర్ ఆఫ్ చేంజెస్.
0: భవసాగరమైన కంప.
1: దిస్ కెనాట్ స్విమ్ ది ల్యాండ్.
0: నేను మన నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద్ సెడ్ ఓ మైండ్ డోంట్ డిపెండ్ అపాన్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ చేంజింగ్.
0: దేహము నీటి బుడగా.
1: హ్యూమన్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ బబుల్.
0: మనసు పిచ్చి కోతి.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఈ కోతిని నీవు అనుసరించవద్దు.
1: డోంట్ ఫాలో దిస్ మ్యాడ్ మంకీ ఐదర్.
0: ఈ నీటి బుడగను నీవు ఆశ్రయించవద్దు.
1: డోంట్ టేక్ షెల్టర్ ఆన్ దిస్ వాటర్ బబుల్.
0: నీవు నీ చిత్తమును అనుసరించు.
1: ఫాలో యువర్ ఓన్ హార్ట్.
0: నీ చిత్తమును శుద్ధి చేసుకో.
1: ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అప్పుడే దైవత్వం నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు మానిఫెస్ట్ డివినిటీ.
0: కనుకనే తిరుత్తుండాలి వారు చెప్పారు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని సిక్కిరమే అన్నారు వారు. రామరామ రామరామ అన్నాడు. అనగా చిత్తశుద్ధితో నిన్ను పూజ చేస్తున్నాను రామా. నీవు నాకు గదించాలి, నిన్ను నేను ప్రేమించాను, నన్ను నీవు చేర్చుకోమన్నాడు.
1: తిరుత్తాండాల్వా టెల్స్ రామా, ఐ ప్రే టు యు విత్ ఎ ప్యూర్ హార్ట్, బ్లెస్ మీ, టేక్ మీ ఇన్ యూ, యాక్సెప్ట్ మీ.
0: కనుక పరమ భక్తులైనటువంటి యొక్క వ్యక్తులు తమ యొక్క ఆదర్శములను జగత్తునకు అందింపజేరి చేసి ఈ విధమైనటువంటి యొక్క అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు నిందలకు నిశ్చూరములకు కూడా గురి అయినటువంటి మహానుభావులు.
1: గ్రేట్ డివోటీస్ హావ్ టేకన్ అపాన్ దెమ్సెల్వ్స్ టు ఆఫర్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ ఐడియల్ అండ్ ఎ మోడల్ అండ్ అన్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్. And in that process, they have been put to a lot of troubles and tribulations.
0: Samanya manavulu vachche samayalo emi theru.
1: Ordinary human beings don't bring in anything with them when they come into the world.
0: Inta battaina kattukoni raru.
1: They don't even bring a piece of cloth with them.
0: Poye samayalo address aina ichi poru.
1: While leaving this world, they don't even leave their address where they are.
0: Ilanti varu mana bandhuvulu ettavutaru.
1: How can we treat them as our relatives? Who is related to whom?
0: నిజముగా నీ వారైతే ఇందుకు నీ యొక్క సంబంధ బాంధవ్యం గుర్తుంచుకోలేరు.
1: If only they are truly yours, then there should be that kind of permanent relationship.
0: కానీ మధ్యలో ఈ జగత్తునందు చేరి కూడి సంబంధించినటువంటి యొక్క సంబంధం మాత్రమే.
1: Only in the middle such relationship exists. We come together and live a life.
0: కనుక ఎవరి జన్మం వారిది.
1: Therefore, what we have to understand.
0: Yeah.

0: వారిదే.
1: వాళ్ళు
0: కర్తవ్యాన్ని నిర్వర్తించి సార్థకం గావించుకునేటువంటి మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఈచ్ వన్ హ్యాస్ టు డెవలప్ ఎ టైప్ ఆఫ్ హ్యూమానిటీ విచ్ విల్ హెల్ప్ హిమ్ టు డిశ్చార్జ్ హిస్ ఓన్ డ్యూటీస్.
0: ఏకత్వమును, సత్యత్వాన్ని, దివ్యత్వాన్ని ప్రబోధించి ప్రజలను ఆకర్షించి ఆనందింపజేసి వారిని పరిపాలించినటువంటి వాడే బలిచక్రవర్తి.
1: బలిచక్రవర్తి వాజ్ సచ్ ఎ గ్రేట్ వన్ హూ హాస్ టాట్ టు ది సిటిజన్స్ బై హిస్ ఓన్ ఎగ్జాంపుల్ ద యూనిటీ, ద డివినిటీ అండ్ ద శాంక్టిటీ ఆఫ్ లైఫ్.
0: కనుక ఆ బలిచక్రవర్తి మోక్షమును పొందినటువంటి యొక్క పవిత్రమైనటువంటి దినమే ఈ ఓణం దినం.
1: ఓణం డే ఇస్ వన్ వెన్ బలిచక్రవర్తి హ్యాస్ అటైన్డ్ లిబరేషన్.
0: వామనుడు పుట్టిన దినమే ఈ యొక్క ఓణం దినం.
1: ఆన్ ది సేమ్ డే వామన వాజ్ బోర్న్.
0: తిరిగి ప్రతి సంవత్సరం కూడాను వామనుడు నూతన అవతారంతో ప్రజాక్షేమమును, ప్రజాభిమానమును, ప్రజా ఆదర్శాన్ని అందుకునేటువంటి దినమే ఈ యొక్క ఓణం దినము.
1: ఆన్ ద సేమ్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వామన యాక్సెప్ట్ ద లవ్, ద గ్రాటిట్యూడ్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ కేరళ.
0: కనుక ఈనాడు మనము కేవలము ఆహార విహారములు చేతనే మాత్రమే తృప్తి నొందక ఆత్మానందంతో తృప్తి పొందేటువంటి యొక్క విధానమును గుర్తించాలి.
1: Therefore, on this particular sacred day, we should not be satisfied with mere food and enjoyment. We should also know how to make our own life sacred and sanctifying.
0: Prahaladunni, Tandri ayinatuvanti Hiranyakashipudu, aneka vidhamuluga badhinchadaniki prayatninchadu.
1: Hiranyakashipu, who was the father of Prahalada, tried to give Prahalada a number of troubles.
0: Biddanu aadarinchi, hakkulu cherchi, ఆనందింపచేసేటువంటిది తల్లి.
1: మదర్ యూస్ టు టేక్ ది చైల్డ్ క్లోజ్ టు హర్, గివ్ అలాట్ ఆఫ్ అడ్వైస్ అండ్ వాంటెడ్ టు గివ్ అలాట్ ఆఫ్
0: డిన్నర్. యొక్క హరినామములకు తల్లి తోడ్పడుతుందో ఏమో అనే ఉద్దేశంతో ఒకనొక దినము ఆ హింసలను భరించుకునలేక తల్లి దగ్గరికి వెళ్తాడు.
1: ప్రహ్లాద థాట్ దాట్ అట్లీస్ట్ మదర్ వుడ్ కమ్ టు హిజ్ రెస్క్యూ అండ్ అండర్స్టాండ్ అండ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది ట్రబుల్స్ వన్ డే ఈవెంట్ టు మదర్.
0: అప్పుడే తల్లి దగ్గర కూడా అతనికి ఒక విధమైనటువంటి విరక్తి చేకూరుతుంది.
1: ఆన్ దట్ వెరీ డే మదర్ వాజ్ ఆల్సో ఫీలింగ్ ఎ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: కుమారుడు వచ్చిన తక్షణమే తండ్రి పెట్టుతున్నటువంటి బాధలు తాను వినటం చేత చాలా బాధపడింది లీలావతి.
1: లీలావతి ఫెల్ట్ వెరీ సారీ వెన్ షీ లెర్న్ ఆల్ ద ట్రబుల్స్ విచ్ వర్ బీయింగ్ పుట్ టు ప్రహ్లాద బై ఫాదర్.
0: పరిగెత్తి వచ్చినటువంటి ఈ ప్రహ్లాదుని కబలించుకుని కక్కులు చేర్చుకుని చెప్పుతూ ఉండాలి ఈ యొక్క లీలావతి.
1: లీలావతి టుక్ ద చైల్డ్ క్లోజ్ టు హర్ అఫెక్షనేట్లీ అండ్ అడ్రస్ హిమ్
0: దట్ హరి హరి.

0: She addressed the son and said, "Well, dear child, why do you just go on repeating Hari Hari? Please don't tell that. That has given you a lot of trouble."
1: దీన్ని వినేటప్పటికే ప్రహ్లాదుడు ఓహో తండ్రి వ్యాధి తల్లి కూడాను ప్రాచీనదే అనేటువంటి గుర్తించుకున్నాడు.
0: ద మొమెంట్ ప్రహ్లాద హర్డ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఫ్రమ్ మదర్ హీ టోల్డ్ హింసెల్ఫ్ వెల్ ది డిసీజ్ హస్ స్ప్రెడ్ ఫ్రమ్ ఫాదర్ టు ద మదర్ ఆల్సో.
1: దీనిని గీతయందు సర్వతఃపాణి పాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి. ఒకరు నేర్పితే వచ్చేటువంటిదా ఇది, ఒకరి వల్ల నేర్చుకున్నటువంటిది కాదు. నా అంతర్వాణి నన్ను బోధిస్తుండాలి, అంతర్వాణి నన్ను అనిపిస్తుంటుండాలి, అంతర్వాణి ఆ యొక్క నారాయణుడి అనేటువంటి సత్యాన్ని తల్లి దగ్గర స్పష్టంగా చెప్తాడు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత ఆల్సో. హీ టోల్డ్ హిజ్ మదర్, వెల్ మదర్, దిస్ ఇస్ అ థింగ్ విచ్ నీడ్ నాట్ బి టోల్డ్ బై ఎనీవన్. మై యువన్ ఇన్నర్ వాయిస్ ఇస్ డిక్లరింగ్ దాట్ హరి అలోన్ ఇస్ ట్రూ. ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ లివ్ అకార్డింగ్ టు దాట్.
1: తల్లి, హరినామం బయట నుండి కూరేటువంటిది కాదు, లోపల ఉండి ఊరేటువంటిది అన్నాడు.
0: హీ టోల్డ్ హర్, వెల్ మదర్, దిస్ నేమ్ ఆఫ్ హరి ఈజ్ నాట్ వన్ పుట్ ఇన్సైడ్ టు ది సిస్టమ్ ఫ్రమ్ అవుట్
1: సైడ్. హరినామం హరినామం కాదు,
0: ది నేమ్ ఆఫ్ హరి విచ్ స్ప్రింగ్స్ ఓన్లీ ఫ్రమ్ లిప్స్.
1: హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది హరినామం.
0: ది నేమ్ ఆఫ్ హరి ఈజ్ ట్రూ ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద
1: జాగ్రత్త సుశిత్రి. ఎందుకు ఈ యొక్క ప్రహ్లాదుడు హరిని స్మరించేటువంటి వాడు?
0: ప్రహ్లాద వాస్ థింకింగ్ ఆఫ్ హరి వెదర్ ఇన్ ద వేకింగ్ స్టేట్ డ్రీమ్ స్టేట్ అండ్
1: అతని రక్తం అంతా ఇప్పుడు నారాయణ యొక్క నామంతో లీనమై ఉంటుండాలి.
0: హిస్ బ్లడ్ వాస్ సాచురేటెడ్ విత్ ద నేమ్ ఆఫ్ నారాయణ.
1: అట్టి ప్రహ్లాదులకు ఒకరికి నేర్పేటువంటి వారా
0: ప్రహ్లాద, హూ వాస్ సో మచ్ సాచురేటెడ్
1: మంచి కఠినమైనటువంటి రాక్షసులు నియమించాడు ప్రహ్లాదును శిక్షించే కోసం.
0: Can anybody teach him and make him deviate from the path? Hiranyakashipu appointed
1: vaadu chanda amarkudu varunu chusestalke bhayam avutundi pillalaku.
0: He appointed chanda and amarka the very appearance of whom was frightening.
1: Suitainatvanti kattulu dharincharu.
0: They took in their hands very
1: small poralanta kuranu cheta poonyaru.
0: They also took thorny instruments in their hands.
1: నారాయణ అని చెప్పినప్పుడంతా ముళ్ళు కర్రతో పొడుస్తున్నారు.
0: దేవర్ పియర్సింగ్ ఇన్ హిస్ బాడీ వెనెవర్ ప్రహ్లాద డిక్లారెడ్ నారాయణ.
1: కానీ ఎన్ని బాధలను పెట్టినప్పటికీ, ఏ విధమైనటువంటి హింసలు లభించినప్పటికీ తాను ఆ నామమును తాను వదలలేదు.
0: వాట్ ఎవర్ వైలెన్స్ వాజ్ రిసార్టెడ్ టు, వాట్ ఎవర్ ట్రబుల్ వాజ్ గివన్ అండ్ హర్ట్ అండ్ హారం వాజ్ డన్ టు ప్రహ్లాద, హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ది నేమ్ ఆఫ్
1: హరినాటి. మానవులకు తాను సంకల్పించుకున్నటువంటిది ఏమైనా కాకపోతే తక్షణమే భగవంతుణ్ణి మార్చివేస్తారు.
0: బట్ టుడేస్ మ్యాన్, ఇఫ్ హిస్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ ఇమ్మీడియట్లీ హీ చేంజెస్ హిస్ మైండ్.
1: తన యొక్క అభిష్టములు నెరవేరకపోతే ఫోటోలు తీసి పెట్టేస్తారు.
0: ఇఫ్ దేర్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ ద ఫోటోస్ ఆర్ టేకన్ అవే ఫ్రమ్ ద ష్రైన్.
1: ఇది తుచ్చమైనటువంటి బుద్ధుల యొక్క తత్వము.
0: దిస్ ఈజ్ మీన్ మైండ్.
1: నిజమైనటువంటి రాక్షసత్వము.
0: This is truly a demonic nature.
1: Kani rakshasudainatundi prahladu kulanu pavitramainatundi daivatvanga taanu nirupistu vachadu.
0: Prahlada, who was born to in a demon family, he was
1: manavattamu danavattamu daivatvamainatundi pravartanato vyaktamavutunde kani swaroopamunu kaadu.
0: The demonic nature or the man's nature or the divine nature depends upon one's behavior, not on the basis of one's form.
1: Ee baadhalu kulanu పెట్టేటువంటి చెండా అమార్కులు వారికి కూడా విసుగు పుట్టిపోయింది. పాప
0: చెండా అమార్క, హూఆర్ గివింగ్ హిమ్ సో మచ్ ట్రబుల్, దేవర్ దెమ్సెల్ఫ్స్ డిస్గస్టెడ్ విత్ ది ట్రబుల్ దట్ దేవర్ గివింగ్.
1: ఏమి చేసినా ప్రహ్లాదుని మార్చలేకపోయారు.
0: వాట్ ఎవర్ దే డిడ్, దే కుడ్ నాట్ చేంజ్ ప్రహ్లాద.
1: దేవుడు అంటే ఎవరు? హిరణ్యకశిపుడే.
0: దే టాట్ హిమ్, వెల్ హూ ఇస్ గాడ్? ఓన్లీ హిరణ్యకశిపు ఇస్ గాడ్.
1: హిరణ్యకశిపుడే దేవుడు అని చెప్పమంటున్నారు ఈ యొక్క చెండా అమార్కులు.
0: చెండా అమార్క వర్ dictating to Prahlada to say Hiranyakashipu alone of God.
1: Kaadu kaadu, naa devudu Narayanude.
0: Prahlada declared, no, certainly not, my God is Narayana.
1: Ee vidhanga cheppetappudiki Hiranyakashipu daggariki vacharu parigetti.
0: When Prahlada declared like that, Chandamarka ran to Hiranyakashipu.

0: They told the king, "Well, O king, whatever trouble we give, we pierce him with all the iron hooks. He is not prepared to change. He is only declaring again and again Narayana, describing all the attributes of Narayana in different terms. He is not shaken at all. He is not even shedding tears. He is continuously with a lot of joy. He repeats the name of Narayana."
1: Prajna tattvanni prakatinchinatvanti vadu Prahladu.
0: Prahlada was one who demonstrated this particular great
1: atali perunande untunnadi ee yokka tattvamu.
0: In his name itself you can find what he
1: Prahlada anaga Prahlada aahladam tho nindinatvanti vadu Prahladudu ni.
0: The name Prahlada means the one who is full of delight.
1: Anaga anandamayude Prahladudu.
0: Prahlada is the very embodiment of bliss.
1: Nityanandam, Brahmanandam, Yoganandam, Paramanandam, Advaitanandam, Sachidanandam, ee vidhamainatundi anandam lopala sarvamai anandam swaroopude ee Prahladudu.
0: Prahlada was the one who was enjoying the bliss of different types.
1: ఇట్టి ఆనందమును ప్రజలకు అందించి తాను అనుభవించి కేరళ రాజ్యమునకు చక్కని కీర్తిని తెప్పించినటువంటి యొక్క చక్రవర్తులు ఈ ప్రహ్లాద చక్రవర్తి బలి చక్రవర్తులు.
0: ఎంపరర్ ప్రహ్లాద అండ్ ఎంపరర్ బలి వర్ సచ్ గ్రేట్ కింగ్స్ హూ బ్రాట్ ఫేమ్ టు ది కేరళ ల్యాండ్ బై దేర్ ఓన్ పర్సనల్ లైఫ్ బై దేర్ ఓన్ ఎగ్జాంపుల్.
1: సాక్షాత్ భగవంతుడే నిర్మించినటువంటి యొక్క ప్రదేశమునందు తాము నివసించి పట్టణములను కట్టుకుని జీవితాలను గడిపేటువంటి కేరళ రాజ్య ప్రజలు ఎంతో అదృష్టవంతులు.
0: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ వన్స్ బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ ఎ ల్యాండ్ వేర్ గాడ్ హింసెల్ఫ్ డ్వెల్డ్.
1: పరశురాముడు నిర్మించినటువంటి క్షేత్రము.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ ఈజ్
1: ఎస్టాబ్లిష్డ్ క్షేత్రము.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ ఈజ్ రూల్డ్
1: ప్రహ్లాదుడు పుట్టినటువంటి క్షేత్రము.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ ఈజ్ వన్ వేర్
1: ప్రయాణమైనటువంటి క్షేత్రము.
0: దిస్ పర్టికులర్ ల్యాండ్ వాజ్ ద ల్యాండ్ ఫ్రమ్ వేర్
1: క్షేత్రము.
0: దిస్ ద ల్యాండ్ వేర్ వామన
1: ఇన్ని పవిత్రములతో కూడినటువంటి క్షేత్రము కనుకనే ప్రజల యొక్క హృదయాలు కూడాను పవిత్రంగా దివ్యంగా భవ్యంగా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

हमारी भजन की नहीं है।

0: By knowing that little bit that has to be known in order to get to know everything, that little bit, if one gets to know, by means of which one gets to know everything, one who confers on you that supreme vidya, that supreme knowledge, he indeed is the true guru. And this path of truth is shown by the word of Sai.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the divine Atma.
2: Kalamuche Maraka, Charitrache Mayaka, ప్రళయం వచ్చినను తరుగక, సృష్టిచే పెరుగక ఏ సత్యమైతే ఉన్నదో అది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి.
0: దట్ ట్రూత్ విచ్ హాస్ లాస్టెడ్ ద రావేజెస్ ఆఫ్ టైమ్, విచ్ హాస్ ఓవర్కమ్ ద ఈవెంట్స్ ఆఫ్ హిస్టరీ, అండ్ విచ్ హాస్ విత్స్టూడ్ ఇట్సెల్ఫ్ అగెయిన్స్ట్ డెల్యూజన్, which has held its own against the process of creation by not growing up, by not diminishing. That truth indeed is this ancient Indian culture and tradition.
2: ఈ సత్యమునకు అంతరాత్మగా ఉన్నటువంటిది సనాతన ధర్మము.
0: And at the very core, sustaining and nourishing this truth is this sanatana dharma.
2: వజ్రము ఏ విధంగా అనేక ముఖముల కాంతితో విరజిమ్ముతూ ప్రకాశించుచుండును, అదే విధముగానే సర్వతోముఖమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి సహస్ర దళముల వలె వికసించేటువంటి పద్మం వంటిదని, ఈ పద్మం ద్వారా జ్ఞాన పరిమళమును దిశ దశల లేక దశ దిశల కూడాను వ్యాపింపచేసేటువంటిదని కూడాను ప్రాచీనుల యొక్క విశ్వాసం.
0: ఇట్ హాస్ బీన్ ద ఫర్మ్ బిలీఫ్ అండ్ కన్విక్షన్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్ పీపుల్ దట్ జస్ట్ యాజ్ ద మెనీ స్ప్లెండర్ బ్రిలియన్స్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ద డైమండ్ ఈస్ దేర్ ఫర్ ఆల్ టు సీ, సో ఆల్సో హ్యాస్ దిస్ కల్చర్ బీన్ థ్రైవింగ్ అండ్ ఫ్లరిషింగ్ అండ్ స్పార్కింగ్ ఇన్ ఆల్ ఇట్స్ బ్రిలియన్స్. అండ్ ఇట్ హెస్ ఆల్సో బీన్ కంపేర్డ్ టు ది మెనీ పెటల్ లోటస్ విచ్ ఇన్ ఇట్స్ ఫుల్ బ్లూమ్ స్టేట్ radiates fragrance of this supreme knowledge.
2: Sanatana dharmamunaku neeti seelamule punadulu.
0: For this sanatana dharma, morality, ethics are the supports.
2: Adhyatmikame ayu pattu.
0: And the spirituality is the very life breath.
2: Premani jeevitamunaku aaradhanayenu.
0: It is love which gives you this sense of longing.
2: Satyame pranamunaku swaseniyu.
0: And truth is like your life breath.
2: Vishwasinchinatvanti vyaktule bharatiya pravaktalu.
0: And all the supreme ones of this ancient country are verily those who have held high such notions and ideas.
2: Itti aneka pravartanalanu kannatvanti desame bharata desamu.
0: And all that is that you see that manifests itself as a result of such ideas is this country Bharat.
2: Naati nundi neeti varaku kudanu ee divya subodhanalanu prapanchamunaku andinchi aacharana roopamainatunte pracharamulu kalpinchi Bharat deshamunaku deedipyamanamainatunte oka jyotulu veliginchinatunte varu ee okka pravaktalu.
0: These great personages and personalities right from those times till now have been holding high these lofty ideals as a beacon light so that the entire humanity could be benefited.
2: ఈ ప్రవక్తల యొక్క అంతరాత్మనే భగవంతుడని విశ్వసించినటువంటి వారు.
0: These people also have the firmly rooted conviction in God.
2: కాని ఈనాడు భగవంతుని విస్మరించి లౌకికమైనటువంటి యొక్క సుఖ సౌఖ్యములే భోగ భాగ్యములే ఆధారము ప్రధానమని విశ్వసించి వాటి నిమిత్తమై మానవత్వాన్ని అంకితం గావిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడే వన్ ఫర్గెట్స్ గాడ్. వన్ గోస్ బై వాట్ గోస్ ఆన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అండ్ లూజింగ్ ఇన్ ద ప్రాసెస్ ద మెయిన్ గోల్ అండ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
2: భగవంతుని విస్మరించటం అనగా తాను హృదయరహితుడు కావటం అనే అర్థం.
0: By forgetting God, one is verily losing one's own heart and what goes with it.
2: ఇలాంటి హృదయరహితులైనటువంటి యొక్క మానవులు ఎన్ని విధములైనటువంటి ప్రయత్నములు సలిపినప్పటికీ ఇవి కేవలము నిరర్థకములు, ఇవి స్వార్థములు.
0: A human being devoid of this element of heart, whatever be his endeavors, will always be fruitless and will have an aimless, and we can say that he is selfish to the extreme.
2: ఈనాడు ప్రపంచములో ఎచ్చట చూచినప్పటికీ నవ సమాజ స్థాపనకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు సల్పుచున్నారు.
0: Wherever you look around you today, you find ideas centered on building a new society.
2: ఆపోహలు ఆశలు మాత్రమే కనిపించుచున్నవి, కానీ ఆచరణలు ఏ మాత్రం కూడా కనిపించుటలేదు.
0: There are these ideas and ideals, no doubt, but things to put these into practice are not easy to see.
2: నిత్య జీవిత అవసరాలు,
0: all your day to day conveniences and requirements,
2: bhoga bhagyamulu,
0: your comforts and luxury,
2: aarthika sampatti,
0: material possessions,
2: ivanni kudanu prati manavuni kudanu samanamga panchavalasu panchavalananiye ee yokka navasamajam yokka aashayalu.
0: All these should be shared equally by all. This is the new slogan ruling the lives of the present day world.
2: ivi manchidi,
0: certainly this is laudable,
2: kaani ఆ విధంగా సలపటం సాధ్యమా?
0: బట్ ఈస్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
2: ఆస్తి పాస్తులు భోగ భాగ్యములు అందరికీ సమానంగా పంచినా పంచవచ్చునే కాము, కానీ ఆశలను మాత్రం ఎవరూ సమంగా పంచలేరు.
0: ఇట్ మైట్ బి పాసిబుల్ దో టు షేర్ అండ్ డిస్ట్రిబ్యూట్ యోర్ వెల్త్, యోర్ మెటీరియల్ పొజిషన్స్, యోర్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీ, బట్ ఈస్ ఇట్ పాసిబుల్ to share and distribute equally your hopes and aspirations?
2: Aasalanu samanamuga panchaleinatunti yokka aashayalu ivi kevalamu nirasha kindike digijartayi.
0: So these slogans which cannot fulfill your own hopes and aspirations will lead you to a state of despondency and despair.
2: Samaja vadana mukhyamainatuntidi, kaani ee samaja vadana tho paatu bhagavantuni unikini kudanu gurtinchadam atyavasaram.
0: It is certainly necessary and maybe also laudable that you look to the society in terms of benefiting them, but you should not forget God.
2: కారణం ఏమనగా మానవుని యొక్క తిండి తీర్థములు,
0: the reason is that man's requirements in terms of food,
2: ఎక్కడ నుండి పుట్టుచున్నవో,
0: where are they coming from,
2: సర్వజీవులు ఎక్కడ నుండి ఆవిర్భవించుచున్నవో,
0: where are all these different life forms emanating from,
2: samasta padarthamulaku edi mooladharamo,
0: what is it that is the basis for all these things that
2: aa shaktini bhagavantudu ani vishwasistu vacharu,
0: that primordial entity through which everything manifests, which sustains and governs, that is God.
2: Adi aadharamainatunti bhagavantunni vismarinchatam chetane ee naadu karuvulu kaatakalu yuddhamulu allakallolamulu aneka vidhamainatunti ashantulaku గురి కావాల్సి వచ్చింది మానవత్వం.
0: యూ హావ్ ఫర్గాటన్ సచ్ ఎ గాడ్, ద గివర్ అండ్ ప్రొటెక్టర్. సో ఇట్ ఈస్ దట్ టుడే మ్యాన్ ఈస్ అప్ అగేన్స్ట్ స్కార్సిటీ, వార్స్, కేయాస్, ఎడ్యుటేషన్స్, ట్రబుల్ అండ్ వాట్ నాట్.
2: నిజముగా మానవుడు అనుభవించేటువంటి యొక్క నిత్య జీవిత సామగ్రి గాని, నిత్య జీవిత సదుపాయములు కాని, నిత్య జీవిత ఆనందములు కాని మానవుని యొక్క కల్పన లేక దైవం యొక్క సృష్టి అనేటువంటి సత్యాన్ని లోతుగా విచారించవలసిన అవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు గో డీప్ ఇన్ టు దిస్ క్వశ్చన్. ఆల్ దీస్ మెటీరియల్ పొజిషన్స్, ఆల్ దీస్ కంఫర్ట్స్, ఆల్ దీస్ జాయ్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ మ్యాన్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్, వాట్ ఈస్ ది కాజ్, వాట్ ఈస్ ది రూట్ అండ్ వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ దీస్?
2: మానవుడు నేలను కల్పించుకున్నాడా?
0: ఈస్ మ్యాన్ ఏబుల్ టు క్రియేట్ అండ్ బ్రింగ్ టు ద ఫోర్ దిస్ ఎర్త్?
2: జలమును సృష్టింపగలుగుతున్నాడా?
0: కెన్ హీ క్రియేట్ వాటర్?
2: గాలిని పట్టగలుగుతున్నాడా?
0: కెన్ హీ హోల్డ్ విండ్?
2: ఇంతే కాదు, కర్ర యందు ఉగ్ని కూడాను అగ్ని కర్రను కాల్చకుండా నిలపగలుగుతున్నాడా?
0: దేర్ ఈస్ దిస్ ఫైర్ వెరీ మచ్ లేటెంట్ ఇన్ వుడ్,
2: మానవుడు భుజించినటువంటి ఆహారమును రక్తంగా మార్చగలుగుతున్నాడా?
0: అండ్ కెన్ హి బ్రింగ్ దిస్ ఫైర్ టు ది ఫోర్ వాట్ యు ఈట్ కెన్ హి కన్వర్ట్
2: ఇట్ టు కేవలము ఒక దైవముతో కలగవలసినటువంటివే కాని, దైవంతో మార్పు చెందవలసినటువంటివే కాని, దైవంతో సృష్టింపబడినటువంటివే కాని అన్యము కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గుర్తించాలి.
0: Today man should recognize the truth that it is beyond him to bring fire to the fore to digest this food into blood. They are beyond him and it is somebody else who
2: sarvamu kudanu bhagavantuni yokka srushtiye.
0: Everything is God's creation.
2: Itti srushtini ye vyakti gurtinchuno అటువంటి వాడే వ్యక్తి అని చెప్పడానికి అర్హుడవుతాడు.
0: వన్ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ బిహైండ్ దిస్ క్రియేషన్ హీ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ ట్రూ బీయింగ్.
2: పురందరదాసుకుడను వీధికుడను తిరుగుతూ సమస్తము దైవం యొక్క సృష్టి అని చాటుతూ వచ్చాడు.
0: పురందరదాస వుడ్ గో టు ఎవ్రీ స్ట్రీట్ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ టౌన్ అండ్ సింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్.

0: ఏ కొండపైన పుట్టినటువంటి వృక్షమునకు పాది గట్టి నీరు పెట్టి రక్షించినటువంటి వారెవరు?
1: This tree which takes its birth and which grows in the midst of rocks and stone, who is it that is protecting it? Who is it that is giving it water?
0: నేమే లీకే

0: నెమలికి అనేక విధములైనటువంటి రంగులు దానికి అమర్చినటువంటి వారు ఎవరు? ఏ వ్యక్తి ఈ రంగులనంతా కలిపాడు? చిలుకకు, పచ్చని రంగుతో ఉండేటువంటి చిలుకకు ఎర్రని ముక్కును సృష్టించినటువంటి వారెవరు?
1: Who's it that has provided the peacock with this wonderful display of colored feathers? Who's it that has given the parrot, which is green, a beak which is red in color?
0: ఈ విధముగా భగవంతునికే సరైనటువంటి కాంబినేషన్ తెలుస్తుంది, కానీ మానవులకి ఇది సాధ్యం కాదు.
1: It is God alone who knows the perfect combination of this nature. It is not possible for man.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should try to understand this fundamental truth.
0: కనుక మనం ఈనాడు మానవత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని కూడా కొంత గుర్తించాలి.
1: We should also try to find this sense of unity that is very much there in all humanity.
0: విశ్వ శ్రేయస్సును కోరేటువంటిది మన సనాతన ధర్మం అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: We should also recognize at the very outset the fundamental truth of that in this Sanatana Dharma, welfare of all, that is the primary idea.
0: మనం విశ్వశ్రేయస్సును ఎందుకు కోరాలి?
1: Why do we go for this? Well, let everyone be happy.
0: కారణం, అందరూ ఒక్క తల్లి బిడ్డలం.
1: The reason is all are children of the same mother.
0: భుజబలములో, బుద్ధిబలములో భేదములు ఉండవచ్చు.
1: In terms of physical prowess and might, and in terms of forms, there could be differences.
0: Siddhantamulo bhedamulu undavachunu.
1: There could be differences of opinion also.
0: Telivitetalalo bhedamulu undavachunu.
1: In degrees of intelligence, there could be differentiation.
0: Gunamulu endukudunu bhedamulu undavachunu.
1: In terms of the qualities that one has, also a difference maybe.
0: Kani okka dani endu matramu etti bhedamulu ledu.
1: But in respect of one thing, there is no distinction.
0: Srushti vidhanam matramu sarvulaku okkate.
1: This process of creation is common to all.
0: దీనిని బట్టి అందరు కూడాను సమానం అనేటువంటి సత్యాన్ని మనము విశ్వసించాలి.
1: సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వి షుడ్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ ఆల్ ఆర్ వన్, ఆల్ ఆర్ సేమ్.
0: ఈ విధమైనటువంటి సమతత్వాన్ని మనం విశ్వసించినప్పుడే నవ సమాజం యొక్క అర్థమును మనము గుర్తించినటువంటి వారం అవుతాం.
1: వెన్ వి గెట్ టు నో దిస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్స్, వి కెన్ రియల్లీ బిల్డ్ ఎ న్యూ సొసైటీ అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్ బిహైండ్ ఇట్.
0: నేను ప్రప్రథమంలో మిమ్మల్ని సంబోధించే సమయం నందు దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తాను.
1: At the very beginning of any discourse of mine, I address you all as embodiments of the divine atma.
0: భగవద్గీత ఎందుకని మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని, సర్వభూతములు ఎందుకూడను ప్రాణికోటి ఎందుకూడను సనాతనుడైనటువంటి నా అంశమే నిలిచి ఉన్నదని దీని యొక్క అర్థము.
1: Either in the Bhagavata or in the Bhagavad Gita, it has been stated emphatically that in all living beings, in all living forms, it is I who manifest as the Ancient One.
0: Mamaivamsho, andariyendu undinatvadi daivamsame.
1: In every being, it is the spark of divinity that is present.
0: ఈ సత్యాన్ని మనము గుర్తించినప్పుడే దివ్యాత్మ స్వరూపులారా అనేటువంటి పదమునకు సరైన అర్థాన్ని మనము తీసుకోగలుగుతాం.
1: When you understand this truth, you will understand why you are being addressed as embodiments of the divine atma.
0: అయితే మానవత్వములో భుజబలమును, బుద్ధిబలమును పురస్కరించుకొని భేదములుగా మనం భావించి దీనికి తగినటువంటి యొక్క ద్వేషములు కూడా పెంచుకుంటున్నాం.
1: Now, in terms of one's physical might and intellectual abilities, we tend to differentiate one being from another and also give rise to things like anger and hatred. అలాంటి పరిస్థితులు
0: జగత్తులో ఏర్పడినప్పుడు కొన్ని విధమైనటువంటి అంశములు అధికముగా చేకూర్చుకొని దీనిని అరికట్టే నిమిత్తమై కొంత చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
1: When this mutual hatred between one and another is on the rise, then someone has to come with a greater degree of abilities and skills.
0: మహాభారతం నందు కొన్ని ఘట్టములు మనం తీసుకున్నప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది.
1: Now we can understand this when we look into a few incidents in the Mahabharata.
0: నిరంకుశులు, సమాజ ద్రోహులు అయినటువంటి యొక్క రాజకీయ నాయకులను ప్రక్కకు నెట్టి అనేక విధములుగా కూడాను వారిని తరిగినటువంటి యొక్క బుద్ధులు నేర్పి సత్యవంతుడు, ధర్మవంతుడు, న్యాయవంతుడు అయినటువంటి యొక్క ధర్మరాజునకు దీన్ని పట్టం కట్టుతూ వచ్చాడు కృష్ణుడు.
1: What Krishna did was, he set aside people who were petty, who did not have any interest of their own subjects at heart, who nevertheless had a claim to the throne. But Krishna put aside these people, set them aside, and rather installed Dharmaja on the throne.
0: రాజ్యములు చేతికి చిక్కినవి కదా అని కృష్ణుడు దానిని పరిపాలించుటకు పూనుకొనలేదు.
1: Just because he had the kingdom, Krishna did not aspire to rule on his own.
0: రాజ్య పరిపాలనకు కూడాను కొంత అర్హతలు ఉంటున్నాయి.
1: Because there are few things that had to be attended to.
0: అట్టి అర్హతలు కలిగినటువంటి వ్యక్తులకే దీనిని పాలనాశక్తిని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: A few people are only qualified for this job, and Krishna handed over these to such people.
0: ఇదియే ధర్మ సంస్థాపనలో ఉండినటువంటి ఒక రహస్యం.
1: This is the secret of this statement of dharma samsthapana, upholding of dharma.
0: కనుక సమాజం యొక్క క్షేమాన్ని కాని దేశం యొక్క కళ్యాణమును కాని కోరేటువంటి వ్యక్తి తన యొక్క శక్తి సామర్థ్యములను కూడాను మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: So one who looks to the well-being of his people, one who wants to do something for others, should also take a look at himself, his own capabilities.
0: Manamu ee naadu guru purnima aneetunti yokka peruto ee naadu aanandanni anubhavistunnam.
1: Today on this day of guru purnima we are experiencing a great joy.
0: Yedi nijamuga guru purnima,
1: what is this which can be called a true guru,
0: guru purnima anga emiti deeni artham?
1: What is the significance and meaning of this guru purnima?
0: Kevalamu ashada shuddha purnima matrame guru purnima aniya?
1: Is it the purnima which comes in a particular month?
0: Idi kevalamu laukikamainatunti yokka vyavaharamunaku sambandhinchinatundi.
1: This idea is only what goes as far the world is concerned.
0: Deeniki aneka arthamulu kodanu mahaneelu kalpistu vacharu.
1: And great people down the ages have given different interpretations to this.
0: Vyasula varu ee naade brahma sutramunu rayutaku modalu pettinatvanti dinam ani kodanu deeniki oka artham.
1: It is felt by some that on this day Vyasa embarked on his writing of the brahma sutras.
0: Buddhudu kodanu satyamlu gurtinchina tarvata sarvam dukkham dukkham sarvam chanikam chanikam సర్వం శూన్యం శూన్యం అని తాను అర్థం చేసుకుని తన యొక్క శిష్యులకు బోధించడానికి ప్రయత్నించినటువంటి ప్రథమ దినం.
1: Others regard this as the day of enlightenment of Buddha, after which he started pronouncing everything is sorrow, everything is fleeting, everything is nothing. He was teaching his disciples thus.
0: భారతీయ సంస్కృతం అంతా ఇక్కడను బ్రహ్మసూత్రములో ఇమిడి ఉండట చేత ఈ బ్రహ్మసూత్రమును మానవులకు అందించటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవ జాతికి ఒక గురుత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు గురుదినము అని కూడాను చెప్తూ వచ్చారు.
1: All the cultural traditions and all the codes of conduct and all that is going to be beneficial to mankind is contained in the Brahma Sutras. So much so that the Brahma Sutras are really the guiding star for people at large. So this day is celebrated on that account also.
0: Manavatvaniki samskrutini chekuchinatvanti yokka mahaniyudu vyasudu kanaka vyasa purnima ani kudanu deeniki peru.
1: This day is also called Vyasa Purnima in honor of Vyasa, who was the first one to have given mankind the secret truth, hidden truths.
0: Aithe ikkada guru elanti vaadiga untundali, shishyudu elanti vaadiga untundali.
1: Now here, what should be the guru like, what should be the shishya or the pupil like?
0: Bhagavad Gita yandali guru shishyulu yokka vishayanni manamu gurtinchukunte manamu shishyulama leka ye sthayiki chendinattunte varamani manaku maname nirnayam chesukovachu.
1: If we look at the understanding of these two terms in the Bhagavad Gita, each one can see for himself or herself whether we are qualifying for these.
0: Bhagavad Gita lo unnatundi shishyudu narottamudu.
1: In the Bhagavad Gita the shishya is narottama.
0: Bhagavad Gita lo unnatundi guruvu purushottamudu.
1: And in the Bhagavad Gita the guru is the purushottama.
0: Inka Bhagavad Gita lo unnatundi shishyudu mahatmudu.
1: And the shishya in the Bhagavad Gita is a mahatma.
0: Guruvu paramatmudu.
1: And the guru is paramatma.
0: Bhagavad Gita lo unnatundi shishyudu adarsha prayudu, adarsha murti.
1: And the shishya in the Bhagavad Gita is an ideal person, ideal in
0: guru
1: every way.
0: Guru avatara murti.
1: And the guru is the very avatar himself.
0: Shishyudu patradharudu.
1: The shishya in the Bhagavad Gita is one who is holding.
0: Guru sutradharudu.
1: He is just the instrument and Guru is the one who initiates everything.
0: Dhanuddharudu.
1: The Sishya is the one who is holding the bow.
0: Guruvu Yogishwarudu.
1: And the Guru is the Yogishwara.
0: Ilanti Guru Sishyudu yokka sambandhame sariyainatundi gurutvanni nirupistundi.
1: It is this combination of Guru and Sishya which illustrates to the best what a Guru and Sishya should be like.
0: Kanukane aanati Sishyudu నాకు మానవత్వం అనేటువంటి ఒక కర్తవ్యం ఉన్నదని వెర్రవీగలేదు.
1: సో ఇన్ దోస్ డేస్ దిస్ శిష్య నెవర్ బికేమ్ ఆరోగెంట్ దట్ ఐ హావ్ ఎ రోల్ టు ప్లే.
0: కరిష్యే వచనం తవా అన్నాడు. నీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను అన్నాడు.
1: ఐ షల్ ఒబే యువర్ కమాండ్, దిస్ ఇస్ వాట్ ది శిష్య సెడ్
0: అని తన గాంధీవం అనేటువంటి ధైర్యాన్ని ఒక అహంకారాన్ని దూరం వేశాడు.
1: సో ఇన్ దిస్ వే there was a symbolic gesture on his part when he threw away his bow.
0: Ahankaram undinanta varaku kudanu guru chikkadu.
1: This bow is indicative of one's ego. So long as you have it, your guru won't be yours.
0: Guru chikkina ahankaram undadu.
1: Once you get your guru, there is no place for ego in you.
0: Kani duradrishtavashattu ee naadu alanti guru shishyulu manaku labhyam kavatam ledu.
1: Unfortunately today we can't come across such gurus and such shishyas.
0: Lobhi guruvulu somara shishyulu adhikamaipothunnaru.
1: What we have is these gurus are misers and the shishyas are the lazy ones, lazy logs.
0: Kevalamu chevulo mantramu chetulo dabbu.
1: It is like giving a mantra in the ear, holding out the palm.
0: Idi kaadu gurutvaniki sariyainatundi arthamu.
1: This is not the true meaning of guru.
0: Gurutvam anaga గోకాకు చెప్పినట్టుగా అజ్ఞానం అనేటువంటి అంధకారమును దూరం చేసి ప్రజ్ఞానం అనేటువంటి యొక్క ప్రశాంతిని ప్రకాశింపచేసేటువంటి వాడు గురువు.
1: గురు ఇస్ వన్ హూ రిమూవ్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఫిల్స్ యూ విత్ ద స్ప్లెండర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్.
0: కానీ ఈనాటి గురువులు అజ్ఞానమును అధికం చేస్తున్నారు.
1: బట్ టుడేస్ గురుస్ దే టెండ్ టు ఇంక్రీజ్ యువర్ ఇగ్నోరెన్స్.
0: ఆశలను పెంచుతున్నారు.
1: దే టెండ్ టు ఇంక్రీజ్ యువర్ డిజైర్స్.
0: అహంకారమును విజృంపజేస్తున్నారు.
1: అండ్ దే ప్లే టు యువర్ సెన్స్ ఆఫ్ ఈగో అండ్ ఆరోగెన్స్.
0: తద్వారా మానవత్వమునే కోల్పోతున్నారు శిష్యులు.
1: యాజ్ అ రిజల్ట్ ద శిష్యాస్ ఆర్ లూజింగ్ వాట్ లిటిల్ దే హ్యావ్ ఆఫ్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో అవిశ్వాసం అభివృద్ధి అవుతుంది.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్.
0: ఆధ్యాత్మిక సంపద క్షణక్షణమునకును అంకుశమైపోతుండాలి, అనగా ఒక విధమైనటువంటి అతపతనమైపోతుండాలి.
1: ది స్పిరిచువల్ వెల్త్ డే బై డే ఇస్ డిమినిషింగ్.
0: హాస్యాస్పదం కూడా అవుతుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్సో బికమింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ డెరిజన్.
0: ఇలాంటి పరిస్థితుల్లో శిష్యుల యొక్క ప్రవర్తనను గురువు యొక్క బాధ్యతను గుర్తించడం అత్యవసరం.
1: సో ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ వీ షుడ్ ట్రై టు సీ వాట్ ద శిష్యా ఇస్ డూయింగ్ అండ్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గురు ఇస్.
0: ఒక సాధకుడు యాత్రకై ప్రయాణం ప్రారంభించాడు.
1: వన్ సాధక వన్స్ సెట్ అపాన్ ఎ జర్నీ.
0: మార్గ మధ్యంలో ఒక నదిని దాటవలసి వచ్చింది.
1: ఆన్ ద వే హీ హ్యాడ్ టు క్రాస్ ఎ రివర్.
0: అతనికి ఆ నది యొక్క లోతుపాతలు తెలియదు కనుక క్రొత్త వాడవుట చేత తెలిసినటువంటి వారి కోసమై అటు ఇటు చూచాడు.
1: హీ వాజ్ ఎన్ స్ట్రేంజర్ టు దీస్ పార్ట్స్. హీ డిడ్ నాట్ నో ద డెప్త్ ఆఫ్ దిస్ రివర్. సో హీ స్టార్టెడ్ లుకింగ్ హియర్ అండ్ దేర్ ఫర్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సంబడీ.
0: ఒక వృక్షం కింద ఇద్దరు వ్యక్తులు కనిపించారు.
1: Under a tree he spotted two individuals.
0: Akkadiki velli chuchinappudu okadu gruddi vaadu okadu kunti vaadu.
1: When he went closer and saw these two people, he found one was a lame person, the other was a blind person.
0: Vaari iddari yokka abhiprayanni teeskoni nadin daatutakai prayatninchadam chaala pramaadam.
1: Now if he goes according to what they have to say, it could be extremely risky to cross this river.
0: Karanam em anaga kunti vaadu nadina daatutaku saadhyam kaadu.
1: The reason is as simple as this: the lame person cannot cross the river. A blind man is out of the question.
0: Asalu nadine chudaledu.
1: And as the blind man is concerned, he can't even see the river.
0: Deeni yokka antaratham em anaga shastra gnanam lenatunti vaadu కుంటివాడు.
1: The inner meaning of this is one who does not have any scholarship of any sort. He is like this lame man.
0: అనుభవ జ్ఞానము లేనిటువంటి వాడు గుడ్డివాడు.
1: And one who has no sense of experience of anything is this blind person.
0: కనుక ఈ గుడ్డివాడు చెప్పినటువంటి విషయాన్ని ఆధారం చేసుకుంటేనా మనము ఈ సంసారం అనేటువంటి నదిని మనం దాటలేము.
1: So if we go by what the lame man has to say, we can't cross this river of this samsara.
0: ఇక్కడ శాస్త్రము అనుభవము రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి ఒక స్వరూపమును మనము ఆశ్రయించినప్పుడే మన యొక్క బాధలను నివారణ చేసుకోగలము, ఈ సాగరాన్ని మనం దాటగలము.
1: సో ఇఫ్ యూ మేక్ ఎక్వైంటెన్స్ విత్ వన్ హూ హ్యాస్ బోత్ దీస్ స్కాలర్షిప్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్, దేర్ ఇస్ హోప్ ఫర్ అస్ దట్ వి షల్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ డిఫికల్టీస్.
0: శాస్త్రము తెలిసి అనుభవం లేకుండా ప్రయోజనం లేదు.
1: వన్ మే
0: అనుభవం ఉండి కూడాను శాస్త్రం తెలియకుండా ప్రయోజనం లేదు. ఇవి అసంపూర్ణమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: వన్ మే హ్యావ్ స్కాలర్షిప్ బట్ నో ఎక్స్పీరియన్స్, వన్ మే హ్యావ్ ఎక్స్పీరియన్స్ బట్ నో స్కాలర్షిప్. ఇన్ ఐదర్ కేస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ యూ.
0: కనుక శాస్త్ర జ్ఞానము కలిగి అనుభవ జ్ఞానంతో కూడినటువంటి యొక్క వ్యక్తి పరిపూర్ణుడు కావటం చేత అట్టి పరిపూర్ణత్వం కలిగినటువంటి యొక్క తత్వం అనే గురుత్వము అని చెబుతూ వచ్చారు.
1: దీస్ పీపుల్ ఆర్ ఫ్రాక్షనల్ ఇండివిజువల్స్. సో వన్ హూ హ్యాస్ ది స్కాలర్షిప్, వన్ హూ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఇన్ హిమ్ దిస్ టోటాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ ద ట్రూ గురు అకార్డింగ్ టు వన్ డెఫినేషన్.
0: అలాంటి పవిత్రమైనటువంటి యొక్క పరిపూర్ణత్వం మనకు లభించవలనన్న మొట్టమొదట మనం అహంకారమును స్వార్థమును దూరం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ద అసిస్టెన్స్ ఆఫ్ సచ్ ఎ హోల్, సచ్ ఎ టోటాలిటీ ఆఫ్ ఎ పర్సన్, దెన్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ దిస్ ట్రేసెస్ ఆఫ్ ఈగో.
0: ఎన్ని విధమైనటువంటి శాస్త్ర జ్ఞానం తెలిసినప్పటికీ అహంకారం అనేటువంటిది మన ఆవరించి ఉన్నటువంటి కాలము మనము ఈ ఆనందాన్ని మనం అనుభవించలేము.
1: వీ మైట్ హ్యావ్ స్కాలర్షిప్ ఆల్ రైట్, but with this ego firmly in us we cannot really hope to know anything worthwhile.
0: Guru aagnanu sirasthavahinchali,
1: we should obey the command of the guru.
0: Guru aneetunte vaadu kevalamu oka alaram time piece vatti vaadu.
1: Guru is like the alarm time piece.
0: Adi jagrataga ajnanam nundi lepi tana yokka kartavyanni nirvartinchukuneetunte yokka jagratana andistundi.
1: This time piece wakes you from your state of sleep, your ignorance, and awakens you into your responsibilities and duties.
0: Guru kevalam margamunu chupagarudu maatrame kaani nadachavalsinatundi shishyuni yokka baadhyata.
1: Likewise, the guru may at best show you the way, but the one who has to walk the way is the shishya.
0: Ee naati guruvulanuga kevalamu edo oka vidhamainatundi kaashaya vastramunu dharinchi mantramulanu upadeshinchi edo konni grandhamulanu బోధింప చేయడానికి ప్రయత్నించినటువంటి వారంతా గురువులు కాదు.
1: టుడే యూ హ్యావ్ గురుస్ హూ డాన్ ఎ సాఫ్రన్ రోబ్, హూ చాంట్ ఎ ఫ్యూ మంత్రస్, హూ కోట్ ఫ్రమ్ సమ్ బుక్స్. దీస్ పీపుల్ కెనాట్ బి కాల్డ్ ట్రూ గురుస్.
0: శిష్యుణ్ణి పూర్తిగా తమ యొక్క స్థాయికి తీసుకుని పోవాలి.
1: ది ట్రూ గురు షుడ్ టేక్ ద శిష్య, ఎలివేట్ హిమ్ టు హిస్ ఓన్ స్టేటస్.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని గురువు స్థాయికి శిష్యుణ్ణి తీసుకుని పోయేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు నిజమైనటువంటి గురువుగా మనం ఎన్నుకోవాలి.
1: సో ఎ ట్రూ గురు ఇస్ వన్ హూ కెన్ రైజ్ ఎ శిష్య ఫ్రమ్ ద లెవెల్ హీ ఈస్ టు ద లెవెల్ వేర్ ద గురు హింసెల్ఫ్ ఈస్.
0: గురువునందు కొన్ని విధమైనటువంటి లక్షణములు కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఆర్ ఆల్సో ఎ ఫ్యూ థింగ్స్ వీ షుడ్ లుక్ ఫర్ ఇన్ ఎ గురు.
0: గురువు విశాల హృదయుడై ఉండాలి.
1: ది గురు షుడ్ బి a broad minded person.
0: స్వార్థరహితుడై ఉంటుండాలి.
1: He should be a selfless person.
0: పవిత్ర ప్రవర్తనను కలిగి ఉంటుండాలి.
1: He should be one of purity himself in his conduct.
0: ఈ లోభితనం అనేటువంటిది ఏమాత్రము ఉండరాదు.
1: He should not have any petty mindedness or miserliness in him.
0: అతని యందు అసూయ భావము ఏమాత్రము అంకురించరాదు.
1: In him there can't be any traces of jealousy.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక సమత్వాన్ని తాను తెలిసి వర్తించాలి.
1: He should have this equanimity of purpose.
0: అసూయనగా ఇతరుల యొక్క మంచిని చూచి తాను ఓర్వలేకుండా పోవటం మాత్రమే అసూయ కాదు.
1: What is the word jealousy mean? Jealousy does not just mean that you can't tolerate what the other one is
0: having. ఇతరుల యందు దోషములను వెతికేటువంటి యొక్క వ్యక్తియే అసూయాపరుడని చెప్పవచ్చు.
1: A true jealous, a person whose jealousy is one who looks for shortcomings in others.
0: అందువలనే భగవద్గీత యందు అర్జున నీవు దోషములను వెతికేటువంటి మార్గంలో నువ్వు ప్రయత్నించద్దు.
1: ఇన్ ద భగవద్గీత కృష్ణ సేస్ అర్జున, డోంట్ స్టార్ట్ లుకింగ్ అట్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్.
0: నీవు అనసూయుడు కమ్ము కానీ అసూయుడు మాత్రం కారాదు.
1: యూ కెనాట్ బి దిస్ జెలస్ పర్సన్, యు ఆర్ వన్ హూస్ డివైడ్ ఆఫ్ జెలసీ.
0: సామాన్యమైన మానవులు యందు దోషములు కనిపెట్టడానికి ప్రయత్నించినటువంటి వాడే అసూయుడైనప్పుడు దైవము యందు కూడా నువ్వు దోషములు వెతకడానికి ప్రయత్నించేటువంటి వాడు ఇంకెలాంటి వాడో మీరు గుర్తించాలి.
1: Now among ordinary mortals, a person who starts looking at shortcomings of other individuals is called a jealousy person. Now what do you make of these people who try to look for shortcomings in God himself?
0: మానవుని యొక్క సమస్త దుఃఖములకును మూల కారణము అసూయని.
1: సో హియర్ ది ప్రైమరీ కాజ్ ఫర్ ఆల్ ఈజ్ దిస్ అసూయ ఆర్ జెలసీ.
0: ఈ అసూయను మనం ఏనాడు దూరం చేసుకుందామో ఆనాడే మనం అనుగ్రహానికి పాత్రులమవుతాం.
1: రిమూవ్ దిస్ జెలసీ ఇన్ యూ, యుల్ సెక్యూర్ గ్రేస్.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క సర్వాంగములకు సమత్వమైనటువంటి ఏకత్వాన్ని బోధించి దివ్యత్వానికి ప్రయాణం సల్పాలి.
1: You should try and see the oneness of purpose, the unity that is prevailing in this diversity, and make a journey towards that.
0: లౌకిక దృష్టితో చూచి అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎన్నో సుఖ సంతోషములను అనుభవిస్తున్నారు.
1: Now in the worldly stage that's around you, when you look around, you'll notice that a person who takes the wrong path, who indulges in teaching
0: ధర్మము ప్రేమ అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి గుణములతో వర్తించేటువంటి వారు అనేక బాధలకు గురి అవుతున్నారు.
1: సచ్ పీపుల్ హూ డూ ఎవ్రీథింగ్ అగేన్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్ దే ఆర్ ప్రాస్పరింగ్. దోస్ హూ ఆర్ అప్హోల్డింగ్ దిస్ ధర్మ న్యాయ దే ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ మిజరీ.
0: కన్ను మిన్ను కానని వానికి జీవితం అంతా పన్నీరా.
1: వన్ హూ డస్ నాట్ ఈవెన్ లుక్ అట్ ది మినిమమ్ థింగ్స్ ఇన్ లైఫ్ హీ బికమ్స్ ఆరగెంట్ హీఈస్ వెరీ ప్రౌడ్. Can such a person be said to have a life of happiness forever?
0: Anyam punyam erugani vaariki kaalamanta kannira.
1: Likewise, one who has no food, one who is in a state of misery, can you say that it's an eternal misery and sorrow?
0: దివ్యమైనటువంటి గుణములతో వర్తించేటువంటి వారు అనేక బాధలకు గురి అవుతున్నారు.
1: సచ్ పీపుల్ హూ డూ ఎవ్రీథింగ్ అగేన్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్ దే ఆర్ ప్రాస్పరింగ్. దోస్ హూ ఆర్ అప్హోల్డింగ్ దిస్ ధర్మ

0: who is in a state of misery, can you say that it's an eternal misery and sorrow
1: for him? ఈ విధమైనటువంటి సందేహములు ప్రతి మానవులకు కలుగుతూనే ఉంటుంటాయి.
0: Such doubts are what assail a man of today.
1: కానీ తాత్కాలికమైనటువంటి ఒక పల్టవులు మాత్రమే మనం ఆధారం చేసుకుని దైవభక్తి యందు దీనిని సమన్వయం చేసుకోరాదు.
0: Now we should not go by what transpires in a world thus. We should not confuse this with what is in a higher state of affairs.
1: అది ఆ కాలకర్మ కారణ కర్తవ్యమునకు మాత్రమే సంబంధించినటువంటిది కాని దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటివి కాదు.
0: These things as you see around them are purely circumstantial for the present. You cannot link it to God in any way.
1: మన కర్తవ్యాన్ని మన యొక్క ప్రవర్తనను సక్రమమైనటువంటి వాటిగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Our own conduct, our own thoughts, our own ideas, these we should try and check and understand properly.
1: దీనికే గురువు అనేటువంటి వాడు హెచ్చరిస్తూ వస్తుంటాడు.
0: సో గురు ఇస్ వన్ హూ కాషన్స్ యూ.
1: శిష్యునకు శిష్య కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా?
0: హీ ఆస్క్ ద శిష్య, డూ యూ నో వై ద ఐస్ హ్యావ్ బీన్ గివెన్?
1: అన్నీ చూచేటందులక.
0: Is, have they been given so that you may see everything?
1: Kaadu kaadu.
0: No.
1: Devadi devudu kailasuni choochi endukura.
0: They have been given so that you could see for yourself the very God whom you talk about.
1: Ponduga paadamulu ichinadu enduko sandulu gondulu tirugutaka.
0: Why have you been given these feet? Is it to be roaming about in streets and narrow lanes and by lanes?
1: Kaadu kaadu.
0: No, no.
1: భగవంతుని సన్నిధికి చేరేటువంటి నిమిత్తమై ఇచ్చాడు.
0: దే హావ్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ వాక్ టువర్డ్స్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్.
1: తెలివినది ఇచ్చినది ఎందుకు తెలుసా? కలిమిని సంపాదించుటక.
0: వై హావ్ యు బీన్ గివెన్ దిస్ డిగ్రీ ఆఫ్ బీయింగ్ క్లెవర్ ఆర్ ఇంటెలిజెంట్? ఈజ్ ఇట్ ఫార్ వెల్త్, దట్ యు మే గెట్ వెల్త్?
1: కాదు కాదు.
0: నో నో.
1: నగ్న సత్యం ఎరిగేందుకురా?
0: It's been given so that you could understand the basic truth.
1: దైవము యొక్క తత్వాన్ని మనం గుర్తించే కోసమని ఈ తెలివినిచ్చిండేది.
0: To understand the truth of God. That is why it's been given to you.
1: చదువు విద్యలనిచ్చినది ఎందుకు తెలుసా?
0: Do you know why these studies and skills in education have
1: been given to you? పద్యము గద్యము పాడుటక లేక చదువుటక?
0: Is it for attaining scholarship? Is it for singing and composing?
1: గుణశీలుడవై స్వార్థము తీసి సంఘ సేవలు చేయుటకోయ్.
0: దే హావ్ బీన్ గివెన్ సో దాట్ యు మే బిల్డ్ అప్ యువర్ క్యారెక్టర్, యు మే త్రో అవే యువర్ సెల్ఫిష్నెస్ అండ్ యు మే సర్వ్ అదర్స్.
1: నిజముగా విద్యల యొక్క రహస్యమును కాని మన యొక్క ప్రవర్తన యొక్క రహస్యాన్ని కాని చక్కగా మనం గుర్తించుకుంటే మనకు ఈ బాధలు ఏమాత్రం కూడా మనల్ని బాధించవు.
0: If you really understand the meaning and scope of what we call education and these skills, we won't come across the difficulties that we are encountering today.
1: Mana yokka matalanu sarine kuttiga manamu upayoga pettali.
0: Our words should be utilized properly.
1: Daivam yokka gunaganamalanu varninchadaniki prayatninchali.
0: We should try and sing the glory and attributes of God properly.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి చర్యను కూడాను సరైన మార్గంలో మనం ఉపయోగించినప్పుడు మనకు గురువే అవసరం లేదు.
0: ఇన్ దిస్ వే ఎవ్రీ ఫ్యాకల్టీ గివెన్ టు us ఈజ్ యూస్డ్ ఫర్ ద పర్పస్ ఇట్ హస్ బీన్ గివెన్ అండ్ దెన్ వీ డోంట్ నీడ్ ద గురు.
1: మర్మ మెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు.
0: వన్ హూ హాస్ అండర్స్టుడ్ దిస్ సీక్రెట్ ఫర్ హిమ్ హిస్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద గురు ఇట్ హస్ బీన్ సెట్.
1: త్యాగరాజు కూడా చెప్పాడు.
0: త్యాగరాజా హ్యాడ్ దిస్ టు సే.

0: ఇలాంటి వారి పుట్టి ప్రయోజనం ఎందుకు అని పోతనామాచ్యుడు వర్ణించాడు.
1: Bhamara Potana, another poet said, the hands which cannot worship God, the mouth which cannot sing the glory of God, what use of the existence of such people?
0: Mana janmamu, mana karmamu, mana punyamu, sarvam kudanu daivadhinamainatundi.
1: So all that has been coming to us in the form of our karma, this life, they've all been
0: given. Atti daivatvanne eenadu marachi manamu ఏదో లౌకికమైనటువంటి యొక్క భోగభాగ్యములు ఎందే దృష్టిని ఉంచుకోవటం చేత మనం అనేక విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావాల్సి వస్తుంది.
1: They have been vouchsafed to us so that we may realize the divine. This we have forgotten. As a result, we are experiencing distress and sorrow and grief.
0: వ్యావహారికం నందు కూడాను పారమార్థికాన్ని అందించుకోవాలి.
1: In the everyday life of ours, try to look for the one which is beyond.
0: మనం ఏమి చేసినప్పటికీ దైవం యొక్క భావనగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వి డూ ఆర్ సే, లెట్ ఇట్ బి సెంటర్డ్ అరౌండ్ గాడ్.
0: కాశీలో పురపాలక సంఘం ఉండేటువంటిది.
1: ఇన్ కాశీ దేర్ వాజ్ ఎ కమిటీ ఆఫ్ ఇండివిజువల్స్ గవర్నింగ్ ది టౌన్,
0: మున్సిపాలిటీ,
1: ది మున్సిపాలిటీ.
0: ఈ పురపాలక సంఘం వారు వీధి జ్యోతులు వెలిగించడానికి కొంతమందిని వ్యక్తులను నియమించేటువంటి వారు.
1: నౌ దిస్ మున్సిపాలిటీ లేడ్ డౌన్ as a responsibility of a few individuals to light the lamps in the streets.
0: Andulo oka sadakudu tana kushumba poshanaattamai veru margamu leka ee oka deepamulu veliginchetunte vruttilo taanu aadhinudayyadu.
1: There was one sadaka who, for the sake of taking care of himself and his worldly needs, enrolled himself as one of these individuals to light the lamp in the streets.
0: Anadu vidyut deepamulu levu kanuka kevalam tailamto antinchi daniki chuttu oka vidhamainatundi glass nu pettetundi varu galiki ee vidhamainatundi oka tondarlu kalakkunda undalani.
1: In those days there were no electric lamps. What we had were these oil lamps with the wick, and they had to be a glass shield to guard it from
0: అతను ప్రతి జ్యోతి దగ్గరికి వెళ్లేది. జానకి జీవన రామ్ కరోంగి తుమారికాం, జానకి జీవన రామ్ కరోంగి తుమారికాం. ఒక్కొక్క జ్యోతిని తుడుస్తూ తుడుస్తూ నీ పనే నేను చేస్తున్నా, నీ పనే నేను చేస్తున్నా అని ఆ జ్యోతులంతా పరిశుద్ధపరిచేటువంటి వాడు.
1: Now this sadhaka, every time he would go to one particular lamp by way of cleaning it and lighting it, even as he would clean it and rub it clean, he would keep singing, oh janaki jeevan ram, I am doing your work, I am doing your work.
0: Aneka vidhulu lopala ee vyakti ek jyotini entistunnado aa vidhi maatrame chaara prakashavantanga velugutu undetvantidi.
1: Now that particular street which was being illumined by this sadhaka used to radiate as compared to other streets.
0: ఈ సత్యాన్ని పురపాలక సంఘం వారు గుర్తించారు.
1: Now this truth the municipality people got to know. They realized this. They saw
0: అన్ని దీపములు కూడాను మనం సమానమైనటువంటి రీతిగానే సృష్టింపబడినటువంటివి, కానీ ఈ యొక్క వీధిలో ఈ ప్రకాశమునకు కారణం ఏమిటని వారు కొంతవరకును పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: All the lamps have been made in the same way. What then is the reason for this extra light that is coming in this
0: parama bhaktudu tana kartavyanni bhagavat prityarthanga chestu vachadu kanakane ikkada jyotulu kudanu deedipyamananga velugutu vachayi.
1: The simple reason is he was a true devotee who was doing every little bit as an offering to God, as if it were God's own work. That's the reason for this.
0: Yedavata adiyu kantaraartham emtanaga sarvakarma bhagavat prityartham anetunte reetiga manamu ఆచరించినప్పుడు ప్రతి కర్మల యందు కూడాను ఎన్ని విధమైనటువంటి ఫలితములను, సుఖములనైనా ఆనందాన్నైనా మనం పొందడానికి అవకాశం ఉంటుంటుంది.
1: సో ఆల్ సెడ్ అండ్ డన్ ద ట్రూత్ ఇస్ దట్ వన్స్ వి డూ ఎవ్రీథింగ్ బై వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఫార్ సర్వింగ్ గాడ్ ఎవ్రీథింగ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఇట్స్ ఓన్ వే ఇంటూ ఏ ఫార్మ్ ఆఫ్ వర్షిప్.
0: కనుక మనము కేవలము జప ధ్యానములు మాత్రమే ఉదన సాధనగా మనం భావించి వాటి ఎందు మాత్రమే శ్రద్ధను మనం అభివృద్ధి పరచుకోవటం ఇది సరి అయినటువంటి సాధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ సాధక్స్ ఐడియా ఆఫ్ డూయింగ్ జప అండ్ ధ్యాన యాజ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ వర్షిప్.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా సర్వము కూడాను భగవత్ అర్పితమైనటువంటి భావములతోనే మనం ఆచరించడం మంచిది.
1: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు సే, వాట్ ఎవర్ యు డూ, ఎవ్రీథింగ్ ఇస్ యానిమేటెడ్ బై గాడ్. దట్ షుడ్ బి యువర్ ఐడియా.
0: అప్పుడు హృదయం పరిశుద్ధముగా మారుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ గెట్స్ ప్యూరిఫైడ్.
0: పరిశుద్ధముగా ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ ద హార్ట్ గెట్స్ ప్యూరిఫైడ్.
0: ప్యూరిటీ ప్యూరిటీ ప్యూరిటీని మన గోకాక్ కూడాను ఈ ప్యూరిటీని గురించి చక్కగా చెప్పాడు.
1: Now you talk about this purity. Even our Gokak was talking about this purity.
0: పరిశుద్ధము పరిశుద్ధము పరిశుద్ధం ఉండినంత మాత్రం మనకు ఫలితము ఫలిస్తుందా?
1: Now just by having this purity to the extreme, can we really be, do we say that we have achieved
0: something? ఒక అద్దము పరిశుద్ధంగానే ఉంటుండాలి.
1: Here is a mirror which is clean.
0: ఆ అద్దము లోపల మన ప్రతిబింబము పరిశుద్ధంగా కనిపించవచ్చు.
1: In that mirror, our image also could be clean and neat.
0: పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉంటుండాలి.
1: In addition to being pure and clean, there should be this steadiness associated with it.
0: పరిశుద్ధముగా ఉంటుంది, ఆడుతూ ఉంటే మన ప్రతిబింబం కూడా ఆడుతుంది.
1: The mirror might be clean, but if it is shaking, your image also shakes.
0: పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉండినప్పుడే మన ప్రతిబింబం సుస్పష్టంగా మనకు గోచరమవుతుంది.
1: సో ఇన్ అడిషన్ టు బీయింగ్ క్లీన్ దే షుడ్ ఆల్సో బి ది స్టడీనెస్ దెన్ యువర్ ఇమేజ్ ఆల్సో విల్ బి స్టడీ.
0: కనుకనే స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అన్నారు. కానీ హార్స్ రేస్ కాదు, మన లైఫ్ రేస్. స్థిరంగాను ఉంటుండాలి, స్టడీగా ఉంటుండాలి.
1: దిస్ షుడ్ బి ప్యూర్, దిస్ షుడ్ ఆల్సో బి స్టడీ.
0: కనుక అనేక మంది నా హృదయం చాలా పవిత్రంగా ఉంటుండాలి అని మాత్రమే కొంత పిచ్చి పిచ్చిగా భావిస్తూ ఉంటారు.
1: There are many who say that my heart is pure and they start building on that.
0: పరిశుద్ధంగా ఉండవచ్చును, కానీ చంచలంగా కూడా ఉంటుండాలి.
1: Your heart might be pure.
0: ఆ చంచలత్వాన్ని కూడా నువ్వు లేకుండా చూసుకోవాలి.
1: Your heart might be pure, all right, but
0: ఇది కాన్ఫిడెన్స్. ఈ స్థిరత్వం అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
1: It should also be steady. And this will be possible if you have your confidence. This is the ultimate idea.
0: భక్తి నిరంతరం కూడా నువ్వు చంచలముగా ఉంటున్నప్పుడు మనం సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని మనం పొందలేము.
1: Now we may have this devotion all right, but if you're not steady, we cannot get the ananda which is in the normal course.
0: ప్రతి వ్యక్తి కూడాను కొన్ని విధమైనటువంటి కొన్ని నిర్ణయాలను తాను కలిగి ఉంటుండాలి.
1: Now every individual should have for himself a set of ideas and ideas, decisions.
0: అట్టి నిర్ణయాలను మనం ఏనాడు నిర్మించుకోలేకపోయినప్పుడు మనం ఏ మాత్రం కూడాను ముందంజ వేయలేము.
1: If we can't have something definite thus, we cannot proceed further.
0: అవతార పురుషులు కూడాను కొన్ని నిర్ణయాలను తాను నిర్ణయించుకుని వస్తుంటారు.
1: Even an avatar has a certain decisions made in tune with them.
0: కొన్ని హద్దులను కూడాను నియమించుకుని ఉంటుంటారు.
1: He also has his own limits and limitations.
0: కృష్ణుడు వచ్చాడు. దేనికోసం వచ్చాడంటే మూడు ప్రతిజ్ఞలు పట్టుకుని వచ్చాడు.
1: Krishna had come. Why? For the sake of three things.
0: Dharma samsthapanaptaya sambhavami yuge yuge.
1: One of the first resolve is for the sake of upholding dharma from yuga to yuga. To confer liberation and all.
0: ఈ విధమైనటువంటి యొక్క నిర్ణయాలు వారు పూర్వమే దాన్ని కొంతవరకు ప్రతిష్ట చేసుకుని రావటం చేతనే దాని నిర్ణయాలకు విరుద్ధమైనటువంటి మార్గమును వాడు అవలంబించకుండా పోతుంటారు.
1: దే కమ్ దస్ ఇన్ ఎ ప్రీ ఆర్డైన్డ్ వే. దే వుడ్ హావ్ రిజాల్వ్డ్ ఆల్రెడీ వాట్ దే షుడ్ బి డూయింగ్. ఆఫ్టర్ దే కమ్ దే ఫాల్ ఇన్ ట్యూన్ విత్ దీస్ రిజల్యూషన్స్.
0: యోగక్షేమం వహామ్యహం.
1: ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్.
0: అందరి యొక్క యోగక్షేమము నేను చూడడానికి, ధర్మమును స్థాపించడానికి, మోక్షమును ఇవ్వడానికి నేను వస్తున్నానని మూడు విధమైనటువంటి ప్రతిజ్ఞలతో వచ్చాడు.
1: దీస్ ఆర్ ద త్రీ రిజాల్వ్స్ ఆఫ్ కృష్ణ. టు అప్హోల్డ్ ధర్మ, టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అండ్ టు కన్ఫర్ లిబరేషన్.
0: రాములు కూడాను ఏక పత్ని.
1: సో ఆల్సో రామ వన్ వైఫ్.
0: ఏక విల్లు, ఆ ఏక అంబు,
1: వన్ యారో.
0: అంతేకాదు, తాను నీవాడని ఒక పరి అన ఏవాడైనను నేమి ఏలుదువాని. స్వామి, నేను నీవాడు అని ఎవరు చెప్తారో అలాంటి వాణ్ణి ఎవడైనా సరే నేను వాణ్ణి ఏలుతాను అన్నాడు.
1: అండ్ ద థర్డ్ వన్ ఇస్, ఇఫ్ సంబడీ వర్ టు కమ్ అండ్ సే స్వామి ఐఎమ్ యువర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హీఈస్ ఆర్ వాట్ హీ వాస్, ఐ షాల్ సర్టన్లీ టేక్ కేర్ ఆఫ్ హిమ్.
0: దీనినే కృష్ణుడు కూడా ఉపయోగించాడు. ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఏ జనాం, ఏ జనుడైనా పర్వాలేదు అన్నాడు.
1: This is what also Krishna said. It doesn't matter who the person is. I shall take care of everyone and all.
0: అట్లనే ప్రతి ఒక్క దివ్యమైనటువంటి శక్తి స్వరూపులు కూడాను ఆ విధమైనటువంటి కొన్ని ప్రతిజ్ఞలను తీసుకుని వస్తుంటారు. సో వారు దానిని మాత్రమే ఏ విధంగా కూడాను మార్పులు చేయకుండా చూసుకుంటుంటారు.
1: In this way, all divine beings come down with a certain set of resolutions and they would not stray from these.
0: స్వామి యొక్క ప్రేమ తత్వం కూడాను అలాంటిది.
1: So also is this love, the nature of love of Swamis.
0: Swami yokka prema నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది.
1: స్వామీస్ లవ్ ఈజ్ అన్సలీడ్, ఇట్స్ ప్యూర్, ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: స్వామికి ఇచ్చుకునేటువంటిది తప్ప పుచ్చుకునేటువంటిది ఎరుగడు.
1: స్వామి నోస్ ఓన్లీ హౌ టు గివ్, హీ నెవర్ నోస్ హౌ టు టేక్ ఎనీథింగ్.
0: స్వామి చేయి ఎప్పుడు ఇట్లా పోతుంది కానీ ఈ విధంగా ఏనాడు కూడా పోలేదు.
1: స్వామీస్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ అబౌవ్, నెవర్ బిలో టు రిసీవ్ ఎనీథింగ్.
0: ఇంతేకాదు, నీవు నావాడవు అని నేను చెప్పిన తర్వాత వాడు నాకు ఎన్ని విధముల విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికీ వారిని నేను వదలను.
1: అండ్ ఆల్సో once a person says, swami, I am yours, I shall take care of him forever, irrespective of what he becomes after that or what he does, even against my own interests.
0: Aithe swami navadu ani visheshinchinatundi varu konni kashtamulaku konni dukkhamulaku konni vicharamulaku guri avutuntaru kada, ivi swami varu anukunnappudu variki kashtamulu enduku sambhavinchali ani kuda kontha prashna raavachunu.
1: Now there might be a question. Once I have said I am Swami's, why should I experience these difficulties, these sorrows, these moments of grief? Once Swami is mine and I am Swami's, why should I experience these?
0: ఇవి తాము చేసుకునేటువంటి యొక్క కర్మల యొక్క ఫలితంగా వస్తున్నాయి.
1: But what you should know is, these moments of difficulties and sorrows are a result of your own actions.
0: తమ యొక్క ప్రవర్తనను కూడాను సరైనటువంటిదిగా కూడాను ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: You should also make an effort to know how you should conduct and behave yourself.
0: నాయన నీకు 100 సంవత్సరములు ఆయువునిచ్చాను అని భగవంతుడు చెప్పిన తర్వాత నాకు 100 సంవత్సరములు ఆయువు ఉన్నది కదా అని గర్వంగా తాను చెట్టునెక్కి కిందికి దుంకితే ఆయువు ఉండవచ్చును, కాలైనా ఎరిగి బాధపడవచ్చును కదా.
1: Now let us say that God gives a blessing. Live for 100 years. Now just because you have received this gift from God that you are going to live for 100 years, out of arrogance and pride you jump from a tree. You might live for 100 years but you will be lame forever.
0: Kaluka ayupyokka pramanamunu puraskarinchukoni tana pravartanu kudanu sakramamainatundiga teechididdukovali.
1: So in tune with what has been given to you by God, you should also conduct and behave accordingly so that you fulfill that.
0: Kaluka nenu motta motta oka maata ichina tarvata vaaru naaku dveshulu kaani nenu vanne vaarini dveshinchanu.
1: Once they give me their word that I am, that they are mine, they might hate me afterwards but I'll never hate them.
0: Varu nannu parihasinchinappatikini varini nenu premistune untanu.
1: They may ridicule me but I shall continue to love them.
0: Na maata nenu katta kadapati varaku kudanu nenu poshinchukuntu vastanu.
1: I shall fulfill and uphold my commitment and my word till the last.
0: Yenatikaina varu gurtinchi ee margamlo praveshinchadaniki punchukuntaru.
1: And one day or the other, they are soon going to realize this truth and come round.
0: Kala karma kartavyala cheta konni vidhamainatundi marpulu jaragavachunu.
1: Due to the force of circumstance and time and place, a few changes might come about.
0: Shashvitalu kadu.
1: But these changes are fleeting, they are not permanent.
0: Kanuka nenu aa yokka pravartanu puraskarinchukoni naa manasu kuda nannu maarustu nenu ponu.
1: So I don't go by these changing attitudes on your part. I don't change my own.
0: Ini na rendo pratigna.
1: This is my second resolve.
0: Inka moodavadi emtitte idi manchidi, idi desha kalyanamunaku sambandhinchinatvantedi, idi samajam yokka chemaniki puraskarinchukunnatvantedi aneetundi vishwasamu gaadamuga undinappudu etti ikkattu jariginappatikini enni addamulu chesinappatikini nenu danini vadalanu.
1: The third resolve is, once I embark upon a certain venture, knowing full well that it is for the good of all, it is of immense benefit to all, to the society and to the country at large,
0: prapanchamanta dinini vimarsinchinappatikini naa kaalu venukoku raadu, munduke pothundi.
1: Come what may, come. Whatever may be the hurdles and obstacles, I shall go forward. I never so much as take a step backward. I shall always move onwards.
0: Ee moodu naa pratigdaru.
1: These are the three resolutions.
0: Munduku vesina kaalu venukoku raadu.
1: A step that is taken forward will never come back.
0: Ichina vaagdanam nenu vaatisukonu.
1: Once I give a certain commitment, I don't take it back.
0: Naadi ichukotame gaani puchukotam ledu.
1: And the third thing is, I only give, never take anything.
0: Ee moodu pratignalanu nenu poorthi nenu dinni palimpa chesukuneenta varaku maatramu ee yokka deechanu nenu saagistu pothuntanu.
1: These are the resolves that I have, and till I fulfill and satisfy myself on these, I shall never let go of any of these.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా నువ్వు కొంతవరకును ఇతరులు అందుకొని వారు కూడా తగినటువంటి మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తారు.
1: ఓన్లీ దెన్ విల్ దిస్ బి ఎన్ ఐడియల్ కమిట్మెంట్ అండ్ అదర్స్ ఆల్సో విల్ బి ఇన్స్పైర్డ్ టు మోడల్ దెమ్సెల్వ్స్ ఆఫ్టర్ సచ్ ఎన్ ఐడియల్.
0: ఆదర్శమే ఈ దేశానికి ప్రధానమైనటువంటిది గాని ఆశలు మాత్రం కాదు.
1: It is the ideal which is necessary for the country at the moment in the world, not hopes and holding out ideas.
0: రేపు మారవచ్చును.
1: Your hopes and aspirations may be there today, may disappear tomorrow.
0: ఆశయాలు జీవితాలు పోయినప్పటికీ ఆశయాలు మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: But these ideals remain forever and ever. Who may come, who may not be around, or may go. కనుక
0: ప్రతి వ్యక్తికును ఆశయాలను కొంతవరకును ఫలింప చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ట్రై టు ఫుల్ఫిల్ హిస్ సెట్ ఆఫ్ ఐడియల్స్.
0: ఆదర్శ పురుషులు కావాలి.
1: వన్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్ ఇన్ ద
0: ప్రాసెస్. అనుష్ఠాన వ్యక్తులు కావాలి.
1: దే షుడ్ ట్రై టు బికమ్ నోబుల్ సోల్స్.
0: ఆనందాన్ని ఆశించాలి.
1: దే షుడ్ ఆల్సో ట్రై టు లుక్
0: ఫర్ హ్యాపీనెస్. ఈ ఆనందం ఒక దైవత్వం ఉంది తప్ప అన్య మార్గంలో మనకు లభించదు.
1: దిస్ సుప్రీం హ్యాపీనెస్ దట్ యు సీక్ కెన్ బి గాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. దిస్ బ్లెస్ కెన్ బి గాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
0: కనుక మనము ఈనాడు గురు పూర్ణిమ అనేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు మన మనసును పూర్ణత్వంగా మనం మార్చుకోవాలి.
1: సో ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డే ఆఫ్ గురు పూర్ణిమ, ట్రై టు మేక్ యువర్ మైండ్ ఫుల్.
0: నిశ్చలమైన నిర్మలమైనటువంటి యొక్క హృదయంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బికమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అప్పుడే ఈ పూర్ణత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ దెన్ కెన్ వీ హ్యావ్ దిస్ హోల్నెస్ ఆఫ్ అవర్ ఓన్ పర్సనాలిటీ.
0: ఎక్కడ చూసినా పూర్ణత్వం ఉంటుండాలి. ఇది పూర్ణము, అది పూర్ణము, పూర్ణమున ఉదయించు పూర్ణము.
1: దిస్ ఈజ్ హోల్, దట్ ఈజ్ హోల్, విథిన్ దాట్, విథిన్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ హోల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
1: ఇఫ్ యూ రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ద హోల్ ఆర్ ఎ హోల్ ఫ్రమ్ ద హోల్, ఇట్ స్టిల్ ఈజ్ హోల్, నథింగ్ ఈజ్ డిమినిష్.
0: సమస్తము పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ దిస్ హోల్సమ్నెస్.
0: కానీ మన యొక్క దృష్టి ఇంత పవిత్రంగా లేకపోవటం చేత సర్వము శూన్యంగా కనిపిస్తుండాలి.
1: బికాస్ వీ డి నాట్ హ్యావ్ దిస్ బ్రాడ్ విజన్ అండ్ అవుట్లుక్. ఎవ్రీథింగ్ లుక్స్
0: శూన్యం అనేటువంటిది జగత్తులో ఎక్కడా లేదు.
1: ఎవ్రీథింగ్ లుక్స్ ఎయిమ్లెస్ అండ్ పర్పస్ లెస్. యాక్చువల్లీ స్పీకింగ్
0: పూర్ణమే పూర్ణమే పూర్ణమే.
1: Actually, there is nothing in the world that you can say is nothing. Everything is full, everything is everything.
0: Kanuka manam manavattam aneetundi roopamlo divyatvanni manam prakatimpa cheyali.
1: So in this form of a human being, try to show the divine spark that's in you.
0: Manavudu pavitrudu, pavitrudu
1: man is a sacred entity.
0: Ee pavitramu aneetundi padamu Latin bhashalo nunchi prarambhamaindi.
1: Now the origin of this word pavitra is to be traced to this Latin language.
0: ఈ లాటిన్ భాషలోపల విర్ అనేటువంటి ఒక పదము నుండి పవిత్రం బయలుదేరింది.
1: In this Latin language, this word vir has given rise to this pavitra.
0: విర్ అనగా మానవుడు అనే అర్థం కూడా.
1: In this Latin, vir means man.
0: విర్ అనగా మానవుడు, మానవత్వం పవిత్రము.
1: And vir means
0: పవిత్రము దాని యొక్క గుణము.
1: Vir means man. And the nature of this man is sacredness.
0: Manavudiga undi manavattam lekapothe prayojanam ledhu.
1: Being a man, if you do not have this manliness about
0: you, manavunikante manavattam chala pradhanamainatundi.
1: You should be a true human being. Without that, there is no point in your
0: kanuka
1: being man.
0: Kanuka ee manavattam emitunte pavitramu ani.
1: So what is this hallmark of one's existence? It is this purity.
0: Ee pavitramu ettiga undali. Manamu chese panullo pavitramu, talache talupullo pavitramu, చూచే చూపుల్లో పవిత్రము, చెప్పే మాటల్లో పవిత్రము, అంతా పవిత్రంగానే ఉంటుండాలి.
1: దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ ప్యూరిటీ షుడ్ బి షోన్ అప్ ఇన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఆస్, ఇన్ ఎవ్రీ థాట్ ఆఫ్ ఆస్, ఇన్ ఎవ్రీ డీడ్ ఆఫ్ ఆస్.
0: దేహం ఒక పాత్ర.
1: దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ వెసల్.
0: ఇంద్రియములు దీంట్లో రంధ్రములు.
1: ఆల్ దీస్ లింబ్స్, ది సెన్సెస్ ఆర్ లైక్ ద హోల్.
0: ఈ పాత్రలో మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రతను మనం నింపినప్పుడు ఈ యొక్క రంధ్రములు అన్నింటి యందు కూడాను పవిత్రమే రావాలి.
1: ఇన్ దిస్ వెసల్ యు ఆర్ ఫిల్లింగ్ దిస్ క్వాంటిటీ కాల్డ్ sacredness, and through these holes of the limbs they tend to drain away.
0: Oka paathralo paayasam nimpite ekkada randram kottina aa paayasame raavali kaani maroka padartham raavadaniki veelledu.
1: Like you have a sweet juice, this paayasa, in a vessel, you drill a hole somewhere, you must get paayasa out of that hole.
0: Kanuka motta motta manavattam ante emitante pavitramu aneetuvanti satyanni manam ee naadu gurtinchali.
1: So the fundamental truth that you must recognize today is man means sacredness.
0: Ye cheriyalu endukani apavitram raakoodadu.
1: There should be no trace of impurity in any work, any action of yours.
0: అదే నిజమైనటువంటి మానవత్వం.
1: If you can do that, then you are
0: మానవత్వాన్ని మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యాత్మ స్వరూపం అయిపోతాం.
1: Once you become pure thus, then you can really be called embodiments of the divine
0: ఆత్మ. ఒకటే అయిపోతుంది.
1: Then everything becomes one.
0: వ్యావహారికం పారమార్థికం అనేటువంటి భేదమే ఉండదు.
1: There will be no distinction between the worldly and beyond the worldly.
0: ప్రవృత్తి నివృత్తి అనేటువంటి భేదం కూడా ఉంటుండదు.
1: There will be nothing like that and this.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావచ్యతే.
1: Everything becomes that is whole, this is whole. From the whole only a whole can be derived. Everything is whole and everything is full.
0: అప్పుడే మనం నిజమైనటువంటి యొక్క పూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాం. అది నిజమైన గురు పూర్ణిమ.
1: Only then will we experience the joy of this totality of our own perception.
0: Guru, guru anaga andhakaram, guru anaga tannivarana, guru anaga ajnana andhakaram nu roopamapeti oka ananda sampurnamainatundi dinam guru purnima ani.
1: That is the true guru purnima day. So guru purnima is that state where you have no trace of ignorance. There is no darkness in you. Everything is brilliance. Everything is splendor. Splendor in the nature of your having understood your sacredness of purpose and thought.
0: ఏదో మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువులకు పాదపూజలు ఈ దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయటం కాదు గురు పూర్ణిమ యొక్క అంతరార్థం.
1: The significance of a day like Guru Purnima does not consist in trying to do padapuja of those people who give you a mantra for something or trying to worship them.
0: మన యొక్క హృదయ తత్వాన్ని పూర్ణత్వంగా మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: You should try to unfold the heart of yours. Try to broaden it.
0: కాన ఈ పవిత్రమైనటువంటి యొక్క గురు పూర్ణిమ దినము మనము దివ్యత్వాన్ని కొంతవరకును చింతించి మన పవిత్రతను పెంచుకొని మనము ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So on this sacred day of Guru Purnima, we should try to recognize our own divinity, try to further our own purity and try to reach out to the Atma.
0: Inka konni vishayalu manamu sahajanga nitya jeevithamlo gurtinchavalsina unnai. Manam bhaktulamu bhaktulamani bhavistunnam.
1: Now there are other things that do come to us in our day-to-day existence.
0: Bhakti ki eginatvanti gurtulu emiti?
1: Now we keep saying that we are bhaktas, we are devotees.
0: Oka japamulu cheyatama kaadu.
1: What is the hallmark of a devotee? Is it doing japa?
0: Jhanamu cheyatama kaadu.
1: Is it doing dhyana? No.
0: Bhajanalu cheyatama kaadu.
1: Doing bhajan? No.
0: Inke vidhamainatundi oka satkaryamulu cheyatama kaadu.
1: Or doing good deeds? No.
0: Shodashopacharamulanta untuntai ivanni kuda nu bhakti chinamulu kaadu.
1: Or trying to serve others and elders? Is it that? No.
0: Ivanni pavitramaina karmalanu cheppavachchu.
1: These no doubt are sacred
0: charyalanu cheppavachchu.
1: There are sacred actions no doubt.
0: Aithe భగవంతునిపై కలిగినటువంటి పూర్ణ ప్రేమ తత్వమునకే నిజమైన భక్తి అని పేరు.
1: The true definition of bhakti, on the other hand, is you have the totality of love towards God.
0: లౌకిక వాంఛనను మనసులో నింపుకొని ఆ వాంఛనను ఫలసిద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి యొక్క సత్కర్మలన్నీ కూడా భక్తికి సంబంధం కాదు.
1: Now you have some worldly desires in you. By way of fulfilling your worldly needs, you start doing some of these things. It can't be true bhakti.
0: నీవే శాస్త్రం కాదు. నీవు ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితం ఏ విధంగా శాశ్వతం అవుతాయి?
1: యు యువర్ సెల్ఫ్ ఆర్ నాట్ పర్మనెంట్. దెన్ ద థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్, హౌ పర్మనెంట్ కెన్ దే బి?
0: ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు తాత్కాలికంగా మనం పొందినప్పటికీ అవి కొంతకాలం ఉండేటువంటివి కానీ అవి శాశ్వతములు కాదు.
1: దీస్ జాయ్స్ అండ్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ దట్ యు వాంట్ టు ఎక్స్‌పీరియన్స్, హౌ పర్మనెంట్ ఆర్ దే? దే ఆర్ ఫ్లీటింగ్.
0: భగవంతుని దగ్గర నుంచి మనం పొందవలసినటువంటిది నిత్య సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి విషయాలను మనం పొందాలి.
1: సో ఫ్రమ్ గాడ్ యు షుడ్ ట్రై టు సీక్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్.
0: తాను శాశ్వతమైనటువంటి వాడు కనుక తన ఫలితం కూడా శాశ్వతమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: హీఈస్ ఎ లాస్టింగ్ నెవర్ చేంజింగ్ ఎంటిటీ. హీ కెన్ కన్ఫర్ ఆన్ యూ ద సేమ్ థింగ్.
0: అతను సత్యస్వరూపుడు కనుక మనము సత్య మార్గమునే అవలంబించాలి.
1: హీఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, సో వీ షల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ లేడ్ డౌన్ బై హిమ్.
0: త్యాగరాజు కూడా అదే చెప్పాడు. అతడేరా దైవము.
1: హీఈస్ వెరీలీ గాడ్, త్యాగరాజ సెడ్.
0: ఎలాంటి వాడు దైవముంటే ఆడిన మాటను తప్పని వాడు.
1: హూ ఈస్ దిస్? The one who does as he says.
0: Achandrarkamuga undi kirtini pondinatunti vaadu.
1: One who has secured lasting fame and name.
0: Achandrarkanga kirtini pondinatunti vaadu. Alanti yokka kirtini manam kuda achandrarkanga undali.
1: So such a fame and name we also should try to aspire.
0: Aadina maata tappanatunti vaadiga untundali.
1: He does not put aside what he has said. We should become like.
0: Avitrudu annadu.
1: Such a man has been said to be sacred or pure.
0: ఇంకా కొన్ని విషయాలు మనం యోచన చేసుకుంటే దీనికి ఆరోగ్యము అన్నారు.
1: Now there are other things like health.
0: ఈ ఆరోగ్యం అనేటువంటి ఆనందానికి ఒక లక్షణం.
1: Health is an index to your happiness.
0: ఈ ఆనందం అనేటువంటిది ఆరోగ్యమునకు ఏమి సంబంధం ఉంటుండాలి?
1: Now what is the link between health on the one hand and happiness on the other?
0: ఆంగ్లో సక్సన్ అనేటువంటి ఒక పదం ఇది వచ్చిండేటువంటిది ఆరోగ్యం.
1: Now this word arogya again has its own origin
0: Anglo-Saxon.
1: In the Anglo-Saxon language.
0: దీనికి హేగిన్ అనేటువంటి పదం నుంచి వచ్చిండాలి ఈ ఆరోగ్యం.
1: This word arogya is derived from
0: హేగిన్.
1: హేగిన్
0: హేగిన్ అనగా ఏమిటంటే పరిపూర్ణత అని పవిత్రము అని రెండు అర్థములు.
1: Now this word hagin means totality or whole and sacredness.
0: ఏది ఆరోగ్యం పరిపూర్ణతగా ఉంటుండాలంటే చేతులు కాళ్ళు పరిపూర్ణతగా ఉండాలా? కాదు కాదు, సర్వం కూడాను దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవత్వం.
1: Now what is it that should be whole and full? Is it the limbs by themselves? No, the mind, the body and all your sensory perceptions.
0: Atma.
1: And the atma, the mind, body and the atma should be linked together.
0: మూడు కూడా పరిపూర్ణంగా ఉంటుండాలి.
1: All these should be in their fullness.
0: శరీరము లోపల ఏ విధమైనటువంటి అంగహీనం కాని ఏ విధమైనటువంటి ఒక రోగములు కాని అవకాశం ఉండకూడదు.
1: In this body there should not be any shortcoming in terms of health or in terms of the functioning of any of these faculties.
0: Kanuka shariram kudunu paripurnamainte aarogyanni kaligi untundali.
1: So this body also should have this degree of health.
0: Manasu kudunu paripurnamaina aarogyanni kaligi untundali.
1: The mind also likewise should be healthy.
0: ఏ విచారములు కాని ఏ దుఃఖములు కాని ఏ విధమైన కష్టములు కాని ఇందులో అవకాశం అందించరాదు.
1: There is no place for sorrows or grief for this mind to entertain.
0: ఎందుకనగా అన్ని కూడాను కదిలిపోయేటువంటివే కాని శాశ్వతమైనటువంటివి కాదు.
1: Because all these come and go, they do not remain permanent. They are like passing clouds.
0: కనుక ఏ దుఃఖం వచ్చిందన్నా కూడాను కొంతసేపు ఉండవచ్చును, లేక కొన్ని దినములు ఉండొచ్చును, తదుపరి అది అంతర్ధానం అయిపోతుంది.
1: A sorrow, for instance, certainly you may be experiencing it, but today it will come, after a few days it might go, it's not going to remain with you
0: forever. కనుక ఏవి కూడాను శాశ్వతం కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ కష్టానికి మనం లొంగము, ఏ దుఃఖానికి మనం ఏ మాత్రము లక్ష్యం చేయము.
1: So once you have grasped this truth that nothing is permanent, you will never succumb to these sorrows and griefs.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అన్నారు వేదమునందు. చంద్రమా మనసో జాత అనగా ఏమిటి? ఈ మనస్సుకు చంద్రునికి ఒక సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: ఇన్ ద వేదస్ ఎ లింక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద మూన్.
0: ఈ యొక్క ప్రకాశించేటువంటి యొక్క చంద్రునకు మధ్యలో ఎన్నో క్లౌడ్స్ మేఘములు వస్తుంటాయి.
1: This moon that shines in its own way, there are these clouds.
0: ఈ మేఘములంతా వచ్చిపోయేటువంటివే కానీ చంద్రునికి ఏమాత్రమో సంబంధం లేదు.
1: దీస్ క్లౌడ్స్ కమ్ అండ్ గో, దే డు నాట్ హ్యావ్ ఎనీ లింక్ విత్ ద మూన్ ఇట్ సెల్ఫ్.
0: అదే విధంగా మన మనసు లోపల కలిగేటువంటి కలతలకు కానీ కల్లోలములకు కానీ మేఘములుగా మనం భావించి దీనికి వచ్చిపోతుంటాయనేటువంటి ఒక సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ షుడ్ హ్యావ్ దిస్ ఫర్మ్ బిలీవ్ దట్ దీస్ సారోస్ అండ్ ఎజిటేషన్స్ అండ్ దీస్ థాట్స్ దే ఆర్ ఓన్లీ మొమెంటరీ, దే విల్ కమ్ అండ్ గో, దే వోంట్ రిమైన్ విత్ అస్ ఫర్ఎవర్.
0: ఇది ఎప్పటికి కూడాను మార్పు చెందనటువంటిది.
1: Then we come to the third component, the atma, which is a lasting entity.
0: దీన్ని మనం పరిశుద్ధం చేసుకోవటానికి కానీ ఇంకే విధమైన ప్రయత్నపూర్వకంగా దీన్ని పూర్ణత్వం గావించుకోవటానికి కానీ చేసుకునేటువంటిది కాదు.
1: It is not something wherein you can make it pure, you can render it sacred.
0: ఇది ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుండాలి,
1: because
0: ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుండాలి, ఎప్పుడు చైతన్యవంతంగానే ఉంటుండాలి.
1: It is in its nature to be pure, it is in its nature to be full and whole, it is in its nature to be radiant.
0: కనుక ఈ యొక్క హేగిన్ అనేటువంటి యొక్క పదమునకు ఉండినటువంటి అర్థం ఏంటి? పరిపూర్ణత.
1: సో దిస్ వర్డ్ హేగిన్ మీన్స్ హోల్, బీయింగ్ ఫుల్.
0: ఈ పరిపూర్ణుడైనటువంటి వాడు మానవుడు కనుక వాడు నిరంతరం కూడాను పరిపూర్ణత్వాన్ని అనుభవించాలి.
1: సో మ్యాన్ ఇస్ వన్ హూ ఇస్ సచ్ ఎ ఫుల్, సచ్ ఎ హోల్ ఎంటిటీ, అండ్ హీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఇన్ హిస్ లైఫ్.
0: పరిపూర్ణత్వంతో మనము పవిత్రమైనటువంటి రీతిగా మనం ఉండినప్పుడే మానవత్వం అనేటువంటి విలువ మనకు రాణిస్తుంది.
1: విత్ దీస్ థాట్స్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ వే.
0: కనుక మానవుని యందు మానవత్వాన్ని వికసింపజేసుకుని ప్రకటింపజేసుకుని ప్రకాశింపజేసుకోవటమే ఈనాటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరాత్మని మనం గుర్తించాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఆన్ దిస్ సేక్రెడ్ డే దట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ వాట్ అవర్ నేచర్ ఈస్ అండ్ ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్ టు ద outside and let it radiate and be a splendored one.
0: Mamaivamso jeevaloke jeevabhuta sanatana hani andare endukudanu bhagavantuni yokka amsame unnadaneetundi vishwasanni dridham cheskoni evvarini badinchakunda evvarini kudanu noppinchakunda chusukotaniki tagina krushi cheyali.
1: Being firmly having this belief that in every being God resides, they are but fragments of the one and the same God. It is the divine spark that is latent in every being. See to it that you don't hurt others, you don't injure others.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రవర్తనలు మనం కలిగినప్పుడే భక్తులము అని చెప్పుకోవడానికి అర్హులమవుతాం.
1: Once we can put such ideas into our daily lives, then we can call ourselves bhaktas.
0: కానీ ఈనాడు మన యొక్క శాంతము, ఈనాడు సత్యము ఒక పూజ రూమునకు మాత్రమే హద్దులో నిలిచిపోతుంటుండాలి.
1: బట్ టుడే వాట్ వి సీ ఇస్ దిస్ స్టేట్ ఆఫ్ పీస్ ఆర్ దిస్ ఐడియా ఆఫ్ ట్రూత్, సో లాంగ్ యాజ్ వి ఆర్ ఇన్ ద పూజా రూమ్ దే ఆర్ వెరీ మచ్ ఆబ్వియస్.
0: జ్ఞానమందిరంలో ఉండినంత వరకు, పూజ రూములో ఉండినంత వరకు ఏదో ప్రశాంతంగా ఉండినట్టుగా, చిరునవ్వు చిందులు దొక్కుతూ ఉండినట్టుగా మనం నటన చేస్తాము. బయట వస్తానే ఇంకా దుర్వాసన క్షేత్రములు, దుర్వాసన యొక్క ఒక పనులు మనం ప్రకటిస్తూ వస్తుంటాము.
1: When we sit for dhyana, when we are doing our puja, when we are inside the puja room, we sport a smile, smile of contentment and bliss and joy. The moment we come out of the puja room, we become durvasas, another form of anger.
0: చెప్పినట్టుగా ఎప్పుడు కూడాను సతతం యోగినః, నిరంతరము మనము ఈ యొక్క యోగిగానే మనం ప్రయత్నించాలి.
1: It should not be like this. Wherever we are, whatever we are doing, we should be yogis.
0: యోగి అనగా ఏమిటి? ఎప్పుడు శాంతంగానే ఉంటుండాలి. మనం ఓంకారం చెప్పిన తర్వాత, కొన్ని భజనలు చేసిన తర్వాత శాంతి శాంతి శాంతి అంటున్నాం. ఎందుకు మూడు పర్యాయం శాంతి చెప్తున్నాం? రెండు పర్యాయం చెప్పొచ్చును కదా, లేక నాలుగు పర్యాయం చెప్పొచ్చును కదా, మూడు పర్యాయం ఎందుకు మనం చెప్పవలసి వచ్చింది?
1: A yogi is one who continuously experiences this state of peace. Now, every time after we do bhajan or after dhyana, we end up by saying shanti shanti shanti 3 times. Why only 3 times? Why not 4 or 5 or less?
0: Adi bhautikam, adi daivikam, adhyatmikanga shanti, sharirikanga shanti, manasikanga shanti, aatmaritiga shanti. Ee moodu kudunu shantanga undinappude manam sariyinatti purnatvanni pondagaliginattu anmavutam.
1: The significance of saying shanti 3 times is peace, the bodily peace, peace the mind peace, and peace to the atma. Peace reigning in all these 3 levels of our existence, body, mind and atma.
0: ఎందుకు కూడాను మనము ప్రశాంత చిత్తులై ఉండాలి.
1: So in all these 3 components we should be peaceful.
0: శరీరము మార్పు చెందేటిది,
1: body is something which changes,
0: జీర్ణించేటువంటిది,
1: which also decays,
0: దహించేటువంటిది,
1: and which gets be burnt.
0: ఇలాంటి దీనికోసమై మనం కలిగినటువంటి కష్టములకు నష్టములకు మనం విచారించనక్కర్లేదు.
1: సో ఫర్ సచ్ ఎ బాడీ, వాట్ ఎవర్ మే బి ఇట్స్ డిఫికల్టీస్, వి నీడ్ నాట్
0: అటువంటి వారు మనం ఇంత మాత్రమేనా నిగ్రహించుకునేటువంటి శక్తిని సాధించుకోకుండా పోతే ఇంకా దేనిని మనం సాధించగలం?
1: వి నీడ్ నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దీస్, వి క్లెయిమ్ అవర్ సెల్ఫ్ టు బి భక్తాస్. కాంట్ వి కంట్రోల్ దీస్ మొమెంటరీ
0: thoughts of difficulty?
1: One who has this resolve that these are all momentary and transient, he will secure the grace of God.
0: మన హృదయాన్ని భగవంతునికి సూటిగా పెట్టాలి.
1: Our heart should be directed straight towards God.
0: కుంభవర్షం కురుస్తా ఉంది.
1: Now there is this heavy downpour outside.
0: వర్షములో కుండను పెట్టాము.
1: And we have put these earthen pots.
0: కాని ఆ మూతిని వర్షానికి సూటిగా పెట్టినప్పుడే ఆ వర్ష బిందువులు కొన్నైనా ఆ పాత్రలో చేరుతాయి.
1: When these earthen pots are turned upwards with the mouths open, the water will be collected in them.
0: కుంభవర్షం కూచినా కుండను బోల్డించి పెట్టేస్తే ఒక్క చుక్కైనా మనకు లభించదు.
1: There may be a heavy downpour, all right, but you put these pots upside down, not even one drop will get into them.
0: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ ప్రార్థన సాధన అనేటువంటి వర్షంలో మన హృదయాన్ని సూటిగా పెట్టినప్పుడే అందులో అనుగ్రహం అనేటువంటి బిందువులైనా కొన్ని మనకు లభిస్తాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ మే బి డూయింగ్ సాధనాస్, వీ మే బి డూయింగ్ ప్రేయర్స్, బట్ అన్లెస్ వీ ఆర్ పిన్ పాయింటింగ్ అవర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ఇన్ గాడ్ విత్ థాట్ సెంటర్డ్ అరౌండ్ గాడ్ ఆల్ దిస్ విల్ బి ఫ్యూటైల్.
0: అట్లు కాకుండా చిత్తం శివుని పైన, భక్తి చెప్పుల పైన అని దానిపైన పెట్టుకుంటే మనకి ఏ రీతిగా ఫలితం వస్తుంది?
1: Rather than this, you have your thoughts on God. You talk about God, but your mind is on your slippers. Your mind is on your chappals outside. What form of devotion is this? Try to concentrate totally on God.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను కొంత మార్పు చేసుకోవటానికి కృషి చేయటము సాధకుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: సో ట్రూ సాధక్స్ ఆర్ దోస్ హూ విల్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఇన్ ద ప్రాపర్ వే అండ్ ట్రై టు పుట్ దెమ్ ఇన్ టు దేర్ ఓన్ డైలీ సాధనస్.
0: మానవుడు అంటే కేవలం శరీరం కాదు, మనస్సే.
1: మ్యాన్ డస్ నాట్ ఈస్ నాట్ టు బి ఈక్వేటెడ్ విత్ ద బాడీ.
0: మనస్సు అంటే ఏమిటి? కేవలం ఆలోచనల యొక్క చేరికని.
1: Rather, man is verily the mind. What is the mind? A conglomeration of thoughts.
0: ఆలోచనలు అంటే ఏమిటి? మన ప్రవర్తనల యొక్క ఫలితములే.
1: What are these thoughts? They are results of our actions.
0: కనుక ప్రవర్తనలు చక్కగా ఉండినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: So if your actions are proper, then everything is in order.
0: ఈనాడు దేశం ఉండవలసిన రీతిగా లేదనుకుంటే కారణం ఏమిటి? మానవుడు ఉండవలసినటువంటి రీతిగా లేడు.
1: Today you bemoan the fact that the country and the world is not what it ought to be. The reason, man is not what he should be.
0: Manavuni pravartana manchiga untunte desham undavalsina reethigane untundi.
1: If the actions of man were perfect and in order, everything would have been all right.
0: Kanuka motta mota mana pravartanu mana nadatalanu mana aacharanni sakramaina reethiga manam teechididdukovali.
1: So first and foremost, try to rectify and correct our own thoughts, our own actions.
0: Ee vidhamainatvanti oka cheriyalu sakramaina undi సాత్వికమైనట్టుగా ఉండి సన్మార్గమైనట్టుగా ఉంటుండి సరైన మార్గంలో మనం నడపాలంటే దైవ చింతనను మనము అభివృద్ధి గావించుకోవాలి. నిరంతరము దైవ చింతన మనం చెయ్యాలి.
1: సో ఇఫ్ అవర్ థాట్స్, ఇఫ్ అవర్ వర్డ్స్, ఇఫ్ అవర్ డీడ్స్ ఆర్ టు బి సాత్విక్, ఇఫ్ దే ఆర్ టు బి ప్యూర్ అండ్ ఇఫ్ దే ఆర్ టు బి గివింగ్ అస్ ఎ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్, దెన్ వీ షుడ్ ట్రై అండ్ సెంటర్ అవర్ థాట్స్ ఆన్ గాడ్. Try to do everything with God at the center of things.
0: నోటితో పాటు హృదయాన్ని కూడాను చేర్చి మనము దైవ చింతన చేయాలి.
1: While we sing the glory of the Lord, then our heart also should be very much centered on God.
0: మనం పాడుతునే సమయంలో తపలా ఒకవైపున, స్వృతి ఒకవైపున, హార్మోని ఒకవైపున పెట్టుకొని మూడింటిని ఏకం చేసి మనం పాట పాడుతున్నాం.
1: Now when we sing a song, we have the tabla being played on the one hand, the shruti, and then the harmony. We try to make a combination of these three in the proper way.
0: Adhe vidhangane notito paata,
1: in the same manner the song from your lips,
0: hrudayamto bhavamu,
1: and the thoughts from your hearts,
0: aatmato aanandamu, moodintini ekam chesinappude triputi ayipothundi,
1: and the bliss from your atma. Bring these three together, that's the three pointed point.
0: Moodintini ekam chesi manam bhajan cheyali.
1: Try to bring them together, then do your bhajans.
0: అంతే కాని తపల సరిగా వేస్తున్నారా లేదా, మన శృతి సరిగా ఉందే లేదా అని పాట పాడుకుంటూ శృతి వైపున మనసు పెట్టుకుంటుంటారు. ఈ విధంగా పాడితే ప్రయోజనం లేదు, మూడు ఏకమైపోవాలి.
1: But rather than do that, you try to be singing all right, but you have an eye on the tablist, whether he is playing the tabla well or not.
0: భజన అని చెప్తూ వచ్చారు.
1: You should not divide your attention thus way. Totally
0: immersed. సంకీర్తనం అన్నారు. సంకీర్తన అనగా ఏమిటి? ఏకాంతంగా హృదయాన్ని విప్పి స్వేచ్ఛగా దైవాన్ని స్తుతించటమే.
1: భజన్ ఈజ్ సంకీర్తన్. వాట్ డస్ దిస్ మీన్? ఇన్ సాలిట్యూడ్ యు ఓపెన్ అవుట్ యువర్ హార్ట్ టు గాడ్ అండ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: అప్పుడే మద్భక్తః యత్ర గాయంతి తత్ప్రతిష్ఠామి నారదాన్, ఎవరు నన్ను గురించి గానం చేస్తుంటాడో అక్కడ నేను ప్రతిష్ఠ అయిపోతుంటానన్నాడు.
1: వెన్ యూ సింగ్ దాస్ ద లార్డ్ సెడ్, ఓ నారద, ఐ షాల్ గో అండ్ ఇన్స్టాల్ మై సెల్ఫ్ దేర్ ఇన్.
0: కనుక మనము భావాన్ని పరిశుద్ధం చేసుకుని మాటను భావాన్ని హృదయాన్ని చేర్చుకుని దైవ ప్రార్థన చేయడానికి పూనుకోండి.
1: సో ప్యూరిఫై యువర్ థాట్స్, బికమ్ సేక్రెడ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై విత్ దిస్ ఫీలింగ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.

0: ఈ భగవంతుని యొక్క గుణగణములను కాని భగవంతుని యొక్క సౌందర్యాన్ని కాని చూడని కన్నులు వినని చెవులు ఏమి ప్రయోజనం అన్నాడు.
1: త్యాగరాజ సెడ్, ద ఐస్ విచ్ కెనాట్ బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దిస్ ఐస్? ద ఇయర్స్ విచ్ కెనాట్ లిసన్ టు ద గ్లోరీ బీయింగ్ సంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దీస్ ఇయర్స్?
0: దీనినే బొమ్మెర పోతన,

ీరణమందు కోరవచ్చు. సకల విద్యలు నేర్చి సభ చేయు.

వీరనమందు కోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానము తీయవచ్చు. గగనమందున్న చుక్కలు రెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: One who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: ప్రేమస్వరూపులార, మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమస్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్

0: a truth with a scientific basis for this.
1: Chakkara tana yokka swabhavamu teepu.
0: The nature of sugar is to be sweet.
1: Vichina gulabi pushpamulaku sugandhamu sahajam.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: Adhe vidhamugane manavudu tana sahajamainatundi aanandamunu taanu korutalo idi kevalam tana kartavyame.
0: In the same manner, man desiring to have happiness which is his nature is his normal duty.
1: Laukika jagattunandu ee satyamunu manamu nityamu darshistunnamu vyavaharistunnamu.
0: In the daily world we experience and see this truth every day and we follow this truth in our behavior.
1: Ekkadekkada ee sahajam unnado akkadekkada ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుచున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతను దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: If an individual is suffering from sorrow, every other individual who meets him on the way will try and ask him the question, what is the reason for your sorrow?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: Truly, what is the reason for asking for the reason for this sorrow?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: This means that since sorrow is unnatural to man, man asks a question, why is this unnatural sorrow come to you?
1: మరొక తెగయందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: In another instance, man will be very happy with bliss.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా నువ్వు ప్రశ్నించారు.
0: In that context, another individual who sees such a happy man will not ask the question, why are you not in sorrow? Why are you happy?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: Such a question, if asked, will be contrary to what is normal.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: That which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it, is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణమేంటి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ పుష్ అవే ది ఇంప్యూరిటీస్ ఇన్ దీస్ రిగార్డ్స్ అవే ఫ్రమ్ అస్ విల్ వీ డిజర్వ్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణదోషములు ఏమిటి?
0: వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ది ఫాల్ట్స్ దట్ ఆర్ కంటెయిన్డ్ హియర్?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for these are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధమైనటువంటి యొక్క సమస్తరియందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్స్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
1: Sukapeksha cheta kontha mandi sayankalam ayye samayaniki clubulaku velutunna.
0: In order to have happiness and enjoyment, some people by the evening comes they go to the clubs.
1: Ee clubulaku velli tragatamu జూదములు ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club in many ways drinking, gambling and many other such bad paths we are living in them.
1: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కానీ ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: బట్ దిస్ హ్యాపీనెస్ ఇస్ ఇట్ కంటెయిన్డ్ ఇన్ గ్యాంబ్లింగ్, ఇన్ ప్లేయింగ్ కార్డ్స్ ఆర్ ఇన్ డ్రింకింగ్? నో.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తలయందున్నది కానీ వేరొక ప్రదేశమందు లేదు.
0: దిస్ నేచురల్ హ్యాపీనెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ హిమ్ బట్ నాట్ అవుట్ సైడ్ హిమ్.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయ్యి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యాపీనెస్ మ్యాన్ టేక్స్ టు దీస్ రాంగ్ పాత్స్ అండ్ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్. నాట్ ఓన్లీ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్, హి లూజెస్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ ఇన్ హిస్ లైఫ్.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: హ్యాపీనెస్ ఈజ్ హిస్ ఫామ్.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as
1: tananaga? Nenu oka purushunu, nenu oka vyaktini, nenu oka baludanu, nenu oka streeni aneetunte oka deha bhrantito cheppinatunte jawabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukodaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of atma which is intended to find out his own true nature.
1: Anandam atmam swaroopam kanuka itti aanandanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam parikinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది ప్లేస్ వేర్ దిస్ బ్లిస్ రిసైడ్స్ ఇస్ వన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఎ టోటల్లీ డిఫరెంట్ ప్లేస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడు ఉన్నాడు.
0: వన్ హౌస్ హోల్డర్ హ్యాస్ గాట్ ఓన్లీ వన్ సన్.
1: ఒకనొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: ఆన్ వన్ డే దిస్ సన్ వాస్ స్టంగ్ బై ఎ స్కార్పియన్.
1: కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: ది ఫాదర్ లుక్డ్ అట్ ది సన్ హూ ఇస్ సఫరింగ్.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు పుట్టింది అని చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a.
1: కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: Ore nayana telu ekkada kuttindi ani prashninchadu.
0: The father asked, where has the scorpion stung you?
1: Nana aa moola kuttindi ani cheppadu.
0: The son says, the scorpion has stung me in this corner.
1: Kaani ee buddhimantudainatunte tandri aa techinatunte mandunu moola petti tikkadu.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: కానీ ఉన్న బాధ దేహం పైన, పెట్టిన మందు మూల పక్క.
0: ది పెయిన్ ఈజ్ ఇన్ ది బాడీ, ది మెడిసిన్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ ది కార్నర్ వేర్.
1: అదే విధముగానే మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము, దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది రెస్ట్లెస్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ టు అస్ ఈజ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ది రెమెడీ వీ ట్రై టు ఫైండ్ ఈజ్ ఇన్ అనదర్ ప్లేస్.
1: ఈ విధముగానే మన దుఃఖములకు, మన అశాంతికి, మన కష్టములకు కారణమేమిటి అనేటువంటి విచారణ మనము చేయటం లేదు.
0: In the same manner, for our sorrow, for our restlessness, and for our troubles, what is the reason? We are not trying to ask such a question.
1: దీనికి కారణము మనం తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలం.
0: It's only when we learn what the reason is, then we can find the remedy.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us, and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని విప్రములు కాని పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగటంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింపచేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యం.
0: In all materials of this world, there is no natural happiness but only
1: artificial. ఒక ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమును కూడా మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా అందించగలరు.
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: Kanuka inka aanandam anetundi marpu kaanetundi aanandam etla avutundi.
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: Kanukani దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తు నందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this.
1: నీవు దేహము కాదు,
0: యు ఆర్ నాట్ యువర్ బాడీ.
1: ఇది నా దేహం అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహం నీవు కాదనేటువంటి సత్యము గుర్తించవచ్చు.
0: యు సే దట్ దిస్ ఇస్ యువర్ బాడీ. ది మోమెంట్ యు సే దట్ దిస్ ఇస్ యువర్ బాడీ, యు కెన్ ఫైండ్ అవుట్ దట్ యు ఆర్ నాట్ ది బాడీ.
1: ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా.
0: వెన్ ఐ స్టేట్ దట్ దిస్ ఇస్ మై కర్చీఫ్, ఇట్ బికమ్స్ క్లియర్ దట్ దిస్ కర్చీఫ్ ఇస్ నాట్ మీ.
1: కనుక దేహము నీవు కాదు.
0: సో యు ఆర్ నాట్ ది బాడీ.
1: నీ దేహము.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన యందు కూడాను పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకునే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పేది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is mithya.
1: Jeevaima Brahma vanapara. Anaga jeevude devudu aneetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yekavata jeevudu evaru? Jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane dehabhranti cheta neevu manavuduga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatma ga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: deenini aneka paryayalu cheppan. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yekavata jeevo devayana para jeevatvame daivatvanga untunnani ee tattvamu prabodhistunnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: Jeevudu oka vidhamainatu yatraga prarambhamainadu.
0: So jeeva commences existence as a pilgrim.
1: Deenine jeeva yatra annaru.
0: This has also been called the pilgrimage.
1: Ee yatraku oka gamyam unnadi.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: Ee yatraku oka margam unnadi.
0: For this pilgrimage there is a path.
1: Kaani మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడా ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: The pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము, ఏది అసత్యము?
0: What is truth, what is untruth?
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly, one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కరలేదు.
0: It is
1: mana yokka consciousness ne manam anusarinchali.
0: It is in this context that we do not have to follow anyone else, we have to follow the very conscience which is in us.
1: Ee consciousness anetundi de nee yokka divyamainatundi yokka tattvam.
0: This conscience itself represents your divine aspect.
1: కనుకనే నేను అనేక పర్యాయములు నాలుగు ఎఫ్ల గురించి నేను చెప్తుంటాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది ఫోర్ ఎఫ్స్.
1: మొదటి ఎఫ్ ఫాలో ది మాస్టర్, ఇది నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ ఎఫ్ ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ ఎఫ్ ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది finish the game.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్ త్వం అసి ఒకటి.
0: These have been said as the first one.
1: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma, is Prajna.
1: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగవది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్వసిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths, which have been our traditions and culture, we have to believe them today.
1: ఈనాడు విద్య విద్య విద్య అని కేవలము బహుళ గ్రంథ పరిచయమునే విద్యగా మనం భావిస్తున్నాము.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ఈనాటి విద్య అంతే కూడాను కేవలము పొట్టకూటి విద్యలు మాత్రమే.
0: All education of today is simply intended to eke out your livelihood.
1: మానవత్వాన్ని వికసింపజేసేటువంటి విద్య విద్య.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavinchetvanti vidya vidya.
0: That education which purifies your mind is education.
1: Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్, టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: ప్రతి పదార్థము కూడా ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతుంది.
0: All material in this world has to go back to where from it has come.
1: మనము ఈ జీవయాత్ర ఎక్కడికి చేస్తున్నాము?
0: Our pilgrimage of the jiva. What is
1: మనం ఎక్కడ నుంచి వచ్చాం?
0: Where from have we come?
1: మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: Where from have we come? The from address is not known to us.
1: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
0: Where are we going to end? This two address is also not known to us.
1: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు?
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: Kaduka ee naadu manamu manavudai puttinanduku from address leka to address indulo edo oka danni manam gurtinchali
0: pettali. Having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: Ekkada nunchi vachamo manaku teliyadu.
0: We do not know where from we have
1: kaani ekkadiki potamo aneetundi manaku telusu baaga.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్ట తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును, సత్య మార్గమును, ధర్మ మార్గమును, పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
0: By following a good path, by following a dharmic path, and by following truth, we will reach the final end, which is the good one.
1: Kanuka mana nitya jeevithamulo manam anusarinchavalsinatundi margamulanu manam gurtinchadaniki prayatninchali.
0: In that context, we should try and recognize the paths which we should follow in our daily life.
1: Kanukane manam echchata nundi vachino achchatike cheratam aneetundi bhagavatam yokka pramanam.
0: It is the authority of the Bhagavata which says, from where you have come, to that place we have to reach.
1: Adhe vidhamugane Bhagavad Gita lendu kudanu, mamai vamso jeeva loke jeeva bhuta sanatanaha.
0: In the same manner, in the Bhagavad Gita it has been said that all the living creatures, the jeevas, have come from me as the origin.
1: Kanuka yacchati nunchi vachindi achchatiki vi cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
1: Yetavata manamu bhagavantun nunchi vachchavu.
0: Be that as it may, we have come from God.
1: Prati manavudu kudanu messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
0: Man who has emanated from God to undertake demoniac qualities is contrary to human nature.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: Oka chinna udaharanam.
0: There is one small example.
1: Manam graham nunchi karyatramai gramantaram vellinam.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: Gramantaram vellina tarvata aa gramamulo mana karyanni putti chestuntam.
0: After going to the village, we finish our work, which is
1: karyam poorthi aina tarvata aa gramamulo enta aakarshaneeyamainatundi yokka vichitra vichitramulu undinappudiki manam akkada sthiranga nilichipovu.
0: After the task is done, although there may be several attractions in that village, we are not going to stay in that village permanently.
1: Tirigi mana sthaamainatundi mana gruham vachi cherenta varaku shanti kaani vishranti kaani shunyam.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
1: Adhe vidhamgane manam oka karyarthamai dharma karyarthamai pavitra karyarthamai satyanga satpravartana sadalochana satchintana karyartha nimittamai manam ee bhulokamlo vacham.
0: In the same manner, for fulfilling a sacred task, a righteous task, for fulfilling good and keeping good company, we have come into this world.
1: మన మానవత్వాన్ని సార్థకంగా ఉంచుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాం.
0: We have come into this world for the task of fulfilling the purpose.
1: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాం.
0: We have come here to recognize the divinity in us.
1: కేవలము జీవితం అంతా కూడా ను లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం ను వ్యర్థంగా ఉంచుకునే కోసం రాలేదు.
0: We have not come here to waste our life all the time loading and unloading.
1: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: Have we come for food and drink? No.
1: ఎంతోనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
1: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Truly, human nature is a very sacred thing.
1: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చుంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
1: Kanuka tinditi taadulu nimittamai kaadu manam vachindedi pavitramaitundi aatmaarthamai vacham.
0: We have not come for food and drink, we have come in order to know the nature of sacred atma.
1: Deeni yokka aadarshanni sanna chinna chinna udaharananga nadulu kudano manaku prabodhisthu vastunnayi.
0: The ideals that are contained in this situation are being taught to us in a nice manner by rivers.
1: Inka nadulu unnavi.
0: We will take the case of the river.
1: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
1: సముద్రము యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
1: ఈ యొక్క నదులు మొట్టమొదట సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
1: Kani edo oka vidhamuga tirigi ekkadiki poi cherutunnayi samudranike cherutunnayi.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: Adinam sagaro gatihi.
0: All the rivers go into the ocean.
1: Ekkada nunchi vacheno akkadike poi cherunnayi.
0: The place from which they have come, they go back to that place.
1: Manamu oka kunda chatti aneetundidi matti nunchi chechaam.
0: We look at a pot. This pot or a pan has been made from mud.
1: Kumarivadu matti nunchi aneka vidhamaitundi kundalu chestu vachadu.
0: The potter uses mud and makes different types of
1: kani ivi bhadramuga undinanta varaku manavudu uniyogichukuntunnadu.
0: So long as these pots are secure and safe, man uses them.
1: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఇస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
1: అది ఏమైనా కింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: బట్ ఇఫ్ ది పాట్ ఫాల్స్ డౌన్ అండ్ బ్రేక్స్ ది పాట్ బికమ్స్ యూస్లెస్.
1: కానీ అది కింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
1: కట్ట గడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
1: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: Mana dehamulu kevalamu oka paathrala vantivi.
0: Our bodies are like the pots.
1: Idi matti paathralu.
0: These are made up of mud.
1: Idi pere mrunmayam.
0: This is called
1: chinmayam kadu.
0: This is not made up of divinity.
1: Chinmayam aneetundi oka sthanamulaku mrunmayam ane roopamlo prayanam salputu undali.
0: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
1: Kaluka ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనం చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
0: వాట్ ఈస్ ది పాత్ విచ్ వి హావ్ టు అడాప్ట్?
1: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
0: What is the way to attain immortality?
2: Removal of immoralities is the only way to immortality.
0: Removal of immorality is the only way to reach immortality.
1: మనలో ఉన్న యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఫైవ్ ఎలిమెంట్
1: కానీ పంచభూతములు కూడాను అస్తమందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ హీ ఈస్ ఫర్గెటింగ్ హిస్ నేచురల్.
1: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కాని సైన్స్ చంద్రమండలము చేరింది కాని సెన్స్ లో ఉన్నారు.
0: But science has reached the moon, but the sense is at a very low level.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షలమైలు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 inches హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate 0.5 inches into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries, for whom are they intended?
1: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింప చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడన్ హిస్ హార్ట్.
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ది ఆమ్నిప్రెసెంట్ డివినిటీ, ఇట్ షుడ్ బి
1: వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వం గొప్పతనం కాదు.
0: Human nature, which is highly individualistic, is not great.
1: స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనం కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner, human nature should not divide into small individuals.
1: మానవత్వమునకు మానవత్వమునకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కనవాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half of that pain.
1: ఈనాడు మానవుడు స్వార్థపరుడై తన స్థానము, తన అధికారము, తన యొక్క ఆనందమును మాత్రమే తాను కోరుకుంటూ జగత్తు యొక్క విశాలమైనటువంటి యొక్క భావాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Unfortunately today, man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
1: కనుక ఈనాడు విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి.
0: We should in that context promote broad
1: ee prema vallane manaku labhinchetvanti yokka shashvata anandanni manam anubhavinchochu.
0: It's only through this prema that we can enjoy permanent happiness.
1: Nijamuga padarthamulu yokka tattvamu kevalamu oka vidhamainatvanti yokka samyoga viyogamulato koodinatvantidi.
0: Truly the nature of matter is such that it is intimately connected with coming together and separating.
1: Padarthamulu kuda samyoga viyogamulu untunnavi.
0: All matter consists of coming together and separating from each
1: other. ఈ నాటి మానవుడు కేవలము వన్ వే ట్రాఫిక్ లో బయలుదేరుతున్నాడు.
0: Man of today accepts only one way traffic.
1: అతనికి సంయోగం మాత్రమే కావాలి కానీ వియోగాన్ని ఆశించటం లేదు.
0: He only wants union. He does not want to face separation.
1: పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు.
0: One who is born has to die.
1: తీసుకున్న గాలి విడువక తప్పదు.
0: The air you breathe in has to be given out.
2: Tinna annamu visarjinchaka tappadu.
0: The food you take has to be kept out.
2: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevitamu cheemanga abhijjothunnadi.
0: It's only when all these things contain coming together and giving up separating our life can
2: be. Kevalam samyogamu maatrame manam aashinchutamu chaala dukkhamulaku hetum.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
2: Oka chinna udaharanam.
0: One small example.
2: Gaalini teeskunnam. Idi samyogam.
0: We breathe air. This is coming together.
2: Tirigi gaalini manam vadalakapothe mana lungs chedipothayi.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
2: Chudu viyogam kuda nu ventane avasaram.
0: So immediately, as soon as
2: we manam aaharanni bhujistunnam,
0: we take food.
2: Aa bhujinchina aaharamu maroka paryayamu danini visarjinchakapothe kadupu chedipothundi.
0: If that food is not excreted, our stomach will get bad.
2: Mana chetilo oka pradesham nundu raktam prasaristu undali.
0: In our hand, in a place, blood is flowing.
2: Aa pradeshamlo unnatundi raktam chana chanamu kuda nu dehamlo prasarinchatam vallane deham aarogyanga untundali.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
2: Aa raktam ade pradeshamlone prasarinchakunda unte akkada oka boil erpadipothundi.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
2: Samyoga viyogamule manavuniki santoshamunaku moola karanam.
0: So for man coming together and separating, they are the origin of man's
2: suffering. కనుకనే మనలో ఉన్నటువంటి ఒక సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
2: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని సత్య సాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకూడను మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should recognize this, and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those
2: organizations.
0: We should not live all the time like a frog in the well.
2: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనము జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad, wide ocean.
2: ఏ విధంగా?
0: How do we do this?
2: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
0: Today, some amount of selfishness is necessary.
2: అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే ఇది.
0: But how far? Only to a limited extent.
2: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: For man, there is one face, and that is righteousness.
2: రెండవది న్యాయము.
0: The second one is justice.
2: మూడవది ప్రేమ.
0: The third one is ప్రేమ.
2: నాలుగవది కరుణ.
0: The fourth one is compassion.
2: ఐదవది సంయమము, అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
2: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
2: ఈ ఐదు కూడాను మానవునికి ఐదు ముఖములు వంటివి.
0: These five can be regarded as the five different
2: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
2: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today man has lost that face which we have called
2: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
2: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: There is an amount of prema in his selfishness.
2: కరుణ అనేటువంటిది కుటుంబముతో చేరింది.
0: There is a compassion to his own family.
2: సంయమము అనేటువంటిది అసలే లేదు.
0: The control of senses doesn't exist.
2: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
0: Today therefore we can describe man as living death.
2: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
2: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: It is not possible to help unless you help yourself.
2: కట్టగడపడికి ఏది సెల్ఫ్ అనేటువంటి విచారం చేసి సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
2: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
0: How does it happen?
2: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
2: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
0: Children blow a balloon.
2: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
0: They blow the balloon to a big size and they
2: tie it. సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
2: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
0: In that condition, there is no way in which this confined air can join and merge the broad
2: మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు.
0: But we should not be disappointed that there is no way.
2: దానికి కట్టినటువంటి దారం విప్పి
0: If we remove the thread with which we have tied up
2: to the గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై ఒక్కతూరి బట్ అని పగిలిపోతుంది.
0: If we can add more air to the confined air in the balloon, it will become bigger and bigger and it will burst.
2: కట్ట కడబడికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
0: In the end, the confined air will also merge and mix with the broad outside air.
2: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాం.
0: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
2: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలితోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన ప్రార్థనలో ఏకమైపోతుంది.
0: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
2: Kanukane manavattamu kevalam nenu aneetundi pradesham nunchi nenu ane danike prayanam ayyetundi pedda rajabata kaadu.
0: Therefore human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
2: Kaadu ఐ అనేటువంటి స్థానం నుంచి వి అనేటువంటి దాని ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
0: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వి.
2: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు వి అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యు, ఐ అండ్ యు బికమ్ వి.
2: వి ప్లస్ హీ అయిపోతుంది.
0: వి ప్లస్ హీ విల్ బికమ్ వి.
2: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
0: ఆల్ ఆఫ్ us together again should travel to God who belongs to us.
2: కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి దైవమనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
0: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
2: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
2: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణా అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
0: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position, with the help of compassion, he becomes, I am the Son of God.
2: Son of God anetapudiki relationship yerpadipoyindi.
0: The moment you say Son of God, there is a relationship with God that has been established.
2: Messenger anetunte vaadu kevalamu gruhamlo oka service chesetunte vaade.
0: Messenger denotes one who does service in a house.
2: కాని ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రక్త సంబంధము అనుబంధము బాంధవ్యము నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
0: బట్ ది మోమెంట్ యూ సే సన్ ఆఫ్ గాడ్ దెన్ దేర్ ఇస్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దేర్ ఇస్ ఎన్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఇస్ ఎ టుగెదర్నెస్ దట్ హెస్ కమ్.
2: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
2: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్ messenger of God గా తయారు కావాలి.
0: In the same manner, today every human being should transform himself into being a messenger.
2: God messenger ye message తీసుకొని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకొని పోవాలి.
0: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
2: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
0: This message is not intended to be misused.
2: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను దైవం యొక్క కరుణను దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
0: దిస్ మెసేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీవన్ గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ బ్రెడ్త్ ఆఫ్ లవ్.
2: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: Truly what we should do and show is one thing, and that is love. This prema is God.
2: Love is God. Live in love.
0: God is love, love is God, live in love.
2: ఏనాడు మీ మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందమో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
0: That day when we can promote this kind of love, our selfishness will disappear.
2: అన్ని విధములు అనేటువంటి యొక్క సహన భావాన్ని కూడాను పెంచుతుంది.
0: It will also promote certain amount of patience and forbearance.
2: సమరసత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
0: It will develop an equal attitude.
2: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
2: కానీ అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కాకుండా లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్గెట్టింగ్ అని. ప్రేమ స్వరూపులారా, ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు.
0: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
2: Love is selflessness.
0: Love is selflessness.
2: Self is lovelessness.
0: Self is lovelessness.
2: కనుకే ఏనాడు మనం ఈ స్వార్థమనేటువంటి దాన్ని మనం నిర్మూలము గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
0: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
2: మనం వచ్చినటువంటిదంతా కూడా నువ్వు దైవస్థానం నుంచి వచ్చాం.
0: We have come from the place of God.
2: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
0: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and
2: journey. కనుకనే భగవద్గీత యందు మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుచ్చవః మామక పాండవాచేవ కిము కుర్వత్ సంజయ. ధర్మక్షేత్రం, ధర్మ అనేటువంటి యొక్క పదము మొట్టమొదటినే అక్కడ ఓంకార రూపమై నిలిచింది.
0: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
2: Bhagavad Gita lo 700 shlokamulu.
0: In Bhagavad Gita there are 700 verses.
2: Indulo mottamadi shlokamu Dharma Kshetram ane shlokam.
0: The first verse begins with the word Dharma Kshetra.
2: Ee modati shlokamulo modati padamu dharma.
0: In this first verse, the first word is dharma.
2: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogishchara krishna yatra paatro anudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
0: In the 700th verse, the last sentence is last word in the last sentence is mama.
2: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
0: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హ్యాస్ టాట్ అస్ దీస్ టూ టుగెదర్.
2: ఏది నీ ధర్మము?
0: వాట్ ఈస్ యువర్ ధర్మ?
2: పవిత్రమైనటువంటి యొక్క ప్రజాసేవనే, సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
0: యువర్ ధర్మ, మమ ధర్మ ఈజ్ సేక్రెడ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
2: సమాజమే లేకపోతే క్షణమైనా మనం జీవించలేము.
0: ఇఫ్ దేర్ ఇస్ నో సొసైటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వీ కెనాట్ లివ్ ఫర్ వన్ మోమెంట్.
2: మనం సొసైటీ వలనే, ఈ సమాజం వలనే మన జీవితాన్ని పంపొందింప చేసుకుంటున్నాం.
0: ఇట్ ఈస్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సొసైటీ
2: సర్వ సుఖమును సర్వానందమును కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం.
0: ఆల్ హ్యాపీనెస్ అండ్ ఆల్ ఎక్స్పీరియన్స్ కమ్స్ టు అస్ ఫ్రమ్ ది సొసైటీ.
2: అంటే మనం అందించుకునే నిమిత్తమే సమాజమునకు సేవ చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు pay back this debt of gratitude, we should serve the humanity.
2: Adeni dharmam,
0: this is your dharma.
2: Kanukani krishnudu kudanu arjununiki em cheppadu, nayana sarvada sarvakalamulu endukudanu nanne smaristu undamani cheppadu.
0: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances think of him.
2: Yuddham chese samayamlo bhagavantunu ee reetiga smarinchadaniki veelavutundi.
0: But during a battle, how can one think of God?
2: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
0: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
2: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: That human nature which regards all work as work done for God and the benefit of God.
2: మానవులందరికన్న ఒక దైవం యొక్క బిడ్డలే.
0: All human beings are children of God.
2: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె, అక్క చెల్లెండ్రు వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
0: Such children of God should regard themselves like brothers, like sisters and promote each other's good and well-being.
2: కానీ ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు.
0: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
2: ఈ పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
0: The meaning of these words is becoming extinct on the stage itself.
2: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
0: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
2: Prema swarupulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
0: prema swarupas. It's not as if you are ignorant of the situation
2: of the world.
0: As a result of several types of agitation in this world,
2: naitika bhautika dharmika aadhyatmika rajakeeya bhautika anninti endukodu manavattam chaala alasi solasi nischaramai nilchipothundadi.
0: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
2: Aadhyatmika margamulandu kodunu ayomaya sthitilo untundadi.
0: Even in the spiritual path this become a confused state.
2: Manavuni yokka manasu chaala tabbibbai pothuntundadi doubts cheta.
0: Man's mind is being confused with many doubts.
2: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
0: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
2: అనగా చెప్పటం ఒకటి చేయటం మరొకటి, అందువలన అనుమానాలకు గురి అయిపోతున్నాం.
0: The reason for this is we state one thing, we do a different thing.
2: కానీ మానవత్వం అట్టిది కాదు.
0: But mankind, man's nature is not like that.
2: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
2: ఏది proper study?
0: What is this proper study?
2: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ మూడు ఏకమైపోవాలి.
0: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
2: కానీ ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
0: But we are unable to reach such a sacred situation.
2: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
0: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
2: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
0: The word which we utter is one and the deed which we do is a different thing.
2: కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మణ ఏకం, మహాత్మనం.
0: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
2: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ అన్యత్, దురాత్మనం అనింది.
0: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
2: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
0: We should promote that kind of human nature which can harmonize our thought with word and deed.
2: రూపులారా, జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
0: ప్రేమ స్వరూప
2: ప్రయాణం.
0: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
2: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసు లేక ఒక బాక్స్ లేక ఒక బ్యాగ్ తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
0: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
2: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
0: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైర్డ్. కనుకనే
2: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
0: దట్ ఇస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్. కనుక
2: మనము ప్రయాణమైపోతున్నాం.
0: We are undertaking the journey of life.
2: Ticket తీసుకున్నాము.
0: We have purchased a ticket.
2: దేహమనే రైల్లో ఎక్కినాము.
0: We have entered the train of our body.
2: మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, బలిన చెయ్యి, ఇంట్లో భోజనం చెయ్యి, ఏమి చేస్తున్నా గాని ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
0: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
2: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిల్చుకుందా.
0: This compartment is going on moving. It's not stopping in any station.
2: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
0: Where there is a station, it will stop.
2: కనుక మన జీవితంలోకి స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
0: What is the station for our life? It is the burial ground which is the station for our life.
2: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
0: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
2: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
0: The luggage which is in the form of our desires should be diminished by.
2: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో అబ్బో అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
0: Today man's desires are many. They are reaching the sky.
2: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
0: Man is thinking of many thoughts.
2: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
0: A poet who has produced one book wants to produce 10 books.
2: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్ళు కట్టాలని ఆశపడుతున్నాడు.
0: An individual who has built a house wants to build 4 more houses.
2: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు కోటి కావాలని ఆశపడుతున్నాడు.
0: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
2: జానడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందో, ఏ నిమిషం నందో, ఏ ప్రదేశం నందో మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
0: For a small stomach, we are making so many attempts, but towards the end, at some moment, at some second, this life is going to disappear like a twinkle.
2: మనం వేసినటువంటి ఊహాకారములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
0: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
2: కలలు చూచిన మేడలు మిజ్జలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
0: ది మ్యాన్షన్స్ విచ్ వి సీ ఇన్ అవర్ డ్రీమ్ డు నాట్ ఎగ్జిస్ట్ వెన్ వి వేక్ అప్.
2: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
0: All that we see in this dream of the world, they are not the truth.
2: కరుకమను జగత్తంత కూడాను దృశ్యకల్పితమైన జగత్తంత కూడాను ఇది డే డ్రీమ్.
0: The created world is like a day dream.
2: మన ఊహలంత కూడాను నైట్ డ్రీమ్.
0: All our thoughts are like the night dream.
2: కాని రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: But the truth that both of them are dreams is to be recognized.
2: రెండింటి యందు నీ ఉన్నావు అనేటువంటి omnipresent యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
0: The aspect of omnipresence of you in both the dreams you should
2: recognize. అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
0: We should not waste our life with unnecessary words.
2: పవిత్రమైన మాటల చేత పవిత్రమైన పరుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
0: With sacred words and sacred talk we should give happiness to others.
2: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
2: మనకిచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
2: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి.
0: Sense of you in both the dreams you should
2: recognize. అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
0: We should not waste our life with unnecessary words.
2: పవిత్రమైన మాటల చేత పవిత్రమైన పరుకులు

0: உச்சிகலம் ரைட் பாத்
1: ரசக்னி மதுரப்பியத்துவம் சத்யம் ஹிதம் துவாம் பரமம் வதாமி ஆவர்ணயேதா மதுராட்சராணி கோவிந்தா தாமோதரா மாதவேதி என்னாடு.
0: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
1: Prema swarupulara, kannulu matram manakichadu bhagavantudu.
0: Prema swarupas, God has given us the eyes.
1: Kani kannulaku okka shakti matrame undadi.
0: But the eyes have got only one type of power.
1: Chudagaladu matram.
0: They can only see.
1: Chevulunu ichadu rendu.
0: They have given two ears.
1: అవి కేవలం వినగలవు మాత్రమే కానీ రెండవ శక్తి దానికి లేదు.
0: They can only listen. They have no other function.
1: ముక్కును ఇచ్చాడు.
0: He has given us the nose.
1: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుంది.
0: The nose can only breathe in and breathe out the air.
1: కానీ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
0: But the tongue has got a double promotion in
1: taste. Taste chudagaladu matalu cheppagalu.
0: It can taste and it can speak.
1: Kanuka ee chaala shaktivantamainatundi kanuka motta motta manam tongue ni control cheskovali.
0: Since this tongue is a very powerful organ, we should control the tongue.
1: Idi naalugu rakamulainatundi paapamulu chestundali.
0: This tongue can commit four types of sin.
1: Asatyamaanatam okati.
0: To speak untruth is one.
1: Chaadeelu cheppatam rendovadi.
0: To speak ill of others is another.
1: Inka పరులను దూషించేది మూడవది.
0: టు ఫైండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్ అదర్స్ ఇస్ ది థర్డ్ వన్.
1: అతిభాష మాట్లాడేది నాలుగవది.
0: టు టాక్ టూ మచ్ ఇస్ ది ఫోర్త్.
1: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుంది.
0: బై దీస్ ఫోర్ మెథడ్స్ ది టంగ్ ఇస్ అక్యుములేటింగ్ సిన్స్.
1: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: Therefore, we must first recognize this fact and control it.
1: అరికట్టినప్పుడే గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
0: Only when we can control this palate or the tongue will we be able to control our vision.
1: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్ ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ ది టంగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
0: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
1: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
0: By talking too much, one's own strength and memory
1: atma shakti karigipothundadi.
0: Our strength of the atma melts away.
1: Naralu balahinamaipothundadi.
0: Our nerves become weak.
1: Samajamulo chedda peru ostundadi.
0: In the society we get a bad name.
1: Kanuka manamu quiet ga kontha varaku nishabdamga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంట్లో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
0: సో క్వైట్లీ అండ్ విదౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మైండ్.
1: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబీజ చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
0: To train oneself in this manner in his daily life.
1: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని సమాజం యొక్క అభివృద్ధిని సమాజం యొక్క క్షేమాన్ని లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
0: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
1: మానవుడు మూడు రకములైనటువంటి సాధనతో నిత్యము జీవిస్తున్నాడు.
0: Man lives every day with three types of sadhana.
1: వ్యక్తిగత సాధన గృహ సాధన సమాజ సాధన.
0: ఇండివిజువల్ సాధన ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
1: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
0: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్ హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
1: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
0: జప అండ్ ధ్యాన ఈస్ ప్యూర్లీ అన్ ఇండివిజువల్.
1: ఇంటిలో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
0: టు హార్మనైజ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ లివ్ ఇన్ ఎ మేనర్ దట్ కంఫర్ట్స్ ఎవ్రీ వన్ ఈస్ ది సాధన రిలేటింగ్ టు ది ఫ్యామిలీ.
1: సమాజంలో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
0: Entering the society and making others' life bearable and happy.
1: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
0: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
1: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
0: We should not have in our mind some kind of a selfish desire and serve
1: the society. ఈ విశ్వమంతయకుడును విశ్వస్వరూపం.
0: This entire world is the form of God.
1: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
0: Serving society should be regarded by us as
1: మానవ సేవనే మాధవ సేవ.
0: To serve man is to serve
1: జన సేవనే జనార్దన సేవ.
0: To serve human beings is to serve జనార్దన.
1: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శ

0: సంతోషకరమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడా నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైన సందేహం ఉండదు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్య సాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
0: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
1: We should regard any change in the country, in the time and in the situation as not affecting.
0: Bharat desame na desam anetundi swarthamulo kuda mana mundukodudu anni desamulu manave.
1: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
0: Oka pedda gruham lopala okkoka desam okkoka room vantidi.
1: In a big mansion, each country is like a room in the mansion.
0: Adeka vishwamu anetundi oka pedda gruhamu.
1: We should regard the entire world as a mansion.
0: Ee vishwam anetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
1: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
0: Kanuka ee vidhamainatundi samatram cheta manavudu enaado abhivruddhi pontado appudu lokasamastha sukhino bhavantu.
1: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
0: Itti samatattvanni, itti prema tattvanni, divyamainatundi bhavanni prati manavudu kodanu enaado abhivruddhi pondutaro, enaado dinini abhivruddhi gavinchukuntado, aa naade mana జీవితం కూడా ధన్యమైపోతుంది.
1: సచ్ ఈక్వల్ యాటిట్యూడ్ అండ్ సచ్ లవ్ అండ్ కంపాషన్ టు ఎవరీవన్ ఇఫ్ యూ కెన్ ప్రమోట్ దట్ డే అవర్ లైఫ్స్ పర్పస్ వుడ్ హావ్ బీన్ ఫుల్ఫిల్డ్.
2: యు వర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 12th ఆఫ్ మే 1980 ఆన్ ది ఒకేషన్ of the anniversary of Dharma Kshetra.

పుడమి వడలు రోగములకు కొంప, సుఖము చూడబోవా శూన్యము మనిషికి, సుఖము చూడబోవా శూన్యము మనిషికి మర

0: Human life is like a cot full of bed bugs. On earth, human body is full of diseases. In fact, there's no trace of happiness at all for man. Never forget this good word.
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: Viluvaina manava jivitamunu. విలువైనటువంటి మానవ విలువను మానవుడు గుర్తించుకొనలేక మాణిక్యం వంటి ఈ జీవితాన్ని మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాడు.
0: ద లైఫ్ దట్ ఇస్ హైలీ వాల్యుబుల్ అండ్ ది హ్యూమన్ వాల్యూస్ బిహైండ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై మ్యాన్ కైండ్ అండ్ దిస్ వాల్యుబుల్ లైఫ్ ఇట్ ఈస్ ఎ ప్రెషస్ జెమ్ ఇస్ జస్ట్ సోల్డ్ అవుట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోల్.
1: నిజముగా మానవుడు తన తత్వమును తన స్వస్వరూపమును తన స్వస్థానమును మర్చిపోవటం చేతనే ఈ జీవితమునకు ఇంతటి దుర్గతి ఏర్పడుతూ వచ్చింది.
0: ట్రూలీ స్పీకింగ్ ద ప్రెసెంట్ మిజరబుల్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ సింప్లీ బికాస్ man has forgotten his true nature, his true form and his position.
1: The vice chancellor said, what is the purpose of life, Ali?
0: What is the purpose of life?
1: Manavudu tana swasvarupani telusukotamu swasthanamunu cheratame idi e purpose of life.
0: The purpose of life is to know one's own self, the true nature, and to go back to the place of origin.
1: Yachata puttanachatiki neguta nejam prani kotikin.
0: It's quite natural for the living creatures to go back to their place of their birth.
1: Maroka sthanamana kadu,
0: not to any foreign place.
1: Yachata putte achatiki neguta nejam prani kotikin.
0: One has to go back to the place of birth actually.
1: Adiye manavuni yokka lachyam.
0: That is the purpose of life.
1: అది మానవుని యొక్క గమ్యము.
0: That is the goal of life.
1: దీనిని మరచి జీవితములో ఏదో సుఖశాంతులను అనుభవించాలని ఆస్తిపాస్తులను అభివృద్ధి గావించాలని ఆలుబిడ్డలను పోషించాలని అనేక విధమైనటువంటి కీర్తి ప్రతిష్టలను సాధించాలని తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకును అనేక విధములుగా కూడాను శ్రమిస్తున్నాడు మానవుడు.
0: దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద మూమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అంటిల్ హీ రిటైర్స్ హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ట్రైంగ్ టు అమాస్ వెల్త్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ టు ఎర్న్ నేమ్ ఇన్ ఫేమ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ పర్పెచువల్ హ్యాపీనెస్.
1: తాను వచ్చినటువంటి స్థానమునకు తాను చేరిపోవాలి.
0: హీ హ్యాస్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: తన గమ్యాన్ని తాను చేరాలి.
0: హీ మస్ట్ రీచ్ హిస్ గోల్.
1: వచ్చిన దారిని వెతికిపోవటమే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
0: ది పర్పస్ ఆఫ్ మ్యాన్ ఇస్ టు గో బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్ ఇన్ విచ్ హీ హస్ కమ్.
1: ఎక్కడికి పోవాలి?
0: వేర్ ఇస్ టు గో
1: అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు?
0: వెన్ యూ పుట్ దట్ క్వశ్చన్ వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ కమ్.
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోవాలి.
0: యూ షుడ్ గో టు ద ప్లేస్ వేర్ ఫ్రమ్ యూ హ్యావ్ కమ్.
1: కనుకనే ఇది మరొక ప్రదేశమునకు పోవుటకు ఇది మానవుని యొక్క సరి అయినటువంటి యొక్క మార్గం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ టు రీచ్ అనదర్ ప్లేస్.
1: అసలు నీవెవర్?
0: హూ ఆర్ యూ?
1: ఇది ఈశావాస్యం ఇదం జగత్. ఇది అంతా కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: ద హోల్ యూనివర్స్ is the dwelling place of the divine.
1: Bruhaswarupudu kanukane itaniki brahma ani peru vachindi.
0: As is the very embodiment of this vastness, the divine is called brahma.
1: Yakkadu vyapincheetundi yokka tattvame atani yokka pradhana kartavyam.
0: His main trait is that the spirit of ever expansiveness.
1: Tanu leni sthanam kani tanadi kani peru kani ee jagattulo ledu.
0: In this world there is no place that does not belong to him. There is no name.
1: కనుక నీ యందు నా యందు వారి యందు వీరి యందు అందరి యందు ఉన్నది ఒక్కటే ఈశావాస్యం.
0: Only one God is present in you, in me, there and everyone.
1: అయితే ఇట్టి ఏకత్వాన్ని అందరూ అంత అభిలషించారు.
0: However, this principle of oneness is not desired.
1: దీనిని ప్రస్తరించుకుని ఏ ఉపనిషత్తులు
0: బేసింగ్ ఆన్ దిస్ ఉపనిషత్స్
1: ఏకోహం బహుశ్యాం అన్న
0: స్టేటెడ్ దట్ వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
1: ఉన్నది ఒక్కటే అది నిజమే.
0: Yes, there is only one.
1: కాని అదే అనేకంగా రూపొందినప్పుడు మనకు ఆనందం చేకూరుతుంది.
0: But when that manifests into many, it gives you the delight.
1: ఒక 100 రూపాయల నోటు మన చేతిలో ఉంటే అంత ఆనందం కలగదు.
0: If you have 100 rupee currency note, you will not be that happy.
1: కానీ అవే 1 రూపాయి నోట్లుగా వచ్చి 100 గా మన చేతిలోకి వస్తే ఎంతో ఆనందంగా ఉంటాయి.
0: But if you have changed 1 rupee notes equal to that of 100 rupee currency note, you will be very happy.
1: కనుకనే కృష్ణుడు కూడాను సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయి.
0: సరెండర్ ఎవ్రీథింగ్ టు మీ.
1: నేను నిన్ను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: ఎట్లా?
0: హౌ?
1: దీని విలువ ఏమిటి?
0: వాట్స్ దిస్ వాల్యూ?
1: ఒరే పిచ్చివాడ, జగత్తులో అనేక రకమైనటువంటి ఒక చింతలు ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ద వరీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: పుట్టుట ఒక చింత.
0: ద వెరీ బర్త్ ఇస్ అ వరీ.
1: భూమి నుండుట చింత.
0: లైఫ్ ఆన్ ఎర్త్.
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత.
0: డెత్.
1: బాల్యమంతయు చింత.
0: ది ఎంటైర్ చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: వెరీ లైఫ్.
1: చెడుపు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్యు చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టములు ఒక చింత.
0: డిఫికల్టీస్.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: ఈవెన్ ద మిస్టరీస్ ఆల్సో ఎ వరీ.
1: అన్ని చింతలతో కూడినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీ.
1: దీనికి ఏ మాత్రము విలువ లేదు.
0: దిస్ యాజ్ సచ్ ఇట్ హాస్ నో వాల్యూ.
1: పిచ్చివాడ, ఈ చింతలతో నీవు మునిగి ఈ చింతల కట్టను నీవు తలపైన పెట్టుకుని ఏ విధంగా నీవు మోయగలవు జీవితాన్ని? ఏ విధంగా నీవు సాధించగలవు? ఏ విధంగా నీ జీవిత మార్గాన్ని నడవగలవు?
0: క్యారింగ్ దిస్ హెవీ బర్డన్ ఆఫ్ వరీస్ ద హెడ్ లోడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు లివ్ ఎ కంఫర్టబుల్ లైఫ్? హౌ కెన్ యూ క్యారీ ఆన్ దిస్ బర్డన్ యువర్ సెల్ఫ్?
1: కనుక ఒక్కొక్క చింత ఒక్కొక్క నయాపశ వంటిది. ఎందుకంటే ఏ చింతను శాశ్వతమైనవి కాదు.
0: ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు ఎ నయాపైస. నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఇప్పుడు ఒక చింత అంటే క్షణంలో అది కదిలిపోతుంది, మరొక చింత వచ్చేస్తుంది.
0: ఇఫ్ ఇట్స్ వన్ వరీ, ఇట్ పాసెస్ ఆఫ్ ఇన్ ఎ మూమెంట్ గివింగ్ ప్లేస్ టు అనదర్.
1: దీనికి విలువనే లేదు.
0: దేర్ ఇస్ నో వాల్యూ యాజ్ సచ్.
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: వరీ ఈస్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఈ మనసే చంచలమైనటువంటిది.
0: ది మైండ్ ఈస్ వేవరింగ్.
1: ఈ కల్పనతో కూడినటువంటి ఈ యొక్క చింతలు ఎంతవరకు ఉండేటువంటివి?
0: And these worries, how long they last.
1: కనుక నాయన, నీ చింతలంతా నాకు ఇచ్చేసే, ఆ చిల్లరంతా నాకు ఇచ్చేసే.
0: సరెండర్ ఆల్ దిస్ చేంజ్ ఆఫ్ వరీస్.
1: ఒక రూపాయికి
0: ఫర్ 1 రూపీ
1: 100 నయా పైసాలు.
0: యూ గెట్ 100 నయా పైసే.
1: ఇంకా దానికి 100 రూపాయలు చూస్తే
0: ఫర్ 100 రూపీస్
1: 10,000 నయా పైసాస్.
0: 10,000 నయా పైసాస్ యూ గెట్.
1: ఈ 10,000 నయా పైసాస్ అంతా మూట కడితే పెద్ద భారంగా ఉంటాయి.
0: 10,000 పైసా విల్ మేక్ ఎ గుడ్ బండల్.
1: దీన్ని ఏ విధంగా మోయగలవు?
0: హౌ కెన్ యూ క్యారీ?
1: నీ చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఆ 10,000 పైసాస్ నాకు ఇచ్చేసే.
0: గివ్ మీ ఆల్ ద 10,000
1: రూపీస్. నువ్వు 100 రూపీస్ నోట్ నీకు ఇస్తున్నాను, లైట్ గా ఉంటాయి.
0: ఐ గివ్ యూ 100 రూపీస్ నోట్ దట్ ఇస్ సో లైట్ ఇన్ వెయిట్.
1: దాచుకోవచ్చు నువ్వు.
0: యూ కెన్ కీప్ ఇట్ విత్ యూ.
1: భారం లేకుండా ఉంది.
0: ఇట్ వోంట్ బి హెవీ.
1: భద్రంగా కూడా ఉంటుంది.
0: ఇట్ విల్ బి సేఫ్ టు.
1: ఈ మూట నువ్వు దాచుకోవడం కష్టము.
0: ఇట్స్ పాసిబుల్. ఇట్స్
1: మోయటం మరింత కష్టము.
0: వెరీ డిఫికల్ట్.
1: భద్రత అసలేదు. ఉండదు.
0: దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ దిస్ బండిల్.
1: కాబట్టి అవన్నీ నాకు ఇచ్చేసి సర్వధర్మాం పరిత్యజ్య మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్ను శరణు తెచ్చే నీకు ఏకం ఇచ్చేస్తా.
0: ఆఫర్ ఆల్ ది స్మాల్ చేంజ్ ఆఫ్ వరీస్ అండ్ డిజైర్స్ అన్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యు.
1: ఇంత సూక్ష్మంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: గాడ్ టీచెస్ ఇన్ ఎ వెరీ వెరీ సింపుల్ వే.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈశావాస్యం విదం జగత్. అందరి ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అయితే మా కర్తవ్యాలు ఏం చేయాలి?
0: Then what are we to do about our duties?
1: మా డ్యూటీస్ అంతా ఉంటున్నాయి కదా.
0: We have many duties.
1: ధనేషణ, ధారేషణ, పుత్రేక్షణ, ఇంకా ఎన్నో ఏషియన్ లాక్టర్
0: We have so many duties and responsibilities, money, wife and children.
1: దీన్ని వదలనక్కర్లేదు.
0: You don't need to give them up.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
0: Do your duty.
1: ఎట్లా?
0: How?
1: నీవు ఒక డ్రామా లోపల ఒక ఫాదర్ యాక్ట్ చేస్తున్నావు.
0: There in a drama you are acting.
1: A father act.
0: The role of a father.
1: నీకు ఒక కొడుకు ఉన్నాడు.
0: You have a son.
1: ఆ కొడుకుకు జబ్బు చేసింది.
0: He falls sick.
1: నీవు బాధపడుతున్నావు.
0: You are feeling sad.
1: కానీ నిజంగా చూస్తే నీవు తండ్రి కాదు.
0: Truly speaking, you are not father.
1: నీకు కొడుకు లేదు.
0: Nor have you a son.
1: వాడు జబ్బుతోనో పట్టం లేదు.
0: He is never sick.
1: నీవు ఏడ్చడమూ లేదు.
0: You don't cry.
1: ఇవన్నీ డ్రామాలో ఒక యాక్టింగ్.
0: It's only acting on the stage.
1: నీవు ఏడ్చే సమయంలో కూడాను నేను పలాని బాయ్ని పలాని స్టాండర్డ్ చదువుతుండేటువంటి వాడిని.
0: Even as you cry on the stage, you know that I am so and so studying such standard class.
1: నా కొడుకు జబ్బు చేశాడు అనే చింతన లోపల కూడా నా కొడుకు కాదు వీడు పలాన్ క్లాస్ బాయ్.
0: ఈవెన్ యాజ్ యూ క్రై థింకింగ్ దట్ యువర్ సన్ ఫెల్ సిక్ యూ నో ప్రిటీ వెల్ దట్ ఈస్ నాట్ యువర్ సన్.
1: అంతా కూడా నీ యొక్క యాక్టింగ్ కరెక్ట్ గా చేసేయి.
0: యాక్ట్ వెల్ ఆన్ ది స్టేజ్.
1: కానీ ఎంత యాక్ట్ చేస్తున్నప్పటికీ నీ పేరు నీవు మార్చటం లేదు.
0: యూ మే యాక్ట్ వెరీ వెల్ బట్ యు ఆర్ నాట్ ఫర్గెటింగ్ యువర్ ట్రూ నేమ్.
1: నాగయ్య వచ్చాడు త్యాగయ్య వేషం వేశాడు.
0: నాగయ్య ప్లేడ్ ది రోల్ ఆఫ్ త్యాగయ్య.
1: నేనెందు పోదురా పాడుతున్నాడు పాపం.
0: He went on singing.
1: త్యాగయ్య వలె పాడుతున్నాడు.
0: Singing exactly like త్యాగయ్య.
1: కానీ త్యాగయ్య వలే పాడుతున్నప్పటికీ అతను నాగయ్య కానీ త్యాగయ్య కాదు.
0: He may sing like త్యాగయ్య, yet he is only నాగయ్య.
1: ప్రేక్షకులకంతా అతనికి కేవలము త్యాగయ్యని.
0: The whole audience will take him as త్యాగయ్య.
1: వెనుక్కుపోతానే స్టేజ్ వెనుకపోతే ఏం నాగయ్య చాలా బాగా యాక్ట్ చేశావు అంటారు.
0: The moment he goes back behind the screen, everybody will say, Nagaya, you acted well.
1: Stage paina Nagayane, stage venukula Nagayane, paadedi Nagayane, act chesedi Nagayane.
0: Therefore, on the dais, behind the screen, the one who sings, the one who acts,
1: Kaani,
0: the same
1: stage names matram, acting matram difference ga untundadi.
0: But there's only change in acting.
1: Adhe vidhamgane.
0: Similarly.
1: Prati vyakti kudanu.
0: Every person.
1: Acting pratyekanga chestunnadu.
0: Is acting separate.
1: ఆ స్టేజ్ యొక్క పేరు రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద స్టేజ్ నేమ్ అండ్ ఫార్మ్.
1: కానీ అతని నిజనామము ఆత్మనే.
0: బట్ ఈస్ ట్రూలీ స్పీకింగ్ ఇస్
1: దానిని మరవకూడదు.
0: వన్ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్.
1: దానిని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ నీవు ఏమి యాక్ట్ అయినా చే.
0: థింకింగ్ దట్ యు ఆర్ ఆత్మ, యూ కెన్ యాక్ట్ ఇన్ ది వే యూ వాంట్.
1: ఇది సరి అయినటువంటి జీవితమునకు ఆదర్శవంతము ఆనందవంతమైనటువంటి.
0: దిస్ makes you ecstatic, blissful.
1: ఒక్కొక్కరు నేను భగవంతునకు సర్వమును అర్పితం చేశాను, నేను శరణాగతిని పొందాను, కానీ నాకెందుకు ఇంకా ఈ కష్టము తీరలేదు.
0: సమ్ సే దట్ ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ సాక్రిఫైస్.
1: నాకెందుకు ఇంకా ఈ పాడుబుద్ధులు రావటము?
0: వై దట్ ఐ స్టిల్ హ్యావ్ సమ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: నన్నెందుకు ఈ విధమైన బాధలు పెట్టడము?
0: వై షుడ్ ఐ బి పుట్ టు సఫరింగ్.
1: చక్కగా పిల్లలు చాలా సూక్ష్మంగా మీరు గుర్తించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వెరీ వెల్.
1: నిజంగా నీవు శరణాగతుడే అయి ఉంటే ఈ కష్టాలు నీకెందుకు వస్తాయి?
0: హ్యావ్ యూ రియలీ సరెండర్డ్?
1: ఈ భావాలు నీకెందుకు వస్తాయి?
0: వై డూ హ్యావ్
1: ఈ భావాలు? నీవు తలవనే తలవవు.
0: యూ డోంట్ ఎంటర్టైన్.
1: ఇవి నాకు కష్టము అని విచారించనే విచారించవు.
0: యూ నాట్ బి వరీడ్ ఆఫ్ ది డిఫికల్టీస్.
1: కనుకనే శరణాగతి కాలేదన్నమాట.
0: మీన్స్ యూ హావ్ నాట్ టోటలీ.
1: శరణాగతి అయితేనా ఈ చింతలకు నీవు కేర్ చేయవు.
0: Had you surrendered totally, you wouldn't have been bothered of the worry.
1: అదే విధంగానే దైవమే నీలో ఉండినప్పుడు, ఉన్నప్పటికీ దైవం నాలో ఉన్నాడు అనే విశ్వాసం లేనప్పుడే ఈ బాధలన్నీ నిన్ను చుట్టుమిస్తాయి.
0: Because you don't have the faith that God is in you, you are suffering.
1: కానీ మానవుడు పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకొని తన యొక్క స్థితిగతులను చక్కగా సమయస్ఫూర్తిగా విచారించి అతని రూపనామములు పేరు వేరుగా ఉంటాయి.
0: Basing on the position, the conditions and circumstances, we have varied names and forms.
1: భగవంతుడు ఒక్కడే.
0: God is one.
1: ఏ క్రిస్టియన్స్ అంతా చెప్పని, ఏ ముస్లింలు చెప్పని, ఏ పర్షియన్స్ చెప్పని, ఏ బుద్ధులు చెప్పని, ఏ హిందువులు చెప్పని, ఎవరు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
0: No matter Christians or Muslims or Buddhists or Hindus, but God is one.
1: కానీ మన యొక్క సమాజం యొక్క నిబంధనలు, మన యొక్క గుంపుల యొక్క సిద్ధాంతములను మనం పురస్కరించుకుని వేరు వేరు రూపనాములుగా మనం అనుభవిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ అవర్ ఐడియాలజీస్ అండ్ డిఫరెంట్ ఫెయిత్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్. we consider diversity.
1: ఉన్నాడు.
0: There's only one Brahmin.
1: ఆయన వంటింట్లో వంట చేస్తున్నాడు.
0: He cooks there in the kitchen.
1: ఆయన చేసే పనిని పురస్కరించుకుని అతను వంట బ్రాహ్మణుడు అంటున్నాం.
0: Basing on the work he does, we call him Brahmin cook.
1: ఇంకా గుడి లోపల పోయి పూజ చేస్తున్నాడు.
0: And another Brahmin offers worship
1: same
0: in
1: it.
0: Same Brahmin offers worship in the temple, same Brahmin.
1: దేవాలయంలో పోయి పూజ చేస్తున్నాడు.
0: Oh, he does worship there in the temple.
1: అతను పూజారి బ్రాహ్మణుడు.
0: And he is a Brahmin priest.
1: ఎందుకు ఇక్కడ వంట బ్రాహ్మణుడు అని, అక్కడ పూజారి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణే కాదా? కాదు, ఇక్కడ పని చేస్తున్నటువంటి వంట పని, అక్కడ చేస్తున్న పని పూజ పని.
0: Here Brahmin cook and Brahmin priest. It's based on the work.
1: ఇక్కడ పూజారి బ్రాహ్మణుడు, అక్కడ వంట బ్రాహ్మణుడు.
0: Here he is the priest, there he is the cook.
1: మధ్యాహ్నం పోయాడు, పంచాంగం పెట్టుకుని అందరికి చెప్తున్నాడు.
0: In the afternoon he was going through the almanac.
1: అక్కడ మా పంచాంగ బ్రాహ్మణుడు అంటుంటాం.
0: And we call him పంచాంగ బ్రాహ్మణ.
1: అదే బ్రాహ్మణ ఆఫీసులు పోయి ఒక అధికారిగా ఉంటాడు.
0: There he goes to the office and occupies the chair of authority.
1: మా బోస్ బ్రాహ్మణ పియ, మా యొక్క అధికార బ్రాహ్మణ అంటారు.
0: We call him Brahmin officer.
1: పనిని పురస్కరించుకుని ఏ పేర్లు వస్తున్నాయి.
0: Basing on the position of work he does, he gets the name.
1: అదే విధంగా ఈ జగత్ నాటక రంగం నందు వారు వారు నటించినటువంటి నటనలకు, వారి వారు అనుభవించినటువంటి యొక్క పూర్వజన్మ సుకృతాలకు తగినటువంటి పేర్లు అక్కడ వస్తుంటాయి.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్, బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్ అండ్ ద పాస్ట్ మెరిట్, వీ గెట్ దట్ రోల్.
1: నిజముగా ఇవన్నీ భ్రమనే తప్ప సత్యాలు ఒక్కటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ఆల్ ఇల్యూషన్, నథింగ్ ఇస్ ట్రూ.
1: మనసు యొక్క ప్రభావమే దీని యొక్క అవస్థలకు మూల కారణం.
0: ద ప్రజెంట్ ప్లైట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
1: కనుకని ఇది కేవలం ఒక భ్రమ అని నీవు తలుచుకుంటే బ్రహ్మ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: ద మూమెంట్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఇల్యూషన్ భ్రమ, యూ విల్ హ్యావ్ బ్రహ్మ ద డివైన్.
1: లేక నేనే బ్రహ్మ అనుకుంటే భ్రమ పారిపోతుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ యూఆర్ గాడ్, దిస్ ఇల్యూషన్ విల్ రన్ అవే.
1: ఈ విధంగా తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతైనా కూడా తమ యొక్క తత్వం అర్థమవుతుంది.
0: ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ట్రూ నేచర్, యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఒక్కటి చిన్న చూడండి, ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి.
0: ఇట్ షుడ్ బి న్యాచురల్ ఫర్ ది లివింగ్ క్రియేచర్స్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ బర్త్.
1: సముద్రం నుంచి సూర్యుని యొక్క కాంతి చేత సముద్ర జలమంతా ఆవిరిగా మారిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్లైట్, the water of the ocean transforms into the vapor.
1: ee aaviriga maaripoyinappudu samudramlo unnatvanti yokka ee uppu ruchi aavirlo undadu.
0: And the saltish taste or the salinity is not there in that vapor.
1: Akkada maduranga maaripothundadi.
0: It transforms into the sweet taste.
1: Aayakka idi aaviriye meghamuluga roopondutundadi.
0: The same water vapor settles as cloud.
1: Ee meghamula paina challati gaali veechinappudu వర్ష బిందువులు వలె కురుస్తున్నాయి.
0: Added to this, when there is cool breeze, they will come down as raindrops.
1: ఈ వర్ష బిందువులు ఒకదానితో ఒకటి చేరి చిన్న ప్రవాహంగా రూపొంది.
0: All these raindrops run as a flow.
1: ఈ చిన్న చిన్న రూపములన్నీ చేరి పెద్ద రివర్ గా, నదిగా ప్రవహిస్తుంది.
0: All these little flows.
1: ఈ పెద్ద నది ఎక్కడపై చేరుతుందది?
0: This mighty river, where does it go?
1: సముద్రాన్ని పోయి చేరుతుండాలి.
0: It merges into ocean.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: దిస్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: ఇంకా రెండవది,
0: ద సెకండ్.
1: ఒక కుమ్మరి ఒక చెరువుకు వెళ్ళాడు, ఒక బండిలో మట్టిని తీసుకుని వచ్చాడు, తన ఇంటి ముందు పోసుకున్నాడు.
0: A potter went to a lake, collected all the mud and kept it in front of his house.
1: కానీ ఆ చెరువులో పోయి త్రొగినప్పుడు ఆ చెరువులో గుంత ఏర్పడిపోయింది.
0: As he collected the mud, there is a big pit there.
1: తన ఇంటి ముందు పోసుకున్నప్పుడు గుట్టగా రూపొందింది.
0: The very same mud in front of his house shaped into a big
1: heap. ఈ గుట్ట మట్టే గుంత మట్టి, గుంత మట్టే గుట్ట మట్టి.
0: Therefore the heap of mud in front of his house is dug out of the pit over there.
1: గుంత దిగాలి, గుట్ట ఎక్కాలి.
0: You have to get into that pit and you have to climb up this మౌండ్.
1: దినదినము పార్ట్స్ ప్లేట్స్ అంతా చేస్తూ చేస్తూ రాగా ఈ గుట్ట కూడా తరిగిపోతూ వచ్చింది.
0: యాజ్ పార్ట్స్ అండ్ ప్లేట్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్,
1: క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి, మధ్యలో వచ్చి పడిపోయినటువంటి ఈ మట్టి అంతా కూడా క్షీణే పుణ్యే మధ్యలో క్షీణించిపోయింది గుట్ట.
0: ద మడ్ దట్ ఇస్ కలెక్టెడ్ ఓవర్ దేర్ ఇస్ ఎగ్జాస్టెడ్ యాజ్ పార్ట్స్ అండ్ ప్లేట్స్ ఆర్ మేడ్.
1: పార్ట్స్ ప్లేట్స్ చేసి తిరిగి దానిని సంస్కరింపజేశాడు.
0: The pots and plates must be refined, must be
1: processed. ఆ పచ్చి పాత్రలో నీళ్లు పోస్తే పగిలిపోతుంది కుండ.
0: On the other hand, if you pour water straight away, it will break.
1: అగ్నిలో వేసి బాగా కాల్చాడు, సంస్కరింపజేశాడు.
0: It must be refined and must be burnt in fire.
1: అగ్నిలో వేసి కాసేటప్పటికి ఇందులో పోసిన నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: As it is burnt in fire, water would remain there.
1: చూసారా, పూర్వం పచ్చిగా ఉండినప్పుడు పోసిన నీరంతా కిందకి పోతున్నాయి.
0: When it was not processed, the water would drain out.
1: పాట్ కూడాను విరిగిపోతుండాలి.
0: Even the pot also breaks.
1: సంస్కరింపబడిన తర్వాత ఆ పాట్లో నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: After it is processed and burned,
1: దానిని అనేక రకాలుగా మనం ఉపయోగించుకున్నాము.
0: You make use of it in the way you want.
1: కానీ బావి నుంచి నీరు తెస్తున్నప్పుడు చేయి జారింది, కింద పడిపోయింది.
0: But as you fetch water from the well, you drop it and it falls on the ground.
1: ఆ పడిపోతానే ఆ ముక్కలు మనం తీసుకుపోతామా? లేదు, అక్కడే వదిలిపెట్టిపోతాం.
0: Do you collect those broken pieces? No, you
1: ఆ రోడ్డులో పడిపోయినటువంటి ముక్కల పైన లారీలు, బస్సులు, కార్లు, మనుషులు అన్ని విధాలు తొక్కడం చేత తిరిగి కట్ట కనిపెట్టి అది మట్టిగా తయారైంది.
0: On these broken pieces of this pot, many of the cars and vans also pass by.
1: ఎచ్చట పుట్టినప్పటికీ నేగుడనే
0: కోటికి
1: ఈ మట్టి నుంచినే వచ్చింది. మధ్యలో పాటు ప్లేట్ అనేటువంటి రూపాలు ధరించింది. కట్ట అయినప్పటికీ వాటి రూపాన్ని కూడా మర్చిపోయింది, తిరిగి మట్టి దేకే పోయి చేరిపోయింది.
0: ఒరిజినలీ ఇట్ ఈస్ మట్ అండ్ ఇట్ ఈస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాట్ అండ్ ఎ ప్లేట్ అండ్ దెన్ బికేమ్ మట్ అగైన్ ఫైనలీ.
1: కనుకనే తిరిగి పోవుట భక్తుని దీక్షన. ఎక్కడి నుంచి వచ్చావయ్యా?
0: Where from have you come?
1: నేను ఎక్కడికి పోవాలి?
0: Where should I go?
1: అని ఎవరిని అడగనక్కర్లేదు.
0: You don't need to ask.
1: ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పో.
0: Go to that place where from you have come.
1: Maredu ninne darege bande Madhava. Maredu ninne darege bande Purandadas cheptunnadu. Ninni marchipovadam chetane nenu ee dharaku vachi padipoyanu.
0: Purandadas said, as I have forgotten you, this is the very same reason.
1: Ninnu marchipokunda unte nenu ikkada puttinde vaadini kaadu. నిన్ను మర్చిపోవటమే ఇక్కడ పుట్టడానికి మూల కారణం.
0: హ్యాడ్ ఐ నాట్ ఫర్గోటన్ యూ, ఐ వుంట్ హావ్ టేకెన్ బర్త్ అట్ ఆల్.
1: నన్ను పోషించలేవా?
0: కాంట్ యు టేక్ కేర్ ఆఫ్ మీ?
1: బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే, బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే. కొండపై భాగంలో ఒక రాతిపైన పుట్టినటువంటి ఒక చెట్టుకు కట్టేయను కట్టి నీరిదర్యారో, దానికి కట్టగట్టి నీళ్లు పెట్టి దాన్ని కాపాడించిన వాడు ఎవరు?
0: ఏ ప్లాంట్ దట్ హెస్ గ్రోన్ ఆన్ ద మౌంటైన్ టాప్ ద బేర్ రాక్, హూ వాటర్డ్ ఇట్?
1: అంతా నీవే పోషించావు.
0: యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్.
1: మన కంపౌండ్ ఒక మొక్క పెట్టి కావలసినంత ఎరువు వేసి నిత్యము నీరు పోస్తుంది, అది పెరగదు. కానీ కొండపైన పుట్టినటువంటి చెట్టు రాతిపైనే వేర్లంతా ఉన్నాయి, కానీ ఎంత సుక్షేమంగా పెరుగుతూ ఉంటుండాలి, అది భగవంతుని యొక్క.
0: వేర్ ఇస్ ఎ ప్లాంట్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్, దో ఇట్ ఈస్ వాటర్డ్ అండ్ మెన్యూర్డ్, ఇట్ విల్ నాట్ గ్రో. ఆన్ ద అదర్ హ్యాండ్, ఎ ప్లాంట్ ఆన్ ద మౌంటైన్ టాప్ గ్రోస్ వెల్.
1: నెమెలిగే చిత్రబండిదెవరి యారో. స్వామి, ఈ నెమెలికి ఇన్ని రంగులు వేసిన వారు ఎవరు?
0: Who painted different colors to this peacock?
1: Pavala dalatage kempittaryaro. Pachchani chilukaku yarrani mooti pettavu, enta andanga untundali.
0: Green parrot has got the red beak. Who made it?
1: Idi evaru vesaru ee paint?
0: Who painted that way?
1: Anta nidi.
0: Everything you only.
1: Nani.

0: எனக்கு நீ நிறுவதனுக்க நான் யாக்கே படவா நான் யாக்கே. நீ எதுக்கு பீடவாடன் அவுத்தான்?
1: How can I be poor?
0: ஸ்ரீநிதி ஹரி, ஓ ஸ்ரீநிதி, నీవు నా ప్రక్కలో ఉన్నంత వరకు నేనెందుకు పడవు? పిచ్చివాడిని అవుతాను లేకపోతే బీదవాడిని అవుతాను.
1: యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ వెల్త్, యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ వెల్త్. వెన్ యు ఆర్ బై మై సైడ్, హౌ కెన్ ఐ బి పూర్? నో,
0: విద్య హేళువవ నీనే, బుద్ధి కలిసువవ నీనే. నాకు విద్య చెప్పేవాడు నీవే, నాకు బుద్ధి చెప్పేవాడు నీవే. ఉద్ధార కాజనక స్వామి నీవి.
1: యు టీచ్ మీ, యు ఆల్సో కరెక్ట్ మీ, యు ఆర్ మై టీచర్.
0: బుద్ధి చెప్పేవాడు,
1: యు ఆల్సో ఉద్ధారం
0: చేసేవాడు,
1: యు ఆల్సో టీచ్ మీ, యు ఆల్సో రిడీమ్ మై లైఫ్.

0: శ్రేష్టమూర్తి స్వామి నీ నిర్వదనక. పెట్టిలో పెట్టినటువంటి అష్టాభరణాలంతా నీవిచ్చినవే.
1: ఆల్ ది జ్యువెలరీ దేర్ ఇన్ ఐరన్ సేఫ్ ఆర్ యువర్ గిఫ్ట్స్.

0: ఆకాశం వచ్చి నా తలపైన కూలినా నేను భయపడను.
1: Even the entire sky falls on my head, nothing is going to happen.
0: అన్నిటికీ నీవు ఉన్నావు.
1: You are there behind
0: me. ముద్దు శ్రీ పురందర విఠల నీ విద్యమేలి, నీవు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండగా నాకెందుకు ఈ భయం?
1: When you are with me, around me, in me, above me, everywhere, why should I be afraid of anything?
0: కనుక నేను ఎక్కడా పోనక్కర్లేదు.
1: I don't need to go anywhere.
0: నీవే నా వెంట ఉన్నావు అనేటువంటి విశ్వాసం రావాలి.
1: I should have the strong faith that you are with me always.
0: ఆ విశ్వాసం ఉన్నటువంటి వాడికి ఎట్టి భయము ఉండదు.
1: The one with such a strong faith will not have fear.
0: ఎట్టి కొరత ఉండదు.
1: There is no shortage or dearth.
0: ఏ విధమైనటువంటి బీదరికము రాదు.
1: There is no poverty, nothing whatsoever.
0: నిరంతరము ఎందుకటి శ్రీనిధి, శ్రీనిధి అయినటువంటి నీవే నా నిధిగా ఉంటుండగా నాకేం భయం?
1: When God, the very embodiment of wealth, is by your side, why should you be afraid of anything?
0: కనుక అన్ని నీవే చేస్తున్నావు.
1: యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: నేను ఒక ఆట బొమ్మను.
1: ఐఎమ్ ఓన్లీ ఎ పపెట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: ఈ విధంగా మనం ఎంచుకొని మన కర్తవ్యాన్ని మనం పూర్తిగా నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: ఇన్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్
0: అంత దైవమే ఇస్తున్నాడని అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఇస్
0: డూయింగ్ ఎవ్రీథింగ్. సూర్యుడు నా ఇంటిలో ప్రవేశించలేదే అని మనం విచారించినప్పుడు ఎంత బుద్ధి తక్కువ.
1: How foolish you are if you think that sun has not set in there while sun's light is
0: available all over. Prapanchanta
1: he is there taking
0: kaani na intilo enduku raavatam ledu.
1: How is that I don't find him at my residence?
0: Appudu suryudu kudunu pakkunu navvadata
1: and sun also smiled at one instant.
0: O pichi manava,
1: o madcap,
0: ahankara mamakaram anetunte okka godalu kattukunnavu.
1: You have built the walls of ego and attachment.
0: Abhimanam anetunte kappunu vesukunnavu.
1: You have got the roof of possessiveness. Then how can I come in?
0: Neevu abhimana ahankaram anetunte godalu kottivei.
1: Cut off the walls of ego and pride.
0: Nee mamakaram anetunte tappun taapun teesivei.
1: And remove the top of attachment.
0: Seedha nen lopalochi untanu.
1: And I'll come there.
0: Nee pilavanakkarledu.
1: You don't need to invite me.
0: నీవు నాకు ఆహ్వానం పంపనక్కర్లేదు.
1: ఇన్విటేషన్ ఇస్ నాట్ నెసెసరీ.
0: నన్ను నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ప్రే.
0: ఇస్ ఇట్ మై డ్యూటీ, ఐ విల్ కమ్.
1: ఇస్ మై డ్యూటీ, ఐ విల్ కమ్.
0: నేను తప్పక వస్తాను.
1: ఐ విల్ సర్టన్లీ కమ్.
0: అదే విధంగానే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు.
1: గాడ్ ఇస్ దేర్.
0: కానీ రాలేదే అనుకుంటున్నావు.
1: గెట్ యు ఫీల్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ అహంకార మమకారం అనుకుంటే ఒక దేహాభిమానం ఎక్కువగా పెట్టుకున్నావు.
1: యు గాట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఆఫ్ ఈగో.
0: ఇంకా మమకారం అనేటువంటిది పెద్ద టాప్ ను వేసుకున్నావు.
1: అండ్ దేర్ ఇస్ దిస్ పొజెసివ్నెస్ అటాచ్మెంట్.
0: భగవంతుని లోపలనే బంధించినావు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ సైడ్, యు హవ్ బైండెడ్ హిమ్ ఓవర్ దేర్.
0: ఇంకా భగవంతుడు నీకు ఎట్ట కనిపిస్తాడు?
1: దెన్ హౌ డు యు సీ?
0: నీలోనే ఉన్నాడు.
1: ఈజ్ ఇన్ యూ.
0: కానీ కనిపించడు. లనివను నాకు అభయమివ్వక నిన్ను విడువను శ్రీరామ అడుగుదట కదలనివను. నిన్ను ఒక్క అడుగైనా ముందుకు నేను పోనివ్వను.
1: ఐ విల్ నాట్ అలవ్ యూ టు స్టెప్ ఫార్వర్డ్.
0: గట్టిగా పట్టుకున్నాడు.
1: ఐ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: ఎట్ట నన్ను వదిలిపెట్టిపోతావు?
1: హౌ కెన్ యూ డ్రాప్ మీ అండ్ గో?
0: పిచ్చివాడా, నేను బయట ఉంటే కదా వదిలిపెట్టిపోవటము. లోపలనే ఉన్నాను.
1: ఐఎమ్ నాట్ అవుట్ సైడ్, ఐఎమ్ ఇన్ సైడ్ యూ.
0: నీ ఎందే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు నేనుగానే ఉన్నాను.
1: అండ్
0: నేను నీవుగానే ఉన్నావు.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కనుక నన్ను వదిలిపెట్టిపోవటం అనేటువంటిది ఎక్కడ? అది నీ భ్రాంతి అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఇల్యూషన్ దట్ యు ఆర్ జస్ట్ అవే.
0: భగవంతుడు ఎవరిని వదలటం లేదు.
1: గాడ్ ఈస్ నాట్ లీవింగ్ ఎనీబడి.
0: ఎక్కడా పోవటం లేదు.
1: ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్.
0: ఉన్న చోటే ఉన్నాడు.
1: హీఈస్ వెరీ హ్యాపీ.
0: సర్వత్రా తానే ఉన్నాడు.
1: హీఈస్ ఎవ్రీవేర్.
0: అదే మొన్న కూడా ఒక తూరు చెప్పాను నీకు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: వేయబోవన్ని తల్లుపు. జీవుడు అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాని, ఎవరైనా వచ్చి ఇందులో ప్రవేశిస్తారు ఏమో అని లోపల నుంచి ఒక విధమైన జీవభ్రాంతి అనేటువంటిది. వేయబోవన్ని తలుపు, తలుపు వేసుకో అంటుండాది జీవుడు.
1: ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఎ డెస్పరేట్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ సాలిట్యూడ్ ఈజ్ అబౌట్ టు క్లోజ్ ద డోర్.
0: భగవంతుడు చెప్తున్నాడు, తీయమంటూ పిలుపు.
1: But God tells you, open the doors.
0: Jeevudenduko navugolupu.
1: And it's the individual spirit that smiles.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: When the entire universe is the temple of God.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: when the whole world is the temple of God. Where is the main door?
0: ఎక్కడ చూసినా మందిరమే ఉంటుంటే విశ్వమంతా మందిరమేగా ఉంటున్నప్పుడు వీధి వాకిలి ఎందుకు?
1: When the whole world is the temple.
0: వేరే ఏదైనా ఇంకొక ప్రదేశం ఉంటే దానికి వీధి వాకిలి పెట్టుకోవచ్చు.
1: If it is separate, you can have
0: a main
1: door. There is no place for
0: it. There is no place
1: for it. Then why main door?
0: అప్పుడు చెప్తున్నాడు జీవాత్మని.

0: O individual, you will experience very heaven over there. That is the main door.
1: Yeyabhuvani talupu tiyamantu pilupu.
2: ఈ తలుపు పిలుపు రెండింటికి మధ్యలో ఉంటుండాలి ఈ సందేహము.
0: తలుపు ద డోర్, పిలుపు ద కాల్, దేర్ యు ఫైండ్ ద డౌట్.
2: దేయబోమ్ అనేటువంటిది జీవుడు, తీయం అనేటువంటిది దేవుడు.
0: ఇట్ ది ఇండివిజువల్ సోల్ దట్ క్లోజెస్ హిస్ గాడ్ హూ వాంట్స్ ఇట్ ఓపెన్.
2: కదిలేటువంటిది జీవుడు, నిలిచేటువంటి వాడు దేవుడు.
0: ద వన్ దట్ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్, ద వన్ హూ స్టడీస్.
2: కదలనటువంటి వాడే దేవుడు.
0: గాడ్ ఇస్ స్టడీ.
2: కదిలేవాడే జీవుడు.
0: ద వన్ హూ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్.
2: ఒక పిట్ట లేత కొమ్మ పైన వాలినప్పుడు కొమ్మ అటు ఇటు అటు ఇటు ఊగుతుంది.
0: యాజ్ ద బర్డ్ రెస్ట్ ఆన్ ఎ బ్రాంచ్, ద బ్రాంచ్ మూవ్.
2: కానీ ఆ చిన్న పిట్ట కూడా భయపడదు.
0: ఈవెన్ దట్ లిటిల్ బర్డ్ ఇస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
2: ఎందుకంటే నేను కొమ్మను ఆధారం చేసుకోలేదు.
0: బికాస్ ఐ డోంట్ రిలై ఆన్ ద బ్రాంచ్.
2: నా రెక్కలను నేను ఆధారం చేసుకున్నాను.
0: ఐ డిపెండ్ ఆన్ మై ఓన్ వింగ్స్.
2: ఒక పిట్టకున్నటువంటి ఒక తన రెక్కలపైన విశ్వాసం ఈనాడు మనిషికి లేకుండా పోతుందాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్.
2: కష్టమో, ఏ కించిత్ బాధనో, ఏ కించిత్ విచారమో వచ్చేటప్పటికి అదిరిపోతున్నాడు ఈ మనిషి.
0: మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ వరీడ్, గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ బికాస్ ఆఫ్ స్లైటెస్ట్ రీజన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
2: పిరికి మనిషి, పిరికి మనిషి.
0: హి ఈజ్ ఎ కవర్డ్.
2: అలాంటి పిరికి మనిషిని మనం కాకూడదు.
0: యు షుడ్ నెవర్ బి కవర్డ్.
2: మనం ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక దైవ చింతనతో కూడినటువంటి హృదయం కలవాడు కావాలి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ బి కరేజియస్, ద వన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్.
2: భుజబలము, బుద్ధి బలం కాదు నీకు ముఖ్యం కావాల్సింది.
0: ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్.
2: దైవ బలము, ధర్మ బలము రెండు కావాలి.
0: యూ నీడ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ రైచువస్ కాండక్ట్.
2: నీకు చెప్పాను, భుజబలము గొప్ప దైవ బలము లేక దాసుడగును.
0: With all the physical strength and intelligence, if we don't have strength of God, you become a slave.
2: Karnudantati vaadu kadapatike mayye.
0: What happened to that mighty Karna at the end?
2: Yanta bhujabalamu buddhibalamu.
0: He's so strong and intelligent.
2: Satyam cheppalante Arjunudu kante goppa vaadu Karnudu.
0: Truly speaking, Karna is greater than Arjuna.
2: Suryuni yokka prasadamu.
0: He is the gift of Lord Sun.
2: Alanti కర్ణుడికి కట్టగలపటికి భుజబలం, బుద్ధిబలం పైన ఆధారపడ్డాడు. దుర్యోధన, దుశ్శాసనాదులపైన ఆధారపడ్డాడు.
0: కర్ణ డిపెండెడ్ ఆన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్ట్, దుర్యోధన అండ్ దుశ్శాసన.
2: కృష్ణుడు దగ్గరే ఉంటున్నప్పటికీ దైవమును ఆశ్రయించలేదు.
0: దో కృష్ణ ఇస్ క్లోజ్ బాయ్,
2: అభిమానము, అభిమానము.
0: ద రీజన్ ఇస్ దిస్
2: స్వయంవరం సమయమునందు,
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవరం,
2: ద్రౌపది స్వయంవరం జరుగుతుండాలి.
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవర ఆఫ్ ద్రౌపది.
2: కానీ కర్ణుడు చాలా గొప్ప విలువిద్యలో ప్రవీణుడు.
0: కర్ణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
2: అతను వెళ్ళాడు అక్కడ.
0: హి వెంట్ దేర్.
2: తెరమరగ ఉండినటువంటి ద్రౌపది చెప్పింది, క్షత్రియుడైనా కావాలి లేక మహారాజ రాజైనా కావాలి, వాడు మాత్రమే ఈ మత్స్య యంత్రాన్ని కట్టడానికి, కొట్టడానికి అర్హుడవుతాడని.
0: ద్రౌపది సెడ్, హీ మస్ట్ బి గ్రేట్ వారియర్, ద వన్ ఆఫ్ కరేజ్. He must be born as a kshatriya who deserves, who is fit enough
2: poyyadu
0: hit this machya yantra.
2: Yantranni cheta pattukunnadu. Ee maata vinatappudike avamananga tirigi enikku vachadu.
0: He went there, is about to hit it with all the bow and arrow, but he returned in
2: aa paristhitilo. Atanu sutuni kumarudu.
0: At that time he was the son of
2: Rajendruni koduku, anaga emi గుర్రాలు కాపలా చేసేటువంటి వాడి కొడుకు అని చాక్కోవటం చేత.
0: అట్ ద టైమ్ హ్యాపెన్ టు బి ది సన్ ఆఫ్ ద పర్సన్ హు టేక్స్ కేర్ ఆఫ్. కనుక
2: క్షత్రియుడు కాదనుకున్నారు.
0: సో హి థాట్ దట్ హి ఇస్ నాట్ క్షత్రియ బై బర్త్.
2: ఇంకా రాజు కాదు,
0: ఇస్ నాట్ ఎ కింగ్ ఐదా.
2: రెండింటికి అర్హత లేదు.
0: సో హి హస్ నో క్వాలిఫికేషన్, హి హస్ కెపాసిటీ.
2: కనుక వెనక్కి పోతున్నప్పుడు దుర్యోధనుడు పిలిచాడు.
0: As he was returning, Duryodhana summoned.
2: Tadeva lagnam srijanam, tadeva talabhanam, chandrabhanam, tadeva vidyabhanam, tadeva vidyabhanam. Ee vidhanga chakkaga aarogyam chesi, anandanga tana yokka angarajyaniki adhipatiga chesadu.
0: And then Duryodhana coronated Karna as the king of Angarajya.
2: Dani valla aa abhimanam chetane Duryodhanudu cheddavadani telisi kudanu athaniki dasudaipoyadu.
0: Because of this attachment, though Duryodhana is bad,
2: kanuka abhimanam anetundi
0: dani.
2: ఎలాంటి పరిస్థితిని ఎందైనా కూడా మనం ధిక్కరించవలసింది.
0: అండర్ ఎనీ
2: చెడ్డవాడు చెడ్డవాడే.
0: యూ షుడ్ కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్.
2: నాకు ఈ రాజ్యమేనా అక్కర్లేదు, కానీ ఇలాంటి చెడ్డవాడితో నేను చేరకూడదు.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్, బట్ ఐ కెనాట్ బి ఇన్ ది కంపెనీ ఆఫ్ మీ
2: సహాయం నాకెందుకు.
0: ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్.
2: సర్వులకు చేసే సహాయం భగవంతుడు తానే చేస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ హెల్ప్స్ ఎవ్రీవన్.
2: ఆ త్యాగం లేకపోయింది కర్ణుడు.
0: కర్ణ హ్యాస్ నో స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
2: రాజ్యం పట్టాభిషేకం చేశాడు కదా అని లొంగిపోయాడు.
0: Because he was made a king, he submitted himself to Duryodhana.
2: Dushta chetusthayam lopulu okkadaipoyadu.
0: He was one among the four wicked.
2: Duryodhana, Dushyasana, Shakuni, Karnudu. Ee nalugurito kuda cheripoyadu.
0: He was one among the four wicked people, Duryodhana, Dushyasana, Shakuni.
2: Kaani ee satyam Draupadiki purvame telusu.
0: But this truth is very well known to Draupadi even before.
2: కుంతి దేవి కుమారుడే.
0: దట్ ఈస్ వెరీ సన్ ఆఫ్ కుంతి.
2: అతను నా ఆరో భర్త అనేటువంటిది ఆమెకు ముందుగా తెలుసు.
0: షీ నోస్ ప్రిటీ వెల్ దట్ కర్ణ ఈస్ హర్ సిక్స్త్ హస్బెండ్.
2: ధర్మరాజు కంటే గొప్పవాడు.
0: దట్ ఈస్ గ్రేటర్ దెన్ ధర్మరాజు.
2: పెద్దవాడు.
0: ఈస్ ఆల్ ఎల్డర్ టు హిమ్.
2: కానీ ఆమెకు సర్వధర్మ స్వరూపిణి ఈ ద్రౌపది.
0: ద్రౌపది ఈజ్ వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ధర్మ.
2: కానీ అనేక మంది లోకులు కాకులు.
0: But the people are crows, as you know.
2: 5 మంది భర్తలుంటే ఎట్టబ్బు ఆయన పతివ్రత అంటావు.
0: How can you call her Pativrata, the woman of chastity?
2: కానీ ప్రపంచం తలచినట్టుగా 5 మంది పురుషులు కాదు ఆమె భర్తలు.
0: They are not actually 5 men.
2: పంచభూతములే ఆమె యొక్క ప్రాణములు రక్షించి పంచనాథులు అని చెప్పినది.
0: There are 5 elements and they protected her, they have taken care of her.
2: ఒకానొక సమయం లోపల ఎవరు ఈ లోకంలో గొప్ప పతివ్రత, రుక్మిణియా, సత్యభామన, లేకపోతే జాంబవతియా, ఇంకెవరు అని ప్రశ్న వచ్చింది.
0: అట్ వన్ టైమ్ దర్ ఇస్ ఎ క్వశ్చన్, హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్ ఆల్ ద విమెన్, రుక్మిణి ఆర్ సత్యభామ ఆర్ జాంబవతి?
2: ఒక్కటే జవాబు చెప్పాడు ఆ సభలోపల కృష్ణుడు.
0: దేర్ ఇన్ ద పబ్లిక్ కోర్ట్ కృష్ణ గేవ్ వన్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్.
2: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగ పోక.
0: Husbands may 1,000 and odd things, but she would not oppose them.
2: Vari sevalu cheyaga teeradanaka.
0: To serve them she will never say, I don't have time.
2: Tanakununna daniche truptiganuchunundu.
0: She is satisfied with the lot on hand.
2: Draupadi ki saati e pativratayu ledu.
0: None would ever equal to Draupadi.
2: ఈ మూడు గుణములు ఆమె ఎందుకున్నాడు.
0: దీస్ త్రీ గ్రేట్ క్వాలిటీ.
2: అందువల్లనే అంత క్షమా గుణం కలిగినటువంటిది ద్రౌపది.
0: ద్రౌపది హెస్ గోట్ ఆల్ దట్ ఫర్ బ్యారెన్స్.
2: అశ్వత్థామ వచ్చి,
0: అశ్వత్థామ కే
2: నిద్రపోతున్నటువంటి కుమారులను 5 మందిని గొంతులు కోసుకొని వచ్చేసేసాడు.
0: యాక్చువల్లీ హీ బిహీటెడ్ ఆల్ ది 5 సన్స్ వైల్ దే వర్ ఫాస్ట్ అస్లీప్.
2: పోయి చూచింది ద్రౌపది.
0: ద్రౌపది వెంట
2: గుండె పగిలిపోయింది.
0: షీ కుడ్ నాట్ బేర్ హర్.
2: 5 మంది పుత్రులు గొంతులంతా వేడిగా ఉంది, దేహములంతా వేరుగా ఉంటుంది.
0: ఆల్ 5 సన్స్ దే వర్ బిహెడెడ్, ద హెడ్స్ ఆన్ వన్ సైడ్, ద బాడీ ఓవర్ దేర్.
2: పట్టలేని దుఃఖంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తి వచ్చింది.
0: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్ అండ్ షీ అప్రోచ్డ్.
2: ఈ పని చేసింది ఆ బ్రాహ్మణుడు, మా దుర్మార్గుడు, వాడిని పట్టి తీసుకుని వస్తారని చెప్పాడు.
0: దట్ వికెడ్ బ్రాహ్మిన్ మస్ట్ హావ్ యాక్టెడ్, ఐ విల్ సర్టన్లీ బ్రింగ్ హిమ్ హియర్.
2: బ్రాహ్మణ ఈ పని చేయవలసింది.
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఫర్ ద బ్రాహ్మిన్ టు డూ దాట్?
2: గురుపుత్రుడు ఈ పని చేయవలసింది.
0: షుడ్ ఎ సన్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్ డూ దట్ లైక్ దాట్
2: అని పట్టుకుని తెచ్చాడు.
0: అండ్ హీ వాస్ బ్రాట్.
2: వస్తే ఎంత క్షమాగుణమో చక్కగా అందరు కూడా గుర్తించాలి. ఈ క్షమాగుణాన్ని మనం తప్పక మనం జీవితంలో పెట్టుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ దిస్ క్వాలిటీ, నోబుల్ క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
2: ఆమె అశ్వత్థామను చూసేటప్పటికి పరిగెత్తిపోయి పాదాలపైన పడింది.
0: షీ వెంట్ ఇమీడియట్లీ ర్యాన్ అండ్ ఫెల్ ది ఫీట్ ఆఫ్ అశ్వత్థామ.
2: ఏమని కోరుతుంటుండాలి ఆమె?
0: వాట్ ఈస్ షీ వాస్ ఆస్కింగ్ ఫర్?
2: పరగం మా మగవరలందరూ బాణ ప్రయోగోప సంహరణ ధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: You will certainly understand that all my 5 husbands have learned this expertise of archery from Dronacharya.
2: Putrakritinunna dronudavu nee chittambulo lesham karuna sangamuleka శిష్య సుతులన్ ఖండింపగం పాడియా స్వామి. శిష్య సుతులన్ ఖండింపగా పాడియా.
0: యు ఆర్ ది సన్ ఆఫ్ ద్రోణాచార్య. ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ది డిసైపుల్ ది స్టూడెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ ద్రోణాచార్య?
2: అంతే కాదు, ఉద్రేకంబునరారు.
0: They have not come and attacked you.
2: శస్త్రధరులై యుద్ధావనిం లేరు.
0: They are not there on the battlefield with all the
2: weapons. కించి ద్రోహంబును నీకు చేయరు.
0: They have not done anything wrong to you.
2: బలోచ్చేకమ్ముతో చీకటిం భద్రాశక్తుల సంహరింప అకట నీ చేతులెట్లాడెనో. అకట
1: నీ చేతులెట్లాడేనో.
0: వెల్ దే ఆర్ ఫాస్ట్ స్లీప్ ఇన్ ద పిచ్ డార్క్ మిడ్ నైట్ హౌ కుడ్ యూ డూ దాట్.
2: చూచాడు భీముడు.
0: భీమా సౌ దే
2: పట్టలేని కోపంతో ఉట్టి దుంకాడు.
0: యూ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ యాంగర్ అండ్ ఫ్యూరీ జంప్డ్.
2: కొడుకుల బట్టి చంపనని కోపమునందు బాలమాతకు విడుమ్మటంతు చెప్పిడిది వెర్రిది ద్రౌపది.
0: He said, oh,
2: Draupadi.
0: Draupadi has turned mad because of the loss and the death of her son.
2: లేకపోతే ఈ దుర్మార్గుడు ఈ పాపుడైనటువంటి బ్రాహ్మణ పాదం పట్టటమా?
0: Why should she catch hold of the feet of this Brahmin, the wicked man who killed the
2: fight? Vidumika.
0: Drop it, dear lady.
2: దీనిని మీరలో చంపలేని నా పిడికిటి పోటున్న చిరము భిన్నము చేసేది సూర్యుడిందర్. నా పిడికిడితోనే వాడి తలను బద్దలు చేసేస్తాడు.
0: Leave me with this strong fist, I will attack him and kill him there and then itself.
2: మంచి శాంతి వచనాలు చెప్పింది.
0: She said peacefully to all the patients.
2: అర్జునుడు కూడాను నా యొక్క మాట తప్పిపోతుంది.
0: Arjuna said, I don't want to break my promise.
2: కాబట్టి వీరిని క్షమించడానికి వీలు కాదు.
0: So it's not possible to forgive him.
2: అప్పుడు ఆమె చక్కగా భగవంతుని కృష్ణుని ధ్యానించింది.
0: Then she prayed to Krishna.
2: వీరికి ఉపాయ మార్గం చెప్పింది.
0: And there is a devise plan.
2: విశ్వస్తుత్యుడు

0: శశ్వత్కీర్తి వెరుంగ బుచ్చుకొని పాశవ్రాత బంధములం విశ్వాసమున నూక్షి ద్రొబ్బు శిబిరోర్ విభాగము బాసిపో. వెరచినవాణి,
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్,
0: వెరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రిక్,
0: దైన్యమున వెదురు నొందిన వాణి,
1: ద వన్ హూ లాస్ట్ ఆల్ ది కరేజ్,
0: నిద్రమై మరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఫాస్ట్ అసలీప్,
0: సౌఖ్యముగా మధ్యము ద్రావిన
1: వాణి, ద వన్ హూ ఇస్ హైలీ ఇంటాక్సికేటెడ్,
0: హృదయ పరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ స్లీపింగ్,
0: సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి,
1: ద వన్ విత్ పైయస్ మైండ్, ద వన్ హూ షౌట్స్ ఫర్ ప్రొటెక్షన్,
0: కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గునా, ఫల్గునా చంపుట ధర్మము కాదు ఫల్గునా.
1: అండ్ విమెన్, ఇట్ ఇస్ నాట్ ధర్మ టు కిల్ దీస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: మన చేతికి చిక్కినాడు కదా అని అతని ముక్కలు చేయటం మంచిది కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్.
0: క్షత్రియ ధర్మంకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అగైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్షత్రియ.
0: నా కొడుకును చంపినది నాకెంత బాధగా ఉంటాదు, ఆ అశ్వత్థామను చంపితే అతని తల్లి కూడా నావలే బాధపడుతుంది కదా.
1: As I feel so sad for the death of my son, so also the mother of Ashwatthama.
0: మరణించిన వారెట్టైనా నా కుమారులు మరణించారు.
1: Those people who are dead and gone will not come back.
0: ఇంకా ఏ విధము చేసి ఏ కార్యంలో ప్రవేశించినా నా కొడుకులు తిరిగి రారు.
1: Whatever may be, I cannot bring back, resurrect
0: my son. మరొక తల్లిని ఎందుకు బాధ పెట్టాలి, ఇవి ఆపండి అని చెప్పింది.
1: Why should I make another mother suffer? Leave him there.
0: ద్రౌపది యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఈ క్షమా గుణమే ఆ పాండవులందరినీ కట్ట కడపటి వరకు రక్షించి పోషించి కీర్తి మర్యాదలతో పలా జగత్తుకు వ్యాప్తి గాపింపజేసింది ద్రౌపది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద నోబ్లెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ ద్రౌపది దట్ బ్రాట్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ టు ఆల్ పాండవస్.
0: కనుకనే ద్రౌపది ఆ ఇంటిని పద్ధతిని ఇల్లాలు యొక్క గుణములో పైన ఆధారపడి ఉంటుంటాడు.
1: Everything depends upon the housewife, the respect and the
0: that
1: dignity of the
0: kudanu chama gunanni penchukovali.
1: Every woman should develop this
0: kuda penchukovali kaani stree ki chaala pradhanam ayyatundi gunam.
1: Men also should have, but for women it's more important.
0: Aa chama gunam tho entaina kuda sadhinchavachunu.
1: With this spirit of forgiveness,
0: chama guname daiva gunamu.
1: This quality, noble quality of forgiveness, is divine quality.
0: Daivam yokka gift idi.
1: It is highest God's gift.
0: రాములంతటి వాడు రమణ సీతను బాసి పామలు ఏచ్చనన్న.
1: రామ హ్యావింగ్ లెఫ్ట్ సీత, హీ స్టార్టెడ్ క్రైయింగ్ బికాజ్ ఆఫ్
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వాట్ డే, వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ, యు ఆర్ బౌండ్ టు సఫర్.
0: పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్న.
1: ఇన్ దోస్ డేస్ పాండవస్ వెంట్ టు ద ఫారెస్ట్ ఈటింగ్ ద ట్యూబర్స్ ఇన్ ద లీవ్స్.
0: ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అనుభవించాలో అది చెప్పడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేర్ అండ్ హౌ, హూ కెన్ డిసైడ్.
0: కనుకనే జరగవలసింది జరుగుతుంది.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: ఇదంతా కూడా దైవ సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్.
0: మంచి జరిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఇఫ్ గుడ్ హ్యాపెన్స్, టేక్ ఇట్.
0: బ్యాడ్ జరిగింది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: బ్యాడ్ ఆల్సో గుడ్ ఫర్
0: మీ. ఏచ్చనన్న.
1: రామ హ్యావింగ్ లెఫ్ట్ సీత, హీ స్టార్టెడ్ క్రైయింగ్ బికాజ్ ఆఫ్ ప్రే.
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వాట్ డే, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.

0: విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావములనెల్ల సమయజేసి ఐకమత్యము సహజీవనాధికములు తెలుపునదే విద్య సహజీవనాధికములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వలయు.
1: A student is supposed to know the objectives of education. What are the aims and objectives of education? It teaches you how to attain, how to establish universal peace, how to dispel the narrow-mindedness, how to attain, work for unity and cooperation. Through education, works towards these goals.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ramatattvamu sarvulnu ramimpajeyunadi.
1: The character of Rama attracts everybody.
0: Itti tattvamunu enni dinamulu cheppinappatikini tanivi teeradu.
1: There is no saturation point. We'll never get tired if we listen to the story of Rama every day.
0: Vintu vintu kokila ganamaina kulunu visugubuttundi.
1: By listening to this melodious singing of the cuckoo bird nightingale, we may get tired at one moment.
0: Tintu tintu amrutamaina kulunu chedekkutundi.
1: Even if you are to taste nectar again and again, we may be vexed, disgusted with it.
0: Kani Ramacharitamu enta vinnanu enta tinnanu tanivi teeradu.
1: But we don't get tired nor disgusted even if we listen to Ramayana every day more and more.
0: Itivanti Ramacharitamunu evaru paadina ఎవరు విన్నా ఎవరు చదివినా ఎవరు చదివించుకున్నా అంత అమృతమయమే.
1: Whosoever that sings the glory of Ramayana, whosoever that listens to the story of Ramayana, make others to sing and read for them, that's all nectarine and so sweet.
0: ఎప్పటి నుండి ఈ రామాయణం ఆరంభించుతూ ఆలకిస్తూ ప్రచార ప్రబోధములు సలుపుతూ వస్తున్నదో ఎవ్వరికీ తెలియదు.
1: నో వన్ నోస్ ది ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎపిక్ రామాయణ వెన్ ఇట్ స్టార్టెడ్.
0: కానీ కొన్ని గుర్తులను పట్టి ఇది ఈనాటిది ఆనాటిది అని రామచరితమును అనేక రకములుగా నిర్ణయిస్తూ వస్తున్నారు.
1: హౌఎవర్ బేసింగ్ ఆన్ సర్టన్ ఎవిడెన్సెస్ they estimate the origin of the epic Ramayana.
0: Ravanudu Sitanu Ashokavanam teeskelidin tarvata aa madhya margamulo rathamulo cheptunnadu Ravanudu.
1: As Ravana was taking Sita, he was talking to her on the way.
0: Aanati vayasunu puraskarinchukoni సీత నా వయసు ఈనాటికి 2000 సంవత్సరములు.
1: He said, Sita, my age is 2000 years.
0: నీ పతి రాముని యొక్క వయసు 40 సంవత్సరములు.
1: The age of your husband is 40.
0: నీ వయసు చూస్తామా 39 సంవత్సరములు.
1: You are 99 years old. 39 years old. 39.
0: ఇదే విధముగానే రామాయణం చెప్పుకునే సమయంలో కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
1: Certain mistakes do happen as we narrate Ramayana.
0: లోకములో భూమికి అనంతమైన శక్తి ఉన్నది.
1: The planet Earth has got infinite power.
0: భూమి ఆకాశములకు మధ్య లోపల చాలా విపరీతమైనటువంటి యొక్క శక్తి ఆవరించి ఉన్నది.
1: There is very wide range of energy, the power between Earth and the ether, the space.
0: కనుకనే భూమిని ఆకాశము ఆకర్షించలేకపోతున్నది.
1: For that reason, Earth is not able to attract the sky.
0: భూమి శక్తి చాలా ఘనమైనటువంటిది.
1: The power of Earth is mighty.
0: ఇట్టి శక్తిని పురస్కరించుకుని భూమి అన్నింటికినీ ఆలవాలమైనటువంటిగా గోచరిస్తూ వస్తున్నది.
1: అండ్ సో ఎర్త్ ప్లానెట్ కుడ్ బి ది ఫౌండేషన్, ద బేరర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఇది మ్యాగ్నెట్ యొక్క శక్తి.
1: ఇట్ హస్ గాట్ ది మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ శక్తిని ఎన్ని విధముల పరిశోధన చేసినప్పటికీ ఈ పరిశోధనల వల్ల ఏమాత్రము పరిశీలన చిక్కలేదు.
1: The investigation or inquiry has not yielded results.
0: కనుక భూమి యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది.
1: సో ద పవర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఇన్ఫినిట్ మైటీ.
0: అట్టి భూదేవి యొక్క పుత్రికనే సీత.
1: సీత ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుకనే సీతను భూజాత అని పిలుస్తూ వచ్చారు.
1: సో షీఈస్ కాల్డ్ భూజాత.
0: కనుక రాముడు శివధనుస్సును విరిచే సమయం లోపల భూమాత చాలా ఆనందించింది.
1: సో వెన్ రామ లిఫ్టెడ్ దిస్ బౌ శివధనుస్, భూమాత వాజ్ ఎక్స్ట్రీమ్లీ
0: హ్యాపీ. వచ్చిన రాజులందరూ కూడాను వయసు మీరినటువంటి వారు.
1: ఆల్ దోస్ కింగ్స్ దట్ వర్ దేర్ ఇన్ ది అసెంబ్లీ వర్ ఏజ్డ్.
0: అంద చందములయందు వికారములైనటువంటి వారు.
1: And the most of them are not presentable.
0: Ramulu chala yuvakudu.
1: Rama was quite young enough.
0: Atani andamu vananatitamu.
1: He is very handsome beyond all nation. Maa
0: sundarasvarupudu.
1: He is so handsome.
0: Naa biddaku taginatunti vaadu ee Ramulu.
1: And he is the right man, correct match for my daughter.
0: Kanuka itani yokka parisilanalu yendu ye maatram kudanu apacheyam kaakunda chuchukovali ani taanai taanu sankalpinchukunnadi.
1: So the earth has decided to herself that Rama will never lose here in this test.
0: Sivadanasana yacche samaya lopala Ramulu edam cheyi pattadu.
1: While lifting the Sivadanas, Rama caught hold of his left
0: hand. Anaga okka edam chetto maatrame taanu ettagaladu aneetvanti okka idi prapanchaniki pracharam chese nimittamai aa rakanga poonukunnadu.
1: He has picked it up with his left hand so that the whole world could know that it's enough, his left hand is enough to lift
0: it. భూమాత యొక్క మహత్తరమైనటువంటి యొక్క పవిత్రమైన శక్తియే.
1: దిస్ ఇస్ సీక్రెట్ ఇన్ఫినిట్ మ్యాగ్నెటిక్ పవర్ ఆఫ్ ద మదర్ ఎర్త్.
0: ఆ శివధనుస్సు యొక్క వెయిట్ తగ్గించింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ రిడ్యూస్ ద వెయిట్ ఆఫ్ శివధనుస్.
0: రాముని యొక్క శక్తి బలపరిచింది.
1: అండ్ ద పవర్ ఆఫ్ రామ వాజ్ స్ట్రెంగ్థెన్ మచ్ మోర్.
0: ఈ విధంగా భూజాత ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అనుకూలం కలుగుతుందో ఆ అనుకూలానుసారంగా వర్తించేటువంటిది భూజాత.
1: భూజాత ప్రొవైడెడ్ ఆల్ దాట్ విచ్ ఇస్ యాక్చువల్లీ రిక్వైర్డ్.
0: కనుక భూమి యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వము చాలా వర్ణనాతీతము.
1: ద వాస్ట్నెస్ అండ్ ద పవర్ ఆఫ్ ఎర్త్ వన్ కెనాట్ నరేట్ ఇన్ ఫుల్.
0: అయితే ఈ భూమి యందు ఏ ఏ రసశస్త్ర సమర్థములు ఏ యొక్క పదార్థములు ఇమిడి ఉన్నవో ఆ సమస్తము కూడాను ఒక్క మానవుని యొక్క దేహంలోందే ఇమిడి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది ఓర్స్, ది మెటల్స్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఎర్త్ ఆర్ ఈక్వల్లీ ప్రెసెంట్
0: రసశక్తి కూడాను ఈ దేహంలోందే ఇమిడి ఉన్నవి.
1: దట్ ఎసెన్స్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ.
0: విద్యుత్ శక్తులు కూడాను ఈ దేహంలోందే ఇమిడి ఉన్నవి.
1: సో ఆల్సో ఎలక్ట్రిక్ పవర్.
0: కేవలము ఇది అది అని చెప్పనక్కర్లేదు. సర్వశక్తులు కూడాను భూమి ఎందున్నటువంటి శక్తులు అన్ని కూడాను ఒక్క మానవుని ఎందే చేరి ఉన్నవి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ మదర్ ఎర్త్ ఆర్ లేటెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కానీ మానవుడు ఇన్ని శక్తులు కలిగినటువంటి వాడు నేను అనేటువంటి విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బట్ man is not aware of the immanent power.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోవచ్చు.
1: జస్ట్ థింక్ ఆఫ్ దిస్ లేటెంట్ డివినిటీ, హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్ విద్ ఇన్ యూ.
0: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
1: మ్యాన్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: తలుచుకుంటే ఏమైనా చేయగలడు.
1: ఇఫ్ హి డిటర్మిన్స్ హి కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈనాడు సైన్స్ అనేటువంటి యొక్క ప్రభావం చేత చంద్రమండలం పోగలిగాడు.
1: Because of the advancement in the field of science, man could reach moon.
0: Chandramandalamlo unnatundi okka mattini kudunu teeskonu vacharu.
1: He could collect the dust from moon.
0: Kaani ivanni kudunu kevalamu manavu yendu aavirbhavinchinatundi shaktide.
1: That's all due to the mighty power of man.
0: Manavu sankalpinchukunte emaina cheyagaladu.
1: It is his thought, the power of the thought, the will of man.
0: Atti shaktivantudainatundi manavudu తన శక్తిని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బీయింగ్ సో పవర్ఫుల్ హీఈస్ నాట్ ఏబుల్ టు కాగ్నైజ్.
0: ఈనాటి ప్రపంచమునందు ప్రతి భక్తి కూడాను చూచిన వారందరినీ నీవెవరు నీవెవరు నీవెవరు అని ప్రశ్నిస్తుంటాడు.
1: సో వీ గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ హూ సో ఎవర్ వీ మీట్ ఆన్ ద వే హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
0: కానీ నీవెవరు నీవెవరు అని ప్రశ్నిస్తున్నాడే కానీ మానవుడు నేనెవరు అనేటువంటి దాన్ని తనను తాను ప్రశ్నించుకోవటం లేదు.
1: మ్యాన్ గోస్ ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ బట్ హీ డజంట్ పుట్ ఎ క్వశ్చన్ టు హింసెల్ఫ్ హూ
0: నేనెవరు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే అందులోనే సర్వ సమస్యలు కూడా తీరిపోతాయి.
1: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ యామ్ ఐ ద రెస్ట్ విల్ బి నోన్ టు యూ.
0: ఇలాంటి ఒక్క క్వశ్చన్ ముందు మాత్రమే సర్వము ఇమిడి ఉంటున్నది.
1: హోల్ థింగ్ ఈస్ కంటైన్ ఇన్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: సీతను అరణ్యమునకు తీసుకుని పోతున్నాడు.
1: సీత వాస్ టేకెన్ టు ద ఫారెస్ట్.
0: అక్కడ నుంచి తిరిగి సముద్రాన్ని దాటించుకుని తీసుకుని పోతున్నాడు.
1: అండ్ హీ ఈస్ టేకింగ్ హర్ అక్రాస్ ద సీస్.
0: కానీ ఇతని విషయవాసంలో అమితమైనటువంటి కనుకనే మొట్టమొదట ఈమెకు తన యొక్క అంతఃపురమును తన యొక్క ప్రభావమును తమ యొక్క శక్తి సామర్థ్యములను తమ యొక్క నగలను అన్నింటినీ చూపించాలని ఆశపడుతున్నాడు.
1: హీ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ టు హర్ హౌ పవర్ఫుల్ హీ ఈస్ హౌ రిచ్ హీ ఈస్.
0: అంతఃపురమునకు తీసుకుని పోయాడు.
1: హి హస్ టేకెన్ హర్ టు ప్యాలెస్.
0: కానీ ఏ పురమునకు పోయినప్పటికీ సీత కన్నులు తెరిచి దేనిని చూడలేదు.
1: సీత డిడ్ నాట్ అబ్జర్వ్ ఎనీథింగ్ దేర్ ఇన్ ద ప్యాలెస్.
0: ఈ దృశ్యమును చూచి మండోదరి చాలా బాధపడుతూ వచ్చింది.
1: మండోదరి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రావణ ఏమిటి నీకు ఈ పోయే కాలం?
1: రావణ వాట్ బ్యాడ్ టైం.
0: వినాశకాలే విపరీత బుద్ధి.
1: In fact, you will have this kind of
0: ఇటువంటి పతివ్రత అయినటువంటి సీతామాతను నీవెందుకు తీసుకుని వచ్చావు?
1: వై హ్యావ్ యూ బ్రాట్ మదర్ సీత విత్ యూ?
0: మా మొసన్ ప్రాతను వ్రత కన్న కలదారు ఊరేంటి చించే మా నొసటి రాత అట్లా ఉన్నది.
1: దిస్ ఈస్ అవర్ డెస్టినీ ద ఫేట్.
0: కానీ సీతామాత యొక్క శక్తి సామర్థ్యం నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద పవర్ ద గ్రేట్నెస్ ఆఫ్ సీత.
0: కనుక మొట్టమొదట నీ తత్వాన్ని నీవు గుర్తించుకో.
1: సో ఫస్ట్ నో యువర్ ఓన్ నేచర్.
0: ఈమెను ఈ అంతఃపురంలో పెట్టడానికి వీలు లేదు.
1: యు కెనాట్ కీప్ హర్ ఇన్ ద ప్యాలెస్.
0: ఆమె ప్రశాంతంగా జీవించడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఎన్నుకో.
1: సెలెక్ట్ ఎ ప్లేస్ వేర్ షీ కెన్ హ్యావ్ ఎ పీస్ఫుల్ టైమ్
0: అని మండోదరి బోధించడం చేత.
1: బికాస్ మండోదరి ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
0: అశోకవనంలో ఒక ప్రత్యేకమైనటువంటి భవనం ఏర్పరిచి అందులో పెట్టాడు.
1: ఎ స్పెషల్ ప్లేస్ వాస్ సెలెక్టెడ్ దేర్ ఇన్ అశోకవన ఫర్ హర్.
0: పతులు దుర్మార్గుడై పీడు అడవి వేడ మంత్రి అట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతకు హితములు గడపగా పడతులెపరు నరనివన్నను మండోదరి ఎట్టు భూమిని అన్నాడు.
1: మండోదరి ఇస్ మోస్ట్ వర్చ్యూస్ లేడీ బికాస్ షీ నెవర్ వాంటెడ్ రావణ టు టేక్ టు వికెట్ యాక్ట్స్ లైక్ దాట్. షీఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది విమెన్.
0: ఆమె ఎన్నియో బోధనలు చేసి ఎన్నియో విషయమైనంత తెలిపి ఈ విధమైనటువంటి యొక్క మనసును నిగ్రహింపజేసింది.
1: షీ థాట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే షీ హాడ్ ఎ విజన్ అండ్ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ హిమ్.
0: రావణ
1: రావణ
0: నీవు రామచింతను చేయకుండా కామచింతను చేస్తూ ఉన్నావు.
1: రావణ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ రామ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఆఫ్టర్ కామ ద డిజైర్.
0: నీ గతి చాలా పవిత్రమైనదిగా ఉండదు.
1: సో యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ టైమ్స్ గుడ్
0: ఈ కాలం సమీపిస్తూ వచ్చింది.
1: ది ఎండ్ ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్.
0: అది తర్తలో నే నీ యొక్క ప్రాణం కోల్పోతుంది.
1: వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు డై.
0: అందువల్ల ఈ విపరీతమైన బుద్ధులు నీకు పుడుతూ వస్తున్నాయి.
1: దట్స్ వై యు ఆర్ థింకింగ్ ఇన్ దిస్ వే.
0: స్త్రీని కంటిదారులు కార్చనివ్వకూడదు.
1: నో వన్ షుడ్ అలౌ ఎ ఉమెన్ టు షెడ్ టియర్స్.
0: కంటిదారులు కారిస్తే అన్ని వెయ్యింతల కంటిదారులు నీవు కార్చవలసి వస్తుంది.
1: ఇఫ్ యు మేక్ హర్ క్షత్రియ షీ హావ్ టు క్షత్రియ 1000 టైమ్స్ మోర్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక స్త్రీకి బాధ పెట్టకూడదు.
1: సో నెవర్ మేక్ ఎ ఉమెన్ సఫర్.
0: స్త్రీని ఏమాత్రం కూడా విచారించడానికి అవకాశం అందించకూడదు.
1: యు షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు హర్ టు వరీ
0: అని అనేక బోధనలు చేసింది మండోదరి.
1: మండోదరి టాట్ ఇన్ ఎవ్రీ వే.
0: ఒక దినము
1: వన్ డే
0: స్వయంగా మండోదరి సీత దగ్గరికి వెళ్ళింది.
1: మండోదరి వెంట్ టు సీత హర్ సెల్ఫ్.
0: తల్లి భూజాత నీకు ఒక నమస్కారము.
1: షీ జస్ట్ ప్రోస్ట్రేటెడ్ సాల్యూటెడ్ హర్.
0: నీవు మహా పతివ్రతవు.
1: యు ఆర్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: చాలా పవిత్రమైన జీవివి.
1: యు హావ్ గాట్ వర్చ్యూస్ లైఫ్.
0: నా పతి చాలా దుర్మార్గుడు.
1: మై హస్బెండ్ ఇస్ వికెడ్.
0: అది దుర్మార్గం యొక్క తత్వము ఈ విధంగా పాడైపోతూ వచ్చింది.
1: హిస్ వికెడ్నెస్ ఇస్ ద కాజ్ ఫర్ ద ప్రెసెంట్ ప్లైట్.
0: మంచి భావముల చేత సుఖం నొందు మానవుడు.
1: మ్యాన్ విల్ బి హ్యాపీ బై ఎంటర్టైనింగ్ గుడ్ థాట్స్.
0: దుష్ట భావముల చేత అతను దుష్టుడగును.
1: బై వికెడ్ థాట్స్ వన్ టర్న్స్ వికెడ్.
0: కనుక నీ దుష్టభావములే అతని దుష్టత్వాన్ని పెంచుతూ వచ్చింది.
1: హిస్ క్రూయల్టీ ఈస్ బికాస్ ఆఫ్ వికెడ్నెస్.
0: కనుక అతన్ని క్షమించి
1: యు పార్డన్ హిమ్.
0: నన్ను కరుణించి
1: అండ్ యు హావ్ మర్సీ ఆన్ మీ.
0: నా సుమంగళత్వాన్ని కాపాడమని కోరింది.
1: ప్లీజ్ సీ దట్ ఐ కంటిన్యూ టు లివ్ యాజ్ హౌస్ వైఫ్.
0: కానీ మండోదరి ఈ విధంగా సీతను కోరటమని ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు.
1: యు డోంట్ ఫైండ్ దిస్ కన్వర్సేషన్ ఇన్ ఎనీ బుక్.
0: కానీ మండోదరి కోరిన కోరిక గాని రాముడు చేసిన కోరికలు గాని దేనిని ఆమె చెవిలోకి చేర్చుకోవటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ సీత డిడ్ నాట్ లిసన్ టు ఎనీ ఆఫ్ ది రిక్వెస్ట్ ప్రేయర్స్ ఆఫ్ మండోదరి.
0: కనుక సీత యొక్క చింత రామ చింత తప్ప అన్య చింతలు లేవు.
1: ద రీజన్ ఇస్ సీత హ్యాస్ బీన్ కాన్స్టెంట్లీ స్పెండింగ్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ రామ అలోన్.
0: ఈ విధంగా ఉన్న సమయం లోపల
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్
0: ప్రాపంచికమైనటువంటి పరిస్థితులు తారుమారవుతూ వచ్చినాయి.
1: సిచ్యువేషన్స్ హావ్ బీన్ చేంజింగ్ వెరీ ఫాస్ట్.
0: ఈనాడు ఉండినట్టుగానే ఆనాడు కూడాను అన్ని రకములైనటువంటి యొక్క భావములు తారుమారవుతూ వచ్చాయి.
1: వి ఫైండ్ ద చేంజింగ్ ఆఫ్ ది ఐడియాలజీ ఐడియాస్ ఇన్ దోస్ డేస్ టు.
0: సుఖమన్నదే కనిపించలేదు.
1: దేర్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎక్కడ చూసినా విచారము.
1: ఎవ్రీవేర్ యాంగ్జైటీ.
0: ఎక్కడ చూసినా దుఃఖము.
1: ఎవ్రీవేర్ మిసరీ.
0: ఎక్కడ చూసినా కానీ ఏడుపులే.
1: People started crying.
0: Lanka anta kudanu edupulto nindi undi.
1: Lanka was full of cries.
0: Kani ravanuni oka bhayam kosamani evaru eduruga pradarshinchaledu kani lolopala andaru kudanu baya baadha padetunte vare.
1: People didn't cry in front of Ravana because of fear, but within they were very sad.
0: Sita daggara
1: close to Sita
0: Vibhishanu yokka bharya untundade ekkada.
1: There is present the wife of Vibhishana.
0: Ame Sarama.
1: Her name is Sarama.
0: ఆ సరమ్మ సీతకు ఎంతో మంచి బోధనలు చేస్తూ వచ్చింది.
1: సరమ వాస్ టాకింగ్ టు సీత ఇన్ ఎ వెరీ గుడ్ వే.
0: అమ్మా తల్లి
1: మదర్
0: నీ పుణ్యమైనటువంటి సేవలు చేసుకునే భాగ్యం మాకు లభ్యమైంది.
1: ఐఎమ్ లక్కీ టు హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ.
0: మీ యొక్క పవిత్రమైనటువంటి గుణములే లంకను శాంతిపరుస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ లంక ఇస్ సో పీస్ఫుల్ బికాస్ ఆఫ్ యువర్ నోబిలిటీ.
0: కనుక రావణుడు సామాన్యుడు కాదు.
1: Ravana is not ordinary.
0: ఇంతటి దుర్మార్గుని చేతిలో నీవు పట్టము మా దురదృష్టము.
1: It is unfortunate that you are caught by this wicked man.
0: అని అనేక రకములుగా ఆమెను ఓదార్స్తూ వచ్చింది.
1: She was consoling her in every way.
0: ఒక దినము లేచేటప్పటికి
1: one day when she got up
0: ఈ యొక్క శరమకు ఒక విచిత్రమైన కల వచ్చింది.
1: Sarama had a dream that night.
0: ఆ శరమ యొక్క కుమార్తె కూడాను శాకిని.
1: The daughter of Sarama is Shakini.
0: ఆ శాకిని కూడాను ఒక స్వప్నం వచ్చింది.
1: Shakini also had a dream.
0: లంక అంతా కూడాను ఎండిపోయినట్టుగా.
1: Lanka was dry.
0: వృక్షములన్నీ కూలిపోయినట్టుగా.
1: That all trees fell down.
0: ఈ భవనం అనేటువంటిది రాజభవనం అంతా కూడాను నేలమట్టమైనట్టుగా.
1: The palaces were burned down to ashes.
0: త్రాగడానికి కూడాను నీరు లేకుండా రావణుడు అవస్థపడుతున్నట్టుగా.
1: As if the Ravana was suffering for want of water to drink.
0: Swapnamlo chuchindi.
1: That's how she dreamt.
0: Idi kevalamu taanu chesukunnatundi paapa phalame.
1: This all the result of his own
0: action. And tanlo taanu Ravanu nindinchukuntu.
1: She went on blaming Ravana within.
0: Sarama chaala baadhapadutu vachindi.
1: Sarama was feeling very sad.
0: Ee baadhapadutunna samayam lopala.
1: At this time.
0: రావణుడు వచ్చాడు.
1: రావణ కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
0: నిత్యము వచ్చేటువంటి వాడే వీడు.
1: ఎవ్రీ డే హీ విజిట్స్.
0: ఇంకేమి పని లేదు.
1: హీ హాస్ నో అదర్ జాబ్ టు డూ.
0: వచ్చేది కాలం నిర్ణయం చేసేది వెళ్లిపోయేది.
1: హీ ఫిక్సెస్ ద టైమ్ అండ్
0: రెండు దినములు ఇంకా మూడు దినములు ఇంకా అని ఈ రకంగా కాలాన్ని నేను నిర్ణయం చేసిపోతుండేవాడు.
1: ఎవ్రీ డే దేర్ ఇస్ కౌంట్ డౌన్ 8 డేస్ 4 డేస్ 3 డేస్ లైక్ దాట్.
0: ఈ విధంగా చెప్పిపోతూ ఉంటే
1: దేనిని
0: ఈ సీత తీసుకోవటం లేదు.
1: సీత వాజ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: ఒకనాడు సరమ దగ్గరకు వచ్చి
1: షీ కేమ్
0: తల్లి సీత పాదములు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ ఫీట్ ఆఫ్ సీత.
0: తల్లి ఇది నా అదృష్టము.
1: మదర్ దిస్ మై
0: నా కుమార్తె యొక్క అదృష్టము.
1: దిస్ ఇస్ ది ఫార్చ్యూన్ ఆఫ్ మై డాటర్.
0: తల్లి బిడ్డలకి ఇద్దరికి మాత్రమే ఈ పాద సేవ చిక్కింది.
1: అండ్ డాటర్
0: నా పతి గుణవంతుడు.
1: హస్బెండ్ ఇస్ వర్చు
0: రామ భక్తుడు.
1: అండ్ ఇస్ డివోటీ ఆఫ్ రామ.
0: అతను రాముడి దగ్గర చేరినాడు సముద్ర తీరంలో.
1: అండ్ హీస్ ఇన్ కంపెనీ ఆఫ్ రామ ఆన్ ది అదర్ షోర్.
0: ఇది మా ఒక్క కుటుంబానికి తప్ప ఎవరికి ఇది ప్రాప్తించలేదు.
1: అండ్ ఇస్ ఓన్లీ వన్ డిజర్వ్డ్ దిస్ ఫార్చ్యూన్.
0: ఈ విధంగా పలికిన తర్వాత
1: ఆఫ్టర్ టాకింగ్ లైక్ దాట్
0: కొంత శాంతి కలిగింది ఈ సీతకు.
1: సీత had peace at that moment on listening to these things.
0: ee lopalane
1: in the meantime
0: hanumanthudu praveshinchadu.
1: Hanuman stepped in.
0: ekkadi chuchina gaani tirugutu unnadu sitana kosam.
1: He went on searching for sita.
0: tanantanu nindinchukuntu unnadu.
1: He was blaming himself for not able to
0: nenu chudalanukunte sthiralone poi chudali kaani magavarlo chuttaniki veelu gaadu kada.
1: I have to search for sita among women only.
0: కనుక ఈ హనుమంతుడు మొట్టమొదట అంతఃపురంలో ప్రవేశించాడు.
1: హనుమాన్ ఫస్ట్ గాట్ ఇన్ టు ద ప్యాలెస్.
0: ఈ యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క స్త్రీల యొక్క పవిత్రము కానిటువంటి హృదయాన్ని చూచాడు.
1: అండ్ హి హస్ సీన్ ఆల్ ది వికెడ్ నేచర్
0: వికారమైన చర్యలతో ఉన్నారు.
1: దే వర్ దేర్ ఇన్ ఎ మిస్టీరియస్ వే.
0: తనను తాను నిందించుకున్నాడు.
1: హి బ్లేమ్డ్ హింసెల్ఫ్.
0: చీ ఎంతటి పాపం చేశాను నేను.
1: What a sin I committed.
0: ఈ దృశ్యంలో నేను చూడవలసింది.
1: Is this I am supposed to see?
0: రామచంద్రుని యొక్క ఆనంద స్వరూపాన్ని చూడాలి కానీ ఈ పాడు దృశ్యంలో నాకెందుకు?
1: I should see only Rama's beauty, not this ugly scene.
0: కానీ సీతా లక్ష్మణుని ఉంచుకొనియే నేను ఈ దృశ్యం చూచాను. కానీ ఈ దృశ్యం పైన నాకేమాత్రం భ్రాంతి లేదు.
1: With full concentration, Sita and Rama only, she
0: observed. అంతఃపురం ఎక్కాడు.
1: And then he climbed up.
0: కిందికి దిగాడు.
1: And he got down.
0: దిగితే తలకే అక్కడ పెద్ద అంతఃపురం యొక్క భవనము.
1: దేర్ హీ సా ఎ బిగ్ ప్యాలెస్.
0: ఆ విశాలమైనటువంటి హాల్ లోపల రావణాసుడు కొరువు తీరి ఉన్నాడు.
1: దేర్ హీ గో ఫైండ్ రావణ ప్రిసైడింగ్ ద కోర్ట్.
0: ప్రశ్న వేశాడు రాముడు.
1: యెస్ పుట్ ఎ క్వశ్చన్.
0: కోతి జాతివి నీవు.
1: యు బిలాంగ్ టు మంకీ.
0: వనమెల్ల చరితీతివి.
1: యు స్పాయిల్డ్ ది.
0: నిన్నెవడు పంపించరా?
1: హూ సెంట్ యు?
0: హనుమంతుడు సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: నీ చెల్లి ముక్కు చెవులు అటుకోసి పంపినయ రాచధరుని అన్నం పెరా.
1: ద వన్ హూ హాస్ కట్ ఆఫ్ ది ఇయర్స్ అండ్ నోస్ ఆఫ్ యువర్ సిస్టర్ హాస్ సెంట్ మీ హియర్.
0: మరే ఏ రాజును నన్ను ఏమిరా అనలేదు. నోరు ముయించేనురా.
1: నో వన్ అడ్రెస్ మీ లైక్ దాట్. షట్ యువర్ మౌత్ హీ సెడ్.
0: యక్షుడవు నీవు బ్రహ్మత్పాదులకు నేను రామస్వామి పంటురా. ఎవరన్నా నిన్ను ఏమిరా అనలేదేమో కానీ నేనంటున్నాను.
1: I'll address you in singular number. Nobody might have addressed you like that because I'm the messenger of Rama.
0: ఈ విధంగా రావణుతో వాదించి
1: he was arguing like that.
0: తిరిగి బయలుదేరాడు.
1: He was returning.
0: ఈ కోపం చేత
1: because of anger
0: రావణు చాలా మండిపోతున్నాడు.
1: Ravana was furious.
0: సీత వార్త ఇంకా తెలిసిపోయింది.
1: The message of Sita was conveyed.
0: ఇంకా రావణు వస్తాడో ఏమో.
1: Rama might come.
0: యుద్ధం జరుగుతుందో ఏమో.
1: వాణ్ణి
0: గిల్టీ కాన్షియస్ తనలో తాను భ్రమించిపోతున్నాడు.
1: Because of guilty conscious he was highly doubtful, very much worried.
0: చూచాడు పైన మేడ ఎక్కి.
1: He just climbed up the staircase and saw.
0: ఒక్కదగ్గర అశోకవనం చాలా వృక్షములతో కూడినటువంటిదిగా కనిపించింది.
1: అశోకవన వాజ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ట్రీ.
0: అక్కడికి జంప్ చేశాడు.
1: He jumped over there.
0: చేసేటప్పటికి ఒక చెట్టు క్రింద
1: అండర్ ఎ ట్రీ
0: చాలా తల వంచుకొని
1: విత్ హెడ్ బెంట్
0: మాసిన చీరతో
1: విత్ అ డర్టీ
0: సారీ సీతం వారు బాధపడుతూ ఉండాలి.
1: సీత వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: చెట్టుపై నిల్చొని
1: ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ
0: ఈ దశరథామని యొక్క చరిత్రనంతా పాట పాడుతూ వచ్చాడు హనుమంతుడు.
1: హనుమాన్ స్టార్టెడ్ సింగింగ్ ద స్టోరీ ఆఫ్ రామ.
0: తల ఎత్తి చూచింది.
1: షీ లిఫ్టెడ్ హర్ హెడ్ అండ్ సాంగ్.
0: ఎవరి మారుతి?
1: హూ ఇస్ దిస్ మారుతి?
0: ఈమె ముందు పోయే సమయంలో మారుతిని ఎప్పుడూ చూడలేదు.
1: హీ నెవర్ సా మారుతి బిఫోర్.
0: ఈమె అంకకు పోయిన తర్వాత
1: వెన్ షీ రీచ్ లంక
0: ఈ సీతాన్వేషణ జరిగే సమయం లోపల రామలక్ష్మణుడు సుగ్రీవుని చూచారు. సుగ్రీవుని దగ్గర ఉన్నటువంటి యొక్క హనుమంతుణ్ణి కూడా చూచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ రామలక్ష్మణ మెట్ సుగ్రీవ దేర్ దే హ్యాపెన్ టు మీట్ హనుమాన్.
0: కనుక ఇతను క్రొత్తవాడు.
1: హీస్ క్వైట్ న్యూ టు హర్.
0: తల్లి,
1: మదర్,
0: నేను రామస్వామి బంటును అన్నాడు.
1: ఐఎమ్ ది మెసెంజర్ సర్వెంట్ ఆఫ్ రామ.
0: తల్లి, మీ పాదసేవకుణ్ణి అన్నాడు.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్, హీ సెడ్.
0: కానీ ఎన్ని మాటలకు ఆమె ఏమాత్రం ఊకొట్టలేదు.
1: షీ డిడ్ నాట్ నాట్ హర్ హెడ్.
0: ఈ రాక్షసులు ఎన్నియో రూపంలో ధరిస్తున్నారు,
1: ఇట్ మే బి ది నాక్ ఆఫ్ ది డెవిల్.
0: ఎన్నియో మాయలు చేస్తున్నారు.
1: దే కుడ్ హావ్ డిఫరెంట్ నాక్స్.
0: వీడు కూడా నన్ను ఈ విధమైన మాయలో ముంచుతున్నాడు ఏమో అని బాధపడింది.
1: షీ వాస్ ఫెల్ట్ సో సాడ్ థింకింగ్ దట్స్ ఆల్సో డిజైన్ ఆఫ్ ద డెమన్స్.
0: దుమికాడు ఆ చెట్టు కింద నుంచి.
1: హీ జస్ట్ జంప్డ్ ఫ్రమ్ ద ట్రీ.
0: నామస్మరణ చేసుకుంటూ,
1: డూయింగ్ నామస్మరణ,
0: తల్లి అని తన తొడలో పెట్టుకున్నటువంటి ఒక ఉంగరం చూపించాడు.
1: షోన్ ద రింగ్ టు హర్.
0: రాములు తన ఉంగరమును సాక్షి నిమిత్తమై పంపించాడు సీతకు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ద రింగ్ ఆఫ్ రామ సెంట్ టు సీత యాజ్ ఎ ప్రూఫ్.
0: దానిని కన్నులకు అద్దుకుంది సీతమ్మ వారు.
1: హనుమాన్,
0: నీవెంత అదృష్టవంతుడు పోయి.
1: హనుమాన్, హౌ లక్కీ యు ఆర్.
0: ఈ రామచంద్రుడు నీకు ఇచ్చాడా?
1: రామ హాస్ గివెన్ యు దిస్.
0: ఇది జనక మహారాజు కళ్యాణ సమయంలో పెట్టినటువంటి ఉంగరము.
1: దిస్ ఇస్ ది వెడ్డింగ్ గిఫ్ట్ బై జనక కింగ్.
0: అది తనకు గుర్తు వచ్చింది.
1: షీ కుడ్ రికలెక్ట్ దాట్.
0: అని రాముడు ఎక్కడున్నాడు ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: దెన్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ షీ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ వేర్ రామ ఇస్.
0: వస్తున్నాడు, వస్తున్నాడు, నిన్ను కొనిపోతాడు, నువ్వేమి బాధపడనక్కర్లేదు.
1: హీ సెడ్ హీస్ కమింగ్, కమింగ్ వెరీ సూన్.
0: నీకంత ఆతృతగా ఉంటే నా వీపు పైన కూర్చో, నేను ఒక నిమిషంలో తీసుకుని పోతానన్నాడు.
1: యూ ఆర్ వెరీ మచ్ యాంగ్షియస్, కమ్ ఆన్ సిట్ ఆన్ మై షోల్డర్స్, ఐ విల్ టేక్ యూ ఓవర్ దేర్.
0: హనుమాన్,
1: హనుమాన్,
0: నేను నీ యొక్క భుజం పైన కూర్చొని,
1: ఇఫ్ ఐ సిట్ ఆన్ యువర్ షోల్డర్,
0: నేను రాముని దగ్గర పోయి చేరినానంటే,
1: ఇఫ్ ఐ రీచ్ రామ,
0: రావణుడు ఏ పని చేశాడో నీవు కూడా నువ్వు ఆ పని చేసిన వాడవుతావు.
1: ఇట్ అమౌంట్స్ ద సేమ్ యాక్ట్ డన్ బై రావణ హింసెల్ఫ్.
0: కనుక నేను ఇట్టి చెడ్డ పేరుకు నేను లోపడను.
1: సో ఐ డోంట్ గెట్ ఎ గుడ్.
0: రామునే రావాలి.
1: రామ హింసెల్ఫ్,
0: రావణ్ణి సంహరించాలి.
1: హి హస్ టు కిల్ రావణ.
0: నన్ను చేపట్టి తీసుకుని పోవాలి.
1: దెన్ హి హస్ టు.
0: అంతవరకు నేను భరించుకుని ఉంటాను.
1: టిల్ దెన్ ఐ విల్ బేర్ ఆల్ ది
0: సఫర్. ఈ వార్త రాముని చెవిలో వేయమని చెప్పింది.
1: కన్వే దిస్ మెసేజ్ టు రామ.
0: చాలా బాధపడుతూ ఈ మాట చెప్పి తిరిగి పంపింది.
1: అండ్ he wanted Hanuman to return with this message.
0: ఈ హనుమంతుడు ఈ బాధను చూచి భరించుకోలేక తిరిగి రావణాసురుని దగ్గరికి వచ్చాడు.
1: Hanuman could not bear this suffering, he returned back to Ravana.
0: వచ్చి ఇంకా భరించుకోలేకపోయాడు.
1: Well, it was suffering was unbearable.
0: అతన్ని అనేక రకములుగా దూషిస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ అక్యూజింగ్ హిమ్.
0: మహాపాపి అని కూడా నిందించాడు.
1: హీ సెడ్ యు ఆర్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్స్. నిన్ను
0: రాజులోని పెట్టుకోవటం ఈ ప్రజల యొక్క దోషమే.
1: ఇట్ ఈస్ ది మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ద పీపుల్ టు హ్యావ్ యు యాజ్ ద కింగ్.
0: ఇలాంటి దుర్మార్గుడు రాజు అయిపోతే ప్రజలు కూడా ఇంక ఇదే ఇలాంటి దుర్మార్గులే అవుతారు.
1: ఇఫ్ సచ్ ఎ బ్యాడ్ ఫెలో ఇస్ టు బి ది కింగ్, పీపుల్ ఆల్సో టర్న్ బ్యాడ్
0: అని చెప్పి,
1: సో సే,
0: తన్ను అనేక రకంగా దూషించాడు.
1: అండ్ హి అక్యూజ్డ్ హిమ్.
0: ఇంకా కాలహరణం చేయకూడదు.
1: హీ డిడ్ వాంట్ టు డిలే.
0: రాములకి ఈ సువార్తపై అందించాలి అని వెళ్ళాడు.
1: దిస్ గుడ్ న్యూస్ హ్యాస్ టు బి కన్వేడ్ టు రామ అండ్ హి రిటర్న్.
0: రాముడు, లక్ష్మణుడు, వానరులు ఈ యొక్క సముద్ర తీరంలో కూర్చున్నారు.
1: రామ, లక్ష్మణ, అదర్ వానరాస్ వర్ వెయిటింగ్ దేర్ అలాంగ్ ద షోర్.
0: అక్కడికి వెళ్లి దుమికాడు.
1: అండ్ దెన్ హనుమాన్ వెంట్ దేర్.
0: అందరూ జయం జయం జయం జయం అని చాలా ఆనందంగా అరిచారు.
1: ఆల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇన్ ఆంటిసిపేషన్ ఆఫ్ ద విక్టరీ.
0: హనుమాన్,
1: హనుమాన్,
0: నీ యొక్క పవిత్రమైనటువంటి సేవ చేతనే రాముని యొక్క మనసును ఆనందపరుస్తూ వచ్చావు.
1: హనుమాన్, బికాస్ ఆఫ్ యువర్ స్పిరిట్ ఆఫ్ సీక్రెట్ సర్వీస్ యూ కుడ్ మేక్ రామ ఫీల్ హ్యాపీ.
0: మంచి వార్తను తెచ్చావు.
1: యూ బ్రాట్ గుడ్ న్యూస్.
0: శుభవార్తను నీవు అందుకొని వచ్చావు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు బ్రాట్ గుడ్ మెసేజ్.
0: రాములకంతా శుభమే కలుగుగాక.
1: అండ్ లెట్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్
0: అని వానరులందరూ కూడా ఆనందాన్ని నోడారు.
1: ఆల్ వానర్ సెడ్ గ్లోరీ బి టు ది లార్డ్.
0: వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే ప్రొసీడింగ్
0: తన అనసూయ అగస్త్యని భార్య అనసూయ దగ్గరికి పోయినప్పుడు అగస్త్య భార్య అనసూయ కొన్ని చీరలను కొన్ని నగలు పెట్టింది ఆ సీతకు.
1: అనసూయ ప్రెజెంటెడ్ ఫ్యూ జ్యూవెల్స్ ఇన్ సారీస్ టు సీత.
0: కానీ దానిని ఒకదాన్ని ఎక్కడో దాచిపెట్టుకుని
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ కెప్ట్ వన్.
0: ఆ మణిని హనుమంతునికి ఇచ్చి పంపించింది.
1: అండ్ షీ సెండ్ దిస్ జెమ్ టు హనుమాన్.
0: ఆ మణి యొక్క సంగతి రామునికి తెలుసును.
1: రామ ఇస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దిస్ జెమ్.
0: దానిని చూసేటప్పటికి
1: ద మూమెంట్ హీ వాజ్
0: రామునికి చాలా ఆనందము వేసింది, దుఃఖము వచ్చింది.
1: రామ వాజ్ సో హ్యాపీ బట్ హీ హస్ మిక్స్డ్ ఫీలింగ్.
0: కానీ క్షేమంగా ఉన్నదనేటువంటి వార్తను విన్నాడు.
1: బట్ ఎనీహౌ హీ వాజ్ హ్యాపీ దట్ సీత వాజ్ సేఫ్ ఎనఫ్.
0: అప్పుడు
1: దెన్
0: అన్ని జరిగినవన్నీ చెప్తూ వస్తున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ వెంట్ ఆన్ టెలింగ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్స్.

0: Sri Rama, listen to this news. Please listen to my message. And this is the gem of Sita, which I am passing on to you.
1: Chalegi villula lopula nunna Chilukariti vanakutu nilutunna Paluracha samagulalanu balimito kadgamulu jalaputu Talalo dunche manchu vaichaga Talladilledi Sita juchiti Sri Rama namanavi vinuma.
0: Sita was shivering like a parrot in a cage, particularly when Ravana approaches every day and threatens to behead her. She was totally afraid of the situation.
1: Munduga Indrajittunu Mukhyamaina Prahastuni Santa Sambuna Vidu Vidulu Duntisaralu Vadamedalu Rantu Jesari Dhanjavarlanu Kantakeli Gruhambudarasiti Sri Rama Namanavi Vinuma. ఈ విధంగా చూచి వచ్చిన అన్ని కూడాను రాముతో చెప్తున్నాడు.
0: దట్ వాస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ యాస్ నారేటెడ్ బై హనుమాన్ టు రామ.
1: ఈ మాటలు వినేటప్పటికీ
0: హావింగ్ హర్డ్ ఆల్ దిస్
1: లక్ష్మణుడు అంబు తీశాడు.
0: లక్ష్మణ పిక్ అప్ ది యారో
1: అన్న లేవు
0: Brother, get up.
1: Chalam kudunu ikkada vishranti
0: tisukondi. We should not wait for a moment.
1: Tachchame velli.
0: Well, let's go immediately.
1: Aa Sita mata chala baadha padutu untundadi.
0: Mother Sita is really sad. We have to bring her now.
1: రాముని చెప్పాడు.
0: రామా సెడ్
1: శాంతి శాంతి శాంతి.
0: హి సెడ్ బి పీస్ఫుల్ బి పీస్ఫుల్.
1: దేనికి నీ మనం అవసరపడరాదు.
0: వి షుడ్ నాట్ బి ఇన్ హేస్ట్.
1: తమరు సేయంగవలయు కార్యమును గుర్చి మంచి చెట్టెలు చక్కగా పొందుపరిచి చేయుటొప్పును కాకట్టి చింతలేక వేగిరించిన చూనది విషమయగును అన్నాడు.
0: సో వన్ హ్యాస్ టు యాక్ట్ ఇన్ ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రో అండ్ కాన్స్ ఆఫ్ ఎనీ ది టాస్క్. వన్ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ హేస్ట్.
1: సుగ్రీవుడు తన సిపాయిలందరి కూడాను సందేశం పంపాడు.
0: సుగ్రీవ్ సెండ్ మెసేజ్ టు ఆల్ సోల్జర్స్.
1: అందరి కూడా ఇంకా లంకలో ప్రవేశించాల్సిందే.
0: ఆల్ షుడ్ గెట్ ఇన్ టు లంక.
1: రావణ్ణి హతమార్చేంత వరకు కూడాను వెనుకు రాకూడదు.
0: వి షుడ్ నాట్ రిటర్న్ అంటిల్ వి కిల్ రావణ.
1: హనుమంత అక్కడ సుగ్రీవుడు హనుమంతుడు జామవంతుడు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వారందరూ కూడా బలపడిపోయారు.
0: దేర్ ఆల్ ఎల్డర్స్ వర్ దేర్ సుగ్రీవ జాంబవాన్. దే వర్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: అక్కడ చేరేటప్పటికీ
0: వెన్ వర్ దేర్
1: లంకంతా వణిగిపోయింది.
0: ఎంటైర్ లంక
1: ఎక్కారు.
0: దే గాట్ అప్ ది
1: మతంగి పర్వతం పై నిల్చుకున్నారు.
0: దే వర్ ఆన్ ది మౌంటైన్ టాప్.
1: ఎక్కడ చూసినా గానీ కోతులే కోతులే కోతులే.
0: ఎవ్రీవేర్ వానరాస్ మంకీస్.
1: ఈ కోతుల్ని ఏనాడుకుంటూ లంకవాసులు చూడలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే నెవర్ స్టెప్డ్ ఇన్ టు లంక.
1: ఎంత విచిత్రంగా ఉన్నాయి ఈ రూపాలు.
0: పెక్యూలియర్ ద
1: అని ఆనాడు లంకను పరిస్థితిని చూచి ముందుగానే అగ్ని పెట్టి వచ్చాడు హనుమంతుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హనుమాన్ హ్యాడ్ బర్న్ డౌన్ ది ఎంటైర్ ది ఫారెస్ట్ ఓవర్ దేర్. వాళ్ళు
1: వారంతా కూడా తర్కించుకుంటూ ఉన్నారు.
0: అండ్ దే వర్ ఆర్గ్యూయింగ్ అమంగ్ దెంసెల్వ్స్.
1: ఎర్దమ్మాయి కోతి దీన్నెవ్వరు బంపిరే నాతి మా వాడ గోడాడ చేసనే.
0: హూ హాజ్ సెంట్ దిస్ మంకీ అండ్ దిస్ మంకీ హాజ్ స్పాయిల్డ్ ద హోల్ atmosphere, environment here.
1: Intintiki ni pantinchina valganti evarintiki bodume.
0: In fact, this monkey has set every house ablaze.
1: Vintini ramulu bantunu janaki kanti ki challanayane.
0: And in fact, I have seen Sita. I am so happy.
1: Ituvanti panula ఇంటికి మింటికి నంటిన గది తెలియాడుతమ్మాయి కోతి దీన్నెవ్వరు పంపిరి నాతి మా వాడ గోడాడ చేసిన. పరకాంతను చెరబెట్టిన రావణులకు పాపంబు పాపమాయని ఈ మనుషులకు ఇంతటి బలమిచ్చిన దాత ఇంకేమందును. ఈ విధంగా ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All the people in the place, they were extremely happy.
1: తిరిగి ఆ కోతి వచ్చింది.
0: And the monkey,
1: ఎర్దమ్మా ఈ కోతి,
0: where from has it come?
1: ఎవరు పంపిన నాతి?
0: Who sent it?
1: ఈ విధంగా పలుకుతుంటుండగానే లంక అంతా వణికిపోయింది.
0: The entire Lanka was shaking.
1: మంత్రులు సామంత్రులు అందరూ కూడా తమ తమ స్థానంలో తమ తమ దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: And in fact, everyone was taking care of one's own belonging.
1: ఈ రకంగా ఉన్న సమయ లోపలే,
0: when things were happening like that,
1: ఇక్కడ మరొక సమయం జరిగింది.
0: Another thing had happened.
1: ఈ లంకను దాటేటువంటి వారెవరు?
0: Who can cross?
1: హనుమంతుడు దాటాడు.
0: హనుమాన్ did it.
1: కానీ తిరిగి అందరూ ఏ విధంగా దాటగలరు?
0: How is it possible for others to follow him?
1: చెప్పేటప్పటికి రాములు ఒక అమ్మును వేశాడు సముద్రంపై.
0: రామ షాట్ అండ్ యారో.
1: సముద్రము రాముని యొక్క దీంట్లో ఆజ్ఞలో మునిగేటువంటిది కనుకనే దారి ఇడిచింది.
0: అండ్ ది సీ గేవ్ ద వే.
1: అందరూ బయలుదేరిపోయారు.
0: ఆల్ స్టార్టెడ్ మూవింగ్ అక్రాస్.
1: పవిత్రమైన పర్వతాన్ని ఎక్కారు.
0: దే గాట్ అప్ టు ద మౌంటైన్ టాప్.
1: ఆ పర్వతం పై నుంచి కేకలు వేస్తున్నారు.
0: దే స్టార్టెడ్ షౌటింగ్ దేర్.
1: ఈ శబ్దాన్ని భరించుకోలేకపోయాడు రావణుడు.
0: రావణ కుడ్ నాట్ బేర్ ద సౌండ్.
1: ఇంకా జరుగుతూ ఉండాలి ఏదో గొప్ప యుద్ధము.
0: A war is to take place.
1: ఈ యుద్ధంలో రావణుడు హతమారక తప్పదు.
0: రావణ ఇస్ బౌండ్ టు డై
1: అని ఎవరిలో వారు పలుకాడుతుంటున్నారు.
0: ఈచ్ వన్ వాజ్ థింకింగ్ లైక్ దాట్.
1: లంకిని కూడా చాలా భయపడిపోయింది.
0: లంకిని వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ద సిచ్యువేషన్.
1: ఈ దుర్మార్గునికి ఎందుకు పిచ్చి బుద్ధులు పుట్టాయి?
0: వై దాట్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ ఎ వికెడ్ వే. వై
1: తన కోసమే కాకుండా లంక వాసులందరినీ భస్మం గావిస్తున్నాడే.
0: నాట్ ఓన్లీ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ ఆల్
1: అని అందరూ కూడా లోపల రావణ్ను తిట్టుకునేటువంటి వారే.
0: ఆల్ వర్ బ్లేమింగ్ రావణ.
1: రావణ్ పైన ఎవరు కూడా ఇష్టమైనటువంటి భావాలు కలిగినటువంటి వారు కాదు.
0: నో వన్ హ్యాడ్ ఎనీ గుడ్ ఐడియా గుడ్ ఫీలింగ్ ఆన్ రావణ్.
1: ఈ విధంగా జరిగిన తర్వాత
0: యాజ్ థింగ్స్ పాస్ బై
1: కడాతరికి యుద్ధం జరిగింది.
0: ద వార్ టుక్ ప్లేస్.
1: ఈ యుద్ధం చాలా ఘోరంగా జరిగింది.
0: అండ్ ఇట్ వాస్ టెరిఫిక్ వార్.
1: ఇంద్రుణ్ణి కూడా జయించినటువంటి వాడు ఇంద్రజిత్తు, రావణి కుమారుడు.
0: ఇంద్రజిత్ ఇస్ ద సన్ ఆఫ్ రావణ. హూ కుడ్ విన్ ఓవర్ ఇంద్ర?
1: మొదటి పెద్ద కుమారుడు,
0: ది ఎల్డెస్ట్.
1: ఆ ఇంద్రజిత్తు రెండవ దినం వచ్చాడు యుద్ధంలో.
0: ఇంద్రజిత్ కేమ్ ఆన్ ది సెకండ్ డే.
1: అతను వచ్చేటప్పటికీ చాలా గొప్ప టిక్ టాక్ గా వచ్చేసాడు, అనగా చాలా గంభీరంగా వచ్చాడు.
0: హీ కేమ్ విత్ ఆల్ ది పారాఫెర్నేలియా.
1: వీరందరూ చూచి ఇతనే రావణుడేమో అనుకున్నారు పాపం.
0: పీపుల్ థాట్ హీ హింసెల్ఫ్ ఇస్ రావణ.
1: కానీ రావణుడు కాదు, రావణుడి కుమారుడు.
0: హీ ద సన్ ఆఫ్ రావణ.
1: మూడవ దినము అందరినీ ఒకరినొకరు తరిమేశాడు. ప్రాణాలు తీశారు. ఐదవ దినము
0: ఫిఫ్త్ డే
1: ఒక మహా రావణుడు వలే ఉంటున్నాడు.
0: వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రావణ.
1: అంతటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు ఆ సైన్యంలో మరొకడు కనిపించలేదు.
0: నన్ వుడ్ ఎవర్ ఈక్వల్ హిమ్ ఇన్ పవర్.
1: అప్పుడు
0: దెన్
1: విభీషణుడు చెప్తున్నాడు, రామ ఇతన్ని మీరు చంపాలి.
0: అండ్ విభీషణ వాజ్ టెల్లింగ్ రామ
1: ఇతన్ని చంపితే రావణ్ణి చంపినట్టే.
0: దెన్ ఇట్ అమౌంట్స్ టు
1: రావణ సైన్యం లోపల ఇతను మహా గొప్పవాడు.
0: హీస్ ది చీఫ్టన్ వెరీ మైటీ.
1: అయితే ఇతనికి చేతిలో ఉన్నటువంటి బొటన వేలు కొట్టండి మీరు అన్నారు.
0: బట్ హిట్ ఎట్ ది థంబ్ హీ సెడ్.
1: ఈ బొటన వేలు కొట్టినప్పుడు చెప్పాడు తానే, దక్షిణాంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధాన లావుగా భంగమయ్యే ఎరుకు విలువిచ్చి కలివికి హీరుడయ్యే పార్థునకు మనోరచయుని భాషను తాని ఏ విధంగా అర్జునికి ఏ విధంగా చెప్పాడో అదే విధంగానే ఇక్కడ కూడాను చెప్పాడు రాములకు.
0: Just as had happened with the episode of Arjuna, then the same thing is narrated here. When the thumb is cut off, well, he will lose the battle.
1: కాని రాములు సూటి పెట్టి తన సంకల్పమైతే దేనినైనా కొట్టగలడు.
0: Rama can act as per his will.
1: ఆ బొటన వేలిని కొట్టేటప్పటికే పడిపోయాడు ఆ సైన్యాధిపతి.
0: Thumb is cut off, he just fell on the ground.
1: అతను క్రింద పడిపోయేటప్పటికీ
0: at that moment
1: విభీషణుడు కంటి దారాలు తుడుచుకున్నాడు.
0: విభీషణ ఇస్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్.
1: చూచాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ సా
1: విభీషణ, ఇంతమంది పోయినప్పటికీ నీవు ఏమాత్రం కంటిదారులు పెట్టలేదే, ఇతను పోతే ఎందుకు నీవు కంటిదారులు పెట్టావు అన్నాడు.
0: అండ్ హి సెడ్ విభీషణ, లక్ష్మణ టోల్డ్ హిమ్ ఆబ్వియస్లీ దట్ యు ఆర్ క్రైయింగ్ నౌ.
1: స్వామి
0: స్వామి,
1: అతను నా ఏకైక పుత్రుడు.
0: హి ఇస్ మై ఓన్లీ సన్.
1: నాకు ఒకే కుమారుడు.
0: ఐ హావ్ ఓన్లీ సన్.
1: ఆ కుమార వాత్సల్యం చేత నాకు కంటిదారులు కారింది, కానీ నిజంగా వాడు పోవటమే మంచిది.
0: బికాస్ ఆఫ్ అఫెక్షన్ అండ్ అటాచ్మెంట్ ఐఎమ్ క్రైయింగ్.
1: వాణి బలమును పురస్కరించుకునియే రావణుడు ఇన్ని విధమైన దుర్మార్గ పనులు చేస్తూ వస్తున్నాడు.
0: రావణ వాజ్ ఇండల్జ్డ్ ఇన్ హిస్ వికెడ్ డీడ్స్ బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఆఫ్ దిస్ బాయ్.
1: ఇలాంటి వారంతా ఎంతమందో ఉంటున్నారు.
0: లాట్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ దిస్ టైమ్.
1: ఆ విభీషణ్ యొక్క కుమారుడు యొక్క చర్యలంతా కూడాను రాముడు చక్కగా బోధించాడు.
0: అండ్ హి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఫుల్ ది పవర్ ఆఫ్ హిస్ సన్ టు రామ.
1: రెండవ దినం నుంచి అందరూ క్రమక్రమేణా చల్లబడుతూ వచ్చారు.
0: ఆల్ స్టార్టెడ్ లూజింగ్ ది బ్యాటిల్ డే బై డే.
1: కడపటి దినము వచ్చాడు కుంభకర్ణుడు.
0: దెన్ కేమ్ కుంభకర్ణ.
1: ఆ కుంభకర్ణుడు ఒక్క ఏటుతోనే కింద పడగొట్టారు.
0: అండ్ దెన్ హి వాస్ షాట్ డెడ్ విత్ వన్ ఆరో.
1: ఎప్పుడు నిద్రపోయేటువంటి వాడికి యుద్ధం ఏం చేస్తారు? ఇంకా
0: ది వన్ హూ స్లీప్స్ కంటిన్యూస్లీ కాంట్ ఫైట్.
1: కడుపు నుండుకు తినటము, కంటి నిండుకు నిద్ర.
0: హీ ఈట్స్ ఇన్ ఫుల్ అండ్ స్లీప్స్ త్రూ అవుట్.
1: కానీ శరీరం మహాభారమైనటువంటిది.
0: బట్ హీ హాస్ గాట్ వెరీ హెవీ బాడీ.
1: పడిపోయాడు.
0: హీ ఫెల్ డౌన్ నేచురల్లీ.
1: కుంభకర్ణుడు పడిపోయేటప్పటికే
0: ఆఫ్టర్ హీ ఫెల్
1: ఒక కవి ఉండేటువంటి వాడు ఆ లంక లోపల.
0: దేర్ వాజ్ ఎ పోయిట్ ఇన్ లంక.
1: కాళిదాస్ దగ్గర కూడా ఈ కవిత్వాన్ని పొందాడు.
0: Kalidas also composed like this.
1: వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు.
0: They are three brothers.
1: రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు అని వీరందరికీ రెండవ వచనం బకారమే వస్తుండాలి.
0: రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు సెకండ్ లెటర్
1: విభీషణ రెండవ వచనం బకారమే.
0: విభీషణ సెకండ్ లెటర్ భ.
1: కుంభకర్ణ రెండవ వచనం బకారమే.
0: కుంభకర్ణ నెక్స్ట్ లెటర్ భ.
1: రావణుడు రెండవ వచనం
0: రావణుడు సెకండ్
1: బకారమే. కాబట్టి ఈ విధమైన యొక్క బకారములు భస్మైపోతాయి. ఇంకా
0: భ స్టాండ్స్ ఫర్ భస్మ యాష్.
1: ఆ చేసేటప్పటికీ
0: దట్స్ దన్.
1: తర్వాత రావణుడు వచ్చాడు.
0: రావణ కేమ్ లేట్.
1: రావణుడు వస్తుంటే తనకే భయము.
0: హిమ్సెల్ఫ్ వాజ్ అఫ్రైడ్ టు కమ్.
1: మొదటి దినం ఒక్కొక్క తలను కొట్టేశాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆఫ్టర్ అనదర్ హెడ్
1: తన పోతుంటే తిరిగి వస్తున్నాయి.
0: బట్ దే స్టార్టెడ్ రీఅపేరింగ్ అగైన్.
1: వస్తున్నాయి, తిరిగి కరుచుకుంటున్నాయి.
0: అండ్ దే రీజనరేటింగ్ అండ్ దెన్ గాట్ స్టక్.
1: ఛార్జింగ్ కాలేదు ఇంకా.
0: దట్ హి డిడ్ డై ఫైనల్లీ.
1: అప్పుడు
0: దెన్
1: విభీషణుడే పక్కన నుండి చెప్తున్నాడు.
0: విభీషణ బై హిస్ సైడ్ హి స్టార్టెడ్ టెల్లింగ్
1: స్వామి
0: స్వామి
1: ఈ దుర్మార్గులకు చావు సంగతి చెప్పడం కూడా పాపము లేదు.
0: Nothing wrong if I tell you the secret of
1: ee durmargu nasinchipovadam chaala uttamam deshaniki.
0: It's very good if you were to die.
1: Naaku rajyam kavalani aasa naaku ledu.
0: I don't want to be king.
1: Kaani ee durmargu deenipatti raavanudu povali.
0: That wicked king should die
1: ani cheppi
0: so saying
1: todapaina choopinchadu.
0: And he is just showing the thigh part.
1: Aa todapaiki kottadu raavudu.
0: And Rama shot towards the thigh.
1: Chanamulo raavanasudu kinda padipoyadu.
0: And Ravana fell on the ground.
1: మండోదరి వచ్చింది.
0: మండోదరి కే.
1: మండోదరి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుండది.
0: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: రావణ
0: రావణ
1: నేను ఎన్ని విధమైనటువంటి బుద్ధులు చెప్పాను నీకు.
0: ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్
1: పతివ్రతల జ్యోతికి నీకు పోవద్దు.
0: ఐ టోల్డ్ యూ నాట్ టు
1: సాధ్యమైన నీవు ముట్టవద్దు.
0: ఐ నెవర్ టోల్డ్ యూ నాట్ టు టచ్
1: నీకు పాపం అంతా కూడా పరిహారం అవుతుంది అది.
0: అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ యూ షుడ్ నాట్ కమిట్.
1: చాలా పాపాన్ని ఒడిగట్టుకుంటున్నావు.
0: అండ్ యూఆర్ కమిటింగ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్
1: కనుక నీవు దీనికి పోకూడదు అని చెప్పి ఎన్నో చెప్పాను.
0: ఐ టోల్డ్ యూ నాట్ టు ప్రొసీడ్.
1: కానీ నా మాటలు వినలేదు.
0: యూ నెవర్ పే హీడ్ టు మై
1: మంచి మాటలు వినరు మనసిచ్చి చెప్పిన.
0: దో ఐ టెల్ యూ హోల్ హార్టెడ్లీ
1: చెడ్డ మాటలు ఇట్టే చెవికి చేతురు.
0: బ్యాడ్ వర్డ్స్ గెట్ ఇంటు యువర్ ఇయర్.
1: ఇట్టి వారు నన్ను ఎరుగంగా నేర్తురా.
0: సచ్ పీపుల్ వుడ్ ఎవర్ నో మీ.
1: ఇట్టి బలములు ఉన్న ఏమి పదము.
0: వాట్ ఫార్ ఈజ్ ఆల్ దిస్ పవర్.
1: ఇటువంటి వాడు నన్ను తెలుసుకోగలరా.
0: సచ్ పీపుల్ కెన్ ఎవర్ నో మీ.
1: ఈ రావణుడు ఏమాత్రం కూడా గుర్తించుకోలేదు.
0: రావణ కుడ్ నాట్ నో.
1: రావణుడు కింద పడ్డాడు.
0: అండ్ రావణ ఫెల్ ఆన్ ది గ్రౌండ్.
1: ఇంకందరూ కూడా చాలా ఆనందించారు.
0: అండ్ పీపుల్ వర్ హ్యాపీ.
1: ఎవరు వారర్లు.
0: ది మంకీస్ వర్ హ్యాపీ.
1: ఈ మంకీలు కూడా చాలా మంది మరణించారు.
0: అండ్ మెనీ మంకీస్ ఆల్సో డైడ్ ఇన్ ద వార్.
1: అప్పుడు కట్టగడపటికి
0: ఫైనల్లీ
1: సీతను తీసుకుని వస్తున్నారు.
0: అండ్ సీత వాస్ కమింగ్ ఓవర్ దేర్. షీ వాస్ ఎస్కార్టెడ్ బై.
1: కానీ ఆమె వస్తుంటే రాముడు తల కిందికి కొంచుకున్నాడు.
0: As she was coming close, Rama bent down.
1: Ramunu chudalani ento aashito thanu vastundadi.
0: Sita was coming very anxiously waiting to see.
1: Pani nellayaga nen chuchi
0: 10 months passed.
1: Okka thurina Ramunu chudalani aashito vastundadi.
0: He wanted to see him at least once.
1: Kani Ramunu talettaledu.
0: Rama didn't lift his head.
1: Anni rakamlainatvanti chesaru.
0: All arrangements.
1: Kani Lakshman tho cheppadu.
0: He told Lakshman.
1: Chiti perchu annadu.
0: అరే
1: ఆమె ఈ అగ్నిలో ప్రవేశించాలి.
0: షీ షుడ్ పాస్ త్రూ ది టెస్ట్ ఆఫ్ ఫైర్.
1: అగ్ని సాక్షిగా ఈమె నిర్దోషి అని చెప్పిన తర్వాతనే నేను స్వీకరిస్తాను.
0: వెన్ షీ పాసెస్ ది టెస్ట్ ఆఫ్ ఫైర్ ఐఎమ్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ హర్.
1: సీత నిర్దోషి అని రామునికి తెలుసును.
0: Rama knows she has no mistake.
1: కానీ లోకులో కాకులు.
0: People speak as they lie.
1: ఎన్ని విధములుగానో మాట్లాడుకుంటారు.
0: They speak as their wills.
1: కాబట్టి అగ్ని సాక్షిగా నేను తిరిగి అగ్నిలో ప్రవేశించి తీసుకున్నానంటే ఎవరు కూడా మాకు నోరెత్తడానికి వీలు లేదు.
0: When one she passes successfully out of this test of fire as a witness, she is acceptable.
1: రామ నమస్కారం చేసి అగ్నికి మూడు చుట్టూ చుట్టి అగ్నిలో పడింది.
0: She went round that fire thrice and fell into that.
1: అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు.
0: అండ్ ఫైర్ గాడ్ అపియర్.
1: రామ సీత నిర్దోషి నిర్దోషి నిర్దోషి.
0: అండ్ ఫైర్ గాడ్ సేస్ షీ హస్ నో గిల్ట్ వాట్స్ ఎవర్.
1: మహాసాధ్వీమణి.
0: షీ ఇస్ జస్ట్ జే.
1: గుణవంతురాలు.
0: వర్చువస్.
1: ఆమె జోలికి నీవు ఇంకా మాత్రం చర్య తీసుకోవద్దు.
0: అండ్ డోంట్ టేక్ ఎనీ ఫర్దర్ యాక్షన్.
1: ఇదిగో నేను నిలిచిపోతున్నాను. అగ్ని కూడా నిలిచిపోయింది.
0: అండ్ ద ఫైర్ జస్ట్ స్టాప్ దేర్.
1: సీతను రాముని దగ్గర తీసుకుని వస్తున్నారు.
0: అండ్ సీత వాస్ ఎస్కార్టెడ్.
1: కోతులు
0: మంకీస్
1: మొదలే కోతులు.
0: మంకీస్ హ్యాస్ సచ్ బై బర్త్.
1: సీతను చూడాలని ఆ సీతామహాదేవి ఎట్లా ఉందో అని అందరికీ ఆతృత.
0: దేర్ ఆల్ యాంక్షియస్లీ వెయిటింగ్ టు సీ హర్.
1: ఒకరిపైన ఒకరి సీతను చూస్తూ ఉన్నారు.
0: మంకీ స్టార్టెడ్ జంపింగ్ వన్ ఓవర్ ది అదర్.
1: అప్పుడు
0: దెన్
1: సీతను చేపట్టి
0: అండ్ హి టుక్ హర్ విత్ హర్ హ్యాండ్.
1: ఈ లోపల
0: మీన్ టైమ్
1: విభీషణుడు విమానం తీసుకుని వచ్చాడు.
0: అండ్ విభీషణ బ్రాట్ ది
1: ఈ విమానం ఎక్కడిది?
0: వాట్ ఈస్
1: ఆ కాలంలో కూడా విమానం ఉందే అని కొంతమంది విమర్శిస్తారు.
0: సమ్ పీపుల్ మే డౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఇన్ దోస్
1: డేస్. స్టెప్ బ్రదర్ అతనికి విమానం ఒకటి ఉండేటువంటి.
0: హీ హాస్ ఎన్ ఏరోప్లేన్.
1: ఆ విమానాన్ని అతన్ని చంపివేసి ఆ విమానాన్ని అపహరించాడు ఈ రావణుడు.
0: అండ్ రావణ టుక్ దట్ ఏరోప్లేన్ కిల్లింగ్ హిస్ స్టెప్ బ్రదర్.
1: దానిలో కూర్చున్నారు.
0: అండ్ ఎవర్ సాట్ దేర్
1: తర్వాత విభీషణ్ కూడా కూర్చోబెట్టుకున్నాడు.
0: విభీషణ ఆల్సో వాస్ మేడ్ టు సే
1: ఆయన అయోధ్య వరకు నీవు కూడా రామని చెప్పాడు.
0: అండ్ దే వాంట్ విభీషణ
1: స్థలమంతం చేత సుగ్రీవుని కూడా తీసుకున్నాడు.
0: సుగ్రీవ వాస్ ఆల్సో ఇన్వైటెడ్ టు జాయిన్.
1: అందరూ కూర్చున్నారు. ఈ లంక యజమానులు కూడా చాలా మంది కూర్చున్నారు.
0: మెనీ పీపుల్ ఫ్రమ్ లంక ఆల్సో వర్ దేర్
1: అయోధ్యకు బయలుదేరి వచ్చారు.
0: అండ్ దే స్టార్టెడ్ ఫ్లైయింగ్
1: ఈ సమయానికి సరైనటువంటి రీతిగా
0: appropriate to the time
1: ee naatiki vastanu anipindi naaku promise chesadu
0: rama made a promise
1: vastado ledo anetundi dinto
0: he may come or
1: not. Bharata chaala depression lo unnadu.
0: Bharata was very much depressed.
1: చెప్పిన మాట ప్రకారం ఈనాడు రావాలి కదా రావణుడు.
0: హీస్ బౌండ్ టు రిటర్న్ యాజ్ పర్ ద ప్రామిస్ గివెన్.
1: రాముడు ఈనాడు ఇక్కడ చేరాలి కదా.
0: రామ హాస్ టు అరైవ్ టుడే.
1: చేరుతారో అని చాలా బాధగా పడుతున్నాడు.
0: హీ వాస్ వెరీ మచ్ వరీడ్.
1: రథమం తెచ్చి అక్కడ పెట్టుకున్నాడు.
0: అండ్ ద చారియట్ వాస్ రెడీ.
1: ఆ రథం లోపల సీతారామలక్ష్మణుని తీసుకుని పోవాలని.
0: హీ వాస్ టు టేక్ సీతారామ ఇన్ ద చారియట్.
1: అక్కడికి వచ్చి చూచేటప్పటికి
0: వస్తూ
1: ఉండాలి విమానం.
0: ద ఫ్లైట్ ఈస్ కమింగ్.
1: పుష్పక విమానం దాంట్లో నుంచి వస్తుంటే అయోధ్య వాసుడు ఇంకా చెప్పనక్కర్లేదు.
0: ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య వర్ హ్యాపీ.
1: ఈ 14 సంవత్సరంలో రామదర్శనం లేకుండా చాలా పరితపించిపోయారు.
0: దే ఆర్ ఫీలింగ్ సాడ్ ఆల్ అలాంగ్ ఫర్ 14 ఇయర్స్.
1: వీరు ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా బాధపడుతూ ఉన్నారు.
0: ది విమెన్ వర్ వెరీ వెరీ సాడ్
1: తినేటువంటి తిండి కూడా వాళ్ళకి వండినట్ట లేదు.
0: దే డిడ్ వాంట్ ఈవెన్ టు డై.
1: అందరూ బక్కబడిపోయారు.
0: All people
1: said that they were మరణించారు.
0: And some have died even.
1: నిరంతరము రామరామాని రామచింతన చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారు.
0: Thinking of Rama, feeling sad, they spent the time.
1: ఈ విధంగా జరిగి అక్కడికి వచ్చి దిగేటప్పటికి
0: when they got down పుష్పక విమాన
1: భరతుడు మాల తీసుకున్నాడు.
0: భరత took the garland.
1: అన్ని విధాలా అక్కడ చూచారు.
0: All people watched.
1: సుగ్రీవుడు కూడా వచ్చాడు.
0: సుగ్రీవ్ ఆల్సో
1: వాడు కూడా చూచారు.
0: They also saw.
1: కానీ
0: but
1: రాముడు రెండో తమ్ముడు ఉన్నాడు.
0: రామ హిస్ అనదర్ బ్రదర్
1: శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న
1: శత్రుఘ్నుడు భరతునితో ఉన్నాడు.
0: శత్రుఘ్న కంపెనీ భరత.
1: ఈ భరతుడు కూడాను భరతుడిని కూడాను చూడలేదు చాలా దినం శత్రుఘ్నుడు.
0: అండ్ శత్రుఘ్న నాట్ మీట్
1: నంది గ్రామంలో తలుపు వేసుకుని నిరంతరము రామచింతన చేస్తూ ఉన్నాడు.
0: బికాస్ హీ వాస్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ క్లోజింగ్ ద డోర్ థింకింగ్ ఆఫ్ రామ.
1: మాల తీసుకున్నాడు.
0: టుక్ ద గార్లండ్.
1: వస్తున్నాడు.
0: హీ వాస్ కమింగ్.
1: వస్తుండేటప్పటికీ ఈ యొక్క భరతుడు ముందుగానే రథానికి ఎక్కాడు.
0: భరత గాట్ ఆన్ టు ది చారియట్ ఫస్ట్.
1: అక్కడ శత్రుఘ్నుడికి కన్ఫ్యూజన్ వచ్చేసింది.
0: అండ్ శత్రుఘ్న వాస్ కన్ఫ్యూజ్డ్.
1: ఎవరు రాముడు ఎవరు భరతుడు?
0: హీ కుడ్ నాట్ డిసైడ్ హూ ఇస్ రామ హూ ఇస్ భరత.
1: ఇరువురు కూడా ఒకే రీతిగా ఉన్నారు.
0: బోత్ లుక్ అలైక్ సిమిలర్.
1: ఈ 14 సంవత్సరంలో కూడా రామచింత చేయటం వల్ల శత్రుఘ్నుడు కూడా నీలమేఘ శ్యాముడైపోయాడు.
0: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ రామ హీ ఆల్సో లుక్ లైక్ రామ.
1: ఇతనా రాముడు అతనా రాముడు.
0: హూ ఇస్ రామ దిస్ వన్ ఆర్ దట్ వన్
1: అని ఈ విధంగా తారుమారు అవుతూ ఉండే సమయం లోపల
0: యాజ్ హీ వాస్ కన్ఫ్యూజ్డ్
1: లక్ష్మణుడు లేచాడు.
0: లక్ష్మణ గాట
1: ఇదిగో అన్నగారు ఇదిగో చూపించాడు.
0: హీ హాస్ పాయింటెడ్ అవుట్ హిస్ బ్రదర్.
1: అన్నగారికి మాల వేశారు.
0: అండ్ బ్రదర్ వాస్ గార్లండెడ్.
1: వదిలి గారికి మాల ఇచ్చారు.
0: అండ్ గార్లెండ్ వాస్ గివెన్ టు సిస్టర్.
1: అక్కడ నుంచి ఇంకా ప్రొసెషన్ తో తీసుకెళ్లారు.
0: అండ్ దే ఆర్ ఆల్ టేకెన్ దేర్ ఇన్ ఎ ప్రొసెషన్.
1: ఈ ప్రొసెషన్ లోపల
0: దేర్ ఇన్ ద ప్రొసెషన్
1: ఎన్ని రకమైనటువంటి యొక్క నృత్యంలో ప్రారంభించారు.
0: ఆల్ ద డాన్సింగ్ గైటీ ఫెస్టివిటీ
1: అవన్నీ చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్.
1: అయోధ్యను చేరారు.
0: దే రీచ్ అయోధ్య.
1: అయోధ్యను చేరిన తర్వాత
0: హావింగ్ రీచ్ దేర్
1: గొప్ప గొప్ప దినము కూడా ఒక్కొక్క ఫంక్షన్.
0: ఎవ్రీ డే వన్ ఫంక్షన్ టుక్ ప్లేస్.
1: కనుక ఈ విధంగా జరిగి 14 సంవత్సరాలు పూర్తి కాగానే
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టిపులేటెడ్
1: సీతారాములు
0: సీతారామ
1: అయోధ్యలో చేరారు.
0: దే రీచ్డ్ అయోధ్య.
1: ఇది తల్లి యొక్క ఆశీర్వాద బలము.
0: దిస్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
1: కౌసల్య చెప్పింది.
0: కౌసల్య సెడ్
1: నాయనా ఈ 14 సంవత్సరాలు కూడా 14 నిమిషములు అది గడిచిపోవుగాక.
0: Mother blessed in such a way that all the 14 years would be spent like 14 minutes. You will not have any problem. You are God yourself. Nobody will put you to suffering. And you will reach Ayodhya safe. And she hugged her.
1: సుమిత్ర
0: ఈమె
1: గొప్ప మిత్రురాలు.
0: అండ్ షీ సుమిత్ర గుడ్ ఫ్రెండ్.
1: ఆ సుమిత్ర యొక్క గుణము ఇట్టిది అట్టిది చెప్పలేరు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ హర్ గ్రేట్నెస్.
1: చూసేటప్పటికీ ఎంతటి ఆనందమో పొందింది. ఆ మొదటి నుంచి ఆనందమే.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ వాస్ బ్లిస్ఫుల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: రాములకు ఎవరే విధమైన చేసినప్పటికీ ప్రమాదం ఎవరు చేయలేరు.
0: Rama will not face any danger.
1: రాముని కించిత్తు కూడాను బాధ పెట్టలేరు.
0: None can make him suffer.
1: రాముని బాధ పెట్టేటువంటి వాడు జగత్తులోనే పుట్టలేదు.
0: In fact, in this world, no one has born
1: ఈ విధంగా వర్ణిస్తూ
0: that has been her conviction.
1: తన కోడలైనటువంటి
0: and the daughter-in-law
1: ఆమెను తీసుకుని వచ్చాడు.
0: And she was brought there.
1: తీసుకుని వచ్చి అమ్మ ఇదిగో నీ పోతి వచ్చాడు.
0: And he
1: లక్షణుడు 14 సంవత్సరమైంది చూచి.
0: I saw Lakshmana 14 years ago.
1: అప్పుడు ఆమె పాదాలపైన పడింది.
0: అండ్ షీ ఫెల్ ఇట్ హిస్ ఫీట్.
1: స్వామి మీకు ఈ రామభక్తియే ఇంతవరకు మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది.
0: యువర్ డివోషన్ ఓన్లీ రెస్క్యూ.
1: నిరంతరము రామచింతన చేస్తూ వచ్చారు.
0: యూఆర్ థింకింగ్ ఆఫ్ రామా త్రూ అవుట్.
1: రామనామే నిన్ను రక్షిస్తూ వచ్చింది.
0: రామనామ ఓన్లీ ప్రొటెక్టెడ్ యూ
1: అని చెప్పి ఆమె సంతోషపడి
0: షీ వాస్ సో హ్యాపీ.
1: తన సింధూరాన్ని పాదములపైన పట్టింది.
0: అండ్ షీ అప్లైడ్ సింధూరా ఆన్ హిస్ ఫీట్.
1: ఆనాటి సింధూరం పెట్టేటువంటి వాడు.
0: దట్ వాజ్ ది ప్రాక్టీస్ ఇన్ దోస్ డేస్.
1: కానీ ఆ విధంగా జరిగింది.
0: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దాట్.
1: కైక కూడాను వచ్చింది.
0: కైక ఆల్సో కేమ్.
1: కైక కూడాను దుర్మార్గురాలు కాదు.
0: కైక ఇస్ నాట్ ఎ బ్యాడ్ లేడీ.
1: కానీ రాముల చేత ఇంత రాక్షస సంహారం జరగాల అని ఆమెకు తెలుసును.
0: షీ న్యూ ప్రెటీ వెల్ దట్ రామ హ్యాస్ టు కిల్ ఆల్ దీస్ రాక్షసస్.
1: ఈ ఊర్మిళ వచ్చేటప్పటికి ఊర్మిళ దగ్గర తీసుకుంది.
0: When Urmila was close and mother-in-law was by her side.
1: ఆమె దగ్గర తీసుకొని తల్లి నీ యొక్క గుణములే ఈ యొక్క కుమారుని రక్షిస్తూ వచ్చింది.
0: In fact, your qualities only safeguarded your son.
1: నీ గుణమంతురాలే కాకపోతే ఈ యొక్క నా కుమారుడు బతికేటువంటి వాడు కాదు.
0: కైక
1: కూడాను వచ్చింది.
0: కైక ఆల్సో కేమ్.
1: కైక కూడాను దుర్మార్గురాలు కాదు.
0: కైక ఇస్ నాట్ ఎ బ్యాడ్ లేడీ.
1: కానీ రాముల చేత ఇంత రాక్షస సంహారం జరగాల అని ఆమెకు తెలుసును.

0: ఈ యొక్క నా కుమారుడు బతికేటువంటి వాడు కాదు.
1: మై ఐ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ మై సన్ అలైవ్ లైక్ దిస్ వితౌట్ యు.
0: నలుగురు రక్తముల వంటి కుమారులు పుట్టారు.
1: యు హావ్ గాట్ 3 సన్స్ జెమ్
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న
0: సీత
1: సీత
0: ఊర్మిళ మాండవి సుతకీర్తి. ఈ నలుగురు కోడళ్ళు కూడా రత్నాలు వంటి వారే ఉన్నారు.
1: ఆర్ ది ఫోర్ డాటర్స్ ఇన్ లా ఆల్సో ఆర్ లైక్ జెమ్స్.
0: అప్పుడు ఈ నలుగురిని చేర్చింది
1: ఆల్ ది ఫోర్ వర్ దేర్
0: సుమిత్ర.
1: సుమిత్ర
0: వీళ్ళందరినీ ఆశీర్వాదం చేసింది.
1: బ్లెస్ దెమ్ ఆల్
0: ప్రాణం వదిలింది.
1: అండ్ బ్రీత్ హర్ లాస్ట్.
0: నాయన నీ చింతతో నేను ఇక్కడే కూలిపోతున్నాను.
1: ఐఎమ్ స్టేయింగ్ హియర్ థింకింగ్ ఆఫ్ యూ.
0: నిన్ను తిరిగి 14 సంవత్సరం జరిగిన తర్వాత కండారా చూడాలని ఆశించాను.
1: ఐ వాంటెడ్ టు సీ యూ ఆఫ్టర్ 14
0: ఇయర్స్. చూచాను.
1: ఐ హావ్ సీన్
0: ధన్యురాలైనాను.
1: Yes, I am redeemed.
0: అని చెప్పింది.
1: సో సేయింగ్
0: ప్రాణం విడిచి
1: షీ పాస్డ్ అవే.
0: ఈమె ప్రాణం వదులుతానే
1: ఆఫ్టర్ దాట్
0: కైక కూడా వదిలింది.
1: కైక ఆల్సో డ్రాప్ హర్ బాడీ.
0: కైక కూడా ప్రాణం వదిలింది.
1: సో ఆల్సో కైక.
0: నేను ఇంత అపకీర్తులకు పాలైపడ్డాను.
1: ఐ పుట్ టు డిస్రిప్యూట్.
0: కానీ ఈ అపకీర్తులు నావి కాదు.
1: ఇట్స్ నాట్ మై ఫాల్ట్.
0: ఇది కేవలము లోకులు కాకులు నన్ను ఈ విధంగా భావించారు.
1: పీపుల్ మే స్పీక్ సో.
0: రాముడు ఈ విధమైనటువంటి రాక్షస సంహారం చేయాలని సంకల్పించుకున్నాడు.
1: రామ విల్డ్ టు కిల్.
0: అతనికి నేను విరివిచ్చి నేర్పే సమయం లోపల నాతో ఒక దినం చెప్పాడు.
1: వెన్ ఐ వాస్ టీచింగ్ హిమ్ దిస్ ఆర్చరీ హీ టోల్డ్ మీ వన్ డే
0: పిన్ని నేను రాక్షస సంహారం కోసం వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టేకెన్ అప్ దిస్ బాడీ టు కిల్.
0: దీనికి నీవు తగినటువంటి ప్లాన్లన్నీ వెయ్యాలి.
1: అండ్ యూ సీ టు ఇట్ దట్ ఇట్ దిల్.
0: అందువల్ల అప్పటి నుంచి కూడా మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ వచ్చింది.
1: సిన్స్ దట్ డే షీ హస్ డివైస్డ్ ది హోల్ మాస్టర్ ప్లాన్.
0: ఈ మందర చేత ఈ కోరికలు కోరిపించటము
1: and Mandara was made to request
0: Dasarath ki vidhanga korkalu adagatamu
1: and Dasharatha granted boon.
0: Kattakala padiki Dasarathu pranamu kuda kolipoyindi
1: and Dasharatha also died.
0: Ramulu satkirtini pondutu vachadu
1: and Rama got good name.
0: Atanu Dasharatha undinanta varaku
1: so long Dasharatha.
0: Ramuni yokka goppa gunalu evaru cheppaledu
1: and he didn't tell the greatness of Rama.
0: Dasharathu maninchin tarvata
1: after this
0: Ramuni yokka goppa gunamulu andaru varnistu vachadu.
1: People started describing praising the qualities of Rama.
0: కనుక
1: సో
0: అయోధ్య అంతా కూడా కళ్యాణకరంగా నిండి ఉంటుండాలి.
1: అయోధ్య వాస్ ఫుల్ ఆఫ్ గ్రాండియర్ అండ్ స్ప్లెండర్.

0: Sairam, dear listeners, the Lord, in his Rama avatar, perfectly abided by truth and righteousness. He also urged everyone to follow these two cardinal principles. In today's discourse, Bhagwan Baba explains that the Ramayana has a universal appeal as it emphasizes the two main principles of Satya, truth, and Dharma, righteousness. He adds that if people take care to follow these principles in the true spirit, the problems faced by the world would diminish. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Dasara celebrations in Prashanti Nilayam on the 10th of October 2005.
1: విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి ఐకమత్యము సహజీవన అధికములు ఐకమత్యము సహజీవన అధికములు విరిచి నేర్చుటయే కాదే సరస విద్య చేర్చి చేర్చుటయే కాదే సరస విద్య విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవన అధికములు నేర్చుకున్నదే కాదే ఈ జగతి సరస విద్య.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ దట్ టీచెస్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ డిస్పెల్స్ ఆల్ నారో మైండెడ్నెస్ దట్ విచ్ డెవలప్స్ యూనిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ coexistence, and it is only that education which is the true education that confers all this.
1: Kevalamu aneka grandhamulanu chadivi aneka vishayamulanu telusukoni 10 mandiki bodhinchadame kaadu sarasa vidya.
2: Education does not mean going through many of the books, sharing and teaching them all to others.
1: పుస్తకములను చదివినంత మాత్రమే లభించే ఫలితం ఏమో ఉండదు.
2: అబ్సల్యూట్లీ బై గోయింగ్ త్రూ ఏ బుక్ థరోలీ దేర్ విల్ బి నో రిజల్ట్ ఎట్ ఆల్.
1: నీవు ఒక బుక్ అవుతావు,
2: యు బికమ్ ఏ బుక్.
1: కనుక ఇది కేవలము విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి.
2: It should teach you the way how to establish peace in Vishwa, in this universe.
1: Aikamatyam sahajivanadikamulu.
2: It is unity aikamatya, sahajivanadi, coexistence.
1: Shantito sahajivanam cheyale.
2: One has to live together in peace.
1: Adiye sarasavidya.
2: That is proper education.
1: Education ante kevalamu patrikalu chadavatam, kevalamu grandhamulu chadavatam, chinna chinna bookulanta kuda chadivi varaveyatam, ivanta cheyatam kottam chadivu kaadu.
2: Education does not mean going through periodicals, reading texts, big books and so on.
1: Idi లౌకిక విద్య.
2: దిస్ ఇస్ వరల్డ్ ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: చాలా మంది ఈనాడు జగత్తునందు ఇట్లే చదువుతున్నారు.
2: దిస్ ఇస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ దట్ వన్ ఎక్వైర్స్ టుడే.
1: కానీ దానిని విద్య అని చెప్పడానికి వీలు లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాల్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ ఉందిగా Education.
2: Education meaning education.
1: అది కేవలము హృదయం నుండి ఆవిర్భవించాలి.
2: It has to originate from the heart.
1: అది educare.
2: Then it is called educare.
1: బయట వచ్చేటువంటి శబ్దము education.
2: All that we get from the exterior outside is education.
1: Educare కును education కును చాలా వ్యత్యాసం ఉన్నది.
2: There is wide difference between education and educare.
1: Educare అనేటువంటిది చాలా foundation.
2: Educare is the foundation.
1: అది అన్నిటికీ ఆధారమైనటువంటిది.
2: It is the foundation for all.
1: ఈ పైన పలికేటువంటి యొక్క విద్యను కేవలము అది ఎడ్యుకేషన్.
2: All that rests above this foundation educare is the education that you see outside.
1: అది ఆధారము, ఇది ఆధేయము.
2: One is the foundation, the other one that rests on this foundation.
1: కనుక ఈనాడు చదివేటువంటి గ్రంథములందరి కూడాను కేవలము ఎడ్యుకేషనే.
2: All the books that we go through, they give us only education.
1: కాని మనము ఎడ్యుకేషన్ తో పాటు ఎడ్యుకేషన్ చేయాలి.
2: దేర్ఫోర్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ వీ షుడ్ ఆల్సో ఎక్వైర్ ఎడ్యుకేర్.
1: కనుక వాల్మీకి రామాయణం రాసినాడంటే తాను లోపల అన్ని విధాలు కూడా గమనించి పునాది భద్రంగా ఉందా లేదని యోచించి తర్వాత 10 మందితో కూడా దీన్ని పలికి అది కనీసం 10 మంది ఎస్ అని తర్వాతనే దీన్ని ప్రింట్కు వేశారు.
2: వాల్మీకి పాండర్డ్ ఓవర్ ఆల్ ద థాట్స్ బై కాన్స్టెంట్ కంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్ అండ్ దెన్ హీ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది హ్యుమానిటీ అండ్ దెన్ ఓన్లీ హీ పబ్లిసైజ్డ్ ఇట్.
1: భాగవతం కూడాను వ్యాసుడు అదే విధంగానే చేశాడు.
2: భాగవత వాజ్ కంపోజ్డ్ బై వ్యాస ఇన్ ఎ సిమిలర్ వే.
1: ఈ గొప్ప గొప్ప ఋషులందరూ కూడాను ఏది వారు చెప్పవలనను అన్ని విధాలా అనుభవించి తాము అందులో ప్రాక్టీస్ లో పెట్టి తాము చేసి ఇతరులకు చెప్పేటువంటి వారు.
2: సో వాట్ ఆల్ సేజెస్ హావ్ రిటన్ షేర్డ్ విత్ ది హ్యుమానిటీ ఆర్ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి.
2: దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది ట్రూత్ అండ్ ఆర్ ఎటర్నల్.
1: కానీ అప్పటికప్పటికి చదివి అప్పటికప్పటికి నేర్చుకుని దాన్ని పింటికి ఇచ్చేటువంటి వారంతా కూడాను కేవలము అది అజ్ఞానులు.
2: ఓన్లీ ఇగ్నోరెంట్ పీపుల్ థింక్ ఫర్ ద మూమెంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ అండ్ స్క్రిబుల్ ఆన్ పేపర్.
1: కనుక ప్రపంచమందు భగవంతుని గురించి చెప్పటము వేరు, భక్తుని గురించి చెప్పటము వేరు.
2: Therefore, speaking about God is different from speaking about a devotee.
1: Experience తో కూడా చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై దాన్ని అనుభవించినటువంటి వాడే రాసినటువంటి నిజమైనటువంటి గ్రంథములు.
2: Therefore, a true book is the one which is based on the experience after having been received God's grace.
1: కనుక మనము నిజమైనటువంటి యొక్క ఎడ్యుకేర్ దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద వాల్యూ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎడ్యుకేర్ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అకార్డింగ్లీ.
1: సీత అడవిలో ఉన్నప్పుడు భగవంతుడే గురువుగా వచ్చి ఆమెకు అన్ని బోధించాడు.
2: వెన్ సీత వాజ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ గాడ్ హింసెల్ఫ్ అపియర్డ్ యాజ్ గురు అండ్ టాట్ హర్.
1: కానీ దానిని ఆమె మనసులో పెట్టుకుని బయట చెప్పలేదు.
2: హి కెప్ట్ హర్ ఇన్ మైండ్ అండ్ నెవర్ రివీల్ టు ఎనీబడి.
1: ఆమె దానిని సాధనలో పెట్టి సాధిస్తూ వచ్చింది.
2: హి హస్ పుట్ ఇట్ ఆల్ ద టీచింగ్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ కుడ్ అటైన్.
1: ఈ విధముగా అనేక మంది భక్తులు ప్రతి విషయంలో భగవంతుడు చెప్పేటువంటి దాన్ని సాధనలో పెడుతూ వచ్చారు.
2: దేర్ఫోర్ డివోటీస్ హ్యావ్ ప్రాక్టీస్డ్ what all that God said, what all that God taught.
1: ఒకనాడు ఒంటరిగా కూర్చొని రాత్రి కల వచ్చింది. తమ గురువు వచ్చి చెప్పాడు.
2: One day she was sitting all alone and Guru came and said,
1: వాల్మీకి నాకు స్వప్నంలో కనిపించాడు.
2: వాల్మీకి అపియర్డ్ ఇన్ మై డ్రీమ్.
1: కానీ స్వప్నమే కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్.
1: కానీ అది పగలాది అంటే అది కాదు.
2: నార్ ఈజ్ ఇట్ ది డే? నో, సర్టన్లీ నాట్.
1: డే నైట్ రెండు కాదు అది.
2: ఇట్ ఈస్ నైదర్ ది డే నార్ ద నైట్.
1: కాబట్టి స్వప్నమని ఏ రీతిగా చెప్పగలరు?
2: సో హౌ కెన్ యూ కాల్ ఇట్ ఎ డ్రీమ్?
1: కన్నులు మూసుకొని
2: హి క్లోజ్డ్ హర్ ఐస్.
1: యోచన చేస్తూ
2: హి వెంట్ ఆన్ థింకింగ్,
1: నా కుమారుడికి ఎందుకు ఇటువంటి కష్టస్థితి ఏర్పడింది?
2: అండ్ దిస్ ఈస్ ది సిచ్యువేషన్, ది డిఫికల్టీ ఫేస్డ్ బై మై సన్.
1: రామలక్ష్మణులతో మేము ద్వేషం చేసుకుని వారితో యుద్ధములకు పోతున్నారట. రాముడు ఎంతటి వాడు, నా కుమారుడు ఎంతటి వాడు.
2: వాట్ ఎ మైటీ మ్యాన్ ఈజ్ రామ, వాట్ అబౌట్ మై సన్స్?
1: వీరంతా కూడా కేవలము ఏమీ తెలియనటువంటి పిల్లలు.
2: మై సన్స్ ఆర్ వెరీ ఇగ్నోరెంట్, ఆర్ వెరీ ఇన్నోసెంట్.
1: ఇలాంటి వారు గొప్పవారైనటువంటి ఒక రాముడితో యుద్ధం చేయటమా? ఇది చాలా అవమానకరం.
2: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ ఫర్ సచ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ టు ఫైట్ విత్ రామ హూ ఇస్ సో గ్రేట్ అండ్ మైటీ.
1: అప్పుడు ఆమె చాలా లోపల చాలా బాధపడుతున్నది.
2: హి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ విత్ ఇన్.
1: ఆ రాముడైతే ఈ బిడ్డను చూసి దగ్గర చేర్చుకుంటాడు, కానీ ఈ విధంగా దేశంగా యుద్ధం చేయడు.
2: రామ విల్ ఆస్ ద చిల్డ్రన్ కమ్ క్లోజ్ టు హిమ్ అండ్ యూ విల్ కరాస్ దెమ్, బట్ హీ విల్ నాట్ బి ప్రిపేర్ టు ఫైట్ విత్ దెమ్.
1: కనుక తండ్రి అయినటువంటి వాడు బిడ్డలను గౌరవించటము, వారిని ప్రేమించటము, వారిని లాలించటము, వారిని తగినటువంటి గుణపాఠములు నేర్పడటం ఇలాంటివంతా చేస్తారు తండ్రి.
2: దేర్ఫోర్ యూజువల్లీ ది ఫాదర్ కెరాసెస్ అండ్ ఫాండల్స్ ద సన్ అండ్ టీచెస్ ఆల్ ఇంపార్టెంట్ లెసన్స్ టు ద సన్.
1: ఆ లోపల లవకుశ ఇద్దరు కూడా ఆశ్రమం చేరారు.
2: ఇన్ ద మీన్ టైమ్ లవకుశ అరైవ్డ్ ఎట్ ది ఆశ్రమ్.
1: అప్పుడు ఈమె తుడుచుకుంటుండది కంటిన్యూ.
2: హీ వాజ్ వైపింగ్ అవుట్ హర్ టీయర్స్.
1: చూచారు రవుడు.
2: అండ్ లవ్ ఆ నోటీస్ దిస్.
1: అమ్మా నీవెందుకు కట్టిదారా కాస్తున్నావు?
2: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్?
1: లేదు నాయన, చాలా ఎండ వచ్చింది, ఎండ వచ్చి కన్నుల కట్ట మంట జరిగింది, దానివల్ల నీరు వచ్చింది అని చెప్పి.
2: ఐ ఆమ్ నాట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ది ఇంటెన్స్ హీట్. There is some burning sensation in my eye. Therefore, the just dripping water is dripping.
1: అప్పుడు సీత చెప్పింది.
2: Then Sita said,
1: నాయన నేను ఊరికి కంటిన్యూ ఇచ్చను.
2: I don't cry just like that.
1: నా కుమారుడు ఈ వయసు నందు ఎంతనో గొప్పగా ఉండవలసినటువంటి వారు, అలాంటి సమయం నందు చాలా ప్రకృతి యొక్క పరివర్తన చాలా కఠినంగా ఉంటుండాలి.
2: మై సన్స్ బై దిస్ టైమ్ షుడ్ హావ్ బీన్ సో గ్రేట్ అండ్ దే షుడ్ హావ్ బీన్ ఐడియల్, బట్ ద నేచర్ ఈజ్ అగేన్స్ట్ దెమ్, ఇట్ ఈస్ సో హార్ష్ అండ్ స్ట్రాంగ్ టువర్డ్స్ దెమ్.
1: అప్పుడు చెప్తాడు లవుడు.
2: దెన్ లవర్ స్టార్ట్స్ టెల్లింగ్,
1: అమ్మా ఊరికే కన్నీరు ఇచ్చడం ఎందుకు?
2: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్ లైక్ దాట్?
1: శ్రీరాముడు గొప్పవాడని నీవు అనుకుంటున్నావు.
2: యు గో ఆన్ ఎక్స్టోలింగ్ ప్రైజింగ్ శ్రీరామ.
1: అతను గొప్పవాడు కావచ్చు.
2: Certainly he may be great.
1: కాని గొప్పవాడు అయినటువంటి వాడు ఈ విధమైనటువంటి యొక్క చర్యలు చేయడు.
2: సచ్ ఎ గ్రేట్ మ్యాన్ వుడ్ నాట్ డూ దీస్ థింగ్స్.
1: కనుక అతనికంటే మెచ్చినటువంటి వారం మేమిద్దరు.
2: We too are greater than him.
1: అటువంటి కుమారుడు నీకుండగా ఎందుకు నీవు కంటిదారం పెట్టడం?
2: When you have such sons who are greater than Rama, why do you shed tears?
1: దాంతో వాల్మీకి చెప్పాడు, అమ్మా నువ్వు ఇంక మాట్లాడద్దు.
2: And then Valmiki said, don't speak further.
1: పిల్లలు సామాన్యులు కాదు.
2: Boys are not ordinary.
1: వారు చదువుతమే కాదు.
2: They are not only
1: యోచించి ఇది సరియా కాదా అని నిర్ణయం చేసుకుంటుంటారు.
2: They are not only learned, they have got this sense of discrimination, what is good and what is bad.
1: అప్పుడు ఆమె కూడా తెలిపింది, అవును నాయన అవును.
2: He also said, yes, it is true.
1: వారికి ఏమీ తెలియదు.
2: They do not know anything
1: inside. అతి అమాయకులైనటువంటి యొక్క మొద్దు పిల్లలు తీసుకుని వచ్చి
2: such innocent children are brought here.
1: నీకు అప్పచెప్పారు.
2: And I have handed them over to you.
1: పిల్లలు చాలా తెలివైనటువంటి వారు.
2: The boys are intelligent, no doubt.
1: చాలా వివేకం కలిగినటువంటి వారు.
2: They have got discrimination.
1: చాలా విచక్షణతో నడిపేవారు.
2: They have got the sense of discretion and judgment.
1: అని చెప్పి వెళ్ళిపోయాడు.
2: So saying he left.
1: తరువాత
2: లేటర్
1: ఈ పిల్లలు నిరంతరం కూడాను ఏదో ఒకటి రాముని ఇలాంటి వాడు, రాముని అలాంటి వాడు, ఇలాంటి వాడు ఈ ఎగ్జామ్లకు ఈ గుర్రమును వదలి తర్వాత దాన్ని పట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వారిని విచారించి వారికి తగినటువంటి యొక్క బుద్ధి చెప్పి పంపించారు. కానీ ఈ విధంగా ఏమీ తెలియనటువంటి పిల్లలని వాడు ఆ ఆశ్రయాన్ని బట్టి పీడిస్తుంటే మీరు ఈ విధంగా మంచిది కాదు.
2: They went on speaking about Rama. It was the horse that was let loose at the time of Ashwamedha Yaga. Whosoever that catches this horse should be caught and punished. Instead of that, it is rather pitiable that he developed enmity towards children. They were prepared to fight. Bharata Shatrughna also arrived. Your boys.
1: కష్టములు కానీ ఎరిగినటువంటి వారు.
2: యూ డోంట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్, హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కనుక నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఏమాత్రము లేదు.
2: యూ హ్యావ్ నో నాలెడ్జ్ వాట్స్ ఎవర్.
1: మీరు యుద్ధం మానండి.
2: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ ఐడియా ఆఫ్ ఫైటింగ్.
1: లేకపోతే యుద్ధం చేసే తీరాలని పట్టుదల పెడితే తప్పక మేము కూడా సిద్ధంగా ఉన్నాము.
2: ఇఫ్ యూ స్టిల్ పర్సిస్ట్ ఇన్సిస్ట్ టు ఫైట్, వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెడీ.
1: సరే మీరు సిద్ధంగా అండి అన్నారు పిల్లలు.
2: And boy said, yes, you be ready.
1: దేనికి నీ పిల్లలు భయపడలేదు.
2: The boys were not afraid of anything.
1: యుద్ధం చేశారు.
2: They fought.
1: దాంట్లో శత్రుఘ్నుడు అనగా తాను తమ్ముడైనటువంటి వాడు.
2: శత్రుఘ్న, the brother.
1: అతను ఒక అంబు వేశాడు.
2: And he shot an arrow.
1: అది ఈ యొక్క తమ్ముడికి తగిలింది.
2: It had hit the brother.
1: అప్పుడు తమ్ముడు మూర్చిపోయాడు.
2: అండ్ ద బ్రదర్ ఫెయింటెడ్.
1: అప్పుడు ఈ అన్న చాలా బలేకు అస్త్రము.
2: దెన్ ద బ్రదర్ షాట్ అనదర్ ఆరో.
1: చెరని మా జానకి దేవి సాధ్యం ఏని?
2: ఇఫ్ మై మదర్ జానకి ఈజ్ ఎ చేస్ట్ ఉమెన్.
1: ఇతను ఈ అస్త్రములను ముచ్చని ఉందుకోక అని చెప్పి అస్త్రాన్ని చూపించాడు.
2: ప్రైజింగ్ ది చేస్టిటీ ఆఫ్ దేర్ మదర్. They shot an arrow and that made him fall down on the ground.
1: అప్పుడు కుషుడు కూడా పడిపోయాడు.
2: And then Kusha also fell down.
1: అప్పుడు భరత శత్రుఘ్న విద్యుత్ని పంపించాడు రాముడు.
2: And Rama sent Bharata Shatrughna.
1: వారి కూడాను మాటల చేతనే దొంగించాడు.
2: And he has convinced them by using appropriate words.
1: ఈ లోపల సీత పరిగెత్తింది.
2: In the meantime, Sita ran.
1: అయ్యో ఈ పిల్లలు తెలియనటువంటి వారు తండ్రిని జయించడానికి వీలవుతుందా? అది వీలు కాదు.
2: దీస్ ఆర్ యంగ్ బాయ్స్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు విన్ ఓవర్?
1: ఈనాడు కసిగంతమైనటువంటి పిల్లలు తండ్రులను కూడా వంచడానికి ప్రయత్నిస్తారు.
2: బట్ టుడే ద బాయ్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆర్ ఈవెన్ ప్రిపేర్డ్ టు
1: వీరు చదివేటువంటి చదువంతా కూడా కేవలం ఈ దుర్వినియోగం చేస్తుంటారు.
2: Today all the education is misused.
1: అప్పుడు ఈమె పరిగెత్తిపోయేటప్పటికి అప్పటికి అంజనేయుడు వచ్చాడు.
2: అండ్ వెన్ షీ ర్యాన్ షీ దేర్ ఆంజనేయ అరైవ్.
1: అంజనేయుడు వచ్చినప్పటికి ఈ పిల్లలు రామచరిత వచ్చారు.
2: దెన్ బాయ్స్ వర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ, ద రామచరిత దే వర్ సింగింగ్.
1: ఆ రామనామం చెప్పేటప్పటికి హనుమంతుడు కూడా దీనికి వశమైపోయాడు.
2: వెన్ వన్స్ దే వర్ రిపీటింగ్ రామాస్ నేమ్ సింగింగ్ ద గ్లోరీ హనుమాన్ హింసెల్ఫ్ సబ్మిటెడ్ టు
1: పిల్లలతో పాటు హనుమంతుడు రామ రామ రామ రామ అని వారు స్వరంలో చేరారు.
2: హనుమాన్ ఆల్సో జాయిన్ బోత్ ద బాయ్స్ ఇన్ కోరస్ సింగింగ్ రామాస్ నేమ్.
1: అప్పుడు సీతమ్మ చెప్పింది.
2: దెన్ సీత సెడ్
1: ఇప్పుడు ఈ కోతిని పట్టుకుని వస్తామమ్మా అని చెప్పి అమ్మతో ప్రామిస్ చేసి వచ్చారు.
2: అండ్ ఎ ప్రామిస్ వాజ్ మేడ్ దట్ ఐ విల్ సర్టన్లీ బైండ్ హిమ్ అండ్ బ్రింగ్ ఫోర్త్ టు యూ.
1: అయ్యో నాయన, హనుమంతుడు సామాన్యుడు కాదు.
2: హనుమాన్ ఈజ్ నాట్ ఆర్డినరీ వన్.
1: గొప్పవాడు.
2: ఈజ్ గ్రేట్ వన్.
1: హనుమంతుడు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు ఉన్నాడు.
2: అండ్ ఇట్ ఇస్ సెడ్ హనుమాన్ స్టాండ్స్ ఫర్ వర్చ్యూ గుణ, హి స్టాండ్స్ ఫర్ పీస్ శాంత, అండ్ హి స్టాండ్స్ ఫర్ వర్చ్యూస్ అండ్ స్ట్రెంగ్త్ బల,
1: బలవంతం ఉండేటువంటి వాడు.
2: అండ్ ఇస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: అతను పట్టుకుంటే మీరు ఏమైనా కూడా చేయగలరు.
2: యూ విల్ బి హెల్ప్లెస్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ హిమ్.
1: అప్పుడు హనుమంతుడు వెళ్ళి,
2: దెన్ హనుమాన్ వెంట్,
1: వెళ్ళేటప్పటికి సీత చూసింది.
2: సీత సా హిమ్.
1: అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, సీతమ్మ నాయన ఈ పిల్లలు నా పిల్లలే.
2: అండ్ షీ వెంట్ హనుమాన్ అండ్ సెడ్ దీస్ ఆర్ మై బాయ్స్ మై చిల్డ్రన్.
1: రాముని బిడ్డలే.
2: దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ రామ.
1: కనుక రామచంద్రుడు సీతని ఈ విధంగా బాధ పెట్టాడని తెలుసుకున్నాడు.
2: దే హావ్ కమ్ టు నో ద సఫరింగ్ ఐ హావ్ అండర్ గాన్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ రామ.
1: తను సంతోషపెట్టుటకై రామును శిక్షించాలనుకుంటున్నారు.
2: టు మేక్ మీ హ్యాపీ ద చిల్డ్రన్ ఆర్ ప్రిపేర్ టు ఫైట్ విత్ రామ.
1: నాయన ఇది మంచిది కాదు. అతను శిక్షించిన రక్షించిన సర్వము అతనే చేయాలి, కానీ ఇంకెవరు ఇది చేయలేరు.
2: Then he said, boys, it's not proper on your part to fight. Either to reward you or punish you, only he can do, no one else.
1: Rama mundugane cheppadu.
2: Rama said in the beginning itself,
1: nenu brahmatattvam,
2: I represent the cosmic principle brahmatattva.
1: Nenu jayinchukoyetvanti oka rajyamu lo samanya manavuluga unnaru.
2: And the one whom I am going to fight appears to be an ordinary one.
1: వారందరూ కూడాను జీవతత్వంతో కూడినటువంటి వారు.
2: అండ్ దే రిప్రజెంట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వ.
1: ఇది బ్రహ్మతత్వము.
2: బ్రహ్మతత్వ ది డివినిటీ.
1: అది జీవతత్వము.
2: ద ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వం.
1: దాన్ని కూడా నేను తీసుకుని వెళ్తానన్నాడు.
2: అండ్ ఐ విల్ టేక్ ఇట్ అలాంగ్ విత్ మీ.
1: అప్పుడు జీవతత్వాన్ని పిలిచి తాను చేరి ఆ జీవతత్వంతో పాటు రాములు అయోధ్యకు బయలుదేరారు.
2: దేర్ ఫోర్ హీ కాల్డ్ దిస్ ఇండివిజువల్ స్పిరిట్ ద సోల్ జీవతత్వ. Come close to him, accompanied by Jivatattva, he went to Ayodhya.
1: Taru yuddham chestunte,
2: while he was fighting,
1: veerandaru kudanu ram ram ram ram ram ram ram ram ani naamam cheptu vacharu.
2: All of them were repeating God's name, Rama Rama Ram.
1: Rama Rama Rama ani varu dani vallistu vachetappudiki ramaru kudanu chaala patrashatru chaala manasu baarindi.
2: And when all were repeating God's name, Rama, Rama, Rama, Bharata, Shatrughna, they were very, very happy.
1: Bharata, Shatrughna, ee pillalu chusi, ivi ilanti vaaru puttare Ramaniki ani vaaru chinta chestunnaru.
2: Bharata, Shatrughna were thinking time and again, how is that Rama had such boys?
1: Cheppi, appudu Hanumanthudu kudanu Lavakasuraku manchi buddhi cheptu vacharu.
2: హనుమాన్ ఆల్సో టాట్ దమ్ ఇన్ ఎవ్రీ వే టు లవ్ అండ్ కుశ.
1: అయోధ్య వాసులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
2: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
1: ఆ యొక్క తల్లి యొక్క అవడబిడ్డలు వీరు ఇంతటి వారైపోయినారా అని నేను చాలా ఆశ్చర్యపడుతూ వచ్చాను.
2: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నోట్ దీస్ బాయ్స్ హౌ వెల్ దే హ్యావ్ కమ్ అప్ ఇన్ లైఫ్ హ్యావింగ్ బ్రాట్ అప్ బై ద మదర్.
1: అప్పుడు
2: దెన్
1: తల్లి వచ్చి,
2: మదర్ కేమ్,
1: నాయన ఇది మీకు మంచిది కాదు.
2: బాయ్స్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
1: తల్లితో యుద్ధం చేయటము ఇది మహాపాపము.
2: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు ఫైట్ విత్ ఫాదర్.
1: తల్లిని పూజించి ప్రార్థించి అతనికి వశం కావాలి, కానీ తల్లితో యుద్ధం చేసి తల్లిని నీవు వశం చేసుకోవాలనుకుంటే ఇది కేవలం అజ్ఞానమేను అని చెప్పింది.
2: యూ షుడ్ ప్లీజ్, యూ షుడ్ వర్షిప్, యూ షుడ్ రెస్పెక్ట్, ప్లీజ్ హిమ్ అండ్ బీ బ్లెస్డ్. And it's your ignorance if you want to fight with
1: him. Neevu etti paristhiti endu undinappudikini,
2: you may be in any circumstances.
1: Tandri eraatiki tandri,
2: father is a father.
1: Kalu atti father nu neevu vasam chesukovatam ee cheta kaadu.
2: It is impossible for you to fight with your father.
1: Vaari iddarini kuda nu avasaramaniki teesukellindi.
2: And both of them are taken away by Sita.
1: Appudu Sita vaari muggarini oka roomulo petti buddhi cheptu vachindi.
2: And she kept both of them in a room and she taught them.
1: నా వ్రతానుసారము నన్ను ఈ విధంగా బాధ పెట్టచ్చు.
2: Because of the circumstances I may be suffering.
1: ఇదంతా నా మంచి కోసమే, కానీ మీకేమాత్రం కష్టం కాదు.
2: All this had happened for my own good, nothing to do with you.
1: బంగారం ఎంత కాల్చి ఎంత పుట పెట్టినప్పటికీ ఆ బంగారు పవిత్రమే అవుతుంది కానీ బలి గలీజు కాదు.
2: ద మోర్ యూ హీట్ ఇట్, ది మోర్ యూ బర్న్ ఇట్, ద గోల్డ్ షైన్స్ మోర్ అండ్ మోర్ మోర్ బ్రిలియంట్లీ దెన్ ఎవర్.
1: అది షైనింగ్ చాలా అధికమవుతుంది.
2: ఇట్ ఇంక్రీజెస్ ఇట్ షైనింగ్ మోర్ అండ్ మోర్.
1: అదే విధంగానే జీవశక్తిని కూడా నువ్వు రాముడు తీసుకుని రావటం చేత ఆమెకు చాలా బలం వచ్చేసేసింది.
2: యాజ్ రామా ఇస్ అకంపనీడ్ బై జీవతత్వ ది ఇండివిజువల్ సెల్ఫ్, ది ఇండివిజువల్ కుడ్ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: దైవత్వము జీవతత్వము రెండింటి ఎందుకు కూడా ఏకమైపోయి
2: ది కాస్మిక్ సెల్ఫ్ అండ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ యునైటెడ్.
1: అన్ని అప్పటికప్పటికే సృష్టించి
2: అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: యుద్ధంలో విజయాన్ని పొందాడు రాముడు.
2: అండ్ రామా వాజ్ విక్టోరియస్, హీ వన్ ద బ్యాటిల్.
1: ఈ విధమైన దృశ్యములు కుమారులు చూచారు.
2: ఆల్ దిస్ వాజ్ వాచ్డ్ బై సన్స్.
1: ఇంకా హనుమంతుడు వారి వెంటనే జంటనే ఉన్నాడు.
2: హనుమాన్ వాజ్ ఆల్వేస్ ఇన్ దేర్ కంపెనీ బై దేర్ సైడ్.
1: ఆ సీతమ్మ వారు చెప్పేటువంటివన్నీ కూడాను హనుమంతుడు చాలా ఆనందిస్తున్నాడు.
2: అండ్ హనుమాన్ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ లిజనింగ్ టు వాట్ ఎవర్ సీత సేడ్.
1: సీత గొప్ప గుణవంతురాలు.
2: సీత ఈజ్ ఎ లేడీ ఆఫ్ వర్చ్యూస్.
1: ఆమె యొక్క గుణము ఎవరికీ లేదు.
2: హర్ క్యారెక్టర్ ఇస్ మ్యాచ్లెస్, సెకండ్ టు నన్.
1: ఇటువంటి సీత పిల్లలకు కూడా బుద్ధి చెప్తూ వచ్చింది.
2: అండ్ సచ్ సీత టాట్ ఎ లెసన్ టు హర్ సన్స్.
1: నాయన పిల్లలు మీకు వివిధ తెలుసు అని చెప్పి దీంతో ఏమైనా చేయవలసిందని ధైర్యం చేత మీరు ఇలాంటి అజ్ఞానంలో దిగి ప్రయాణం అవుతున్నారు.
2: She told them, boys, because you know archery, you are under the impression that you can win over everybody and therefore you are prepared to fight with your father. It is ignorance. Distance yourself from this ignorance.
1: Rama chala mahatmulu.
2: Rama is no blessed.
1: Rama kevalam sakshat akarakudu.
2: Rama is verily the manifestation of God.
1: అతడు కేవలం మానవత్వాన్ని ధరించినటువంటి యొక్క దివ్య పురుషుడు.
2: అండ్ హీస్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, ద హోలీయెస్ట్.
1: అప్పుడే వాల్మీకి రాములు అందరూ కూడా ఆశ్రమం చేరారు.
2: దెన్ వాల్మీకి రామ రీచ్ ద హెర్మిటేజ్.
1: రాములు వస్తున్నాడు తెలిసినప్పటికీ
2: ద మూమెంట్ ద న్యూస్ ఈస్ సెంట్ దట్ రామ ఈస్ అరైవింగ్
1: పిల్లలు చాలా భయపడిపోయారు.
2: ద బాయ్స్ వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
1: ఓ సాక్షాత్ రాముడే వస్తున్నాడా,
2: Rama himself is coming here.
1: అని చెప్పి వాడు చాలా భయంతో ఉండేవారు.
2: They were totally fear stricken.
1: ఇంకా కొంత దూరంలో రాముడు ఇంకా నడుచుకొని వస్తుండగానే
2: ఆన్ కమింగ్ టు నో దట్ రామా ఇస్ ప్రెసెంట్ ఎట్ ఎ క్లోజర్ డిస్టెన్స్
1: పరిగెత్తి వచ్చి రాముడు పాదాల పైన పడ్డారు.
2: రన్నింగ్ ద ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: రామ నీ శక్తి సామర్థ్యం మేము తెలియదు.
2: Rama, we do not know your abilities and capacities and expertise.
1: కాని మా తల్లి చెప్పటం చేత మేము అన్ని గుర్తించాము.
2: Because our mother told us what you are and that we could recognize it.
1: కలుగునే అప్పుడు రాముడు చెప్పాడు.
2: Then Rama said,
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మాతాపితృదు నిజమైనటువంటి యొక్క గురువులు.
2: You have a guru, a preceptor. It is said that mother is the guru. Father is the guru and you have got the preceptor, the guest is a guru, so you have such gurus, said Rama.
1: Anduvalla aanatam chudunu matru devini nirantaramu smarinchutu unnatuvaru.
2: Since that day mother was highly respected, in all esteem.
1: Respect cheyatame kaakunda kodanu aamenu poojinchu.
2: She was not merely respected, she was also worshipped.
1: Kanuka లవకుశను కూడా గుర్తించారు.
2: లవకుశ ఆల్సో రికగ్నైజ్ దిస్.
1: చిన్నపిల్లలు తెలియక ఏదో పెనమార్గం పడతారు.
2: బాయ్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మే బి పర్వర్టెడ్
1: కానీ పెనమార్గం పట్టినప్పటికీ వారు సవరించుకుని తిరిగి సరి మార్గంలోకి వస్తారు.
2: దో దే ఆర్ మిస్డైరెక్టెడ్ దే కెన్ కరెక్ట్ దెమ్సెల్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుక తల్లిదండ్రుల పైన ఏమాత్రమో మనం ద్వేషం చేయకూడదు.
2: Therefore, we should never develop hatred towards parents.
1: అందులో ఈ కలియుగంలో తండ్రి ద్వేషం చాలా అధికంగా అయిపోయింది.
2: In this Kali age, there is more of hatred towards the mother.
1: తండ్రి అప్పుడు సీతమ్మ వారు పిలిచి
2: Then Sita called.
1: పిల్లలు ఎంతటి మార్పు కలిగారు.
2: What a transformation is there among children.
1: ఇదన్నీ కూడా కేవలము రాముడు చేసినటువంటి డీలే.
2: This is all the play, the leela, the will of Rama only.
1: అని చెప్పి పిల్లల్ని లోపలికిచ్చి,
2: and then she called them in.
1: నాయన మీరు ఇంత రౌద్రానికి పోకూడదు.
2: You should not be so harsh and be prepared to fight.
1: వారు పరమాత్మ స్వరూపులు.
2: And he is God himself.
1: అదనిపైన మీరు ఈ విధంగా యుద్ధములకు సిద్ధమైపోతే నేను మాత్రం ఉండదు ఇంకా.
2: If you are prepared to fight with him, I cannot.
1: మీరు ఎవరో అడిగినప్పుడు మీరు నా కుమారుడు అని చెప్పినప్పుడు నాకు చాలా అవమానకరంగా ఉంటుంటారు.
2: I really feel ashamed of you if anyone says that you are my sons.
1: కనుక మీరు ఆ విధంగా చర్యలు దిగకండి అని చెప్పి చాలా నివారించింది.
2: And she prevented them from their attempt to fight, and she told them in every possible way and brought in transformation.
1: నిదానంగా ఇది నా కుమారుడు అని చెప్పి రాముడు తెలుసుకున్నాడు.
2: Slowly as time went on, Rama could know that they are his sons.
1: కానీ ఇప్పుడు మాత్రం ఆమె కలగకూడదు.
2: And now it's not the time to drive her out.
1: ఇప్పుడు కలిస్తే నా యొక్క ప్రామిస్తుంటే చాలా విషమైపోతుంది.
2: This is not the time for him to meet her, because the whole plan would be diverted.
1: కనుక అతను అప్పటి నుంచి తిరిగి వెనుకపోయాడు అయోధ్యకు.
2: And then he returned from their battlefield back to Ayodhya.
1: అయోధ్యకు పోయేటప్పటికి అయోధ్య అంతా కూడా రామరామ అయిపోయింది.
2: The whole Ayodhya has been totally changed.
1: కుమారుడైనటువంటి చిన్న పిల్లలు తల్లిని ఓడించారట.
2: People were speaking that boys won over the father in battle.
1: చెప్పేటప్పటికి అతనికి చాలా ఆశ్చర్యమేసింది.
2: And he was very much surprised to hear this.
1: ఆయన జయించి వెనక్కి వచ్చాడు అని చెప్పని లక్ష్మణుడు చెప్పాడు.
2: And it was Lakshmana, he said. No, he won over them and returned.
1: అప్పుడు సీత ఈ విధంగా ఇద్దరు బిడ్డలు కన్నదేని తెలుసుకుని అప్పుడు ఆమెను తీసుకుని రావడానికి భర్త శత్రుఘ్నుడు వచ్చారు.
2: And then having come to know that these boys are the children, భర్త శత్రుఘ్న went there to bring them here.
1: వాల్మీకి ఆశ్రమంలో తగినటువంటి గౌరవాన్ని అందించి,
2: as per the respect and the status of Valmiki Ashram,
1: ఈ వాల్మీకి ఆశ్రమంలో చాలా గొప్పతనం ఉంటుండదని తాను వర్ణించి,
2: and the greatness of the hermitage of Valmiki was fully narrated.
1: అయోధ్యకు వచ్చి చేరారు.
2: And they reached Ayodhya.
1: అప్పటి లోపల,
2: in the meantime,
1: రాముడు అన్ని కూడా గుర్తించి,
2: Rama has noticed all.
1: ఇదంతా కూడా నేను చేసిన తప్పే అని ఒప్పుకున్నాడు.
2: He has accepted that what all he has done is wrong.
1: నా తప్పుని మన్నించి,
2: and he wanted that this mistake is to be forgiven.
1: ఈ పిల్లలు తనపై ద్వేషాన్ని మానవని చెప్పాడు.
2: And he wanted the children to give up this hatred towards him.
1: వాళ్ళిద్దరిని చేతులు పెట్టుకుని,
2: he caught hold of the hands of both the boys.
1: ఆశ్రమంలో ప్రవేశించి,
2: and he has stepped back into the hermitage.
1: అక్కడి నుంచి కూడా విమానంలో తిరిగి అయోధ్యకు వచ్చి చేరాడు.
2: And then they traveled by flight and reached Ayodhya.
1: Prasitam varu prati okka vishayam kodanu chaala suspashtanga cheptu vachindi.
2: All these things are explained in every minute detail by Mother Sita.
1: Cheppetappudiki pillalandaru gurtincharu.
2: Boys have understood.
1: Tama yokka vakyamulandu ee Valmiki rasinatuvanti vishayamulandu chaala namakam erpadipoyindi.
2: They had full faith in the writings of Valmiki.
1: వాల్మీకి ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా రాశాడు.
2: వాల్మీకి హ్యాస్ డిస్క్రైబ్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్
1: లెటర్ అండ్ ఫిల్మ్. కవులు కల్పితాలు చేసేటువంటి వారు కాదు.
2: ద పోయట్స్ ఆఫ్ దోస్ డేస్ డిస్క్రైబ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ రియాలిటీ.
1: సత్యాన్ని పలికేటువంటి వారు.
2: దే జస్ట్ షేర్డ్ ది ట్రూత్ ఓన్లీ.
1: సత్యం తప్ప ఇంకే చిన్న అసత్యం కూడా అందులో చేర్చేవారు కాదు.
2: దేర్ నథింగ్ ఆర్టిఫిషియల్, నో ఫాల్స్హుడ్ దేర్.
1: అప్పుడు చెప్పేటప్పటికి,
2: when it is said so,
1: అందరూ గుర్తించారు.
2: All have noticed.
1: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ మానవత్వం కూడా సహాయం చేస్తుంది.
2: To notice the divinity, the humanity, the humanness also helps.
1: హెల్ప్ చేసేసి కళాదుడికి వాళ్ళందరూ సీతారామలక్ష్మణులు అందరూ క్షేమంగా ఉన్నారు.
2: And having recognized, experienced the divinity, Sita, Rama, Lakshmana, all are happy.
1: చెప్పి రామాయణము పూర్తి చేశారు.
2: ద రామాయణ ఇస్ కంప్లీటెడ్.
1: అప్పటి నుంచి కూడాను భగవంతుని చావరించేటువంటి వారు సత్యమే.
2: Therefore, whatever we say, speak about God, it is only truth.
1: ఆ ఇద్దరు పిల్లలు సత్య స్వరూపుడే.
2: The two boys represent the personification of truth.
1: తిరిగి లోపల వెళ్ళి రాముడు చెప్పాడు, సత్యం వద, ధర్మం చెర.
2: And Rama repeated once again, speak truth, follow dharma.
1: కాని మాట్లాడమని చెప్పాడు, కాని సత్యము సత్యం చేయమని చెప్పలేదు.
2: He said, speak truth. He has not said to act, ask them to act truth.
1: Dharmam chara. Dharmamu acharinchu gani, dharmamu uchcharinchadu.
2: One has to follow dharma, not merely speak about dharma.
1: Kanuka appati nunchi kudanu ee Ramayanam parayanam chesukuntu vachadu.
2: And since that day, Ramayana is read out every day.
1: Ippudu mana yokka ashramam lopala,
2: here in our ashram,
1: Ramayana parayanamu,
2: we have Ramayana Parayana,
1: Bhagavata Parayana,
2: Bhagavata Parayana,
1: Saptasati Parayana, Saptasati,
2: Saptasati Parayana,
1: ivanni kudanu inaadu pettaru yajnam lo.
2: Bhagavan wanted these things to be read every day here in this ashram.
1: ఇవన్నీ చేసి కట్టేటప్పటికి రాములకు దైవము అనేటువంటి దాన్ని ప్రపంచానికి అంత చాటుతూ వచ్చారు.
2: After doing all these things, they could know that Rama is God, and this was publicized to everybody in this world.
1: ఇట్టి రాముల పైన తన కుమారుడికే ద్వేషం వచ్చిందంటే ఇది కేవలము అది మానవత్వంలో ఉన్నటువంటి వీక్నెస్.
2: ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ వీక్నెస్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ టు డెవలప్ ఎ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్ విచ్ హెడ్ హ్యాపెన్ టు లవ అండ్ కుశ.
1: దైవం పైన ఫెయిత్ రావాలి, కానీ
2: వన్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: డౌట్ వచ్చేసేస్తే ఉన్న నమ్మకం కూడా పోతుంది.
2: అండ్ వన్స్ యూ స్టార్ట్ డౌటింగ్ గాడ్, యూ లూజ్ యువర్ ఫెయిత్.
1: కనుక మానవుడు ఎందు నమ్మకం అనేటువంటిది ప్రధానంగా ఉండదు.
2: దేర్ఫోర్ ఫెయిత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుక మానవుడు అనేటువంటి పేరుకు అర్థమేమిటి?
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ మానవ?
1: నమ్మకం కలిగినవాడు అని అర్థం.
2: ద వన్ విత్ ఫెయిత్ ఇస్ మానవ.
1: కనుక మానవుడు నమ్మకం కలవాడు.
2: సో మ్యాన్ హ్యాస్ ఫెయిత్.
1: కానీ ఈనాడు అతి నమ్మకం పోయింది, కానీ
2: టుడే దట్ ఫెయిత్ ఈస్ లాస్ట్.
1: మొదటి నుంచి కూడాను మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడు.
2: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మ్యాన్ హ్యాస్ ఫెయిత్.
1: కనుకనే మానవులను ఆధారంగా తీసుకుని దైవం కూడాను ముందు ముందుకు పోతూ వచ్చాడు.
2: Therefore, basing on the faith of man, God has been bestowing all that he deserves.
1: Kaluka bhagavantudu nirantaram kudanu satyanni ruchechunti vaadu, dharmanni nadchechunti vaadu.
2: God protects satya, the truth, and dharma, righteousness.
1: Kalukane mana yokka bharata bhagavata ramayanam nandu ee rendu vakyamulu mukhyanga rastuntaru.
2: Therefore, in bharata bhagavata ramayana, these two sentences are of supreme importance.
1: Satyam vada dharmam chara, satyam vada dharmam chara,
2: satyam vada speak truth, dharmam chara follow dharma.
1: Kani ee satyam vada ipothundi.
2: But today satyam vada, the truth is killed.
1: Kani satyani poshinchetuvadu vaadu gaani bhagavantudu, tan rachinchetuvadu vaadu gaani bhagavantudu, kani shikshinchetuvadu vaadu kaadu.
2: God sustains, protects, upholds truth. He will never kill it.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు ఎప్పుడు కూడాను అందరినీ రక్షించేటువంటి వాడే కాదు, ఎవరిని కూడా శిక్షించలేదు.
2: గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్, హీ విల్ నెవర్ పనిష్ ఎనీబడి.
1: కానీ ఈ లో సత్యాన్ని గుర్తించుకోలేక,
2: దిస్ ఇన్నర్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
1: కానీ బయట బయట అందరూ ఆడినట్టుగా వీడు కూడా ఆడుతున్నారు.
2: బట్ పీపుల్ బిహేవ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద వరల్డ్లీ వే లైక్ అదర్ వరల్డ్లీ పీపుల్.
1: కనుక వరల్డ్లీ ఇది పీపుల్ చేసేటువంటి తప్పులు చాలా మందికి పంచుకోవాల్సి వస్తుంది.
2: దేర్ఫోర్ వెన్ వీ గో ఇన్ ద వరల్డ్లీ వేస్ వీ హ్యావ్ టు ఫాలో మెనీ ఆఫ్ ది మిస్టేక్స్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ఏ ఒక్కదాని కూడా మంచిదాన్ని నచ్చేది.
2: బట్ గాడ్ స్పీక్స్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ కరెక్ట్ విచ్ ఇస్ గుడ్ ఓన్లీ.
1: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు భగవంతుడు.
2: గాడ్ ఈజ్ ట్రూత్, హీ రికగ్నైజెస్ ట్రూత్.
1: కానీ చాలా మంది మానవులు భగవంతుడు కూడా గుర్తించుకోలేకుండా కేవలము ఈ విధంగా అమాయకులను బాధిస్తున్నాడే అని అనుకుంటుంటారు.
2: Many people feel that God has not known the truth, that is punishing many innocent people.
1: అప్పుడు వచ్చి ఇప్పుడు భగవంతుడు దేవుడు దేవుడు దేవుడిని ఈనాడు అనేక గ్రంథములంతా వచ్చినాయి.
2: టుడే వీ హ్యావ్ మెనీ మెనీ బుక్స్ డిక్లేరింగ్ డివినిటీ గాడ్ హుడ్.
1: కానీ రామాయణకు వచ్చినటువంటి యొక్క జీవితము ఎవరికి ఏ విధంగా కూడా రాలేదు.
2: బట్ నథింగ్ ఈస్ గ్రేటర్ దాన్ రామాయణ. దోస్ డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ రామాయణ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
1: అనేక మంది అనేక రకములుగా కూడా వాదిస్తూ వచ్చారు.
2: Many people went on arguing in different ways.
1: కానీ రామాయణాన్ని రష్యన్స్ కూడా వాదించుకుని వచ్చారు.
2: Even Russians also dealt in depth this Ramayana.
1: ఇప్పుడు ఆ రామాయణ ప్లేట్ వేస్తే కన్నులు మూసుకొని ఆనందంగా వింటుంటారు.
2: And today, when once Ramayana goes on being rendered, they listen to it with closed eyes.
1: అవరు వాళ్ళందరూ కూడా చాలా పరమ భక్తులైపోయినారు.
2: And all of them are ardent devotees today.
1: కనుక రామాయణం అనేది ధర్మము సత్యంతో కూడినటువంటి వేరేంటి.
2: Therefore, Ramayana is the combination of satya and dharma.
1: ఈ విధమైనటువంటి ఒక సత్య ధర్మాన్ని చక్రాలుగా తీసుకుని రాములు దేశాన్నంతా పరిపాలన చేస్తూ వచ్చారు.
2: Rama ruled the entire kingdom based on the two wheels of satya and dharma.
1: ఇలాంటి సత్య ధర్మాన్ని ఆధారం చేసుకుని పూజ చేస్తున్నాడు రాముడు ఒక్కడే.
2: ఇట్స్ ఓన్లీ రామ ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ దీస్ టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: వర్షిప్ చేయటమే కాకుండా
2: నాట్ ఓన్లీ వర్షిపింగ్ ద బుక్,
1: ఏ చిన్న బాధలు కలిగినప్పుడు రామాయణాన్ని వర్షిప్ చేస్తున్నారు.
2: ఎనీ స్మాల్ డిఫికల్టీ దే ఫేస్ దే టర్న్ టు రామాయణ దే వర్షిప్.
1: ఇట్టి పరమ భక్తి ఈ కఠినమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ కూడా వచ్చింది.
2: దట్ ఇంటెన్స్ డివోషన్ ఈజ్ నోటీస్ అమాంగ్ ద కమ్యూనిస్ట్ హు ఆర్ సో స్ట్రాంగ్ సో హార్ష్.
1: కానీ మన భారతీయులకి ఇంకా దీనికి కుదరలేదు.
2: బట్ భారతీయస్ నో ఇట్ ప్రిటీ వెల్ ద శాంక్టిటీ ఆఫ్ రామాయణ.
1: అనేక సంవత్సరములు ఈ బ్రిటిష్ వారితో చేరి
2: బికాస్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ ది బ్రిటిష్ ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
1: దైవం ద్వేషం చేసుకుంటూ వచ్చారు.
2: They started hating God.
1: దేశం చేసేటువంటి వాడు కాదు రాముడు.
2: But Rama has no trace of hatred at all.
1: నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని పలికి అందులో ఏకమయ్యేటువంటి వాడు.
2: He said the basic truth that you and I are one and he moved with this thought.
1: ఇటువంటి రామాయణమును ఎందరు ఏ విధంగా పూజిస్తూ వచ్చారు.
2: రామాయణ in what form it is worshipped by people.
1: రామాయణం అంటే ఎంతో గొప్ప జీవిత రామాయణం.
2: రామాయణ ఇస్ ది లైఫ్ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ లైఫ్
1: జీవుని,
2: ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
1: ఇండివిజువల్ జీవాలకు ఇది ఒక పెద్ద లైఫ్ వంటిది.
2: సో రామాయణ ఇస్ ద స్టోరీ, ద నరేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
1: కనుక రామాయణం అనేటువంటిది చదువులకు పారాయణం చేయవలసినటువంటి యొక్క వస్తువే.
2: దేర్ఫోర్ రామాయణ షుడ్ బి gone through, should be read out by everybody.
1: Bhagavantudu evarini dveshinchetuvadu vaadu kaadu.
2: God will not hate anybody.
1: Dvesham anedi athaniki teliyadu.
2: He doesn't know what hatred is.
1: Dveshamu krodhamu himsa ivanni kudanu athaniki teliyinatuvanti padamalu.
2: God does not know the words like anger, hatred.
1: Ituvanti devunni chaala అనేక రకములను విమర్శిస్తూ వచ్చున్నారు.
2: బట్ రామా ఇస్ క్రిటిసైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై పీపుల్.
1: నవకుశులు ఎంతటి గొప్పవారు.
2: నవకుశ రియల్లీ గ్రేట్.
1: కానీ
2: బట్
1: ఒక రాముడు వీళ్ళతో వచ్చి మాట్లాడేటప్పటికి వారికి అంతా క్లియర్ అయిపోయింది హృదయం.
2: దెన్ వన్స్ రామా స్పోక్ టు బోత్ ఆఫ్ దెమ్ లవ్ అండ్ కుశ, దే ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఇట్టి బుద్ధులు మార్చేటువంటి వాడు భగవంతుడు.
2: గాడ్ చేంజెస్ ది మైండ్, గాడ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పీపుల్.
1: ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు భగవంతుడు.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కనుకనే ఈనాడు మీరు కూడాను దైవాన్ని నిరంతరం కూడా ప్రార్థిస్తుంటే మీ మనసును కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు.
2: దేర్ ఫోర్ ఇఫ్ యూ ప్రే టు గాడ్ Even now from today, God will transform everybody.
1: ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి.
2: వన్ పాయింట్ యూ షుడ్ రికగ్నైజ్.
1: కొంతకాలం లోపల,
2: ఫర్ సమ్ టైమ్,
1: ఇంకా ఎక్కువ కాలం కూడా లేదు ఇప్పుడు,
2: నాట్ వెరీ లాంగ్ టు కమ్,
1: చాలా తక్కువ కాలం లోపలే,
2: విత్ ఇన్ ఎ షార్ట్ టైమ్,
1: ప్రపంచమంతా కూడా,
2: ద హోల్ వరల్డ్,
1: ఒక్క భావం చేరిపోతుంది.
2: విల్ ఆల్ బి యునైటెడ్ విత్ వన్ థాట్, వన్ ఫీలింగ్.
1: అది సహనాభవతు, సహనాభవంతు, సహవీర్యం కలవారం. అనగా ఏమిటి? కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి వెలుగుదాం, కలిసిమెలిసి తెలిసి ఉన్నా తెలివిని పోషించుదాం అని అందరూ ఇలాంటి మార్గానికి రాగల.
2: అండ్ ఆల్ పీపుల్ విల్ జాయిన్ ద సేమ్ పాత్ యాజ్ విన్ ద స్టార్ట్ డిక్లేరింగ్ దట్ వీ షుడ్ గ్రో టుగెదర్, వీ షుడ్ మింగిల్ టుగెదర్, వీ షుడ్ లివ్ టుగెదర్ అండ్ షేర్ ఆల్ ద నాలెడ్జ్ అమంగ్ అవర్ సెల్వ్స్ దట్ వీ హావ్ అక్వైర్డ్.
1: అది అతి శీఘ్రకాలం నుండి సిద్ధిస్తుంది నాకు.
2: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ వెరీ సూన్.
1: వ్యక్తిగతమైనటువంటి భేదములు,
2: డిఫరెన్సెస్,
1: వ్యక్తిగతమైనటువంటి దేశములు,
2: ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్,
1: ఒక్కటి కూడా మీ భారతదేశంలో ఉండవు.
2: విల్ నాట్ బి హియర్ ఇన్ భారత్.
1: ఇప్పుడు మాత్రమే కొంతవరకు ఇది ఉండినట్టుగా కనిపిస్తున్నది, కానీ
2: యు ఫైండ్ దర్ ప్రెసెన్స్ రైట్ నౌ,
1: కానీ మునుముందు దీని భావమే ఉండదు.
2: ఇన్ ఫ్యూచర్ దెర్ బి నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిది నిజములు,
2: డిఫరెన్సెస్,
1: వ్యక్తిగతమైనటువంటి దేశములు,
2: individual differences and hatred,
1: ఒక్కటి కూడా మీ భారతదేశంలో ఉండవు.
2: విల్ నాట్ బి హియర్ ఇన్ భారత్.

0: అబౌట్ ఇట్. కనుక అట్టి డివైన్ లవ్ ను మనం ద్వేషిస్తే మనకు కలిగేది ఏమిటి? మనకు ద్వేషమే వస్తుంది.
1: ఇఫ్ యూ హేట్ ద డివైన్ లవ్ వాట్ విల్ హ్యాపన్? యూ విల్ బి ఫుల్ ఆఫ్ హేట్రెడ్.
0: కనుక మీరందరూ కూడాను డివైన్ లవ్ ను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి.
1: దేర్ ఫోర్ బీ లవింగ్, లవ్ మోర్ అండ్ మోర్ టు ఎర్న్ దట్ డివైన్ లవ్.
0: ఇవన్నీ కూడాను ఈ భగవంతుని యొక్క వాక్యముల లోపల లీనమైపోయినాయి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మర్జ్డ్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైన చరిత్రను మీరు పలుకుతూ వింటూ చేస్తూ వచ్చినప్పటికీ ఎంతనో ప్రపంచం చాలా మారిపోతుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ ఇఫ్ యూ అటర్ దీస్ సేక్రెడ్ వర్డ్స్, ఫాలో ద సేక్రెడ్ పాత్ అండ్ లిసన్ టు సేక్రెడ్ థింగ్స్.
0: కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కష్టపడిగా ఉండేటప్పటికీ మీరు రామనామాన్ని మాత్రం మరవకండి.
1: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీ, వాట్స్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, నెవర్ గివ్ అప్ రామాస్ నేమ్.
0: రామాస్ నేమ్ అందరూ కూడా ఉచ్చరిస్తూనే ఉండాలి.
1: దేర్ ఫోర్ ఆల్ షుడ్ సింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ రామ.
0: రామ రామ రామ సీత రామ.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of October 2005 in Prashant Nilayam during the Dasera festival. Baba mentioned how the Ramayana is widely popular all over the world and that people of many nations have cultivated great faith and devotion in the way of life prescribed therein. He asserted that very soon the entire human race would forget all differences and live in harmony. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

ప్రత్యేక ప్రపంచంబునందు ప్రత్యేక ప్రపంచంబునందు

0: The Rajama.
1: Mountains and the valleys, the waterfalls and the rivers, all the mysteries of the world and of the universe, the vast sky, the courage and the valor, and the whole world that centers around the education, the study and the learning process will shine forth with all its beauty and grandeur.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthiniyulara.
1: Boys and girls.
0: Vice Chancellor. Registrar. Central Secretary. Idru Vidyarthulu. Yanto. Sundaramaina Vishyamulanu. Andamaina Padamulanu. Andincharu.
1: The Vice Chancellor, Dr. Venkatraman, Sri Chakravarti, and Central Trust Secretary, and two other students have made wonderful speeches, nicely punctuated with beautiful words, with all their vocabulary.
0: Prapanchamunandu, Yendu Chuchina. ఆశ్చర్యకరమైనటువంటి యొక్క దృశ్యములు, ఆనందకరమైనటువంటి విషయములు హృదయాన్ని తట్టి లేపి ఆనందపరుస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మిస్టరీస్ ఇన్ఎక్స్ప్లికబుల్ అన్అండర్స్టాండబుల్ విచ్ విల్ సర్టన్లీ టచ్ ద డోర్ స్టెప్ ఆఫ్ బ్లిస్ ఇన్ అవర్ లైవ్స్.
0: ఇట్టి సమయమునందు విద్యార్థులు ఆటల పాటల చేత, ఆనంద విషయాల చేత హృదయాన్ని చల్లపరుచుకుంటూ ప్రకాశింపచేసుకుంటూ తమ తెలివితేటలను పెంపొందింప చేసుకుంటున్నారు.
1: ఇట్ ఇస్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ టాలెంట్ బౌత్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ మేక్ దెమ్సెల్వ్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ దిస్ అకేషన్.
0: లోకమున ఏ విధమైనటువంటి విషయములు విన్నను, ఏ విధమైనటువంటి యొక్క చర్యలు చేసినను హృదయాన్ని మెప్పింపచేసుకునే నిమిత్తమై చేస్తారు, కాని కేవలము తాత్కాలిక ఆనందమును పొందింపజేసుకునే నిమిత్తం చేయగలరు.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ ఇస్ హర్డ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ డన్ is to feel extremely happy for long, not for temporary gain and happiness.
0: Itti samayam nandu nenu vidya vishayamai aatala paatala vishayamai anantanga meeku bodhinchanakkarledu.
1: At this moment Bhagwan feels that it is not necessary to speak extensively on education, sports and games.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి తలంచే తలపులు, చేసే పనులు అన్నీను కూడాను ఈ విద్యా విషయం గురించి.
1: రైట్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ ఆల్ ద థాట్ అండ్ ద హ్యూమన్ యాక్టివిటీ సెంటర్డ్ అరౌండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అండ్ స్టడీ.
0: ప్రేమ చేత హృదయమును పెంపొందింప చేసుకుంటూ ప్రజలకు ఆనందాన్ని అందించేటువంటి ఆదర్శాలు విద్యార్థులు అందించాలి.
1: ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు పాస్ ఆన్ ది స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం టు అవర్ స్టూడెంట్స్ సచ్ దట్ దే విల్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
0: ఈనాటి పరిస్థితిలో ఎక్కడ చూసినప్పుడు విద్యా విషయమై పేరు చెప్పుకుంటున్నారే కానీ ఎట్టి విద్యను కూడా అందులో కనిపించడం లేదు.
1: ఎవ్రీవేర్ టుడే ఆల్ ఓవర్ ద వరల్డ్ దర్ ఆర్ సో మెనీ ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఫర్ నేమ్ సేక్ బట్ వీ డు నాట్ ఫైండ్ ద డెప్త్ అండ్ ద ప్రొఫండిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అనేటువంటిది కూడాను ఎవరికి అర్థం కావటం లేదు.
1: No one seemed to know the meaning and the significance of education.
0: పుస్తకములు చదవటం, అందున్నటువంటి విషయాలను ఎగ్జామినేషన్ లో రాయటము, పాస్ మార్క్స్ తెప్పించుకోవటము, ఇతను పాస్ అయినాడని బిరుదును మాత్రం పొందుతున్నారు.
1: They just limit themselves to merely going through the text, appear for the examinations, secure a pass and claim that degree thereafter.
0: నిత్య సత్యమైనటువంటి విషయములను విద్య అంటే ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
1: The eternal truth which is contained in the process of learning is not known to anybody.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
1: A foolish man, though an intellectual with all the acquisition of the knowledge, does not know his true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: One may be occupying exalted position with all high knowledge and education, but he will not give up his mean mentality and attitude.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: All his knowledge helps him to be argumentative and to differ with everybody and not to acquire the totality of knowledge.
0: ఇది ఆ విద్య.
1: Is this education?
0: విద్య అనగా జ్ఞానము.
1: విద్య మీన్స్ జ్ఞాన, విజ్డమ్.
0: జ్ఞానం అనగా భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచుకోవటం కాదు.
1: Wisdom does not mean merely worldly, momentary, physical intelligence. No.
0: ఇది అంతరంగికమైనటువంటి ఆనందాన్ని, అంతర్భావములను పెంపొందింపజేసి ప్రకాశింపజేసేటువంటి యొక్కది విద్య.
1: The true education should foster the finer sentiments and feelings within and should be the center of bliss.
0: ఇటువంటి పరిస్థితి యందు వీరు పొందినటువంటి యొక్క ఫలం ఏమిటి?
1: Under these circumstances, what is the result of the education that we have been receiving?
0: ప్రభుత్వం మెచ్చేటువంటి యొక్క డిగ్రీలు మాత్రమే చూపుతున్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ యొక్క స్వరూపం ఏమిటో అనేటువంటిది వారికే తెలియటం లేదు. ఇంకా వారి ఇతరులకు ఏమి చూపగలరు?
1: We just get satisfied by getting a degree so as to win the appreciation of authorities without knowing the depth and the significance of education.
0: Mukhyamuga aatala paatala yendu anubhavinchavalsinatvanti oka aanandamu evito varike artham kaavatam ledu.
1: We don't seem to know the actual happiness and the bliss that we are supposed to derive out of these sports and games.
0: Ee sports and games lopala ఒకరు గెలిచటము మరొకరు ఓడిపోవటము ఇవి రెండు మాత్రమే తెలుస్తూ ఉండాలి.
1: ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వీ ఓన్లీ కమ్ అక్రాస్ టూ, వన్ ద వన్ హూ విన్స్, ద అదర్ వన్ హూ లూజెస్.
0: ఇది ఆ గేమ్స్ యొక్క లక్ష్యము.
1: ఇస్ దట్ ది ఎయిమ్ ఆఫ్ గేమ్స్?
0: లైఫ్ ఇస్ ఎ గేమ్ అన్నాం.
1: లైఫ్ ఇస్ ఎ గేమ్.
0: ప్లే ఇట్.
1: ప్లే ఇట్.
0: లైఫ్ ఇస్ ఎ డ్రీమ్.
1: లైఫ్ ఇస్ ఎ డ్రీమ్.
0: రియలైజ్ ఇట్.
1: Realize it.
0: Life is love.
1: Life is love.
0: Enjoy it.
1: Enjoy it.
0: వీటి యొక్క మూడింటి యొక్క అర్థమును గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he understands the meaning of these three statements and conducts accordingly.
0: విద్య యొక్క వివేకము, ఆటపాటల యొక్క ఆనందము సంకుచితమైన భావములకు సంతోషపెడుతుంది, కానీ విశాలమైన హృదయమునకు, అనంతమైన విజ్ఞానమునకు ఇవి ఏమాత్రం కూడా తోడ్పడవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ద ఇంటెలిజెన్స్ దట్ వీ అప్లై ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్స్ ఓన్లీ నేరో మైండెడ్నెస్. ఇట్ డస్ నాట్ హెల్ప్ అస్ టు బి బ్రాడ్ మైండెడ్ నార్ టు బి బ్లిస్ఫుల్.
0: అందులో ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము చెత్త విద్యలు.
1: All the education that we acquire today is rather cheap and useless.
0: ee naati test book lanetvanti chuste e maatram kodunu saravamainatundi devu akada.
1: The textbooks that we make use of do not have any essence.
0: ఇది గవర్నమెంట్ ఏ విధంగా ఒప్పుకుని దీన్ని శాంక్షన్ చేస్తుండదు? ఇది పాఠశాలల లోపల దీన్ని ఉపందించడానికి ఎన్ని ప్రయత్నములు చేస్తున్నాయో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి.
1: హౌ గవర్నమెంట్ రికమెండ్ సచ్ టెక్స్ట్ విదౌట్ ఎఫెన్స్ అండ్ వాట్స్ దేర్ ఎయిమ్? ఇట్ ఆల్ సీమ్స్ టు బి రిడిక్యులస్.
0: బహుశా నా ఉద్దేశము ఇవి గవర్నమెంట్ వరకు కూడా పోవటం లేదు.
1: భగవాన్ opines that things are not reaching the level of the government.
0: ఎవరో ఒకరు శాంక్షన్ చేస్తే అవన్నీ టెక్స్ట్ బుక్స్ అని పంపిస్తున్నారు.
1: ఇట్ ఆల్ అపియర్స్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ అథారిటీ అండ్ ఇంప్లిమెంటెడ్ దేర్.
0: ఇది గవర్నమెంట్ కూడా ఎంత చిన్న పేరు తెస్తున్నాయో వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: The government is not realizing what a bad name they get out of such things at the lower level.
0: ప్రపంచములో ఈనాటి చదువులు ఇలాంటి చదువులు పెరిగిపోతున్నాయి.
1: This sort of education is on the rise, increasing day by day.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను ఎంత పవిత్రమైనటువంటివో, ఎంత సున్నితమైనటువంటివో, ఎంత వర్ణితమైనటువంటివో వారు గుర్తించడానికి ఏమాత్రమో ప్రయత్నించడం లేదు.
1: They don't seem to make any attempt to know the glory and the majesty of the ancient education, how sacred it is.
0: ఏదో గ్రంథములు చదివినామని దాన్ని అర్థం చేసుకోలేకపోవటము, గ్రంథములు చదివినామని దాని యొక్క సారమును గ్రహించటం కోరు ఏమాత్రము విద్యార్థులు కూడాను ప్రయత్నించడం లేదు.
1: The students also are not making an effort to get the essence of the టెక్స్ట్ బుక్స్ దే గో త్రూ.
0: వీటిని టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నారు, కానీ టెక్స్ట్ దేని నుంచి చేయాలి? ఒకరు రాసినటువంటి దానిని చూసి మరొకరు రాయటము, అది టెస్ట్ చేయాలి.
1: వాట్ ఈస్ దిస్ టెక్స్ట్ బుక్ దట్ యూ కాల్ ఇట్? ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు అనదర్.
0: కనుక ఈనాటి చదువులు కేవలము ఒక డిగ్రీలు మాత్రమే తీసుకుని ఉద్యోగం నిమిత్తమై ప్రాకులాడుతున్నారే కాని చదువు యొక్క సారము, చదువు యొక్క అంశము, చదువు యొక్క ప్రశంసము ఏమాత్రం వారు గ్రహించడం కానీ గుర్తించడం కానీ చేయటం లేదు.
1: దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్ ది ఎడ్యుకేషన్ సీమ్స్ టు బి జస్ట్ జాబ్ ఓరియంటెడ్ దట్ కంప్లీట్స్ విత్ గెటింగ్ ఎ డిగ్రీ అలోన్.
0: ఈ గ్రంథముల యందు సరి అయినటువంటి యొక్క విద్య ఉన్నదా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ ఆల్సో డూ నాట్ నో వెదర్ ద టెక్స్ట్ బుక్స్ కంటెయిన్ ద డిజైర్డ్ నాలెడ్జ్ ఆర్ నాట్.
0: మా పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, మార్క్స్ దండిగా వచ్చినాయి అని ఈ మార్క్స్ చూసుకుని వారు ఆనందిస్తున్నారే కానీ దానికి వెనుకల కొండంత రిమార్క్స్ ఉన్నాయనేటువంటిది వారు ఏమాత్రమూ గుర్తించడం లేదు.
1: The parents are happy if their children get first classes and pass in distinctions. They think of only marks, forgetting the mountainous remarks behind.
0: ee remarks ee variki pratyakshamaina vaaru chaduvante emto ani kuda gurtinchagalaru.
1: Then once they know the remarks, they will understand what kind of education they are receiving.
0: ABCD lu ekkuvainanduna లోయర్ సెకండరీకి లోటు కలిగే.
1: బికాస్ ఆఫ్ ద లెర్నింగ్ ఆఫ్ ద ఆల్ఫబెట్స్ ఏబిసిడి మోర్ అండ్ మోర్ దేర్ ఇస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ లోయర్ అండర్స్టాండింగ్.
0: ఎంఏలు బిఏలు పాస్ అయినందున వేదశాస్త్రములన్నీ వేదబడియే.
1: బికాస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ద లెర్నింగ్ ఆఫ్ ది వేదాస్ ద సీక్రెట్ టెక్స్ట్ హ్యాస్ డిక్లైన్డ్.
0: ఇట్టి చదువును మంచి జ్ఞానమైనటువంటివని ఎట్ట ఒప్పుకోగలరు?
1: హౌ డు యూ సే దట్ దిస్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ రిసీవింగ్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు వేరుగా భావించకండి. విద్యార్థులైనటువంటి వారు చక్కని విద్యను అభ్యసించి ప్రపంచానికి చక్కని బోధనను అందించడానికి ప్రభుత్వం పూనుకోవాలి.
1: ద స్టూడెంట్స్ షుడ్ ఎక్వైర్ ద ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ and set an ideal to the rest of the society.
0: Asa samajam lopala samajamunu poshincheetundi vidhanam emiti? Samajamu ee naadu ye gathini pattindi? నిన్ను ఉత్తమోత్తమైనటువంటి యొక్క సమాజంగా తీర్చిదిద్దడానికి ఏమి చేయాలి అనేటువంటి ఆ యోచనలే వారి అందు ఏమాత్రమో కనిపించడం లేదు.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ డోంట్ సీమ్ టు హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ ద సొసైటీ, ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ, హౌ టు ఇంప్రూవ్ ద కండిషన్స్ ఆఫ్ ద సొసైటీ, హౌ టు వర్క్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద సొసైటీ. దే హావ్ నో ఐడియా.
0: ఈ విద్యా విధానం లోపల చక్కని పోలికలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: దే డు నాట్ ఈక్వేట్ దెమ్సెల్వ్స్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ.
0: ఇది చక్కని వేమేరైనా కూడా నా మాది బోధ పెట్టినప్పుడు ఇది అంత పిచ్చివి, ఇది సరైనటువంటివి కాదు, ఈనాటి టెక్స్ట్ బుక్స్లే చాలా ఉత్తమమైనటువంటివి అని విద్యార్థులు కూడా అంగీకరిస్తున్నారు.
1: సచ్ బుక్స్ ఆఫ్ ది ఎన్షియంట్ విచ్ రియలీ టీచ్ ది గ్రేటెస్ట్ వాల్యూస్ ఆర్ బ్రష్డ్ అసైడ్ అండ్ స్టూడెంట్స్ కన్సిడర్ ద మోడర్న్ టెక్స్ట్ బుక్స్ మోర్ ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్.
0: జర్మనీచులు జన్మించినంతనే వెండి బంగారం ముండబోస్తాయి.
1: ది వాల్యూ ఆఫ్ ది సిల్వర్ అండ్ గోల్డ్ హ్యాస్ గాన్.
0: కనుక ఈనాటి పిల్లల యొక్క భవిష్యత్తు మనం చాలా శ్రద్ధగా వహించి వారికి సరైనటువంటి యొక్క విద్యను నేర్పడానికి పూనుకోవాలి.
1: ద ప్రెషస్ మెటల్స్ హ్యావ్ లాస్ట్ దేర్ వాల్యూ, దేర్ఫోర్ వీ షుడ్ డిటర్మిన్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: సమాజం యొక్క కీర్తిని మనం నిలపాలి.
1: We should uphold the reputation of society.
0: మన ప్రాచీన పురుషులు ఏ విధమైనటువంటి విద్యను అందించారో ఆ ప్రాచీన పురుషులకు సరైనటువంటి గౌరవాన్ని మనం కాపాడాలి.
1: The ancient sages and seers who have passed on this education, they must be revered and respected.
0: నాలుగు డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే గొప్పవారమైనామని విర్రవీయటము అది వెర్రితనమే.
1: It is foolishness if you are egoistic by merely acquiring degrees.
0: మనము ఈనాడు సమాజమును ఏ రీతిగా ఉద్ధరించాలి?
1: We have to consider how to work for the progress of the society.
0: ఈనాడు సమాజం ఏ విధంగా ఏగితే ఉంటున్నది?
1: What is the present position of the society?
0: ఈ యొక్క స్థితిగతిని మనం గుర్తించుకోకుండా సమాజమునకు సేవ చేస్తున్నామని అంటున్నారు.
1: We say that we are serving the society without understanding its needs and requirements.
0: ఇది సమాజం యొక్క సేవ కాదు, సమాజం యొక్క సేవ.
1: It is not samaja seva, service to society, but it is only samadhi seva, a doom to the service totally.
0: Kanuka ee naadu samajamu unnata sthitiki raavalante mana yokka prajalu uttama sthitini pondalante sariyainatundi vidyalu ee naadu manam abhivruddhi parchali.
1: For the society, the societal conditions to improve and the people to progress, the correct proper education is essential.
0: నేను చెప్పినట్టుగా ఏబీసీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములన్నీ పేదపడియే.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఏబీసీడీ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ హావ్ బీన్ నెగ్లెక్టెడ్ టోటలీ.
0: ఏ అంటే అవేర్నెస్.
1: ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే మీ తెలివితేటలతో దాన్ని గుర్తించాలి.
1: అవేర్నెస్ మీన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ది థింగ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలెక్ట్.
0: బి అనగా బీయింగ్. పుట్టు నడతల్లో నీవు జీవించాలి.
1: బి బీయింగ్ విచ్ హ్యాస్ టు బి ట్రెడ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్.
0: సి అనగా బి కేర్ఫుల్.
1: సి మీనింగ్
0: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది విచారణ చేసి నీవు అభివృద్ధికి రావాలి.
1: సి సింబలైజెస్ కేర్ఫుల్ కేర్. బి కేర్ఫుల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ఇలాంటి తెలివితేటలు మనం ఈనాడు పిల్లలకు ఇంటి ఎందైనా నేర్పాలి.
1: Such sort of intelligence, such sort of things should be taught right from the beginning, right from now.
0: మా పిల్లవాడికి స్కూల్లో కాలేజీలో సీట్ చిక్కిందని ఆనందిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వారు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలిగినటువంటి గుణంలో వారిలో అభివృద్ధి అవుతున్నాయా లేదా అని ఇంటిలో తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Parents are very happy because their children get their seats in different educational institutions. They do not think of the values that their children are supposed to acquire in the process of learning.
0: Teachers ku udyogasthulaku taginatvanti lekapoyinappudiki tallidandrulaku pradhananga ee telivitetalu penchukovali.
1: The teachers and other authorities may not be aware, but the parents should fully understand the need for the
0: palani vidyarthi ఫలాంటి స్థితిలో దేశాన్ని ఉద్ధరించాడు అనేటువంటి కీర్తిని తెప్పించుకోవాలి తల్లిదండ్రులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ షుడ్ డిజైర్ దట్ దేర్ చిల్డ్రన్ షుడ్ బ్రింగ్ దెమ్ రెప్యుటేషన్ ఏ గుడ్ నేమ్ ఫర్ హ్యావింగ్ వర్క్ ఫార్ ది కంట్రీ.
0: కనుక ఈనాడు తల్లిదండ్రులు కూడాను అట్టి తెలివితేటలు లేవు.
1: ద పేరెంట్స్ టుడే ఆర్ నాట్ దట్ ఇంటెలిజెంట్ టుడే.
0: ఇంకా అధ్యాపకులకు ఈ గ్రంథ పుస్తకాలతో ఏమాత్రం పని లేదు.
1: అండ్ ద టీచర్స్ దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్.
0: దానిలో ఉన్నటువంటివి సరియైనవా కాదా అనేటువంటిది గవర్నమెంట్ కు రిపోర్ట్ చేయటం లేదు.
1: ది యాక్చువల్ టెక్స్ట్ దట్ ఆర్ పుట్ ఇన్ యూజ్ వెదర్ దే ఆర్ గుడ్ థింగ్స్ ఆర్ రాంగ్ థింగ్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ద గవర్నమెంట్ బై టీచర్స్.
0: ఈ రిపోర్ట్ చేసినా కూడా గవర్నమెంట్ దీనిని ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Even if these mistakes are brought to the notice of the government doesn't seem to rectify.
0: ఏదో పాస్ అయినారంటాము సర్టిఫికేట్ ఇవ్వటము పంపటం.
1: They give them the degrees because they got the required percentage.
0: కనుక విద్యార్థుల యొక్క లోపమే కాదు ఇది, తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి లోపము.
1: So it is not the mistake of the students. The actual mistake lies with parents.
0: తమ పిల్లలు ఎట్టి పరిస్థితికి అభివృద్ధి అవుతున్నారు, ఎట్టి గుణములు నేర్చుకోగలుగుతున్నారు, ఎట్టి సమాజం యొక్క క్షేమాన్ని కోరగలుగుతున్నారు అనేటువంటిది వాడు ఏమాత్రం యోచన చేయటం లేదు.
1: Parents are not thinking in these lines. What qualities their children are acquiring, what their thoughts are relating to the needs of the society, they don't think.
0: తల్లిదండ్రులకు గిఫ్టింగ్ అనిపించి సమాజమునకు గొప్ప పేరును తెప్పించి సమాజం యొక్క సంఘం యొక్క ఫలితాన్ని దేశానికి అందిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ ద స్టూడెంట్స్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దేర్ పేరెంట్స్, గుడ్ నేమ్ టు ద సొసైటీ బై వర్కింగ్ ఫార్ ద సొసైటీ.
0: కానీ క్లాసులో చాలా గొప్పవాడని పేరు మాత్రం తెచ్చుకుంటున్నారు.
1: బట్ స్టూడెంట్స్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాస్ దే స్టాండ్ ఫస్ట్.
0: క్లాసులో గొప్ప పేరును తెప్పించుకోవటం వల్ల ప్రయోజనమే లేదు.
1: There's nothing great about it in standing first in the class.
0: ఆ పిల్లలు ఎలాంటి బుక్కులు చదువుతున్నారు అని ఆ బుక్కులంతా పరీక్షించారు.
1: The parents must examine what sort of books that their children read and when once they return home.
0: పిచ్చి పిచ్చి కథల బుక్కులంతా చదువుకుంటారు.
1: They read all novels which are useless.
0: అది తల్లిదండ్రులు గుర్తించడం లేదు.
1: Parents are not understanding this.
0: ఏదో వాళ్ళ సంతోషంగా ఉంది, వాళ్ళు దీన్ని చదువుకుంటున్నారు తప్పేమి అని దాన్ని సవరిస్తూ పోతున్నారు.
1: On the other hand, parents defend their children because they think that they're spending their time in a happy way.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a big mistake.
0: తన బిడ్డలను తామే పాడు చేసుకుంటున్నారు ఈనాడు.
1: They're spoiling their own children now.
0: వాని ఆటలు వాని పాటలు ఎలాంటివిగా ఇంట్లో జరుగుతున్నవి అనేటువంటిది, ఎలాంటివి బజార్లో పోయినప్పుడు వీడు మెలుగుతున్నారు అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ టుడే ఆర్ నాట్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, హౌ దే బిహేవ్ అలాంగ్ ద స్ట్రీట్, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ దే రీడ్, వాట్ గేమ్స్ దే ప్లే.
0: ఇది లేకుండా కేవలము పిల్లవాడిని చదివించుకుంటున్నామంటే అది గొప్ప పేరు కాదు.
1: By merely educating your children, well, there's no use. It doesn't bring them any good name.
0: Prachinapu tallidandrulu entati telivi galigi entati vijnanam cheta entati paristhitini vaaru poshinchukuntu vacharo adi aanaati rishulike telisunu.
1: The ancients, the elders and the parents, they know what kind of ideals and objectives they have had in their life.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈనాటి విద్య లోపల గొప్ప మార్పు తేవాలి.
1: దేర్ షుడ్ బి టోటల్ చేంజ్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఎలాంటి పద్యములు రాసినా ఎలాంటి పోయమ్స్ రాసినా దానికి తమాష కింద దాన్ని గేలి చేసుకుంటూ ఆనందంగా పఠిస్తున్నారే గాని ఇది ఎలాంటి పరిస్థితిని తెస్తుంది, ఇది లోకమును ఏది పరిస్థితిలో ముంచుతుందో అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా ప్రయత్నించడం లేదు.
1: వి జస్ట్ గో త్రూ ద పోయమ్స్ అండ్ ద కంపోజిషన్స్ కంటెయిన్డ్ ఇన్ ద టెక్స్ట్. But we do not understand what kind of influence and impact it bear on students. We say that my son is in convent, he is reading English.
0: ఏమిటి ఆ ఇంగ్లీష్?
1: వాట్ ఇంగ్లీష్ ఇస్ ఇట్?
0: ఆ ఇంగ్లీష్ లో వచ్చేటువంటి యొక్క తప్పు మార్గములంతా ఎంత పరిస్థితికి కొనిపోతుందో వాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: They don't understand the English medium schools in which a direction it they take them, in a perverted way, in the wrong direction.
0: Black sheep.
1: Say, the nursery rhymes, black sheep.
0: ఇవి వారు నేర్చుకునేది.
1: ఆర్ ది నర్సరీ రైమ్స్ దే లెర్న్
0: బ్లాక్ షిప్ అది మొదలే షిప్ అనేటువంటిది చాలా చెడ్డ తక్కువ గుణంతో కలిగినటువంటిది.
1: సో ద లెర్నింగ్ స్టార్ట్స్ విత్ దిస్ బ్లాక్ షీప్ షీప్ లెవెల్
0: దాంట్లో బ్లాక్ షీప్
1: దట్ టు బ్లాక్ షీప్ ఫర్ దర్ ఆల్ ద మోర్
0: అది గొప్ప బిరుదుగా భావిస్తున్నారు వీళ్ళు.
1: దే కన్సిడర్ దిస్ బ్లాక్ షీప్ యాజ్ ఎ బిగ్ టైటిల్
0: అది పోయమ్స్ వీరికి.
1: దాట్ ఈస్ ద నర్సరీ రైమ్.
0: ఈ విధంగా చూస్తుంటే ఈ స్కూల్ ఎందుకు కట్టాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు పిల్లల్ని పాడు చేయాలి అనేటువంటి భావము నాలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండాలి.
1: వాచింగ్ ద ప్రజెంట్ సినారియో భగవాన్ స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే వై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాట్ ఫార్ వాట్
0: కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నయా పైసా జీతం లేకుండా నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని వారికి తగినటువంటి గ్రంథాలు కూడా నేనే తెప్పించి చక్కని రీతి లోపల వాళ్ళు పోషించాలని ప్రయత్నిస్తున్నాను.
1: భగవాన్ హ్యాస్ అండర్టేకెన్ దిస్ సీరియస్ అటెంప్ట్ స్పెండింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ వితౌట్ కలెక్టింగ్ నయా పైసా ఫీజ్ అండ్ ఈవెన్ ప్రొవైడింగ్ టెక్స్ట్ బుక్స్ టు చిల్డ్రన్.
0: ఈనాడు పిల్లవాడు పుట్టినాడంటే 5 సంవత్సరాలకు ముందుగానే కాన్వెంట్ లో బుక్ చేసుకోవాలి.
1: Today we should make reservation 5 years before the child is actually put to learning process, reservation in the school for studies.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్లాన్ లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని సంతోషపడుతున్నారే కానీ వారి సంతోషం ఏ రీతిగా కలుగుతుంది అనేటువంటి వారి సంతోషాన్ని వారు చూసుకోవటం లేదు.
1: Parents are very happy in reserving seats for their children in education institutions. But they don't understand what kind of help they would get
0: తల్లిదండ్రులు పడేటువంటి బాధలు, తల్లిదండ్రులు పడేటువంటి చింతలు, తల్లిదండ్రులు పడేటువంటి యొక్క కష్టములు అది వారికి తెలియదు.
1: The children do not understand the difficulties, the anxieties, worries of their parents.
0: అప్పులు సప్పులు చేసుకుని అన్నపానాలను విసర్జించి ఆ పిల్లలకి ఇంటి దగ్గర ధనమును ఖర్చు పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు.
1: పేరెంట్స్ ఈవెన్ టేక్ లోన్స్, దే సాక్రిఫైస్ దేర్ ఫుడ్ అండ్ డ్రింక్, దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్ టు ఎడ్యుకేట్ దెమ్.
0: కానీ దీనివల్ల మంచి కలుగుతుందా చెడ్డ కలుగుతుందా అనేటువంటిది పిల్లలు ఏమాత్రం విచారించటం లేదు.
1: బట్ they don't seem to consider the results out of this, good or bad, at the end.
0: ee naadu lokam lopala chadu ante chaala cheap aipoyindi.
1: In the modern society the education has become so cheap.
0: kaani ee cheap ainatvanti manavuni cheap ga etta cheyagaladu.
1: Such cheap education, how do you expect a man to become a chief out of cheap education?
0: కనుక మనం ఈనాడు విద్యా విషయం లోపల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఏకమైపోయి విచారించి ఈ చదువులు ఏ పరిస్థితిని తెప్పిస్తుండాలి, ఈ చదువులు జగత్తులు కాని సమాజమును కాని ఏ విధమైనటువంటి ఒక శాంతిని బోధిస్తుంది అనేటువంటిది ఎవరు యోచన చేయటం లేదు.
1: Therefore today there is every need that the teachers, authorities, elders, parents should join their hands.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పిల్లల యొక్క గోలనే చాలా గొప్పగా కనిపిస్తుంది.
1: అండ్ వాట్ ఆల్ దట్ వీ ఫైండ్ టుడే ద ప్రజెంట్ నాయిజీ సినారియో సీమ్స్ టు బి గ్రేట్.
0: అది పిల్లల తప్పు కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్స్.
0: పిల్లలు చాలా మంచి పిల్లలే.
1: ద స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్.
0: గ్రంథములు సరైనటువంటివి కాదు.
1: బుక్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: వీటిని బోధించేటువంటి గురువులు చాలా చీప్ అయినటువంటి వారు.
1: And the teachers are so cheap who teach such cheap books.
0: దీన్ని ప్రభుత్వము అలక్ష్యం చేసి దీన్ని పెంచి పెద్దలు చేయటం ఇది వారి దోషం కూడా ఉంటుండాలి.
1: It is a mistake of the government, the utter neglect of this sort of system.
0: కనుక చదువు సంజ్ఞల లోపల పిల్లలు అభివృద్ధి అవుతారనేటువంటిది మనం మర్చిపోవాలి.
1: Therefore we should forget that this education would help our students to improve in life.
0: చాలా మంది మంచి పిల్లలంతా ఉన్నారు.
1: దేర్ ఆర్ వెరీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: పిల్లల్లో దోషం లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ స్టూడెంట్స్.
0: వీడు చదివే పుస్తకములు, వీడు చదివే గ్రంథములు,
1: ద బుక్స్ దే రీడ్,
0: చదివించే తల్లిదండ్రులు
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: ఈ దోషములకు మారు పేరు పెట్టుకున్నారు,
1: ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ మిస్టేక్స్.
0: కనుక మనం ఈ తల్లిదండ్రులు పిల్లలను పోషించి చక్కని ఉదారమైనటువంటి ఒక మార్గంలో పెంపొందింపు చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కనుదర్చాలి.
1: ఇట్స్ టైమ్ దట్ ది పేరెంట్స్ షుడ్ ఓపెన్ దేర్ ఐస్ అండ్ నో ద ఫ్యాక్ట్ and see that the children would improve in their life through the process of education.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నవను హీనుడు గుడంబు మానలేడు అన్నాను.
1: In spite of high education, a person is not able to give up his meanness.
0: చదువు చదువు చదివా తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: One has learned how to differ with other person and argue but without acquiring the total knowledge.
0: చదువు చదువు చదివి చావంగనేటికి.
1: After all, one should die at the end acquiring this kind of
0: చావులేని చదువు చదువవలేము.
1: One should study to be immortal.
0: ఏమిటి ఆ చావులేని చదువు?
1: What is that immortal knowledge?
0: ఆధ్యాత్మిక చదువు.
1: That is the spiritual knowledge.
0: అందులో కూడాను లౌకికమైనది కూడా ఉండాలి.
1: There is, however, relating to the physical
0: aspect. లౌకికము, భౌతికము, ధార్మికము, ఆధ్యాత్మికము ఈ యొక్క నైతికంలో వారిని పెంపొందింప చేయాలి.
1: The spiritual knowledge encompasses relating to the world, the ethical aspects also.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు గొప్ప చదువులు చదువుతున్నామని మీలో మీరు విర్రబోకండి.
1: Don't feel proud that you are studying high degrees.
0: మీ చదువులు చదువు చదివి బజారులో పోయి ఏ విధమైనటువంటి ఒక బిచ్చం ఎత్తినా కూడాను దీనికి బిచ్చం కూడా చిక్కదు.
1: With this kind of education, we don't receive alms even if we beg along the streets.
0: కనుక మనము ఈ చదువులు కొంతవరకు చన్నగింపజేసి,
1: therefore we should not be after mere degrees.
0: గుణములు పోషించాలి.
1: We should foster our virtues.
0: గుణములే లేకపోయినప్పుడు ఈ చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without character, education is useless.
0: క్యారెక్టర్ ఉండినప్పుడే ఈ చదువులంతా కూడా గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫ్రూషన్ ఇన్ క్యారెక్టర్.
0: ఏ విద్యార్థి చూసినప్పటికీ వాడి చేతి లోపల పిచ్చి పిచ్చి బుక్కులే, కథల బుక్కులు.
1: ఎవ్రీ స్టూడెంట్ ఈస్ క్యారీయింగ్ విత్ హిమ్ ది యూస్లెస్ బుక్స్.
0: ఇవన్నీ కూడా మార్కెట్ కు రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ ది స్టూడెంట్స్ డూ నాట్ క్యారీ సచ్ చీప్ బుక్స్.
0: వాళ్ళ క్యారెక్టర్ ను మంచి పోషింపజేసేటువంటి గ్రంథములు ఈనాడు విలువలేదు.
1: వీ షుడ్ సీ దట్ ది స్టూడెంట్స్ విల్ గో త్రూ ద బుక్స్ విచ్ విల్ ఇంప్రూవ్ దేర్ క్యారెక్టర్.
0: వారి ఆటపాటలు ఎందుకూడను ఉత్తమమైనటువంటి ఆటపాటలు వాళ్ళకు బోధించాలి.
1: దే షుడ్ ఆల్సో బి టాట్ హౌ టు ప్లే, హౌ టు పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ ఇన్ ఎ నోబుల్ వే.
0: స్త్రీలు ఏ విధమైనటువంటి గ్రంథాలు చదవాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ బుక్స్ దే షుడ్ గో త్రూ.
0: కానీ అది వారి కూడా బోధపడటం లేదు.
1: దిస్ ఈజ్ నాట్ రియలైజ్డ్.
0: మగపిల్లవాళ్ళు మోటార్ సైకిల్ పైన పోతున్నారు.
1: బాయ్స్ రైడ్ మోటార్ సైకిల్స్.
0: మేమెందుకు మోటార్ సైకిల్ ఎక్కకూడదు?
1: వై నాట్ వీ ది విమెన్?
0: ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వాదన లోపల కాలం వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ టైం ఎంటర్టైనింగ్ దీస్ మ్యాడ్ థాట్స్.
0: ఆడపిల్లలు మోటార్ సైకిల్ పోకూడదు అని ఎవరూ చెప్పటం లేదు.
1: Nobody is telling that it is not proper on the part of a girl to ride a motorcycle.
0: Samaya sandarbhanusaranga ee rathamannu manam upayog pettukovali.
1: We should teach certain things basing on the circumstances and situation.
0: Ee naadu ekkada chusinappudiki ee oka chadu vidyarthulanta kudanu motorcycle paine pranalu vidustunnaru.
1: Today we find many of the students sustaining accidents because of motorcycling.
0: ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ విధమైన గతికి తెప్పించినామని ఎంత బాధపడుతున్నారో అది నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ద సఫరింగ్ ఆఫ్ ద పేరెంట్స్ హూ హావ్ లాస్ట్ దేర్ చిల్డ్రన్.
0: వారికి కేవలము ఒక నీతి నిజాయితీ అనేది కూడా తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ టీచ్ దేర్ చిల్డ్రన్ వాట్ ఆనెస్టీ అండ్ వాట్ ఇంటెగ్రిటీ ఇస్.
0: ఏదో మేము కూడా గొప్ప పేరు కావాలి.
1: దే వాంట్ ఓన్లీ గుడ్ నేమ్, రెప్యుటేషన్.
0: మగవాడు చదివినటువంటి చదువులు, మగవాడు నేర్చిన విద్యలు మేమెందుకు నేర్చకూడదు?
1: ఆల్ దీస్ స్టడీస్, ఎడ్యుకేషన్ అక్వైర్డ్ బై మెన్, వై నాట్ బి అక్వైర్డ్ బై విమెన్ ఆల్సో?
0: కానీ విద్యలోనే బోధిస్తూ ఉండాలి.
1: ఓన్లీ ది స్కిల్స్ హావ్ బీన్ గివెన్.
0: ఎవరికి తగినటువంటి విద్యలు వారు నేర్చాలి.
1: ఈచ్ వన్ హ్యాస్ టు లెర్న్ బేసింగ్ ఆన్ ద టెంపరమెంట్.
0: ముఖ్యంగా ఇంటిలో పడిపోయి సంసారం పోషింపజేసుకుని సంసారంలో తగినటువంటి ఒక కీర్తిని సంపాదించి
1: వన్ హ్యాస్ టు అటెండ్ to household work.
0: పిల్లలకు మంచి నడవడికలు పెంచాలి.
1: అండ్ ఆల్సో సీ దట్ ది చిల్డ్రన్ ఆర్ బ్రాట్ అప్ ఇన్ ఎ నైస్ వే.
0: దాంతో పాటు చదువులు కూడా చదివించాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో మేక్ దెమ్ లెర్న్.
0: చదవకూడదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ ఈస్ నెవర్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
0: చదవవలసినటువంటి చదువులు చదవాలి.
1: వాట్ వీఆర్ సపోజ్ టు స్టడీ వీ షుడ్.
0: కనుక ఈనాటి చదువులు చాలా మందిని కొన్ని హీనస్థితికి కొనిపోతున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ has made man so low.
0: ఇది తల్లిదండ్రుల యొక్క దోషం కూడా ఉంది.
1: The mistake lies with parents to some extent.
0: మా పిల్లలను బాగా పెంచినామని
1: they are very proud that this, their children are taken
0: care of. ఈ పెంచినటువంటి పిల్లకు మంచి పిల్లవాడు చిక్కాలని
1: and they want to have a very good boy.
0: మా బిడ్డ ఎంఏ చదివింది, నీ కొడుకు ఏం చదివాడు అని ప్రశ్నిస్తుంటారు.
1: మై డాటర్ హ్యాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, వాట్ ఈస్ ది క్వాలిఫికేషన్స్ ఆఫ్ యువర్ సన్?
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినటువంటి వానికి ఆమెకు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారంటే ఎలా చెప్తాడు?
1: దిస్ గర్ల్ విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, హౌ డస్ షీ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎ బాయ్ విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ?
0: ఈనాటి చదువులు ఒకరినొకరు పోట్లాడుకునేటువంటి చదువులుగా చదువుతున్నారు.
1: The modern education is full of conflict and infighting.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా మాటను మీరు వేరుగా భావించకండి.
1: డూ నాట్ మిస్టేక్ స్వామీస్ వ్యూస్.
0: మీ యొక్క అభివృద్ధిని కోరి,
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ యువర్ ఇంట్రెస్ట్,
0: మీ యొక్క క్షేమమును కోరి,
1: ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్,
0: మీ యొక్క కీర్తిని కోరి,
1: ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్
0: మీ యొక్క పేరు ప్రతిష్టలు కోరి,
1: అండ్ ది ఎస్టీమ్,
0: మీ తల్లిదండ్రుల యొక్క కీర్తిని నిలబెట్టడానికి తగినటువంటి చదువులు చదవాలి.
1: అండ్ ఆల్సో టు సీ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్ మెయింటైన్డ్, ఆల్ అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి డైరెక్టెడ్ ఇన్ దిస్ వే.
0: ఆ విధమైనటువంటి చదువులు చదవాలని నేను కోరుతున్నానే కానీ ఈనాడు పిల్లలకి ఈ విధమైన చదువులు చదవకూడదు అని నేను ఎప్పుడు బోధించడం లేదు.
1: Bhagavan desires that education should help you to get a good name for yourself, to the family and to the country. He is not against education.
0: Ninga chadu chadu kodadu putte nenu enduku girls college lanta pettunnanu?
1: His Swami is against education. Why has he founded the colleges for women?
0: Kani aneka college lu sthapistunnanu.
1: In fact, Bhagavan is establishing many institutions.
0: Endukosam sthapistunnanu?
1: Why?
0: మంచి నడవడికలు తెప్పించుకోవాలని ప్రార్థిస్తున్నాను.
1: భగవాన్ హెస్ ఫౌండెడ్ దీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది పోర్టల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ హ్యావ్
0: ఒక్క నయా పైసా కూడా ఆ స్టూడెంట్స్ దగ్గర నేను వసూలు చేయటం లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ బై యువర్ ఫీస్.
0: ఎగ్జామినేషన్ పేపర్ లోపల ఎగ్జామినేషన్ వస్తుందంటే దానికి కూడా ఒక విధమైనటువంటి సుంకం చెల్లించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఖర్చులు లేకుండా తల్లిదండ్రులకు తగ్గినటువంటి ఒక సుఖమును, బిడ్డలకు సరైనటువంటి కీర్తిని తెప్పించాలనే ఉద్దేశంతోనే కానీ వేరొక చదువు చదివి ఈ పాడు కాకూడదు అని కాదు నా ఉద్దేశం.
1: భగవాన్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఓవర్ బర్డెన్, దట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఎక్స్పెన్సివ్, ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆఫర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో దట్ ది చిల్డ్రన్ విల్ బి బ్రైట్.
0: కానీ మగపిల్లలు కూడాను మమ్మల్ని ఎవరైనా చేయగలరు, ఇదంతా మా ఇష్టము, మా స్వతంత్రము అని వారు కూడాను ఈ పెడమార్గమును పట్టి చాలా చెడ్డ పేర్లు తెచ్చుకుంటున్నారు.
1: ఆఫ్ కోర్స్ ద బాయ్స్ ఆల్సో దే ఆర్ హైలీ ఈగోయిస్టిక్ అండ్ యట్ స్ట్రాంగ్ అండ్ బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్.
0: కనుక వారు కూడాను మంచి పేరు తెచ్చుకోవాలి.
1: దే ఆల్సో షుడ్ గెట్ గుడ్ నేమ్ ఫర్ దెంసెల్వ్స్.
0: ఇప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంది.
1: సర్, మై డాటర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్.
0: కానీ మీ కుమారుడు కూడాను అందంగా ఉండాలి అంటారు.
1: I want that your son also should be proportionately
0: handsome.
1: Yemi andamu
0: gunandamulu kavali.
1: What is the beauty? The beauty lies in character.
0: Gunamule nijamainatundi andanni poshinchedi.
1: And it is only the virtue that is the real beauty.
0: Gunamulu lekunda etti alankaram cheskunna gaani vaaru danni aakarshinchaleru.
1: Without virtues all the jewels, ornaments are useless.
0: Kanuka gunaposhana kavali.
1: Therefore character is important.
0: మగపిల్లలు కూడా చాలా మంది ఇప్పటిప్పుడే పాడైపోతున్నారు కూడా.
1: వీ ఫైండ్ బాయ్స్ ఆల్సో ఆర్ అవే డ్రిఫ్టింగ్ ఫ్రమ్ ద పాత్.
0: నాయన, నీవు బజార్లో నడిచే సమయంలో రోడ్డును చూసుకొని నడుచు.
1: యాజ్ యూ వాక్ అలాంగ్ ద స్ట్రీట్ బీ వాచ్ఫుల్ యాజ్ యూ వాక్ అలాంగ్ ద రోడ్.
0: నీవు ఏ విధమైన ప్రమాదాలకు గురి కావద్దు.
1: డోంట్ ఫేస్ ఎనీ యాక్సిడెంట్ ఇన్ ఎనీవే
0: అని నేను ఎంతో చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ రిపీటెడ్లీ.
0: కానీ ఆ మోటార్ సైకిల్ స్పీడ్ గా పోతుంటారు.
1: బట్ దే గో ఆన్ మోటార్ సైకిల్
0: ఇటువైపున అటువైపున పోయి వచ్చేటువంటి స్త్రీలను చూస్తుంటారు.
1: దే గో ఆన్ వాచింగ్ విమెన్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ వైల్ గోయింగ్ ఆన్ మోటార్ సైకిల్.
0: కన్నులు చూస్తే చూసినాయి, కానీ నీ దేహాన్ని కన్నులు కాపాడుతున్నాయా?
1: బట్ యువర్ ఐస్ ద విజన్ ద సైట్ విల్ నాట్ సేఫ్ గార్డ్ యువర్ బాడీ.
0: కనుకనే నీ యొక్క గుణములే నిన్ను కాపాడుతాయి.
1: యువర్ క్యారెక్టర్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కొన్ని విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ప్రమాదానికి గురి అవుతున్నారు.
1: దేర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ దట్ వి టేక్ యూ టు డేంజర్.
0: ఈనాటి ప్రమాణము రేపటి దినకు ప్రమాణంగా చూసుకుంటున్నారు.
1: And what you experience today, you take it as a standard for the
0: future.
1: You don't find true standards in this type of education.
0: ఇది చాలా ప్రమాదమే.
1: And it is not pramana standard, but it is pramada dangerous.
0: మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: Therefore, we should keep the virtue and the character supreme.
0: మన చెవులను మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: And we should control over our audition hearing.
0: మన నాలుకను మన కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: We should exercise control over your tongue.
0: బుద్ధుడు వీటిని ప్రయత్నించి సాధించే నిమిత్తమే అనేక చర్యలు చేశాడు.
1: All the deeds of Buddha reflect the total control over hearing and over seeing.
0: మొదటి నుంచి ఎంతో తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగింది.
1: However, in the beginning there were certain mistakes.
0: తరువాతి మాకు గురువులు ఎవరు?
1: And then they wanted to know the preceptor.
0: మనం చదవవలసింది ఏమిటి?
1: What is it to be studied?
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారించుకొని.
1: And he inquired many.
0: మన సెన్సెస్ మన యొక్క గుణములు.
1: And then Buddha concluded the senses of
0: the senses ను చక్కగా పోషించుకొని.
1: And the senses must be
0: కీర్తి సంపాదించాలని తాను ప్రయత్నించాడు.
1: And he made every attempt to get name.
0: కన్నుల నుంచి ఎందుకు తెలుక తెలుసా?
1: You know why eyes are gifted?
0: అన్ని చూచేటందులుక.
1: Is it to watch hither?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను ఎవరు చూస్తున్నారనేటువంటిది నువ్వేమాత్రం యోచించవద్దు.
1: డోంట్ వరీ అబౌట్ అదర్స్ హూ
0: ఆర్ వాచింగ్. పోషింపగలిగేటువంటి యొక్క అతన్ని నీవు చూడాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు సీ గాడ్ హిస్ మెజెస్టిక్ ఫార్మ్.
0: నీ చెవులను ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇయర్స్ ఆర్ గివెన్?
0: కాదు కాదు. ఇతరుల మాటలు నమ్ముటక ఇతరుల మాటలు వినుటక.
1: Is it only listen to the gossip and the rumors and become a victim?
0: నీ చెవులు అలాంటివి కాదు.
1: The ears shouldn't be.
0: మంచిని విని.
1: To listen to good.
0: మంచిని ఆచరణలో పెట్టి.
1: And to do good.
0: మంచి మార్గంలో నీవు జీవించాలని.
1: And to lead a good life.
0: ఇలాంటివన్నీ చెప్పడం కోసమని వచ్చిన భగవంతుడు నాకు ఈ ఇంద్రియాలు ఇచ్చాడు.
1: Therefore God has given me these senses to lead such a sacred life.
0: అని ఆ పుస్తకములంతా ఒకతూరి పారవేశాడు.
1: And Buddha has thrown out all the books.
0: నేను సంపాదించింది నేను సాధించవలసినటువంటిది నా గుణములను పోషించాలి.
1: And he has decided that what he has to work for is for the character.
0: గుణములను ఇచ్చినట్టుగా మందలకు పంపించి.
1: I cannot allow my senses to go wayward.
0: గ్రంథాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటింది?
1: What is the result by reading books?
0: అని గ్రంథాలంతా పారవేశాడు.
1: And he has just thrown them out.
0: కానీ ఏనాటికైనా కూడా తనకు ఆ యొక్క మనోభావం రాలేదు.
1: But any day he didn't get that mental satisfaction in spite of textual reading.
0: తన గురువు దగ్గరికి వెళ్లి అతను చెప్పాడు, బౌద్ధ నీవు దేనిని చదువుతున్నావు?
1: And then ultimately asked, what is it that you are reading?
0: నేను నా గురువు ఎవరు?
1: Who is my preceptor?
0: నా గురువు నా కాన్షియస్.
1: My conscience is my preceptor.
0: ఈ నా యొక్క తెలివితేటలకంతా కూడా సరైనటువంటి గురువు నా బుద్ధియే.
1: And therefore from all my intelligence the preceptor is intellect.
0: కనుక మొట్ట మొట నా కన్నును నేను స్వాధీనం చేసుకోవాలి.
1: First I should have control over my sight.
0: నా నాలుకను నేను కంట్రోల్ చేసుకోవాలి.
1: I should control my tongue.
0: కనుక నేను నా నాలుక కన్నులు రెండు సరిగా ఉంటుంటే మిగిలిన ఇంద్రియములంతా కూడా నా స్వాధీనం అయిపోతాయి.
1: When once I control my vision, when once I control my tongue, the rest of things stand controlled.
0: అది కావాలి నాకని.
1: That's what is required now.
0: రాత్రి రాత్రి గొప్ప తెలివికి తెలుసుకొని.
1: Over night he could have that enlightenment.
0: నిద్రించేటువంటి భార్యను బిడ్డను కూడా త్యజించి.
1: And he had left his family.
0: అడవికి వెళ్లాడు.
1: And he went to the forest.
0: అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
1: Bhagavan never wants you to leave your family, the wife and the son.
0: వారిని చక్కగా చూసుకుంటూ.
1: You should take care of them.
0: వారికి నీ సరైనటువంటి గుణములు నేర్పుతూ.
1: You see that they are also taught good things.
0: నీవు సరైనటువంటి గుణముల్లో నీవు అభివృద్ధికి రా.
1: And you should also come up in life in a proper way with character.
0: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు.
1: That was the way how Buddha accomplished objectives of life.
0: గుణములకు మించినటువంటి ఒక గురువు లేనే లేరు.
1: There's nothing more than that of a character.
0: గుణములే నా యొక్క గురువులు.
1: The very character is my guru.
0: ఆ గుణములను నేను పోషించుకోవాలి.
1: This I have to grow more and more.
0: కనుక ఈనాడు నా గుణములంతా చెడగొట్టేది ఈ యొక్క గుణములే.
1: Therefore today all the ruin is because of the cheap qualities.
0: ఈ గురువు మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు.
1: అండ్ హి హస్ రియలైజ్డ్ వెన్ వన్స్ హి సెట్స్ ఆల్ హిస్ సెన్సెస్ సెట్ రైట్ హి విల్ సర్టెన్లీ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నీ దృష్టిని నీవు కంట్రోల్ చేసుకుంటే
1: when once you control your looks
0: jagat anta neeku swadhinam ayipothundi.
1: You can catch hold, you'll have total control over the world.
0: Nee chevulanni neevu swadhinam chesukunte
1: when you control over your hearing
0: nee shabdamlanta kuda nee swadhinam ayipothundi.
1: You can control the whole sound around.
0: Kanuka ee rendittini mottamotta manam haddulo pettukunte
1: when once we have control over these two
0: manam haddulo nindi goppa perulu pondutamu.
1: We'll be in our limits and we'll win esteem in society.
0: పురందర్ దాస్ చెప్పాడు, కన్నులు ఇచ్చి ఎందుకు తలుతా చందుడు గొంతులు తిరుగుటగా.
1: యు నో వై ది ఐస్ ఆర్ సైట్ ఇస్ గివెన్ ఇస్ టు గో అరౌండ్ లేన్స్ అండ్ బై లేన్స్.
0: కనుక ఓ గుణముల
1: ఓ కాలేజెస్
0: నీవు చక్కని సరైన మార్గంలో నడచాలి.
1: ఓ సెన్సెస్ ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్.
0: నీవు ఇతరుల మాటలు నీవు నమ్మనద్దు.
1: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ అదర్స్.
0: ఇతరుల పెడమాటలు నీవు పట్టుకోవద్దు.
1: డోంట్ లిసన్ టు బ్యాడ్ వర్డ్స్.
0: నీ సక్రమమైనటువంటి నీకు గుణములు నీవు దాన్ని పోషించుకో.
1: అండ్ యూ జస్ట్ ప్రొసీడ్ ఇన్ యువర్ వే విత్ యువర్ కాన్షియన్స్ ఆఫ్ ది విట్నెస్.
0: కనుకనే నీ గుణములు నీవు పోషించుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిజర్వ్.
0: మన గ్రంథములందరి కూడాను మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ వీ షుడ్ ఎక్వైర్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ అరౌండ్ అస్.
0: మన కన్నులను మనం స్వాధీనం చేసుకుంటే అదే గొప్ప గ్రంథము.
1: When once you control your looks, the vision, that is your text.
0: మనం మనం కంట్రోల్ చేసుకుంటే అదే నీకు పెద్ద గ్రంథము.
1: If you control your hearing, that itself is a book.
0: మీ నాలుక మీరు కంట్రోల్ చేసుకుంటే ఇదే మనకు భాగవతము.
1: And when once you control your tongue, that itself is
0: ఈ భాగవతం చల్ల మనం బాగుపడతాం.
1: When once you control your tongue, which is Bhagavata, you will be Bhagavata, you will be good.
0: కనుక ఈ మునిటిని మొట్టమొదటి కంట్రోల్ చేసుకోండి.
1: దిస్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇన్ ద బిగినింగ్.
0: అప్పుడే నీవు గొప్ప విద్యార్థి అయిపోతావు, విద్యా బలవంతుడు అయిపోతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్. యూ విల్ విన్.
0: అందరికీ నీవు గురువుగా మారిపోతావు.
1: అండ్ యూ విల్ బికమ్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఇది ఈనాడు చేయవలసినటువంటి పని.
1: దిస్ ఈస్ సపోజ్ టు బి డన్ టుడే.
0: తల్లిదండ్రులు కూడా మీరు ఆ విధంగా చెప్పాలి.
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్.
0: అమ్మా మీరు పిచ్చి జీవితాల కోసమని జీతాలను నీవు ఆశిస్తున్నావు.
1: Just for jeevita, the life you want, jeeta, the salary.
0: Jeeta lo manaku akkaledu.
1: It's not the salary that important.
0: Jeevitame manaku pradhanamaina priti.
1: Jeevita, life is most important.
0: Life anetundi dani chusukokunda ee oka jeevitam jeetam kosam paachukunte
1: we forget the life and we run after salary.
0: Mana jeevitame naashanam ayipothundi.
1: We are ruining our very life.
0: కనుక మన సెన్సెస్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: హెన్స్ వీ షుడ్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: అప్పుడే మనం గుణవంతులం అవుతాము.
1: దెన్ ఓన్లీ విల్ బి వర్చ్యువస్.
0: అప్పుడే మనం బలవంతులం అవుతాము.
1: దెన్ ఓన్లీ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: అందుకోసమనే బుద్ధుని చెప్పాడు, శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
1: దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ ద హనుమాన్ ఈజ్ వర్చ్యువస్, ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, వైజ్ ఎనఫ్, నోబుల్ అండ్ గ్రేటెస్ట్.
0: ఆ గుణములను మాత్రం కంట్రోల్ చేశాడు.
1: దెర్ఫోర్ హీ కుడ్ హ్యావ్ ప్రాపర్ క్వాలిటీస్. Values.
0: Kanuka appude thanu goppa guru ayipoyinadu.
1: Then only he could become a preceptor.
0: Kanuka atti goppa peru sampayinchali manam.
1: He should get such a good name.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthulu chaala bangaru.
1: Students are really golden, very good.
0: Manchi gunavantule,
1: they are virtuous indeed.
0: Manchi viluvainatunti vare,
1: they are very valuable.
0: Kaani kontha kontha mandi vaatini kontha pedamargam pattistunnaru.
1: But some are perverted.
0: విద్యార్థులారా, వాడు పెడమార్గం పట్టించినప్పటికీ మీరు పెడమార్గం పోకూడదు.
1: దో అదర్స్ ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ డోంట్ ఫాలో దెమ్.
0: నీ యొక్క మార్గం నీవు పూనుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: అప్పుడే నీవు బాగుపడిపోతావు.
1: దెన్ ఓన్లీ విల్ యూ విల్ బి గుడ్.
0: అప్పుడే నిన్ను జగత్తు కీర్తిస్తుంది.
1: దెన్ ద హోల్ సొసైటీ విల్ ప్రైజ్ యూ.
0: నీకు గుణమును పోషించినటువంటి వాటిని నీవు పోషించుకోవాలి. కానీ
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ సస్టైన్ ఇట్.
0: నీవు తప్పుడు మార్గంలో పోయేసేసి గుణమును పోషించుకోకుండా వెళ్ళిపోతే నీవు పూర్తి హీనుడైపోతావు.
1: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఎ రాంగ్ వే అండ్ లూజ్ యువర్ క్యారెక్టర్ యూ బి రూయినింగ్ యువర్ లైఫ్.
0: ఈనాడు విద్యా విషయం లోపల నేను చెప్పవలసింది ఇదియే, ఇది మీకు నచ్చునో నచ్చలేదు.
1: దిస్ ఈజ్ ది మెసేజ్ రిలేటింగ్ టు ది ఎడ్యుకేషన్ దట్ భగవాన్ డిసైడెడ్ టు షేర్ విత్ యూ.
0: అనేక మంది వైస్ ఛాన్సలర్స్ మంచి విద్యార్థులు మీకు బోధించినారు. ఇప్పుడు
1: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హావ్ బీన్ reveal to you by
0: speaking. నేను విద్య విషయమే బోధించడం లేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది
0: డెప్త్ సంపాదించాలనేటువంటి విషయంలో వారికి తగినటువంటి కృషిని అందించారు.
1: ఇన్ఫాక్ట్ దే ఆల్ స్పోక్ రిలేటింగ్ టు యు ఆర్ లివింగ్ హౌ టు ఎర్న్ మనీ.
0: కాదు కాదు, మన మొరాలిటీ చాలా ముఖ్యమైనటువంటిది.
1: బట్ భగవాన్ సేస్ దట్ మొరాలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మనీ కమ్స్ అండ్ గోస్.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: దానిని పెంచుకోండి మీరు.
1: That you develop.
0: అది మీరు గౌరవాన్ని పెంచుకున్నట్టుగా ఉంటుంటుంది.
1: నాచురలీ యూ విల్ విన్ ద రెస్పెక్ట్.
0: అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పట్టణంలోనున్నా, పల్లెనున్నా, పుట్ట మీద నున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము.
1: Fully understand, be convinced of the fact that God is only the refuge of the forlorn, be that on the mountain top and the deep sea in a village or in a city or in the sky.
0: Kaluka mana gunamulu penchukondi bangaru.
1: So we should cultivate virtues.
0: Ee gunamulu penchukunnatundi varu gunamulu bodhinchetundi variki nenu emaina istanu.
1: Bhagavan is ready to give anything to those people who develop their character.
0: Nen prapancham yokka bhavame kaadu naa praananni kuda isthanu.
1: Bhagavan is ready to give his very life if you are to develop.
0: Atta vaari kosam ane nenu jeevisthunnanu.
1: Bhagavan is in this avatar only to make you noble and virtuous.
0: Kanuka vaari kosam ane nenu entaina darabostanu.
1: Bhagavan is ready to sacrifice anything.
0: Vaada daggara nunchi nenu emi aashinchanu.
1: Bhagavan doesn't expect anything in return. Mountain top and the deep sea in a village or in a city or in the sky.
0: Kanuka mana gunamulu penchukondi bangaru.
1: So we should cultivate virtues.
0: Ee gunamulu penchukunnatundi varu

0: to sacrifice anything.
1: వాళ్ళ దగ్గర నుంచి నేనేమీ ఆశించను.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
1: వాడు మంచి వారే జీవించాలి.
0: లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: మంచి పేరును తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అదే నేను ఆశించేటువంటి.
0: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థిని
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ గుణవంతులే.
0: యూఆర్ ఆల్ గుడ్ నో డౌట్.
1: కానీ కాలం కొంతవరకు మిమ్మల్ని తిప్పుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్.
1: కనుకనే ఈ యొక్క ప్రపంచం యొక్క దీనిని మీరు ఏమాత్రము ఆశించకండి.
0: డోంట్ గో బై ది వేస్ ఆఫ్ ది వరల్డ్.
1: మీరు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి సెన్స్ ను సరైనటువంటి రీతిలో పెంచుకోండి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, పుట్ దెమ్ ఇన్ ద ప్రాపర్ లైన్.
1: ఎవరు చూసినా కానీ వారందరూ నా తల్లులే.
0: Consider everyone whomsoever you meet as your
1: అందరూ నా తండ్రులే.
0: All are my equal to my parents.
1: అనేటువంటి ఒక భావము వారిని గౌరవ భావంలో పెంచుతుంది.
0: దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యు షో టు యువర్ పేరెంట్స్ షుడ్ ఎక్స్టెండెడ్ టు ఎవ్రీబడి.
1: ఈ విధమైనటువంటి మంచి మాటల చేత, మంచి యొక్క సంబంధముల చేత మీరు మంచితనం పొందండి.
0: Acquire all this goodness by speaking in a good way, associating yourself with good people.
1: కనుకనే మంచి వారితో చేరి, మంచి మాటలు చేసుకుని నేర్చుకుని, మంచి చూపులు తెచ్చుకుని ఈ మంచి ఒక విద్యను నేర్చుకోండి.
0: బీయింగ్ గుడ్ కంపెనీ, మేక్ యూజ్ ఆఫ్ గుడ్ వర్డ్స్, గివ్ ఛాన్స్ టు గుడ్ లిసనింగ్, బీయింగ్ గుడ్ కంపెనీ ఆల్వేస్, గెట్ ఎ గుడ్ నేమ్.
1: అది నేను ఆశించేది.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ.
1: మీ తల్లిదండ్రులు కూడా దాన్ని ఆశిస్తుంటారు.
0: యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్.
1: కానీ వారికి తెలియజేయటం లేకపోవటం చేత దాన్ని వారు చెప్పుకోవటం లేదు. కానీ నిజంగా తెలిసినటువంటి వారి దగ్గరికి పోతే ఏ తల్లి అయినా కూడా నువ్వు చెడ్డ మార్గంలో పోవని చెప్తుందా? చెప్పదు.
0: నో మదర్ నో ఫాదర్ వుడ్ ఎవర్ టెల్ యూ టు గో ఇన్ ఎ రాంగ్ పాత్.
1: ఏ తండ్రి కూడా నువ్వు చెప్పాడు.
0: నో ఫాదర్ వుడ్ సే దాట్.
1: కనుకనే వారు చెప్పుకోలేక, చెప్పితే ఏమవుతాడో అనే భయం చేత వాడు మీకు చెప్పడం లేదు. కానీ
0: పేరెంట్స్ హ్యావ్ నో గట్స్ టు టెల్ దేర్ చిల్డ్రన్ ఓపెన్లీ.
1: కానీ నేను ఎన్నిటికీ త్యజించి మీకు బోధిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ రెడీ, దేర్ఫోర్ ఈజ్ టీచింగ్ యూ వాట్ ఈస్ ఎసెన్షియల్ టుడే.
1: త్యాగం చాలా గొప్పది.
0: సాక్రిఫైస్ ఈజ్ హైయెస్ట్.
1: భోగం కాదు.
0: ఇట్స్ నాట్ అఫ్లూయన్స్.
1: భోగం అంతా రోగాన్ని తెప్పిస్తుంది.
0: భోగా ద అఫ్లూయన్స్ ఇస్ ద కాజ్ ఫర్ రోగా.
1: త్యాగాన్ని మనకు భోగాన్ని ఇస్తుంది.
0: ఇట్ ఈస్ ద త్యాగా ద సాక్రిఫైస్ రియల్ భోగా ద ప్లెంటీ.
1: కనుకనే మీరు మిమ్మల్ని భోగం చేముచ్చేటువంటిది త్యాగమే.
0: Therefore, the real tyaga, sacrifice, will make you rich enough. Bhoga.
1: Nama karmana, na prajaya, dhanenat, tyageneke, amritattva manasu, anindi vedamu.
0: The Veda declared no association, no authority, nothing will make you immortal other than sacrifice.
1: Kalukane, meeru alanti, gunamulu poshinchukondi bangaru.
0: You have to develop such noble virtues and character.
1: Mee kosam emaina nenu tyagam chestanu.
0: Bhagavan is ready to sacrifice anything for your sake.
1: నేను దానికి సిద్ధంగానే ఉన్నాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
1: మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
0: యూ షుడ్ ఆల్సో బి ప్రిపేర్డ్.
1: అలాంటి వారు నా వారు.
0: యూ సచ్ పీపుల్ బిలాంగ్ టు భగవాన్.
1: అలాంటి వారికి నేను వారి వాడు.
0: అండ్ భగవాన్ ఈజ్ యువర్స్.
1: కనుక నేను పిచ్చి పిచ్చి విషయాలంతా చెప్పినానని మీరేమాత్రం బాధపడకండి.
0: డోంట్ ఫీల్ సాడ్ దట్ భగవాన్ ఈజ్ టెలింగ్ యూ దీస్ హార్ష్ థింగ్స్.
1: ఇవన్నీ మీకు హెచ్చరింపు చేశానే గాని
0: దీస్ ఆర్ ఆల్ కాషన్స్.
1: మీరన్నింటినీ మీరు నడుచుకోండి అని చెప్పలేము లేదు.
0: And Bhagwan
1: vaithi tallidandrulu baadhanu meeru nakkarledu.
0: Never disobey your parents.
1: Vaadaniku nachche tattuga variki bodhinchandi.
0: Talk to them in a pleasing way and convince them.
1: Appude vaaru kuda santoshistaru.
0: Then also they will be happy.
1: Variki jarigeetvanti yokka cheddalu vaaru teliyakunda povatam cheta naayana nuvu chesetuvanta manchive antaru.
0: They simply endorse your actions because they do not know the ద రిపర్కషన్స్.
1: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదిత్య దేవో భవ అని ఈ నలుగురు మీకు సరైనటువంటి గురువులు అని చెప్పారు.
0: ద గురుస్ ద ప్రిసెప్టర్స్ ఇన్ లైఫ్ టు బిగిన్ విత్ ద ఫస్ట్.
1: వేదం మొట్టమొదటి ప్రారంభమైనప్పుడే మాతృదేవో భవ, పితృదేవో భవ అని బోధించి.
0: ద వేద డిక్లేర్స్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ద మదర్
1: మన తల్లి తండ్రులే మనకు నిజమైనటువంటి గురువులు.
0: సో పేరెంట్స్ ఆర్ అవర్ టీచర్స్.
1: వాళ్ళ మాటలకు ఏమాత్రము జవాబు చెప్పకండి.
0: Never reply your parents whatever they say.
1: Chepovalsi vaste variki mudumadrumainatti matalato cheppandi.
0: If necessary talk to them softly and sweetly.
1: Vaalaku arthamayya reetiga cheppandi.
0: Explain such a way that they would understand.
1: Atti variki nenu entaina jeevitham tyagam chestanu.
0: Bhagavan is ready to sacrifice to such people.
1: Enta mando vastunnaru.
0: Many come.
1: Emi vaaru fees kattukoleru.
0: They have not paid any fees.
1: Kaabatti fees manaku enduku?
0: Why?

0: ఫీజు మనకు అక్కర్లేదు.
1: నో, వీ డోంట్ వాంట్ ఎనీ ఫీజ్.
0: మీరు ఫీజ్ కట్టుకోండి. ఫీజ్,
1: నో ఫీజ్, బట్ యూ గెట్ ది పీస్.
0: పీస్,
1: పీస్ ఇస్
0: చాలా మంది పీస్ కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని ప్రార్థన చేస్తుంటారు.
1: వీ ప్రే ఫర్ పీస్.
0: పీస్ ఎక్కడ?
1: డూ యూ ఫైండ్ పీస్ ఇన్ ద మార్కెట్?
0: ఎక్కడ పోయినప్పటికీ పీసెస్ చేస్తుండాలి, కానీ పీస్ మనకు చిక్కడం లేదు.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
0: మీ హృదయాన్ని పీసెస్ గా చేస్తుండాలి.
1: యువర్ హార్ట్ ఈజ్ మేడ్ ఇన్ టు పీసెస్.
0: కనుకనే పీస్ అనేటువంటిది ఎక్కడుందంటే మన మంచి గుణముల్లోనే ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ ద పీస్ లైస్ ఇన్ యువర్ గుడ్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్.
0: కానీ చాలా మంది పిల్లలు ఆ మంచిది కావాలని ఆశిస్తున్నారు.
1: People really want to be good.
0: Kaani chedana anusaristunnaru.
1: But they follow the wrong path, bad way.
0: Chakkaru kavalani aashistunnaru.
1: And they want the sugar.
0: Chedanu tintunnaru.
1: And they eat all that which is bitter.
0: Cheppedi okati, chesedi marokatiya.
1: They want sweet but they eat bitter.
0: Manasrekam vachasrekam karmanyekam mahatmanam.
1: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం.
1: When their thought, word and deed are at variance with each other, he is a wicked person.
0: అలాంటి బిడ్డలే నాకు బిడ్డలు.
1: Therefore, the noble people belong to Bhagavan.
0: వారికి ఏమైనా నేను ఇస్తాను.
1: Bhagavan is ready to give anything.
0: నేను ఏనాటికి నీ కాదు అని చెప్పి చెప్పను.
1: Bhagavan never says no anytime.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తెలియక ఎన్నో జరిగిపోయినాయి కానీ
1: many things must have happened
0: ఇంకా ముందు అయినా కూడా మీరు సరైనటువంటి గుణములు కలిగి
1: అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ యూ హ్యావ్
0: ఒకవైపున తల్లిదండ్రులను ఒకవైపున స్వామిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ భగవాన్ ఆన్ ది అదర్.
0: అంతే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ భగవాన్ హ్యాపీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 15th January 2004 in Prashanti Nilayam during the Sankranti celebrations. Bhagavan stressed upon the fact that parents, teachers as well as students should work in harmony to address the drawbacks of modern education.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 26th discourse on Gita Bhagavan delivered on 8th September 1984. In this discourse, Bhagavan explains the relationship between Satya, truth, and Dharma, righteousness, and how these values can be practiced in society. Sai Bhagavan Vacha.
1: Dharati iti dharmaha. జగత్తును ధరించినటువంటిదే ధర్మము.
2: ధర్మ ఈజ్ దట్ విచ్ బేర్స్.
1: యథో ధర్మస్తథో జయ. ఎక్కడ ధర్మము అక్కడే విజయము.
2: వేర్ దెర్ ఈజ్ ధర్మ దెర్ ఈజ్ విక్టరీ.
1: ధర్మో రక్షతి రక్షిత. ధర్మమును రక్షింపబడినప్పుడే ధర్మము కూడాను మనల్ని రక్షిస్తుంది.
2: When dharma is protected, it will be able to protect us.
1: Dharmam chara. Dharmamuni acharinchali.
2: Practice dharma always.
1: Satyam nasti paro dharma. Itti dharmamunaku satyame aadharamainatundi.
2: For this dharma, truth is the very basis.
1: Suryani yokka రశ్మి యందు ఏడు రంగులు లీనమైనట్టుగా సమాజ శ్రేయస్కరమునకై ఏడు విధములైనటువంటి ధర్మములలో నియమించవలసి వచ్చింది.
2: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ సెవెన్ టైప్స్ ఆఫ్ ధర్మ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ జస్ట్ యాజ్ సెవెన్ కలర్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేస్ ఆఫ్ ది సన్.
1: మొదటిది సత్యము.
2: The first one is truth.
1: Rendavadi seelamu.
2: The second one is character.
1: Moodavadi dharmamu.
2: The third one is dharma.
1: Nalugavadi dhamamu.
2: The fourth one is dhamma.
1: Aidavadi tapassu.
2: Fifth one is tapas or penance.
1: Aaravadi tyagamu.
2: The sixth one is renunciation.
1: Yedavadi ahimsa.
2: The seventh non-violence, ahimsa.
1: Ivanni kudanu samajamunu rakshinchi సామాజిక శ్రేయస్కరమునకై నియమించినటువంటివి.
2: ఆల్ దీస్ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది సొసైటీ.
1: అగ్నికి దహన శక్తి ఏ విధముగా ధర్మము.
2: జస్ట్ యాజ్ బర్నింగ్ ఈజ్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
1: మంచుగడ్డకు చల్లదనము ఏ విధంగా సహజము.
2: జస్ట్ యాజ్ కూల్నెస్ ఈజ్ న్యాచురల్ ఫార్ ఐస్.
1: విచ్చిన గులాబీ పుష్పమునకు సుగంధము ఏ విధముగా సహజము.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ న్యాచురల్ ఫార్ ఎ వెల్ బ్లాజమ్ ఫ్లవర్.
1: చక్కెరకు తీపి ఏ విధముగా ధర్మము.
2: జస్ట్ యాజ్ స్వీట్నెస్ ఈజ్ న్యాచురల్ ఫర్ షుగర్.
1: జీవునకు ఆ విధముగా సత్యశీలమైనటువంటి ధర్మమే నిజమైనటువంటి యొక్క గుణము.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ధర్మ అసోసియేటెడ్ అండ్ బేస్డ్ ఆన్ ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ సత్యం యొక్క స్వభావమును ప్రతి మానవుడు కూడాను గుర్తించినప్పుడే దీని యొక్క స్వరూపము నిరూపించగలను.
2: ఓన్లీ వెన్ ఎవ్రీ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియాలిటీ.
1: ఈ సత్యమునకు శీలము ప్రాణము.
2: ఫర్ ట్రూత్ క్యారెక్టర్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్.
1: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయాన్ని సాధించకోరినటువంటి ప్రతి మానవునకు శీలత్రయములు అతి ప్రధానము.
2: ఫర్ ఎవ్రీ పర్సన్ హూ వాంట్స్ టు అచీవ్ సక్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: మొదటిది పవిత్రము.
2: ద ఫస్ట్ వన్ ఈజ్ సేక్రెడ్నెస్.
1: రెండవది సహనము.
2: ద సెకండ్ వన్ ఈజ్ సహన ఆర్ పేషెన్స్.
1: మూడవది పట్టుదల.
2: ద థర్డ్ వన్ ఈజ్ ఫర్మ్ రెజల్యూషన్.
1: ఇవే శీలత్రయములు.
2: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ శీలాస్.
1: ఎట్టి విద్యావంతుడైనా,
2: వాట్ ఎవర్ బి ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ ప్రొసెసెస్,
1: ఎంతటి ధనవంతుడైనా,
2: హౌ ఎవర్ వెల్తీ ఏ పర్సన్,
1: ఎంతటి అధికారి అయినా,
2: వాట్ ఎవర్ పొజిషన్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడైనా,
2: వాట్ ఎవర్
1: ఎంతటి పండితుడైనా,
2: వాట్ ఎవర్ స్కాలర్ హీబీ,
1: ఎట్టి పామరుడైనా,
2: వాట్ ఎవర్ సీలర్ హీబీ,
1: ఈ శీలత్రయములు లేకుండినా వాడు కేవలము జీవితములో చచ్చికుడను బ్రతికుడను చచ్చిన వాడితో సమానమన్నాడు.
2: ఇఫ్ ఓన్లీ హీ డస్ నాట్ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ దట్ హీస్ డెడ్ ఆల్దో హీస్ లివింగ్.
1: ఎన్ని ఉండి కూడాను ఇవి నిరుపయోగములన్నాడు.
2: వాట్ ఎవర్ హీ ఎల్స్ హీ మే హ్యావ్ ఆల్ దట్ వుడ్ బి యూజ్లెస్ ఇట్ ఇస్ సెడ్.
1: లోకములో బాహ్యమైన సౌందర్యమును మాత్రమే గుర్తింటురు మానవులు.
2: పీపుల్ రికగ్నైజ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఇన్ ద వరల్డ్.
1: కానీ భగవంతుడు అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వముని అలంకారంగా గుర్తిస్తాడు.
2: బట్ గాడ్ రికగ్నైజెస్ ఓన్లీ ది ఇన్నర్ బ్యూటీ యాజ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నిజముగా మానవులకు శీలమే అలంకారము.
2: ట్రూలీ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యూటీ.
1: ఇట్టి శీలమునేటువంటి జీవితము శిలతో సమానము.
2: ఎ క్యారెక్టర్లెస్ పర్సన్ మే బి కంపేర్డ్ టు ఎ స్టోన్.
1: కనుక ఈ సహజ ధర్మమైనటువంటి యొక్క గుణమును మానవుడు విధిగా అనుసరించవలసి వస్తుంది, విధిగా పోషించవలసి వస్తుంది, విధిగా సాధించవలసి వస్తుంది.
2: మ్యాన్ దేర్ ఫోర్ హ్యాస్ టు ఎసెన్షియలీ ఫాలో అచీవ్ అండ్ కాంకర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్ న్యాచురల్ టు హిమ్.
1: దీనికి సత్యము పునాది.
2: ఫర్ దిస్ ద వెరీ బేసిస్ ఈస్ ట్రూత్.
1: సత్యమనగా అసత్యము చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు.
2: ట్రూత్ డజంట్ మీన్ నాట్ టెలింగ్ లైస్.
1: సత్యమే తన యొక్క జీవితం యొక్క ఆధారంగా తీసుకోవాలి.
2: హి హస్ టు టేక్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ద బేసిస్.
1: సత్యము ముందు సర్వస్వమును కూడాను త్యాగం చేయాలి.
2: హి షుడ్ బి ప్రిపేర్డ్ టు రినౌన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యమునకు లొంగినటువంటిదే ఈ జగత్తు.
2: The world is always subservient to truth.
1: సత్యమునకు భయపడే జగత్తు నడుచుచున్నది.
2: The world conducts itself with the fear of truth.
1: సత్యము లేని స్థానములో మానవుడు భయముతో జీవిస్తాడు.
2: Where there is no truth, persons will be afraid of living life itself.
1: సత్యమే మానవునికి అభయము.
2: Truth gives fearlessness to every man.
1: భయమును దూరము గావించి దివ్యత్వాన్ని పోషించేటువంటిది సత్యము.
2: ఇట్ ఈస్ ట్రూత్ విచ్ డ్రైవ్స్ అవే ఫియర్ అండ్ గివ్స్ హిమ్ ప్రొటెక్షన్.
1: జగత్తును నిలబెట్టేటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ గివ్స్ ప్రొటెక్షన్ టు ది వరల్డ్.
1: జగత్తును నడిపించినటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ మేక్స్ వరల్డ్ మూవ్.
1: కనుక ఇట్టి సత్యమును ప్రధానమైనటువంటి ఒక ధర్మంగా ఆచరించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని అందుకుంటుంది.
2: సచ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ యాజ్ ట్రూత్ ఓన్లీ వెన్ దిస్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఇండివిజువల్స్ హీ వుడ్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: దీనికి శీలము అనేటువంటిది ఆధారమైనటువంటి యొక్క జీవము.
2: క్యారెక్టర్ మే బి కంపేర్డ్ టు ఎ లైఫ్ బ్రెత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: దీనికి మంచి సంస్కారము అంటారు.
2: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇంపార్టెంట్.
1: మంచి గుణము అంటారు.
2: ఇంపార్టెంట్ గుడ్ వర్చ్యూ.
1: మంచి నడత అంటారు.
2: గుడ్ బిహేవియర్ ఇట్ ఇస్.
1: ఈ విధమైనటువంటి మంచి నడతనే లేకుండినా మానవత్వమే రాణించదు.
2: హ్యుమానిటీ విల్ నాట్ షైన్ వితౌట్ గుడ్ బిహేవియర్.
1: గుణము, సంస్కారము, నడత మానవత్వానికి శోభనందిస్తుంది.
2: వర్చ్యూ, గుడ్ క్వాలిటీస్, గుడ్ బిహేవియర్ విల్ లెండ్ స్ప్లెండర్ టు హ్యుమానిటీ.
1: కనుకనే మానవత్వాన్ని నిలబెట్టుకుని దివ్యత్వాన్ని దర్శించుటకై మనము ఈ సత్యము, శీలము, ధర్మమును ప్రధానమైనటువంటి యొక్క మార్గములుగా తీసుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హ్యుమానిటీ అండ్ డెవలప్ డివినిటీ వీ హావ్ టు టేక్ యాజ్ ద బేసిస్ ట్రూత్, క్యారెక్టర్ అండ్ గుడ్ బిహేవియర్.
1: దీనికి బాల్యము నుండి మనము తగినటువంటి కృషి చేయాలి.
2: రైట్ ఫ్రమ్ ద వెరీ బాయ్హుడ్ వీ హావ్ టు మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ ఫర్ దిస్.
1: బాల్యమునందు పిల్లలు తెలిసియో తెలియకయో కొన్ని తప్పులు చేస్తారు.
2: ఇన్ బాయ్హుడ్ పీపుల్ ఆర్ లైక్లీ టు కమిట్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: కానీ ఈ తప్పులు పెద్దలకు తెలిసినా దండింతురేమో అని లేక శిక్షింతురేమో అని భయపడి అసత్యమాడతారు.
2: Fearing that if these things are known to elders, they might punish or they might criticize, they try to hide.
1: ఇవి క్రమక్రమేణా అసత్యము పెరిగి పెరిగి నైతికత్వమును నాశనం చేస్తుంది.
2: This way they develop untruth and telling lies and it will destroy the very basis of humanity.
1: కనుక మనము సత్యమును చెప్పుటలో ఎట్టి భయమును కూడాను మనము గురి కారాదు.
2: Therefore, while telling truth, we should not be afraid of anything.
1: సత్యమును చెప్పినప్పుడే మనకు ధైర్యము, సాహసము, ఆనందం కూడాను లభిస్తుంది.
2: Only when we tell truth, we'll be having that courage, that happiness and that joy.
1: సత్యమును చెప్పటం చేత మనకు రాబోయేటువంటి ఫలితం కాని, రాబోయేటువంటి ఆదాయం కాని, రాబోయేటువంటి సుఖం కాని మనకు లభించునో లేదో అని మనం భయపడకూడదు.
2: We should not be afraid of the fact whether we are going to get joy, whether we are going to get the benefit and profit by telling truth.
1: సుఖ సంతోష సదుపాయములు లభించకపోయినప్పటికీ మనం ఏమాత్రమూ వెరచరాదు, భయపడరాదు. సత్యమును మాత్రమే మనము ఆధారంగా తీసుకోవాలి.
2: We should tell always truth, not fearing and not caring for what the consequences would be, whether it is profit or loss, whatever it is.
1: భవనమునకు పునాది ఎట్టి ఆధారము?
2: Just as foundation is very important for
1: a mansion.
2: Just as the roots are the very basis of a
1: జీవితానికి సత్యం ఎట్టి ఆధారము?
2: For life, truth is the basis.
1: సత్యమును మనము కొంతవరకు కదిలింపచేసినప్పుడు మన జీవితం కూడాను కొంతవరకు భద్రత లేకుండా పోతుంది.
2: If we are shaken in truth, there will not be protection and safety for our own life.
1: దీనికి ప్రత్యక్ష ప్రమాణము హరిశ్చంద్రుడే.
2: The direct proof for this is the life of Harishchandra.
1: ఆడిన మాట తప్పరాదని తన యొక్క జీవితంలో కట్టుకున్న భార్యనైనా కన్న కుమారునైనా కూడా త్యజించి రాజ్యప్రస్థుడై అడవి పాలైపోయి సత్యం నిమిత్తమై తపస్సులు ఆచరించాడు.
2: In order to follow truth, he gave up his wife, he gave up his son, he gave up his kingdom itself and he took it up as a penance.
1: కట్టకడపటికి ఆలుబిడ్డలను కూడాను అమ్ముకున్నాడు.
2: Ultimately, he had to sell his own wife and son.
1: కానీ కట్టవలసినటువంటి వడ్డీకి తక్కువ కావటం చేత తాను కూడాను అమ్మడబోయి తాను కాటి కాపరిగా నిలిచాడు.
2: As there was some shortage to pay the interest which he had to pay, he sold himself.
1: ఈ దురవస్థల సమయమందు కూడాను తాను ఏమాత్రం కూడాను అసత్యమునకు గురి కాలేదు.
2: Even in such bad circumstances, helpless conditions, he was not prepared to tell untruth.
1: కుమారుడైనటువంటి లోహితాస్యుడు మరణించినప్పుడు భార్య అయినటువంటి చంద్రమతి శ్మశానమునకు తీసుకుని వచ్చింది కుమారుణ్ణి.
2: When Lohitasya, the son of Harishchandra, died, his wife had to bring him to the burial ground.
1: చంద్రమతి తన భార్య అయిను, లోహితాస్యుడు తన కుమారుడని తెలిసి కూడాను తన కర్తవ్యము, ఇక్కడే ధర్మము, తన కర్తవ్యము సుంకము చెల్లించక దహన క్రియలు చేయడానికి అంగీకరించలేదు.
2: After knowing fully well that it was his wife Chandramati and it was his son Lohitasya, as he was duty bound,
1: నేను కాటికాపరి యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి యొక్క ధర్మమును మాత్రమే తను ఆధారం చేసుకున్నాడు.
2: He gave a lot of importance to the discharging of the duty as the person in charge of the burial ground.
1: ఇట్లా ఇలాంటి కఠినమైనటువంటి సమస్యలు ఎందుకని, కఠినమైన పరిస్థితులు ఎందుకు అని సత్యం ఏమాత్రమును వీడక, ధర్మం ఏమాత్రం కూడా విసర్జించక తన యొక్క జీవితానికి రెండు రెక్కలుగా, రెండు నేత్రములుగా, రెండు చక్రములుగా భావించి జీవించి ఆదర్శవంతమైనటువంటి దీనిని అందిస్తూ వచ్చాడు హరిశ్చంద్రుడు.
2: హరిశ్చంద్ర అండర్ ఆల్ ట్రయింగ్ సర్కమ్స్టాన్సెస్ హీ నెవర్ గేవ్ అప్ ఎయిదర్ టెలింగ్ ద ట్రూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ. హీ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ టూ ఐస్, టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్ అండ్ టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ హీ ఫాలోడ్ ఇట్.
1: లేత వయస్సు నుంచి పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి.
2: ఎల్డర్స్ విల్ హావ్ టు టీచ్ ది యంగ్స్టర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టెలింగ్ ది నీడ్ ఫర్ టెలింగ్ ట్రూత్.
1: ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది.
2: Once upon a time, a particular elderly gentleman got the birthday of his own son.
1: కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి, నాయన నీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు.
2: On account of the love he had for his son, he gave a golden paise coin and asked him to go to his mother and get a ring made.
1: రెండవ దినము ఈ పిల్లవాని యొక్క పరీక్షలు రాబోతుండటం చేత ఆ కాసును ఒక బల్ల పైన పెట్టి తాను చదువుకుంటున్నాడు.
2: The next day he had examination. He kept the golden coin on the table. He was studying.
1: తన యొక్క చింటిచ్చి చెల్లెలు ఒకటి ఉంటుండేటువంటిది.
2: He had a young sister.
1: ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది.
2: షీ వాజ్ వెరీ మిస్చ్యూస్.
1: ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది.
2: షీ ఎంటర్డ్ ద రూమ్ అండ్ టుక్ దట్ గోల్డ్ కాయిన్.
1: అన్న, ఏమిటి ఇది అని అడిగింది.
2: షీ ఆస్క్డ్ బ్రదర్, వాట్ ఈస్ దిస్?
1: ఇది బంగారు కాసు అన్నాడు.
2: హీ టోల్డ్ హర్ దట్ దిస్ ఇస్ ఎ గోల్డ్ కాయిన్.
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది.
2: షీ ఆస్క్డ్ ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ దిస్?
1: ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు.
2: హీ సెడ్ దట్ దిస్ హస్ బీన్ గివెన్ బై ఏ ట్రీ.
1: ఇది చెట్టు ఎట్లవుతుంది అని అడిగింది.
2: హౌ వుడ్ దిస్ బికమ్ ఏ ట్రీ?
1: ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయ్యి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్దాలన్నీ వర్ణించాడు.
2: He told a number of lies by telling that if you take this as a seed and if you sow it in the, put it in the mud, pour water and protect it, a tree will emanate and from that you will get the golden
1: ka yemo prashna adugutuntunte velli po naaku chadukovadaniki time ledu ani cheppi taanu chadukuntu raasukuntu kurchunnadu. Ee samayanni puraskarinchukoni aa chilipu chestalu galinaatundi chellulu aa kaasu teesukona lopala vellipoyindi.
2: She was putting a few more questions to him. He said, I don't have time, I have to study. And taking this opportunity, she took away the gold coin and went out.
1: Tana doddilo baavi daggara chinna guntha todindi.
2: She went into the yard and dug a small pit.
1: Danilo ee kaasunu pettindi.
2: She put this gold coin into that pit.
1: Neellu posindi.
2: She poured water.
1: Endukatti chettu avutundi ani cheppadu anna.
2: Brother had told that you will get a tree out of it.
1: ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది.
2: ద మెయిడ్ సర్వెంట్ దేర్ సా దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్.
1: ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది.
2: ఆఫ్టర్ దిస్ గర్ల్ వెంట్ ఇన్సైడ్ ద హౌస్ ది సర్వెంట్ మెయిడ్ టుక్ అవే ద గోల్డ్.
1: తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూల్ కు టైం అయిపోయింది, భోంచేసి వెళ్లిపోమని పలిచింది.
2: ఆఫ్టర్ సమ్ టైమ్ మదర్ కేమ్ అండ్ ఆస్క్డ్ ద సన్ టు గెట్ రెడీ టు గో టు స్కూల్.
1: తక్షణమే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు, ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని కాసును తీయడానికి వెళ్లాడు.
2: హీ వాంటెడ్ టు టేక్ ద గోల్డ్ కాయిన్ అండ్ ఆస్క్ మదర్ టు ప్రిపేర్ ఎ రింగ్ అవుట్ ఆఫ్ దట్.
1: అక్కడ లేదు.
2: హీ కుడ్ నాట్ గెట్ ది గోల్డ్ కాయిన్ దేర్.
1: చెల్లెలి దగ్గరికి వెళ్లాడు, గదిరించి అడిగాడు.
2: హీ వెంట్ టు ది సిస్టర్ అండ్ ఆస్క్ హర్ వెదర్ షీ సా ఇట్.
1: అన్నా, చెట్టు అయిపోతే ఇలాంటి కాసులు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది.
2: బ్రదర్ థింకింగ్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రీ అవుట్ ఆఫ్ ఇట్ విల్ గెట్ ఎ నంబర్ ఆఫ్ కాయిన్స్ లైక్ దట్ ఐ వెంట్.
1: అక్కడికి వెళ్లి చూసేటప్పటికీ కాసు లేదు.
2: వెన్ దే వెంట్ అండ్ సా దట్ పర్టికులర్ పిట్ దేర్ వాస్ నో కాయిన్ దేర్.
1: చాలా బాధపడ్డాడు.
2: హీ వాస్ వెరీ మచ్ పెయిన్.
1: పుట్టిన దినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు.
2: On the birthday, when he should be very cheerful, he was to cry.
1: ఈ విషయము తల్లితో చెప్పాడు.
2: He mentioned this to his mother.
1: ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకుని పోయి భూమిలో పాతడానికి కారణం ఏమిటి అని అడిగింది తల్లి.
2: Mother asked him, what is the reason for this girl taking the gold coin and putting in the pit?
1: అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు, అన్న ఈ విధంగా చెప్పాడు, అందువల్ల నేను గూడ్చిపెట్టాను అని చెప్పింది.
2: When the girl was asked, she said, brother has was explaining like this, therefore I did it.
1: నీ అసత్యం నేర్పించినందుకోసమని ఈ పుట్టినదిన ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు.
2: Mother told him that because you told a lie, the consequences instead of enjoying the birthday, you are weeping. And not merely that, you are not the gold coin.
1: ఏత వయసు నుంచి అసత్యం ఆడటం అనేటువంటి నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంకా ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పెడతారు.
2: ఇన్ ది టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ దే ఆర్ టాట్ టు టెల్ లైస్ దిస్ గ్రోస్ అండ్ ఇట్ మే టేక్ ఎ వెరీ.
1: సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్ని అయినా కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
2: ఇఫ్ వీ కెన్ టేక్ ట్రూత్ యాజ్ ద బేసిస్ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
1: ఒక జగద్గురు ఉండేటువంటి వాడు.
2: దేర్ వాజ్ వన్ జగద్గురు.
1: ఆ జగద్గురువు దగ్గరికి అందరూ వెళ్లి మంత్రోపదేశం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు.
2: A number of people used to go to Jagadguru and ask him to initiate a mantra.
1: Aina nayana nee gunamulu elantivi nee pravartana elantidi nee nadata elantidi ani motta mota varini prashninchi aa nadatalaku taginatunte oka upadeshanni bodhinchetunte vaadu.
2: He used to enquire of them what type of behavior you have, what type of character, what type of qualities you have, appropriate to their qualities and state of evolution, he used to give a mantra.
1: Itanu goppa mahaneeyudiga untunnadani ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్లి నాకు కూడాను ఒక నామ ఉపదేశం చేయమన్నాడు.
2: A thief, after recognizing this man as a great man, he went and asked him to give a mantra to him also.
1: అప్పుడు నాయన నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగాడు.
2: Then the great man asked him, "Then child, what are your qualities? What is your daily life?"
1: అంతా ఇంటింటికి వెళ్లి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు.
2: He told that my bad quality is going from house to house in the night and thieving and stealing.
1: రాత్రంతా దొంగతనం చేయటం వల్ల పగలంతా నేను చాలా రెస్ట్లెస్ గా ఉంటాను, అనగా చాలా అలసిపోయి ఉంటాను, గనక తప్ప త్రావి నేను పండుకుంటాను అన్నాడు.
2: He also said, as I spend the night in stealing articles, during the day I get dead drunk.
1: కనుక త్రాగటము రెండవ దుర్గుణము అన్నాడు.
2: He said that drinking is the second bad habit.
1: ఇంకా నన్నెవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్ధములు ఆడటము నా మూడవ దుర్గుణము అన్నాడు.
2: He said that if police people want to catch me, I'll tell them utter lies. This is the third bad quality, he said.
1: అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మాంచడానికి ప్రయత్నిస్తావా అన్నాడు.
2: Then this great man asked him, "Well, child, can you give up one of these three bad qualities at least? Can you try?"
1: యోచించాడు. దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేదెట్లా, నా కుటుంబం బ్రతికేదెట్లా, కాబట్టి దొంగతనం నేను మానను.
2: He thought for a while, if I don't steal, how can I take care of my family, my children, my wife? Therefore, I cannot give this up.
1: దేహం ఆరోగ్యంగా ఉంటే కదా ఎవరికైనా పట్టుబడినా గానీ తప్పించుకోవటానికి వీలవుతుంది, కనుక ఈ ఆరోగ్యాన్ని నిద్రగా కాపాడుకోవటానికి తప్ప త్రావటము నేను వదలడానికి వీలు కాదు.
2: Only when the body is healthy and strong, I'd be able to escape even when I am caught. And therefore, it is essential that...
1: Police varu eppudu nannu pattukoneedi. Naa yokka shakti samarthyamlo itto nenu tappinchukogalanu. Kanuka okka asatyam aneetundi kavalsinte maani vestanu annadu.
2: It is likely that policeman might not catch me very frequently. Therefore, I can give up telling lies.
1: Aithe neetu minchi neevu satyam cheptava అని ప్రమాణం చేయమన్నాడు.
2: Then he asked him whether you can promise that you are going to tell truth from tomorrow onwards.
1: తప్పక నేను ఈ నాటి నుండి సత్యం చెప్తానని గురువుకు ప్రామిస్ చేశాడు.
2: Most certainly from today onwards I'll be telling truth, he promised.
1: ఆ నాటి నుండి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్పటం తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు.
2: From that day onwards this particular thief made it a habit to tell truth wherever he went.
1: మంచి ఎండల కాలం.
2: It was a good summer day.
1: ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు.
2: ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో ఎయిర్ కండిషనర్, నో ఫ్యాన్, నో ఎయిర్ కూలర్.
1: కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెరస్ పైన పండుకున్నాడు మిద్దె పైన గాలి కోసం.
2: The head of that particular village, something like a king of that particular village, he was taking rest on the terrace.
1: అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు.
2: On account of the heat and the sultry environment, he was not able to get sleep.
1: Nemmadiga ee varshapu neeru padeetundi donulu pattukoni terrace ki ekkadu ee donga.
2: This thief managed to climb the terrace.
1: Velleetappudiki aa yokka srimantudu melukunnadu.
2: As soon as this thief went to the terrace,
1: ఈ వచ్చినటువంటి దొంగ అని గుర్తించాడు ఈ శ్రీమంతుడు.
2: The rich man could recognize that the person who came was a thief.
1: నాయన నీవెవరు అని అడిగాడు ఈ శ్రీమంతుడు.
2: The rich man asked him, "Well, who are you?"
1: అక్కడ సత్యం చెప్ప, నేను దొంగను అన్నాడు.
2: He told, because he was to tell truth, that I am a thief.
1: ఇతను ఏమి చేస్తాడో కనిపెట్టాలని ఆ శ్రీమంతుడు, నేను కూడాను ఒక దొంగ నేను అన్నాడు.
2: In order to find out what this man's plans are, that rich man also said, "I am also a thief."
1: Aithe manam iddaru cheri ee srimanthuni inti lopala edaina konni viluvainatundi vastulu dongalinchalani iddaru planlu vesaru.
2: They hatched a plan in order to steal some valuable things from the house of the rich man.
1: Ee yokka srimanthudu cheppadu, "Chudu, srimanthuni intlo manchi viluvainatundi anta untuntai, aithe manaku taalam chevulu chikkatam chaala kashtam. నీవు వాచ్ చేస్తుండు, బయట తట్టంతా నీవు కాపలా కాచి నేను లోపలికి వెళ్లి తాళం చెవులు తెస్తాను, ఏదో ఒక విధంగానో అన్నాడు.
2: This rich man told the thief, "Well, there will be quite a few valuables inside the house of a rich man, but it is difficult to catch hold of the keys. I will try to just go in and manage to get the keys.
1: నేను ఇంతసేపు ఇదే విచారణ చేస్తున్నాను, ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకరు ఉండాల. అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది. నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్ళాడు.
2: ద రిచ్ మ్యాన్ సెడ్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ కీప్ ఎ వాచ్ లైక్ దట్ అండ్ దేర్ఫోర్ నౌ ఐ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. ఐ విల్ గో ఇన్సైడ్. హీ సెడ్ హీ వెంట్ ఇన్సైడ్.
1: వెళ్ళాడు, కొంతసేపు అటు ఇటు ఏమో చేశాడు, తాళం చెవులు తెచ్చాడు.
2: హీ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ వాస్ డూయింగ్ సంథింగ్ హియర్ అండ్ దేర్. హీ టుక్ ద కీస్ అండ్ హీ కేమ్ అవుట్.
1: ఇరువురు చేరటంలో ఇతను శ్రీమంతుడు కనిపెడుతున్నాడు. ఈ దొంగ యొక్క చర్యలన్నీ, నేను నీ ఇప్పుడు కాపలా చేస్తాను, నీవు వెళ్లి ఆ శ్రీమంతుని ఇనుపు పెట్టి తీసి అందులో ఏమిటంటే అవి తీసుకురామన్నాడు.
2: Then this rich man said, he has been watching very carefully this activities of the thief. He told the thief, well, now I'll keep a watch, you go inside and get the valuable articles from the safe of
1: the మూడు పెద్ద పెద్ద డైమండ్స్ ని పెట్టి వచ్చాడు ఈ శ్రీమంతుడు.
2: This rich man had kept three most valuable diamonds, big diamonds, inside the safe.
1: ఈ దొంగ వెళ్ళాడు, తలుపులు తెరిచాడు, మూడు పెద్ద పెద్ద డైమండ్స్ ని తీసుకొచ్చాడు.
2: This thief went inside, opened the safe, brought those three big diamonds.
1: ఈ మూడింటిని ఇద్దరు పంచుకోవాలి.
2: These three had to be distributed between
1: ఏ విధంగా పంచుకోవాలని ప్లాన్లు వేశారు.
2: How to distribute them between those two, they planned.
1: ఈ సత్యం అనేటువంటి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ దొంగ కొంత ధర్మం కూడా ప్రవేశించింది.
2: As this thief followed the path of truth, a certain amount of righteousness also automatically entered into him.
1: Tammuda, oka vajram naaku, oka vajram neeku, inkoka vajranni pagalagotti deeni viluvanu lekunda chesukotam manchidika, idi rajuke pettestam, ee srimantudike pettestam ani aa vajram teesukoni aa pettalo betti rendu vajramlu maatrame teesukochcharu.
2: This thief told the rich man, brother, one diamond you keep, the other I will keep, the third one cannot be broken into pieces, I'll keep it back for the owner of this house itself. He told like that, went back, kept the diamond and returned.
1: కావలసినవి చిక్కినవి గనుక ఇంకా వెళ్లిపోదాం, నా దారి నాది, నీ దారి నీది అని అనుకుంటూ వయసంలో ఈ శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడా నీవు ఎక్కడ ఉంటావో, మనం ఏదైనా ఇలాంటి దొంగతనాలకు పోవాలన్నప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు.
2: After settling this bargain, when the thief was about to go away, the rich man said, well brother, we can have this kind of partnership now and then, let me have your address.
1: అతను సత్యాన్ని చెప్పాలి, చక్కని సరైనటువంటి అడ్రస్ అంతా ఇచ్చాడు.
2: As he is bound to tell the truth, he gave the correct address.
1: రెండవ దినం ఈ శ్రీమంతుడు తిరిగి జమీందారు వేషం వేసుకున్నాడు. నా ఇనుప పెట్టి లోపల డైమండ్స్ అంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో అంతా వెతకవలసిందని పోలీస్ కంప్లైంట్ చేశాడు.
2: The next day, the morning, this gentleman, this rich man, as the Jamindar, he put on the dress and he ordered that a police complaint should be lodged about the loss of the diamond.
1: Ee palani gramamlo poi meer chudandi annadu.
2: This gentleman said, told the police, you go to such and such a village to find
1: gramamlo peru pondinatunte vaadu ee donga.
2: In that particular village, this thief was a famous thief.
1: Itanni pattaru.
2: The police caught hold of him.
1: Itanni patti jamindar daggariki teeskellaru.
2: They brought this thief to jamindar.
1: Akkada neevu ye reethiga indulo praveshinchavu, neeku ye vidhanga ee yokka vajjamulu chikkinayi ani prashninchadu jamindar.
2: This jamindar questioned the thief, well, how did you enter the house, how did you get hold of these diamonds?
1: జరిగిందంతా చెప్పాడు. నేను ఈ పైప్స్ నుంచి ఎక్కినాను, అక్కడ ఇంకొక దొంగ కాచుకొని ఉంటున్నాడు, అతను లోపల పోయి తాళం చెవులు తెచ్చాడు, తదుపరి నేను పిట్టి తీశాను, మూడు వజ్రాలు ఉంటున్నాయి, రెండు మేము తీసుకున్నాము, ఒకటి అక్కడే పెట్టేశాము అని జరిగిందంతా సత్యం చెప్పాడు.
2: హీ నరేటెడ్ మెటికులస్లీ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ అడ్వెంచర్, క్లైంబింగ్ ది రూఫ్, గెటింగ్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ అదర్ పర్సన్, ఎంటరింగ్ ద హౌస్, ఆల్ ద థింగ్స్ ఆర్ నరేటెడ్.
1: ఇది నిజమో కాదు అని తిరిగి తన మంత్రిని కూడా పరీక్షించాలని చెప్పండి, మంత్రి ఇదిగో తాళం చెవులు తీసుకెళ్లి ఆ పెట్టెలో ఏమైనా వజ్రం ఏమైనా మిగిలిందేమో చూడుపోమన్నాడు.
2: This jamindar called the minister and just said, well, you please go and find out if there is one more diamond over there.
1: ఈ మినిస్టర్ ఏం యోచించేశాడు, దొంగ వస్తే అన్ని తీసుకుని పోయి ఉంటాడు కాని ఒకటి పెట్టిపోయి ఉంటాడా, ఇది ఎట్లయినా గానీ ఈ జమీందారుకు దగా కొట్టచ్చునని ఆ ఉన్న వజ్రం తన జోబిలో వేసుకున్నాడు. దొరగారు, ఏమీ లేదంతా ఖాళీనే అయిపోయింది అన్నాడు.
2: This minister took the keys to the safe and he thought that can there be any thief who will keep one diamond back, and he pocketed that particular diamond and went and reported that there is no diamond at all there.
1: సత్యమును చెప్పినటువంటి యొక్క ఈ దొంగను దగ్గరకు పిలిచి, నాయన నీవు సత్యం చెప్పావు, నీవు నాకు మంత్రిగా ఉంటుండు, మంత్రి నేడు నీవు రాజీనామా ఇచ్చి నువ్వు బయటకు వెళ్లిపోమన్నాడు.
2: This Zamindar called the thief and said, well, you have been able to tell truth to me. Therefore, from today onwards, you are going to be my minister.
1: Satyavantude mantriga untundani.
2: Only a person who is truthful should be a minister.
1: Appude rajunu raninchestadu.
2: Then only a king will be able to just get a
1: gift. Yedo duradrishtavashattuga vaadu dongaga maaripoyinadu kaani vitunu satyavantudu ani adani paina sampurnamaina vishwasamto aanaatu nunchi nayana neevu inka donga pani dongatanam kuda cheyanakkaledu neeku samsaram kavalsinatuvanti vanta nenu isthanani aneka bodhana chesi appadi munchi aa donga sariyainatuvanti margamlo praveshinchadu.
2: This zamindar told the thief, well, unfortunately you have become a thief, your nature is not like that.
1: Satyanni ప్రధానంగా ఆచరించినప్పుడు దొంగతనము ఈ త్రాగటము రెండు కూడాను సహజంగా మానిపోయినాయి.
2: As this person practiced telling truth, automatically and in the natural course, he gave up drinking and also thieving.
1: కనుక సత్యము అనేటువంటిది ప్రప్రథమంలో మనకు అన్ని అనేక విధములుగా బాధలు పెట్టినప్పటికీ దానిని దీక్షతో పట్టుదలతో సాధించడానికి పూనుకుంటే దీనికంటే మించినటువంటి సుఖం మనకు మరొకటి లేదు.
2: ఇన్ ది బిగినింగ్ వాట్ ఎవర్ ట్రబుల్స్ యు మే గెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ టెలింగ్ ట్రూత్, ఇఫ్ యూ కెన్ పర్స్యూ టెలింగ్ ట్రూత్, ఇన్ ది ఎండ్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ లాట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
2: దేర్ఫోర్ కృష్ణ టాట్ అర్జున దట్ వన్ షుడ్ బికమ్ ట్రూత్ఫుల్.
1: ఈ సత్యమే జీవితానికి ప్రధానమైనటువంటి మార్గం.
2: Truth is right royal road to the life.
1: ఇక ధర్మము ధర్మాన్ని స్థాపించిన తిరిగి మారవచ్చును కదా.
2: After establishing dharma, it might undergo a change.
1: ధర్మము మారదు, ధర్మ ఆచరణ మారుతుంది.
2: Dharma doesn't undergo change, but practice of dharma undergoes a change.
1: కనుక భగవంతుడైనటువంటి కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం కాదు అవతరించింది, ధర్మ ఆచరణ సంస్థాపన కోసం అవతరించాడు.
2: Bhagavan Krishna has taken incarnation in order to establish practice of dharma, not
1: dharma mukutayugam nandunu tetayugam nandunu dvapayugam nandunu kaliyugam nandunu eppudu kudunu dharma untune untundali.
2: Dharma has been there whether it is in krita age, dvapara, treta or kali.
1: Krita yugam lopala kaliyugam untundali.
2: In the age of krita there was kali also.
1: Ee kaliyugam lo kudunu tetayugam kritayugam lo untunnayi.
2: Even in the present age of kali there is krita age.
1: Yugamulante okati okati marpu chendinatundi kaadu.
2: It is not as if there will be a change.
1: Krutayuga janam, tetayuga yagnam, dvaparayuga archanam, kaliyugam namasmaranani ee naalugu yugamulu yendu kudunu naalugu pravartana roopamto idi vyaktam avutu vachindi.
2: In the age of krita meditation, in the age of treta sacrifice, in the age of dvapara
1: krutayuga janam, tretayuga yagnam, dvaparayuga archanam, kaliyugam namasmarana.
2: In the age of dvapara archanam or worship, and in kali
1: kanuka aya yugamulaku aya parivartanalanta kudanu aya cheriyalanta kudanu dharmanni daristhu vachayi.
2: Therefore, appropriate to that particular age, the code was prescribed.
1: Ee kaliyugamlo janam chesetunte varu lekapoledu.
2: In the age of kali there are people who take
1: ee kaliyugamlo archanam chesetunte varu lekapoledu.
2: In this age there are people who take to worship.
1: ఈ తపస్సు చేసేటువంటి వారు లేకపోలేదు.
2: పీపుల్ హూ టేక్ టు పెనన్స్
1: లేక కృతయుగం లోపల కూడా నామస్మరణ చేసేవారు లేకపోలేదు.
2: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత ఆల్సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక అన్ని యుగములు ఎందు కూడాను అన్ని యుగ ధర్మములు కూడాను లీనమై ఉంటున్నాయి.
2: దేర్ఫోర్ ఇన్ ఆల్ ఏజెస్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ ధర్మ డూ ఎగ్జిస్ట్.
1: కనుక ఆయా యుగమునకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి.
2: Therefore, depending upon the change in the age, there were different forms of dharma.
1: Kani antarvahi anithi dharmam okkate.
2: But the inner flow of dharma is the same.
1: Adi enaatiki maradu.
2: But that doesn't undergo any change.
1: Endukaniga daniki satyame punadiga undeetundi.
2: As the truth is the very basis for that, it cannot
1: change. Satyamu maareetundi kaadu.
2: Truth will never change.
1: Truth is one, not two.
2: Truth is one. There are no two things.
1: Kanuka eppatiki త్రికాలములందు త్రిలోకములందు త్రిగుణములందు కూడాను ఏకత్వంగా ఉండేటువంటిదే సత్యం.
2: ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్, ఇన్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఆల్ త్రీ సర్కమ్స్టెన్సెస్ అండ్ త్రీ గుణాస్, ఇట్ ఇస్
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములందు కూడాను ఏకతత్వంగా ఉండేటువంటిదే సత్యం.
2: ట్రూత్ ఈస్ వన్ అండ్ కామన్ వెదర్ ఇట్ ఇస్ ది టైమ్ రిలేటెడ్ ఫ్యూచర్ పాస్ట్.
1: ధర్మము అనేటువంటిది మారేటువంటిది కాదు.
2: Therefore, dharma does not undergo a change.
1: మనం డ్యూటీ అనేటువంటిది మధ్య మధ్య మారిపోతూ ఉంటాయి.
2: డ్యూటీ అండర్గోస్ చేంజెస్ ఇంటర్మిటెంట్లీ.
1: ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఒకడున్నాడు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ పర్సన్ హూ ఈస్ డూయింగ్,
1: నాది ఉద్యోగం పురుష లక్షణం ఇదే నా ధర్మము అంటాడు.
2: ఎ పర్సన్ హీ సేస్ దట్ డూయింగ్ డ్యూటీ ఈజ్ మై ఓన్.
1: ఎంత వరకు?
2: ఫర్ హౌ లాంగ్?
1: ఇది ఏదో రిటైర్ అయ్యేంత వరకు ఆఫీసుకు పోతుంటాడు. రిటైర్ అయిన తర్వాత తన డ్యూటీ ఏమైపోయింది?
2: అంటిల్ హీ రిటైర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జాబ్ హీ గోస్ టు ద ఆఫీస్. దట్ ఇస్
1: మరి ఇంకొక ధర్మాన్ని పోవాలి పట్టుకోవాలనే.
2: దెన్ హీ హాస్ టు అండర్గో ఏ చేంజ్ ఇన్ ది డ్యూటీ.
1: అప్పుడు ఒక రిటైర్ అయిపోయినాడు కాబట్టి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు.
2: ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ స్టార్ట్స్ బిజినెస్.
1: నాది బిజినెస్ నా ధర్మము అంటాడు.
2: హీ సేస్ బిజినెస్ ఇస్ మై డ్యూటీ. దెన్
1: ఈ బిజినెస్ లోపల అన్యాయం చేయటం నా ధర్మము అంటాడు.
2: అండ్ డూయింగ్ injustice and taking to wrong causes
1: ee anyayam lopala dharmam sampayinchatam na yokka dharmamu antadu.
2: By wrong means to earn money is my duty, he says.
1: Udyogam cheyatama tana dharmamu, vyaparam cheyatama tana dharmamu, abaddham aadatama tana dharmamu, leka dharmam sampayinchatama tana dharmamu.
2: Is it his duty to do the job, to do the business, to tell a lie, to earn the money? What
1: ee vidhanga oka jeevithamloni inni marpulu kaligeetundi dharmam etta avutundi?
2: When so many changes come about in duty, how can it be called dharma?
1: కర్తవ్యములుగా మనం చెప్పవచ్చు.
2: These may be described as only duties, not dharma.
1: ధర్మము అంటే దీనికి సరియైనటువంటి అర్థము ఒకటి ఉంటుండాలి.
2: There is a proper meaning for this word dharma.
1: ఎదుటి వాణి స్వాతంత్రమునకు అడ్డు తగలకుండా నడిచేటువంటి యొక్క క్రియని ధర్మము అంటారు.
2: All those actions which do not come in the way of the freedom of others, that may be described as dharma.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: one small example.
1: ఒక పెద్ద కర్ర పట్టుకొని నీవు మెయిన్ రోడ్ లోపల దాని ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ పోతున్నావు.
2: Holding a long stick in the main street, you are moving it about and walking.
1: ఇది పబ్లిక్ రోడ్, నా ఇష్టము నా ధర్మము అంటావు.
2: This is public road, I have got every right to move the way that I want, this is my duty, this is my dharma.
1: నీవు ఈ కర్రను తిప్పుతూ పోతుంటే అదే రోడ్ లోపల ఎదురు వచ్చేటువంటి వ్యక్తి ఈ కర్ర నుంచి తప్పించుకునేటువంటి దానికి తాను వేరే కొన్ని ఉపాయం పనుతాడు.
2: ఇఫ్ దిస్ ఈస్ యువర్ ధర్మ, దెన్ ఏ పర్సన్ హూ ఈస్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది స్టిక్.
1: ఈ ఎదురు వచ్చేటువంటి వ్యక్తికి అపాయం కలిగించేటువంటి యొక్క ఆటలను వాడినట్టుంటే గవర్నమెంట్ నిన్ను శిక్షిస్తుంది.
2: ఇఫ్ యూ వర్ టు ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు పుట్ పర్సన్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
1: కనుక అదే రోడ్డు లోపల నడిచేటువంటి వ్యక్తులకు వారి స్వతంత్రములకు అడ్డు తగలనటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరించాలి.
2: దేర్ఫోర్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ధర్మ విచ్ డస్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ పీపుల్ హు ఆర్ వాకింగ్ ఇన్ ది సేమ్ రోడ్.
1: అదే విధంగా మరొక వ్యక్తికి తన యొక్క స్వతంత్రమునకు అడ్డు తగలనటువంటి కర్మలు మనం ఆచరించడమే అది నిజమైనటువంటి ధర్మం.
2: ఇన్ ది సేమ్ వే, వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అండ్ ట్రబుల్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద అదర్స్, ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ యువర్ ధర్మ.
1: ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తికి బాధను కలిగించకుండా ఉండేటువంటి యొక్క ప్రయత్నంతో ఆచరించేటువంటివంత ధర్మములుగా భావిస్తే జగత్తంతా ఎట్టి ప్రమాదము లేకుండా, ఎట్టి నష్టము లేకుండా, ఎట్టి కష్టములకు గురి కాకుండా జీవించడానికి అవకాశం ఉంటుంటుంది.
2: ఇఫ్ ఈచ్ వన్ కన్సిడర్స్ హిస్ ధర్మ యాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్ టు ఎనీ అదర్ పర్సన్, దెన్ దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ అండ్ జాయ్ ఇన్ ద వరల్డ్.
1: ఇది కేవలము ఒక జీవితములో మానవ ఆదర్శ నిమిత్తమై ఆచరించవలసినటువంటి కర్తవ్యాలు.
2: This is in a way a duty which has to be performed for the sake of setting an example and ideal.
1: ఇది మన నిత్య జీవితములో గృహస్థ ధర్మములో జరిగేటువంటి దాంట్లో మూడు పదములుగా ఉపయోగపెడుతున్నాం.
2: In the daily life, in the family life, we are using this as three words.
1: కర్తవ్యం ఒకటి.
2: One is కర్తవ్యం, duty.
1: రెండోది సంబంధం.
2: Second is సంబంధం.
1: మూడోది నిర్బంధం.
2: The third one is nirbandham, compulsion.
1: Sambandham, nirbandham, kartavyam.
2: Sambandham, association, nirbandham, compulsion, kartavyam, duty.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: One example for this.
1: నీవు రేపటి దినము సండే.
2: Tomorrow is Sunday.
1: నీకు హాలిడేగా ఉంటుంటుంది.
2: Tomorrow is a holiday for you.
1: కొంతమంది మిత్రులను నీ ఇంటికి టీ పార్టీకి పిలిచాలని ఒక సంకల్పం చేసుకుంటావు.
2: యు వాంట్ టు ఇన్వైట్ సమ్ పీపుల్ ఫర్ టీ టు యువర్ హౌస్.
1: ఉండేటుండి రాత్రికి నీకు జ్వరం వచ్చింది.
2: సడన్లీ యు డెవలప్ ఫీవర్ ఇన్ ద నైట్.
1: అప్పుడు ఏమనుకుంటావు? నాకు జ్వరం వచ్చింది, రేపటి దినం నా మిత్రులంతా పిలిస్తే వారితో సంతోషంగా ఉండడానికి వీలుండదు అని క్యాన్సిల్ చేసుకుంటాం.
2: యు మే థింక్ దట్ ఇఫ్ యూ వర్ టు ఇన్వైట్ దోస్ యువర్ ఫ్రెండ్స్ ది నెక్స్ట్ డే యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి హ్యాపీ, యూ మే క్యాన్సిల్ దట్.
1: ఇది నెక్స్ట్ సండే పెట్టుకుందాములే అని నీవు నీ ఇష్టంతో నువ్వు దాన్ని మార్చుకున్నావు.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్ విష్ యు హావ్ చేంజ్డ్ టు హోల్డ్ ది సేమ్ టీ పార్టీ.
1: ఇది నీకు సంబంధం.
2: నెక్స్ట్ సండే దిస్
1: ఎందుకంటే నీ చేతిలో ఉంటుండాలి.
2: దిస్ ఈస్ యువర్ ఫ్రీడమ్.
1: దీన్ని మార్చుకోవచ్చును లేక పెంచుకోవచ్చును క్యాన్సిల్ చేసుకోవచ్చు.
2: దిస్ యూ కెన్ చేంజ్, యూ కెన్ పోస్ట్పోన్, యూ కెన్ డూ ఎనీ వే దట్ యు వాంట్.
1: ఇంకా నిర్బంధము అనేటువంటిది రెండవది.
2: ద సెకండ్ వన్ ఈస్ నిర్బంధం ఆర్ కంపల్షన్.
1: ఇది ఆడు సండే అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ ఏదో పరీక్ష నిమిత్తమై టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టేసి తక్షణం రావాలి అని చెప్పని ఖచ్చితంగా పిలిచాడు.
2: ఇన్ కనెక్షన్ విత్ ఎగ్జామినేషన్ ద వైస్ ఛాన్సలర్ హ్యాస్ కమాండెడ్ ద ఆల్ ది టీచర్స్ టు అసెంబుల్ ఇన్ కనెక్షన్ విత్ సమ్ ఎగ్జామినేషన్.
1: ఎగ్జామినేషన్ కమిటీ కనుక ఒక తప్పదు.
2: As this is an examination committee meeting, one has to go.
1: నీకు జ్వరం వచ్చినప్పటికీ ఏ సాడన్ పిల్లో ఏ కొడమీన పేర్చుకొని నువ్వు తిరిగి అక్కడికి వెళ్ళక తప్పదు.
2: Even if you are suffering from fever, you take the Saridon pill and you will have to attend the meeting.
1: ఇది నిర్బంధం.
2: This is compulsion.
1: దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు కాదు.
2: You have no right to cancel this.
1: ఇది నీ చేతిలో లేదు.
2: This is not within your hands.
1: ఇవి రెండు సమానంగా ఉంటున్నాయి.
2: There are these two.
1: ఇంకా కర్తవ్యం అంటే ఏమిటి?
2: What is duty?
1: మన కుటుంబం లోపల ఉంటున్నాము.
2: We are in our own house.
1: ఇంటిలో భార్యాభర్తలు ఏదో కారణంతో చిన్న జగడం వేసుకున్నారు.
2: There is a small family quarrel between husband and wife.
1: భార్యను రూమ్ లో చాలా తిట్టినాడు.
2: Inside the room, the husband admonished the wife very
1: severely. చాలా కోపంగా ఉంటున్నాడు.
2: She was very angry.
1: తిరిగి డ్రాయింగ్ రూమ్ వచ్చినప్పటికి ఒక ఫ్రెండ్ వచ్చేసేసినాడు.
2: As soon as he entered the drawing room, a friend had come by.
1: ఆ ఫ్రెండ్ చూస్తే హలో అని నవ్వుతూ వచ్చాడు.
2: As soon as he saw the friend, he began greeting him, hello.
1: ఆ ఫ్రెండ్ని కూర్చోమని చెప్పాడు.
2: He asked the friend to be seated.
1: ఈ ఫ్రెండ్ దగ్గర చాలా నవ్వుతూ ఉన్నాడు.
2: With the friend, he was smiling.
1: మరి లోపలికి పోయాడు. భార్య కాఫీ కావాలా చెయ్యి అన్నాడు.
2: Then he entered the house and with a serious tone he commanded,
1: rendu cups of coffee tayar cheyi annadu kopanga.
2: Angrily he commanded her to prepare two cups of coffee.
1: Anaga mitrulu daggara aanandanga undinattuga baaryaku teliyakoddu, baarya daggara kotlaadinattuga mitruniki teliyakoddu.
2: The someone substance of it is he has to conduct himself in such a way that friend should not know that he has quarreled with the wife, wife should not know that he is happy with the friend.
1: Idi kartavyam.
2: This is duty.
1: Not duty.
2: కర్తవ్యం. దిస్ ఈస్ కర్తవ్యం.
1: ఈనాడు ఈ కర్తవ్యము కుంటుపడిపోయింది.
2: దీస్ డేస్ దిస్ దేర్ ఈస్ ఎ డిఫెక్ట్ ఇన్
1: ఈ కర్తవ్యాన్ని మనం పోషించుకోవటమే నిజ ధర్మం.
2: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ కర్తవ్యం. దిస్ ఈస్ అవర్
1: ఈ కర్తవ్యాన్ని మనం పోషించుకుంటే మనం ధర్మాన్ని నడుచుకున్నట్టు వారం అవుతాం, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్నట్టు వారం అవుతాం.
2: ఇఫ్ వీ డెవలప్ కర్తవ్యం విచ్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్, వీ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది ఆనర్.
1: ఈనాడు అది క్షీణించిపోయింది.
2: These days that is being destroyed.
1: Room lo bharyato kopanga maatadetuvanti bayatiki mitrudu chustappudu get out go ani vaadi peru kodunu kopanga vaste vaadi emi try ee mitrudiki pichchi pattind anukuntadu vaadu.
2: The person who was very angry with the wife inside the room, if he comes out and angrily asks the friend to get out, the friend is likely to think that this fellow has gone mad.
1: Kanuka mana samsara guttunu rattu pettukokunda chusukotame sari ainatundi kartavyam.
2: Therefore, it is an important duty to see that the secret and the confidences of the family are not thrown into the road.
1: Ide gruhasthuniki sariyainatundi dharmam.
2: This is an important duty of a family man.
1: Anaga gaurava pratishthalu nilchukovali.
2: That means he has to care.
1: Neethi nijayithuluga bratakali.
2: He has to live honestly.
1: Mana yokka family name, mana kutumbam yokka perunu మనం పెంచుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణం.
2: దిస్ ఈస్ అనదర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ మ్యాన్.
1: గౌరవమే లేకపోతే మన జీవితంలో ఏమాత్రం కూడాను సంతోషం అనుభవించలేము.
2: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఆనర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
1: దీనిని కొంతవరకు ధమము అన్నారు, ధమ అన్నారు.
2: This has been also described as dama.
1: ఈ ధమ అనగా ఇంద్రియ నిగ్రహము అని.
2: ధమ రెఫర్స్ టు సెన్స్ కంట్రోల్.
1: ఈ ధమం అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది? మొన్న చెప్పినట్టుగా ధమ.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ సెన్స్ కంట్రోల్ యాజ్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ది అదర్ డే, ఇట్ బికమ్స్ మద.
1: ధమ అనేటువంటి ట్రిప్ చెప్పితే మదం అయిపోతుంది.
2: వెన్ ధమ ఈస్ టర్న్ ది అదర్ వే, ఇట్ బికమ్స్ మద.
1: మదం అనగా ఏమిటి? ఒక దుర్గుణం పెంచుకోవటం.
2: మదం రెఫర్స్ టు ఆరోగెన్స్, ఇట్స్ అ బ్యాడ్ క్వాలిటీ.
1: ఈ యొక్క దమమును సంపాదించుకున్నటువంటి వానికి రెండవ పేరు ఇంకోటి ఉంటుండాలి.
2: A person who has acquired this particular quality of
1: సంస్కృతిలో సాక్షర అంటారు.
2: He gets the title of సాక్షర.
1: సాక్షర అనేటువంటి ఈ సాక్షరం అనేటువంటి దాన్ని కూడా తిప్పి మనం చదివితే రాక్షస అయిపోతుంది.
2: ద సేమ్ వర్డ్ సాక్షర ఇస్ ఇట్ ఇస్ టర్న్ ది అదర్ వే ఇట్ బికమ్స్ రాక్షస ఆర్ డెమన్.
1: కనుకని మనము రాక్షసత్వానికి పోకుండా దమమును అనగా ఇంద్రియమును మనము అదుపులో పెట్టుకున్నామంటే ఇదే నిజమైనటువంటి ధర్మాన్ని పోషించినటువంటి వారం అవుతాం.
2: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్ ధర్మ వి హావ్ టు హావ్ సెన్స్ కంట్రోల్ అండ్ వుడ్ నాట్
1: అన్నింటికి కూడాను ఇంద్రియ నిగ్రహం అత్యవసరము అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
2: ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద థింగ్స్ సెల్ఫ్ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాట్ వాస్ టాట్ బై కృష్ణ టు అర్జున.
1: అర్జున ఇంద్రియ నిగ్రహమును గావించుకుని నీవు స్థితప్రజ్ఞుడిగా నిలిచమని చెప్పాడు.
2: అర్జున స్టాండ్ యాజ్ స్థితప్రజ్ఞ అండ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు నడచవద్దు.
2: యూ షుడ్ నాట్ ఒబే ద కమాండ్స్ ఆఫ్ యువర్ సెన్సెస్.
1: నీ ఆజ్ఞలో ఇంద్రియం ఉంటుండాలి.
2: సెన్సెస్ మస్ట్ బి అండర్ యువర్ కంట్రోల్.
1: ఇంద్రియములకు దాసుడు కారాదు.
2: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియ.
1: నీకు ఇంద్రియములు దాసు కావాలి.
2: యూ షుడ్ మేక్ సెన్సెస్ యువర్ ఓన్ స్లేవ్స్.
1: నీవు గుడాకేశుడవు.
2: You are Gudakesha.
1: Anaga indriya nigraham cheyagalinatundi vaadavu.
2: You are the one who has
1: appude neeki rishikeshudu chikku labhistadu.
2: Only because you are having sense control.
1: Neevu Gudakeshudu kaaka rishikeshudu neeku labhyam kaadu annadu.
2: Without you are having sense control you cannot get the master of senses.
1: కనుకని ఈ సాంఖ్య యోగము లోపల ప్రధానంగా సమస్త ధర్మములు కూడాను బోధించి అన్ని ధర్మములకు కూడాను ఇంద్రియ నిగ్రహమే మూలాధారమని కూడాను నిరూపించాడు.
2: ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ సాంఖ్య యోగ ఆల్ ద క్వాలిటీస్ హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బట్ ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ దట్ సెన్స్ కంట్రోల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
1: ధర్మము న్యాయము దమము తపము త్యాగము అహింస ఈ యొక్క ఏడు రంగులతో కూడినటువంటిది ఈ సత్యం.
2: This truth may be compared to the one which has got seven colors like the ray.
1: కనుకనే మొట్టమొదట మనము భగవద్గీత శ్లోకములను కంఠస్థం చేయటం కంటే మొట్టమొదట ఈ గుణములను మనము అభ్యాసంలో ఉంచి తద్వారా భగవత్ తత్వాన్ని గుర్తించి ఈ శ్లోకములు ఎందున్నటువంటి సారాన్ని మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
2: బిఫోర్ వి మెమరైజ్ దీస్ శ్లోకమ్స్ గివెన్ ఇన్ భగవద్గీత we will have to develop good qualities, practice them and try to understand the meaning of this shloka.
1: Karuka kramakramena ee shlokamlo meeru enta siddhato nerchukovadaniki prayatnistunnaro ade vidhamgane ade siddhato ee shlokamlo endunnatundi gunamulu kudanu aacharinchadaniki anta siddhato meeru mundanje veyalani nenu aashisthunnanu.
2: Swami is wishing that those of us who have been practicing learning of these slokams with a lot of interest, we have to evince the same interest in practicing the meaning and the good qualities conveyed by these slokams.
0: That was the 26th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 8th September 1984, Bhagavan explained the relationship between Satya, truth, and Dharma, righteousness. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

ధర్మహర్యంబు నిలువాం. గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప, గుణములివి నాలుగు పునాది గోడలప్ప. ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ

0: ఏడిపించుటే సాయి వేడుకయందురా, ఏడిపించుటే సాయి వేడుకయందురా, కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ, ఏడిపించుటే సాయి వేడుకయందురా, కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ. పొగడుచున్నాడని పొంగిపోయదరేమో, పొగడుచున్నాడని పొంగిపోయదరేమో, తప్పకప్పుడే ఎగతాళి చేయు. అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా, అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా, భక్తులెందరో చేరి ప్రార్థించుండు. అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా, బాధలెన్నీయో పెట్టి పలుకకుండు. వెనుక పోనీడు ముందుకు చనన నీడు, వెనుక పోనీడు ముందుకు చావనీడు, చిట్టి శ్రీపతి వాసుని గట్టితనము ఎవరెరుంగు చేరుదురు, ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని.
1: He has brought us closer, so we are a picture of joy and happiness. But before you know what's happening, you have been cast far away, and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This Sai would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the Lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavuni shariram nandu marumulana dagi untinatvanti yokka divyatvanni ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ దట్ వన్ క్యాస్ట్ అవే ద ఫీలింగ్ పర్టైనింగ్ టు ద బాడీ అండ్ దేర్ బై అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ విద్ ఇన్, ఇట్ ఈస్ నెసెసరీ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ స్ట్రైవ్స్ ఫార్వర్డ్.
0: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
1: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యూ హ్యావ్ ద రిఫ్లెక్షన్ of God to be found within you.
0: Enda needalu janta pachulu,
1: like you have the light and shadow విచ్ గో టుగెదర్ ద ట్విన్ బర్డ్స్
0: ఎండ వలన నీడ ఏర్పడుతున్నది
1: బికాస్ ఆఫ్ సన్ లైట్ యు హ్యావ్ షాడో
0: నీడ ఎందు కూడాను కాంతి ఉన్నది
1: బట్ విత్ ఇన్ ద షాడో యూ కుడ్ ఫైండ్ లైట్
0: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతనే
1: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దేర్ ఇస్ లైట్ బై ద సైడ్ ఆఫ్ షాడో
0: ఎండ నీడలు అవినాభావ సంబంధములు
1: దిస్ లైట్ అండ్ షాడో ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్
0: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు
1: ఇన్ ద సేమ్ మేనర్ జీవ అండ్ బ్రహ్మ ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్ టుగెదర్
0: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంటారు
1: Even in this jeevi, there is this godliness which is shadowing him.
0: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
1: It is necessary for every person to understand this truth, this divine truth.
0: అయితే నీడలు అనేకము.
1: But then there are shadows of different descriptions.
0: ఎండ ఒక్కటే.
1: But the light as such is one.
0: అనేకత్వమైనటువంటి జీవరాశులు యందు ఏకత్వమైనటువంటి దివ్యత్వం అనేటువంటిది సాక్షిభూతమై ఆత్మస్వరూపాన్ని ధరిస్తుంది
1: ఇన్ ద మెనీ ఫార్మ్స్ దట్ యు హ్యావ్ అరౌండ్ యూ దేర్ ఇస్ వన్ ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ ఎ కామన్ డినామినేటర్ ఫర్ ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్
0: ఆత్మ నిత్యము
1: ఆత్మ ఇస్ పర్మనెంట్
0: అదే సత్యము
1: దట్ ఈస్ ట్రూత్
0: నిత్య సత్య సంధూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని
1: దిస్ ఆత్మ విచ్ ఈస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్ ఇన్ ట్రూత్ ప్రాపర్
0: చర్మ అస్థి స్వరూపము కప్పపడటం చేత ఈ ఆవరణమునందే ఆనందమున్నదని భ్రమిస్తున్నాడు మానవుడు
1: బికాస్ దీస్ ఆర్ కవర్డ్ బై దీస్ టూ చర్మ అండ్ అస్థి మ్యాన్ టెన్స్ టు ఫర్గెట్ హిస్ ఓన్ నేచర్
0: ఆవరణమును అధిగమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము
1: The primary duty of a jiva is to try and secure for himself this bliss that is there for him to tap and make it his own.
0: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
1: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
0: ఇట్టి దివ్య సత్వాన్ని ఈ రుత్రాన్ని మానవుడు ఒక విధమైనటువంటి అనుభూతికి తేవలనన్నా అనేక విధములైనటువంటి సాధనలు సల్పవలసి వస్తుంది
1: మ్యాన్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ రియాలిటీ దిస్ ట్రూత్ ప్రాపర్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్ హీ హాస్ టు సెక్యూర్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ గోయింగ్ అబౌట్ హిస్ టాస్క్
0: సాధన అనగా ఆశించిన వస్తువును అందుకునే నిమిత్తమై పదే పదే ఆచరించేటువంటి కర్మలే సాధనలు
1: వాట్ ఈస్ సాధన It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
0: Atmanu sannihitattvam gavinchukoneetvante sadhana.
1: Sadhana therefore is a process wherein you, this atmatattva, the nature of the atma is realized by you.
0: Jeevuni yendu divyattvamainatvante atmatattvamu prakashinchutunnanaitvante satyanni ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి
1: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ జీవి దిస్ ఆత్మ ఇస్ దేర్ ఇన్ ఎన్ ఎఫల్జెంట్ ఫార్మ్
0: దేహమునకు మార్పు దేహమునకు మార్పు
1: ద బాడీ టెన్స్ టు చేంజ్
0: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ
1: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్
0: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము
1: సచ్ అన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ యు వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ
0: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మ యందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి
1: రైట్ విత్ ఇన్ యువర్ హార్ట్ డీప్ విత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దేర్ ఈస్ దిస్ ఆత్మ విచ్ ఇస్ రేడియంట్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ స్ప్లెండర్
0: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞయాగాది కృతువులను ఆచరిస్తూ ఉన్నారు
1: ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ దిస్ ఆత్మ మెనీ పెర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్
0: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు
1: దే ఆల్సో పెర్ఫార్మ్ పెనన్స్ దే ఆల్సో డూ జప అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్
0: అయితే దీనిని పొందలేకపోతున్నారు
1: బట్ దెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెక్యూర్ దిస్ ఆత్మ
0: కారణం ఏమిటి
1: వాట్ ఇస్ ద రీజన్
0: సత్య ధర్మములు లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది
1: బికాస్ Without this satya dharma shanti prema any sadhana will be fruitless
0: kanukane satya dharmamulu manavuniki pradhanamainatundi netramulu
1: so satya and dharma to begin with are like the two eyes to a man
0: manavudu తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక, బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: Man has to look within himself to tap these resources of his inner joy and happiness in the form of the Atma. Instead, he looks to the outside world to try and secure in this fleeting world what is which is permanent.
0: దేహం ఒక రథం వంటిది.
1: The body is like a chariot.
0: దీనిలో సారథి బుద్ధి.
1: And the charioteer is
0: బుద్ధి,
1: the intellect.
0: ఇందులో గుర్రములే, ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
1: And the horses are these sense organs.
0: అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాదులు.
1: There is these five senses of
0: touch. ఇవి నిరంతరము కూడాను విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
1: These five try and turn you towards a material existence.
0: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
1: They keep running after this material world.
0: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
1: And it is the mind which is the reins which checks the run of these horses.
0: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం పరిగెత్తి సారథికి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
1: ఇఫ్ ద ఇంటలెక్ట్ వర్ నాట్ టు బి స్టడీ, దీస్ హార్సెస్ వుడ్ రన్ ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ అండ్ ద చారిటీ హింసెల్ఫ్ కుడ్ కమ్ టు గ్రీఫ్ ఇన్ ద ప్రాసెస్. కనుకనే
0: బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: సో అవర్ ఇంటలెక్ట్ షుడ్ బి మేడ్ ప్యూర్ సేక్రెడ్ అండ్ స్ట్రాంగ్.
0: దీనికి సాధన ఏమిటి?
1: వాట్ ఇస్ ద సాధన ఫర్ దిస్?
0: ఇంద్రియములలో ప్రధానమైనటువంటిది వాక్కు.
1: ఇన్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఇట్ ఈస్ ద వర్డ్ ద టంగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
1: దిస్ హ్యాస్ టూ పర్పసెస్ ఆఫ్ అథరింగ్ వర్డ్.
0: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడా దీనికి పేరు పెట్టారు.
1: అండ్ ఆఫ్ ఈటింగ్ దట్స్ వై ఉపనిషత్ సే ద టంగ్ ఇట్ ఈస్ డిటర్మిన్స్ యువర్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ యువర్ డీడ్.
0: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడా మనం సహజంగా కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
1: ఇఫ్ యూర్ ఏబుల్ టు కర్బ్ ద వర్డ్ యూ వెరీలీ కర్బ్ ఆల్ ది అదర్ సెన్సరీ పర్సెప్షన్స్.
0: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్బ్ దిస్ వర్డ్ then we have to do sadhana.
0: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడాను ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకును ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
1: దిస్ వర్డ్ షుడ్ నాట్ బి టర్న్ టు ద అవుట్ సైడ్ వర్ల్డ్, రాదర్ షుడ్ బి టర్న్ విదిన్, సో దాట్ విచ్ ఇస్ విదిన్ యూ దిస్ ఆత్మతత్వ విల్ బి నోన్ టు యూ.
0: అశుద్ధమైనటువంటి విషయాలు ఎందు,
1: trying to indulge in
0: parulanu badinchetunte matalu endu,
1: in impure words or deeds and hurting others,
0: parulanu kashtapettetunte charyalu endu,
1: or making others come to grief,
0: ee vaakkunu emaatram kodanu pravesha pettaraa.
1: You should not use the word for such purposes.
0: Vaakkunandu madhuryamu,
1: in your word there should be sweetness,
0: shantamu
1: and an element of peace.
0: Ee paratattam kodanu indulo nimittamai untundali.
1: And the reality proper should be communicated in your words also.
0: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్ బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
1: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
1: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
1: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
0: మనసును అదుపులో తెచ్చుకుని ఈ విషయవాసనలు ఎందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
1: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్, షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిసొల్యూషన్ ఆఫ్ థాట్స్, రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటలెక్ట్.
0: వాక్కు మనసులో, మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
1: ద వర్డ్ విత్ ద మైండ్, ద మైండ్ విత్ ద ఇంటలెక్ట్, దట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
0: క్రమక్రమేణా బుద్ధికి కూడా బుద్ధి చెప్పి ఆత్మ వైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
1: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
0: కనుక వాక్కు మనస్సులో, మనస్సు బుద్ధిలో, బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
1: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the Atma.
0: Atma anantam.
1: Atma is limitless, boundless.
0: Satyamunu nirupinchetvantide Atma.
1: Atma is that which establishes the truth.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
1: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్స్ అండ్
0: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
1: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
0: జ్ఞానమునకు సత్యము కూడాను ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
1: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
0: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి.
1: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్. యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక వాక్కు, జ్ఞానము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్, జ్ఞాన అండ్ ఆత్మ.
0: దేవుడు ఎక్కడ ఉండినాడని మనం దేవలాడనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
0: దేవుడు నీవే.
1: యు వెరీలీ ఆర్ గాడ్.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
1: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇతను సర్వాంతర్యామి.
1: హీస్ ఓమ్నిప్రెసెంట్.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: అండ్ హీస్ ప్రెసెంట్ ఆల్ అరౌండ్ యూ.
0: ఇలాంటి సత్యాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
1: ట్రై టు హ్యావ్ కన్విక్షన్ ఇన్ దిస్ ట్రూత్.
0: దేవుడనగా వేరు దేశమందున లేడు.
1: గాడ్ ఈస్ నాట్ వన్ హూ కుడ్ బి ఫౌండ్ ఎల్స్వేర్.
0: దేవుడు అనగా తన దేహమందే.
1: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
0: పాపం అనగా వేరు పరదేశమున్ లేదు.
1: There is nothing like a sin around you.
0: తాను చేయు పనులు తగిలియుండు.
1: Whatever he does, that is what establishes what.
0: కనుక మన పనులు ఎంది పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
1: So in your actions you have sin or your fruits of good actions.
0: మంచి మనసుతో,
1: with a good mind,
0: మంచి మంచి కర్మలు చేసి,
1: do good things,
0: మంచిని అనుభవించి,
1: experience good,
0: మాధవుణ్ణి చెందాలి.
1: Reach out to God.
0: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: హౌ కెన్ వీ రియలీ అండర్స్టాండ్ ది డివినిటీ కంటైన్ విత్ ఇన్ మ్యాన్.
0: మనలో అవ్యక్తమైనటువంటి ఒక దివ్య శక్తి ఇమిడి ఉంటుండాలి.
1: వేర్ ఈస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్? ఇట్స్ లేటెన్.
0: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేది.
1: సో లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లేటెన్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్.
0: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
1: ఇట్ ఈస్ త్రూ ది మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
0: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
1: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
0: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
1: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్. యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు,
1: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగైన్స్ ద మ్యాచ్,
0: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తం అవుతుంది.
1: ద ఫైర్ విదిన్ ఈస్ షోన్ అవుట్.
0: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైనా కూడాను బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
1: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
0: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
1: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
0: మన దేహమే ఒక అగ్గి పెట్టె వంటిది.
1: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
1: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
1: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
0: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
1: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా, దెన్ దేర్ ఈస్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
0: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
1: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
0: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
0: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని పరిహసించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ రిజెక్ట్.
0: ఎవరిని పరాభవం చెందరాదు.
1: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
0: ఎవరిని బాధించరాదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
1: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
0: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
1: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీ హర్టింగ్ హిమ్. అండ్
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: యూ డూ నమస్కార్, యూ పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్.
0: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
1: In you are paying your obeisance to all, verily you are paying obeisance to God.
0: అదే విధముగా సర్వ జీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యూ ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: కానీ మంచిది కానీ చెడ్డది కాని ఇవి రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి.
1: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
0: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన, పవిత్రమైన, శుద్ధమైన, నిత్యమైన, సత్యమైనటువంటి ఒక భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్, విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్. And therein lies your sanctity.
0: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కన్సెంట్మెంట్, ద ఆత్మతృప్తి.
0: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది.
1: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యువర్ సాటిస్ఫైయింగ్ యువర్
0: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తిపరచగలరు?
1: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ సాటిస్ఫై అదర్స్?
0: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: సో అట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మతృప్తి అత్యవసరము.
1: మీనింగ్ ద ఆత్మ ఈస్ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైస్ అయిపోతుంది.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
1: Once you have come out with this sacrifice on your part, then therein comes moksha or liberation for you. You have this vision of the Lord before you, but
0: నీవు మొట్టమొదట,
1: but at the very beginning
0: తృప్తిగా ఉంటుండాలి.
1: You should be contented.
0: త్యాగము చేయాలి.
1: You should do sacrifice.
0: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
1: Only then will you come face to face with the vision.
0: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
1: So that which is at the basis of this satisfaction, this sacrifice.
0: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలగదు.
1: Sacrifice and sakshatkar is faith. Without faith you don't have satisfaction.
0: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
1: టుడే వీ హావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
0: భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
1: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
0: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ దాట్ విచ్ హాస్ గివెన్ రైస్ టు ద మ్యాన్షన్, ద సపోర్ట్, ద బేసిస్ ఈస్ నాట్ దట్ ఈస్ అట్ ద బేసిస్ ఆఫ్ ఇట్.
0: ఆ ఆధారమే నమ్మకం.
1: That foundation proper is your faith.
0: భవనం నిర్మించుకోరినటువంటి వాడు మొట్టమొదట పునాదులు భద్రతను.
1: వన్ హూ వాంట్స్ టు ఎరెక్ట్ ఎ మ్యాన్షన్ షుడ్ ట్రై అండ్ మేక్ హిస్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అండ్ సెక్యూర్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదే పునాది.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఈస్ ద ఫౌండేషన్ స్టోన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదే గోడ.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈస్ లైక్ ద వాల్స్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ అదే రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఈస్ లైక్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ అదే లైఫ్.
1: And self-realization, self-realization, that is your life.
0: Kanuka, mana self-realization, atma sakshatkaram anetundi mana hastamlonde untundadi.
1: So this process of self-realization is within your grasp.
0: Etti tindo atti trepu.
1: The type of food you eat determines the belch that you get.
0: Etti pindo atti rotte.
1: The type of flour that you have determines.
0: Etti bhavamo atti phalatamu.
1: Determine the taste of the bread.
0: Etti cheriyalo atti sthanam.
1: The thought determines the action.
0: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
1: సో ట్రై టు డూ గుడ్.
0: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
1: ఫర్ మ్యాన్ ద ప్రైమరీ థింగ్ ఈజ్ యాక్షన్.
0: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
1: త్రూ కర్మ యూ హ్యావ్ ఉపాసన.
0: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
1: అండ్ త్రూ ఉపాసన యూ గెట్ జ్ఞాన.
0: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా విస్తుంది.
1: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
0: కనుక కర్మలు ఎందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి, సమత్వంతో కూడినటువంటి, యోగత్వంతో కూడినటువంటి, త్యాగభావంతో ఉన్నటువంటి చర్యలలో మనం పాల్గొనాలి.
1: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. దే షుడ్ బి ఈక్వల్ మైండెడ్ పర్పస్ ఫ్రమ్ యువర్ సైడ్. దే షుడ్ బి వెరీ యోగ.
0: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
1: అట్ ద వెరీ బిగినింగ్ అగైన్ వి షుడ్ ట్రై అండ్ కర్బ్ అవర్ డిజైర్స్.
0: ఆశలు కలిగినటువంటి వానికి ఎవడు కూడాను ఏనాటికి తృప్తి చేయలేడు.
1: వన్ హూ ఇస్ క్యారీడ్ అవే బై డిజైర్స్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్.
0: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
1: బట్ ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ హాస్ నో ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్.
0: ఒకానొక సమయంలో,
1: వన్స్ అపాన్ ఎ టైమ్,
0: ఒక భక్తుడు,
1: వన్ డివోటీ,
0: బ్రహ్మను దర్శించి
1: సో హ్యాడ్ ద విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు,
1: అనగా
0: బంగారు కొండను పుట్టించావు.
1: O Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
0: Yavari kosam puttinchav.
1: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
0: Tyagi ki danito pani ledu.
1: A man of sacrifice has no place for it.
0: Aasa galiginatundi vaniki inlanti parvatalu inka veyi srishtinchina vaniki aasa theeradu.
1: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
0: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్నాడు.
1: So what's the use of having any number of these mountains of
0: meru? అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
1: What it means is today's desires and wishes are on the increase. ఆశలు
0: అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
1: Only when you curb your desires can you have peace and
0: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
1: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
0: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
1: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్ బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
1: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
0: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
1: In times of difficulties, in order to shoulder such difficulties,
0: mana badhalu,
1: we should pray
0: mana
1: to God. Our difficulties,
0: mana vicharamulu,
1: our worries,
0: teeravalanante ee prema dwarane manam teechukodaniki prayatninchali.
1: If we have to free ourselves from these, love is a medium for that.
0: Daiva premanu manam andukunnatvanti samayam nande etti badhalu kodanu manam badinchavu.
1: When we secure the love of God, no difficulty can possibly trouble us.
0: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
1: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
0: ఈ ప్రేమనే లేకుండా
1: వితౌట్ దిస్ లవ్
0: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
1: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
0: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
1: అవర్ బ్రదర్స్.
0: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాము.
1: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
0: వస్తువులను ప్రేమిస్తున్నాము.
1: అవర్ మెటీరియల్ థింగ్స్.
0: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
1: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
1: బిట్వీన్ అవర్ సెల్స్ అండ్ అదర్స్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
0: ప్రేమనే లేకుండా అన్నతమ్ముల అనేటువంటి సంబంధం కూడా లేదు.
1: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
1: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
0: కనుక సర్వ సంబంధ బాంధవ్యములు కూడా మూలాధారమైనటువంటిది ప్రేమ.
1: సో ఫర్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఇస్ లవ్.
0: కనుక ప్రేమతో జీవించాలి.
1: సో లివ్ విత్ లవ్.
0: ప్రేమతో చర్యం చేయాలి.
1: Do everything permeated by love. And through the medium of love, become one with God.
0: Kanuka satya dharma prema.
1: That is why satya dharma prema.
0: Ee shanti aneetundi manamu sahajareetiga sadhinchali.
1: And peace. We should try and secure these in a natural way.
0: Shanti anaga emiti?
1: What is this peace?
0: Indriyamunu adupulo unchukotame nijamaina shanti.
1: Trying to put the senses under control is true shanti.
0: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
1: నౌ ద కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ పీస్ ఈస్ పేషెన్స్.
0: ఇది కాదు నిజమైన శాంతి.
1: దిస్ ఇస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ పీస్.
0: సమత్వమును వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
1: వెన్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్
0: సుఖ దుఃఖములు యందు
1: ఐదర్ ఇన్ డిఫికల్ట్
0: లాభ నష్టములు యందు
1: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్
0: నిందాస్తుతులు యందు
1: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ
0: క్షమను వహించడమే శాంతి.
1: Where you have forbearance, that is true shanti.
0: ఓర్పును వహించడమే శాంతి.
1: To being having fortitude, that is peace.
0: సమత్వమును పొందటమే శాంతి.
1: Being having equanimity is peace.
0: కనుక సమత్వం యోగం ఉచ్యతి అన్నారు.
1: This equanimity is verily yoga.
0: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
1: Through this equanimity you have yoga, you have peace.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీస్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధములైనటువంటి సార్థక మార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
0: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
1: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
0: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
0: దీనులను మనం సేవించాలి.
1: ట్రై అండ్ సర్వ్ ద పువర్ అండ్ ద డౌన్ ట్రోడన్.
0: దిక్కులేని వారిని ప్రేమించాలి.
1: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై అస్.
0: అక్కడ కూడా దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
1: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
0: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటారు ఆత్మతత్వం.
1: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: ఇది ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
1: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: That is one which has no birth, no death.
0: ఆది మధ్యాంతర రహితుడు అనాదివాడు.
1: Which has no beginning, no end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He cannot be killed, he does not kill, and nothing can exterminate it.
0: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
1: He is verily ఆత్మ.
0: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
1: Body is not important.
0: మరణపు కొంప.
1: Body is a place.
0: రోగముల మ్రగ్గెడు సేవక గంప.
1: Where you have filth and where you have disease.
0: జాత సంచలనము పొందు దుంప.
1: Given to anxieties and agitation.
0: భవసాగర మీదకి లేని కంప.
1: Cannot travel through this ocean of.
0: అంబుల పదలమ్ము మనం ఎప్పు దలంప.
1: It is a sheath wearing praise and calumny.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించమే.
1: Oh mind, do not trust this body. Look after.
0: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
1: Try and seek shelter at the lotus feet of Hari, O mind. Do not trust that the body is permanent.
0: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
1: Time is verily God.
0: కాలమే సర్వస్వము.
1: God is, time is everything.
0: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
1: So we should not waste time.
0: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలద ప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః, అంత కాలమే ప్రధానము.
1: That's why it's been said that God is time, God transcends the limitations of time, God is beyond past, present and future.
0: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
1: That body which sanctifies time, he is really sanctifying its existence.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
1: This body is given for the sake of serving others.
0: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యూ కుడ్ డూ సర్వీస్.
0: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
1: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఇస్ దట్ యూ హ్యావ్ దీస్ డిఫికల్టీస్.
0: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖదుఃఖ సంకర్షణాత్మక మహత్వాల తరంగమైన సాగరము.
1: దిస్ వరల్డ్ దిస్ ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
0: Sukhamu dukkhamu pratyekanga undetundi kaadu.
1: There is no distinction between joy and sorrow.
0: Ivi rendu kudanu needala vantivi.
1: They are like shadows within
0: one. Enna needala vale kudanu ventaadutuntai.
1: They are like light and shadow.
0: Ivi rendinti endu kudanu avinabhava sambandham undi.
1: They too are linked up in

0: you cannot separate this.
1: బాహ్య జగత్తుకు
0: the world outside
1: అంతర్ ప్రపంచమునకు
0: and the world within
1: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి.
0: There is a link between these.
1: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
0: We can understand this in one aspect.
1: ఆహారాన్ని ఆస్వాదించేది
0: the process of eating food
1: ఇంద్రియాలతో ఆనందించేది
0: what you experience through your senses
1: మన యొక్క వాసన చేత విజృంభించేటి
0: అండ్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు ప్లే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ సెన్సరీ పర్సెప్షన్
1: ఇది దేహమా ఆత్మన
0: ఈజ్ ఇట్ ద బాడీ ఆర్ ద ఆత్మ
1: కాదు కాదు
0: నో నో
1: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే
0: ఇట్ ఈస్ ద ఆత్మ ప్రాపర్
1: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మన దేహమా
0: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యూ ఇంటు డిలైట్ ఈజ్ ఇట్ ఆత్మ ఆర్ ద బాడీ
1: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కాని
0: The nose is merely a sensory part.
1: అనుభవించేదంతా అంతఃకరణమే.
0: But the one which experiences is that within it.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్ల వంటివి.
0: These are all like instruments.
1: ఇవి కరణములు.
0: These are merely organs.
1: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
0: You cannot really tap that which is permanent through.
1: కనుకనే మనయేమ మనుష్యానాం కారణం బంధమోచయోహో.
0: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
1: మనసే లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా నువ్వు పనిచేయలేవు.
0: Without the mind the senses cannot perform.
1: ఈ మనసే ఇంద్రుడు.
0: The mind is Indra.
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
0: This Indra is the lord of these senses, so it's called Indra.
1: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా నువ్వు కదలవు
0: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్
1: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధనల యొక్క ప్రారంభం
0: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన
1: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి
0: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
1: కంట్రోల్ మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు
0: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్
1: మనసు ఒక పిచ్చికోతి వంటిది
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ
1: దేహం ఒక నీటి బుడగ వంటిది
0: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్
1: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించరాదు
0: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ
1: హృదయాన్ని అనుసరించాలి
0: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్
1: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు
0: దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్
1: యు ఈ హృదయాన్ని పుట్టించడానికి అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానము
0: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్
1: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి
0: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్
1: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు సబ్కో సన్మతి దే భగవాన్ అన్నాడు
0: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్
1: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు
0: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్
1: ఎప్పుడు కూడా నువ్వు పరుల తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు
0: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్
1: పరుల తప్పులు వెతకరాదు
0: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్
1: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు
0: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్స్
1: తనలో ఉన్నటువంటి దోషములను
0: Try to rectify the mistakes
1: within
0: you and the shortcomings within you.
1: దీని తాను చూచుకొని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Try to look at them and try to rectify them.
1: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
0: One who can rectify his own shortcomings can follow the good path.
1: నిరంతరము పరదోషములనే మనం పాటిస్తూ పోవడం చేత మన హృదయం కూడా దోషమయమైపోతుంది.
0: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
1: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు
0: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ ఎల్స్
1: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు
0: హూ ఈజ్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్
1: కేవలం దుష్టుడే
0: వన్ హూ ఇస్ ఈవిల్ మైండెడ్
1: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు
0: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్
1: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు
0: దట్స్ వై
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని
0: That's why in Andhra Pradesh there is a saying which goes the dog is after chappals and sandals and footwear and the evil minded is after mistakes and shortcomings
1: kanuka manam nirantaram itarulu doshamule vetukutunnam ante manam kevalam dushtulam ane cheppochu
0: so if you are looking for shortcomings in others you are an evil minded person
1: tappulu lenitundi manavudu lokamlo undadu
0: there is nobody who is beyond
1: these mistakes edo kontha tappulu untuntai
0: certainly there are certain amount of mistakes
1: kaani vaati endu manam drishtini pesarincharadu
0: but we should not go by them
1: andarini chuchi preminchadaniki prayatninchali
0: you try and love all the others around you
1: tappulu ennu vaadu tama tappulu erugaru
0: Now one who looks for faults in others cannot find his own faults.
1: అందరి యందు సోదరత్వమును
0: this brotherhood in everyone
1: అందరి యందు కూడాను దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే
0: and seek and experiencing the divinity in all
1: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు
0: you will become deserving of the grace of God.
1: ఎవరు దైవానికి పాత్రులు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
0: Who's close to God, who has secured the grace of God, that person who has loved all beings
1: దైవాన్ని ప్రసన్నులు గావించిన సమయమునందే సర్వస్వాన్ని కూడా ప్రసన్నులు గావించిన వారు.
0: Once you have pleased God, you have pleased everybody, everything around you.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
0: that this body has a birthday,
1: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
0: We should not waste away our time in these worldly things.
1: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
0: That day where serene thoughts pervade your mind, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
1: సాధకులు కాబోయేటువంటి వారు,
0: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధక,
1: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
0: హూ వాంట్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్,
1: పల్లెల్లో ప్రవేశించి,
0: షుడ్ గో టు ద విలేజెస్,
1: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
0: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
1: తగిన సేవలు చేసి,
0: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
1: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
0: By bringing relief and joy to such people, that
1: seva,
0: is your aim.
1: Seva, seva, seva. Seva ne pradhanamainatvanti yokka sadhana.
0: It is the service, and service is the true sadhana.
1: Ee seva aneetvanti danni vadali enni vidhamainatvanti sadhanalu chesinappatikini idi prayojanam ledu.
0: Leave out seva, you do everything else in terms of sadhana, it is of no use.
1: Shravanam, kirtanam, vishnu sranam, pada sevanam. Ee seva aneetvanti chaala vishnutvaniki samipatvanni chekurustundi.
0: One of the different forms of worship, a very important form of worship, is the form of service.
1: Kanuka ippudu prakruti vaichityam chetanu konni vidhamulainatvanti vikalpam chetanu aneka prantamulalo ee yokka ativrushti anavrushti aneetvanti prarambhinchi tadwara aneka mandi badhalu padutunnaru.
0: In terms of famine shortages and the like,
1: adikavrushti prarambhamai aneka vidhamulainatvanti nashta kashtamulaku guri ayipoyaru.
0: Only recently there are many people who are affected by this cyclonic storm.
1: Sadhyamainanta varaku,
0: as far as possible,
1: mana kattulnu kudunu tagginchukoni,
0: by trying to put a ceiling on our own expenditure,
1: atti badallo guri ainatunti variki,
0: those who have been afflicted thus,
1: atti kashtamulaku chikkulukunnatunti varini,
0: those who are subjected to such untold misery,
1: tagginatunti sevalo meeru palgonali.
0: Trying to bring relief to such people, do some service.
1: Nellore jilla nunchi vachinatunti seva dala sabhyulanta kudanu ee karyamlo repati nunchine praveshinchi tagginatunti sahayam cheyali.
0: Now those seva dal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
1: Inte kaakunda parisar prantramul varainatunti Guntooru, Krishna, వెస్ట్ గోదావరి వీరందరూ కూడా అందులో పాల్గొని ఈ సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: నాట్ ఓన్లీ దాట్, ద నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుంటూరు, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, దే ఆల్సో షుడ్ జాయిన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ సాంక్టిఫై యువర్ సెల్ఫ్.
1: సోదరి సోదరి మండలి అంతా కూడా బాధలు పడుతుంటే మనము ఈ విధమైనటువంటి చూస్తూ నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
0: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ దస్, వీ షుడ్ నాట్ బి మియర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్.
1: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
0: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్.
1: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
0: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ, టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్.
1: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
0: And again, we should not go for the sake of winning praise and acclaim.
1: Nirapekshato,
0: without having any
1: nishkama karmalu acharinchali,
0: indulging in selfless service.
1: Bhagavad Gita lo pradhanamainatunti yokka sukti adiye.
0: This is the first principle in the Bhagavad Gita.
1: Nishkama karma,
0: this selfless service.
1: Idi sthita pragna lakshanam.
0: This is the hallmark of any
1: kanuka
0: person who has equanimity of purpose. Therefore,
1: inadu pradhanamainatunti aadeshamu.
0: Today the primary injunction being given to you is
1: sarva jeevulanu preminchi,
0: love all living forms and beings.
1: Daiva anugrahamunu pondutakai,
0: in order to secure the grace of God,
1: nitya prarthanalayandu,
0: in your daily worship,
1: lokasamastha sukhino bhavantu,
0: May all, wherever they are, enjoy peace, prosperity,
1: and
0: well-being. Let all beings be safe.
1: Let
0: all countries enjoy peace and prosperity and
1: safety.
0: You should not have this narrow feeling that only India should prosper or benefit. Have this broad mind, broad thoughts. Do your service in the form of a broad vision.
1: Vishala hrudayame lekundina.
0: Without this broad-mindedness,
1: sarva sadhanalu kudanu kevalamu oka vyaktam aipothayi.
0: All your service would become useless and fruitless.
1: Kanaka neti nundi,
0: therefore from today,
1: raboye 60th birthday, 60 samvatsaramulo birthday ani meeru anukuntunnaru.
0: And what is coming now around the corner is the 60th birthday, or that's how you look at
1: it. Ee lopala meeru sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna triptito meeru sevalu cheyali.
0: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: Okkokka pallaku kudanu vidyanu andinchali.
0: Achieve the targets laid down.
1: Vidya samasthanu sthapinchali.
0: In every village, have an educational institution.
1: Vaidyamunu prayatnapurvakanga sadinchali.
0: Bring the health care to these villages.
1: Jalamunu variki andinchali.
0: Give them drinking water.
1: Roadlanu veyyali.
0: Lay down roads.
1: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
0: దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ యువర్ సాధన.
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వి హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ వి ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: దీని నిమిత్తమై మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
0: And in order to execute these tasks, you need not bother about the finances. Sadhyamainanta
1: varaku idi dhanamuto emaatram sambandham lekunda hrudayamuto dehamuto cheyavalsinatuntivi cheyali.
0: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: Ee seva cheyadaniki konchi dhanamunu progu cheskovali.
0: Certainly, in order to do it, you need a little amount of money.
1: Kanukane ceiling on desires ani nalugu rakamaina margalu bodhincham.
0: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
0: We should not waste the food that we eat.
1: దుర్వినియోగం చేయరాదు.
0: Should not misuse it.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
0: Eat what you really need.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
0: So thereby you must save up some money.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
0: And in addition to this food, we also should not waste away the facilities available to us.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ దట్ వీ మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెండిచర్.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
1: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ రాదర్ దాన్ డూ ఇట్ గివ్ టు దోస్ హూ డు నాట్ హ్యావ్ మనీ టు గో బై అండ్ దే బై బ్రింగ్ సమ్ రిలీఫ్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఇస్ ఈవిల్ అన్నారు.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఇస్ ఈవిల్ ఇట్స్ బీన్ సెడ్.
1: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
0: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: Don't waste time.
1: Don't waste money.
0: Don't waste money.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
0: And once you have accomplished these, you can do any amount of seva.
1: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
0: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own convenience.
1: Aneka mandi workers ku anaga sevakulaku seva cheyalani aase untadi kaani ee prayanamulu selapadaniki chethilo kaasu untundadu.
0: The Satsai Trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money,
1: meeru vachi poyeyatundi kharchula kosamu,
0: for want of money, they are not able to do so.
1: Ee dhanamulu vinigoginchukovasinde kaani.
0: This money is given now for you to undertake for undertaking journeys for your spots of service. It should not be wasted. Therefore, for every village, we are giving a certain amount of money now.
1: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకొని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
0: యు మస్ట్ రిగార్డ్ దిస్ యాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడే సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే. దట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమపూర్వకంగా
0: అండ్ హావింగ్ రిసీవ్డ్ దిస్ లవ్,
1: ప్రయా ప్రేమల హృదయంతో
0: ప్లంజ్ ఇన్ టు సర్వీస్ యాక్టివిటీస్.
1: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
0: Today, I, born out of, with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: Dr. Subbarao. Andhra Pradesh. Gogai, Assam. Gupta, Bihar. Mathur.
2: Next one is Bhardwaj from Delhi. Mr. R.S. Prasad from Haryana.
1: Gujarat?
3: Yes.
1: Mathur.
2: Himachal Pradesh, Mr.
1: Haryana,
2: Verma.
1: Haryana.
2: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K.S. Menon. Madhya Pradesh, Mr. Hingorani. Maharashtra, Srikant Savan.
1: Madhya Pradesh.
2: Orissa, Mr. Pani.
1: Come on.
2: Madhya Pradesh.
1: Orissa.
2: Punjab, Mr. B.K. Soni. Rajasthan, K.S. Goyal. Tamil Nadu, Dr. Poonam. Uttar Pradesh, Kamla Mal. West Bengal, Nitin Majmudar. These are all state Sevadal conveners. As you know, the Education and Human Values program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Sri Manima, take it.
4: ప్రేమ ముదిత మనసే కవి.

పద్య గద్యంబులను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెదునువాడు మరువబోకుడు ఇటువంటి మంచి మాట

0: water.
1: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
0: Divyatma Swarupulara.
1: Embodiments of Divine Atma.
0: Prachina Kalamunundi, Bharatiya Samskuti, Dharmatthakama Mochamalane Purushattam Yoka Tattamulu, Charitra Kekinakunti, Veda Vedangamulu Kudanu, Valle Vestu Vastu Unnadi.
1: Since ancient times in this country, Bharat, in pursuit of the primary objectives of life, righteousness, wealth, desire, and liberation, people have gone through all sacred texts like Vedas.
0: Yoga Brashtu Ainatvanti, Mahaniyulu, Tamayokka, Anubhuta Nundi, Avibhavinchinatvanti Yokka, Satya Sukte Vedamul.
1: Veda is the expression of truth experienced by seers and saints of those times.
0: With అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది వేదము.
1: వేద ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ద వర్డ్ విత్.
0: వేదమనగా జ్ఞానము.
1: వేద మీన్స్ విజ్డమ్.
0: ఈ జ్ఞానం అనేటువంటిది త్రికాలములు ఎందుకుడను, త్రిలోకములు ఎందుకుడను, మానవుని యొక్క యోగక్షేమమును గురించి, దివ్య జీవితాన్ని గురించి అనేక విధములుగా కూడాను ప్రకటిస్తూ వచ్చింది.
1: Veda expresses all the time, in all the three periods of time, in all the three worlds. It speaks of the welfare and security of mankind while ensuring the divine life.
0: Kanuka prakrutamainatvanti jeevitanni, prayojanavantamainatvanti jeevitanni, prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
1: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
0: Vedamulanetvantidi కేవలము అవిద్యకు సంబంధించినటువంటివి.
1: వేద పర్టైన్స్ టు అవిద్య.
0: ద్వైతములకు సంబంధించినటువంటివి.
1: ఇట్ రిఫర్స్ టు డ్యువలిజం.
0: కారణమేమనగా పురుషత్వమును పురస్కరించుకుని, మానవత్వమును వెంట తీసుకుని, నిత్యకర్మలలో ప్రవేశింపజేసి ధర్మాత్మకామ మోక్షములను ప్రబోధిస్తూ వచ్చింది.
1: బేసింగ్ ఆన్ ద డివినిటీ, ఇట్ స్పీక్స్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ, ద డైలీ రొటీన్ అండ్ రిచువల్స్ ఇన్ పర్సూట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: ఈ వేదములు మొట్టమొదట ఒక్కటిగానే ఉంటుండేటువంటి.
1: The Veda in the beginning was one only.
0: అనంతో వై వేదః అనేటువంటిది అంటూ ఏకం వేదం.
1: Veda is one.
0: ఇంత పెద్ద వేదమును ప్రాచీన కాలమునందు కేవలం ఋషులు మాత్రమే దీనిని అధ్యయనం చేస్తూ ఈ విధమైనటువంటి గురు శిష్యుల యొక్క పరంపరంగా దీనిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: Such stupendous Veda is taught generation after generation and is spread.
0: ఆనాటి మానవ యొక్క తత్వము చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
1: ది హ్యుమానిటీ వాస్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ పాపులేషన్.
0: ఇట్టి వేదము ద్వారానే మానవ జీవితము మధ్యలోకమునందు అనేక విధములైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చునని ఉద్దేశంతో ఈ అనంతమైనటువంటి వేదములను, ఏకమైనటువంటి వేదమును క్రమక్రమేణ మూడు వేదములుగా విభజిస్తూ వచ్చాడు.
1: ద వేద విచ్ ఇస్ వన్ అండ్ ఇన్ఫినిట్ దట్ టీచెస్ ఇంపార్టెంట్ డివైన్ ఐడియల్స్ టు మ్యాన్కైండ్ in due course of time is divided into three.
0: ee moodu vedamulu yendu kudanu motta modata rugvedamu yajurvedamu samavedamu moode.
1: There are only three in the beginning: rugveda, yajurveda and samaveda.
0: Tarupadi ee yajurvedamunandu rendu vedamulaga vibhajinchabadinatuntivi.
1: Later yajurveda is subdivided into two:
0: shukla yajurvedamu tarvata krishna yajurvedamu.
1: Shukla yajurveda and Krishna Yajurveda.
0: తదుపరియే ఆ నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అథర్వణ వేదమును ఆరంభించాడు.
1: Later came the fourth Veda, అథర్వణ వేద.
0: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
1: What all that is practiced and propagated today are five Vedas.
0: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదములో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
1: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
0: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
1: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
0: మొట్టమొదటిది శృతి.
1: ద ఫస్ట్ వన్ శృతి.
0: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
0: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
1: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
0: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
1: Therefore, the process is listening.
0: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
1: That which is learnt by the process of listening.
0: రెండవది అనుశ్రవణం.
1: Second, అనుశ్రవణం.
0: మూడవది ఆమ్నాయము.
1: Third one, ఆమ్నాయం.
0: నాలుగవది సమామ్నాయము.
1: Fourth one, సమామ్నాయం.
0: ఐదవది ఛందస్సు.
1: Fifth ఛందస్.
0: ఆరవది అధ్యాయము.
1: Sixth
0: అధ్యాస.
1: అధ్యాస.
0: ఏడవది గమనం.
1: Seventh గమనము.
0: నిగమాగమం.
1: నిగమాగమం.
0: ఈ విధమైనటువంటి తొమ్మిది నిగమం ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
1: నిగమ ఆగమ.
0: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
1: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్
0: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగమ ఆగమం అన్నారు.
1: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
0: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
1: However, all the Veda refers to the entire world and worldly affairs.
0: ఒక్కొక్క వేదమునకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
1: Each Veda is classified into three samhitas.
0: Samhita.
1: Samhita.
0: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
1: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
0: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
1: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
0: ఇది యజ్ఞయాగాది క్రతములకు శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
1: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
0: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
1: ఆరణ్యకము
0: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
1: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
0: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
1: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
0: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
1: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
0: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
1: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
0: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
0: వదలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
1: హ్యావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ ద కపుల్ షుడ్ ట్రావెల్ నార్త్.
0: ఎంతవరకు
1: వాట్
0: మరణించినంత వరకు కూడా ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
1: అంటిల్ దే డై దే షుడ్ వాక్ అలాంగ్ నార్త్ డైరెక్షన్.
0: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
1: దే షుడ్ నాట్ లివ్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ వాల్స్ అండ్ ద రూఫ్.
0: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
1: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్.
0: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మండలి వలె జీవించేటువంటి వారు.
1: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్.
0: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిచ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
1: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
0: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
1: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
0: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిచ్చ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
1: ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ యాడింగ్ ఆన్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
0: పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
1: By the time they reach full moon day, they should stop partaking.
0: Yavareina daya dakshinam galinatti grihasthulu veeriki bhojanam pettarante tattalo techi pettakoddu.
1: Anyone with compassion cannot serve food on a place.
0: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
1: They should not dine at others' residences.
0: ఒక ఆకులో మాత్రమే తీసుకొని
1: it should be carried on a leaf.
0: దానిని బయటనే భుజించి
1: they should eat outside.
0: ఆ ఆకును పారవేసేటువంటి వారు
1: and they should throw out the leaf.
0: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
1: Strict austerities are observed in this stage of vanaprastha.
0: ఇవన్నీ కూడాను కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ వానకు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
1: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
0: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
1: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
0: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
1: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
0: ఇది ఈ పురుషాత్మనకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషాత్మనేటువంటి యొక్క పరభక్తి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
0: పరాభక్తి వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితం అయిపోయింది.
1: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
0: తదుపరి వేదాంతము.
1: Then comes వేదాంతం.
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము ఇది సరియైన ప్రారంభము.
1: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్స్ ది బిగినింగ్ ఫర్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
1: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి వ్యక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
0: కనుక వేదాంతం అంతా కూడాను మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
1: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇన్ టు త్రీ.
0: మొట్టమొదటిది
1: ద ఫస్ట్.
0: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
1: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
0: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
1: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వి హావ్ టు నో.
0: మొదటిది తారకం.
1: ఫస్ట్ వన్ తారకం.
0: రెండవది సాంఖ్యము.
1: సెకండ్ సాంఖ్యము.
0: మూడవది అమనస్కము.
1: థర్డ్ వన్ అమనస్కము.
0: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
1: దీస్ ఆర్ ది త్రీ స్టేజ్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
0: తారకం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై తారకం?
0: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
1: కేచరి, భేచరి, మధ్యమ.
0: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి.
1: అండ్ భగవతి.
0: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
0: ఈ తారకం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై తారకము?
0: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
1: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
0: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
1: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్ పంచముద్ర.
0: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
1: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
0: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
1: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
0: పరిశీలించి
1: ఎగ్జామిన్
0: దానిని అనుభవించి
1: ఎక్స్పీరియన్స్
0: ఇది అవసరమైనది కాదు.
1: అండ్ దెన్
0: అది దానిని తోసివేసి
1: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
0: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
1: హ్యావ్ ది విజన్ ఆఫ్ నాద బిందు.
0: నాద బిందు,
1: నాద బిందు.
0: తదుపరి
1: లేటర్
0: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి హంసత్వము
1: హంసత్వ
0: గురించి
1: అబౌట్ దాట్ హంసత్వ
0: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
1: అండ్ ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
0: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
1: టు అలౌ ద మైండ్ మచ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకము.
0: దాని యందు మనసును లగ్నం చేయటం.
1: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్.
0: రెండవది సాంఖ్యము.
1: ద సెకండ్ వన్ సాంఖ్యము.
0: ఈ సాంఖ్యమనగా
1: సాంఖ్యము మీన్స్
0: పంచేంద్రియ, పంచప్రాణ, పంచభూత, పంచకోశము, మనసు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ, జీవము, ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 senses, 5 life breaths, 5 elements, 5 life sheets, ద మైండ్, బాడీ, ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్, మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
0: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్కదాన్ని కూడా చక్కగా పరిశీలించి,
1: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్,
0: ఇది ఏది కూడా నేను కాదు, నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి,
1: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యూ నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ,
0: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రం గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి,
1: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ,
0: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం,
1: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్,
0: అది ఏ ఆత్మ అని గుర్తించి,
1: అండ్ ద నాలెడ్జ్ దట్ ఇస్ రియల్ ఆత్మ,
0: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్.
0: ఇది ఏ సాంఖ్యం యోగము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ.
0: అనగా
1: మీనింగ్,
0: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
0: తదుపరి అమనస్కము.
1: నెక్స్ట్ వన్ ఈస్ అమనస్కము.
0: ఈ అమనస్కం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై అమనస్కం?
0: ఈ పంచభూతములతో చూసినటువంటి ఈ ప్రపంచమంతా కూడాను, దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతా కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు, రెండవది లేదు, అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: యూ సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది 5 elements ఓవర్ దేర్, ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్. ఓన్లీ వన్ బ్రహ్మ, నాట్ టూ, ఇట్స్ ఓన్లీ వన్
0: బ్రహ్మ. బ్రహ్మనే
1: ది ఎంటైర్ క్రియేషన్.
0: రెండవ పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్.
0: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్.
0: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్.
0: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
1: వెన్ దట్ ఇన్ఫినిటీ బికమ్స్ ఓన్లీ యూనిటీ.
0: ఏది చూసినా బ్రహ్మనే.
1: వాట్ ఎవర్ యూ సీ,
0: ఏది విన్నా బ్రహ్మనే.
1: వాట్ ఎవర్ లిసన్,
0: ఏది దర్శనా బ్రహ్మనే.
1: వాట్ ఎవర్ యూ థింక్ ఇస్ బ్రహ్మ,
0: ఏది పలికినా బ్రహ్మనే.
1: వాట్ ఎవర్ యూ స్పీక్
0: ఏది చేసినా బ్రహ్మనే.
1: వాట్ ఎవర్ ఇస్ డన్ ఇస్ బ్రహ్మ,
0: ఎక్కడ నడిచినా బ్రహ్మనే.
1: వేర్ ఎవర్ యూ గో ఇస్ బ్రహ్మన్.
0: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్, దేర్ ఇస్ నో మైండ్.
0: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
1: వన్స్ యూ ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్, దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు. కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
1: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్, ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
1: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్.
0: ఆ ప్రేమనే సత్యము.
1: దట్ లవ్ ఈస్ ట్రూత్.
0: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడా శూన్యమైపోతుంది జగత్.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ద హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్.
0: ఒక ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
1: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
0: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
1: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
0: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కలిగినే ఇక్కడ సెర్చింగ్, సెర్చింగ్.
1: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్.
0: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకక్కర్లేదు కదా.
1: సిన్స్ కృష్ణ ఈజ్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
1: సిన్స్ హెస్ పుట్ ఆన్ వన్ బాడీ, షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: ఎదురు వచ్చింది రాధ.
1: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: అమ్మా. రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
1: యశోద ఆస్క్డ్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
0: అన్ని వీధులు తిరిగాను.
1: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
0: అందరి ఇంటూ చూచాను.
1: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
0: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
1: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
0: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
1: డిడ్ యూ సీ హిమ్?
0: ఒక్కతూరి కన్నులు మూసుకుంది కృష్ణ అని స్మరించింది ప్రేమతో.
1: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
0: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
1: ఇన్ ఎ మూమెంట్స్ టైం కృష్ణ అపియర్డ్ దేర్.
0: చూచింది యశోద.
1: యశోద సా.
0: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు.
1: కృష్ణ ఇస్ మై సన్.
0: కృష్ణుడికి నేను తల్లి.
1: ఐఎమ్ హిజ్ మదర్.
0: తల్లి ప్రేమ కంటే అన్యుని ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
1: I consider so long that no love exceeds.
0: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
1: I'm highly egoistic because of the feeling that no one would love as much I love him.
0: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
1: I could never understand the mighty power of your love.
0: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
1: You find the manifestation by mere thought of that.
0: అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ.
1: What sort of love is that of Radha?
0: పరిశుద్ధమైన,
1: pure,
0: పవిత్రమైన,
1: sacred,
0: అహంకారరహితమైనటువంటి ప్రేమ కలుగుని అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
1: Egoless. Therefore Krishna manifested there.
0: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగములో ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
1: If there is any trace of ego in her heart, she might pray for hours and days, months and years, God will never appear.
0: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
1: యశోద caught hold of the hands of Radha and said, You opened my eyes because I was always in darkness of this.
0: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
1: In this world there are many many lots of people who love Krishna more than I love him.
0: కరక నేని నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంత కాలము.
1: I consider that my love is supreme and topmost.
0: ఇది నా పొరపాటు.
1: It's my mistake.
0: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
1: యశోద asked Radha to teach the same principle of love.
0: రాధా చెప్పింది, అమ్మా, ఇది ఒకరు బోధించేటువంటిది కాదు.
1: Radha said it can
0: ఒకరు దీనిని అందించేటువంటిది కాదు.
1: It can be passed on by anybody.
0: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
1: ఈచ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ఫుల్ లవ్.
0: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత
1: కృష్ణ రిటర్న్
0: కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని
1: షీ హగ్డ్ హిమ్.
0: కృష్ణ పెట్టినది తినవు.
1: Krishna, you don't eat what I serve.
0: Ne pettinadi tinavu.
1: You don't eat what I serve.
0: Ollala puttalkunu poi patteluga loguttuna tinidavu neeto puttenu rattella Krishna.
1: You visit the houses of cowherd boys and eat secretly fistful
0: Krishna,
1: of butter.
0: Ne pettinadi tinavu venna.
1: You don't eat the butter.
0: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
1: We have so much of butter.
0: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
1: You don't eat our own butter.
0: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
1: Though people are hunting you, they are running after you, still you eat in secret.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of this?
0: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
1: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
0: కనుకనే అహంకార రహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే క్షణం కూడా ఇంకా కాలం అక్కర్లేదు, అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
1: Devotees suffer because of their body attachment.
0: కొన్ని మిలియన్ ఇయర్స్ ముందుగా
1: prior to millions years ago
0: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
1: Because of excess of helium, sun burst.
0: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
1: Sun burst into pieces.
0: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
1: That these pieces of sun are the stars.
0: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ స్టార్స్,
0: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
1: ది మిల్కీ వే,
0: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
1: దే ఆర్ ఆల్సో ది పీసెస్ ఆఫ్ ది సన్.
0: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
1: Then when can you decide?
0: ఒక ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
1: When there is a form, there is a birth and death.
0: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటాది.
1: Though the form is gone, it remains permanent.
0: Truth ఉన్నాడు.
1: That is truth, he said.
0: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
1: We have given a name, ఆవు కౌ.
0: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
1: Even after the cow dies, the name of a cow remains.
0: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
1: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
0: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
1: దేర్ఫోర్ ఆత్మ విని టేక్స్ అప్ ఆన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఇస్ గాన్.
0: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలి,
1: వన్ షుడ్ బి ఇన్
0: సత్యాన్ని అన్వేషణ సల్పాలి. కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
0: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
1: వెన్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్?
0: ఏని చోటైతే మనం అన్వేషించాలి?
1: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
0: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు కానీ సత్యం నాశనం కాదు.
1: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యు స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
1: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
0: ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
0: శబ్ద రూపంలో ఉంటుంటుంది.
1: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: కాంతి రూపంలో ఉంటుంటుంది.
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చలన శక్తిలో ఉంటుంటుంది.
1: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
0: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్. చైతన్యం.
1: అవేర్నెస్.
0: అవేర్నెస్.
1: అవేర్నెస్.
0: దానికి ఒక కాన్షియన్స్.
1: కాన్షియన్స్.
0: కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్.
0: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటుంది.
1: ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్.
0: ఏ రూపం దాన్ని మనం నిర్ణయించేకవుతుంది?
1: హౌ డు యు డిసైడ్ ఇట్ స్పెసిఫిక్ ఫార్మ్?
0: అన్ని రూపములు కూడా ఈ యొక్క సత్యమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
0: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
0: దీనిని మరొక రీతి లోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం. ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
0: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను జాగ్రత్త స్వప్న సుశక్తిలేందు కూడాను
1: ద వేకింగ్ స్టేజ్ ద డ్రీమింగ్ స్టేజ్ అండ్ ద డీప్ స్టేజ్
0: అరమరాలు లేకుండా ఎప్పుడు
1: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
0: తరచుగాను
1: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
0: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
0: అనగా ఈ పంచేంద్రియములతో కాని
1: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్.
0: ఈ పంచభూతములతో కాని
1: నాట్ విత్ ది ఫైవ్
0: పంచకోశములతో కాని
1: నాట్ ఫైవ్
0: పంచ ప్రాణములతో కాని
1: నాట్ ఫైవ్ లైఫ్
0: కూడినది కాదు ఈ తారకం.
1: తారకం ఈజ్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్.
0: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
1: ఈజ్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
0: ప్రాణ అపాన
1: వ్యాన
0: ఉదాన
1: ఉదాన
0: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
1: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ది బాడీ.
0: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
1: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
0: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
1: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: ఫార్మ్. అన్ని పదార్థములు ఎందుకు ఉండేటువంటిది బ్రహ్మనే.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
0: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
1: So everything is matter.
0: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
1: యు థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
0: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యు సే ద బాడీ ఇస్ ద మ్యాటర్?
0: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్.
0: 4 lakh soaps.
1: 4 lakh soaps.
0: 9 2-inch nails.
1: 9 2-inch nails.
0: 2 buckets of water.
1: 2 buckets of water.
0: 1 bucket of chunnamu.
1: 1 bucket of chunnamu lime.
0: 900 మ్యాచ్స్టిక్స్ ఫాస్ఫరస్.
1: 900 మ్యాచ్స్టిక్స్ ఫాస్ఫరస్.
0: తర్వాత 5 pencils లెడ్
1: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 pencils.
0: ఆ పైన 8 cells యొక్క సీసము. ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది.
1: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 rupees వేల కూడా ఉంటుండదు.
1: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 rupees.
0: 2 rupees మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని.
1: విత్ దిస్ 2 rupees ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
0: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
1: కానీ
0: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందని?
1: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ?
0: అదే బ్రహ్మతత్వము.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 nelada 9 dinamulu జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
1: The vibration enters into the womb of the mother when the child is 4 months 9 days.
0: 9 days. అప్పుడే ఈ వైబ్రేషన్ ఇక్కడ ప్రారంభమవుతుంది. ప్రాణశక్తి,
1: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
0: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
1: Till then it is in the form of a football.
0: ఇది ఒక ఓవల్ ఇది కూడా కాదు.
1: It is not even oval shape.
0: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
1: It is of the shape of a football.
0: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది.
1: As vibration enters it starts movement.
0: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
1: As it starts to move, it becomes oval shape.
0: ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందది?
1: Where from you get?
0: తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందాదా?
1: Has mother sent in anyway?
0: ఎవరు పంపించేటువంటిది కాదు.
1: No one can send it in.
0: ఇది కేవలము ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
1: The energy started out of this matter within.
0: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
1: Matter plus energy is equal to the body.
0: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఇల్యూజన్.
0: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనిగానే చెప్పాలి.
1: మాయా.
0: ఇటువంటి రెండింటి యొక్క చేరిక అనేటువంటిది తారకంగా రూపొందుతుంది.
1: Therefore, combination of Brahma and Maya is
0: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
1: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
0: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్. అండ్
0: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
1: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
0: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ద మైక్.
0: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
1: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
0: మైక్ ఉంది.
1: దెర్ ఇస్ మైక్.
0: నేను మాట్లాడుతున్నాను
1: భగవాన్ స్పీక్స్.
0: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
1: వెన్ దెర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్.
0: ఈ మైక్ ఏ మ్యాటర్.
1: మైక్ ఇస్ మ్యాటర్.
0: కరెంటే ఎనర్జీ.
1: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
0: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
1: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
0: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
1: ది కాస్మిక్ ఫామ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
1: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
0: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
1: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
0: రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైనా.
1: విత్ ఆల్ ది బ్యూటీ అండ్ ది కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
0: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విద్యుడైనా.
1: హీ మే బి ది వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
1: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
0: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
1: వితౌట్ లవ్ యూ కెనాట్
0: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికి ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
1: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
0: ఇక్కడ చూడకండి.
1: Don't see here.
0: Inside చూడండి.
1: See within, inside.
0: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
1: Outer vision is useless.
0: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
1: Every moment you see outward.
0: కానీ దాని లోపలగా చూసుకోండి.
1: But see within, inward.
0: ఎప్పుడు లోపల చూస్తావో.
1: And once you see within.
0: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
1: Then you will see your true form within.
0: కనుక మీరు చూడవలసింది బయట కాదు లోపల చూడాలి.
1: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్ వర్డ్, యూ షుడ్ లుక్
0: బయట. ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
1: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఇస్ యూస్లెస్.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: యాజ్ ఎ మాస్టర్ ద హౌస్ హోల్డర్.
0: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
1: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దర్ ఆల్ థ్రోన్ అవుట్.
0: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
0: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా నువ్వు లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
1: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
0: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
1: సర్వెంట్స్ see only the matter thrown out which has no value.
0: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
2: హూ ఇస్ ద వన్ దట్ సీన్స్ అవుట్ సైడ్?
0: కేవలం లేబరే.
2: ఓన్లీ లేబర్.
0: కేవలం ఇంటి పని మనిషే.
2: ఓన్లీ సర్వెంట్స్.
0: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
2: సర్వెంట్ సీన్స్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
0: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
2: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
0: ఈ విలువైనటువంటి వద్ద వేయడం మనకి మాటకి ఇవ్వమే విషయాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
2: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్, ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
0: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటిపై నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
2: All of us see those things which are present outside, therefore all of us are servants.
0: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
2: మోస్ట్
0: ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
2: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము, సాంఖ్యము, అమనస్కము,
0: ఇవన్నీ
2: దే ఆర్ విదిన్ యూ.
0: కానీ నీకు తెలియటం లేదు.
2: బట్ యూ డు నాట్ నో.
0: కారణం ఏమిటి?
2: వై?
0: నీ ఓనర్ కు సంబంధం కాలేదు.
2: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
0: నీ ఓనర్ కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటా.
2: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ
0: ఓనర్. ఎవరు? పరమాత్ముడే.
2: దట్ ఓనర్ ఈస్ గాడ్.
0: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వములన్నీ నీకు అర్థమవుతాయి.
2: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
0: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
2: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
0: ఎట్ట మనం చేసుకోవాలి?
2: హౌ టు డెవలప్ ఇట్?
0: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
2: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యావ్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
2: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
0: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
2: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
0: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
2: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
0: అదే మాయా.
2: That alsatian dog is maya.
0: అది లోపల ప్రవేశింపచేయలేదు.
2: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
0: అప్పుడు నువ్వేం చేయాలి?
2: Then what should you do?
0: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
2: When once you are able to control that alsatian dog maya, you can get in.
0: లేక
2: otherwise
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
2: Or else you shout from below, from the bottom, sir sir, to the pitch of your voice.
0: అప్పుడు పైనున్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
2: Then master will come and watch.
0: Oh, hello, నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
2: Then he will say, hello, you're here, he'll come down.
0: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపల తీసుకుంటే కుక్క ఏమన్నది?
2: When once he comes down, escorts you in, you need not be troubled.
0: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది?
2: When once the master is there,
0: ఒంటరిగా పోతివా నిన్ను లోపల రానివ్వదు.
2: If you go alone, the dog will attack you.
0: అది ఉద్ధవోలం అటశాఖ. అన్నిటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
2: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రన్స్ లోపల మాయ అనేటువంటి దాన్ని నియమించాడు.
2: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
2: To have a control over this maya is jnanam.
0: Maya ni etta vasam cheskovali.
2: How to have control?
0: Maya evaru nirminchinatundi?
2: Whose creation is maya?
0: Yajamanudu nirminchinatundi. Ee dog ni yajamanudu pettukunnadu akkada.
2: This dog is appointed, kept there by the master.
0: Karugane yajamanudu yokka tattvanni nee gurinchi cheptukuntunte appudu ee maya ninnu lopala vidustundi.
2: When once you know the master very well, you will not be affected by this maya.
0: Taanu yajamanudu okkate ainatundi yokka tattvanni taanu gurinchi cheppukovali.
2: Then you have to introduce yourself that you and the master are one.
0: Advaita darshanam gnanam annaru.
2: This vision of non-dualism is true wisdom.
0: Attu lekunda
2: otherwise
0: kinda nunchi Rama Krishna Govinda Narayana ani kekala veste aa yajamanudu mundu vachi chustadu.
2: Or you can shout from the bottom, from below, shout to the pitch of your voice.
0: Appudu kinda ninnu vachi
2: he himself will come down.
0: Ninnu venta teeskoni potadu.
2: He will escort you inside.
0: Appudu ee maya ni nemi cheyadu.
2: Then you will not be affected
0: by maya.
2: Kanukane
0: aa yajamanunni bhagavantuni pondalanukunte oka vaipuna gnanamu leka maroka vaipuna bhaktiyo ee rendintlo edo okati untunte tappaku nee yajamanni chudavachchu.
2: Therefore in order to see the master god himself, either you should have jnana, wisdom or bhakti devotion.
0: కనుకనే ఎరుకు మరపుకుండా జాగ్రత్త నిమిత్తం స్వప్నాశుశక్తిలో, ఎరుకు మరపు స్వప్న సుశక్తులు ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాము. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంట్లో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
2: లిసనింగ్ టు దిస్ you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home, As college students who have got to study, we must remember all the
0: subjects.
2: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
2: కన్సిడర్ ఎవ్రీ యాక్ట్ హెస్ డివైన్.
0: వంట చేస్తున్నావు,
2: యు కుక్,
0: పాత్రకు తగినటువంటి యొక్క పదార్థం వెయ్యి.
2: హ్యావ్ ద మెటీరియల్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ద వెసల్.
0: వంటకు తగిన మంట పెట్టు.
2: అండ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే,
2: ఇది వెసల్ ఇస్ స్మాల్,
0: దీంట్లో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నాము.
2: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
0: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
2: If you fill it up, the small vessel with extra rice, you cannot
0: cook.
2: That is what is called the inquiry of ephemeral and eternal. You should have the flame needed for cooking. If the vessel is so small but the flame is in excess, everything will
0: spoil.
2: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
2: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
2: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
2: You need food until the hunger is satiated. అన్నం
0: నీకు అక్కర్లేదు.
2: When once hunger is appeased,
0: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సింది.
2: Until you are the recipient of God's grace, you must do everything.
0: Nirudati teppa nippuno vadaveyu neti bhakti anta butakamulu.
2: After crossing the river, they will put the boat in fire and burn it.
0: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani daniki gauravanga oka gattunu pettali inka evaraina dani daadtaru.
2: You should express gratitude to this boat because it helped you so that others also can make use of it.
0: ఈ పరోపకార సంబంధమైనటువంటి యొక్క ప్రభావము ఈ తెప్ప పైన మనం చూపాలి.
2: And we should show this sort of expression of
0: gratitude. నేను దాటినాను కదా అని తెప్పను పోయి నిప్పులో వేస్తే ఏమి ప్రయోజనము?
2: I have finished my job and if you burnt it off, what is the use of it?
0: కాదు కాదు. భగవత్ తత్వాన్ని మనం అనుభవించిన తర్వాత మనలో మనం ఆనందాన్ని ఆ భగవత్ తత్వంలో లీనం కావాలి.
2: Then once you recognize this spirituality, you experience yourself.
0: నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటినీ కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
2: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this
0: way. అన్నసరి మాటలంతా కూడా నువ్వు అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలను ఎందుకు నువ్వు అభివృద్ధి చేసుకోకూడదు?
2: You make use of all useless words and useless vain talk.
0: Useless, useless, useless.
2: It's useless, useless, 100% useless.
0: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
2: we should not use such useless
0: words. నువ్వు చదవాల్సిన చదువు కరెక్ట్ గా.
2: Read what you are supposed to.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నువ్వు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
2: When you find time, entertain sacred thoughts.
0: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మనపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్నాశక్తిలో అది ఏ నిజమైనటువంటి ఎరుక.
2: That is the true awareness, ఎరుక.
0: అవేర్నెస్ అంటే ఏంటి?
2: What is awareness?
0: అదే చిత్.
2: That is chit.
0: ఆ చిత్ అంటే ఏంటి?
2: What do you mean by chit?
0: అదే పరమ పూర్ణమైనటువంటి జ్ఞానము.
2: That is comprehensive total wisdom. It's a total wisdom.
0: కనుకని ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటి కూడా మనకు చెందలేకపోతుండాలి.
2: By talking too much, we are no way anywhere around wisdom.
0: కనుకని మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
2: The power of the vibration radiation is wasted.
0: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా నువ్వు అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
2: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
2: అవర్ మైండ్ మే నాట్ వేవ బై అవర్ యూస్లెస్ టాక్ ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవ.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాణిది నీది రెండు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
2: I have not committed a sin, whereas the other man has committed a sin. Yes, you watched it, therefore you have committed half of the sin.
0: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
2: సో ఇన్ వేదాంత దర్ ఆర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభ లోపల
2: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
2: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
2: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు,
2: దట్ ఇస్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు,
2: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు,
2: కృపాచార్య.
0: అందరూ కూడా ఉంటున్నారు,
2: ఆల్ ఓవర్ దేర్.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
2: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
2: కృష్ణ సెడ్ లేటర్,
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
2: భీష్మ యువర్ ద వన్ ఆఫ్ విజ్.
0: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
2: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
2: You are not merely teacher, you are a guru.
0: ఆచార్యులు మీరు.
2: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏంటి?
2: వాట్ డు యు మీన్ బై
0: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
2: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తటం లేదు.
2: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్ యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
0: దుర్యోధను చేసినటువంటి పాపం దుర్యోధనకు మాత్రమే కాదు రావటము.
2: దేర్ ఫోర్ ద సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధన.
0: ఈ పాపాన్ని పురుకులనిపించినటువంటి మీకు పాపమే.
2: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్
0: చెప్పకుండా ఉండటం ఇది పాపమే.
2: హావింగ్ నోన్ ఇట్ యూ హావ్ నాట్ అబ్జెక్టెడ్ టు ఇట్ ఇస్ ఆల్సో సిన్.
0: మీరు చేసినటువంటి పరమ హింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
2: యూ హావ్ వాచ్డ్ ఆల్ ది వైలెన్స్ దట్ వెంట్ ఆన్, యూ ఆర్ ఆల్సో.
0: భీష్మాచార్యుడు కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడా నువ్వు ఏమాత్రమో జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
2: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
0: చేసిన వాడు, చూచిన వాడు, పురుకొలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
2: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
0: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
2: Is not the one who merely commits a mistake.
0: చెప్పకుండా ఉన్నటువంటి వాడికి కూడా దోషమే.
2: The one who does not correct it.
0: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
2: The one who watches
0: this. ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
2: The one who encourages.
0: కనుకనే ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకనే కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందారు?
2: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్ డెస్టినీ ఎట్ ది ఎండ్?
0: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
2: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
0: మహాజ్ఞాని తాను,
2: వన్ ఆఫ్ విజ్డమ్,
0: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
2: వై షుడ్ హి ఫేస్ సచ్ ఎన్ ఎండ్?
0: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
2: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
0: ఇంకా ద్రోణాచార్యుడు,
2: ద్రోణాచార్య
0: మహా ఆచార్యుడు, తను
2: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య,
0: కట్టగడపడికి ఏమైపోయినారు?
2: వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్?
0: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
2: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
2: వెన్ ధర్మం చేశాడు అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
2: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహం ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
2: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
2: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
0: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
2: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
0: ఇది తారకములో ప్రధానమైన సూత్రము అన్నారు.
2: దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
0: అనగా ఈ ఐదు తంత్రములు యందు ఐదు విధమైన ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
2: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది 5 మంత్రాస్ వీ చాంట్, ఇన్ ఆల్ ది 5 ముద్రాస్ ఆర్ ది సైన్స్. ఇఫ్ వీ గాట్ దట్ 1 పాయింట్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వం సర్వుల యందు ఉంటుండాలి.
2: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే అర్జునుడు చెప్పాడు,
2: అర్జున ఇసెడ్,
0: కృష్ణుడు,
2: కృష్ణ టోల్డ్
0: అర్జున,
2: అర్జున
0: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించండి అంటున్నావేమో.
2: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
2: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
0: మామను స్మర యుద్ధచ,
2: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
2: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ.
0: నేను చూసుకుంటాను,
2: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
0: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
2: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్.
0: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను.
2: భగవాన్ టెల్స్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
2: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
2: చతుర్దశి అర్జున వాస్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హీ వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: అర్జునుడు ఎంతనో ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్ ఫోర్స్.
0: ఈ యుద్ధమునకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధమవుతుందాం.
2: యూ డోంట్ గో కృష్ణ యాజ్ అన్
0: ఎమిషనరీ. రాయబారమే నువ్వు చేయవద్దు అన్నాడు.
2: నథింగ్ లైక్ ఎన్ అంబాసిడర్ ఆర్ కాంప్రమైజ్.
0: అలాంటి వాడు రేపటి దినం యుద్ధం అనేటప్పటికే కృంగిపోయాడు.
2: వెన్ ద వార్ ఇస్ టు టేక్ ప్లేస్ ద నెక్స్ట్ డే హీ వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డమ్.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
2: టు ఎంకరేజ్ హిమ్, టు గివ్ హిమ్ ఆల్ ద కరేజ్.
0: జ్ఞానబోధ,
2: దట్ ఈస్ ది టీచింగ్.
0: బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
2: Before he started teaching him the lesson of wisdom, he tested him before.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
2: He was taking him along the path.
0: అయిపోయింది.
2: It was pitch dark.
0: ఇంటికి వెళ్దామని తిరిగారు.
2: They were returning home.
0: అర్జును, ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జును యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
2: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
0: అవును స్వామి, చాలా అందంగా ఉంది.
2: He says, స్వామి,
0: ఈ నెమలి అన్నాడు.
2: This peacock is so beautiful, Swami.
0: Ayyo, pichivada, adi nemali kadu.
2: No, it's not peacock.
0: Adi pedda garuda.
2: It is garuda, the bird.
0: Avunu Swami, adi garude.
2: He said, yes, Swami, it's a bird.
0: Mari chindi vippen tuttadu.
2: He patted him on the back.
0: Pichivada, adi nemala, garuda, anetundi em matram yochinchukokunda untunna. Chudu, adi garuda kadu, ee oka nemali kadu, adi kevalam pavuram.
2: Don't you know whether it's eagle or a peacock, but it's actually pigeon, don't you know that?
0: ఇది పావురము అన్నాడు.
2: Yes, it's pigeon.
0: అవును స్వామి, పావురమే.
2: He said, yes, it is.
0: నీకు బుద్ధి లేదా?
2: Are you foolish?
0: విచక్షణ జ్ఞానం లేదా?
2: Don't you discriminate?
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
2: Where are you thinking?
0: నిజంగా అది నెమల లేక గద్దనా లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
2: Don't you know that much of difference whether it's a peacock or eagle or pigeon?
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
2: Then Arjuna said,
0: Krishna,
2: Krishna,
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
2: If I say it is not peacock, you may transform, change into peacock.
0: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
2: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
2: If I say it is not a pigeon, you may transform, so you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలి అయితే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
2: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
2: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: Tala gattiga vattadu.
2: Then he pressed his
0: manna bhavat bhakto madhyaji mam namaskure mame vaisashi satyam te pratyane prayojive. Ippudu neevu na bhaktudu.
2: Now you are my devotee.
0: Edidampa,
2: let's go now.
0: Tana paina tana mata paina inta vishwasam unnadani deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
2: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అండ్ వర్డ్, వాడు
0: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
2: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
2: Therefore, on this Vedanta, one should have
0: ఆ విశ్వాసం ఉండినప్పుడే దానిని చక్కగా నడుచుకోవడానికి వీలవుతుంది.
2: When once you are strong in then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: తల గట్టిగా ఒత్తాడు.
2: Then he pressed his
0: head. Manmana bhavat bhakto madhyaji mam namaskure mame vaisashi satyam te pratyane.

0: విశ్వాసం రావాలి.
1: Therefore, on this Vedanta, one should have
0: intense faith.
1: And once you have strong, intense faith, you will be able to
0: conduct
1: like
0: anyone. With
1: total faith.
0: నిరంతరమైనటువంటి ఒక చింతనతో
1: కంటిన్యూస్ థాట్
0: స్వామి ఆజ్ఞను సరిసావహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్ విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యు ఫాలో స్వామిస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
1: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: దట్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్
0: పంచభూతములు
1: ఫైవ్ ఎలిమెంట్స్
0: పంచేంద్రియములు
1: ఫైవ్ సెన్సెస్
0: పంచ ప్రాణములు
1: ఫైవ్ లైఫ్
0: పంచకోశములు
1: ఫైవ్ లైఫ్
0: 20 అయిపోయింది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4 అయింది.
1: 4
0: తర్వాత వైబ్రేషన్ లైఫ్
1: ద లైఫ్
0: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్.
0: ఈ 25 అంకెలతో కూడినటువంటి కనుకని దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
1: వి షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటి చాలా సులభమైనటువంటిది.
1: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
1: ఇట్ డజన్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
1: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
1: ఇఫ్ యు నో ఇఫ్ యు వాంట్ టు నో ఇట్ సో ఈజీ సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: It may be even difficult to press the petals of the rose flower.
0: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
1: But to follow Vedanta is much easier than that.
0: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టమవుతుంది.
1: To press the butter it may be little difficult.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
1: But Vedanta is much simpler than that.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
1: The butter is so soft.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
1: Students know fully well clearly.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
1: Butter is very soft.
0: కానీ మెత్తగా ఉంటుంది.
1: So soft.
0: కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: In order to see that it melts, you should expose it to heat.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: God is so soft.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: God is so soft and sweet.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
1: but if you want experience,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: You should expose it to the fire of wisdom.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
1: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దాంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ 3 stones అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ ద రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
1: the 3 stones there,
0: సత్వ రజో తమో గుణములు,
1: are the 3 attributes, సత్వ రజ తమో.
0: దీని పైన పెట్టినటువంటి ఒక పాత్ర నా దేహము.
1: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
1: ద వాటర్ ఇన్సైడ్ ది వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
1: రైస్ ఇన్సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ ఈజ్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
1: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettam.
1: In order to boil the rice.
0: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
1: But the fire will not reach the rice directly.
0: Ee heat motta motta paatrani heat chesindi.
1: This heat will heat the vessel first.
0: Tarvata water nu heat chesindi.
1: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
1: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
1: దేర్ఫోర్ దిస్
0: నియర్ నియర్ నియర్ అనేటువంటిది.
1: దిస్ అమౌంట్స్ టు దిస్ వర్డ్ నియర్ నియర్.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: అండ్ దెన్ ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు దిస్ వాటర్ ఆఫ్ లవ్.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
1: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్ the rice, the desire will be boiled in.
0: Kalukane motta motta dehamu near,
1: so body is near,
0: manasu dear,
1: mind dear,
0: rendu okate ayipoyinappudu desires disappear.
1: So when once near and dear together, desires disappear.
0: Desires

0: desires disappear.
1: ఇది వేదాంతంలో యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు.
0: This is the teaching of Vedanta.
1: ఎంత సులభం చెప్పండి.
0: How simple it is.
1: నిత్య జీవితంలో గ్రంథాలు చదవనక్కర్లేదు.
0: You don't need to read any book.
1: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
0: You don't need to undertake any spiritual path.
1: ఇంత చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
0: The Vedanta is taught in a simple path in those days.
1: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
0: There are very simple words.
1: ఇంత చిన్న మూడు అక్షరముల పదముల లోపల
0: in three lettered word
1: 300 గ్రంథాలు రాయవచ్చు.
0: 300 volumes can be written.
1: ఎట్లా?
0: How?
1: మనకి ఇంగ్లీష్ లెటర్స్ ఉంటా 26 లెటర్స్ ఉన్నాయి.
0: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
1: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
0: With all these 26 letters, you can write a very big volume.
1: Anta inta grandamlo kunna 26 letters e undayi.
0: Such a big volume is full of these 26 letters.
1: Violin only. Four wires untundari violin lo.
0: The violin will have four strings.
1: Kani 40 tunes anta manam dani aadinchachchu.
0: But you can play 40 tunes on the violin.
1: Ade vidham gane.
0: Likewise.
1: Mana yokka divyattam anetundi ee vishwasamu prema.
0: For the divinity, these two. The faith
1: ee rendu unte భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
0: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
0: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
1: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరు హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
0: ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
1: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
0: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కాదు, భగవంతుని బిడ్డలు కాదు, అందరు కూడా భగవంతులే.
0: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూఆర్ ఆల్ గాడ్, యూఆర్ డివైన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కనుక్కోవచ్చును.
0: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
1: నీవు ప్రేమికుడు కావద్దు.
0: నెవర్ బి ఎ లవర్.
1: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
0: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
1: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
0: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
1: నీవు లవ్ కా,
0: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: నువ్వు లవ్ అయిపోతే ఎంతమంది నేను నువ్వు ప్రేమించచ్చు.
0: వెన్ వన్స్ యూ బికమ్ లవ్, యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
1: లవర్. కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
0: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
1: కనుక నీవు లవర్ కావద్దు.
0: సో నెవర్ బి
1: లవ్ కా,
0: బికమ్ లవ్.
1: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
0: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్, యూ కెన్ లవ్ ఆల్.
1: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
1: లవ్. అందరి ఉండినటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
0: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రమో పొందడానికి.
0: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
1: ఎట్టి ప్రేమ ఉండాలి?
0: What sort of love should be there?
1: దేహ సంబంధం కాదు, మన సంబంధం కాదు, అన్ని విధాల భగవంతుని ప్రేమించాలి.
0: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
1: దానిపాటికి అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
0: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
1: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
0: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఒక చెరకు ఉంటుండాలి,
0: ఏ షుగర్ కేన్.
1: చెరకు అనేక వంపులు ఉంటుండాలి,
0: షుగర్ కేన్.
1: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
0: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
1: Kanga nee thoughts anta kodunu bend bends ayipoy povachunu.
0: Your thoughts may be zigzag with so many bends.
1: Dantoku ee prema cherchuko.
0: See that there is love within.
1: Rasamunaku ee maatramu bends levu.
0: This juice has no bends whatsoever.
1: Adi raso vaisaha, adi brahma tattvamu.
0: That essence, the juice, is brahman.
1: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
0: దట్ రస అది
1: భగవంతుడు. రస స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస. అది
1: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు.
0: ఇట్ దట్ ఇస్
1: ప్రేమ రసము.
0: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమ రస, ద రస ఆఫ్ లవ్.
1: మెర్క్యూరీని పాదరసం అంటారు.
0: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
1: అది ఎక్కడ వేసినా కానీ ఒక దాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాది.
0: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
1: ప్రేమ రసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాది.
0: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
1: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను ఎంతో సారం ఉంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
0: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపెండస్ మీనింగ్.
1: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
0: Bhagavan will explain every word in detail so as to make every one of us understand in
1: depth.
0: Ultimately,
1: aa vedantam yokka tattvam anta kunu oka chinna oka inchi kuda muttundadu.
0: The entire vedanta is not even
1: dantlo konni inni 15000 mantramlanta untuntai.
0: 15000 mantras are there.
1: Chusara 15000 mantramlanta untuntai.
0: 15000 mantras are there.
1: Adi kuda meeku teesi chupistanu.
0: That also Swami will show to you.
1: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చుచ్చు పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో ఫ్రీక్వెంట్లీ అండ్ క్లోజ్లీ, వీ మై టేక్ హిమ్ యాజ్ అ హ్యూమన్. నో నో, హీస్ నాట్ ద బాడీ, హీస్ నాట్ ద మైండ్.
1: కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: ద బాడీ ఆఫ్ భగవాన్ హాస్ కమ్ ఫర్ ది హ్యూమానిటీ.
1: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
0: వితౌట్ దిస్ టంబ్లర్ హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్ టు
1: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
0: టు హోల్డ్ వాటర్ యూ నీడ్ ఎ టంబ్లర్.
1: ప్రణతి, నూనె ఒట్టి కలదు.
0: యూ నీడ్ ద కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్.
1: కానీ దీపపు వెలుగు కలుగున,
0: బట్ డు యూ గెట్ ద లైట్?
1: ముట్టిచ్చేవాడు ఒకడు ఉండాలి కదా.
0: దేర్ షుడ్ బి సమ్వన్ టు లైట్ ఇట్.
1: పూలు, సూది, దారముంది, పుష్పమాల తానగున,
0: ద ఫ్లవర్, నీడిల్, థ్రెడ్ ఇస్ దేర్, కెన్ ఇట్ బి గార్లాండ్?
1: కుచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: దేర్ షుడ్ బి వన్ మేకర్.
1: విద్య కలదు, బుద్ధి కలదు,
0: ఎడ్యుకేషన్, నాలెడ్జ్,
1: జ్ఞాన సిద్ధి కలుగునా,
0: బట్ డు యూ హ్యావ్ ద విజ్డమ్?
1: ఆ బుద్ధి సిద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
0: దో దేర్ ఇస్
1: టీచర్,
0: దేర్ యూ నీడ్ ఎ గురు.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటి దానికోసమే ఈ దేహం వచ్చింది.
0: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియెంట్.
1: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నా.
0: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
1: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
0: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
1: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
0: నోబడి కెన్ ఎస్టిమేట్ భగవాన్.
1: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
0: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
1: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
0: అమంగ్ మెన్ ఈజ్
1: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
0: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
1: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
0: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్.
1: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
0: ఆల్ అలోన్ భగవాన్ ఈజ్ బ్రహ్మన్.
1: ఇది నా యొక్క సత్యం.
0: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
1: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
0: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీ ఈస్ ఇన్.
1: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
0: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
0: When a young boy walks with a walking stick, elders will make fun of him.
1: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
0: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
1: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
0: కిడ్స్ షుడ్
1: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం, ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
0: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
1: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
0: దోస్ హు హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత,
1: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
0: హి టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ టు ది హౌస్ హోల్డ్.
1: ఎవరికి వారికి బోధిస్తుంటాను.
0: హి టీచెస్ అప్రోప్రియేట్
1: ఇవన్నీ దేనికోసము?
0: వాట్ ఫర్ ఆల్ దిస్?
1: స్వామిలో చేర్చుకునే కోసమని.
0: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి, విత్ స్వామి.
1: ఇది అంతా కూడా నీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
1: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
0: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని, చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
0: రియల్లీ స్పీకింగ్, ఇఫ్ యూ ఫాలో వాట్ ఆల్ దట్ యూ హియర్, యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
1: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడ్డివారు కూడాను, కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
0: ఇన్ ది డేస్ టు ఫాలో The blind people, absolute fools, dunces also should declare that Bhagavan, Swami is God.
1: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటారు.
0: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్,
1: మాయ టెస్ట్ మీరు ఏమాత్రము లొంగకండి.
0: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద దైవ టెస్ట్,
1: మీరు నెగ్గండి.
0: విన్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్,
1: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
0: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద టెస్ట్ ఇన్ అవర్ లైఫ్.
1: మీ ప్రేమతత్వంలో మునిగిపోతుంది.
0: Drown yourself in that love.
1: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
0: Nobody can decide this way or the other.
1: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
0: సో మోర్ దెన్ వేద, వేదాంత ఇస్ వెరీ
1: ఎసెన్షియల్. ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమతత్వం చాలా సులభమే.
0: మోర్ దెన్ దట్ ఆఫ్ పెనెన్స్, చాంటింగ్ అండ్ మెడిటేషన్, లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
0: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
1: Enni mootalu biyam bidalaku pettavu, enni cheralu idalaku icchavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
0: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
1: Kaani naaku pampichestundi bhavame.
0: But what you should send to Swami is your feeling.
1: Chinnaga koncham pettinappudiki adi bhavam nenu chustanu. Ee baakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
0: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
1: కలకనే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
0: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
1: చిన్నదైనా సరియే,
0: లెట్ ఇట్ బి స్మాల్, ఏ ఫ్రాక్షన్.
1: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి.
0: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ ద టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
1: చిన్న తులసి దళంతో చూచి,
0: స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
1: కృష్ణుని ప్రేమకు, కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
0: కుచేల, వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
1: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
0: వాట్ ఈస్ దట్ ద్రౌపది కుడ్ డూ ఎట్ ద టైమ్?
1: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క రైస్ ముక్క చేతిలో పెట్టింది.
0: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
1: అక్షయం అక్షయంగా మారిపోయింది.
0: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
1: కనుక అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
0: ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్, అవుట్ ఆఫ్ ద లిటిల్ ఏ ఫ్రాక్షన్ యు ఫైండ్ ది ఇన్ఫినిట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుక మనసులో ఉన్నటువంటి దోషములు మీరు దూరం చేసుకోండి.
0: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్.
1: అహంకారం దాన్ని నిర్మూలన చేయండి.
0: కిల్ ది ఈగో.
1: అద్భుతం అనేటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
0: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
1: అప్పుడే మీకు ఆనందం అనేటువంటి భాగ్యం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.

0: ఎత్తుకొనడు. పత్తివాసుడు నిమ్మేర ఎత్తుకొనడు.
1: ద వన్ హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ అండ్ ద కాస్మోస్ ఫర్ దట్ మ్యాటర్, ద వన్ హూ కన్ఫర్స్ డివోషన్ అండ్ ద నీడెడ్ ఎనర్జీ, ద వన్ హియర్ పర్తివాస, ది ఇన్హాబిటెంట్, ద లార్డ్ ఆల్ మైటీ భగవాన్ బాబా, వై డస్ హీ నాట్ కమ్ టు యువర్ రెస్క్యూ, హీ బీయింగ్ ద రిఫ్యూజ్ టు ఎవ్రీవన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు దేనివలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ థింకింగ్ దాట్ హీ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: Manavudu dhanam vallanu, tindi vallanu, gudde vallanu, inda vallanu tanu jeevisthunnadu anukuntunnadu.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food, raiment and shelter.
0: Enta mandi ee jagat lopala dhanavantulu leru.
1: There are lots of rich people in this world, quite a lot.
0: Kani varandaru jeevisthunnara?
1: Do you think that they are alive?
0: Kaadu, daivanugraham leka edi kudunu sadhinchaledu.
1: Nothing can be accomplished without God's grace.
0: Kanuka prati manavudu kudanu అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
1: Therefore is the bounden duty of every man to think of God to begin with.
0: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగినను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలము మానవుడు అంత మాత్రం చూస్తేనే జీవించడానికి వీలు కాదు.
1: It's not possible to live by merely going through the text, attending a college, are going around different countries either.
0: Goppa goppa degree itti pondinamani var bhavistaru paapam.
1: It's a pity that people pride themselves because of high degrees they have.
0: Kaani ivanni kevalam bookish knowledge ri.
1: All that amounts to bookish knowledge.
0: Ee bookish knowledge maatrame ee naadu andaru kudanu telusukunnaru.
1: Today all have come to acquire this bookish knowledge.
0: Kaani ee bookul leni puravamu ee vidhanga jeevincharu.
1: Just imagine how mankind survived even before the publication of books.
0: Aa bookul valla telusukunnatundi gunamullu kevalam education annaru.
1: All that we learn out of these books comes under the title education.
0: కానీ ఎడ్యుకేట్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి అది? ఎడ్యుకేషన్
1: విదౌట్ ఎడ్యుకేట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేట్ అనగా కాన్షియస్నెస్.
1: ఎడ్యుకేట్ మీన్స్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: This consciousness is immanent, latent in everyone, therefore he is able to be aware and know.
0: Kaani ee consciousness vaadu ye matramu gurtinchadam ledu.
1: But he is not aware of the consciousness immanent in him.
0: Ee consciousness ve sarva manavulu kudanu samrakshistundali.
1: It is this consciousness that sustains the entire humanity.
0: Taanu vidyavantulu kaani లేక ఇంకేం పండితులైనప్ప కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడని దీన్ని తెలుసుకోలేడు.
1: దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ ది బేసిక్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హైలీ ఎడ్యుకేటెడ్ వన్ ఆర్ ఈవెన్ ఎ స్కాలర్.
0: ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలము నెగిటివ్ వంటి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ నెగిటివ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వాడు సాధించేది ఏమిటి?
1: బై ఎక్వైరింగ్ ఆల్ దిస్ ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ యుర్ గోయింగ్ టు అచీవ్?
0: ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రపంచంలో అన్ని దేశములు చుట్టున్నారు మానవులు.
1: ఇన్ ఆర్డర్ టు బి లెర్న్డ్ అండ్ ఎక్వైర్ నాలెడ్జ్ మ్యాన్ గోస్ రౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టుడే.
0: ఎక్కడనూ పోనక్కర్లేదు, తామున్న చోటునే తాను ఉంటుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పక సంరక్షిస్తుంది.
1: You don't have to go that far. Remain where, as you are, where you are, and experience the consciousness.
0: Kaluka educate anetunte anni andaru telusukovali.
1: Therefore it's absolutely essential for everyone to know educare.
0: Adi loparu nunchi prati manavuni kudanu anni vidhala samrakshistu vastundali.
1: It is this educare within, lying within, that protects us.
0: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏగింది లేకపోతే దాని మాటలో ఎట్లా వస్తుంది?
1: ఇఫ్ దేర్ ఇస్ నో థాట్ బిహైండ్, హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్
0: మనసు, మాట, క్రియ, మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ ఎడ్యుకేర్.
0: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ దిస్ ఎడ్యుకేర్.
0: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణలను జరపవచ్చు.
1: వీ కెన్ కన్వర్స్ విత్ ఆల్ ద లాంగ్వేజ్ నోన్ టు అస్.
0: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
1: యు ఆర్ రియలీ, యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ ఎట్ ఆల్ యు నో యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ నేచర్.
0: అన్ని తెలుసుకున్నాడు, ఇతనెవరు, అతనెవరు, అతనెవరు, ఇతరు, కానీ తానెవరు తనకు తెలుసుకోలేదు.
1: Man has come to know everyone, who is he, so on so forth, but he does not know himself.
0: Who are you anetundi telusukani, who am I anetundi emetru gurtinchukoledu.
1: We go on putting this question, who are you, but we don't put a question to ourselves, who am I.
0: Taan evaro telusukovatam cheppukunnappude adi nijamaina education.
1: Therefore the true education, the depth of it lies in understanding one's own true nature.
0: అయ్యా నీవు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇండియా నుంచి వచ్చాను అంటారు.
1: If you put a question, where do you come from? The answer, I'm from India.
0: నేను ఇండియా నుంచి వచ్చినానని చెప్పి చెప్పేటప్పటికి అక్కడ ఒక విధమైనటువంటి నెగటివ్ ఏర్పడిపోయింది.
1: Then once you limit yourself to geography India, it is a negative reply.
0: కానీ he is not.
1: Actually speaking, you don't represent the geographical area.
0: తాను వచ్చేటువంటిది ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇది ఆరిజిన్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వన్ హీ డిక్లేర్స్.
0: అది తెలుసుకోకుండా వచ్చిండేది దేహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ దట్ ఈస్ బోర్న్ ఈస్ బాడీ.
0: ఇండియా నుంచి ప్రయాణమైనది ఒక దేహము.
1: అండ్ హీ వెంట్ రౌండ్ ఆల్ ఇండియా ఇన్ దిస్ బాడీ.
0: కానీ కాన్షియస్ అనేటువంటిది అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
1: But this consciousness pervades all over the cosmos.
0: Who are you annapudu? I am I.
1: If anyone puts this question, who are you? The response should be, I am I.
0: Adi sarainatuvanti answer.
1: That is the correct answer.
0: Nenu America nunchi vachanu, England nunchi vachanu ani chepte idi kevalam oka vidhamainatuvanti negative kindale cherinatuvanti.
1: On the other hand, if you identify with your nativity and respond like this, I am from India, I am from America, that's all negative.
0: ఇది నా దేహము.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: ఇది నా మనసు. నా మనసు.
1: దిస్ ఇస్ మై మైండ్.
0: ఇది నా బుద్ధి.
1: దిస్ ఇస్ మై ఇంటెలెక్ట్.
0: మా తెలివి.
1: మై ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు, బుద్ధి, మనసు ఇవన్నీ కూడా కేవలము ఆర్టిఫిషియల్.
1: ద మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్, దే ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: ఈ మైండ్ ను అనేక విధాలుగా పరిశోధనలు చేస్తున్నారు.
1: పీపుల్ ఇన్వెస్టిగేట్ ద మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
0: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఇది మైండ్ ఒక స్థిరంలో ఉన్న చుట్టూ కాదు.
1: హౌఎవర్ మచ్ యూ ఇన్వెస్టిగేట్ గోయింగ్ టు ద డెప్త్, ఇట్ ఇస్ క్లియర్ అండ్ అండర్స్టూడ్ దట్ మైండ్ ఇస్ నెవర్ స్టడీ.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఈ మంకీని పట్టుకుని నీవు నేను అనుకుంటున్నావు, ఇది ఎంత తప్పు.
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ ఇఫ్ యూ గో బై దిస్ మైండ్ విచ్ ఇస్ జస్ట్ ఎ మంకీ.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కానీ ఈ వాటర్ బబుల్ నీవు కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ దిస్ వాటర్ బబుల్.
0: యు ఆర్ నాట్ మంకీ కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ మ్యాడ్ మంకీ ఎయిదర్.
0: కానీ దానికి పూర్వం ఉన్నటువంటి పేరు మ్యాన్ కైండ్.
1: బట్ ప్రయర్ టు దాట్ యూ హ్యావ్ దిస్ టైటిల్ మ్యాన్ కైండ్.
0: కానీ ఆ మ్యాన్ కైండ్ పోయింది, మంకీ మైండ్ అయిపోయింది.
1: మ్యాన్ కైండ్ ఈస్ గోన్, మంకీ మైండ్ హ్యాస్ కమ్ టు స్టే విత్ అస్.
0: ఈ మైండ్ పేరు చేసినటువంటి వాడికి ఏమాత్రము దయా దాచిన్యం అనేటువంటి కనిపించదు.
1: ద వన్ హూ కాన్సన్ట్రేట్ సెంటర్స్ అరౌండ్ ద మైండ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మెర్సీ ఆర్ కంపాషన్.
0: తనంతా తెలుసుకోవటమే నిజమైనటువంటి ఎడ్యుకేర్.
1: ద ట్రూ ఎడ్యుకేర్ మీనింగ్ టు నో వన్ ఓన్ సెల్ఫ్ రియాలిటీ.
0: కనుక మొట్టమొదటి నుంచి తన థాట్ ఎగిరి లేకపోతే పోల్సే రాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ విన్ దేర్ ఇస్ నో థాట్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్.
0: పోల్సే లేకపోతే అర్థమే కాదు.
1: When you do not express out with words, you cannot be understood.
0: Kaluka mottamottu niku telusukovataniki mind anetundi lekunda undali.
1: Therefore, to know the reality, you should transcend the mind.
0: Kani ee mind ni pattukoni prayanam chesthe ekkado chetavali telisedi.
1: This vehicle of mind will not take you to the destination or the goal.
0: Thought ni pattukochi.
1: And you should go by the real thought from within.
0: దీన్ని చాలా మంది అంటారు ఆత్మ అన్నారు.
1: Many people call it ఆత్మ or the self.
0: ఆత్మ అనేది లేకపోతే దేహం అనేటువంటిది ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: Without this atmic principle or the self, nothing can be understood.
0: ఆత్మ గురించి తెలుసుకోవటమే తెలుపుకోవటమే ఎడ్యుకేర్.
1: All that is taught, understood, explained with reference to the self is ఎడ్యుకేర్.
0: కనుక సెల్ఫ్ అంటే ఏమిటని?
1: వాట్ ఈస్ సెల్ఫ్ దెన్?
0: నేను నేను అంటుంటారు.
1: వి గో ఆన్ రెస్పాండింగ్ ఐ.
0: అది సరైనటువంటి అర్థం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ వర్డ్.
0: నేను అనేటువంటి దానికి సెల్ఫ్ అని చెప్పకూడదు.
1: యు కెనాట్ కాల్ ఐ అండ్ ద సెల్ఫ్ సినోనిమస్.
0: ఇది ఐ అనేటువంటిది అహం.
1: ఐ ఈస్ అహం.
0: అహం అనేటువంటిది ఉన్నంత వరకు కూడా ఏమాత్రము మనకు అర్థం కాదు.
1: So long this I-ness is limited to aham, you cannot get into the depth.
0: Kaluka ee aham ni peraadu prakak netti.
1: The moment you brush aside this aham,
0: equal bhavam pettukunnappude
1: with equal mindedness you can
0: andari endu kuda nu ekanga untuntadi.
1: And this is uniformly present in everyone.
0: Kaani andari endu undetundi oka aatma tappa marokati ledhi.
1: That which is present in everyone is only Atma, nothing else.
0: దీని కూడా ఆత్మ అనే పేరు పెట్టారే కాని ఇది కూడా ఆత్మ కాదు.
1: Though just verbally it said Atma, it's not so.
0: కనుక ఇది fundamental I.
1: Therefore this Atma, I is fundamental I.
0: ఈ fundamental ఒకటి ఉండినప్పుడే
1: with this fundamental I,
0: మిగతా వాటికంతా కూడా విలువిస్తున్నాము.
1: We don't give them any value while we value the rest of the
0: fundamental
1: things.
0: Fundamental ability lekapothe evvaru dehaniki viluvaru.
1: Without this fundamental I, the Atma, the self, you will not have any value.
0: Daanini manam gurtinchukunnappude manam manavulu avutam.
1: When once we recognize that self, the fundamental I, we can call ourselves manava, the man.
0: Kaani aa fundamental I telusukokunda unnanta varaku naanu manushe kaadu.
1: If you do not know this fundamental I, you are not entitled to be called a man, a human being.
0: Inno pasipachi mrugadalanta untunnayi.
1: In this world there are many birds, animals and beasts.
0: Avi jeevisthunnayi, neevu jeevisthunnavu.
1: They live, so also you live.
0: Kabatti neevu fundamental I ayyavu.
1: Then how can you call yourself the fundamental I?
0: Adi modalu nunchi manavulu India lopala dani modalu pettu vacharu.
1: And this has been investigated since long here in this country, India.
0: Prachina kalam nundi kudanu manavulu prachina samskrutini anusaristu vacharu.
1: People followed the ancient cultural heritage of this land.
0: Man ku oka roopam undi.
1: It has a form.
0: Man ku oka bhavam undi.
1: Man has a thought.
0: Man ku oka vidhamainatvanti artham undi.
1: And there is some meaning in this life.
0: కానీ ఫండమెంటల్ దీనికి అర్థమే లేదు.
1: బట్ దిస్ ఫండమెంటల్ ఐ ఈస్ బియాండ్ కాంప్రిహెన్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్.
0: అన్ని జీవులు ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దిస్ ఫండమెంటల్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: లైఫ్ ఈజ్ రాంగ్.
1: లైఫ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఫండమెంటల్ ఐని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every effort to know this fundamental I.
0: ఈనాడు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించటం వల్ల అందరూ చింతలకంత గురి అవుతున్నారు.
1: Today, as we are concentrating on the body, we are worried more and more.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆర్టిఫిషియల్.
1: Thus, our life has become totally artificial.
0: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడా మనకు నీవెవరో నీకు తెలియదు.
1: So long you lead this artificial life, you will never come to know your reality.
0: నేను నేను నేను అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క వర్డ్.
1: The very one, I-ness, I is a word.
0: ఈ నేను అనేటువంటిది సర్వుడయందు కూడా ఉంటుంది.
1: This I is present in everyone.
0: అటువంటి సర్వుడయందు ఉన్నటువంటి యొక్క ఫండమెంటల్ ఐని మనం కనుక్కోవాలి.
1: This I-ness which is common to all is fundamental that
0: needs
1: to be understood.
0: ఈ సమయమందు ఈ ప్రపంచమునకు లౌకికమైన అర్థములు కూడా అవసరమే.
1: However, in this transitory world, we need a kind of different approach.
0: ఇది కేవలము ఆకలి దప్పుల కోసం అనే వచ్చింది.
1: This world we spend with food and drink.
0: ఈ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ థింగ్గా తీసుకోవాలి కానీ దేహానికి నేను అని చెప్పకూడదు.
1: So the real I, we always say, is fundamental, nothing to do with the body.
0: దేహము పంచభౌతికం.
1: Body is a first senses.
0: పంచభౌతికం కూలదు ఎప్పటికీ.
1: It is bound to fall someday or other.
0: Fundamental అనేటువంటిది కూలడానికి వీల్లేదు.
1: Fundamental I has no end.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూడా కదా తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరాభయందు.
1: The indweller is immortal.
0: అది నీవు.
1: That reality I is yourself.
0: ఆ దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage either.
0: ఈనాడు నేను నేను అనుకున్నటువంటి దేహమే చావటము పుట్టటము.
1: The so-called I identified with the body has got a birth and an end to follow.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: And that very indweller, fundamental I, verily God himself.
0: కనుక దేహం ధరించినటువంటి వాడు దీనికి పుట్టుక ఉంది చావు ఉంది.
1: The one who has put on this vesture of the body has a beginning and also an end.
0: చావు పుట్టుకను లేనట్టు శాశ్వతుడు.
1: But the indweller is beyond permanent.
0: ఆది మధ్యంతరహితుడు అనాది వాడు.
1: And he has been ancient one right from the beginning.
0: తాను పుట్టక చావక చంపబడక.
1: He cannot be annihilated. He has no beginning nor the end.
0: సర్వత్రా ప్రకాశించువాడు దేహి.
1: It's only the indweller, the true I, that shines with all brilliant.
0: బిచ్చగాడు ఇంటికి వచ్చి అమ్మా బిచ్చం పెట్టండి దేహి దేహి దేహి అంటాడు.
1: When a beggar approaches the doorstep, he calls for, begs for alms, calling, Dehi, Dehi, I want.
0: Dehi anetvantidi vaadedo bichigaadaga undunnaru ani meeru bhavistharu.
1: When anyone stretches out the hand and saying Dehi, we think that he has come for some help.
0: Dehi anetvantidi daivaniki peru gani migita vaariki peru gani.
1: Dehi is the name of God, the indweller.
0: Atti dehini telusukovatame నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: Therefore, the true education lies in understanding this dehi, the indweller.
0: గ్రంథాలు ఎక్కువ చదివినప్పుడు అది ఎడ్యుకేషన్ కాదు.
1: By merely going through the books, you cannot call yourself educated.
0: కేవలము bookish knowledge.
1: All that we gather from books is just bookish knowledge.
0: నేను గోల్డ్స్టీన్ కు నరేంద్రకు వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ బుక్లంతా కూడా ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు?
1: భగవాన్ puts this question to Goldstein and Dr. Narendra quite often. Why do you publish so many books?
0: Idantha kuda kevalamu pottakootu kosam chese pani.
1: The publication of books is only to eke out your living, to earn your bread.
0: Kaluga idi kaadu manam cheyavalsinatundi.
1: This is not the thing that we are supposed to do.
0: Manam cheyavalsindi vere untundadi.
1: There's quite a different thing that we must do.
0: Chadivi vraya nechina vaarandaru vidyavantulena.
1: By merely knowing how to learn, how to read and how to write, by acquiring college degrees, can you call yourself educated?
0: సుజ్ఞానం సుకృతి లేక విద్యను సద్విద్య లేకునా?
1: Without spiritual knowledge, can any education be true education by any standard?
0: గొప్ప లక్షాధీశుడిగా ఉండొచ్చు.
1: యు మే బి ఎ మిలియనేర్,
0: కానీ ఎంత లక్షాధీశుడు అయినప్పటికీ
1: హీ మే బి ఎ రిచ్ మ్యాన్,
0: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు. కానీ
1: పీపుల్ ఐడెంటిఫై విత్ హిస్ రియల్ సెల్ఫ్,
0: దేహాన్ని దేహంకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రము చింతించరు.
1: నో వన్ ఈస్ బాదర్డ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్ ద అఫ్లూయెన్స్ ప్రాస్పెరిటీ యూ హ్యావ్,
0: దేహం ఉన్నంత వరకే అతను ఫలాని వాడు అని అంటుంటారు.
1: యు ఆర్ ఐడెంటిఫైడ్ సో లాంగ్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ.
0: కానీ ఇతను మహారాజు, ఇతను మహారాజు.
1: యు ఆర్ అన్ ఎంపరర్,
0: కానీ ఎంపరర్ పేరు మాత్రమే, కానీ
1: జస్ట్ ఎ టైటిల్ ఎంపరర్.
0: హీ ఈజ్ నాట్ ఎంపరర్.
1: యు ఆర్ నాట్ అన్ ఎంపరర్,
0: పేరు మాత్రం ఎంపరర్.
1: యు ఆర్ జస్ట్ అన్ ఎంపరర్ ఫర్ నేమ్ సేక్.
0: కనుక పేరును మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం గ్రహించదు.
1: Therefore, by simply carrying on this title, it doesn't convey the true meaning.
0: అసలు ఈనాడు మానవుడు అశాంతికి గురి కావటం ఏమిటి?
1: What is the reason for restlessness of mankind today?
0: Restlessness.
1: Restlessness.
0: ఒక్క మానవుడైనా కూడా శాంతిగా జీవించడం లేదు.
1: Not even one person is leading a peaceful life.
0: అంత శాంతిగా ఉంది.
1: Yes, but there is peace.
0: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా కూడా వ్యర్థమే.
1: When you do not know the fundamental I, all the knowledge of the rest is in vain.
0: Kanuka manam telusukovalsinatundi laukika vidyalu ee jagatlo jeevinchadaniki avasarame.
1: The worldly knowledge, secular knowledge is necessary to carry on our life in this world.
0: Deenni oka vipun petti
1: keep it aside.
0: Ee annitikini leader ainatundi vaadu evaro?
1: Who is the leader, top one above all?
0: Adhe consciousness.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ సర్వులందు ఉంటుంటుంది.
1: దిస్ కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్,
0: కోటి పేద వరకు, కోటీశ్వరి నుంచి వరకు ఉంటుంది.
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్.
0: కనుక మనం అన్నింటియందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దట్ ఫండమెంటల్ ఐ విచ్ ఇస్ ఈక్వల్లీ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది?
1: This fundamental eye consciousness, where is it?
0: అతని ఎందుంది, ఇతని ఎందుంది, ఈమె ఎందుంది, ఆమె ఎందు, అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ.
1: This fundamental eye consciousness is present in everyone, everybody.
0: ఇప్పుడు డాక్టర్ ఎవరు అంటే,
1: who is a doctor?
0: నేను అని చెప్తాడు.
1: He replies, I am the doctor.
0: కానీ ఇంకో ఆ విధంగా చెప్పడానికి వీల్లేదు.
1: The other person can't give the same reply.
0: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గెప్తే వల్ల అతను నేను నేను నేను అంటున్నాడు.
1: యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ ట్రూ ఐడెంటిటీ, ది ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్. యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ సే ఐ.
0: దాన్ని నీవు ఐ అనొచ్చు.
1: యూ కెన్ కాల్ ఇట్ ఐ ఎనీవే.
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరూ ఎందుకు ఉంటున్నాడు?
1: బట్ వేర్ ఇస్ గాడ్? గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ సర్వభూతానాం.
1: God is present in all beings.
0: He is avasyam idam sarvam.
1: God is present in the entire universe.
0: Kaluka deham anetundi dani matram neevu anukochu gaani dehini matram nenu ani cheppadaniki veelledu.
1: You may say it from the worldly sense, I as applied to the body and not to the consciousness.
0: Majal pa gulab jam barfi palko mithai jilebi ilanti teepulu anni rakarakalaga chestaru.
1: There are so many sweets, as you know, Mysore pak, gulab jam, and so on and so forth.
0: Ivanni okoka daniki okoka peru pettiname kaani
1: each sweet has its name.
0: Anninti endu unnatundi chakkara okate.
1: In all the sweets there is only one fundamental ingredient, sugar.
0: Aa sugar nu nenu ani cheppadaniki veelledu.
1: And you cannot call this sugar I.
0: Kanuka ee atma tattvam anetundi andari endu untundadi.
1: This atmic principle is universal.
0: అట్టా దానిని నీవు నేను అని చెప్పచ్చు.
1: దట్ యూ కెన్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దట్ కాస్మిక్
0: అట్టి ఆత్మను నేను అని చెప్పినప్పుడే ప్రతి మానవుడు కూడా ఆనందంగా ఉంటాడు.
1: ఇఫ్ యూ సే దట్ ఐఎమ్ దట్ ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్, యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సే ఐ.
0: ఆ స్థితికి రావాలి ఈనాడు మానవుడు.
1: భగవాన్ సేస్ దట్ మ్యాన్ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: పూర్వము
1: ప్రాయర్
0: మానవులందరూ కూడాను
1: ఆల్ పీపుల్
0: యోగి వరులుగా ఉండేటువంటి వారు, యోగి వరులు.
1: దే వర్ ఆల్ యోగీస్. దిస్ ఇస్ పేరెంట్స్.
0: యోగి అనేది ఏమిటి?
1: హూ ఇస్ యోగి?
0: హీ ఇస్ యోగి.
1: And actually, a yogi has nothing with him, yogi.
0: Karuka, yogi ane chunchuvadu, anni vadale pettina chunchuvadu kaadu, yogi.
1: And we cannot simply say that he has given up all, for that reason he is yogi.
0: Anni tanayende untunnavi.
1: In fact, all are in you.
0: ఈ యోగి జోగి భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ. యోగి ది స్పిరిచువల్ అఫ్లూయెంట్ వన్ అండ్ ద జోగి ద పాప.
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ద వన్ యూ థింక్ యు ఆర్.
0: రెండు అనుకున్నటువంటి ది వన్, అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇది సెకండ్ కూడా కాదు, థర్డ్ ది.
1: Yes, that's the third one.
0: నీవు నేను వాడు.
1: You and I and he there.
0: Dini anni vidhara kodalu the one you really are.
1: Therefore we arrive at the conclusion, the one you really are.
0: Aa moodu kodanu thane unnaru gaani moodu moodu deha levu.
1: Therefore the one you think you are, the one others think you are, the one you really are is the very same one, not
0: in kaalamlo yogulandaru kodanu ee rakamga bhavinchi sambhashinchukuneetundi varu.
1: In earlier days, in ancient times, people had this kind of approach to life. Many things can be said on this. This fundamental eye, consciousness, is changeless. Doctors watch. They examine heart to begin with. The heart is the main center.
0: ఈ హార్ట్ అనేటువంటిది దేహాన్ని నిలబెడుతుండాలి.
1: ఇట్ ద హార్ట్ దట్ మెయింటైన్ సస్టైన్స్ లైఫ్.
0: ఈ హార్ట్ లేకపోతే,
1: వెన్ దేర్ ఇస్ నో హార్ట్,
0: దేహమే లేదు,
1: ద బాడీ కెనాట్ లివ్.
0: అలాంటి దేహమే లేనటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాం.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ బియాండ్ ద బాడీ ఈజ్ ద ట్రూ సెల్ఫ్, ఆత్మ.
0: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
1: ఐ సే మై సన్ ఈజ్ ఇన్ ఎ వెరీ బిగ్ పొజిషన్.
0: ఈ సన్ ఎవరు?
1: హూ ఇస్ యువర్ సన్?
0: కేవలం అమెరికాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: ఇస్ ద వన్ హూ ఇస్ స్టేయింగ్ దేర్ ఇన్ అమెరికా.
0: ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: ఆర్ ఈజ్ యువర్ సన్ స్టేయింగ్ ఎల్సెవేర్?
0: ఆ రూపాన్ని బట్టి నా సన్ అని నువ్వు అంటున్నావు.
1: బేసింగ్ ఆన్ ద ఫార్మ్ యూ కాల్ హిమ్ సో అండ్ సో ఇస్ మై సన్.
0: ఆ ఫార్మ్ లేకపోతే నీకెవరు సన్?
1: వెన్ దేర్ ఇస్ నో ఫార్మ్ హౌ కెన్ యూ ఐడెంటిఫై యువర్ సన్?
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కట్టమాలవి కారావు.
1: At the time of birth, no one has got the necklace or the jewels around the neck.
0: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ సన్ అని పిలుస్తున్నావు.
1: When you say so and so is my son on the basis of the body and the form.
0: కానీ ఆ బాడీనే నీకు కనిపించకపోతే నీ సన్ అని ఎవరి అంటావు?
1: When you do not see the body, whom can you claim as your son?
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి, లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
1: All this amounts to worldly relationship and the physical relationship.
0: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు, మిత్రుడు, శత్రువు.
1: Basing on the physical relationship only, you say, so and so is my friend, so and so is my relation.
0: ఫిజికల్ సంబంధమే నువ్వు పెట్టుకోవద్దు.
1: Do not have these physical connections.
0: నీ ఫిజికల్ కు ఆ ఫిజికల్ శరీరం పుట్టింది కానీ,
1: just you are born physically, that's all.
0: ఇది ఒక విధమైనటువంటి నెగిటివ్ నే. అది ఒక నెగిటివ్ నే.
1: ద వెరీ ఫీలింగ్ అట్ ద ఫిజికల్ లెవెల్ ఈజ్ నెగటివ్.
0: కానీ ఈ ఫిజికల్ ని ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
1: వెన్ వన్స్ యూ గో బియాండ్ ద ఫిజికల్ లెవెల్, యూ కెన్ అండర్స్టాండ్ ద ఇండ్వెలా, ద ఇన్నేట్ ప్రిన్సిపల్.
0: ఇప్పుడు మా పిల్లల్ని ఎవరినైనా అడగండి,
1: యూ ఆస్క్ ఎనీ బాయ్ హియర్, అవర్ స్టూడెంట్స్,
0: బాయ్స్, మీ గాడ్ ఎక్కడ అని చెప్పారు అడగండి.
1: యూ ఆస్క్ బాయ్స్ హియర్, వేర్ ఈజ్ యువర్ గాడ్?
0: ఎవరివేర్.
1: They will immediately respond everywhere.
0: You are my God. I am your God.
1: Yes, you are my God. I am your God.
0: But he is my brother.
1: But we say sometimes he is my brother.
0: I am your brother.
1: I am also your brother.
0: Anaga, ee physical body vachinappudike akkada relationship vachestundi.
1: The brotherhood is based on the physical body.
0: Kanuka manam eppudu kodanu ee physical teeripaine mem jeevithanni gadputunnamu.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: కానీ ఫిజికల్ ఐ ఎప్పటికీ ఉండేటువంటిది కాదు.
1: And this physical eye will never last long.
0: ఈనాడు ఉంటుంది, రేపు పోతుంది.
1: It may be alive today, may not tomorrow.
0: రేపు నీవెవరు?
1: Tomorrow who are you?
0: ఈ దేహం ఉన్నంత వరకు ఇది నేను అన్నావు.
1: So long this body is there, you say I.
0: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరిని అంటావు నీవు?
1: ద మూమెంట్ బాడీ ఈస్ గాన్ హూ కెన్ సే ఐ హియర్.
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటి ఎందుకు జీరోనే వస్తుండాలి.
1: Therefore, if we find out like that, we get just zero in everyone.
0: కాని అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడాను ఈ జీరోలే.
1: Therefore, all that we find in this world identified with the physical body is just a zero.
0: జీరోనే మనం హీరోగా భావిస్తున్నాము.
1: And we consider this zero as hero.
0: నీవు జీరో కాదు.
1: You are not a zero.
0: You are hero.
1: You are a hero.
0: నీవు అనేటువంటిది ఎక్కడ నీకు కనిపించుకోకుండా ఉంటుందో అదే నీవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ యు డు నాట్ ఫైండ్ ద ఫిజికల్ బాడీ బియాండ్ దట్ లైస్ ద ట్రూ ఐనెస్.
0: కనుక మాంసము రక్తము కండరములు నెలలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ ద ఫ్లెష్ బోన్ నారో అండ్ ద మజల్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: అయితే ఈ బాడీని కదిలించేది మెదిలించేది సృష్టించేది ఈ యొక్క బోన్స్ మజిల్స్ ఇవి రక్తం.
1: Therefore, at the physical level, the muscle, the bone and the blood circulation will help the movement of the body.
0: కనుక ఈ మూమెంట్ అంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: అండ్ దిస్ మూవ్మెంట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయేటువంటి మేఘమే.
1: ఇట్ జస్ట్ పాసెస్ బై లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ కదిలిపోయేటువంటి దాన్ని మనం పెట్టుకుని
1: we go by this fleeting considerations.
0: అది మనం అనుకొని దాన్ని డెవలప్ కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము.
1: We have this false identification on the fleeting things and call ourselves I.
0: కనుక దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
1: This is never permanent.
0: ఏ కార్యములకు ఈ యొక్క దేహం ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
1: The body is gifted for the fulfillment of a particular task assigned to you.
0: కనుక నీవు ఆ దేని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
1: In that sense, you can say I.
0: కానీ జీవితం అంతా నీవు కాదు.
1: The whole life doesn't center around this.
0: కనుక ఇట్టి సత్యమైన నిత్యమైన శాశ్వతమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమని మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to know this immortal, nectarine, eternal truth.
0: నీకు ఈనాడు నీ కుమారుడికి మ్యారేజ్ చేశావు.
1: Today you have performed the marriage of your son.
0: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.
1: Then you naturally find the bride accompanying him.
0: ఈ మెవరు అంటే నా డాటర్ ఇన్ లా అంటాడు.
1: If anyone says who is she, you will say she is my daughter in law.
0: కానీ ఎంతవరకు ఈమె డాటర్ ఇన్ లా?
1: How long is she your daughter in law?
0: ఈ పెళ్లి కాక ముందు ఆ డాటర్ ఇన్ లా ఎవరు?
1: Prior to the wedding, who is she?
0: ఇదంతా కేవలము దానికి పూర్వము లేదు.
1: This title was not there before.
0: దాని తర్వాత లేదు.
1: At the end also she doesn't remain.
0: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటుంది పాసింగ్ క్లౌడ్.
1: Divine eternal truth.
0: ఇది ఈనాడు నీ కుమారుడికి మ్యారేజ్ చేశావు.
1: Today you have performed the marriage of your son.
0: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.

0: At the end also she doesn't remain.
1: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటే అది పాసింగ్ క్లౌడ్.
0: This state has come in between like a passing cloud.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ను పెట్టుకొని మనము
0: relying on the passing cloud
1: జీవితం అంతా పాస్ చేస్తున్నాము.
0: We just pass in our life.
1: ఈ జీవితం అంతా పాస్ చేయడానికి నీకు అధికారం లేదు.
0: In fact, it is not true pass at all in this life.
1: కనుక నీకు అధికారము ఈ దేహము అనేటువంటిది మాత్రమే తెలుసుకుంటున్నావు.
0: And therefore, you have got authority on the body about which you know.
1: ఈ బాడీనే లేకపోతే నీవెవరో నీకు తెలియదు.
0: And in fact, if you do not have body, you know
1: నీ తల్లిదండ్రులు కూడా నీకు తెలియదు.
0: And nobody will come to know you then you are in India.
1: ప్రపంచంలో ఎవరికి తెలియదు.
0: Nobody at home will be able to know you without the body.
1: కానీ తెలిసేదంతా కూడాను ఈ బాడీ వల్లనే.
0: All this identification is because of the body.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దేహాభిమానం పెట్టుకుని జీవితం గడుపుకోడు.
0: Therefore, we should not spend our life with this attachment to the body.
1: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడాను దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
0: Even highly educated one will have this physical attachment.
1: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
0: They are attached too much to this body.
1: ఈ అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
0: It is too much of attachment that will take you to misery, sorrow and pain.
1: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
0: In fact, if you do not have attachment, you will not have any trace of grief whatsoever.
1: కనుక ఈ అటాచ్మెంట్ ను తొలగించి శాస్త్రమైనటువంటి అటాచ్మెంట్ ను మీరు సంపాదించుకోండి.
0: Therefore, we should give up this body attachment, get ourselves attached to that which is permanent and eternal.
1: దీన్ని పెట్టుకుని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాడు కోరుతున్నారు.
0: We pray to God, Rama and Krishna, with this physical attachment.
1: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవాలని వీల్లేదు.
0: Having this physical attachment, you cannot call yourself the self, the true I.
1: ఆత్మ అనే దానికి అటాచ్మెంట్ లేదు.
0: The true I, fundamental I, has no attachment.
1: అది నీ యందు ఉన్నది, నా యందు ఉన్నది.
0: That is present in you and in me as well.
1: అందరి యందు ఉంటున్నది అది.
0: It is present in everybody.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: The same fundamental I which is present in all of the beings.
1: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కాని.
0: Therefore, that reality, the true self, is your own nature.
1: కేవలము నీ దేహం మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారమే లేదు.
0: You cannot limit that true fundamental I to this body.
1: ఇదే ఆధ్యాత్మికం అని చెప్తూ వచ్చారు.
0: So this is spirituality.
1: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు.
0: The true spirituality does not mean worshipping with flowers, observing rituals.
1: కనుకనే సీత అనేక రకములుగా కూడా అనేక మంది ఆమె దగ్గరకు వచ్చారు.
0: Many approached సీత.
1: అమ్మా నీ శ్రీరాముడు ఎక్కడున్నాడు అన్నాడు.
0: They asked her, where is your Sri Rama?
1: ఆమె చెప్పింది, నా శ్రీరామ నాతోనే ఉన్నాడు.
0: He replied, my Rama is with me.
1: ఈ వచ్చిన వారెవరు? ఆయన ఒక దేహం పేరు.
0: And who is the one that has come there? Just that it's the name of the body.
1: దశరథ మహారాజు యొక్క కుమారుడు.
0: And he is son of an emperor, దశరథ.
1: కానీ నా రాముడు ఎవరికి సన్ కాదు.
0: My Rama is not the son of anybody.
1: ఎవరికి అల్లుడు కాదు.
0: And he is not the son-in-law of anybody.
1: కనుక అతను అందరికీ సొంతం వాడే.
0: అండ్ హీఈస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీబడి.
1: కనుక దేహాన్ని అత్త, మామ, కోడలు, కొడుకు అని ఈ రకంగా భేదం పెట్టుకుని మనం భావించుకుని జీవిస్తున్నాము.
0: వీ క్యారీ ఆన్ దిస్ లైఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫిజికల్ రిలేషన్షిప్స్, కాలింగ్ ఎవ్రీబడి ది కా అంకల్, ఆంటీ అండ్ సో ఆన్.
1: కానీ అంకల్ ఎక్కడి నుంచి వచ్చాడు?
0: వేర్ ఫ్రమ్ అంకల్ హెస్ కమ్.
1: ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది?
0: ఆల్సో ఆంటీ, వేర్ డస్ షీ కమ్?
1: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
0: ఆర్ యూ ఫర్ దట్ మ్యాటర్?
1: ఈ ప్రశ్న అడగండి, వాడు ఏం చెప్తారో చూస్తాము.
0: యూ పుట్ దిస్ క్వశ్చన్, లెట్ అస్ సీ వాట్ హౌ దే రెస్పాండ్.
1: ఏమీ చెప్పలేదు.
0: దే హ్యావ్ నో ఆన్సర్.
1: అంతా ఒక్కటే అంటారు.
0: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
1: అంతా ఒక్కటే అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చింత ఉండదు.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ కాంప్రిహెన్సివ్ టోటాలిటీ, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరీ.
1: కనుక అందరికీ

0: సమత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము బోధించాలి.
1: Therefore, we should understand the absolute reality, which is oneness present in all.
0: అది ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే,
1: then we have full faith in this oneness,
0: అన్నింటికీ కూడా మేము విశ్వసించిన వారం అవుతాము.
1: Then we can repose faith in the rest of the things.
0: ఏకత్వాన్ని విశ్వసించక,
1: without faith in this unity,
0: భిన్నత్వాన్ని మనం విశ్వసించి,
1: if you go by plurality,
0: దాన్ని మనం ఫాలో చేస్తుంటే,
1: if you follow multiplicity,
0: మన జీవితం అంతా ఇక ఫాలోగానే ఉంటుంటది.
1: And we have to follow the whole world,
0: you are a follower,
1: and you just become a follower.
0: కానీ నీవు నిజంగా చూస్తే నీవు ఫాలోయర్ కాదు.
1: Truly speaking, you are not the follower,
0: you are an ideal man.
1: You are an ideal man.
0: You are Atma.
1: You are Atma, the self.
0: నీకు పేరు పెట్టినటువంటి ఆ పేరుని పెట్టి నువ్వు చెప్పుకోవద్దు.
1: You just introduce yourself by name.
0: అట్ చెప్పుకుంటేప్పుడు వారికి ఇంకా ప్రపంచంలో బంధన అయిపోతుంది.
1: And if he goes by these physical considerations, he is attached to the world.
0: మీరంతా కూడా స్పిరిచువల్ అటాచ్మెంట్ లోపల మీరు జీవించండి.
1: Lead your life attached to spirituality.
0: అందరితోనే కూడి నడుస్తాము.
1: Mingle with everybody.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి ఆనందం చిక్కుతుంది.
1: Then only you will earn true bliss.
0: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
1: Then you will remain in that state of oneness.
0: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: A true devotee will have this experience, understanding of oneness.
0: ఈ విధమైనటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా,
1: without this experience,
0: దేహమే దేహమే దేహమే పోతుంటే,
1: if he goes on claiming himself as the body,
0: చావు పుట్టుకలతో ఉండేటువంటి వాడే,
1: ఈ జస్ట్ బౌండ్ బై బర్త్ అండ్ డెత్.
0: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు. ఆది మధ్యాత్రహితుడు అనాది వాడు తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
1: Therefore, to go beyond this birth and death, one should know the principle of the indweller, who has neither beginning nor an end, who is beyond this bondage and liberation.
0: ఈనాడు ఇండియాలో ఉప్పెన వచ్చింది.
1: And we find in India the floods.
0: నిన్న అమెరికాలో ఉప్పెన వచ్చింది.
1: And we also same state in America.
0: లండన్ లో ఒక ఉప్పెన వచ్చింది.
1: And so also in London.
0: ఇవన్నీ కూడాను ఉప్పెనన్నీ కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కోసం మాత్రమే సంబంధించినటువంటిది.
1: And this is all confined to those limited places. America faced the situation quite unprecedented. And in fact the whole place is at a level of 15 feet high. All towns are submerged today. We find water everywhere today.
0: మనుషులే లేరు.
1: దేర్ నో పాపులేషన్ ఇన్హాబిటెంట్.
0: ఎవరు ఉన్నారు ఎవరు పోయినారని లేని.
1: హూ ఇస్ గాన్ హూ ఇస్ అలైవ్ నో వన్ నోస్.
0: అంత నీటితో నిండి ఉంది.
1: వి ఫైండ్ వాటర్ అరౌండ్.
0: అంత జలమయం కాకుండా జలమయం అయిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ మియర్లీ జగా ద వరల్డ్ ఇట్ ఇస్ ఓన్లీ జలా ద వరల్డ్ ద వాటర్.
0: ఆ జలం ఉన్నంత వరకు కూడాను,
1: సో లాంగ్ దిస్ వాటర్,
0: అది ఏకత్వమే.
1: యూ ఫైండ్ దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం అనేటువంటి పోయినప్పుడే,
1: when once we understand this,
0: janam akada abhivrishtaru,
1: and there you find the jana, the inhabitants.
0: Kanuka janam anetvati unnanta varaku kudanu idi kevalam oka jagat kaadu.
1: Therefore there is only jala, water everywhere, you cannot call jaga the world.
0: Jagattu ante emi?
1: What is it? Jagat
0: janam tho vyapinchinatvante jagattu.
1: This jagat is one which spreads everywhere.
0: Kaani ippudu aa jagat ledhe.
1: But that jagat is not present now.
0: కనుక అట్టి రెమ్మల లోపల ఇది కేవలం జగత్తు గాని జలం కాదు.
1: Therefore, this truly speaking is the world, not merely water. Embodiments of love.
0: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి,
1: understand this oneness.
0: కలక్రమేణ ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి,
1: and give up this body attachment gradually.
0: నిజంగా సాధన చేయండి.
1: And follow the true spiritual practice.
0: ఒక సాధన చేస్తూ ఉండేది,
1: యూ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్,
0: ఇంకో దాన్ని స్మరిస్తూ ఉండేది.
1: గెట్ యువర్ సైకలాజికలీ ఎంగేజ్డ్ ఎల్స్వేర్.
0: ఇది నీ తప్పే కానీ జగత్ యొక్క తప్పు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్.
0: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి.
1: సీ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ యూ.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వంగా కనిపించదు.
1: And then you will find this multiplicity. You find only unity.
0: Unity ni telusukovali.
1: It is this unity that has got to be learned.
0: Aa unity prati okkari endi kuda untundadi.
1: And this unity is present in everyone.
0: Aa unity ni meer unity ga bhavinchukondi.
1: And go by this unity.
0: Adi kevalam purity ga teesukokoddu.
1: And you cannot simply limit to that purity alone.
0: Aneka mandi 100 samvatsaram antha kuda bratukutunnaru.
1: And people live long even for 100 years.
0: Kaani ee 100 years kuda nu భిన్నంగా భావిస్తున్నారు గాని ఏకంగా భావించుకోవటం.
1: ఆల్ దిస్ పీరియడ్ ఆఫ్ 100 years ఆఫ్ లైఫ్ టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ డ్యుయాలిటీ.
0: కనుక ఈ డ్యుయాలిటీని మనం తీసుకురాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బ్రష్ అసైడ్ దిస్ డ్యుయాలిటీ.
0: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
1: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ నాన్ డ్యుయాలిటీ.
0: ఈ నాన్ డ్యుయాలిటీ మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు.
1: ద వన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ నాన్ డ్యుయలిజం నాన్ డ్యుయలిస్టిక్ స్టేట్
0: డ్యుయలిజం ఉన్నంత వరకు కూడా మీరు ఒక అనిమల్.
1: సో లాంగ్ దిస్ డ్యుయాలిటీ ఇస్ దేర్ యూఆర్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అనిమల్
1: యూఆర్ జస్ట్ ఈవెన్ యానిమల్.
0: డ్యుయాలిటీని మనం ఎప్పుడు దూరం చేసుకున్నామో అప్పుడే మనం హ్యూమనిటీ.
1: ద మూమెంట్ యూ రైజ్ అబౌ దిస్ డ్యుయాలిటీ యూ బిలాంగ్ టు హ్యూమానిటీ.
0: ఈ హ్యూమానిటీని మీరు సంపాదించుకోండి.
1: బి వర్ది ఆఫ్ దిస్ హ్యూమానిటీ.
0: ఆ హ్యూమానిటీ కూడా మీ ఎందే ఉంటున్నది.
1: దట్ హ్యూమన్నెస్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: కనుక మీరు యూనిటీని సంపాదించుకొని
1: విత్ దిస్ యూనిటీ
0: అప్పుడు మీరు భిన్నత్వం అనేటువంటి దూరం చేసుకుని
1: బీయింగ్ అవే ఫ్రమ్ దిస్ ప్లూరాలిటీ
0: ఏకత్వంలోనే మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: ఎంజాయ్ ద ప్లేస్ ఇన్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: యూనిటీ ఈజ్ డివినిటీ.
1: దిస్ యూనిటీ ఈజ్ రియల్ డివినిటీ.
0: ఆ డివినిటీ ఎక్కడుంది?
1: ఫ్రమ్ దట్ డివినిటీ
0: మీ ఎందే ఉంటున్నది.
1: ఈజ్ ఇన్ యూ.
0: కానీ ఆ డ్యువాలిటీని చూసినంత వరకు కూడాను యూనిటీ మీకు కనిపించదు.
1: సో లాంగ్ యు ఆర్ డ్యువల్ మైండెడ్ యూ కెన్ నెవర్ విజువలైజ్ యూనిటీ.
0: ఏకత్వాన్ని మీరు భావించి
1: కన్సిడర్ దిస్ నాన్ డ్యువాలిటీ.
0: ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పరిచి
1: డెవలప్ దిస్ యూనిటీ.
0: ప్రపంచమంతా ఏకత్వాన్ని సాధించండి.
1: అచీవ్ దిస్ వన్నెస్ యూనిటీ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
0: ఏకత్వం అనేటువంటిదే
1: దిస్ యూనిటీ
0: నిజమైన ప్యూరిటీ.
1: Is the true purity.
0: Aa purity ne nijamaina love.
1: And this purity is the true love.
0: Aa love anetundi deni oka dani meer pettukunte anni meer artham avutundi.
1: When once you have this the center the being love you will understand all the rest.
0: Kaani ee vishayanni meer sakaga artham chesukovataniki edaina inkoka samayam vachinappudu meeku anni bodhisthanu.
1: At an appropriate time Bhagavan will explain all the details.
0: కేవలము లోక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని నాకు డివినిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: విత్ ఆల్ ది వరల్డ్లీ అటాచ్మెంట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు అటైన్ డివినిటీ?
0: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని
1: దేర్ఫోర్ గివ్ అప్ దిస్ అటాచ్మెంట్
0: యూనిటీని మీరు తయారు చేసుకోండి.
1: అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దిస్ యూనిటీ.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Baba on 3rd September 2005 on the occasion of the inauguration of the International Sai Medical Conference at Prashant.

0: మనిషి కాడు వాడు మహిని పుత్ర.
1: ఆల్ ది ఎనిమల్స్ హ్యావ్ ఆర్డినరీ క్లవర్నెస్. దే సీక్ అండ్ ఎంజాయ్ ఫుడ్ అండ్ కంఫర్ట్స్. ఇఫ్ మ్యాన్ ఆల్సో హ్యాస్ only that much of cleverness and seeks to indulge in enjoyment of food and ordinary comforts, he is equal to an animal. He cannot be described as a man of this earth.

0: தேவன் எருகலேனின் தெளிவே நீ தெளிவையா, ஒட்ட கூட்டி கொரக்கு கிட்டு தெளிவி.
1: That intelligence which can enable a human being to understand and comprehend God alone can be described as real intelligence. What is the use of having plenty of intelligence which is as good as useless if that cannot help you to comprehend God?
2: Prema Swarupalar.
1: Embodiments of divine love.
2: Prati manavani endanu rendu vidhamulainatuvanti swabhavamu untunnavi.
1: Every human being has two types of tendencies.
2: Okati ishtamu, rendavadi aishtamu.
1: One is seeking what is good, the other is seeking what is pleasant.
2: Okati preeti, rendavadi apreeti.
1: One is liking, the other is dislike.
2: Deenini shastramu dvandamulu ani cheptu vachindi.
1: Scriptures have explained this as duality.
2: Itti ishta aishtamulane Vedanta paribhashayandu maroka perluga uchcharistu vachindi.
1: In the language of Vedanta, this has been described in a different way.
2: Sannikarsha viprakarsha ani cheptu vachindi.
1: This likes and dislikes have been described in Vedanta language as sannikarsha and viprakarsha.
2: Sannikarsha anaga oka vastuvu dooramuga unnatundi maroka vastuvunu tana daggariki aakarshinchukovatu.
1: Sannikarsha refers to the process by which an object which has got the capacity to attract another object which is at a distance.
2: Adhe vidhamugane oka manishi maraku dooramuga unnatundi manishini tana daggariki aakarshinchukovatu.
1: In the same way, a human being also may attract another human being to himself, although the other human being is at a distance.
2: Viprakarsha anaga samipannunnatundi oka vastuvunu tana nundi dooramu cheyatame, idi viprakarsha.
1: Viprakarsha refers to the process by which the object which is very close is made to go to a distance.
2: Oka vastuvunaku samipamuga unnatundi maroka vastuvunu ati dooramuga avinchukotame viprakarsha.
1: Viprakarsha refers to the process by which one object makes the object which is close to it go to a little distance.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమును పురస్కరించుకుని మానవుడు ఈ జగత్తునందు తమ జీవితమును సాగించుకుంటూ వస్తున్నాడు.
1: Man has been living his life based upon these two likes and dislikes.
2: ఈ సన్నికర్షమే పరమ భక్తిగా భావిస్తూ వచ్చారు.
1: సన్నికర్ష has been considered as supreme devotion.
2: భక్తి అనగా భజ సేవయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
1: ది వర్డ్ భక్తి ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ భజ సేవయామి.
2: భజ్ అనేటువంటి ధాతువు దీనికి ప్రధానమైన మూలస్థానం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ వర్డ్ ఫర్ దిస్ ఈజ్ భజ్.
2: భజ్ అనగా కొలువు అని ఒక అర్థము.
1: భజ్ రెఫర్స్ టు ఎ టైప్ ఆఫ్ వర్షిప్.
2: భయముతో కూడినటువంటి స్నేహము అని మరొక అర్థము.
1: అనదర్ మీనింగ్ ఫర్ దట్ వర్డ్ భజ్ ఈజ్ ఫ్రెండ్షిప్ అకంపెనీడ్ బై రెస్పెక్ట్ అండ్ ఫియర్.
2: ఈ విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులను జగత్తుకు చాటే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి ఆదర్శములను ఆధారములను కొని అప్పుడప్పుడు అవతారములు జగత్తునకు సంభవిస్తుంటాయి.
1: The incarnations and avatars descend on earth in order to declare and spread this devotion and surrender by both preaching and also by example. అండ్ ఐడియల్స్.
2: కానీ కొలువు చేయటమని కాని భయంతో కూడినటువంటి యొక్క ప్రేమతో స్నేహముతో భగవంతుని అనుభవించడం కాని ఇవి భక్తి అని కొన్ని విధమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి వల్ల వీటిని భావిస్తూ వస్తున్నారు.
1: భక్తి హెస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ వర్షిప్ అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ఫుల్ ఫియర్ ఇన్ ఏ వరల్డ్లీ సెన్స్ బై ది ఆర్డినరీ పీపుల్.
2: ఇది వైదిక సాంప్రదాయముగా దీనిని అనుభవిస్తూ వస్తున్నారు, ఆచరిస్తూ వస్తున్నారు.
1: దిస్ హెస్ బీన్ ప్రాక్టీస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ వేద.
2: కానీ ఇది నిజమైనటువంటి భక్తికి ఏమాత్రము సంబంధము కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఈజ్ నాట్ రియల్ డివోషన్.
2: నిజమైన భక్తి మనం గుర్తించవలనన్నా భగవంతుని యొక్క అంశమే జీవాత్మ అనేటువంటి తత్వాన్ని గాఢముగా విశ్వసించినప్పుడే ఈ భక్తి యొక్క విషయము గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ కరెక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ డివోషన్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
2: భగవంతుడు బింబము, భక్తుడు ప్రతిబింబము.
1: గాడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ డివోటీ ఈజ్ హిజ్ రిఫ్లెక్షన్.
2: పరమాత్మ యొక్క అంశమే జీవుడు అనేటువంటి సత్యాన్ని ప్రప్రథమంలో మనం గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ సుప్రీం.
2: భగవంతుడు వేరు, భక్తుడు వేరు అనేటువంటి భావం ఉండినంత వరకు ఇది భక్తి అని అనిపించుకోదు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ ది ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డివోటీ ఈజ్ డిఫరెంట్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కెనాట్ బి రియలీ డిస్క్రైబ్డ్ యాజ్ ట్రూ డివోషన్.
2: ఇట్టి భేదము ఉండినంత వరకు కూడాను భగవంతుని ఇది తను శాశ్వతంగా కొలచలేడు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ యూ కెనాట్ వర్షిప్ గాడ్ ఇన్ ది ట్రూ సెన్స్.
2: అందువలననే భక్తుడు కొంతకాలము భజనలు, ధ్యానములు, జపములు, యోగములు చేసి క్రమక్రమేణ ఆ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ కడపటికి విశ్వాసమనే కోల్పోతూ వస్తున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ హూ అండర్టేక్ మెడిటేషన్ భజన్స్ అండ్ యోగా యాగా ఎట్సెట్రా దే కమిట్ ది మిస్టేక్ అండ్ స్లోలీ దే వీన్ అవే అండ్ గో అవే ఫ్రమ్ దేర్ ఓన్ చోజన్ గాడ్.
2: కారణం భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి యొక్క భేదభావమే దీనికి మూల కారణం.
1: వాట్ ఈస్ ది బేసిక్ రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్? ద రీజన్ ఈస్ దట్ వన్ హెస్ బీన్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ డిఫరెంట్ అండ్ హీఈస్ డిఫరెంట్.
2: ఇట్టి భేదము ఉండినటువంటి వ్యక్తి భక్తుడు కానేరడు.
1: సో లాంగ్ యాజ్ ఎ పర్సన్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ట్రూ డివోటీ.
2: అగ్ని నుండి వెలువడినటువంటి యొక్క ఈ విశ్వలింగములు
1: అవుట్ ఆఫ్ ఫైర్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైర్ ఇట్ సెల్ఫ్. దిస్ హ్యాస్ టు బి వెరీ క్లియర్లీ అండర్స్టూడ్.
2: అగ్నికి ఏ విధంగా దహన శక్తి తేజస్సు ఉన్నదో ఆ శక్తులు ఈ విశ్వలింగములందుకూడా ఉన్నది.
1: వాట్ ఎవర్ పవర్ ఫైర్ హ్యాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పవర్ టు బర్న్ అండ్ పవర్ టు గివ్ లైట్ ది స్పార్క్స్ విచ్ ఎమనేట్ ఫ్రమ్ దట్ ఆల్సో హ్యావ్ ది సేమ్ పవర్.
2: కనుక భగవంతుని యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందుకూడను భగవంతుని యొక్క స్వభావమైన సత్య చిత్తి ఆనందములు కూడాను అతని ఎందు ఆవిర్భవించి ఉండాలి.
1: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ మస్ట్ ఆల్సో హ్యావ్ దోస్ ఫీచర్స్ విచ్ గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ అండ్ దట్ ఈస్ సత్ చిత్ అండ్ ఆనంద.
2: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
2: కనుక తన ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని ఎందుకూడను ఈ ప్రేమ స్వభావమే ఉంటుండాలి.
1: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ ఆల్సో షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఇన్ హిమ్.
2: అయితే ఇట్టి ప్రతిబింబమైనటువంటి యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందు ఇట్టి ప్రేమనే నిరంతరము కూడాను అనుభవిస్తూ ఉండాలి. కాని ఈ క్రోధము, ద్వేషము, అసూయ, డంబము, అహంకారము ఇలాంటి దుర్గుణములు ప్రవేశించుటకు వీలెక్కడున్నది అని మనలో సందేహం కలగవచ్చు.
1: we get a natural doubt as to if a devotee is only a reflection of God and an aspect of God, should have continuously love in him. How can he have feelings like hatred, jealousy, anger and such other demonic qualities?
2: అయితే ఈ జీవుని ఎందున్నటువంటి ప్రేమ బహిర్ముఖమైనటువంటి విషయములందు ప్రవేశించటం చేత హృదయం మాలిన్యమవుతున్నది.
1: దిస్ హ్యాపన్స్ బికాస్ డివోటీస్ లవ్ గోస్ టు ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ ఫోర్ ది హార్ట్ గెట్స్ ఇంప్యూర్.
2: ఈ మలినమైన హృదయమునందు భగవత్ ముద్ర ఇందులో స్పష్టంగా గోచరించుటకు వీలు కాదు.
1: ఎ హార్ట్ విచ్ ఈస్ ఇంప్యూర్ కెనాట్ రిఫ్లెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇట్ సెల్ఫ్.
2: ఈ ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని యొక్క ప్రేమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని గుర్తించినప్పుడే ఈ యొక్క భగవత్ తత్వము తన యందు సుస్పష్టంగా గుర్తించుటకు వీలవుతుంది.
1: When a devotee makes his love become wide enough to become omniscient, omnipresent and omnipotent, then only the real reflection of God will shine in him.
2: తనయందు దైవత్వం ఉండినప్పటికీ తాను గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తుడైపోతున్నాడు.
1: Devotee although has divine aspect in him, he has been somehow reduced to a state wherein he has not been able to recognize the
2: కారణము భిన్నత్వమే దీనికి కారణం.
1: The most important reason for such a state of affairs is that he is thinking himself different from God.
2: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
1: Does the fruit know the sweetness of the juice which it contains?
2: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
1: Do the creepers enjoy the nectar which the flowers have?
2: గ్రంథాల్లోని మధుర రసం స్పందితుడు అనుభవించున.
1: The essential inherent juicy experience available in the books, does a pandit enjoy this?
2: Nivritti sara sahityam pavitra panditunde telugunu.
1: A person who follows the path of action, how can he enjoy if the essential knowledge?
2: Pandu vrutchamunande puttedi kani aa pandu yokka madhuryamu vrutcham e maatram eruvaledu.
1: A tree bears fruits, but the tree does not know the sweetness of the fruit.
2: Poollo pavitramaina makarandam unnadi sugandhamu utho koodinatundi kaani teegalu taanu anubhavinchalevu.
1: There is perfume nectar available in the flowers, but still the creeper which bears them does not enjoy.
2: Adhe vidhamgane taruva taruva.
1: In the same way, as you go on searching and searching,
2: తరువున నలయము అనగా కర్రకు కర్రకు రెండు కూడిన తక్షణమే ఇందులో అగ్ని ప్రవేశిస్తుండాలి, అగ్ని ఆవిర్భవిస్తుండాలి.
1: ఇన్ ద సేమ్ వే ఆల్దో ఫైర్ ఈజ్ ఇన్హరెంట్ ఇన్ ద వుడ్ వెన్ యు రబ్ వన్ వుడ్ అగెన్స్ట్ ది అదర్
2: తరువ తరువ పుట్టు తరువున నలయము తరువు తరువు తరువ తరువ పుట్టు దధినీకృతము.
1: యాజ్ యు గో ఆన్ rubbing one piece of wood against the other, it generates fire.
2: In the taruva taruva puttu taruvuna tattvamu tanuvuna tattvamu.
1: As you go on meditating, you will be able to just get the tattva in you.
2: Palalo venna untunnadi,
1: there is butter in milk,
2: kani ee palanu madinchinappude ee venna manaku sakshatkaristundi.
1: You would be able to get butter out of milk only when you churn it.
2: ఈ యొక్క పాలను మనం మధించక అందులో ఉండినటువంటి యొక్క వెన్న మనకు కనిపించదు.
1: Without churning the milk, you would not be able to get a view of butter which is there already in the milk.
2: అదే విధంగానే మానవుని యందు దివ్యత్వమైన పవిత్రము దైవత్వము ఉంటున్నది.
1: In the same way, there is a sacred divinity ఇన్హెరెంట్ ఇన్ ద మ్యాన్.
2: దానిని విచారణ ద్వారా, సాధనల ద్వారా, పవిత్రమైన ప్రేమ ద్వారా దానిని మనము ఆవిర్భంప చేసుకోవాలి.
1: త్రూ ఎంక్వైరీ అండ్ సాధనాస్ అండ్ త్రూ సేక్రెడ్ లవ్స్ వీ హావ్ టు మేనిఫెస్ట్ సచ్ డివినిటీ ఇన్ మ్యాన్.
2: కనుక మనము దైవాంశము అనేటువంటి ఒక సత్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే భక్తి యొక్క అంతరార్థము మనం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ వెరీ క్లియర్లీ దట్ వీ హావ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ సటిలిటీస్ ఆఫ్ డివోషన్.
2: అట్టి సంబంధము లేక దైవముతో మనం వేరైనటువంటి వారిగా భావించినంత కాలము ఎన్ని విధములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రము దివ్యత్వమైనటువంటి ఆనందాన్ని మనము అనుభవించలేము.
1: ఫర్ వాట్ ఎవర్ లాంగ్ పీరియడ్ యు క్యారీ ఆన్ అండ్ హౌఎవర్ మచ్ యు జస్ట్ డూ సాధనాస్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇన్ యూ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
2: కనుక సన్నికర్షం అనేటువంటి ఈ యొక్క భక్తిని ప్రప్రథములో పెద్దలను చూచి గౌరవించటము, వారిని అన్ని విధములకు కూడా ప్రేమించటము, వారికి స్వాగతములు పలకటము, ఇలాంటి పవిత్రమైన వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: సన్నికర్ష ఇన్ ది ఫారం ఆఫ్ డివోషన్ హస్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోయింగ్ డ్యూ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, షోయింగ్ లవ్ అండ్ క్యారింగ్ అవుట్ దేర్ కమాండ్స్.
2: మనతో సమానం చూచినప్పుడు వారిని ప్రేమించాలి.
1: వెన్ వీ సీ అనదర్ ఈక్వల్ ఆఫ్ అవర్స్
2: వారితో స్నేహం గావించుకోవాలి.
1: వీ హావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ దెమ్.
2: మనకంటే చిన్నవారిని చూచి దయతో కరుణతో వారిని అన్ని విధములుగా కూడా ఆశ్రయించాలి, ఆదరించాలి.
1: ఇఫ్ వీ కమ్ అక్రాస్ పీపుల్ పూర్ లోవర్ ఇన్ సర్టన్ టర్మ్స్ కంపేర్ టు అస్ వీ షుడ్ హావ్ కంపాషన్ ఫర్ దెమ్, గివ్ దెమ్ షెల్టర్, ఎన్కరేజ్మెంట్ అండ్ హెల్ప్.
2: ఈ విధంగా వారిని ఆదరించినప్పుడే మనలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్న వారమవుతాం.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్.
2: ఈ విచక్షణ జ్ఞానం అనేటువంటి దాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
2: అప్పుడే మన యందున్నటువంటి యొక్క దైవత్వము దివ్యత్వము మనం కొంతవరకు పోషించుకున్న వారం కాగలం.
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ డెవలప్డ్ divinity which is in us at least to some extent.
2: Manayandu maatrame kaaka sarvatra daivattu unadaneetunte satyanni kudanu manam gurtinchali.
1: We have to also recognize the fact that divinity is not merely within us, divinity is everywhere.
2: Daivam yokka sarvajnyatvanni kudanu manam prakatinchali.
1: We have to also declare by practice the omniscience of God.
2: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఆనందించి ప్రపంచమునకు అందించినటువంటి వారే గోప గోపాలు.
1: గోప గోపబాల ఆర్ దే బిలాంగ్ టు దట్ పర్టికులర్ కేటగిరీ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ హూ హ్యావ్ డిక్లేర్డ్ దిస్ టు ద వరల్డ్.
2: ఈ గోపికలు గోపబాలురు భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఎన్నో విధముల వారు ఆనందించి ఆ ఆనందాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: గోపికాస్ అండ్ గోపబాలాస్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ డివినిటీ ఇన్ అన్ ఇమెన్స్ వే అండ్ ఎంజాయ్డ్ ది ఎక్స్టసీ ఆఫ్ హిస్ కంపెనీ.
2: వారు నిరంతరము కూడాను భక్తినే కావాలని ఆశిస్తూ వచ్చారు.
1: ఆల్ ద వైల్ దే వర్ ఆస్పైరింగ్ టు హ్యావ్ డివోషన్.
2: ముక్తి కంటే భక్తి పెద్దది అనేటువంటిది, గొప్పది అనేటువంటి దాన్ని వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: దే బిలీవ్ ఫర్మ్లీ దట్ డివోషన్ ఈజ్ సుపీరియర్ ఈవెన్ టు లిబరేషన్.
2: ప్రేమ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది.
1: లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
2: అది దివ్యమైనటువంటిది.
1: ఇట్ ఈజ్ సేక్రెడ్ అండ్ డివైన్.
2: అదే అమృతమయమైనటువంటిది.
1: ఇట్ ఈజ్ ఇమ్మార్టల్ అండ్ నెక్ట్రైన్.
2: అట్టి అమృతత్వాన్ని మనం ఆనందంగా అనుభవించినప్పుడే మనము అమరత్వాన్ని పొందగలమనేటువంటి విశ్వాసం వారిది.
1: దేర్ ఫెయిత్ వాజ్ దట్ ఓన్లీ వెన్ దే ఎంజాయ్ సచ్ సేక్రెడ్ లవ్ అండ్ డివైన్ లవ్ దే వుడ్ బికమ్ ఇమ్మార్టల్.
2: అట్టి ప్రేమ అట్టి మాధుర్యము ఒక భక్తి యందు మాత్రమే ఉంటుంది.
1: సచ్ లవ్ అండ్ సచ్ స్వీట్నెస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ డివోషన్.
2: ఇట్టి భక్తిని మనం అనుభవించుటకు ఎట్టి సాధనను మనం చేయనక్కర్లేదు.
1: టు ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్
2: శ్రమలను మనం అనుభవించనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ అండర్ గోయింగ్ ఎనీ ట్రబుల్స్ ఐదర్.
2: కర్మ జ్ఞాన యోగాదులకు అనేక విధమైనటువంటి శ్రమలను మనం అనుభవించవలసి వస్తుంది.
3: If you want to take the paths of karma, jnana and yoga, you may have to put yourself to various struggles.
2: Loka kalyanarthamai.
3: For the welfare of the world.
2: Iha paramana nimittamai.
3: For this world and for the world.
2: Sajiva nimittamai. Swasukha nimittamai.
3: For the enjoyment of oneself.
2: Aneka vidhamunaipatti yajnayagadi krutuvulu acharinchi.
3: People perform different types of yajnas and yagas.
2: Dana dharma tapasadulu kudanu acharinchi.
3: Charity and such other aspects are taken up by people for the sake of this.
2: Daivatvanni pondutaku prayatnistu vacharu.
3: People make efforts to reach divinity.
2: Kani yajna yagadi krutuvulu acharinchatam kani dana dharmadi tapasulu acharinchatam kani idi samanya manavulaku idi sadhyamayyetundi kadu.
3: But it is not possible for ordinary people to perform yajnas, yagas and also do penance and such other great deeds.
2: Deenine karma margam annaru.
3: This has been described as karma marga, path of action.
2: Nitya nitya visha parishilana salipi.
3: Carrying out inquiry into what is permanent and what
2: sarvatra
3: is impermanent.
2: Sarvatra undinatvanti yokka daivattu okate anetundi dani gurtinchi.
3: Recognizing divinity which is everywhere, which is all around.
2: Nityanityamulu yandu vicharana salipi.
3: Carrying on inquiry into what is permanent and what is impermanent.
2: Iti anityamainatvanti jagattunandu. అనగా సంసారం నందు బంధితుడు కాకుండా తప్పించుకున్నందుకు ప్రయత్నించినటువంటి వాడే జ్ఞాని.
3: జ్ఞాని ఇస్ వన్ హూ ఆఫ్టర్ మేకింగ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ట్రైస్ టు ఫ్రీ హింసెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ విచ్ ఇస్ మండేన్ అండ్ ఫిల్స్ హింసెల్ఫ్ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ డివినిటీ.
2: ఇంద్రియములను నిగ్రహించి
3: కంట్రోలింగ్ ద సెన్సెస్
2: కఠినమైనటువంటి సాధనలను కలిపి
3: క్యారింగ్ అవుట్ very rigorous spiritual exercises.
2: ఏకత్వాన్ని అనుభవించి
3: enjoying oneness with the divinity.
2: దివ్యత్వాన్ని గుర్తించటమే యోగ సాధన అని.
3: Recognizing divinity may be described as yoga sadhana.
2: ఈ విధంగా కఠినమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఇది సులభమైనటువంటి పని కాదు.
3: Such kind of sense control which is rather difficult, it is not possible for everyone.
2: దీనిని పతంజలి యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నారు.
3: Patanjali has described the same thing as yoga chitta vritti nirodhaka.
2: Okka chanamaina mani indriyamulanu manam nigrahinchukolenatundi varamu shashvatanga manam nigrahinchukotam idi enta kathinamainatundi pani.
3: We people who have not been able to control our own sense organs even for a moment, how can we have exercise control over our senses permanently for a long time?
2: Cheyata sulabhame kaani cheyata kashtam.
3: It is easy to say but difficult to practice.
2: కనుక ఈ యోగ మార్గము కాని ఈ కర్మ మార్గము కాని ఈ యొక్క జ్ఞాన మార్గం కాని సామాన్య మానవులకు ఇది అసాధ్యమైనటువంటిది.
3: బీట్ పాత్ ఆఫ్ యాక్షన్ పాత్ ఆఫ్ యోగా ఆర్ పాత్ ఆఫ్ నాలెడ్జ్ దిస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్.
2: కుల మత భేదములు లేక
3: వితౌట్ హ్యావింగ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్
2: వయో భేదములు లేక
3: ఏజ్ సెక్స్
2: ఏ విధమైనటువంటి నిష్టలు లేక
3: వితౌట్ హ్యావింగ్ ఎనీ
2: కఠినమైన సాధన సల్పక
3: వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ రిగర్
2: సులభమైనటువంటి మార్గంలో భగవంతుని పొందుటకు ఒక భక్తి మార్గం ఒక్కటే పవిత్రమైన మార్గం.
3: ది పాత్ ఆఫ్ డివోషన్ ఇస్ ద ఓన్లీ ఈజీ పాత్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ టేక్ టు రీచ్ ది డివినిటీ.
2: కనుక నిరంతరము కూడాను భగవంతుని పొందుటకు ఉండటమే అమృతత్వమని కూడా గోపికలు ప్రపంచమునకు చాటుతూ వచ్చారు.
3: గోపికాస్ హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ దట్ థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్ అండ్ లవింగ్ ద లార్డ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇమ్మోర్టాలిటీ.
2: జలము లేక ఏ విధంగా మత్స్యములు జీవించలేవో
3: జస్ట్ యాజ్ ఫిష్ కెనాట్ లివ్ వితౌట్ వాటర్
2: దైవము లేక భక్తుడు జీవించలేడు.
3: A devotee can never live without God.
2: క్షణమైనా కూడాను భగవంతుని వదిలి ఉండలేడు.
3: He can never leave God's company even for a moment.
2: ఇది అవినాభావ సంబంధం అనేటువంటి యొక్క సత్యాన్ని గోపికలు చాటుతూ వచ్చారు.
3: They have declared that this is the type of relationship which a devotee has towards his chosen God.
2: కనుకనే ఆనాటి నుండి గోపికలు దైవత్వం యొక్క ఏకత్వాన్ని అనుభవించే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు ఊర్చుకున్నారు.
3: In those days, Gopikas underwent various types of trials and tribulations in order that they can enjoy oneness with the divinity continuously.
2: దీనిని సాధ్యభక్తి అని కూడా చెప్తూ వచ్చారు.
3: The same thing has been described also as సాధ్యభక్తి.
2: దీనిని పరమభక్తి అని కూడా అన్నారు.
3: ది సేమ్ థింగ్ ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ పరమ భక్తి.
2: దీన్ని అనన్య భక్తి అని కూడా పిలిచారు.
3: ఇట్ ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అనన్య భక్తి.
2: ఎక్కడ మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండునో అక్కడే ప్రేమ అభివృద్ధి ఉంటుంది.
3: వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ కంప్లీట్ అండ్ టోటల్ ఫెయిత్ దెర్ ఈస్ లవ్ అండ్ డివోషన్.
2: ఎక్కడ ప్రేమ ఉంటుందనో అక్కడే శ్రద్ధ కూడాను అభివృద్ధి పొందుతుంది.
3: వేర్ దెర్ ఈస్ లవ్ దెర్ విల్ బి నేచురల్ ఇంట్రెస్ట్.
2: ఎక్కడ శ్రద్ధ ఉండునో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడనే మనకు జ్ఞానం లభిస్తుంది.
3: వేర్ దెర్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ అండ్ ఫెయిత్ దేర్ షీ గెట్స్ విజ్డమ్.
2: జ్ఞానం లభించినప్పుడే సాధన తలుపుతాము.
3: వెన్ వన్ అక్వైర్స్ నాలెడ్జ్ వన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ ఆన్.
2: సాధన తలిపిన తర్వాతనే సాధ్యం ఏర్పడుతుంది.
3: వెన్ సాధనాస్ ఆర్ ఎక్సర్సైజ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ క్యారీడ్ అవుట్ యూ బి ఏబుల్ టు అచీవ్ ది గోల్.
2: సాధ్య భక్తికి మూలాధారము విశ్వాసము.
3: దేర్ ఫోర్ ఫర్ సాధ్య భక్తి ద మోస్ట్ ఇంపార్టెంట్ కార్నర్ స్టోన్.
2: కనుక విశ్వాసం ద్వారా మనం ప్రేమను అభివృద్ధి భావించుకోవాలి.
3: వీ హావ్ టు డెవలప్ లవ్ త్రూ ఫెయిత్.
2: కనుకనే మన యొక్క విశ్వాస ప్రేమలు రెండూ లేక దైవత్వాన్ని మనం ఏనాటి కూడా మనం అనుభవించలేము, అందుకోలేము, తెలుసుకోలేము.
3: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ అండ్ ఫెయిత్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ ఎనీడే.
2: రాత్రింపగలు కూడాను ఏ విధమైనటువంటి యొక్క అవస్థలకైనా కూడాను వారు ఏమాత్రము వెరువక దివ్యత్వమైనటువంటి కృష్ణుణ్ణి పొందాలని గోపికలు గోపాలు పరిపరి విధములు కూడా పరితపించారు.
3: గోపికాస్ అండ్ గోపాలాస్ వర్ రెడీ టు అండర్గో ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్ అండ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ నైట్ అండ్ డే. ది ఆస్పైర్ టు రీచ్ కృష్ణ.
2: మధుర మోహన మురళీనాదం విన్నంత మాత్రమునే వారు మైమర్చి
3: ద మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ హిజ్ ఫ్లూట్ దే ఫర్గాట్ దెమ్సెల్వ్స్.
2: మత్తులై ప్రేమోన్మత్తులై ఉన్మత్తులై అడవులంతా తిరిగారు.
3: దే వర్ ఇంటాక్సికేటెడ్ విత్ ద డివైన్ మ్యాగ్నెస్ అండ్ ర్యాన్ ఇన్ టు ద ఫారెస్ట్ ఇన్ సర్చ్ ఆఫ్ దర్ చోజన్ డైటీ.
2: అర్ధరాత్రి సమయం నందు కూడాను తమను తాము ఆ మురళినాదమును కేవలము భ్రమతో అనుభవించటం చేతనే కృష్ణుడు ఊదుతున్నాడనేటువంటి యొక్క భావం వారిలో ఆవిర్భవించినప్పుడు భవనములు వదలి ఉద్యానవనములు ఎందు ప్రవేశిస్తూ వచ్చారు.
3: ఈవెన్ ఇన్ ద డెడ్ ఆఫ్ ద నైట్ యాజ్ ద బిగాన్ ఇమాజినింగ్ ది స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ద ఫ్లూట్ ప్లేడ్ బై లార్డ్ కృష్ణ మోర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇమాజినేషన్ దే లెఫ్ట్ దర్ ప్యాలసెస్ ర్యాన్ ఇన్ టు ద గార్డెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ద స్వీట్ లార్డ్.
2: అర్ధరాత్రి సమయంలో బృందావనములో కృష్ణుడు ఎక్కడ కనిపిస్తాడు?
3: ఇన్ ద డెడ్ ఆఫ్ నైట్ ఇన్ బృందావన్ వేర్ డు యూ గెట్ కృష్ణ?
2: వారి హృదయంలో ఉండేటువంటి యొక్క కృష్ణుడే వారికి ప్రతిబింబించి వారికి ఈ విధమైనటువంటి మధురగానములు వినిపిస్తూ వచ్చాడు.
3: కృష్ణ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ దర్ ఓన్ హార్ట్స్ గేవ్ దెమ్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ మేడ్ దెమ్ ఫీల్ దట్ కృష్ణ ఈజ్ కాల్.

0: They began appealing whether such sweet Lord is hiding himself with them.
1: ఈ విధంగా వారి యొక్క పరితాపము సర్వవ్యాపకత్వాన్ని ప్రపంచమును చాటుతూ వచ్చిందే కాని తమ యందు లేడు, ఏ పొదలు ఎందు ఉన్నాడనేటువంటి యొక్క అజ్ఞానంతో వెతకటం కాదు గోపికల యొక్క స్వభావం.
0: గోపికాస్ నేచర్ వాజ్ నాట్ యాజ్ ఇఫ్ దేవర్ ignorant and they did not know that Krishna was not hiding himself there. It only spreads and declares to the world that they believed in the omniscience of Krishna. They thought Krishna is available everywhere.
1: Gopikala yokka bhakti prapattulu okka Krishnuku tappa annulaku em matram kudanu teliyadu.
0: The devotion and the type of surrender that the Gopikas had towards Krishna was known only to Krishna, to none else.
1: Okanoka samayamlo nenu panditunna nenchuvanti ahankaram cheta uddavudu prepallalo praveshinchi గోపికలకు ఏదో ఒక యోగమును బోధిస్తానని తాను ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ గాట్ ది ఫీలింగ్ దట్ హీ ఈజ్ అ గ్రేట్ పండిట్ అండ్ హీ న్యూ మెనీ థింగ్స్. హీ వెంట్ టు రేపల్లె అండ్ హీ వాంటెడ్ టు ప్రీచ్ టు గోపికాస్ వేదాంత.
1: గోపికలు చేరారు.
0: గోపికాస్ అసెంబ్లెడ్ దేర్.
1: ఏ యోగము చెప్పుతాడు మా వియోగమునకు ఏమాత్రం కూడా అడ్డు లేకుండా నిరంతరము కృష్ణుడితో సంయోగమయ్యేటువంటి యోగం ఏమన్నా తెలుపుతాడో ఏమని ఆశతో పరిగెత్తి వచ్చారు.
0: దే ర్యాన్ టు హిమ్ విత్ ది ఫాండ్ ఫీలింగ్ దట్ వాట్ ఎవర్ హీ టెల్స్ మే నాట్ సెపరేట్ కృష్ణ ది కంటిన్యూస్ ఫీలింగ్ అండ్ మెంటల్ అసోసియేషన్ విత్ కృష్ణ.
1: అందులో ఒక గోపిక ఉద్ధవుని ప్రశ్నించింది.
0: వన్ గోపిక క్వశ్చన్డ్ ఉద్ధవ లైక్ దిస్.
1: అయ్యా మహానుభావ, మీరెవరో మాకు అక్కరలేదు, కానీ మీ ఉపదేశం ఏమిటో మాకు సంయోగం కల్పిస్తావా, మాకు వియోగం కల్పించడానికి వచ్చావా, మొట్టమొదటి దీనిని తెలుపమని.
0: ఓ గ్రేట్ వన్, వీ డు నాట్ నో హూ యు ఆర్, వీ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐదర్, బట్ వీ వుడ్ లైక్ టు నో వెదర్ యు హావ్ కమ్ హియర్ టు సెపరేట్ అస్ ఫ్రమ్ కృష్ణ ఆర్ టు జాయిన్ అస్ విత్ కృష్ణ.
1: భగవంతుని పొందేటువంటి యోగం మీకు తెలపడానికి వచ్చానని చెప్పాడు.
0: హీ సెడ్ దట్ ఐ హావ్ కమ్ to teach you as to how to go near the Lord and how
1: ni yogamu maakakkaraledu maaku ee prapanchamu bhogamu maakakkaraledu krishna yokka samyogam maaku kavali anna.
0: They said we are not interested in your yoga, we are not interested in the luxuries of the world and the comforts of the world, we are interested in having constant company of the sweet krishna.
1: Nirantaramu krishna yokka murali nadamu maa yokka chevulu yendu nindi untunnadi.
0: Continuously and eternally we have been listening the music of Krishna in our
1: inkoka shabdam maa yokka karnadvandram dwara cheyadaniki avakasam ledu.
0: There is no room for any other sound to enter into our ears.
1: Maa kannu ninda aa sundaramainatundi krishna vigraham nindi untunnadi, tejadillutu untundadi, prakashistu untundadi.
0: Our eyes are full of the sweet splendorous form of Krishna.
1: Kanuka ee kannulu maroka vastuvunu chudalevu.
0: These eyes are not prepared to have a look at any second object.
1: Nirantaramu aa murulu maduramainatundi yokka aa krishna naamam maa naaluku paina naatyamaadutu untundadi.
0: Eternally the name of Krishna is doing its own dance on our tongue.
1: Kanuka inkoka padam ee naaluku uchcharinchaledu.
0: Our tongues are not prepared to utter a word other than Krishna's name.
1: Madurati maduramainatundi aa yokka krishna prema maa yokka manasulo nindi untundadi.
0: Our minds and hearts are full of the sweet love of the Lord Krishna.
1: Kanaka hrudayamantai kudanu Krishna yokka madhura naamam lopala, madhura prema lopala, madhura kirtana lopala, madhura shravanam lopala munigi untunnatundi ee gopikalaku maroka vedam maaku akkaraledanni, maroka yogam akkaraledanni.
0: Gopikas whose hearts are full of the sweet love, sweet form, sweet words, sweet music of Krishna are not prepared to listen to any other thing. We don't want any other yoga, they declare to Uddhava.
1: Ee maatalu vinnanta maatramne Uddhavuniki chaala aanandam kaligindi.
0: Uddhava was thrilled when he heard these words.
1: ఈ భగవత్ తత్వం అనేటువంటిది విద్యల వల్ల కాని, యోగముల వల్ల కాని, పాండిత్యం వల్ల కాని, తెలివితేటల వల్ల కాని లభించేటువంటిది కాదని తనలో తాను యోచించుకున్నాడు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ కెనాట్ బి ఒబ్టైన్డ్ బై ఎనీ పర్సన్ బై మియర్ స్టడీస్, బై మియర్ క్లవర్నెస్ అండ్ సచ్ అదర్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ థింగ్స్.
1: ఇది కేవలము ఒక భగవత్ ప్రేమతోనే మాత్రమే ఇది పొందుటకు సాధ్యమవుతుందని తాను నిశ్చయించుకున్నాడు.
0: He came to the conclusion that it is possible to obtain this only through sweet love for Lord.
1: ఈ భావము తనలో తాను గుర్తించుకుని గోపిక యొక్క భక్తి ప్రపత్రుడు ఎంతనో వర్ణించుకున్నాడు.
0: He recognized this in himself and he was so much appreciative of the Gopikas and their devotion to Krishna.
1: మరొక ప్రశ్న వేశాడు ఈ ఉద్ధవుడు.
0: Still he put one more question to them, to the Gopikas.
1: మీరు బృందావనం సంచరిస్తున్నారు, పుష్పములను ప్రశ్నిస్తున్నారు, మొక్కలను విచారిస్తున్నారు, పొదలంతా వెతుకుతున్నారు, ఈ ఏ రీతిగా మీరు ఈ కృష్ణ యొక్క సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారని ప్రశ్నించాడు.
0: He questioned them, well, you have been wandering in Vrindavan. You are going to trees, plants, creepers, flowers, and in search of Krishna, questioning about Krishna, etc. What type of relationship do you want to have with Krishna?
1: Vishwame Bhagavat yokka swaroopamu.
0: The world is the very form of God.
1: కొండలు, అడవులు, వృక్షములు అన్ని కూడా భగవంతుని యొక్క ఆకారములే.
0: ది మౌంటైన్స్, ది ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్
1: ఏకోహర బహుశ్యామని భగవంతుని యొక్క సంకల్పం చేతని సర్వస్వము కూడా ఆవిర్భవించింది.
0: ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది విల్ ఆఫ్ గాడ్, ది సెడ్.
1: అటువంటి ప్రతి వస్తువునందును, ప్రతి అణువునందును నా పరమాత్మను మేము పొందాలి అనేటువంటి యొక్క ఆశను వారు వెలుబుచ్చారు గోపికలు.
0: గోపికాస్ డిక్లేర్ టు ఉద్ధవ that our desire is to find Krishna in every atom, in every object, and experience this.
1: అలాంటి సత్వం లోపల భగవంతుని అనుభవించేటువంటి దీంట్లో ఏకత్వాన్ని పొందాలని వారు ఆశించారు.
0: They continuously aspire to have unity with the divinity.
1: వృక్షంబువై తాను పొలుపొందుచుండిన వల్లికమై మేము అందుకొందుకున్నారు.
0: If Krishna were to become a tree, we would love to become creepers round Krishna.
1: Pushpambu ai taanu polupunduchundina tummedanai meemu tiruguchundumunnaru.
0: If Krishna were to become a flower, we would love to become bees.
1: Meru parvatamai taanu prakatinchuchundina chalayeru meemu andulo pravahinchuchundumunnaru.
0: If Krishna were to be a meru mountain, we would like to be streams flowing on that Meru mountain.
1: Ananta aakashame taanaina meemu chinna chukka roopai vidanlo cheluchundumunnaru.
0: If we take the form of the sky, we would like to shine as small little stars in the sky.
1: Samudrame taanaina parchukoni paaradam meemu cheliyorumai annaru.
0: If he were to become ocean, we would like to become streams and rivers and merge in him.
1: Edo oka vidhamuga krishnunto meemu cheri povali.
0: In some form or the other, we would always love to be associated with
1: krishnunto. Cheri undatame maa yokka amrutattvamu, krishnunto cheri undatame maa mukti tattvamu.
0: All that we aspire for in terms of immortality and everything, liberation, is
1: meem edabaatunu ye maatramu ye naadu kudanu ye chalam kudanu meem aashinchamu.
0: To have continuous company, we cannot bear separation even for a minute.
1: Kaaranam atani yokka pratibimbalame meem.
0: The reason is we are only the reflection of Krishna.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదములు తత్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్యములుగా నిరూపిస్తూ వచ్చినాయి.
0: ఆల్ ది ఫోర్ మహావాక్యాస్ డిక్లర్డ్ ఇన్ వేద, తత్వం అసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి,
1: ఈ మహావాక్యములన్నీ కూడాను తానే ఇది, ఇదియే తాను.
0: ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అండ్ ఎవ్రీథింగ్, లిబరేషన్,
1: మేము ఎడబాటును ఏమాత్రము ఏనాడు కూడాను ఏ క్షణం కూడాను మేము ఆశించము.
0: టు హ్యావ్ కంటిన్యూస్ కంపెనీ, వీ కెనాట్ బేర్ సెపరేషన్ ఈవెన్ ఫర్ అ మినిట్.

0: అహం బ్రహ్మస్మి.
1: ఈ మహావాక్యములన్నీ కూడాను తానే ఇది, ఇదియే తాను అనేటువంటి ఒక ఏకత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఆల్ దీస్ ఫోర్ మహావాక్యాస్ ఓన్లీ ప్రూవ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ, దట్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ రియాక్షన్.
1: అర్థం చేసుకోలేనిటువంటి యొక్క మానవత్వము ఈనాడు భిన్నత్వాన్ని అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని విస్మరించి జీవిత తత్వంలో అనేక రకములైనటువంటి కష్టములకు గురి అవుతున్నారు.
0: హ్యూమన్ బీయింగ్స్ టుడే are not not able to understand this kind of relationship that exists between God and the devotee, and therefore they are suffering the separation and also coming to this particular miserable state.
1: Mrugamulandu pasipachadulu endu kudanu daivattu aneetundi gocharistu untundali.
0: In the animals as well as in birds you find divinity.
1: Prati anuvulandu kudanu prati krimikeetikadulu endu kudanu daivattam untundali.
0: In every atom, in every small little worm, you have divinity.
1: Chimayandu brahmanandu kudanu untunadani Tyagaraja kudanu varninchadu.
0: Tyagaraja also has described that God exists be it in a small ant or in a mountain.
1: Kani itti pavitramainatundi ekatvanni manam anubhavinchatam ledu.
0: But we are not experiencing this kind of sacred experience.
1: Matalato matrame varninchutunnamu kani kriyacharanalo shunyamaipothunnam.
0: We are describing only in words, but in practice we are becoming a big zero.
1: Anduvalle mana jeevitham aneetundi aneka vidhamaitundi samasyalato koodi untunnadi.
0: That is why our life is full of problems.
1: Vishwasam gaadhamaintundiga ledu.
0: Faith is not firm.
1: Avasaram ochinappudu maatrame daivattam manaku kavali.
0: Only when there is a need we think of God.
1: Avasaram teerin tarvata daivattam manaku akkaraledu.
0: The moment that our need is over we forget God.
1: ఇది కేవలం ఆకలైన సమయంలో అన్నం భుజించటం అన్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఆస్పైరింగ్ టు హావ్ ఫుడ్ వెన్ యు ఆర్ హంగ్రీ.
1: ఈ ఆకలి తిన్నంత మాత్రమే తీరేటువంటిది కాదు.
0: ది టైప్ ఆఫ్ హంగర్ దట్ యు హావ్ ఇన్
1: తిన్నంత మాత్రమే చరవపత్రి కూడా ఆకలి వస్తుంటుండాలి.
0: థ్రూఅవుట్ ద లైఫ్ యు షుడ్ హావ్ దిస్ పర్టిక్యులర్ హంగర్.
1: కనుక ఇదే విధంగానే పునరపి జననం పునరపి మరణం, ఈ విధంగా జనన మరణాల మధ్య లోపలే మన జీవితమును అంకితం గావించుకున్న జనన మరణములకు అతీతమైనటువంటి యొక్క అమృతత్వాన్ని మనం పొందేది ఎప్పుడు?
0: That is why we are having this kind of birth, death and again rebirth. And if we go on following this particular path, when can we see the birthlessness?
1: Kanuka manam ee naadu gurtinchavalasinatundi vishayamu daivattamunakunu jeevitattamunakunu ekattam aneetundi unnadi aneetundi satyanni gurtinchali.
0: Today we will have to recognize the truth that there is unity between the divinity and also the devotee.
1: Ee satyanni manam vishwasinchaka ఈ సత్యాన్ని ఆచరించక ఎన్ని విధములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ మనము పొందవలసిన గమ్యాన్ని పొందలేము.
0: వితౌట్ హ్యావింగ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ అండ్ వితౌట్ ప్రాక్టీసింగ్ దిస్ పర్టికులర్ థింగ్ వీ కెన్ నెవర్ అచీవ్ ది గోల్.
1: సర్వస్వము మన యందే ఉంటుండి కూడాను ఏదో పరదేశమునందు వెతకడానికి ప్రయత్నించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల లక్షణం.
0: ఇట్ బికమ్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆన్ అవర్ పార్ట్ ఇఫ్ వీ గో ఆన్ సర్చింగ్ డివినిటీ అవుట్ సైడ్ ఆల్దో ఇట్ ఇస్ ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ అస్.
1: ఇంటి ఎందు చోటి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుణనే అరుగనేలా.
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ లైట్ అండ్ ఫైర్ ఇన్ యువర్ ఓన్ హౌస్ వై గోయింగ్ సచ్ ఆఫ్ ఫైర్ టు ద నైబరింగ్
1: జ్యోతి. ఆ పరంజ్యోతి, ఆ అఖండ జ్యోతి, ఆ అద్వైత జ్యోతి మన ఎందే ఉంటుండగా ఏదో అల్పమైనటువంటి జ్యోతుల కోసం మనం ఆశ్రయించి అరుణులు దాచి మన జీవితమును అంకితం గావిస్తున్నాం. ఇదే పెద్ద అజ్ఞానం.
0: ద గ్రేట్ లైట్, స్పిరిచువల్ లైట్, the advaitic light, although it is within us, we are still searching for it outside and elsewhere. This is ignorance.
1: Kanukade daivattam aneetundi mana hrudaya sthayilo untunnadi.
0: Divinity is in our own heart.
1: Itti daivattamu oka krishna tattvamu annaru.
0: Krishna tattva is one such divinity.
1: Keshavaya namaha, Narayana namaha, Madhavaya namaha, Vasudhanaya namaha aneetundi ee naamulu anniti endukodanu కృష్ణనామం పరిపూర్ణ అవతార తత్వము అని కూడా ఇందులో నిర్ణయం చేస్తూ వచ్చింది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ వేరియస్ నేమ్స్ కేశవాయ నమః మసూదనాయ నమః మాధవాయ నమః అండ్ ఆల్ దాట్ యూ కమ్ టు ది లాస్ట్ వన్ అండ్ దట్ ఇస్ కృష్ణతత్వం.
1: విచిష్టుడు పరిపూర్ణ స్వరూపుడు పరిపూర్ణ అవతారము అన్నింది.
0: ఇట్ ఈస్ ఫుల్ అవతార్ అండ్ ఇట్ ఈస్ ఫుల్నెస్ ఇన్ ఇట్సెల్ఫ్.
1: దీనికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: అవతారములు అన్నీ ఒక్కటే అయినప్పటికీ ఈ కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారం అంటలో దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
0: ఆల్ ది అవతారాస్ ఇన్ ఎ వే ఆర్ ఫుల్ అవతారాస్, బట్ వాట్ ఈస్ ద రీజన్ యాజ్ టు వై కృష్ణావతార అలోన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫుల్ అవతార్?

0: ఇది పూర్ణావతారమని, అర్ధావతారమని, కాలావతారమని అవతారాలు ఈ భేదం లేవు.
1: ఇన్ అవతార్ యు కాంట్ గెట్ ఎ ఫుల్ అవతార్, హాఫ్ అవతార్ అండ్ ఎ క్వార్టర్ అవతార్.
0: ఆ కాలానుగుణ్యంగా ఆ దేశ పాత్రను అనుసరించి ఆ పరిస్థితులు స్థితిగతులను కూడా పురస్కరించుకుని అవతారం యొక్క తత్వము కొన్నింటిని మాత్రమే ప్రచురిస్తూ వస్తుంది, ప్రకటిస్తూ వస్తుంది.
1: డిపెండింగ్ అపాన్ ద టైమ్, ద కంట్రీ, ద ప్లేస్ అండ్ ద సిచ్యుయేషన్, ది అవతార్ రివీల్స్ ఇట్సెల్ఫ్ టు దట్ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్చితేని, అన్ని పూర్ణత్వమే.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ దేర్ ఇస్ ఓన్లీ ఫుల్నెస్, దట్ ఈస్ ఫుల్, దిస్ ఇస్ ఫుల్.
0: మనము కేవలము క్వాంటిటీని చూచి మనం ఈ చిన్నది పెద్దది అని భావిస్తున్నాము.
1: వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ అండ్ సపరేట్నెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాంటిటీ విచ్ వీ సీ.
0: ఇక్కడ క్వాలిటీ, దీని యొక్క పూర్ణత్వం మనం విచారించాలి.
1: దిస్ ఫుల్నెస్ ఆర్ పూర్ణత్వ ఈజ్ బీయింగ్ రెఫర్డ్ టు ది క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
0: అదే విధంగానే దైవత్వం అనేటువంటిది అన్ని అవతారములందు కూడాను పూర్ణత్వంగానే ఉంటుంటాడు.
1: డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్ ఇన్ ఆల్ ది అవతార్స్.
0: అయితే కొన్ని కొన్ని సందర్భములందు రూపనామములను పురస్కరించుకుని దీనికి అనేక విధమైనటువంటి అర్థములు కల్పిస్తూ వచ్చారు మహాపండితులు.
1: ది గ్రేట్ పండిట్స్ హ్యావ్ బీన్ అట్రిబ్యూటింగ్ అండ్ గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ది అవతార్.
0: ఇక్కడ కృష్ణ అని ఒక పదం ఉంది. కృష్ణ,
1: దేర్ ఇస్ ఎ వర్డ్ కృష్ణ.
0: క ష న,
1: క ష న ఆర్ ద లెటర్స్.
0: ఇది కృష్ణ,
1: దిస్ ఇస్ కృష్ణ.
0: కానీ ఇందులో మరికొద్ది పేర్లు కూడా ఉంటుండాలి.
1: దేర్ ఆర్ ఎ ఫ్యూ అదర్ నేమ్స్ ఆల్సో అసోసియేటెడ్ విత్ దిస్.
0: క ర ష న ఆ, ఇది ఐదు అక్షరములు.
1: ది సేమ్ కృష్ణ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ఫైవ్ లెటర్స్, క ర ష న ఆ.
0: ఈ ఐదు అక్షరముల లోపల కూడా అనంతమైనటువంటి ఒక దివ్యత్వం కూడి ఉంటుండాలి.
1: ఇన్ దీస్ ఫైవ్ లెటర్స్ ఇమ్మెన్స్ డివినిటీ ఈజ్ అవైలబుల్.
0: క అనేటువంటిది దీని యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ లెటర్స్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది ఇన్నర్
0: అనగా కమల కాంతుడు.
1: క రెఫర్స్ టు కమలకాంత.
0: ఈ కమలకాంతుడు కాకుండా కమలేశ్వరుడు,
1: హీఈస్ ఆల్సో కమలేశ్వర,
0: కమలగర్భుడు,
1: హీఈస్ ఆల్సో కమలగర్భ.
0: అనగా సూర్యోదయమైన తక్షణమే కమలములు విచ్చుతూ ఉంటాయి.
1: యాజ్ సూన్ యాజ్ దెర్ ఇస్ సన్ రైజ్,
0: దీనివల్ల కమల బాంధవుడు అని కూడా ఉంటుండాలి.
1: ద లోటస్ బ్లాజమ్స్, దట్ ఇస్ వై హీ హాజ్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కమల బాంధవ.
0: అనగా దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించిన తక్షణమే హృదయం వికసిస్తుంది, హృదయ కమలం వికసిస్తుంది.
1: ద మూమెంట్ డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ అస్, అవర్ హార్ట్స్ బ్లాజమ్.
0: కనుకనే కకారం అనేటువంటిది వికసింపజేసేటువంటి యొక్క సూర్యతత్వంగా తీసుకున్నారు.
1: క దేర్ ఫోర్ బి డిస్క్రైబ్డ్ యాజ్ దట్ కెపాసిటీ విచ్ కెన్ ఎనేబుల్
0: రమింపజేసేటువంటి రామతత్వంగా తీసుకున్నారు.
1: అండ్ దిస్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ సన్, రా ఇస్ టేకన్ యాజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రామ విచ్ కెన్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
0: ష అనేటువంటిది సద్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి యొక్క ఈశ్వరు విష్ణుత్వంగా భావిస్తూ వచ్చారు.
1: షా హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ విష్ణుత్వ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ది సిక్స్
0: ఆస్పెక్ట్. అనేటువంటిది ఒక విధమైనటువంటి నరసింహావతారంగా భావిస్తూ వచ్చారు.
1: ద లెటర్ న స్టాండ్స్ ఫర్ నరసింహావతార.
0: అనగా నరసింహ, నరుడు మృగము రెండింటి యొక్క ఏకత్వంగా భావిస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ నర అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నర మ్యాన్ అండ్ అనిమల్.
0: ఆ అనేటువంటిది అక్షర స్వరూపుడైనటువంటి వాడు.
1: ఆ స్టాండ్స్ ఫర్ అక్షర స్వరూప,
0: నిరంతరము క్షయము లేనటువంటి వాడు.
1: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ ద డిక్లైన్ ఈస్.
0: కనుక ఇలాంటి అక్షర అర్థములను మాత్రమే పురస్కరించుకుని దైవత్వం అనేటువంటిది ఈ పరిపూర్ణత్వంతో కూడినటువంటిది కృష్ణావతారం అని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ హావ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండర్స్టూడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్ ది కృష్ణత్వ ఈజ్ ఫుల్ డివినిటీ అండ్ ఇమెన్స్ డివినిటీ.
0: మరికొంతమంది ఈ కృష్ణ అనేటువంటిది ఆనంద తత్వంగా తీసుకుంటూ వచ్చారు.
1: సమ్ అదర్ పీపుల్ టుక్ దిస్ కృష్ణత్వ యాజ్
0: సత్ చిత్ ఆనంద స్వరూపుడు కృష్ణుడు అన్నారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ డిలైట్ అండ్ హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సత్ చిత్ ఆనంద స్వరూప.
0: కృష్ణ అనగా నల్లటి వాడు అని అర్థము.
1: కృష్ణ ఆల్సో మీన్స్ ఏ డార్క్ వన్,
0: అజ్ఞానమును పరిహారము గావించేటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపుడే కృష్ణుడు అని.
1: It also means that he is one who can destroy ignorance by his splendorous qualities.
0: పేర్లకు ఎన్ని అర్థములైనా మనం చేయవచ్చు.
1: Therefore, names can be given different meanings.
0: పేరు పెట్టినవే గాని పుట్టినవి కాదు.
1: Name has been given. Name is born on its own.
0: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా కూడాను సర్వకాలములు యందు కూడాను ఏకత్వంతో ఉండినటువంటి పూర్ణత్వమే.
1: Divinity therefore is fullness which existed all the while and right from the beginning till
0: కేవలం మానవులు వారి వారి తెలివితేటలను భక్తి ప్రపత్తులను ఆశ్రయించేసుకుని తద్వారా భగవంతుని వర్ణిస్తూ వచ్చారు.
1: However, men began describing God in the light of their own cleverness and their own capacity.
0: ఎన్ని విధముల వర్ణనలు గావించినప్పటికీ అది వారి యొక్క అభిరుచులు మాత్రమే కాని దైవం యొక్క నిజతత్వములు కాదు.
1: But whatever description has been given by man is only reflection of their own taste and temperaments.
0: సముద్రములో అనంతమైనటువంటి జలం ఉంటుండాలి.
1: Ocean has immense water.
0: ఎవరెవరు ఎంతెంత పాత్రను తీసుకుని పోతారో ఆ పాత్రకు మాత్రమే ఆ నీరును తీసుకుని రాగలరు.
1: But what quantity of water can be brought by a person depends upon the vessel.
0: భక్తులు పండితులు దాసులు ఇలాంటి వారు వారి వారి భావోద్రేకముల చేత ఆ భగవంతుని యొక్క పవిత్రమైనటువంటి యొక్క గమ్యములను కొన్ని విధమైన మర్మములను దివ్యమైనటువంటి రమ్యములను భావించుకుంటూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ వే devotees and also pandits began describing God according to their own capacities, their own temperament, their own understanding, their own powers to comprehend.
0: Aakashamulo enno pachulu egurutu untai.
1: There can be a number of birds
0: vaati rekkala balamunu puraskarinchukoni aa sthayiki poi egurutu untai tirigi mari kindiki vachi padutuntai.
1: Which a bird can fly depends upon the power of their own wings and their own capacity to fly.
0: Kalakavali
1: down onwards
0: ee panditchyamu chetanu విద్యార్థి చేతను దైవత్వాన్ని అనేక రకములుగా కూడా వారు వర్ణిస్తూ రావచ్చు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది స్కాలర్షిప్ విచ్ దే హ్యావ్ అండ్ ది ఎడ్యుకేషన్ విచ్ దే హ్యావ్ దే మే గో ఆన్ డిస్క్రైబింగ్ డివినిటీ ఇన్ డిఫరెంట్
0: వేస్. కేవలం వారి భావరాలే కాని భగవంతుని యొక్క తత్వములు నిజంగా కాదు.
1: ఆల్ దీస్ డిస్క్రిప్షన్స్ ఆర్ ఓన్లీ దేర్ ఓన్ ఫీలింగ్స్ దేర్ ఓన్ ఇమాజినేషన్.
0: భగవంతుని వర్ణించడం ఎవరి తరమూ కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ గాడ్.
0: మరి అదే పండితులే చెప్తున్నారు యథోవాచి నివర్తించే అప్రాప్య మనసాసహ మనసును కాని వాక్కును కాని సాధ్యము కానటువంటి తత్వం నీది అని వారే తిరిగి వర్ణిస్తుంటారు.
1: దీస్ వెరీ పీపుల్ డిస్క్రైబ్ గాడ్ హూ కెనాట్ బి కాంప్రహెండెడ్ బై మైండ్ ఆర్ హూ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్.
0: కనుక దైవత్వాన్ని మనము ప్రత్యేకమైన దివ్యత్వంగా భావించుకోనకుండా మానవత్వం కూడా దైవత్వంతో వేరుగా మనము విశ్వసించక దైవత్వం మా ఏకత్వంతో కూడినటువంటి బింబ ప్రతిబింబంలో సత్యాన్ని మనం గుర్తించాలి.
1: Therefore, we recognize the fact that divinity and deity are only one and the same. One is the object, the other is the reflection. We should not bring about an artificial distinction between God and man.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example here.
0: ఒక గింజ ఉంటుంటాలి.
1: There is a seeds.
0: ఆ గింజలు రెండు బద్దలుగా ఉంటుంటాయి.
1: ఇట్ హ్యాస్ టూ పార్ట్స్.
0: రెండు బద్దలు చేరినప్పుడే ఇది మొక్కగా తయారవుతుంది.
1: వెన్ దీస్ టూ పార్ట్స్ ఆర్ ఇంటాక్ట్
0: ఇందులో ఏ బద్ద విడివిడిగా అయినప్పటికీ ఇది మొక్కగా రాదు.
1: ఇట్ కెన్ స్ప్రౌట్ ఓన్లీ వెన్ దే ఆర్ టుగెదర్. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్ ఇట్ ఇస్ నాట్.
0: అందుకోసమే జీవాత్మ పరమాత్మ అనేటువంటి రెండు బద్దములు చేరినప్పుడే బద్దలు చేరినప్పుడే సృష్టి అనేటువంటి వృక్షము ఏర్పడుతూ ఉంటుండాలి.
1: The tree of creation can sprout and function only when divinity and also the man come together.
0: Kanuka bhaktudu leka bhagavantudu ledu.
1: There is no God without devotee.
0: Bhagavantudu leka bhaktudu ledu.
1: There is no devotee without God.
0: Bhagavantudu ye vidhanga bhaktulu srushtistunnado bhaktulu kodunu bhagavantuni aa vidhanga srushtinchali.
1: Just as God is creating devotees according to his own likes, devotees also can create God according to their own liking.
0: దానిని ధ్యానము అని పేరు పెట్టుకుంటూ వచ్చారు.
1: This has been described as meditation.
0: అనగా తనయందు ఆ భగవంతుని యొక్క రూపనామమును చిత్రించుకుంటూ తనలో తాను భావించుకుంటూ అనేక విధములుగా ఆ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి తగిన కృషి చేయటం.
1: Meditation therefore refers to the type of whatever he wants to describe and picture God in himself. In that particular form he go on picturing and creating God in his own mind.
0: Kanuka daivatvame kevalam srushtikarta ani cheppudoka veelu kaadu. Daivatvanni kuda srushtimpa cheseetundi oka manavatvam pavitramainatundi.
1: Therefore, it may not be correct to say God only is the creator and God creates. Even a devotee can create God within himself.
0: Anduvarannane jantunam narajanma dullabhunnaru.
1: That is why such a great place is given for
0: manava janmam chala durlabhamainatundi annaru.
1: Human birth is difficult to obtain.
0: Ee padanni ekkado oka kukka vinindatta paapam.
1: It appears one dog heard this particular statement.
0: Yeviti jantunam narajanma dullabhamani. Mem kuda jantulame. మాకంటే మానవుడు ఎంత గొప్పవాడు, ఎట్ల గొప్పవాడు.
1: ది డాగ్ బిగన్ క్వశ్చనింగ్, ఇట్ అపియర్స్ మ్యాన్ ఈస్ ది గ్రేటెస్ట్ అమంగ్ ద ఎనిమల్స్, వీఆర్ ఆల్సో ఎనిమల్స్, వై షుడ్ మ్యాన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ గ్రేటర్ ఎనిమల్. నో, సర్టన్లీ నాట్.
0: మేమే గొప్పవారం అన్నారు.
1: వీఆర్ గ్రేటర్ దాన్ మ్యాన్. ది డాగ్స్
0: కారణమేమనగా, పట్టడన్నము కోసమని వారి కొంపలు కాచుకుంటూ వారి చుట్టూ తిరుగుకుంటూ వాడు కొట్టినా తిట్టినా గాని పిచ్చిన తక్షణమే తోకల్లాడించుకుంటూ వెంట పోతున్నాం. ఈ కృతజ్ఞత మానవులకుందా?
1: బికాస్ వీ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ గివెన్ టు అస్. వీఆర్ సో లాయల్, వీ ఫాలో ది మాస్టర్, వీ సర్వ్ ద మాస్టర్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు ద మాస్టర్.
0: భగవంతుడు తిండి తింటున్నారు.
1: God's food is being
0: భగవంతుడు ఇచ్చిన జలమును త్రాగుతున్నారు.
1: పీపుల్ ఆర్ డ్రింకింగ్ వాటర్ గివెన్ అండ్ సప్లై.
0: భగవంతుడు ఇచ్చిన గాలిని పీల్చుతున్నారు.
1: వీఆర్ బ్రీతింగ్ ది ఎయిర్ సప్లై.
0: సర్వము భగవంతుని యొక్క ప్రసాదమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ ది గిఫ్ట్ గివెన్.
0: దానిని అనుభవిస్తూ భగవంతుని మర్చిపోతున్నారు క్రూరులై.
1: మెన్ ఆర్ ఫర్గెటింగ్ గాడ్ అండ్ బికమింగ్ క్రూయల్.
0: ఉపకారం చేసినటువంటి భగవంతునికి అపకారము సలపెడుతున్నారు.
1: మ్యాన్ హస్ బీన్ రిటర్నింగ్ ఇంగ్రాటిట్యూడ్ టు గాడ్.
0: మాకైనా కృతజ్ఞత ఉంది. మీరు కృతజ్ఞులుగా తయారవుతున్నారు కాబట్టి మాకంటే మీరు ఎట్ల గొప్పవారు.
1: వీ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్ అండ్ గ్రాటిట్యూడ్ బట్ యూఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ యూ హ్యావ్ ఇంగ్రాటిట్యూడ్. హౌ కెన్ యూ బి డిస్క్రైబ్డ్ యాజ్ గ్రేటర్ దాన్ వీ.
0: మా యజమానుడు మన అనేక విధములుగా హింసించినప్పటికీ ఆ కృతజ్ఞత చేత నా పేరు పెట్టించినమే నేను తోకల్లాడించుకుంటూ అతనికి వినయ విధేయతను నేను అందిస్తున్నాను.
1: Even when the master ill treats us, gives us some trouble, etc., the moment he calls us by the name that has been given to us, we just go very lovingly to him.
0: Kani manavudu maa peru vinnante maatramane chee chee chee ani dooram kodutunnaru.
1: But what is man doing? The moment he thinks of, he comes across the word dog, he condemns it with all meanness.
0: Kanaka manavuni chee chee chee ani dooram cheyali ante kani mammalu cheyadaniki veelledu.
1: It would be appropriate to condemn the bad.
0: We
1: don't utter lies.
0: అన్యాయము సల్పటం లేదు.
1: We do not do any
0: ఇంజనంలో ప్రవేశించడం లేదు.
1: We do not take the wrong
0: path. దురాశ అంతకంటే లేదు.
1: We do not have greed.
0: ఇలాంటి త్యాగమైనటువంటి మా జీవితానికి మమ్మల్ని చులకనగా భావించుకోవటము ఇది మానవత్వానికి ఒక తీరని లోటు అన్నారు.
1: If man considers dogs in a mean way, it is a reflection upon their own poor intelligence, because our lives are full of sacrifice, unlike the lives which are selfish of human beings.
0: Enni padavulu chadivi evi prayojanam?
1: What is the use of having a lot of
0: enni padavulu yeri evi prayojanam?
1: What is the use of
0: enni telugutetam undi evi prayojanam?
1: What is the use of having so much of
0: kritagnyata meeku lekunda pothundadi?
1: You do not have the gratitude which we have towards our master.
0: Kanuka జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటిది ఎందుకు? జంతువునాం సునక జన్మం దుర్లభం అను.
1: వై షుడ్ ఇట్ బి జస్ట్ సెడ్ దట్ ఇస్ డిఫికల్ట్ టు ఒబ్టెయిన్ ది బర్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? ఇట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ టు సే ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఒబ్టెయిన్ ది బర్త్ ఆఫ్ ఎ డాగ్.
0: కనుక ఈనాడు కుక్కల కంటే హీనమైపోతున్నారు మానవత్వం.
1: టుడే వాట్ ఈస్ హ్యాపనింగ్ ఈస్ మ్యాన్ ఈస్
0: స్వార్థం స్వార్థం స్వార్థం ఆడంబరం.
1: మ్యాన్ ఈస్ గెటింగ్ డిగ్రేడెడ్ ఇట్ టు వర్స్ దాన్ ఈవెన్ డాగ్స్. A selfishness to the core.
0: ఇలాంటి వారు భక్తులు భక్తులు అంటే ఎట్లా భక్తులు అవుతాం?
1: If you go on calling yourselves as devotees, can you really be devotees?
0: నీ స్వార్థము సప్రయోజన నిమిత్తమై నీవు ఆచరిస్తున్నావు కానీ దైవానుగ్రహం కోసమని దైవానందం నిమిత్తమై నీవు ఆచరించటం లేదు.
1: All the actions you perform are performed on account of selfishness and self interest, not to serve the God and not to earn his grace.
0: నీవు దైవం యొక్క అంశమును అనేటువంటి ఒక తత్వం నీవు గాఢంగా విశ్వసించినప్పుడు ఈ స్వార్థము సప్రయోజనము త్యజిస్తావు.
1: ద మోమెంట్ యూ రియలైజ్ దట్ యు ఆర్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, యూ బి ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ డిజైర్స్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: దేహం ఒక రథము,
1: బాడీ ఈజ్ ఓన్లీ ఎ చారియట్.
0: ఆత్మ రథికుడు,
1: ఆత్మ ఈజ్ ద చారియట్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: we should experience unity between the charioteer occupying the chariot and running the chariot.
0: మానవుల యందు అనేక రకములైనటువంటి భేదములు ఉండవచ్చును.
1: There could be a number of differences between man and man.
0: ఇంత సృష్టి లోపల కూడాను ఏ ఒక్క మానవుల్లో ఇద్దరైనా కూడాను సమానంగా కనిపించేటువంటి వారు లేరు.
1: In this vast creation you can't come across two people who are
0: exactly ఇంత యందు భేదములు కనిపిస్తూనే ఉంటుంటాయి.
1: There could be some kind of difference are there between two persons.
0: అమడ బిడ్డలైనా కూడా ఎందుకు భేదములు కనిపిస్తుంటాయి.
1: ఈవెన్ ఇఫ్ దే ఆర్ ట్విన్స్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్ దే ఆర్
0: బిట్వీన్ ఈ భేదములు అభివృద్ధి పరిచేటువంటి వారు లోకములో కొల్లలు కలర్.
1: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఎక్స్ట్రో దీస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని చూపించేటువంటి వాడు ఒక్కడ చాలు మనకు.
1: ఇట్ వుడ్ బి సఫిషియంట్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ వన్ హూ షోస్ ఇన్ అండర్లైన్ యూనిటీ అమంగ్ ఆల్ ద హ్యూమన్
0: ఆహార నిద్ర భయం ఐదు నాలుగు ఎందు సర్వులు సమానమే.
1: In terms of food, sleep, and such other mundane things,
0: జనన మరణములు యందు సర్వులు సమానమే. కోటీశ్వరుడు గాని కూటి పేద గాని,
1: బి ది రిచెస్ట్ పర్సన్ ఆర్ ది పురెస్ట్ పర్సన్,
0: సమర్థమైన ఆత్మతత్వం నందు నిజమైనటువంటి రచితత్వం మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆత్మ వి షుడ్ డెవలప్ ఈక్వాలిటీ.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
0: అనేక పాత్ర లోపల చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంటుండాలి. కానీ అది ప్రతిబింబమే. ఈ ప్రతిబింబం ఎక్కడ పోయి చేరుతుండాలి? బింబంలోనే చేరుతుండాలి. అదే విధంగానే ఈ యొక్క దేహములన్నీ కూడా కొన్ని పాత్రల వంటివి.
1: మూన్ లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది వెసల్స్ ఇన్ ద సేమ్ వే గాడ్ హస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీస్ విచ్ ఆర్ వెసల్స్.
0: ఈ పాత్రల యొక్క ప్రమాణములు ప్రత్యేకంగా ఉండవచ్చును.
1: దేర్ ఈస్ డిస్టింక్షన్ అండ్ సెపరేట్నెస్ ఫర్ దీస్ బాడీస్.
0: కానీ అన్నిటి ఎందుకు ప్రతిబింబించేటువంటి ఆత్మ ఒక్కటే.
1: But the reflection which you get in each one of these bodies is the same, and that is of divinity.
0: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop that kind of feeling and that kind of
0: దాన్ని మనం అభివృద్ధి పరచుకోకుండా,
1: if we don't develop that kind of feeling,
0: నీ యొక్క అహంకారం చేత నీ పదవులు నీ విద్యలు నీ అధికారం ఇవే అని యోచించవలసింది.
1: Is it your position, your own education, your own power which you have to indulge in?
0: ఇవన్నీ కూడా నువ్వు తుమ్మునంతలో తొలిపోవు తొమ్మిది తరణ తోలు బొమ్మ అన్నారు. ఈ తోలు బొమ్మ యొక్క తత్వాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ సచ్ ఇంపర్మనెంట్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇంపర్మనెంట్ బాడీ.
0: ఇవి కదిలిపోయే మేఘంలో వంటివి.
1: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్.
0: కరిగిపోయే ఐస్ వంటిది.
1: దిస్ సంథింగ్ లైక్ ఐస్ విచ్ మెల్ట్స్ అవే.
0: ఇలాంటి యొక్క జీవితత్వాన్ని నీవు సత్యంగా భావించుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నావు.
1: Why do you base all your faith and actions on this impermanent body which goes away and forget divinity which is permanent? This body is not going to be with you forever.
0: ఎప్పటికీ ఏ నాటికైనా కూడాను మరువనటువంటిది విడవనటువంటిది కదలనటువంటిది తిరగనటువంటిది ఒక్కటే. అదే ఆత్మతత్వం.
1: It is the principle of Atma which will never desert you, which will always be with you, be it today or any other day, be it now or a day.
0: అలాంటి సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకుని,
1: we have to base all our actions
0: అనిత్యము అసత్యమైనటువంటి జగత్ వ్యవహారములందు మిథ్యముగా భావించుకుని,
1: we have to consider the worldly activities and the worldly life,
0: జీవితి యాత్రను సాగించుకోవాలి.
1: We have to carry on our life.
0: ఈ జగత్తు అనేటువంటిది శాశ్వతం కాదు.
1: World is not permanent.
0: పుట్టక పూర్వం మనకి ఈ జగత్తు లేదు.
1: బిఫోర్ యువర్ బార్న్ ది వరల్డ్,
0: మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు.
1: వన్స్ యూ డై ది వరల్డ్ డజంట్
0: ఎగ్జిస్ట్. ఈ జగత్తు మనకు మధ్యలో వచ్చి చేరినటువంటిది ఈ జగత్తు.
1: ఇన్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ యూ కమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ వరల్డ్.
0: ఇంతే కాదు,
1: నాట్ మెర్లీ దిస్,
0: పగటి పూట చూసేటువంటి ఈ జగత్తు రాత్రిలో మనకు కనిపించదు.
1: ద వరల్డ్ విచ్ యూ సీ అండ్ విట్నెస్ డ్యూరింగ్ ద డే ఇస్ నాట్ సీన్ ఇన్ ద నైట్.
0: ఈ స్వప్నంలో లేనటువంటి జగత్తు పగలులో కనిపించదు.
1: ద వరల్డ్ విచ్ యూ సీ ఇన్ డ్రీమ్ ఇస్ నాట్ ఫౌండ్ వెన్ యూ ఆర్ అవేక్.
0: కనుక ఇవి రెండింటి ఎందుకు కూడా నువ్వు మిథ్యమైనటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తిస్తున్నాము.
1: ద టైప్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ మిథ్యా ఈజ్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్ ఆఫ్ డ్రీమ్ అండ్ వేకింగ్.
0: ఇలాంటి వచ్చి పోయేటువంటి ఒక జగత్తు నిమిత్తమై మనం అనేక విధములుగా భ్రమలు పెంచుకుని,
1: ద వరల్డ్ విచ్ అపియర్స్ అండ్ డిస్అపియర్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, వై షుడ్ వి డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ delusion and illusions on this world.
0: మన స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
1: We are forgetting our true nature which is ఆత్మతత్వ itself.
0: కనుక మనం స్వస్వరూప సందర్శనాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
1: We have to make efforts to come in face to face with our own real nature.
0: ఈ జగత్తు నందు శాశ్వతమైనటువంటి ఆనందం మనకు లభించదు.
1: In this world you can never get permanent bliss.
0: దీని పేరే అనిత్యం అసుఖం లోకం.
1: the very name of this world is the permanent world and temporary world. Happiness is impermanent.
0: సత్యమైనటువంటి ఈ యొక్క జగత్తు నందు నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించడం కోరటమనేటువంటిది పెద్ద అజ్ఞానం.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ టు ఎక్స్పెక్ట్ టు ఎంజాయ్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇంపర్మనెంట్.
0: మన చదువులందు,
1: ఇన్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్,
0: మన తెలివితేటలయందు,
1: ఇన్ ఆల్ అవర్
0: మన ఆచరణయందు,
1: ఇన్ అవర్
0: మన అనుష్ఠానములందు,
1: ఇన్ వాట్ ఎవర్
0: మన ఆలోచనయందు,
1: ఇన్ ఆల్ అవర్ థాట్స్
0: మన అనుభూతి యందు,
1: ఇన్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్,
0: ఆత్మతత్వం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: ఆత్మతత్వం ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ కామన్.
0: దాన్ని మాత్రం మనం ఆనందంగా ఆశ్రయించినప్పుడే ఈ సర్వస్వాన్ని కూడా మనము లోపరుచుకున్న వారం అవుతాం.
1: ఇఫ్ యూ కెన్ టేక్ షెల్టర్ అండ్ ఆత్మతత్వ ఇన్ ద రియల్ వే, వీ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఆల్.
0: అప్పుడే మన యొక్క ఇంద్రియములు కూడా మనం నిగ్రహించుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెన్సెస్.
0: 6 సంవత్సరముల పిల్లవాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ ఎ 6-year-old child.
0: దైవత్వం అనేటువంటి తనలో ప్రకటించడం చేత, ప్రభవించడం చేత, ప్రకాశించడం చేత తండ్రికి కూడా బుద్ధులు నేర్పేటువంటి యొక్క పుత్రుడిగా తయారయ్యాడు.
1: హీ బికేమ్ ఎ సన్ హూ వాజ్ ఏబుల్ టు టీచ్ ప్రాపర్ లెసన్స్ ఈవెన్ టు ద ఫాదర్ బికాస్ డివినిటీ మేనిఫెస్టెడ్ ఇన్ హిమ్.
0: టీచింగ్ బోధించడానికి వయసు ప్రమాణం కాదు, ప్రధానం కాదు.
1: ఫర్ టీచింగ్ అండ్ ఫర్ giving correct knowledge, age is not kulamu
0: gotramu manaku aadharam kaadu,
1: caste and community are not important,
0: dhanamu pedda idi manaku avasaram ledu,
1: money wealth and position are also not important.
0: Anduvalani valmiki evvani vamsham andali vaadu.
1: That is why it has been asked, to which particular clan or community does valmiki belong?
0: Nandundu ye palli endu putte,
1: where was nanda born?
0: Dara kuchelindu dharamu kaligi unde.
1: What amount of wealth did poor
0: Gujarati ye vidya kaligi unde?
1: What education did elephant have?
0: Vasudhu Dhruvudu enta vayasu kaligi unde?
1: What age did Dhruva have?
0: Shabari enta shakti kaligi unde?
1: What power and capacity did
0: Vidurunike enta vidramati unde?
1: What caste which Vidura had?
0: Timmanike enta telivi unde?
1: What intelligence did Hanuman have?
0: Idantha kodanu దైవ ప్రార్థన వలనే, దైవ ప్రేమ చేతనే దీని విలువను సంపాదించుకున్నారు.
1: ఆల్ దీస్ పవర్స్ అండ్ కెపాసిటీస్ ఆర్ ఒబ్టైన్డ్ బై ఆల్ దీస్ పర్సన్స్ హూ హావ్ బీన్ మెన్షన్ ఓన్లీ బై ప్రేయర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
0: కేవలము కోతి, చంచలత్వానికి పుట్టిన ఇల్లు పెట్టిన పేరు.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ మంకీ, ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ఫికల్నెస్.
0: కానీ రాముల పైన ఉన్నటువంటి విశ్వాసమే సర్వబలమును చేకూర్చుకోగలిగింది.
1: It is the faith which that monkey had in Rama which gave such extraordinary powers and capacities for it.
0: Hanumantudu gunavantudu balavantudu ilanti vaadainappudikini tana yokka balam paina, tana gunam paina, tana yokka dini paina tana aashrayinchaka Ramulu paina maatrame tana yokka sarvaswanni daraboskunnadu.
1: Hanumanta was a person with full of capacities, power, cleverness, intelligence, but still he did not base all his life
0: మహాగుణవంతుడు.
1: హీ టుక్ షెల్టర్ అండ్ రామ,
0: చాలా బలవంతుడు.
1: హీ వాస్ ఎ వెరీ వర్చువస్ పర్సన్,
0: మహాశాంతవంతుడు,
1: స్ట్రాంగ్ పర్సన్, పీస్.
0: కనుకనే అతనికి టైటిల్స్ ఇంతా ఉన్నాయి, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అని.
1: దట్ ఇస్ వై ఆల్ దీస్ టైటిల్స్ హావ్ బీన్ గివెన్ టు హనుమాన్ యాజ్ ద వన్ హూ హ్యాడ్.
0: అలాంటి వాడు లంకలో ప్రవేశించినప్పుడు రాక్షసులంతా ప్రశ్నిస్తారు, ఇంత చిన్న కోతి ఇంత పెద్ద బలముతో ఇన్ని విధములకో కూడా నువ్వు రాక్షసులు జయిస్తున్నది, నీవెవరయ్యా అని ప్రశ్నించారు.
1: వెన్ సచ్ ఎ హైలీ అకాంప్లిష్డ్ హనుమాన్ ఎంటర్ లంక, రాక్షస హాస్ డెమన్స్ హూ వర్స్ షాక్ రాక్
0: బలాన్ని, తన యొక్క గుణాన్ని, తన యొక్క శాంతిని ఏమాత్రమూ ప్రకటించుకోలేదు.
1: హూ ఆర్ యూ ది ఆస్క్? హీ నెవర్ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ హిజ్ ఓన్ కెపాసిటీస్, ప్రవెస్, పవర్స్, అకాంప్లిష్మెంట్స్ ఎట్సెట్రా.
0: ఒక్కటి మాత్రమే చెప్పాడు, హీ దాసోహం కోసలేంద్రస్య. ఆ రామచంద్రుడు యొక్క దాసుడు అన్నాడు.
1: హీ డిస్క్రైబ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ శ్రీరామ.
0: ఇప్పుడు మన వారు ఎవరైనా నీవెవరయ్యా అంటే, ఓ సోన్సో సోన్సో పెద్ద ఏబీసీడీ నుంచి కూడా జడ్ వరకు డిగ్రీలు చెప్పుకుంటూ వస్తుంటాం.
1: ఇఫ్ ఎనీవన్ వర్ టు ఆస్క్ అస్ వెల్ హూ ఆర్ యూ, వీ గెట్ ఇంటాక్సికేటెడ్ ఇన్ డిస్క్రైబింగ్.
0: ఇంకా ఎన్నెన్నో చెప్పుకుంటారు, అవన్నీ చెప్పుకుంటే గానీ వీడికి బలం రాదు.
1: ఎక్స్ మినిస్టర్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్
0: మన బలాలు ఇవి, దుర్బలాలు.
1: డూ సచ్ డిస్క్రిప్షన్స్ రియలీ స్పీక్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్? ఇట్ ఈస్ ఓన్లీ అవర్ వీక్నెస్, నాట్
0: డమ్మిడీకి పనికిరానటువంటివి.
1: ఆల్ ద థింగ్స్ విచ్ యూ హ్యాడ్ ఇన్ ద పాస్ట్
2: పదవులు పోయిన తర్వాత బజార్లో పెట్టి అమ్మినా కొనుగెట్టు వారు లేరు.
1: వన్స్ యూ లూజ్ యువర్ పవర్ అండ్ పొజిషన్ యూఆర్ ట్రీటెడ్ వర్స్ దాన్ ఏ యూజ్లెస్ థింగ్.
2: నీ నిజమైన బలము, నీ నిజమైన పదవి ఆత్మస్వరూపుడు. శృణ్వంత విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృతపుత్రుణ్ణి, దైవం యొక్క అంశాన్ని అని చెప్పుకోవటమే నిజమైన గౌరవం.
1: యువర్ ట్రూ పవర్ లైఫ్ యూఆర్ డిక్లరింగ్ దట్ యు ఆర్ ద ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, యూఆర్ ద సన్ ఆఫ్ డివినిటీ.
2: ఇలాంటి యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని, నిజతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ అండ్ యూ షుడ్ డెవలప్ దిస్ కరేజ్ టు డిక్లేర్ అవర్సెల్వ్స్ యాస్.
2: ఈ విధమైనటువంటి యొక్క భక్తులు, మన కార్యానిమిత్తమై ఆచరించే భక్తులు ఏనాటికి మనకి పనికిరావు.
1: And the other types of devotees who do not recognize this particular thing can never be useful.
2: Mana pani jarina bhagavantuni namaskaram chestunnam ippudu.
1: Devotees today are such that
2: mana pani vifalamayipoyina inga photo undisi lopale pettestam.
1: If we succeed in our efforts and in fulfilling our wishes, we worship the God.
2: Otherwise we will be vanchana nimittamai bhagavantuni samyoga viyogamto anubhavistava.
1: Can you be so mean as to establish relationship with God for the sake of fulfillment of such mean desire?
2: Brahmandamantata prabalutundari neeku aalayamuna marchana laviyaguna.
1: Is it possible to fix a small limited place?
2: Koti suryula kaanti medikaligini neeku pramana deepamune varu pattagalaru.
1: God who is occupying the entire universe, how can he be put
2: in your place? Adhikaradulakaina andani vaadavu neerupukanavalu evarikaramu.
1: Who can describe your formless form?
2: Sarvajeevulu yandu sancharinchini neeku sariyane peyadu sadhyamaguna.
1: Is it possible to give a name to you who is found in every human being?
2: Brahmandamantata bojjalo nunnatti neeku bachya bojjamune varu pattagalaru.
1: The one in whose stomach the entire cosmos resides, how can you
2: ఎవరు వసతి తెలియచున్నది నంది సాయిబాబా అనొచ్చు. ఇతరమైనది ఎవరేమి ఎరుగరయ్యా.
1: పీపుల్ రియలీ డు నాట్ నో హూ సాయిబాబా ఈస్. సాయిబాబా
2: కేవలము ఒక రూపనామమునే మనం ఆధారం చేసుకుంటూ కూర్చున్నామే కాని ఆ దివ్యమైన ప్రేమతత్వాన్ని కాని ఆ సత్చిత్ ఆనందం యొక్క రహస్యాన్ని కాని మనం గుర్తించుటకు ప్రయత్నించటం లేదు.
1: We are merely basing all our understanding on the basis of the name and the form. We are not able to understand the inherent divinity which is in the
2: Krishna tattvanni kudanu kamsu aariti gane bhavistu vachadu.
1: Kamsa also was taking Krishna tattva in the physical form.
2: Idu chinna pillavadu.
1: He was thinking Krishna was a small boy.
2: Edo konni rakamainatundi oka shaktulu kaligi aanni vidhamainatundi oka konni mesmerism anaga konni maayalu salputunnadu.
1: He was thinking that Krishna was having only some kind of small powers and he is using
2: the divine shakti kaane kaadan cheppu vaadinchadu.
1: He argued that it is not the power of divinity at all.
2: Inga Shishupala Dantavakradunku cheppanakkaraledu.
1: It is not possible to describe how foolish Shishupala and Dantavakra were.
2: Dharmaraju varu paadapu pooja chesi adiniki aneka vidhamulaga okarunu rajyamunu paripalinchadaniki Krishnaadnanu konutuku prayatninchaga Shishupaludu cheptunnadu.
1: When Dharmaraja was offering worship of the feet of Lord Krishna, Shishupala began describing Krishna.
2: Nanambujeyo javarandra chilalu kaajechinanduka pujaniku.
1: Should Krishna be worshipped for stealing the sarees of those ladies when they were taking bath?
2: Valla bhoomondato jallalaadannaku harinchinanduka ardhyamijuta.
1: Is it offering argya to you because you are just spending playful time with gopi?
2: Chalunika kattipetti panchangam inka.
1: You close all this kind of
2: vagaragura moku Sri Krishna sannitimpa.
1: Don't go on describing and praising Krishna.
2: Nooru chilkalu chetunannadu ilanti Krishnudu pogalatakottama.
1: Can you just go on praising such a Krishna, he asked.
2: Kaluku ilanti durmargam kudanu ee naadu aneka vidhanga abhrudhi avutuntadi.
1: Even today this kind of arrogance and ignorance is spreading.
2: Kevalamu dehasattvanni,
1: only the physical aspect of
2: లౌకిక సంబంధమైనటువంటి జగత్ తత్వాన్ని వారు యోచిస్తూ ఉంటారు.
1: ఓన్లీ దిస్ ఫిజికల్ అండ్ ది వరల్డ్ రిలేషన్షిప్ దే బిల్డ్.
2: అంతర్శక్తిని, ఆత్మతత్వాన్ని,
1: ఇన్న
2: ఆనంద స్వరూపాన్ని వారు గుర్తించడానికి తగిన శక్తివంతులు కాలేకపోతున్నారు.
1: ద ఇన్నర్ పవర్ and the power of atma and the power of delight and bliss which this particular body embodies, they have not been able to recognize.
2: ఈ యుగ యుగములు నుండి కొడును కొనసాగుతూ వస్తున్నది.
1: This is the story of yuga yuga after yuga.
2: ప్రతి అవతారం నందు కొడును ఇలాంటి ద్వందములు రెండు కొడును చక్కల వలె రెక్కల వలె బయలుదేరుతూ వస్తున్నాయి.
1: In every avatar this kind of things went on side by side.
2: కనుక కృష్ణ జన్మాష్టమి అనగా కేవలం ఒక విధమైనటువంటి జ్ఞాపకార్థమై మనం ఆచరించుకోవటమే గాని కృష్ణునికి జన్మమే లేదు.
1: వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ కృష్ణ జన్మాష్టమి, ఇట్ ఈస్ ఓన్లీ టు రిమైండ్ అవర్ సెల్స్ ఆఫ్ వాట్ కృష్ణ ప్రిన్సిపల్ వాస్. ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ డస్ నాట్ హ్యావ్ ఎనీ బర్త్ అట్ ఆల్.
2: జన్మ సంస్థాపన నిమిత్తమే అవతరిస్తున్నాడని మనం భావిస్తుంటారు.
1: వీ థింక్ దట్ కృష్ణ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ,
2: దుష్టులను శిక్షించడము శిష్యులను రక్షించడము అని.
1: టు పనిష్ ది వికెట్ అండ్ టు ప్రొటెక్ట్ ది వర్చ్యుయస్,
2: ఇది కేవలము కొంతమంది విశ్వాసం మాత్రమే. ఇది
1: దిస్ ఇస్ ఓన్లీ ఇన్ ఎ వే ఫెయిత్ ఆఫ్ ఎ ఫ్యూ పీపుల్.
2: ధర్మ సంస్థాపన అనేటువంటిది కూడా కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ధర్మ సంస్థాపన.
2: ధర్మం అంటే ఏ ధర్మం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రియల్ ధర్మ? వాట్ టైప్ ఆఫ్ ధర్మ?
2: ప్రాకృతమైన ధర్మ సంరక్షణ కోసం వస్తున్నాడా?
1: ఈజ్ ఇట్ ది ధర్మ విచ్ ఈస్ ఇన్సిడెంటల్ టు దిస్ వరల్డ్?
2: అట్టయితే త్రేతాయుగంలో ధర్మం రక్షించినప్పుడు త్వాపరయుగంలో తిరిగి ధర్మం ఎందుకు క్షీణించిపోవాలి?
1: ఇఫ్ దట్ ఈస్ ద టైప్ ఆఫ్ ధర్మ విచ్ యూఆర్ రెఫరింగ్ టు, ఈ ధర్మ వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇన్ త్రేతాయుగం.
2: ద్వాపరయుగంలో తిరిగి ధర్మం రక్షించినప్పుడు కలియుగంలో ఎందుకు ధర్మం నశించిపోవాలి?
1: హౌ డిడ్ ఇట్ డిక్లైన్ డ్యూరింగ్ ద్వాపరయుగం? హౌ డిడ్ ఇట్ డిక్లైన్ అగైన్ ఇన్ కలియుగం?
2: లౌకిక సంబంధమైనటువంటి ధర్మంలోకి సంబంధించినటువంటిది కాదు.
1: ది ధర్మ విచ్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఇస్ నాట్ ద ధర్మ.
2: ఇది ఊర్ధ్వ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దెర్ ఈస్ అనదర్ ధర్మ కాల్డ్ ఊర్ధ్వ ధర్మ,
2: అదే హృదయ ధర్మం.
1: దట్ ఈస్ ది ధర్మ ఆఫ్ ద హార్ట్.
2: అట్టి హృదయ ధర్మాన్ని మానవుడు దినదినమును కూడా క్షీణించిపోతుండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ హృదయ ధర్మ ఈస్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్ డే ఆఫ్టర్ డే.
2: అనగా ఏ రీతిగా క్షీణించిపోతుండాలి? మన దృష్టిని బహిర్దృష్టి గావించుకోవటం చేతనే.
1: హౌ ఈస్ దిస్ పర్టికులర్ ధర్మ డిక్లైనింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్? బై ఎక్స్టర్నలైజింగ్ అవర్ విజన్ దిస్ ధర్మ ఈస్ డిక్లైనింగ్.
2: ఈ విషయం ఎందు మాత్రమే ప్రవేశించేటువంటి యొక్క మనస్తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాము.
1: వీఆర్ డెవలపింగ్ ఏ టైప్ ఆఫ్ మెంటల్ యాటిట్యూడ్ అండ్ అటాచ్మెంట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్.
2: అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఎన్ ఇన్నర్ విజన్.
2: ఎంతకాలం మనం అభివృద్ధి పరచుకుందామో పశ్చతీతి పశువు అని.
1: సో
2: ఈ బయట దృష్టి కలిగినటువంటి వాడు పశువు తప్ప మనిషి కాదు ఉన్నాడు.
1: సో లాంగ్ యాజ్ వీ డెవలప్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ ది అవుట్వర్డ్ విజన్ వీ కెన్ బి కంపేర్డ్ ఓన్లీ టు ఎనిమల్.
2: ఎవడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకున్నా వాడే మానవుడు.
1: ఓన్లీ దాట్ పర్సన్ హూ కెన్ డెవలప్ ది ఇంట్రోవర్టెడ్ విజన్.
2: ఎవరు అంత వర్ణించినప్పటికీ తనలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తనకు మాత్రమే గోచరమవుతాయి.
1: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్. హీ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్
2: తనకు తాను తన యొక్క ప్రవర్తన తన యొక్క నిజతత్వము తాను తృప్తిపడేటువంటి యొక్క తత్వమే నిజ ధర్మం.
1: ది ట్రూ ధర్మ ఈస్ టు సాటిస్ఫై వన్ సెల్ఫ్. దట్
2: అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దట్ హీఈస్ ఫాలోయింగ్ ద రైట్ పాత్, దట్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
2: నేను మంచిగా ఉన్నాను అనేటువంటిది నీవు నోటితో చెప్పవచ్చును, కానీ నీవెంత మంచిగా ఉన్నావు నీకు మాత్రమే తెలుసు.
1: వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ ద రైట్ పాత్ ఆర్ నాట్ యూ అలోన్ నో. యూ మే అట్ట
2: ఏమిటి దేహం అనగా సెల్ఫ్ కాదు.
1: వాట్ డస్ దిస్ సెల్ఫ్ రెఫర్ టు? డస్ ఇట్ రెఫర్ టు ద బాడీ?
2: అదే ఆత్మ.
1: సెల్ఫ్ రెఫర్స్ దేర్ టు ఆత్మ.
2: దేహము నేనేటువంటి యొక్క సెల్ఫ్ పోవాలి.
1: One should give up the feeling that he is
2: body. Nenanetunte oka selfish raavali.
1: He should develop that self feeling.
2: Kalukuni selflessness self is real self annaru.
1: That is why it is said selflessness self alone is real self.
2: Manamu ee deha bhrantito kaakunda aatma bhrantito manam jeevinchalani prayatninchali.
1: We have to constantly live with the feeling of atma, not with the feeling of body.
2: మనము కేవలం ఇచ్చా ఐచ్ఛములపైన ఆధారపడి దైవత్వాన్ని మనము సంయోగ వియోగములతో అనుభవిస్తూ వస్తున్నాము.
1: బికాస్ వీ బేస్ ఆల్ అవర్ లైఫ్ ఆన్ ద లైక్స్ అండ్ డిస్లైక్స్ వీ గెట్ అసోసియేషన్ అండ్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్.
2: పచ్చిగడ్డి చేతితో చూపితే పశువైనా పరిగెత్తి వస్తుంది.
1: ఇఫ్ యూ వర్ టు ఆఫర్ గ్రీన్ గ్రాస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎనిమల్ ఇట్ విల్ రన్ టు యూ.
2: తుంటకర్ర చేతిలో తీసుకుంటే పశువైనా పరిగెత్తిపోతుంది.
1: యూ టేక్ ఎ స్టిక్ ఈవెన్ ఎన్ ఎనిమల్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ.
2: ఇస్తానంటే రావటము కొడతానంటే పరిగెత్తటము ఇది పశు లక్షణాలు.
1: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఎన్ అనిమల్ టు బి అట్రాక్టెడ్ బై సమ్ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ దట్ వెన్ ఇట్ ఇస్ గివెన్.
2: ఇచ్చినా కొట్టినా తిట్టినా అన్నింటికి నువ్వు సహించుకుని ఉండేటువంటి నిజమైనటువంటి ఒక సహన ధర్మం.
1: ద రియల్ సహన ధర్మ ఈస్ వన్ విచ్ ఈస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ వెన్ ఇట్ ఈస్ గివెన్ వెన్ ఇట్ ఈస్ డిజైర్.
2: అదే సహనాభవతు సహనోభవంతు అని.
1: When it is denied and when even one is beaten, one should not run away.
2: Sahasratisha purushaha sahasraksha sahasrapad.
1: One should accept God under all circumstances. That alone is sahanabhavatu.
2: Anni kannulu, anni chetulu, atanivi.
1: Thousands of years, థౌజండ్స్ ఆఫ్ ఐస్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్, ఆల్ దీస్
2: అన్ని తనదే అయినప్పుడు అన్నప్పుడు ఇంక ఏమి నాది అనేటువంటిది ఎక్కడ ఉంది?
1: వెన్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్, వెర్ ఇస్ ది క్వశ్చన్?
2: అదే పురుష సూక్తం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, అన్ని కన్నులు అతనివి, ఏది చూసినా అతనే.
1: దిస్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ఈవెన్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఐస్.
2: ఎవరో నిన్ను హాస్యం చేశారనుకో,
1: సపోజ్ సమ్వన్ రిడిక్యూల్స్
2: ఏదో ఒక రెండో వ్యక్తి నన్ను హాస్యం చేసిందని నువ్వు భావించుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ సమ్వన్ ఇస్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ.
2: నా ఎందున్నటువంటి ఏ దైవత్వమో అదే దైవత్వమే నన్ను హాస్యం చేసింది అనుకో.
1: యూ షుడ్ ఫీల్ దట్ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ యూ ఈజ్ రిడిక్యూలింగ్ యూ త్రూ సమదర్.
2: అందులో ఇందులో ఉన్నటువంటిది ఒక్కటి తను తాను చేసుకున్నాడు.
1: దెర్ ఇస్ ది కామన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది అదర్ పర్సన్ హూ ఇస్ రిడిక్యూల్.
2: నిన్నెవరైనా విమర్శించినారనుకో,
1: సపోజ్ సమ్వన్ క్రిటిసైజెస్ యూ,
2: ఎవరిని విమర్శించుకున్నాడు? తనను తాను విమర్శించుకున్నాడు.
1: ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రిటిసైజింగ్ వన్ సెల్ఫ్.
2: ఉన్నది ఒక్కటి,
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
2: రెండు లేవు కదా,
1: దేర్ ఆర్ నో టూ ఎంటిటీస్ అట్ ఆల్.
2: కనుక ఇలాంటి యొక్క ఆత్మభావాన్ని మనం దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
1: డే ఆఫ్టర్ డే గ్రాడ్యువల్లీ వీ హావ్ టు డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మభావ వినస్.
2: ఇలాంటి భావాన్ని పెంచుకున్నప్పుడు మనకు రాగద్వేషాలకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంటుంది.
1: ఇఫ్ వీ కెన్ డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఇన్ అస్, దెన్ దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లైకింగ్ అండ్ డిస్ లైకింగ్ అండ్ హేట్రెడ్.
2: మన మనసులో ఉండేటువంటి ఒక్కటే అన్నాడు వేమన.
1: వేమన హాస్ జస్ట్ సెడ్ దట్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ అస్.
2: కానీ మానవుడు పిచ్చి పెట్టి తిరుగుతున్నాడు తన యొక్క దీనిని తాను తెలుసుకోవటం కోసమని.
1: ఆల్సో హాస్ సెడ్ నాట్ రియలైజింగ్ ది వన్ విచ్ ఇస్ ఇన్సైడ్ హిమ్ మ్యాన్ ఈస్ ట్రైన్ టు సర్చ్ ఫర్
2: ది తాను విసర్జించి తాన్నే తిరిగి ప్రత్యేకంగా ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇది పిచ్చి పెట్టడం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ మ్యాడ్నెస్ టు సర్చ్ ఫర్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ సెల్ఫ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్?
2: తన చేతి ఎందున్నటువంటి కంటిని తాను మరచి, కడియన్నే మరచి, నా కడియం ఎక్కడో ఎక్కడో అని చెప్పి వెతుక్కోవటం, ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
1: ఇట్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ వన్స్ ఇగ్నోరెన్స్. ఇఫ్ వన్ గోస్ ఆన్ సర్చింగ్ ది బ్రేస్లెట్ విచ్ హీఈస్ వేరింగ్ ఆన్ హిస్ ఆర్మ్,
2: నీవు దేనిని వెతుకుతున్నావో,
1: వాట్ ఎవర్ యు ఆర్ సర్చింగ్ ఫార్,
2: దేనిని ఆశిస్తున్నావో,
1: వాట్ ఎవర్ యు ఆర్ ట్రైయింగ్ టు ఆస్పైర్,
2: ఆ వస్తువు నీవే,
1: దట్ ఈస్ యువర్ సెల్ఫ్.
2: నిన్ను నీవు మర్చిపోతున్నావు,
1: యు ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్.
2: కారణం,
1: వాట్ ఈస్ ద రీజన్?
2: అజ్ఞానం అనేటువంటి అంధకారమే.
1: ఇట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానం లోపల నీవు ఒక గది లోపల చేరిపోతుంటే అంధకారం లోపల ఏమి నీకు కనిపించదు.
1: యు ఆర్ లైక్ సమ్వన్ హూ హాజ్ జస్ట్ గాన్ ఇన్ టు ఎ రూమ్ వేర్ దేర్ ఇస్ టోటల్ డార్క్నెస్. నాట్ బీయింగ్
2: ఒక రూమ్ లో నీవు ప్రవేశించి అనేక వస్తువులు నీవు చూస్తున్నప్పుడు ఒక్కటి మాత్రం నీకు కనిపించదు.
1: ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ఎ రూమ్ అండ్ లుక్ ఫర్ ఆల్ ద అదర్ థింగ్స్ యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్ ఎక్సెప్టింగ్ వన్ థింగ్.
2: అన్ని చూస్తున్నావు,
1: యు ఆర్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్.
2: అన్ని చూస్తున్న సమయంలో నిన్ను నీవు చూడవు.
1: వైల్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్ యూ డోంట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్.
2: కనుక ఈ జగత్ అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించి అన్నింటినీ వెతుకుతున్నావు, దాని వల్ల నిన్ను నీవు వెతుక్కోకుండా పోతున్నావు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ద వరల్డ్ అండ్ ట్రైయింగ్ టు సర్చ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
2: తనను తాను వెతుక్కోలేని వాడే అజ్ఞాని.
1: An ignorant person may be described as one who does not
2: search for himself. If one
1: knows oneself well, he knows everything
2: else. This
1: is what Prahlada taught to his father.
2: Nana, lokamulanniyun gadhiyalona jeyinchina vaadavu.
1: Oh dear father, you are the one who has conquered all the worlds.
2: Indriyalokamu chittamun geluvaneeru.
1: But you have not been able to conquer the world of senses and also
2: indriyani niu sadhinchukolekunda enta mandi rajulu sadhisthi vachina prayojanam enti.
1: You have not been able to control your senses. What is the use of conquering the worlds outside you?
2: Kanaka ninnu niu sadhinchukunnatunte vaade rajyannanta sadhinchukunna vaadu, deshanni sadhinchukunna vaadu, vishwanni sadhinchukunna vaadu avtavu.
1: If you can master yourself and conquer yourself, you'll have conquered the world, conquered the entire universe.
2: కనుక ఇట్టి నిజ తత్వాన్ని బోధించేటువంటిదే కృష్ణుని యొక్క తత్వం.
1: కృష్ణతత్వ ఈజ్ దట్ తత్వ విచ్ టీచర్స్ ది రియాలిటీ విచ్.
2: సర్వము ఏకత్వంగా ఉంటున్నటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఈజ్
2: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యూనిటీ ఓన్లీ అండ్ యూ కెన్ సీ
2: నేను ఉంటున్నాను.
1: ఐ హావ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ.
2: అదే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమస్త.
1: That is what is said when
2: ni dehanni aashrayinchi neelone nenu vaishyana roopamlo untundi annintini jarugutunnanu annadu.
1: I have taken the form of vaishwanara in you and I am helping you to conduct all the things in your life.
2: Ilanti satyanni manu nijanga vishwasiste devudu bayata unnadu anetti bhavam manlo enduku ostundi.
1: If we really believe this particular principle, how can we get the feeling?
2: Shlokalu chadutunnamu, kantastham chestunnamu,
1: we are chanting slokas, we are
2: memorizing pettalekapothunnamu,
1: but we are not able to practice these slokas.
2: Acharanalo pettukunnappudu prayojanam emiti?
1: What is the use of reading when we are not able to practice?
2: Intlo anni vantalu chesi pettukunnam.
1: You have prepared all types of food and delicious
2: vasanam chestunnamu.
1: But you are fasting.
2: వంటలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of preparing?
2: వంటలు చేసినందుకు భుజించాలి.
1: For preparing different types of delicious food, you should eat.
2: ఈ శ్లోకాలు నేర్చుకున్నందుకు నీవు ఆచరించాలి.
1: For reading and memorizing శ్లోకాలు, you should practice.
2: ఆచరించిన శ్లోకాలు పక్కకు పెట్టాలి.
1: After practicing, you can put them aside.
2: ఆచరించని శ్లోకాలు.
1: Slokas which you are not practicing, you should put them aside.
2: Acharinchana slokalu kevalam shokanike karanam.
1: These stanzas which you are not practicing can get you only grief.
2: Manam kevalam padamulnu maatrame uchcharistunnamu, padarthanni maatram gurtinchatam ledu.
1: We are only uttering words, but we are not recognizing the real truth.
2: Kanaka mottamota padamu padamulo unnatundi aksharamu aksharamlo unnatundi arthamulu manam gurtinchali.
1: We have to know the word. We have to understand the letters and we have to understand what lies behind these letters.
2: అప్పుడే నీవు అక్షర స్వరూపుడవుతావు.
1: Then only you can become అక్షర స్వరూప.
2: అక్షరాన్ని లోపల మింగటము, క్షరాన్ని మాత్రం అనుభవించటం.
1: You swallow the letters, but you don't practice the truth which that letter stands
2: for. ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం పెంచుకుంటూ పోతున్నాము.
1: This kind of ostentatious showy life we are
2: living. ఈ ఆడంబరం ఉండినంత వరకు కూడా ఆత్మతత్వం అతనికి చాలా దూరంగా ఉంటుంటాడు.
1: So long as you are full of show, the ఆత్మతత్వం can never come nearer to you close.
2: ఇలాంటి వారు ఏనాటికైనా కోటి జన్మలు ఎత్తినప్పటికీ దీన్ని గుర్తించుకోలేరు.
1: Even if a million lives and births are taken by such people, they can never realize.
2: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అభివృద్ధి పరచుకొని గుర్తించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to develop faith in the unity of these two aspects and live the life accordingly.
2: Appude manam nijamainatundi krishna tattvanni mana hrudayam nandu aavirbhavinchu chesukunna varam avtam.
1: Only then would we have manifested the principle of krishna in our own hearts.
3: Govinda krishna jai gopala krishna.

na dzień. Na kiss, na kiss, na kiss.

Thank you.

0: With what qualities did God come forward to save Dhruva in those days? With what qualities did God come forward to save Prahlada in those days? With what qualities did God come forward and look after Kuchela in those days? And with the same qualities as God, Sri Satya Sai, the king of Puttaparthi, has come forward today to look after all the devotees in this world.
1: పవిత్రాత్మ స్వరూపులారా, అన్న జీవితము అల్ప జీవితము, ఆత్మ జీవితము అనంత జీవితము.
0: పవిత్రాత్మ స్వరూప, ది లైఫ్ విచ్ డిపెండ్స్ సింప్లీ ఆన్ ఈటింగ్ ఈజ్ ఎ బ్యాడ్ లైఫ్. The life that depends upon Atma, upon the knowledge of Self, is a good life.
1: Manamu aashinchavalsinatvanti jeeva jeevitam kaadu, divya jeevitam.
0: What we should aspire for is not this kind of life, but what we should aspire for is a divine life.
1: Manamu penchukovalsinatvanti aayu pramanam kaadu, gunam yokka abhivruddhi.
0: What we should try and promote and progress is not the length of our life. But what we should try and promote is the good qualities in the limited life that we have.
1: Sarvam dukkam dukkam, sarvam chanikam chanikam, sarvam salakshanam salakshanam, sarvam sunyam sunyam. Ee nalugu vakyamulanu manamu nityamu మననం చేస్తూ వచ్చిన మన యొక్క జీవితం ఉన్నటువంటిది కేవలం పరోపకారాత్మకం శరీరం అనేటువంటి సత్యానికి గుర్తించడానికి వీలవుతుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్. Everything has got some attributes in it. Everything is nothing, zero, is nothing and zero. If we remember these four statements, then our life can become purposeful.
1: Hands in the society, head in the forest. మనం నిజంగా తపసాగరించటకు మన

0: సేవను మొట్టమొదటి మా యొక్క చేతులతో సమాజ సేవను ఆచరించడానికి కొనుక్కోవాలి.
1: We must, in the very first instance, try and serve the society around us with our hands. That will constitute the true tapas.
0: Paritranaya sadhunam vinachaya cha dushitam dharma sansthapanarthaya sambhavani yuge yuge ani ananyatudayanto vam yajanam paripaste yesham nityadhiptanam yogachemam vahamyamam ani tattvani ilanti yokka భగవద్గీత యొక్క సారాంశము మనము క్షణక్షణములకు అనుభూతిలో మనము అనుభవిస్తూ వచ్చిన నిజముగా మనము ఆత్మాగించడమే కావచ్చు కానీ అన్య మార్గములు మనం అవలంబించము. అన్నజీవులము కాము, ఆత్మజీవులుగా మనం పరిణమించవచ్చు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది స్పిరిట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇన్ భగవద్గీత, టు సేవ్ ది గుడ్ పీపుల్, టు సెట్ రైట్ on the right path the bad people, I come again and again in order that good people may be saved and bad people may be corrected and put on the right path. Then we will understand that we should not become just persons merely to live for eating, but we should live a sacred and atmic life.
0: Manavuni yokka divyamainatuvanti shakti melupala prapancham nundi manaku kanala mana kudumba dosamu ende kanipistundi.
1: Man's divine strength cannot be found in the exterior, external world. Man's divine strength should be found only within himself, in his good qualities.
0: Devudu gani paapam gani paradesam nunchi vache kudidi kaadu. Devudu anaga veru desamundunu ledu, devudu anaga tanadu desamandi. Paapam anaga veru paradesam undedu, taanu cheyi panulu kaliyu.
1: God of sin is not something which is external to you. God cannot be found outside. God is within you. The sin that you commit is not being committed from someone outside you. It is being committed by you.
0: Kalame sarvasyamu. Kalamu pavitramu gavinchukuneetundi kartavya nimittame kayam yerpadindi. Kalamu pavitramu gavinchukuneetundi kartavyanga yerpadinatundi kalamu samajasevayindu ankitam gavinchinappude mana janma sarthakam kaagaledu.
1: Time is sacred. In order that you may not waste time and in order that you may use time in a sacred manner, this human body has been gifted to us by God. In order that you may use this body in the service of human beings, fellow human beings, God has given us this body.
0: మానవుడు కేవలం నిరంతరం కొడును దైవం పైన ఉన్నటువంటి నీటి పొట్టు వలె ఏకాగ్రంగా జీవించడం వీలు కాదు. సమాజంలో వదిలి క్షణమైన కొడును జీవించడం సాధ్యం కాదు.
1: For man, it is never possible for him to live like a drop of water on the surface of oil, distinct and separate from the society of which he is part and parcel. He must live as a part of the society in which he is.
0: Samajamulo janminchi, samajamulo perigi, samajamulo anubhavinchi, samajamulo aatmanu gavinchukunnatundi jeevitamu kevalam oka vidhamainatundi durbalamaina jeevitamu nirarthakamaina jeevitamane cheppavachu.
1: Being born in a society, being grown in the society and experiencing all the aspects of the society, yet if he ignores and if he wants to live in isolation from the society, then that life is purposeless and useless.
0: Kani kura drishti vasyatu aneka mandi kalamu vyartham gavinchukuntu kevala somaratvanni penchukuntu soham tattvanni smarinchaka kalamu vyartham gavistunnaru. Time is his life basically. Manam kalamunu vyartham gavinchutama mana jeevitam antha vyartham ayipothundi.
1: Unfortunately, many people waste time. Many people promote laziness for themselves. They are of no use at all and they waste time. They do not realize that time waste is life waste. If they waste time, they are wasting their life.
0: ప్రతి మానవుడు కూడాను ప్రత్యక్షముగాను లేక పరోక్షముగాను తాను నిరంతరము కూడా దుఃఖముతో కూలిపోతూ ఉంటారు.
1: Every individual, either directly or indirectly, is always sinking with sorrow and pain.
0: చిన్న విషయము కానీ పెద్ద విషయం కానీ స్వవిషయము కానీ పరవిషయం కానీ ఏ విషయమునందైనా కూడాను మానవుడు నిరంతరం కూడా చింతతోనే ఉంటుంటాడు.
1: Whether it is a small thing or a big thing, whether it refers to himself or whether it refers to someone else, man is always suffering and man is always thinking of these troubles in his mind.
0: జీవితమంతా కూడా దుఃఖమయంగానే ఉంటుంటాడు.
1: His whole life is full of sorrow.
0: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించు ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, ఇంత చింత, ఇంక ఏది చింత కాని.
1: To be born is a trouble. To live is a trouble. To grow is a trouble. To die is a trouble. To be early in one's life is a trouble. To have age is trouble. To do any work is trouble. What is it that is not troubling you at all in this world?
0: ఇట్టి విచారంలో మనం చక్కగా గుర్తించినప్పుడు మన జీవిత కాలమును ఎక్కడో గావించకుండా ఒక క్షణ కాలమైనప్పుడు పరోపకారార్థమై వినియోగించుకునేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి.
1: When we understand this aspect of time, then we see that we are passing through sorrow and pain every moment. Then we will find out that we should not spend our life in such waste. We should try and use whatever time we have at our disposal for being helpful to other human beings.
0: కనుక దీనిని పరిష్కరించుకొని బుద్ధుడు సర్వం దుఃఖం దుఃఖం అని ఉచ్చరించాడు.
1: It is in this context that Buddha said, sarvam dukkham, everything is sorrowful and painful.
0: Sarvam chanikam chanikam.
1: He also said, everything is transient and temporary.
0: Ye padartham manaku sukhanni andistundo, aa padarthame anityamainappudu, aa padarthamunu anubhavincheetundi vyakti koodanu anityamainappudu, adi satyamaina sukham ekkani cheppochu.
1: When we find whatever gives us pleasure, whatever gives us what we call happiness, is transient and temporary and is not going to remain permanent, how can we conclude that the pleasure and happiness which we get from an impermanent thing has any permanence about it at all?
0: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందేటువంటి మరొక పదార్థములకు ఎటు సుఖం అందించగలదని విచారించినప్పుడు ఇందులో ఏమాత్రం కూడా బోధపడ్డం వీలు కాదు.
1: We cannot understand how something which undergoes a change, which is not a permanent thing, then it gives some kind of temporary pleasure and happiness to another thing which also undergoes a change. How can we have any meaning for that kind of pleasure or happiness?
0: కనుక అనిత్యమైన పదార్థము అనిత్యమైనటువంటి యొక్క శక్తికి మరొక శక్తికి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించడం కేవలము కల్ల.
1: That one impermanent thing gives pleasure or real bliss to another impermanent thing is something which is an untruth.
0: Sarvam alaksham alaksham.
1: Everything is one which has no quality, which has no permanence about it.
0: Ini emi ini yeritiga manam pochiriki meel avutundi pochiriki veel kaadu ini ide.
1: What is this? How can we describe it? How can we compare it with something else? It is not possible. This is this.
0: ఇది ఇంకొక ఒక పుష్పము అనేటువంటి రీతిగా మనం చెప్పటప్పుడు వీలు కాదు. ఇప్పుడు పుష్పంగా ఉండొచ్చును, కానీ కొన్ని నిమిషములకు వాడిపోవచ్చును, మరి కొన్ని గంటలకంతా రాలిపోవచ్చును, మరి కొన్ని దినములకంతా కూడా
1: చలించిపోవచ్చును, అనగా భిన్నమై శూన్యమైపోవచ్చును. We cannot even describe it by comparing it with some other flower or by naming it with the name of another flower, because it may now look like a flower. A little later it will fade away and it will cease to be a flower and it will drop out and will not be a flower.
0: Kanuka manavudante evaru manavudu manavude manavudanaga kevalam manavatvanni vahinchadani oka drishtilo manu manavatvanni bhavistunnam. మానవుడనగా నా అజ్ఞానము నా లేకుండా నా వర్తించడం అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి తత్వమునికే మానవత్వం పేరు వచ్చింది. ఇది దైవత్వం ప్రత్యేకంగా మనము కేవలం ఒక ఆర్జించడం కానీ లేక సాధించడం కానీ వీలు కాదు. మన మానవత్వంలోనే దైవత్వం ఉండాలి. కనుకని దైవం ప్రత్యేకంగా లేదు, మన మానవత్వంలోనే మ్యాన్ చైన్ అనేటువంటి దాన్ని ప్రత్యేకించి మనము వినియోగ పెట్టినప్పుడు ఇందులోనే దైవత్వం ఉంటుంది. యూనిటీ అనేటువంటిది అన్ని జీవులు ఎందుకును ఈశ్వర సర్వభూతాన అన్నట్టుగా సర్వులు ఎందుకును అటువంటి పవిత్రమైనటువంటి దివ్యశక్తి ఉండనే ఉన్నది.
1: హౌ కెన్ వి డిస్క్రైబ్ మ్యాన్? వీ కెనాట్ సే దట్ మ్యాన్ ఈజ్ సంథింగ్ ఎల్స్. మ్యాన్ ఈజ్ మ్యాన్. మ్యాన్ కెనాట్ బి డిస్క్రైబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. వీ థింక్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ ది అపియరెన్స్ హూ హ్యాస్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్. This is not right. Manava. Manava means that one who has no ignorance, one who has divine knowledge in him, is Manava. That will be the description of man. If we describe man as one who has divine knowledge and who has no ignorance, we will come to the conclusion that divinity is in man. Divinity does not exist distinctly and separately. Divinity is part and parcel of man who should be without ignorance and divine knowledge.
0: Prema Swarupulara. శృతి మహా విచిత్రమైనటువంటిది. ఈ శృతి యందు అనేక కోట్ల జీవరాశులు ఉండినప్పటికీ ఒకని యొక్క ముఖము మరొకరికి ఏమాత్రం కూడా ఉండటం లేదు. ఇన్ని రకములైనటువంటి స్వరూపాన్ని సృష్టించడంలో కూడా ఎంత విచిత్రమైనటువంటి స్థితిలో నేర్చుకోవటం చేత సత్యం మనకు ఉపకరిస్తుంది.
1: క్రియేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. క్రియేషన్ ఇస్ సంథింగ్ విచ్ హెస్ నో పారలల్. For instance, when so many people are created, one face does not resemble another. So many faces are all unlike each other. That there are so many faces, no two of which are like each other, is an extraordinary situation and is a peculiar characteristic of creation.
2: Anto into vedamaina untuntadi kani rendu mukhamulu samanamainatuvanti mukhamulu manam ee naatikinu manam vetti sadinchalemu.
1: We can never find two faces which are identical in all respects. There is always some small difference or other between one face and another.
2: Kaduka ivi chana chanamunappudu మార్పు చెందుతూ అవి అవిగానే ఉంటున్నాయి కానీ అవి మరొక పదార్థంలో కోరికగా ఉండటం లేదు.
1: వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఈజ్ ఆల్దో దీస్ థింగ్స్ ఇన్ క్రియేషన్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ వన్ మోమెంట్ టు అనదర్ మోమెంట్ యట్ నో సింగిల్ థింగ్ ఇన్ క్రియేషన్ వైల్ ఇట్ చేంజెస్ విల్ బికమ్ సిమిలర్ అండ్ ఐడెంటికల్ టు ఎనీథింగ్ ఎల్స్.
2: సర్వం శూన్యం శూన్యం
1: సర్వం శూన్యం ఎవ్రీథింగ్ ఈజ్ వానిషింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్.
2: ఇప్పుడు మనము ఇన్ని వేలాది జనములను చూస్తున్నాము కానీ ఇవి ఎంతవరకు మనం చూడగలము? కొంతకాలం మాత్రమే చూడగలము. తదుపరి మన దేశంలోనే మనం చూడలేకుండా పోతున్నాము. ఇవన్నీ ఇప్పుడు క్షణంలో నిలిచి వలె నిలిచి తదుపరి ఒక విధమైనటువంటి శూన్యంతగా మనకు గోచరిస్తూ ఉంటున్నాయి.
1: We now look at so many faces, thousands of faces. How long are we going to look at these thousands of faces? Only for a temporary time. Thereafter, a time will arrive when we are not able to look at our own face. Within short time, all these faces, like lightning, will disappear into nothing.
2: బాహ్యమునందు ఉన్నటువంటి మన దేహము ఈనాడు మనమే చూడలేకుండా పోతున్నాము. కనుక ఆ బాహ్యం యొక్క స్వరూపము ఇప్పుడు మనకు శూన్యంగా ఉంటుండాలి.
1: We have a certain form when we are young and when we are in childhood. But as we grow, that form changes and we are not able to look back and see the form which we had in our childhood.
2: ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి యొక్క ఈ దేహమును వార్ధక్యంలో మనకు ఏమాత్రం కనిపించటట్టు లేకుండా పోతుండాలి.
1: The body which we have in the youth, that is going to change as we grow older. In our old age, we will not have the same form and same body as we have in our youth.
2: ఎంత శ్రమ పడినప్పటికీ నీవు తిరిగి మన యొక్క ఈ యొక్క యవన దేహాన్ని మనం వార్ధక్యంలో చూడలేము.
1: Whatever struggle you may go through, whatever attempt you may make, you can never in your old age look back and see the young body which you have passed through.
2: కనుక బాల్యంలో యవనము యవనంలో వార్ధక్యం కూడా ఇమిడి ఉన్నటువంటి జీవితంలో ఏది సత్యం అని నిర్ణయించగలము.
1: సో ఇన్ ది హోల్ లైఫ్ వైల్ దేర్ ఇస్ చైల్డ్హుడ్ వైల్ దేర్ ఇస్ అడల్ట్హుడ్ వైల్ దేర్ ఇస్ యూత్ అండ్ ఓల్డ్ ఏజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది ట్రూత్ ఆఫ్ అవర్ లైఫ్ హౌ కెన్ వీ డిటర్మిన్ విచ్ ఫార్మ్ రియల్లీ కరస్పాండ్స్ టు అవర్ లైఫ్.
2: కదిలిపోయినటువంటిది తిరిగి వాపసు రావడానికి వీలు కాదు.
1: What has gone by is not possible to come back again.
2: Kaluka ippudu unnatundi bhavishyatlo manam chudalemu.
1: What there is at present cannot be seen by us and recognized by us in future.
2: Kaluka manam bhavishyatlo undeyatundi okka danini manam jagratlo manu em matram kodunu anubhavinchadaniki veel kaadu.
1: Therefore, what we are going to have in future we can never experience right at the present moment.
2: Kaluka past past forget the past. జరిగిపోయినటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
1: సో వి షుడ్ రిగార్డ్ ది పాస్ట్ యాస్ ది పాస్ట్ ఫర్గెట్ ది పాస్ట్ వి మస్ట్ గివ్ అప్ వాట్ హాస్ గాన్ ఇన్ ది పాస్ట్.
2: జరిగిపోయినది మనకు వాపసు రాదు. ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ మనం తిరిగి తెచ్చుకోలేము.
1: వాట్ ఎవర్ యు మే డు వాట్ ఎవర్ అటెంప్ట్స్ యు మే మేక్ వాట్ హాస్ గాన్ బై వాట్ ఇస్ పాస్ట్ కెనాట్ బి బ్రాట్ బ్యాక్ అగైన్ యాస్ ప్రెసెంట్.
2: రాబో అనగా భవిష్యత్తును మనం ఏమాత్రం కూడా గుర్తించి స్థిరంగా మనం అనుభవించడము సంసిద్ధులం కాము. అది స్థిరం లేదు.
1: What is going to come to us in future is something which we cannot understand and which we cannot experience. There is no permanent knowledge in us about what is going to come to us in future.
2: ఉన్న కాలమును పవిత్రముగా ఉంచుకునేటువంటి ప్రయత్నానికి కూడుకోవాలి.
1: So in that context, the present, whatever time we are living in, we must make an attempt to make it a sacred time.
2: ప్రకృతి యొక్క నడకలకు పారమార్థికము యొక్క భావములకు భిన్న భేదములు కలవు.
1: There are differences, marked differences between what happens in the natural conditions and the spiritual aspects around us.
2: పారమార్థిక జీవులకు ప్రకృతికి ఉన్నటువంటి భిన్న భేదములను మొత్తం మనం విచారించినప్పుడు మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ మేక్ అన్ అటెంప్ట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వీ కెన్ సీ ది డిఫరెన్సెస్ బిట్వీన్ నేచర్ ది ఎన్వైరన్మెంట్ వాట్ ఎగ్జిస్ట్ అరౌండ్ అస్ అండ్ దిస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్.
2: బాలుడు యువకుడు కావటము, యువకుడు వాటర్యుడు కావటము, ఇది లోక సహజం.
1: ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ దట్ అ బాయ్ గ్రోస్ ఓల్డర్ బికమ్స్ అ యూత్, ది యూత్ గ్రోస్ ఓల్డర్ అండ్ బికమ్స్ అన్ ఓల్డ్ మ్యాన్.
2: లోక సంబంధమైన విద్యలన్నీ ఇప్పుడు బాలుడికి మొట్టమొదట బోధించి, తదుపరి ఉన్నత క్లాస్ అయినటువంటి యొక్క యువకులకు బోధించి, తదుపరి వార్ధక్యమైనటువంటి యొక్క జీవితంలో కూడా వారి ద్వారా ప్రపంచం యొక్క అధికార స్థానాన్ని మనం అందుకుంటున్నాం.
1: We know that we give what is needed in this world, what we may call worldly education to young people. Young people acquire that. Then they grow older, and when they grow older, as a result of their education, they occupy positions of responsibility and learn for themselves.
2: కాని పారమార్థిక విద్య అట్టిది కాదు.
1: But spiritual education is not of that kind.
2: సాయి మొట్టమొదటి పెద్దలను పట్టారు.
1: Sai at first got hold of the older people.
2: వారికి నేర్పవలసినటువంటి విద్యలన్నీ ఇప్పుడు నేర్పించారు.
1: He did teach them whatever they have to be taught.
2: అక్కడ నుంచి యువకుల దగ్గరకు దిగాడు, కాలేజీలు స్థాపించారు.
1: Then he descended from these older people to the younger people, to the youth, and he established colleges and gave them education.
2: యువకుల నుంచి బాల వికాస్ బాలుల కింద చేరాడు.
1: From the young people he has descended down to still younger children, the bala vikas children.
2: Loka vidyalu balulu yavanulu vardhakyamainatundi sthitilo kuda danni anubhavinchadam jarugutundi. Paramarthika vidyalo kuda vardhakyamu yavanamu balyam ఈ మూడింటి ఎందు ఇట్లు దిగుతూ ఉంటుండాలి. దీనిని పురస్కరించుకుని పురాణంలో కూడా ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎడమ వైపు నుంచి వారు రాస్తుంటారు.
1: While in regard to worldly education, we go from a child, a boy, to the youth and then to the old age. In regard to spiritual education, it is the reverse. We start with the old people, then we come to the young people, and then we come to children. It is in this context which is known in Quran that people who follow Quran write from the left to the right.
2: హిందువులు ఈ విధంగా రాస్తే మహమ్మద్ ఈ విధంగా రాస్తూ వస్తున్నారు.
1: While Hindus write from left to right, Mohammedans write from right to left.
2: హిందువులు ఈ విధంగా ముఖంలో కడిగితే మహమ్మద్ ఈ విధంగా కడుగుతున్నారు.
1: While the Hindus wash their face from upwards downwards, the Mohammedans wash their face from downwards to upwards.
2: ఇందులో ఏమాత్రమో తప్పు లేదు. ఏ వేదము ఎట్టి అంతరాత్మను బోధించినదో అట్టి అంతరాత్మనే ఖురాన్ కూడా బోధించింది. ఖురాన్ వేదములు బోధించినటువంటి దానిని బైబుల్ కూడా బోధించింది. ఈ ఖురాన్ బైబుల్ వేదం అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా భేదం లేదు. ఆచరి ఎందు మాత్రమే భేదములు అనుభవిస్తూ కేవలం మాది గొప్ప మాది గొప్ప అని వ్యక్తిగతమైనటువంటి అహంకారములకు అజ్ఞానములకు గురి అయి మానవులు అల్లకల్లోలములకు గురి చేస్తున్నారు తప్ప నిజంగా దైవత్వంలో ఉన్నటువంటిది ఒక్కటే. దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అని చెప్పాను. ఈజ్ ఓన్లీ ప్రెజెంట్. దెర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దెర్ ఇస్ ఓన్లీ వన్ part of humanity. There is only one religion, religion of love. ee ek satyanni manam sarva matamulu yokku saranga manam teesukoni mana jeevithanni pravesha petti tatvara jagat kalyanamulaku samaj sevalaku kankanam kattalani kodano sai yokka aashayam.
1: There is nothing wrong in one group of people doing the other way while another group of people doing the reverse way. What has been taught in Veda is also taught in Quran. What has been taught in Veda and in Quran is also taught in the Bible. What the essential contents of the Veda, the Quran and the Bible are one and the same. We have to realize as a result of the common content of these things that there is only one God. That God is the omnipresent God. There is only one language and that language is the language of the heart. There is only one caste, that is the caste of humanity. There is only one religion and that is the religion of love.
2: ee pavitramainatundi daivathamu kevalam jati mata kula bhedamulaku ye matram kodunu pattubadanatundi.
1: Such sacred divinity is something which by distinction between caste or religion or individuals one can get it. It is not possible to realize this sacred divinity by making differences between castes and groups of people.
2: ఇది సర్వుల హక్కు, సర్వులు కూడా భగవంతుని బిడ్డలే.
1: This is the right of everyone and all people, all individuals are children of God.
2: కనుక అట్టి మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమే సాయి సంస్థల యొక్క ముఖ్యాశయము.
1: It is the primary ambition, primary duty of all the Sai organizations to promote such brotherhood of humanity, brotherhood of mankind and fatherhood of God.
2: నియమగ ఈనాడు అన్ని దేశముల వారు ఈ భారతదేశంలో కలిసిమెలిసి అందరు కూడా ఒక సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి యొక్క తత్వంలో అనుభవిస్తున్నారంటే నిజంగా ఇది కేవలము దేశముల యొక్క భేదమా, హృదయముల యొక్క భేదమా, లేక ప్రేమ యొక్క భేదమా అని విచారించినప్పుడు మన హృదయములు ప్రేమ యొక్క భేదములే తప్ప దేశములలో ఏమాత్రము భేదం లేదు.
1: టుడే రియల్లీ ఇఫ్ వి సీ సో మెనీ పీపుల్ ఫ్రమ్ సో మెనీ డిఫరెంట్ కంట్రీస్ sitting together and addressing themselves as brothers and sisters of the Sai family, then we have to ask ourselves, where do the differences come from? Do the differences come from different countries? Do the differences come from different ideas? Or do they come from different hearts? No, they do not come from different countries or different ideas or different hearts. They simply come from differences which the individual creates for himself. If one enjoys selfless love, it is possible for that individual who has selfless love to have the entire world in his hand.
2: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము వెడమార్గం పట్టించి లౌకికమైనటువంటి మోహ అనురాగముల చేత దీన్ని బంధింపజేసి మనకు మనమే కేవలం ఒక విధమైనటువంటి బంధంలో చిక్కుకుంటున్నాం.
1: బట్ బై టర్నింగ్ సచ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటూ లవ్ విచ్ ఇస్ ఇండివిజువల్ ఇంటూ లవ్ విచ్ బికమ్స్ అటాచ్డ్ విత్ అటాచ్మెంట్ అండ్ బికమ్స్ లస్ట్, that is the kind of thing which we are doing out of the selfless love, and we bind ourselves by turning selfless love into love with attachment.
2: Love and not lust is the essence of happy life.
1: It is love that takes you to happy life. It is not the lust that gives you happy life.
2: My colleague Vijay Chetwari, love lives by giving and forgiving, self lives by getting and forgetting annaru. Nijamga manam marchipotani kani mana jeevithanni gurtinchukolekapothani kani swarthame deeniki venibhutanga untundali.
1: Our college student has told us that love lives by giving and forgiving, self lives by getting and forgetting.
2: ప్రతి మానవుడు కూడాను సుఖములు దుఃఖములు కాని జనన మరణములు కాని ఉన్నామని భావించుకోవటం కేవలం ఒక పొరపాటు లేక బలహీనత.
1: For every individual, any individual to think that he has distinctly sorrow and pleasure, that he has death and birth, to distinguish between these things is something which is quite wrong.
2: కేవలం శరీరములకు మాత్రమే బర్త్ డే లని డెత్ డే లని మనం భావిస్తున్నాము ఆచరిస్తున్నాము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ ది బాడీ, ఇన్ రిగార్డ్ టు ది బాడీ దట్ వి టాక్ ఆఫ్ ఎ బర్త్ అండ్ ఎ డెత్ అండ్ వి సెలబ్రేట్ ఎ బర్త్ డే ఆర్ ఎ డే ఆఫ్ డెత్.
2: కానీ శరీరము నీవు కాదు అనే సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: బట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది ట్రూత్ దట్ ది బాడీ ఈజ్ నాట్ యూ, ఈజ్ నాట్ ఐడెంటికల్ విత్ యూ.
2: శరీరాన్ని నీవు ఆధారంగా చేసుకుని శరీరాన్ని నీవు అనుభవించుకునేటువంటి నిమిత్తమై నీవు ఈ యొక్క జగత్తునందు ఒక ఆకారము ఉపాధిని ధరించావు.
1: బాడీ ఈజ్ ఓన్లీ సపోర్ట్ ఫర్ యూ, బాడీ ఈజ్ ఓన్లీ కంటైనర్ ఫర్ యూ, అండ్ యూ హ్యావ్ టేకన్ దిస్ బాడీ యాజ్ అ కంటైనర్ ఫర్ యువర్ సెల్ఫ్, సో దట్ ఇన్ దిస్ వరల్డ్ యూ మే యూజ్ ది బాడీ యాజ్ అ కంటైనర్ ఫర్ పర్పసెస్ ఆఫ్ లివింగ్.
2: దివ్యాత్మ స్వరూపులారా, శరీరము కలిగినటువంటి సంబంధ బాంధవ్యములు క్షణభంగురమైనటువంటివి, శాశ్వతమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ మాత్రమే.
1: దివ్యాత్మ స్వరూప ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ దట్ కమ్ బిట్వీన్ వన్ బాడీ అండ్ అనదర్, దే ఆర్ వెరీ టెంపరీ అండ్ దే ఆర్ చేంజింగ్. ట్రూ అండ్ పర్మనెంట్ రిలేషన్షిప్స్ ఆర్ ఓన్లీ బిట్వీన్ ది ఆత్మ వన్ అండ్ అనదర్ ఆత్మ.
2: అదే ప్రేమ. ఆ ప్రేమను పురస్కరించుకుని లవ్ ఈజ్ కాల్డ్ లీవింగ్ లవ్.
1: దట్ లవ్ ఇస్ కాల్డ్ ప్రేమ. And that is why in that context we say love is God, live in love.
2: ఈ విధమైనటువంటి సత్యాన్ని మనం పురస్కరించుకుని మన జీవితాన్ని అంకితం చేయడానికి లేక ఆచరించడానికి సమాజ సేవను పొందడానికి కూడా కొన్ని రకములైన ప్రయత్నం చేసినప్పుడు క్రమక్రమైన ఆత్మతత్వం అనేటువంటి మనకు ప్రోత్సహించక తప్పదు.
1: When one makes attempt to understand these things and one makes an attempt to use these sacred sayings in his connection with the fellow human beings and in the society, gradually in that sadhana you will certainly see the divine truth.
2: అనేక మందికి తెలియనటువంటి విషయం కాదు, కొత్త వాళ్ళు రావడం చేత మరొక పర్యాయం కూడా దీన్ని చెప్పక తప్పదు. ఇది నా చెయ్యి అంటున్నాం, ఇది నా తల అంటున్నాం, నా కాలు అంటున్నాం, నా కడుపు అంటున్నాం, నా మనసు అంటున్నాం, నా బుద్ధి అంటున్నాం, నా చిత్తం అంటున్నాం. కానీ ఇది నా చెయ్యి, నా కాలు, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటే నేను ఎవరు అనే విధాన్ని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా, విచారిస్తున్నారా?
1: దిస్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్ బట్ ఐ లైక్ టు రీస్టేట్ ఇట్ బికాజ్ దేర్ ఆర్ మెనీ న్యూ పీపుల్ హియర్. We say, this is my hand. We say, this is my head. We say, this is my leg. But
2: Only we are saying that this head belongs to me, the leg belongs to me. Is anyone making an enquiry? Who I am? Who am I? Who owns this head, the leg and the hand?
3: ఇది నా కత్తి కనుక కత్తి వేరుగా ఉంది, నేను వేరుగా ఉంది. అదే విధంగా ఇది నా దేహం అంటే దేహం వేరు, నేను వేరుగా ఉండాలి కదా.
2: When we say, this is my kerchief, it is obvious that the kerchief is separate, distinct, and I am distinct. The two are quite different things. So also, when I say, this is my body, it means the body is different and I am different. I and the body cannot be identical when I say, this is my body.
3: కనుక మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, దేహము యొక్క తత్వములు ఎందు అన్నింటి ఎందు కూడాను నేను అనేటువంటి యొక్క తత్వం ప్రత్యేకించి ఉంటుండాలి. ఆ ప్రత్యేకించినటువంటి నేనే నేను.
2: సో ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది బాడీ అండ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ యూ సే దిస్ ఇస్ మైండ్ ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ దట్ ఐ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ నాట్ ఐడెంటికల్ విత్ ఎనీ ఆఫ్ దెమ్ దట్ ఈస్ ది ఐ
3: ఐ ఎక్కడ ఉంది అంటే ఒక ప్రత్యేకించినటువంటి ఒక స్థానంలో కాదు, సర్వత్రా ఉంటుంది అది ఐ.
2: Where is this I? This I does not exist in some located place, specific place. This I is present everywhere.
3: ఇప్పుడు ఈ ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, భగవంతం ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, చల్లా సుబ్బరాయుడు ఎవరంటే ఐ అంటున్నాడు. చల్లా సుబ్బరాయుడు, టీఏ పై, భగవంతుడు ప్రత్యేకించినటువంటి రూపనామంతో ఉండేటప్పటికీ నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకు ముగ్గురు నుండి కూడా ఐ ఐ అనేటువంటి సమానంగానే వచ్చింది. కనుక ఐ చెదరివే.
2: If we ask a question, who is TFI? Mr. TFI replies, I. If we ask a question, who is Bhagavantam? Bhagavantam will say, I. If I ask a question, who is Challa Subrayudu? Challa Subrayudu will say, I. Here, although the form of TFI, of Bhagavantam, of Challa Subrayudu is different, what is common to all these distinctly, apparently different forms is I. I is present everywhere.
3: కేవలం రూపనామములు మనం కేవలము ఒక లక్ష్యంలో ఉంచుకుని దీనికి ఆధారమైనటువంటి ఐ అనేటువంటి యొక్క దీనిని మనం పురస్కరించుకుని వెతకడానికి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడినవి.
2: ది స్పిరిచువల్ అటెంప్ట్ అండ్ ది స్పిరిచువల్ పాత్ ఈస్ ఇంటెండెడ్ టు మేక్ యూ రికగ్నైజ్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈస్ ఓన్లీ ఎన్ అవుట్వర్డ్ ఎక్స్టర్నల్ కంటెంట్ ఫర్ యూ టు సెర్చ్ ఫర్ ది ఐ విచ్ ఇస్ కామన్ టు ఆల్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. Name and form vary from one eye to another eye.
3: ఆ నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటిది నీతి నియమములతో కూడినటువంటి గుణములతో ఉన్నటువంటిది.
2: That true eye, which is common to different names and forms, it is something which is associated with discipline, with good control and moral ideas.
3: నీతి నియములే లేకపోతే మానవత్వం ఏమాత్రము ఇక్కడ గుర్తించడానికి వీలు కాదు.
2: Without morality and discipline, it is not possible for us to recognize the true human nature.
3: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు నేను అనేటువంటి అహంకారాన్ని పెంచుకునే నిమిత్తమే నీతి నియమాలను మంచి కలిపి వేస్తున్నారు.
2: But unfortunately today, in order that you may promote the ego which is associated with this I, people are sacrificing morality, sacrificing discipline.
3: మన ప్రాచీన మహర్షుల యొక్క మార్గాన్ని అవలంబించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నీతి నియమం అనేది మనకు ప్రధానమైనటువంటి నేత్రములుగా ఉంటున్నాయి.
2: If we want to follow the path that has been laid down by our ancestors, by our rishis, then it becomes necessary for us to have these two controls, the control of morality and the control of discipline.
3: ఈ నీతి నియమములు అనేటువంటి దాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటి కేవలము ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితంగా, తేజోవంతమైనటువంటి జీవితంగా జరగడానికి వీలుగా ఉంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి అటాచ్ సఫిషియంట్ ఇంపార్టెన్స్ టు మొరాలిటీ అండ్ టు డిసిప్లిన్ దట్ అవర్ లైఫ్ కెన్ గ్రో అండ్ దట్ అవర్ లైఫ్ కెన్ ప్రాస్పర్ అండ్ మూవ్ అబౌట్ యాజ్ అన్ ఐడియల్ లైఫ్.
3: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. నా ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క తమస్సును దూరం చేసి ప్రజ్ఞాన శుద్ధాన విజ్ఞానం అనేటువంటి యొక్క తేజస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చారు.
2: It is in this context that our Upanishad said, Tamasoma Jyotirgamaya, lead me from darkness unto light, give me wisdom and light, and I am in darkness and ignorance.
4: Janadanyamul dalgi dharma gunam gunna, santati medane chintayundu, vidyadikariyai virra vigutununna, udyogamunu dekha.

0: ఈ రకంలో అయినటువంటి విచారణ మనం చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ధనమున్నటువంటి వానికి ఆ సిద్ధం లేదు, సిద్ధమున్నటువంటి వానికి ఆ ధనం లేదు. ఏదో ఒక లోపం మానవత్వంలో కనిపించినప్పుడే వాడు పవిత్రమైన దివ్యత్వాన్ని వెతకడానికి తగిన ప్రయత్నం సరిచేస్తారు.
1: ఫర్ వన్ హూ హాస్ వెల్త్ అండ్ హూ హాస్ అఫ్లుయెన్స్ అండ్ హీ మే హావ్ గుడ్ క్వాలిటీస్ యెట్ హీ విల్ బి ఫీలింగ్ సారీ దట్ హీ హాస్ నో చిల్డ్రన్. For one who has had education and who is well educated and well versed in all shastras, yet he will be suffering, feeling sorry that he has no appointment, he has no job. For a man who is poor and for a man who has no health, he will have plenty of children. What is the moral of this? Something or other is always lacking. Man is always feeling sorry while he has many things, yet he feels that he hasn't got something or other.
0: Nasukar labhite sukham. సుఖం నుంచి మనకు సుఖం లభించదనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి కాగే నిమిత్తమై కష్టం అనేటువంటి మనకు సుఖం లభించేటువంటి ప్రధానమైనటువంటి యొక్క మిత్రుడిగా భావించాలనేటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా ఈ కష్టములు ఈ నష్టములు మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: హ్యాపీనెస్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, దట్ హ్యాపీనెస్ విల్ కమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రగుల్ ఈస్ ద ట్రూత్ విచ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ పీపుల్ షుడ్ లెర్న్ బై ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ బై స్ట్రగ్లింగ్ అండ్ బై గోయింగ్ టు పెయిన్ దట్ వన్ కెన్ అటైన్ హ్యాపీనెస్ ఈస్ ద ట్రూత్ విచ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్.
0: మనిషికి అనేక చెడ్డలు అడ్డుపడుతూ ఉంటాయి.
1: For good, there are always many obstacles.
0: మంచి వస్త్రానికి కటింగ్స్ లేకపోతే దానికి విలువ రాదు.
1: A good diamond will not shine unless it is cut.
0: విలువైనటువంటి బంగారము కాచి నిప్పులో వేసి చిత్తులో వేసి కొట్టి సాగమెరికినప్పుడే అది పవిత్రమైన ఒక నగలుగా తయారవుతూ ఉండాలి.
1: Gold does not become a jewel unless you put the gold in fire and you give it the necessary beating. It is not going to become a jewel.
0: కనుక మనం మంచి కార్యంలో ప్రవేశించినప్పుడు అనేక రకమైనటువంటి నష్టములు కష్టములు నిందలు నిర్మూలములు మనకు అడ్డు తగలవచ్చును. కానీ దీనిని లక్ష్యం చేయకుండా మన యొక్క లక్ష్యాన్ని వదలపెట్టకుండా సుఖములకు పొంగక దుఃఖములకు కృంగక మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం పట్టడమే దీనికి దీక్ష అని దీన్నే తపస్సుని కూడా చెప్పారు.
1: When we want to do a good thing and when we want to achieve something good, yes, many obstacles will come, many difficulties will come, many troubles will come, but one should not be elated with some temporary success. One should not sink when he finds obstacles and difficulties. Without sinking when there are obstacles, without being elated when there is a transient success, one should firmly stick to his objective and reach his destination without swerving from the good path which he has undertaken.
0: అడిగిన ఫలములు అందించేటువంటి యొక్క కల్పము వృక్షంగా మారింది, కోరిన కోరికలను తీర్చేటువంటి యొక్క కామము ధేనుగా మారింది, రత్నములు అందించేటువంటి రత్నాకరుడు ఉప్పు నీరుగా వెళ్ళాడు.
1: దట్ ట్రీ విచ్ గివ్స్ ది ఫ్రూట్స్ విచ్ యు డిజైర్ దట్ హాస్ బికమ్ ఎ కల్పవృక్ష, దట్ కౌ విచ్ గివ్స్ యు ఆల్ దట్ యు వాంట్ హాస్ బికమ్ ఎ కామధేను, దట్ ఓషన్ విచ్ గివ్స్ యు ది సాల్ట్ దట్ హాస్ బికమ్ ది రత్నాకర.
0: కనుక మంచిలో చెడ్డ చెడ్డలో మంచి ఉంటుండాలి. కేవలము చెడ్డ కేవలము మంచి జగత్తులో మనము నిర్ణయించడానికి వీలు కాదు.
1: What we learn from this is that there is good in bad, that there is bad in good. In this world, it is not possible to see extremely isolated good only or isolated bad only.
0: ఇందులో మంచి చెడ్డ అనేటువంటి దాన్ని వేరు చేయడం ఎవరి తరం కూడాను కాదు.
1: Here, it is not possible for anyone to separate the good from the bad.
0: కష్ట సుఖములు రెండు కలిసియుండు, దీని విడదీయని ఎవరి వశము కాదు. కష్టము సుఖము అనేటువంటి దాన్ని మన వెతకడానికి ప్రయత్నం చేయటంలో సాధ్యము కాదు. సుఖము ప్రత్యేకము కనెందు చూడబోము, కష్టము ఫలించనేది సుఖం బట్ అందరూ ఉన్నారు.
1: Pain and pleasure always come together. It is not possible for anyone to separate them from each other. There is nothing in this world which is an isolated pleasure only. Only when pain is suffered and is sacrificed, that becomes pleasure.
0: Divyatma Swarupulara, Eenaadu Swami Yokka Golden Jubilee Anukoni, Eenaadu Janmadinotsavam Anukoni, Meeru Aanandanga Itti Pavitramainatundi Yokka దివ్యమైనటువంటి సత్సంగంలో మీరు కూడి ఆడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకోవడం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు ఏనాడు దివ్యత్వం అనేటువంటి మీ హృదయంలో విరిసింపజేసి ప్రకటింప చేస్తారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకోవాలి. స్వామి స్వామి స్వామి స్వామి స్వామి నిమిత్తమే మీరు ప్రాకరాడుతూ స్వామి ఆశయాన్ని మీరు ఆచరణలో పెట్టకపోయినప్పుడు స్వామి జన్మదినం చేసుకుని కూడా ప్రయోజనం లేదు. కనుక మీరు ఆచరణలో పెట్టి ఈ ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం ఏనాడు మీరు జరుపుతారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకుని ఆనందించాలని నేను ఆశిస్తున్నాను.
1: Divyatma Sarupas, you are celebrating this occasion by calling it the Golden Jubilee. You are celebrating the occasion by calling it the birthday of Swami. Maybe you are in this divine company. You are sitting in the divine company of so many people and you are enjoying this divine company and celebration. But Swami does not like the celebration of his birthday. Swami does not approve of the celebration of his birthday. What is his birthday? His birthday will be one when divinity is firmly established in your heart and when you put such divinity into practice, and then only that will give satisfaction to Swami. That will be Swami's birthday and not mere celebration of a day like this.
0: దేవుణ్ణి పూజించడము జీవుణ్ణి బాధించడము భక్తి కానే
1: టు పెర్ఫార్మ్ పూజ టు ది గాడ్ అండ్ టు గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ హార్మ్ టు ఇండివిజువల్ జీవస్ దట్ కెన్ నాట్ బి భక్తి ఆర్ డివోషన్.
0: జీవుణ్ణి ప్రేమించినటువంటి వాడే దేవుణ్ణి కూడా నువ్వు ప్రేమించడానికి వీలవుతుంది, కానీ దేవుణ్ణి మాత్రం ప్రేమించి జీవుణ్ణి ప్రేమించినప్పుడు అది నిజమైనటువంటి ప్రేమ కాదు, అది సరైనటువంటి ప్రేమ అని చెప్పడానికి వీలు లేదు.
1: వన్ హూ కెన్ లవ్ హిస్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అలోన్ కెన్ లవ్ గాడ్. It is not possible, it is impossible for anyone merely to love God and hate his fellow beings.
0: దేవుణ్ణి ప్రేమించగోరినటువంటి వారు మొట్టమొదటి జీవుని ప్రేమించడం నేర్చుకోవాలి.
1: One who wants to love God and develop faith in God should first learn to love his fellow human
0: beings. మానవులైనటువంటి జీవుణ్ణి ప్రేమించడానికి చేతగానటువంటి మానవుడు అనంతమైనటువంటి యొక్క దేవుణ్ణి ప్రేమించడం చేత ఎట్టవుతుంది.
1: That individual who cannot show love to a fellow human being who is just like him, how can he show any love to God who is infinity?
0: కనుక మొట్టమొదట జీవులను ప్రేమించడము ప్రప్రథమంలో నేర్చుకుని దాని నిమిత్తమే మనం సమాజ సేవలో కంకణం కట్టి మన సేవను మనం కలపడానికి కొనుక్కోవటము, సేవకుడై నాయకుడు కావడానికి తగిన ప్రయత్నం చేయటము ఆధ్యాత్మిక మార్గంలో అత్యవసరమైనటువంటిది.
1: The first thing which we have to learn is to show prema and love to the jivas, to the human beings, and then thereby show love to the entire society, which is only a conglomeration of human beings. By that method, one can follow the principles of God. That is how one can show love to God.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనంతమైనటువంటి దేశములకంతా కూడా ఆధ్యాత్మిక స్థానములను అనుభవింపజేసినటువంటి యొక్క అధ్యాపకులుగా ఉన్నటువంటి ఈ భారతదేశం.
1: Of all the countries, our country, Bharat, is one which at one time held the leadership in the spiritual area and has made all other countries follow the lead given by our country.
0: కానీ ఉపాధ్యాయ స్థానం అలంకరించినటువంటి భారతదేశం నందు ఈనాడు పరదేశమును అనుకరించేటువంటి యొక్క ప్రయత్నం చూడుకున్నామంటే నిజంగా ఇది చాలా అవమానకరమైన విషయము.
1: బట్ అవర్ కంట్రీ విచ్ అట్ వన్ టైమ్ స్టూడ్ యాజ్ అ లీడర్, stood as a teacher in spiritual matters for all other countries, if today we are undertaking to follow other countries, this is something which is very deplorable.
0: మానసిక శాంతి అనేటువంటిది దానికనక వస్తువాహనాదులు ఏంది లేదు.
1: Man's peace does not rest in his wealth, does not rest in his affluence, and does not rest in his material possessions.
0: దానికనక వస్తువాహనం ఏంది శాంతి ఉండినట్లయితే ఈ ఇన్ని దేశముల నుంచి ఇప్పుడు మన భారతదేశానికి శాంతి శాంతి శాంతి అని శాంతిని పొందే నిమిత్తమై ఇంతమంది ఎందుకు ఈ విధంగా ప్రాపడుతూ వస్తున్నారు?
1: If peace could be obtained from wealth, affluence and prosperity, why is it so many people from wealthy countries, from affluent countries are coming to this country asking for peace of mind?
0: భయంకరమైనటువంటి దుర్గుణములు హృదయంలో దాచుకొని శాంతి శాంతి అని పైన మాత్రం ఉచ్చరించినంత మాత్రం మనకు ఏమాత్రము శాంతి లభించదు. అత్తమును అనుభవము ఉంచుక అరచుంటుందరు శాంతి శాంతి అని చంద్రదేరక కలిగి కూడా చంద్రదారులు శాంతి సుఖములు.
2: Keeping frightfully bad qualities suppressed in one's own heart, how is it possible for you to enjoy peace at all? It is not possible. You hold an atom bomb in your hand, show it out and call for peace. You cannot hold an atom bomb in your hand and say, I want peace, I want peace.
0: కనుక శాంతి అనేటువంటిది వెలుపల ప్రపంచంలో మనకు చిక్కడానికి వీలు లేదు. మన హృదయంలోనే ఉన్నది శాంతి. అటువంటి అంతర్దృష్టిని మనం అభివృద్ధిగా ఉంచుకొని మన హృదయంలో ఉన్నటువంటి శాంతిని మనం వెలుగుచుకుని దాంతో ఆనందించడానికి ప్రయత్నం చేయడం ఈ ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతరార్థం.
2: Peace is something which you cannot purchase outside. Peace is something which has to be promoted within your heart. It has to be grown in your heart. You cannot acquire it from outside.
3: మనము ఈనాడు ఏదో శాంతి శాంతి అనుకున్నటువంటి శాంతి స్థిరమైనటువంటి శాంతి కాదు, సత్యమైన శాంతి కాదు, తాత్కాలికమైనటువంటి శాంతి.
0: నిజమైన శాంతి మనలో ఉన్నది కానీ మన వెలుపల లేదు.
2: Today, what we regard as peace is not true peace, is not peace which will be permanent. What you are regarding as peace is very temporary and transient.

0: birds and animals, without any trace of this knowledge or education, they follow the whole discipline. Whereas the man with all his intelligence, he doesn't follow this minimum discipline as observed by those birds and animals.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Kramasichana anetvantidi. ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం.
0: డిసిప్లిన్ ఇస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది.
0: ఫర్ మ్యాన్ కైండ్ దిస్ డిసిప్లిన్ ఇస్ ద బ్యాక్ బోన్.
1: క్రమశిక్షణే లేకుండా మానవ జాతియే నిర్మూలమవుతుంది.
0: Without discipline, the human society will ruin.
1: క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము.
0: Discipline means following a particular regulation.
1: ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలుచుటకు వీలు కాదు.
0: Without this rule and regulation, humanity cannot sustain.
1: ఈ నియమం కూడాను ఒక పరిమితమై ఉంటుంది.
0: That should be under certain limits again.
1: నశ్రేయో నియమం వినా. ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే శ్రేయస్సు.
0: The presence of discipline is the one that ensures progress. The absence of it will lead to the opposite.
1: ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు.
0: Discipline cannot be obtained by going through the text.
1: లేక అధ్యాపకులు చేత వినేటువంటిది కాదు.
0: It's not the one that could be listened to from your teachers.
1: ఇది నిత్య జీవితములో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యములో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి.
0: You have to cultivate this discipline in your daily life by discharging the responsibility, duty.
1: ఇది అన్ని వేళలయందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము.
0: డిసిప్లిన్ ఇస్ ఎసెన్షియల్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతీయకు, ప్రతి రాజకీయమునకు ఇది చాలా అవసరం.
0: The discipline is very much essential for every group, for every society, in all areas like politics.
1: ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు.
0: Without discipline, you cannot call it a society.
1: ఈ క్రమశిక్షణే లేకుండినా అది ఒక రాజకీయమే కాదు.
0: It's no politics at all, bereft of discipline.
1: క్రమశిక్షణే లేకుండినా అది ఒక సంఘమే కాదు.
0: It cannot be society in the absence of discipline.
1: క్రమశిక్షణే లేకుండినా అది ఒక జాతియే కాదు.
0: It's no nation if it doesn't follow discipline.
1: వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది డిసిప్లిన్ దట్ యూనిఫైస్ త్రూ దిస్ డిసిప్లిన్ మ్యాన్ టు మ్యాన్ సొసైటీ అండ్ అనదర్ సొసైటీ.
1: కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం.
0: దేర్ఫోర్ డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఇన్ అవర్ లైఫ్.
1: ఆటలయందు, పాటలయందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి.
0: We have to observe discipline in our sports and games, music and in our speech as well.
1: భజన చేస్తున్నారు.
0: We do భజన.
1: కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి.
0: During భజన, as we join the chorus, we should maintain same tempo.
1: ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు.
0: On the other hand, if we sing in our own way, you don't feel like listening.
1: కనుకని పాటలయందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ.
0: Therefore, in chorus, you should observe discipline.
1: ఇంకా ఆటలయందు.
0: Then sports.
1: ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు.
0: As you participate in sports and games, the captain will lay certain regulations.
1: కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి.
0: Everyone should follow the rules laid by the captain.
1: ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు.
0: Sometimes they play in these games forgetting themselves. They are lost in play.
1: కానీ మీకు ఆ ఆనందములో ఈ దోషం మీకు కనిపించదు కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజయ లుపుతాడు. అప్పటికప్పుడు అందరు నిలిచిపోవాలి.
0: In enjoyment, you may not notice certain mistakes as you play, but the captain will certainly know the mistakes committed and he will blow the whistle to caution you.
1: ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి.
0: The moment the whistle is given, one should come to a standstill.
1: ఈ విజిల్ కూడాను కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే.
0: Even one does not pay heed to the whistle, it amounts to disobedience.
1: కనుక ఈనాడు లోకములో ఆటలు యందు పాటలు యందు మాటలు యందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది.
0: As the discipline is not observed in music and sports and speech, the life has become the one of fear.
1: కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: Therefore, for human life, discipline is essential.
1: కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారములను చేపుచ్చుకుంటారు.
0: Some occupy positions.
1: ఒక వ్యాపారమునందు కాని,
0: even business,
1: లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కాని,
0: ఆర్ ఇన్ అగ్రికల్చర్,
1: ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కాని,
0: ఆర్ ఎనీ ప్రొఫెషన్,
1: అన్నింటికి ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము.
0: డిసిప్లిన్ ఎవ్రీ ఫీల్డ్ ఇస్ వెరీ నెసెసరీ.
1: నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు.
0: బికాస్ యూఆర్ ఇన్ పొజిషన్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ ద పెన్ దట్ యూ హోల్డ్ ఆన్ హ్యాండ్.
1: ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the tongue has no bone, you cannot talk as you like.
1: కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి ఒక పరిమితంలో ఉంటారు.
0: Some occupy positions.
1: ఒక వ్యాపారం నందు కాని,
0: ఏదైనా బిజినెస్,
1: లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కాని,
0: ఆర్ ఇన్ అగ్రికల్చర్,
1: ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందుకు.

0: that we speak and the writing that we make.
1: మానవుడు ఏ మాట మాట్లాడవలనను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి.
0: As we speak, we should first understand, is it proper or not, and then speak.
1: ఈ వ్రాత కోతల యందు కూడా నువ్వు ఇష్టమొచ్చినట్టుగా కూడా నువ్వు రాయకూడదు.
0: Even in writings, you cannot write as you
1: ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి.
0: Your writing today, what harm it would put to in future, you should view that point now.
1: అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి.
0: You can keep up your position by observing discipline.
1: క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది.
0: When you follow discipline, you don't need any other protection. Your discipline will protect you.
1: నడక ఎందు కాని కూర్చోవటం ఎందు కాని నవ్వటమునందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి.
0: While walking and sitting and smiling, there needs discipline.
1: ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు.
0: Some walk.
1: 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు.
0: Though it is 40 feet road, well, yet they don't find enough of room to walk because they walk in zigzag.
1: కానీ ట్రాఫిక్ యొక్క అభ్యంతరం లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి.
0: But you should walk along the footpath only.
1: ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడా మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం.
0: If you don't walk on the footpath, if you walk in your own way, you'll be putting others to danger.
1: ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి.
0: You should see that you would not harm anybody in any way.
1: కనుకనే help ever, hurt never అన్నారు.
0: So Bhagavan says, help ever, hurt never.
1: కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి.
0: You should observe discipline so as to render help to others.
1: కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండే ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: The discipline is most essential right at this tender age.
1: కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు అధికారులకు కూడాను,
0: నాట్ ఓన్లీ యంగ్
1: అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: Men in authority, the teachers and citizens also should follow.
1: పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి?
0: How should we respect elders?
1: ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి?
0: In what way should we sit in front of people?
1: ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
0: In these small matters, we should observe discipline clearly.
1: చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు.
0: Many children sit.
1: ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు.
0: They sit in the form of an arrow.
1: అనగా ఈ విధంగా కూర్చోకూడదు.
0: They should not sit like that.
1: చక్కగా కూర్చోవాలి.
0: You should sit straight.
1: ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది.
0: Because when you sit straight through the spinal column, the thoughts will reach
1: straight to the intellect. It's
0: quite easy to attain concentration.
1: ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి.
0: You have the spinal column.
1: ఈ స్పైనల్ కాలంలో 33 రింగ్స్ ఉంటుండాయి. 33 రింగులు.
0: There are 33 రింగ్స్ in the spinal column.
1: ఇందులో between 9 and 12.
0: Between 9 to 12.
1: ఈ రెండింటి మధ్యలో సుషుమ్నా నాడి అని.
0: Between 9 to 12 is present the Sushumna Nadi.
1: అక్కడ సక్రమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రార పద్మమునకు స్ట్రైట్ గా పోయి చేరిపోతుంది.
0: When you sit straight, the Kundalini will ascend and reach Sahasrara straight away.
1: ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి?
0: What is this Kundalini power?
1: అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని క్రమక్రమేణా అది పైకి పెళ్లుతూ సహస్రార పద్మను చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిగిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు.
0: Those that follow the yogic practice, they say that this kundalini, which is located in the primal base, the mooladhara, will proceed in the upward direction and reach sahasrara.
1: ఈ కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది.
0: It remains there at the basis, at the bottom, mooladhara.
1: యోగాభ్యాస సమయమునందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇట్ రిమైన్స్ స్టేబుల్.
1: ఈ ప్రాణాయామం చాలా మంది చేస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఫాలో దిస్.
1: ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు.
0: డ్యూరింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీ

0: to withhold the
1: anaga ee gaali nilichipovadam cheta ee mooladharam entvanti yokka chakramunaku kramakramena gaali lekapovadam cheta adi gaali nimittamai paiki vastundi.
0: When you control breath, the kundalini has to move upward because there is no air supply over there.
1: Idi sarpam kaadu,
0: is not serpent.
1: Idi kevalam oka vidhamainatvanti yokka wind gaali.
0: It is not serpent, it is a sort of wind.
1: అది కేవలము ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ తిరుగుతూ వస్తుంది.
0: It moves, it ascends, passing through these 33 rings.
1: కనుక మనం ఈ కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి.
0: In order to see that the kundalini will ascend upward, you should sit straight.
1: అందుకోసమే యోగాభ్యాసం చేసేటంటారు స్ట్రెయిట్ గా కూర్చుంటారు.
0: Therefore, those take to yogic practice will sit
1: straight.
0: It's very good.
1: Memory power ni kudanu andistundi.
0: It also gives you memory
1: power. Shakti ni kudanu istundi.
0: You'll have memory.
1: Ekagratam thoraga kaligistundi.
0: It's quite easy to attain concentration.
1: Kanuka manam kurchovatam kudanu oka pedda krama shikshane.
0: Therefore, sitting also needs discipline.
1: Ee krama shikshana manaku sakramanga jaragalante,
0: in order to have this discipline properly,
1: deeniki konni vidhamaitundi parishuddhatalu untunnayi.
0: There are certain observances of purity.
1: Mottamodata,
0: first
1: mana dehanni parisuddham cheskovali.
0: We should keep our body pure and clean.
1: Emiti ee parisuddham?
0: What is this cleanliness?
1: Neetito soap tho inkoka material tho kaadu din soap parisuddham cheskovatam.
0: You cannot clean merely with water and soap.
1: Dehamu parisuddham kavalante satkarmallo praveshinchali.
0: In order to make keep the body pure, you should take undertake
1: sakarmala vallane deham parishuddham avutundi.
0: Through good activity only the body is purified.
1: Karmaha karmasya vallane chitta shuddhi kalugutundi.
0: It's only out of good activity the purity of mind
1: Man
0: is attained.
1: Mana thoughts valla manasunu parishuddham cheskovali.
0: You can purify your mind through thoughts.
1: Ee rennintini manam parishuddham cheskunnappudu బుద్ధి ఎప్పుడు కూడాను పరిశుద్ధంగానే ఉంటుంది.
0: When once we purify these two, the intellect remains pure all through.
1: కనుక ఇక్కడ దేహములో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి?
0: What is the first thing that in respect to the body?
1: అహం అహం అహం నేను నేను అనేటువంటిది.
0: The body claims I, I.
1: ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది?
0: Where from you get this I?
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది.
0: This I is born out of the spirit, Atma.
1: ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది.
0: And is the mind originated thereafter?
1: మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది.
0: Out of the mind the speech originated.
1: కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుక ఈ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
0: Therefore this I is the son of the spirit, Atma.
1: ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్ కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: Therefore, mind is the son of aham and hence it is the grandson of the spirit, Atma.
1: Mind nunchi puttinatvantidi vaku.
0: And speech is born to this mind.
1: Vaku atmaku great grandson.
0: Therefore, the speech faculty is the great grandson of the spirit.
1: Great grandson for Atma.
0: Therefore, the speech is the great grandson of Atma, the spirit.
1: Atma. Inka mind anetvantidi grandson.
0: Mind is the grandson.
1: ఇంకా అహం అనేటువంటి సన్.
0: అహం ఇస్ ద సన్.
1: కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, సన్, వీరంతకును ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే.
0: దేర్ఫోర్ ద గ్రేట్ గ్రాండ్ సన్, ద గ్రాండ్ సన్ అండ్ ద సన్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని.
0: అండ్ దేర్ఫోర్ ద స్పిరిట్, ది ఐ, ద మైండ్ అండ్ స్పీచ్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి.
0: దేర్ఫోర్ ద స్పిరిట్ ఈస్ ప్యూర్ అండ్ ద మైండ్ హస్ గాట్ టు బి ప్యూర్ దేర్.
1: మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉంది.
0: అండ్ ద మైండ్ ఈస్ ప్యూర్ నేచురల్లీ ద బాడీ హస్ గాట్ టు బి ప్యూర్.
1: కనుక ఈ మైండ్ కు అహం కు వాక్ కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి.
0: అండ్ దేర్ఫోర్ బిట్వీన్ దీస్ త్రీ ద ఐ అండ్ అహం ది గో ఇన్ ద మైండ్
1: ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ ది స్పిరిట్
1: ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం.
0: At times we go back the promise we made.
1: ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు.
0: There is no other sin greater than this breaking promise.
1: బలి చక్రవర్తి చెప్పాడు.
0: Emperor Bali said.
1: పలికి బొంకుట కంటే పాపము పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు.
0: Having said Having given the promise, if you go back, there cannot be greater sin than this.
1: కనుకనే వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి.
0: Therefore, we should keep our words sacred.
1: షిరిడీలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడీకి వచ్చేటువంటి వారు.
0: Many used to visit Shirdi.
1: అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక సిరిస్దార్ ఉండేటువంటి వాడు.
0: There is one సిరిస్దార్.
1: అతనికి భార్య కుమారుడు 16 సంవత్సరాలు కుమారుడు.
0: And he has a wife and 16-year-old son.
1: భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసం.
0: Son and the wife, they have full faith in Baba.
1: కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్.
0: Therefore, he never objected his wife or son any time.
1: ఒక దినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు.
0: The son and wife wanted to go to Shirdi one day.
1: తప్పక వెళ్ళి రాండి అన్నారు.
0: He said, certainly go.
1: ఇతను కేవలము బ్రహ్మ సమాజము.
0: He belongs to Brahma Samaj.
1: ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు.
0: As the believer of Brahma Samaj, he doesn't want to visit any pilgrim center.
1: కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు.
0: In spite of fervent prayer by his wife, he never visited Shirdi.
1: అది కూడాను ఒక వీక్నెస్.
0: That is also a sort of weakness.
1: ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వాట్ ఇఫ్ వాట్ సమాజ్ ఇట్ ఈస్, వన్ షుడ్ నో గాడ్ ఈస్ వన్.
1: కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని ప్రబలిస్తుంటారు.
0: సమ్ గో బై ది కాస్ట్ అండ్ గ్రీడ్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండినటువంటి యొక్క తార్కాడు నేను రాను మీరు వెళ్ళండి అన్నారు.
0: తార్కాడ్ ద ఫాలో ఆఫ్ బ్రహ్మ సమాజ్ సెడ్ ఐ డోంట్ కమ్.
1: 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు నాన్న నేను వెళ్ళను అన్నాడు.
0: The 16-year-old son said, Father, I don't go.
1: ఎందుకోసం వెళ్ళకూడదు?
0: Why not? Why don't you go?
1: నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి ముందు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను.
0: I observe all the discipline during worshipping Lord.
1: నేను నైవేద్యం కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను.
0: ఐ ఆల్సో ఆఫర్ క్యాండీ.
1: ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదం అని నేను స్వీకరిస్తున్నాను.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ అక్సెప్టెడ్ బై భగవాన్ ఐ రిసీవ్ ఇట్.
1: కనుక ఈ పద్ధతిని నేను వదలటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: కనుక నేను షిరిడీకి వెళ్ళను అన్నాడు.
0: సో ఐ డోంట్ గో టు షిరిడి.
1: కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి.
0: ఫాదర్ హ్యాస్ లవ్ టువర్డ్స్ హిస్ సన్.
1: అప్పుడు చెప్పాడు కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీ వెళ్ళు అన్నాడు.
0: ఫాదర్ సెడ్, సన్ ఐ విల్ సర్టన్లీ డూ యువర్ జాబ్, బెటర్ యు గో.
1: నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు.
0: అండ్ సన్ ఆస్క్డ్, విల్ యు డూ ఇట్, విల్ యు డూ ఇట్ ఆర్ నాట్.
1: బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా?
0: Will you worship Baba as I do?
1: బాబాకు నైవేద్యం పెడతావా?
0: Would you offer?
1: ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా?
0: Will you receive the offer?
1: మాటి, నేను పోతాను షిరిడి, లేకపోతే నేను పోను అన్నాడు.
0: Give the promise, then I'll go to Shirdi, not otherwise.
1: ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనసు కరిగింది.
0: Watching the determination of the son, the heart of the father
1: melted. ఇంత క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు.
0: The father appreciated the determination, the discipline of his son, felt sad because he didn't have these two.
1: కుమారునికి మాట ఇచ్చాడు నేను చేస్తాను.
0: He promised his son.
1: ఇచ్చాడు కుమారుడు తల్లి వెళ్ళినారు.
0: The son and the wife.
1: కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము 2 దినములు 3 దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ.
0: The father worshipped as per the promise given to his son for
1: 2 to 3 days. కండ చక్కెర అక్కడ పెట్టటమును,
0: he was also offering candy every day.
1: తిరిగి భోంచేసే ముందుగా కండ చక్కెరను తాను భుజించటము,
0: before he dined,
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: The procedure is followed for a couple of days.
1: 3వ దినము గురువారం వచ్చింది.
0: The third day, Thursday.
1: కానీ ఆ కోర్ట్ లోపల చాలా అవసరమైన పని పడింది.
0: He has got an important work there in the court.
1: తిరిగి స్నానం చేశాడు.
0: He had his bath.
1: పూజ చేశాడు.
0: He worshipped.
1: ఇంత టిఫిన్ తిన్నాడు.
0: He had tiffin.
1: తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్ కు వెళ్ళాడు.
0: He has put on his dress and went to his office.
1: తిరిగి భోజనానికి వచ్చాడు.
0: He returned for lunch.
1: భోజనానికి కూర్చున్న తర్వాత
0: as he sat there,
1: వంట వాడిని అడిగాడు.
0: He asked the cook.
1: Hey, ఆ ప్రసాదం తీసుకుంరా పెట్టు అన్నాడు.
0: He asked the cook, bring the prasad here.
1: వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు నాడు అన్నారు.
0: Cook said, sir, in a bit of hurry, you didn't make any offering this morning during worship.
1: చాలా బాధపడ్డాడు.
0: He felt very sad.
1: కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని.
0: That he could not keep up this
1: promise. బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినాననే బాధ.
0: He didn't feel sad for not making any offering to Baba, but he felt so sad for breaking the promise given to his son.
1: రెండవ దినము
0: చిరిటి
1: లోపల థాకాడ్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు.
0: On the following day, the Thargad's son and wife came to do namaskar to Baba.
1: నేను నిన్నంతా నేను బాగ్రాక్ పోయి వచ్చాను.
0: He said, I went to Banga yesterday.
1: కానీ అక్కడ నాకెవరూ భోజనం పెట్టలేదు.
0: Nobody served me their food.
1: నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు.
0: The candy that you offer every day is not
1: even offered. చాలా ఆకలిగా వచ్చాను తిరిగి.
0: I returned very hungry.
1: ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా.
0: Baba asked that young boy, would you give me anything now to eat?
1: తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది.
0: Boy was shocked.
1: విడిది ఇంటికి వెళ్ళాడు.
0: He went home.
1: తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు.
0: He sat on the lap of the mother, went on crying.
1: తండ్రి నాకు మాట ఇచ్చాడు.
0: Father made me the promise.
1: కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు.
0: But he didn't make an offering.
1: కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి.
0: So Baba returned disappointed at
1: home. అమ్మా నేను ఇక్కడనే ఉండను.
0: Mother, I won't stay here.
1: నా క్రమశిక్షణ నేను తప్పను.
0: I will certainly follow my discipline.
1: నేను తిరిగి వెళ్తాను బాగ్రా.
0: He said, I will return home Bangra.
1: అనేటప్పటికి బాబా చెప్పి పంపించాడు.
0: బాబా సెడ్ అండ్ ఆస్క్డ్ టు గో.
1: ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు.
0: హి సెండ్ ద మెసేజ్ త్రూ జోగ్.
1: బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్.
0: దేర్ యూస్ టు బి వన్ జోగ్ బట్ నాట్ జోక్.
1: పిల్లవాడికి చెప్పి పంపించాడు, నీ ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు.
0: హి సెండ్ ద మెసేజ్, యూ డోంట్ నీడ్ టు గో నౌ.
1: నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు.
0: Your father has gone back the promise, but not you.
1: కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది.
0: You will certainly see my grace.
1: బాబు నీకు ఎంతకాలం ఇష్టమో అంతకాలం ఉండు అన్నాడు.
0: You stay here so long you wish to stay.
1: కానీ అంతకాలం కూడా నువ్వు కొంచెం నిరాశగాని అసంతృప్తిగాని ఆ షిరిడిలో జీవిస్తూ వచ్చాడు.
0: But he spent all the time in Shirdi totally depressed and frustrated.
1: 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు.
0: After 10 days he returned.
1: పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని excuse me అన్నాడు.
0: The moment son came, the father said to his son, excuse me.
1: నీవు చిన్నవాడు, నేను పెద్దవాడు.
0: You are young, I am.
1: కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను.
0: But I seek your pardon.
1: అంటే అప్పుడు పిల్లవాడు చెప్పాడు.
0: Then the boy said,
1: క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నాడు.
0: You should seek the pardon from Baba, not from me.
1: ఏ సమాజంలో ఉండినప్పటికీ,
0: you may be in any samaj,
1: ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ,
0: you may follow any culture,
1: మాట మాత్రం ఒక్కటే.
0: Only one thing you should say.
1: ఇది బ్రహ్మ సమాజం కావచ్చును.
0: It may be Brahma samaj.
1: కానీ నాది ఆర్య సమాజం కావచ్చును.
0: It may be Arya samaj.
1: నాది దైవ సమాజం కావచ్చును.
0: Or divine society.
1: కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే.
0: Whatever samaj may be, but one promise
1: సత్యం
0: is one.
1: ఒక్కటే.
0: Truth is one.
1: సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము.
0: You should follow truth. It's essential.
1: నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు.
0: You argue there in the court for justice.
1: సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి.
0: If you don't follow this kind of discipline, many families will be ruined.
1: నీవు లా చదివావు.
0: You studied law.
1: మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: మను టాట్ ధర్మ ఇన్ వెరీడ్ వేస్.
1: కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధము అన్నాడు.
0: When you don't follow truth, all your law would be lawless.
1: అని ఆ పిల్లవాడు చెప్పాడు.
0: So the boy said,
1: తండ్రి నీవు లాయర్ కా, లాయర్ కావద్దు అన్నాడు.
0: ద బాయ్ సెడ్, ఫాదర్ యు షుడ్ బి ఎ లాయర్ బట్ నాట్ ఎ లాయర్.
1: ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది.
0: దేర్ఫోర్ వెన్ యు ఫాలో డిసిప్లిన్ క్లియర్లీ యు విల్ హ్యావ్ ఆల్ ద డివినిటీ.
1: కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ప్యూరిఫై అవర్ బాడీ బై గుడ్ యాక్టివిటీ.
1: మొట్టమొదటి డిసిప్లైన్.
0: సో దాట్ ఇస్ ద ఫస్ట్ డిసిప్లైన్.
1: తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండనంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి.
0: Therefore from dawn to dusk in following daily routine we should observe discipline.

0: ప్రీతిగా యోచన చేయు మానవా, నీవే పెద్ద సుఖంబు పొందితివో, ప్రీతిగా యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది, పొట్టకై హద్దును పద్దు లేక.
1: Right from the time you get up from bed until you retire, without any limitations you struggle hard to carry out your living.
0: పొట్టకు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి.
1: Even for to earn your daily living there should be
0: discipline. ఎంత వరకు అది పట్టుతుందో అంత వరకు మనం తీసుకోవాలి.
1: You can eat to the extent that the stomach will accommodate.
0: అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరుతుంది.
1: If you eat in excess it leads to indigestion.
0: కానీ ఒక్కొక్కతూరి మనము దానిని పాటించడం లేదు.
1: Sometimes we don't observe discipline.
0: ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించడం లేదు.
1: We don't follow the command of the stomach.
0: మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము.
1: We pray and

0: ఏం చెప్తున్నా? అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది. బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను.
1: When you start eating with this prayer, Brahmarpanam, where is Brahma? You get the reply from inside.
0: I am from Vaishwanara.
1: Therefore, you eat to the extent needed.
0: Ekkuva baaga ruchiga undi kani ekkuva teeskuntam manam.
1: Because it is tasteful, you eat more.
0: Appudu stomach, Vishwa Vaishwanarudu, jagrata padtadu. Be careful, inka pampaddu lopala, pampaddu lopala, pampaddu lopala ani cheptadu.
1: Vaishwanara will caution you, don't eat any more, don't eat any more.
0: Kaani deeni maatalu ye maatram vinadu.
1: But he won't pay heed to the
0: instruction. Ee chakkani garalu ee chakkani payasamu tirigi chikkutundani tirigi lopala vestune untadu.
1: But he goes on loading with all the rice pudding, the payasam.
0: Kaani kadapatiki తాను అలసిపోతాడు.
1: బట్ హీ విల్ బి టైర్డ్ బై ఈటింగ్.
0: ఆయాసంతో కొంత బాధపడతాడు.
1: బట్ హీ విల్ బ్రెత్లెస్ ఫర్ సమ్ టైమ్.
0: కనుకనే మన ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉండాలి.
1: ఈవెన్ టేకింగ్ ఫుడ్ హీ షుడ్ బి అండర్ సర్టన్ డిసిప్లిన్.
0: ఈ ఆహారం మందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ ఫాలో డిసిప్లిన్ యూ విల్ ఫాల్ సిక్.
0: అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ సిక్నెస్ దట్ విల్ పుట్ యూ ఇన్ సో మెనీ అదర్ డిసీజెస్.
0: సర్వ వ్యాధులకు కూడాను కేంద్రమే మూల కారణము.
1: ఇట్ ఇస్ ద సెంటర్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ డిసీజెస్.
0: స్టమక్ లో ఏ విధమైనటువంటి ఒక చెడు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగములు బయలుదేరుతుంది.
1: వెన్ ద స్టమక్ ఇస్ అప్సెట్ ఇట్ విల్ గివ్ వే ఫర్ ఎనీ కంప్లైంట్.
0: కనుకనే మూడు భాగములు దీన్ని ఆహారం పెట్టుకుని ఒక భాగం ఖాళీగా వదిలిపెట్టాలి.
1: సో వన్ పార్ట్ ఇన్ ద స్టమక్ షుడ్ బి కెప్ట్ ఎంప్టీ.
0: ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అది ఒక క్రమశిక్షణగా ఉంటుంటాడు.
1: వెన్ ఇట్ ఈస్ సో ఇట్ ఈస్ under discipline.
0: Nityam kudunu aa kramasichana sakramanga anubhavinchali.
1: Every day we should observe this discipline.
0: Tellavari modalu ratri varaku kudunu em em ches avanni kramasichana anusarinche povali.
1: All that we do from morning till the evening we should
0: pooja kaadu kurchodanam kaadu nadachadam kaadu tinadam kaadu tragadam anni kudunu kramasichana undali.
1: Sitting, standing, walking, everything should be under discipline.
0: Appudu jeevitame oka kramamainatundi chichinaga untali.
1: Then the life will be disciplined.
0: Ee kramasichane nijamainatundi oka karma yogamu.
1: And it is the yoga of karma.
0: Karma ni ee karma yogame surmaka karma sukausalanni andistundi.
1: This karma yoga will give you all the skill in the field of action.
0: Manavudu karma adhikari.
1: So man has got authority on his action.
0: Mana president kuda cheptuntadu appudappudu karmanyeva adhikarasya ani.
1: Our president also quotes this sloka.
0: Mana karma adhikaruluga manam undali.
1: You should exercise
0: ee karma eranti karma ga untundali.
1: What sort of action?
0: పరిమితమైనటువంటి కర్మగా ఉంటుంది.
1: Should be under certain limits.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. మూట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి.
1: We should follow God's command in toto exactly.
0: అప్పుడే మనం ఒక విద్యావంతులుగా మారవచ్చు.
1: Then only we can call ourselves educated. What do you mean by
0: విజ్ఞానము?
1: It's wisdom.
0: కాబట్టి ఆ జ్ఞానమును పొందేటువంటి ఒక మార్గము ఇదియే.
1: In order to attain wisdom, this is the path.
0: Pustukamul patinchitini.
1: I have gone through the
0: books. Purtiga chuchiti sarva.

0: With folded hands, if you don't pray God, all the education scholarship, that's all useless.
1: కనుకనే మనము హస్తయుగము మోర్చాలి.
0: సో షుడ్ ఫోల్డ్ అవర్ హ్యాండ్.
1: ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం.
0: This is the first step in spiritual path.
1: ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం?
0: What is this folding of the hand?
1: నమస్కారము.
0: We say నమస్కారం.
1: ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of నమస్కారం?
1: ఐదు కర్మేంద్రియములు. ఐదు జ్ఞానేంద్రియములు.
0: Five senses of
1: self-cognition.
0: We unify all the 10 senses here.
1: Unity
0: in folding of hands.
1: In diversity.
0: Unity in diversity. That's namaskara.
1: Karukani, unity in diversity. అన్నిటిని ఏకంగా చేయటమే నమస్కారం.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ సింబలైజ్డ్
1: ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: దిస్ యూనిటీ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ నమస్కార ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి.
0: దిస్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ ఇన్ నమస్కారం.
1: నా మమ నేను కాదు.
0: నా మమ ఐఎమ్ నాట్.
1: నమస్కారం అంటే నేను కాదు.
0: నమస్కారం.
1: అహంకారం నిర్మూలమే.
0: ఈగోలెస్నెస్ కిల్లింగ్ వన్స్ ఓన్ ఈగో.
1: మమ అంటే అంతా నాదే.
0: మమ మీన్స్ ఎవ్రీథింగ్ మైన్.
1: నమమ అంటే ఏది నాది కాదు.
0: నమమ నథింగ్ బిలాంగ్స్ టు మీ.
1: కనుక అంతా నీదే స్వామి.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ
1: అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థము.
0: దట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ టోటల్ సరెండర్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం.
1: కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి.
0: Therefore, right from the time you get up from the bed until you go back, you should follow discipline.
1: కానీ ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు.
0: But in the present day, no one knows what discipline is.
1: ఇంతే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు.
0: They have no knowledge of sense control either.
1: ఈ senses control చేయాలి.
0: One has to.
1: కన్నులు చూస్తున్నాయి ఎక్కడో.
0: Eyes see somewhere.
1: కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి.
0: But you should teach your eyes.
1: ఓ నేత్రమా.
0: ఓ ఐ.
1: నీవు దేనిని చూస్తున్నావు?
0: What is that you see?
1: నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు.
0: You should not have bad looks.
1: See no evil, see what is good.
0: See no evil, see what is good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is
1: good. Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what
1: is
0: good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక నీవు మంచిని చేయి.
0: So do good.
1: మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు.
0: Therefore see good, do good and be good.
1: కనుకనే మనము మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి.
0: యూ కెన్ బి గుడ్ బై ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
0: Others may talk to you again and again, but you should have control over your talk.
1: Vidyarthulara,
0: students,
1: ee naadu
0: today
1: mrugamulu pachulu kodanu konni kramashikshanu paatisthunnayi.
0: Today animals and birds follow discipline.
1: Kaani inta chaduvulu chadivi inta medhasakti undi inta telivitetalu undi kodanu మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: చక్కగా మీరు బాగా వాచ్ చేయండి.
0: యూ వాచ్ వెరీ క్లియర్.
1: మీ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులు అంతా ఉంటాయి.
0: దేర్ ఆర్ సమ్ మంకీస్ ఆన్ ది వే యాజ్ యూ మూవ్ ఫ్రమ్ యువర్ హాస్టల్.
1: దినమునకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి.
0: మంకీస్ అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ 1 అవర్.
1: ఒక దినమునకు 1 అవర్
0: మంకీస్ అబ్జర్వ్ 1 అవర్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎవ్రీ డే.
1: సైలెంట్ మౌనం.
0: అబ్జర్వ్ సైలెన్స్.
1: పక్షులు కూడా అంతే.
0: బర్డ్స్ ఆల్సో సర్.
1: ఒక గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది.
0: 1 అవర్ దే అబ్జర్వ్ సైలెన్స్ బర్డ్స్.
1: కానీ
0: బట్
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఒక నిమిషం కూడా విశ్రాంతి తీసుకోడు. పాపం
0: నాట్ ఈవెన్ ఎ మినిట్ హీ టేక్స్ రెస్ట్.
1: ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు.
0: హీ గోస్ ఆన్ టాకింగ్, హీ గోస్ ఆన్ టాకింగ్.
1: సైలెన్స్ అనేటువంటిదే లేదు.
0: నో సైలెన్స్ వాట్స్ ఎవర్.
1: ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు.
0: If anyone observes silence, we make fun of them.
1: రేచ అతను సైలెన్స్ ని ఫాలో చేస్తున్నాడు, మనము ఫాలో చేస్తాం అని ఎంత ఉత్సాహంగా ముందుకు రావాలి.
0: We should come forward with all the enthusiasm watching that man who observes
1: Brahman
0: silence.
1: అంటే ఎవరు? నిశ్శబ్దం బ్రహ్మ.
0: Who is Brahma?
1: Silence is the God.
0: Silence is God.
1: అది నిశ్శబ్దంలోని శబ్దమే బ్రహ్మ.
0: There is sound in silence, that is Brahman.
1: చూసారా అంత గొప్పతనం ఉంటుండాలి ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల.
0: Therefore, when you control your talk, there is mighty things that
1: talk,
0: you can achieve.
1: Talk, not talk.
0: In talk, there is mighty things that you can achieve.
1: కనుక టాక్ ను కంట్రోల్ చేస్తున్నట్టుంటే అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది.
0: So when you have a control over your talk, you can
1: ఎందుకు
0: control
1: కోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు?
0: Why such power is gifted there?
1: కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండదు, రెండో పవర్ లేదు.
0: ఐస్ హావ్ గాట్ ద పవర్ టు సీ నాట్ ద
1: సెకండ్ చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుంది అది ఇంకొక పవర్ లేదు
0: ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్ నో అదర్ ముక్కుకు
1: వాసన చూచే పవర్ ఉంది కానీ రెండో పవర్ లేదు
0: నోస్ కెన్ ఓన్లీ స్మెల్ నథింగ్ ఎల్స్
1: కానీ టంగ్ కు డబుల్ ప్రమోషన్ రెండు పవర్స్ ఉన్నాయి
0: బట్ ద టంగ్ హాస్ గాట్ టూ పవర్స్ డబుల్ పవర్
1: ఒకటి టెస్ట్ చేస్తుంది
0: వన్ ఇట్ టెస్ట్
1: ఇంకోటి మాటలు మాట్లాడుతుంది
0: సెకండ్ ఇట్ కెన్ టాక్
1: కాబట్టి రెండు శక్తులు ఉంది కనుక మొట్టమొదట దీనిని శక్తిగా ఉండినటువంటి దాన్ని మొట్టమొదట కంట్రోల్ చేయాలి అదుపులో పెట్టాలి
0: యాజ్ ద టంగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇట్ మస్ట్ బి పుట్ అండర్ కంట్రోల్
1: ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదట కంట్రోల్ చేయాలి
0: యాజ్ ద టంగ్ ఇస్ మోర్ పవర్ఫుల్ ఇట్ షుడ్ బి కెప్ట్ అండర్ చెక్
1: చాలా మందికి తెలుసు పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును కార్ల లోపల నాలుగు టైర్స్ ఉంటాయి
0: కార్ హ్యాస్ ఫోర్ టైర్స్
1: ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది
0: ద ఫ్రంట్ టైర్స్ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ ఎయిర్
1: వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది
0: ద టైర్స్ బిహైండ్ విల్ హ్యావ్ లెస్ ఆఫ్ ఎయిర్
1: అది తెలియనటువంటి వాడు నాలుగు టైర్స్ కు ఈక్వల్ గా పంప్ కొట్టేస్తారు
0: ఎ పర్సన్ హు డజంట్ నో విల్ పంప్ ఎయిర్ ఈక్వల్లీ అమంగ్ ఆల్ ది ఫోర్ టైర్స్
1: అది మంచిది కాదు
0: ఇస్ నాట్ గుడ్
1: ఎక్కువగా ఉన్న దాన్ని తగ్గించాలి
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎక్సెస్ యు షుడ్
1: కొంచెం తక్కువగా ఉన్న దాన్ని ఎక్కించాలి
0: ఇఫ్ ఇట్ ఇస్ లెస్ యు షుడ్ ఇంక్రీజ్
1: ఇది ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు కమలక్పూర్
0: రామకృష్ణ పరమహంస స్టేడ్ దేర్ ఇన్ కమలక్పూర్ అట్ దట్ టైం
1: కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు
0: హి హస్ గాట్ ఎన్ ఆశ్రమ్ ఓవర్ దేర్
1: అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు
0: హి హస్ గాట్ సర్టన్ చేంజెస్ ఇన్ హిస్ డైటరీ
1: హ్యాబిట్స్ అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడాను మత్స్యం అనగా చేపలు తింటుంటారు
0: బీయింగ్ ది స్టేట్ ఆఫ్ బెంగాల్ ఈవెన్ బ్రాహ్మిన్స్ రిలీజ్
1: వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు
0: దే ఆర్ కాల్డ్ మత్స్య బ్రాహ్మణ ఫిష్ బ్రాహ్మిన్స్
1: వాళ్ళు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి కలుచుకుంటాయి చేపలు అట్టే చేతిలో పట్టుకుంటారు చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు
0: వెన్ దే గో టు గ్యాంజెస్ ఫర్ బాత్ దే విల్ నేచురల్లీ కమ్ అక్రాస్ ద ఫిష్ దే విల్ క్యాచ్ ఇట్ అండ్ బ్రింగ్ దెమ్ హోమ్
1: కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి
0: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ కమలక్పూర్ హి హస్ టు క్రాస్ దిస్ గ్యాంజెస్ బై బోట్
1: చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు
0: గ్యాదరింగ్ ఆల్ యంగ్స్టర్స్ రామకృష్ణ పరమహంస యూస్ టు టీచ్ వెరీ నైస్ స్పిరిచువల్ థింగ్
1: కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము
0: As a result of this Kali age, people make fun of good company.
1: ఏమరా చిన్న వయసులో ఇప్పుడే నీకు ఎందుకు రా ఇంత భక్తి ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉంది అనుకో
0: People say this, why do you have this devotion at this
1: ఇప్పుడు నుంచి నీకు ఎందుకు ఈ భక్తి
0: why devotion at this
1: age? యువకులను కూడాను తల్లిదండ్రులు కూడాను దూషిస్తుంటారు విమర్శిస్తుంటారు
0: ఈవెన్ పేరెంట్స్ ఆల్సో క్రిటిసైజ్ డిస్కరేజ్
1: ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు
0: యూత్ గ్యాదర్డ్ రామకృష్ణ
1: ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ
0: రామకృష్ణ హస్ సెట్ ఎ టైం టేబుల్
1: పలాన దినం నీవు పలాన దినం నీవు పలాన దినం నీవు అనగా ఏమి సిటీకి పోవటము చేపలు తీసుకుని రావాలి
0: హస్ సెట్ ఎ టైం టేబుల్ ఎవ్రీ వన్ షుడ్ గో వన్ వన్ ఎవ్రీ డే అండ్ బ్రింగ్ ఫిష్ ఫ్రమ్ ద సిటీ
1: ఒకనాడు బ్రహ్మానందము
0: One day,
1: వెళ్ళాడు బోట్ లో
0: ఇట్ వాస్ ది టర్న్ ఆఫ్ బ్రహ్మానంద హీ వెంట్ ఆన్ హిస్ బోట్
1: ఈ బ్రహ్మానంద వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవ వాళ్ళు
0: ద బోట్మెన్ సా దిస్ ఆకర్ రోబ్డ్ బ్రహ్మానంద
1: ఇంకా మొదలు పెట్టారు దూషణ
0: దే స్టార్టెడ్ క్రిటిసిజం
1: ఆ పిచ్చివాడికి ఒక పని లేదు ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకుని ఈ విధంగా చెడగొడుతున్నాడు అతను దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు
0: ద బోట్మెన్ వెంట్ ఆన్ అక్యూజింగ్ రామకృష్ణ హియర్ ఇస్ అ మ్యాడ్ క్యాబ్ హియర్ ఆర్ మ్యాడ్ క్యాబ్ ద చిల్డ్రన్ హియర్
1: పిచ్చివాడిగా చూచేటువంటి వారు
0: అండ్ దే యూస్ టు లుక్ ఎట్ హిమ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్
1: కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు
0: బ్రహ్మానంద కుడ్ నాట్ హియర్ ఆల్ దిస్
1: కానీ ఏం చేయగలడు మెత్తనివాడు నోరు మూసుకున్నాడు వెళ్ళాడు చేపలు తీసుకున్నాడు తిరిగి పడవలేక రావాలంటే మరి భయం
0: ఈజ్ ఎ వెరీ సాఫ్ట్ మ్యాన్ హీ కుడ్ నాట్ గివ్ రిప్లై హీ కేమ్ హోమ్ విత్
1: తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం
0: యాజ్ హీ రిటర్న్డ్ హీ వాస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఎనీథింగ్ మే హ్యాపెన్ ఆన్ ద వే
1: తిరిగి వచ్చాడు
0: హీ రిటర్న్డ్
1: బ్రహ్మానంద రామన్నాడు
0: పరమహంస కాల్డ్ బ్రహ్మానంద
1: వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు ఏడ్చుకుంటూ
0: యు ఆర్ జస్ట్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్
1: ఎందుకోసం ఏడుస్తున్నావు
0: దెన్ వై డు యు క్రై
1: స్వామి
0: స్వామి
1: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు
0: పీపుల్ ఆర్ యూజింగ్ వెరీ హార్ష్ వర్డ్స్ విచ్ దే ఆర్ నాట్
1: కఠినమైన వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు
0: దే ఆర్ క్రిటిసైజింగ్ యు ఇన్ స్ట్రాంగ్
1: వర్డ్స్ మమ్మల్ని విమర్శించినా పర్వాలేదు
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్
1: మిమ్మల్ని విమర్శిస్తున్నారు నేను వినలేను చాలా దుఃఖంగా ఉంది అన్నాడు
0: I am very sad because they were criticizing you.
1: కోపం వచ్చింది రామకృష్ణకు.
0: రామకృష్ణ was
1: angry. చీచి గురు దూషణ వినేటువంటి ఒక శిష్యుడు నీ ఒక శిష్యుడా నీ ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు గెట్ అవుట్ అన్నాడు.
0: Ramakrishna said, Brahmananda, you are a disciple. Can you hear all the accusation charges made against your teacher? Get out. You have no place here. How could you listen?
1: గురు దూషణ వినటం నీకు పాపం కాదా?
0: ఇస్ నాట్ ఎ సిన్ టు లిసన్ టు?
1: దూషణ చేయడం వారికే పాపము, వినటం నీకు పాపమే అని అన్నాడు.
0: దే కమిటెడ్ ఎ సిన్ ఇన్ అక్యూజింగ్ మీ అండ్ యూ కమిటెడ్ ఎ సిన్ ఇన్ లిసనింగ్ టు దట్.
1: కానీ ఏం చేయగలడు?
0: వాట్ ఇస్ దట్ యు కుడ్?
1: తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు.
0: హి క్రైడ్ ఫర్ ద సెకండ్
1: టైం. సెకండ్ డే నరేంద్ర ఛాన్స్ వచ్చింది.
0: సెకండ్ డే వాస్ ది ఛాన్స్ ఆఫ్ నరేన్.
1: ఇది వివేకానంద.
0: వివేకానంద
1: ఇతను పోతూ పోయాడు.
0: ఈవెంట్
1: ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు.
0: దే స్టార్టెడ్ అక్యూజింగ్ ఇన్ సేమ్ స్టైల్.
1: అందరూ బోట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చారు.
0: ఆల్ బోట్మెన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
1: పడవ ఎక్కాడు.
0: హి గాట్ ఇన్ టు ద బోట్.
1: టికెట్ తీసుకున్నాడు.
0: హి పర్చేస్ టికెట్.
1: హే నోర్ ముయ్.
0: అరే షట్ అప్ హి సెడ్.
1: ఎవరు తిట్టున్నారు వారు నోరు ముయ్ అన్నాడు.
0: ద వన్ హూ ఇస్ అక్యూజ్ షట్ అప్ ఫస్ట్.
1: కానీ వాడు ఇంకా తిట్టు వచ్చారు.
0: షల్ హి వెంట్ ఆన్.
1: బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాడు.
0: హి స్లాప్డ్ హిమ్ ఆన్ బోత్ ది
1: చీక్. ఒకని ఎత్తుకున్నాడు. ఈ గంగల వేసేస్తానని.
0: హి లిఫ్టెడ్ వన్ ఫెలో రెడీ టు డ్రౌన్ హిమ్ ఇన్ గ్యాంజెస్.
1: భయపడిపోయారు.
0: దే వర్ ఆల్ ఫియర్ స్ట్రికెన్.
1: ఎవ్వరూ ఇంకా తిరిగి నోరు ఎత్తలేదు.
0: నోబడీ ఓపెన్ దర్ మౌత్.
1: తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికీ భయం.
0: హి వెంట్ దేర్ బ్రాట్ ది ఫిష్ అండ్ వాస్ రిటర్న్డ్.
1: ఎవ్వరూ మాట్లాడలేదు.
0: నోబడీ ఓపెన్ దర్ మౌత్.
1: వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు.
0: రామకృష్ణ సెడ్ నరేన్ కమ్ హియర్.
1: ఏం జరిగింది?
0: వాట్ హ్యాపెండ్?
1: నిన్న బ్రహ్మానందకు జరిగింది జరిగింది అన్నాడు.
0: సేమ్ థింగ్. వాట్ హ్యాపెండ్ యెస్టర్డే టు బ్రహ్మానంద?
1: ఏం చేశావన్నాను.
0: వాట్ డిడ్ యు డు?
1: నేను ఊరుకుంటానా? నా గురువుని దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక ఎత్తి గంగలు వేయడానికి ప్రయత్నించానన్నాడు.
0: డూ ఐ కీప్ క్వైట్ వెన్ దే క్రిటిసైజ్ మై టీచర్? డూ ఐ కీప్ క్వైట్? ఐ వాస్ రెడీ టు
1: రామకృష్ణ
0: వన్ ఫెలో పుష్ హిమ్ ఇన్ టు ది గ్యాంజెస్.
1: చీ వేసిండేది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నేను నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి?
0: He said, what a shame it is. As a celibate, you should be peaceful.
1: అప్పుడు చెప్పాడు నరేంద్రుడు.
0: Then Narendra said,
1: ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే.
0: He is also a member of Brahma Samaj.
1: స్వామి,
0: స్వామి,
1: నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు.
0: He said, Swami, you told something to Brahmananda yesterday and you are telling opposite to me. What is true here?
1: Mare pichivada.
0: Oh, madcap.
1: Tire lopala gaal ekkuga unnadani teeseyyala, takkuga unnadani kottale.
0: When there is excess of air in a tire, you have to remove it. When there is less of air, you have to
1: gaali takkuga untundali kanukane nenu baagu udanu.
0: The tire of Brahmananda, there is less of air, therefore
1: temper chaala short temper, dinu tagginchali.
0: Narain is short tempered, therefore it should be cut.
1: కనుకని పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధన జరపాలి.
0: సో బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ టీచింగ్ షుడ్ బి గివెన్.
1: కనుకని ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటివి కాదు.
0: టీచింగ్స్ ఆర్ నాట్ యూనిఫామ్ టు ఎవ్రీబడీ.
1: ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏ విధంగా ఉంటుందో అంతవరకు ఇది నిండుతూ ఉంటాడు.
0: టీచింగ్ షుడ్ బి గివెన్ ఇన్ అకార్డెన్స్ టు ద కెపాసిటీ అండ్ ద కంటైనర్.
1: గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి.
0: దేర్ లాట్ ఆఫ్ వాటర్.
1: ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది.
0: యాజ్ ఈస్ ది కంటైనర్ సో ఇస్ ద మెజర్ ఆఫ్ వాటర్.
1: అందరికి సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్.
1: కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను,
0: సో ది స్పిరిచువల్ ఫార్
1: ఈ విధమైనటువంటి వారి వారి శక్తానుసారంగా క్రమశిక్షణ అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు.
0: వెన్ దే ఫాలో డిసిప్లిన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ గాడ్ విల్ గివ్ దెమ్ ది కెపాసిటీ ది అబిలిటీ.
1: కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీస్ వి షుడ్ ఫాలో
1: క్రమశిక్షణ. లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
0: Without discipline, you can never attain divinity.
1: ఒక దినం ఒక రీతిగా, ఒక దినం ఒక రీతిగా ఉంటుంటే అది ఏ మాత్రం కూడా సరైనది కాదు.
0: If we are in one way on one day, in a different way on another day, a small example.
1: మీకు తెల్లవారుజామున లేక సాయంకాలం 6 గంటలకు మీరు భజన చేస్తున్నారు.
0: You do bhajan at 6 o'clock in the morning.
1: లేక ధ్యానంలో చేస్తున్నారు.
0: Or you meditate.
1: ఈ విధంగా ఉండినప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది.
0: Sometimes you need to travel.
1: ఆ ప్రయాణం లోపల మీరు బస్సులో ఉంటారు 6 గంటలకు.
0: That time at 6 o'clock you may be in a bus.
1: ఇక్కడ కొంతమంది స్థలమును కాలమును కర్తవ్యాన్ని ఏమాత్రము మార్చకూడదు అంటారు.
0: సమ్ సే దట్ వన్ షుడ్ నాట్ చేంజ్ ద ప్లేస్ టైమ్ అండ్ ద డ్యూటీ.
1: కానీ డ్యూటీని మాత్రం పెట్టుకోవాలి మనం.
0: బట్ యూ షుడ్ కీప్ డ్యూటీ.
1: స్థలము మారినప్పటికీ
0: ప్లేస్ మే చేంజ్.
1: కాలము బస్సులో అయినా ఇక్కడైనా 6 గంటలే.
0: ద టైమ్ మే బి మే చేంజ్.
1: 6 గంటల టైంలో నీ బస్సులో ఉన్నావా, నీవు 6 గంటల లోపల ఎక్కడ నీవు భజన చేస్తున్నావు దాన్ని నీవు చింతిస్తురా, నీ మైండ్ ఈ స్థలానికి వస్తుంది.
0: You may be there in the bus at 6 o'clock in the evening. If you think of God,
1: కాబట్టి స్థలం అనేటువంటిది నీ దగ్గరికి వస్తుంది కానీ నీవు స్థలం దగ్గర రానక్కర్లేదు.
0: ప్లేస్ విల్ కమ్ టు యూ, యూ నీడ్ నాట్ కమ్ టు ద ప్లేస్.
1: కనుక నీ క్రమాన్ని నీవు తప్పకుండా నీవు చేస్తురా.
0: సో యూ షుడ్ సర్టన్లీ ఫాలో ద
1: క్రమమును పాటిస్తే ఈ కర్తవ్యము కాలము అన్ని నీ దగ్గరికే బతికొస్తాయి.
0: ఇఫ్ యూ ఫాలో ద టైమ్ అండ్ ద డిసిప్లిన్ ద ప్లేస్ విల్ ఫాలో యూ.
1: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాలాఖ్యం కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి? కాలము కాయాన్ని మృంగుతా ఉంది.
0: ఇట్ ఇస్ ద టైమ్ దట్ స్వాలోస్ దిస్ బాడీ లైఫ్.
1: కానీ కాలుడు కాలాన్ని కూడా మృంగేటువంటి వాడు.
0: అండ్ ది కాల ఆల్సో స్వాలోస్ ది టైమ్.
1: కనుకనే కాలుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: అతనే దైవము.
0: కాలుడు ఇస్ గాడ్.
1: కాలుడు అంటే యముడు అనుకుంటారు. కాదు కాదు,
0: కాలుడు ఇస్ నాట్
1: యమ. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే, అతనే కాలుడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ గాడ్.
1: కనుక మంచి, ఇంకా కొంతమంది పిల్లలకు కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి.
0: సమ్ స్టూడెంట్స్ హావ్ సమ్ డౌట్స్.
1: సూర్యునికి కుమారుడు పుట్టాడు.
0: Sun has a son.
1: యముడు సూర్యుని కుమారుడు అంటారు.
0: యమ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
1: ఈ పిల్లలందరికీ ఒక విధమైన హాస్యం అవుతుంది.
0: నాచురల్లీ స్టూడెంట్స్,
1: సూర్యుడికి, సూర్యునికి ఒక భార్య, అతనికి ఒక బిడ్డ, అతనికి ఒక కొడుకు, అతనికి ఒక సంసారం, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ ఏదో కథలు అని దాన్ని నెట్టివేస్తారు.
0: స్టూడెంట్స్ విల్ నాచురల్లీ డిస్మిస్ ఇట్ బికాస్ వాట్ ఇస్ ది సన్ హాస్ ఎ వైఫ్ అండ్ ఎ ఫ్యామిలీ.
1: కాదు కాదు, ఇది ట్రూత్, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్. ఎస్.
1: ఎత్తనగా
0: హౌ,
1: కాలుడనగా ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: కాలము,
0: టైం.
1: ఈ కాలం అనేటువంటిది ఎవరి వల్ల పుడుతుండాలి, ఎవరి వల్ల వస్తుండాలి? సూర్యోదయం వల్ల, సూర్యాస్తం వల్ల కాలం పుడుతుండాలి.
0: The time is there because of sunrise and sunset.
1: కనుకనే సన్రైజ్ అండ్ సన్సెట్ వల్ల పుట్టినటువంటి కాబట్టి ఈ యొక్క కాలము సూర్యుని కుమారుడు అన్నారు.
0: As the time is born because of sunrise and sunset, the time is the son of sun.
1: చూడండి, తెల్లవారు సూర్యుడు పుట్టినప్పుడు 6 గంటలు అన్నాము.
0: When one the sunrise we say
1: సూర్యాస్తమం ఇప్పుడు 6 గంటలు అయింది. ఈ 6కు 6 12 గంటలు జరిగిపోయింది.
0: So sunrise and sunset.
1: ఈ 12 గంటల కాలం ఎవరి వల్ల జరిగింది?
0: 12 hours. Who is responsible?
1: ఎవరి వల్ల పుట్టింది?
0: It's born out of whom?
1: సూర్యుని వల్లనే పుట్టింది.
0: It's because of sun.
1: కాబట్టి సూర్యుని వల్ల పుట్టినటువంటిది కాబట్టి కాలము కాలుడు అనేటువంటి వాడు సూర్యుని కుమారుడు అన్నారు.
0: Because the time is born to the sun, we say naturally we say that he belongs to sun.
1: కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క అంతరార్థాన్ని గురించి మనం విచారిస్తేప్పుడు అంతా సత్యమే, సత్యమే.
0: When we think from the spiritual point of view, everything is truth.
1: కనుకని సత్యస్య సత్యం.
0: It is truth of truths.
1: ఏ విధమైనటువంటి అంతృప్తి అక్కడ రావడానికి వీలుండదు.
0: దేర్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్
1: డౌట్. పురాణములు ఎందు, ఇతిహాసములు ఎందు అనేక విధమైనటువంటి ఇలాంటి శబ్దాలంతా వస్తుంటాయి.
0: ఇన్ అవర్ ఎపిక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్
1: ఇవన్నింటినీ కూడా మనం ప్రాకృతమైనటువంటి దీనికి మనం పోల్చుకొని దీన్ని మనం విశ్వసించము.
0: బికాస్ వీ టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ వే, వీ డోంట్ బిలీవ్ దట్.
1: చాలా పొరపాటు,
0: ఇట్స్ ఎ మిస్టేక్.
1: ఈ ఓపిక పెట్టుకుని దాన్ని చక్కగా ఎన్క్వైరీ చేయి.
0: బీ పేషెంట్ అండ్ ఎంక్వైర్ క్లియర్లీ.
1: అప్పుడే నీకు సరైనటువంటి హృదయం తిక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఆన్సర్.
1: ఇప్పుడు విష్ణు ఉన్నాడు, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, వీరందరికీ ఏదో కమలములు అని పెట్టి ఆ కమలముల నుంచి వారు ఉద్భవించినట్టుగా పెడుతున్నారు.
0: వీ హ్యావ్ ద విష్ణు అండ్ లక్ష్మి, వీ సే దట్ దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ద లోటస్ ఫ్లవర్.
1: అది హృదయము, హృదయ కమలము.
0: The lotus flower is the human heart.
1: అనగా హృదయం నుంచి పుట్టేటువంటివే సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హార్ట్.
1: గుడ్ అండ్ బ్యాడ్ అన్ని కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటివే.
0: గుడ్ అండ్ బ్యాడ్ అరైజ్ అవుట్ ఆఫ్ యూ.
1: కనుకనే దీనిని యత్ భావం తద్ భవతి అన్నారు.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
1: కనుక
0: సో
1: మనము ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం అసత్యం అని నెట్టివేయకూడదు.
0: బికాస్ వీ డోంట్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ కెనాట్ డిస్మిస్ ఇట్.
1: టైం తీసుకో, కొంచెం డౌట్స్ అంతా నిర్మూలనం చేసుకో.
0: గెట్ ఆల్ యువర్ డౌట్స్
1: క్లారిఫైడ్. నిశ్చింతగా ఉంటుంది.
0: అండ్ బీ పీస్ఫుల్.
1: అంతేగాని డౌట్స్ తో మాత్రము నీ మనసును పాడు చేసుకోవద్దు.
0: బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ ఆల్ దిస్ డౌట్స్.
1: డౌట్స్ కు మన పురాణములు ఎందుకు ఏమాత్రం అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
1: ఎవరు రాసిన ఈ పురాణములు?
0: హూ కంపోజ్ దెమ్?
1: ఈ ఎల్లయ్య మల్లయ్య రాసినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ కంపోజ్డ్ బై ఎల్లయ్య మల్లయ్య.
1: విద్యావంతులు, మహర్షులైనటువంటి ఒక వాల్మీకి వ్యాసులు రాసినటువంటివి.
0: ది పురాణాస్ ఆర్ కంపోజ్డ్ బై గ్రేట్ సేజెస్ లైక్ వాల్మీకి అండ్ వ్యాస.
1: గొప్ప విద్యావంతులు,
0: హైలీ ఎడ్యుకేటెడ్.
1: అంత విద్యావంతులు మరొకరు లేరు.
0: సచ్ నోబుల్ పీపుల్.
1: అంటే విద్యావంతులే కవులు కావడానికి అధికారం ఉంటుంటారు.
0: సచ్ హైలీ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ పీపుల్ ఆర్ ద పోయెట్స్.
1: కవులు కాదు,
0: ఆల్ ఆర్ నాట్ పోయెట్స్.
1: కనుకనే పురాణములు రాసినటువంటి వాడు వాల్మీకి.
0: వాల్మీకి కంపోజ్ దిస్ పురాణ.
1: ఈ అష్టాదశ పురాణం రాసిన వాడు వ్యాస మహర్షి.
0: వ్యాస హాస్ రిటన్ ఆల్ ది 18 ఎపిక్స్.
1: మహర్షులు, మహర్షులు,
0: మహర్షులు, సేజెస్, గ్రేట్ సేజెస్.
1: కనుకనే వారు ఒక్క అసత్యం కూడా అందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: దేర్ నో స్కోప్ ఫర్ ఎనీ అన్ట్రూత్ దేర్.
1: మన భావాలను పురస్కరించుకుని అది అసత్యం అని మనం చెప్పొచ్చును, కానీ అసత్యాలు ఏనాటికి కావు.
0: డిపెండింగ్ ఆన్ అవర్ ఫీలింగ్స్ వీ మే సే దే ఆర్ లైస్, బట్ దేర్ కెన్ many lies over there.
1: నీవు చూచినా చూడకపోయినా గానీ రాసిండేటువంటివన్నీ సత్యాలే.
0: Whether you see or not, what all that is written is
1: true. అవన్నీ గొప్ప ఆదర్శాలే.
0: They are all great ideals.
1: అంతే గాని తప్పు మార్గం ఏమీ రాయలేదు.
0: They never take you to
1: the wrong path. చెడపలేదే.
0: They never spoil it.
1: ఎవరిని ఏమీ పెడమార్గం పట్టించలేదే.
0: Nobody is directed in the wrong
1: way. సత్య మార్గాన్ని నిరూపిస్తూ వస్తున్నాయి.
0: It proves the truth, path of truth.
1: ఆదర్శ గ్రంథాలు అన్ని కూడాను.
0: They are all ideals.
1: ఆదర్శ గ్రంథాలకు ఆదర్శ జీవితం కూడా కావాలి.
0: We need ideal life to follow the ideal text.
1: Ideal life kavalanukunte matalu tagginchali.
0: In order to lead an ideal life,
1: daivagnanu sirasa vahinchali.
0: We should follow God's command.
1: Discipline manam patinchali.
0: We should observe discipline.
1: Elanti paristhiti endeyalukunu mana discipline vadalakudadu.
0: Under any circumstances we should never give up discipline.
1: Chara tarkade san 16 సంవత్సరంలోకి పిల్లవాడు తన డిసిప్లైన్ తన క్రమశిక్షణను వదిలితే ఏమవుతుందనే ఉద్దేశంతో తండ్రి దగ్గర కూడా మాట తీసుకున్నాడు.
0: You see, the son of Tarkad, though age 16, he took promise from his father.
1: కట్టగడబడి ఆ యొక్క సత్సంకల్పం చేతనే తండ్రి చేతనే క్షమాపణ కూడా కోరుకున్నాడు.
0: Ultimately, it led to a situation that the father had to seek pardon.
1: తండ్రి కొడుకు దేహములో వయసులో వ్యత్యాసం ఉండవచ్చును.
0: There is difference in age between son and father.
1: కానీ ఆత్మ ఇద్దరి యందు ఒక్కటే.
0: But the same Atma, the Spirit is present in
1: Satyam Vakkate.
0: Truth is one.
1: Idi peddavaru satyam, idi chinnavaru satyam ani ledu.
0: There is nothing like the truth of youngsters and truth of elders.
1: Shudra satyam anetundi
0: ledu. It cannot be Brahmin truth and the truth of Shudras.
1: Andariki satyam satyam vakkate.
0: The truth is one to all.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ, నాన్ జ్యువల్.
1: ఏకం ఏవ
0: ఇట్స్ ఓన్లీ వన్.
1: ఓన్లీ వన్.
0: ఓన్లీ వన్. ఓన్లీ వన్.
1: అలాంటి సత్యాన్ని చాటించి పలికినటువంటిది.
0: We should observe the truth and
1: ఇలాంటి సంస్కృతినంతా కూడాను భారతదేశం నందు అనేకంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ టీచర్స్ ఇన్
1: భారతదేశం యొక్క సంస్కారం సంస్కృతులు ఇంకా ఎన్నెన్ని విధమైనటువంటి ఒక మార్గంలోనూ ప్రవేశించి యావత్ ప్రపంచమునకే ఈ భారతీయ సంస్కృతిని అందిస్తూ వస్తుండాలి.
0: The culture of Bharat advocates ideologies of this kind and propagated the entire world.
1: Culture lo etti dosham ledu.
0: There is no mistake in our culture.
1: Alanti pavitramainatundi divyamainatundi navyamainatundi bhavyamainatundi ee bharatiya yokka sanskrutini manam viduvaradu maruvaradu.
0: We should never forget, we should never give up such a unique, novel, ever fresh, ever green culture of our.
1: బుద్ధి పోయినట్టుగా పోకూడదు.
0: We should not act according to our mind.
1: దానిని పట్టిదేని వెనుకు తెప్పించాలి.
0: You should have control over
1: culture. కల్చర్ను ఫాలో చేయమని చెప్పిన దానికి సరైనటువంటి ఒక శాసనం చేయాలి.
0: And you should command your mind to follow the culture clearly.
1: ఈ మనసు ఇష్టం వచ్చినట్టు పోవచ్చును.
0: The mind may go in a wayward way.
1: కానీ నీ వదలకూడదు.
0: But don't never give
1: it up. Mind is your servant.
0: Mind is your servant.
1: You are not the mind servant.
0: You are not the servant of the mind.
1: Mind is your servant.
0: Mind is your servant.
1: కాబట్టి నీ సర్వెంట్ గా నీవు ఉపయోగించుకోవాలి.
0: Therefore make use the mind as your
1: బానిస కాకూడదు.
0: But you should not be the servant of the
1: mind. కానీ బానిస కావాలి ఎవరికి బాధ కావాలి దైవానికి బానిస.
0: You should be only servant of God.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: రామదాస్ ఆల్సో సెడ్.

0: Ramana said, I should be servant to the servants. I should serve your servants.
1: Dasulaku sevane cheyavalara.
0: I should serve your servants.
1: ప్రొద్దున సాయంకాలం కూడాను నేను నీ దాసుడని.
0: ఐఎమ్ యువర్ సర్వెంట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
1: నీ దాసుడనే కాదు, నీ దాసులకు కూడాను దాసుడని.
0: ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ సర్వెంట్, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్.
1: ఒక చక్కని ఉపదేశం ఉన్నది ఈ యొక్క భాగవతంలో.
0: దేర్ ఇస్ వెరీ గుడ్ టీచింగ్ దేర్ ఇన్ భాగవతం.
1: కుచేలుడు తీసుకెళ్లాడు ఇంత పిటిక అరుకులు.
0: Kuchela has taken the beaten rice fish.
1: కాని ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటుకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు.
0: కృష్ణ ఓపెన్ ద బండిల్.
1: కాని ఆ యొక్క కుచేలుడు చాలా సిగ్గుపడుతున్నాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్,
1: నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి.
0: మై క్లోత్స్ ఆర్ డర్టీ.
1: ఇలాంటి దరిద్రహీనుడను.
0: ఐఎమ్ ఎ పాపర్, ఎ బెగర్.
1: కలాంటి ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి, నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ కృష్ణ ఈజ్ ఎన్ ఎంపరర్ అండ్ గాడ్. హౌ కెన్ హి టచ్ హిస్ డర్టీ క్లోత్స్.
1: ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్వాలింగ్ ద బీటెన్ రైస్ బ్రాడ్ బై కుచేల.
1: ఆ బట్టలో
0: సమ్ రిమైన్డ్ స్టిల్.
1: రుక్మిణి పరిగెత్తి వచ్చింది, కృష్ణుడు చేపట్టుకుంది.
0: రుక్మిణి కేమ్ ఆల్ ది వే అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ.
1: కుచేలుడు మరొక భావం పడ్డాడు.
0: కుచేల హ్యాడ్ అనదర్ థాట్.
1: ఈ యొక్క డర్టీ దీంట్లో టవల్లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తున్నదని భావించుకున్నాడు.
0: కుచేల థాట్ దట్ రుక్మిణి ఈజ్ అబ్జెక్టింగ్ కృష్ణ యాజ్ హి వాంటెడ్ టు ఈట్ ద థర్డ్ ఫిస్ట్ ఫుల్ బికాజ్ హిస్ కంటెయిన్ ఇన్ ఎ డర్టీ క్లాత్.
1: కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు.
0: బట్ ద హార్ట్ ఆఫ్ రుక్మిణి ఇస్ వెల్ నోన్ టు కృష్ణ అండ్ సో ఆల్సో ద హార్ట్ ఆఫ్ కృష్ణ వెల్ నోన్ టు రుక్మిణి.
1: ఈ యొక్క కుచేలునికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు.
0: In order to make Kuchela understand, ask Rukmini, why did you catch hold of my hand?
1: నేను కుచేలుని దాసుడను.
0: I am the servant of Kuchela.
1: కనుక కుచేలుడు తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను.
0: So I must accept the prasada brought for me.
1: అప్పుడు రుక్మిణి చెప్పింది.
0: Then Rukmini said,
1: కృష్ణ, మీరు కుచేలుని దాసుడు.
0: You are the servant of Kuchela.
1: మీ దాసురాలు నేను.
0: I am your servant.
1: కాబట్టి దాసురాలకు కూడా ఒక భాగం ఉంది కదా.
0: So as your servant I too have some due share.
1: కాబట్టి మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పింది.
0: So I must have my own share. She started.
1: భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి.
0: All the spiritual topics are so broad minded.
1: థాట్స్, భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి.
0: The divine will and divine thoughts are so majestic.
1: కానీ మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు.
0: We don't understand them. Take them for granted in easy way.
1: Kanuka,
0: so
1: Bhagavantudu ento goppa visala hrudayudu.
0: God is broad minded.
1: Kevalam narrow mind kaadu.
0: Never narrow minded.
1: Aa hrudayam marokariki lene ledu.
0: No one has got such kind of heart.
1: Aa okka Bhagavantuniki tappa marokariki raadu.
0: Is only God can possess, no one else.
1: Enni vidhamulo meeru compare chesina gani God ki tappa marokariki raadu adi.
0: Only God can attain, God can have.
1: అప్పుడు తెలుసుకున్నాడు కుచేలుడు.
0: Then Kuchela understood.
1: ఇంటికి పోయి చూచాడు.
0: He returned home and saw.
1: గొప్ప భవనాలంతా అందించాడు.
0: He saw mansions around.
1: తన పిల్లలు, తన అద్దాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు.
0: He saw the children, the wife in affluence.
1: పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది.
0: The wife came and fell at his feet.
1: నాథ,
0: husband.
1: భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు.
0: God is broad minded, what a vast heart has he.
1: అతని యొక్క ఘనత మరి ఒక్కరికి లేదు.
0: No one has got that kind of majesty.
1: అతను నీతో మాట్లాడ్డా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: She went on putting number of questions. Did you meet him? Did you talk to him? Did you say anything to him? What did he say?
1: దేవి
0: said, wife.

0: the gate, immediately sent a message.
1: Nanu chuchinantane digguna gaddedigi nagumomu toda nanu andajerche.
0: The moment he saw me, with all the smiles he hugged me.
1: Monarinchi momu vachinattu ega diga chuchi kaugitan bigisukoniye.
0: He started staring at me top to bottom as if he has seen me for a long time and embraced
1: me.
0: What can I say about his compassion?
1: బహుళ భాగ్యంబును సంగు వారు కలరా.
0: ఇస్ దేర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ హూ గివ్ యూ ఆల్ ద ఫ్లూయెన్స్ అండ్ వెల్త్ బై పార్టేకింగ్ ఫిస్ట్ఫుల్ అమౌంట్ ఆఫ్
1: విటమిన్? తానే ప్రేమ యవును.
0: హీస్ లవ్. లవ్ ఇస్ కృష్ణ.
1: తానే ప్రేమ. ప్రేమే తాను.
0: హీస్ లవ్. లవ్ ఇస్ కృష్ణ.
1: ఇంకొకటి ఏ మాత్రం వర్ణించడానికి వీలు కాదన్న.
0: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఇన్ ఫోర్.
1: చూచావా అంత విశాలమైనటువంటి యొక్క భావము. ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
0: గాడ్స్ లవ్ ఇస్ వన్ ఆఫ్ ఎక్స్పాన్షన్.
1: కానీ భక్తులదంత కంట్రాక్షన్ లవ్.
0: బట్ దట్ ఆఫ్ ఏ డివోటీ ఇస్ కంట్రాక్షన్.
1: మైండ్
0: నారో మైండెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రూమ్ లోపల
0: దేర్ ఇన్ ద రూమ్
1: మన హాస్టల్ వార్డెన్ స్టూడెంట్ వీళ్ళందరూ అక్కడ వచ్చారు.
0: స్టూడెంట్ దే వర్ ఆల్ దేర్ ఇన్ ద రూమ్.
1: నిన్నటి దినము
0: యెస్టర్డే
1: ఈ హాస్టల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ చేరి ఈ కుర్చీని చేయించారు.
0: ఆల్ టీచర్స్ స్టేయింగ్ దేర్ ఇన్ ద హాస్టల్ గాట్ దిస్ చైర్ స్పెషల్లీ మేడ్.
1: అది 70th బర్త్డేకే చేయించాలని ప్రయత్నించారు.
0: దే వాంటెడ్ టు బి రెడీ ఫర్ 70th బర్త్డే.
1: కానీ ప్రయత్నం చేశారు కానీ విఫలమైపోయింది.
0: బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ఇట్ రెడీ.
1: నిన్నటి దినం వచ్చింది.
0: ఇట్ కేమ్ యెస్టర్డే.
1: వచ్చారు, పాదాలు పట్టుకున్నారు, ఇది స్వామి స్వీకరించాలి అన్నారు.
0: దే ఆల్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి. దే సెడ్ స్వామి,
1: బాబు నేను ఎప్పుడు ఇచ్చేది కానీ నా యొక్క పద్ధతి తీసుకునేది కాదు అన్నాడు.
0: భగవాన్ సెడ్ ఐ ఆల్వేస్ గివ్ బట్ ఐ విల్ నెవర్ రిసీవ్.
1: అయితే ఈ కుర్చీకి ఎంత అయింది డబ్బు?
0: బట్ భగవాన్ ఆస్క్డ్ వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ దిస్ చైర్.
1: చెప్పలేదు.
0: దే నెవర్ సెడ్.
1: నేను చెప్పాను ఇంత అయింది దీనికి.
0: భగవాన్ సెడ్
1: ఇదిగో ఇంత డబ్బు నేను ఇస్తాను, కుర్చీని నేను తీసుకుంటాను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ద మనీ అండ్ యాక్సెప్ట్ ది చైర్.
1: చాలా బాధపడ్డారు, ఏడ్చారు.
0: దే క్రైడ్.
1: ఇలాంటిది జరగడానికి వీల్లేదు స్వామి, మా ప్రార్థన అంగీకరించి స్వీకరించాలి అని చెప్పి గట్టిగా చెప్పారు.
0: స్వామి వి కాంట్ కీప్ ఇట్, యు మస్ట్ డెఫినెట్లీ యాక్సెప్ట్ వాట్ వి బ్రింగ్ హియర్.
1: కానీ ఆ యొక్క ఫీలింగ్, మంచి పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావంతో అనేక రకంగా దీన్ని శ్రమపడి చేయించారు. దానికోసం నేను అంగీకరించి నిన్న పెట్టుకున్నాను.
0: విత్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సీక్రెట్ థాట్స్ దే బ్రాట్ హియర్ అండ్ దేర్ఫోర్ భగవాన్ యాక్సెప్టెడ్.
1: పిల్లలు మంచివారే.
0: బాయ్స్ ఆర్ గుడ్. నో డౌట్.
1: పిల్లలు చాలా భక్తి పరులే.
0: దే ఆర్ హైలీ డివోటెడ్.
1: స్వామి అంటే కొండంత ప్రేమ.
0: దే హావ్ గాట్.
1: కానీ మధ్య మధ్య కొంత ఇది అవుతుంటుంటది, వాటర్ బబుల్స్ అంతా వస్తుంటాయి.
0: ఇన్ బిట్వీన్
1: ఎయిర్ పాకెట్స్,
0: సమ్ టైమ్స్ ఎయిర్ పాకెట్స్ అపియర్.
1: అవి కొన్ని వచ్చి ఆ మనసును పాడు చేస్తుంటాయి.
0: దట్ స్పాయిల్ ద మైండ్ ఎట్ టైమ్స్.
1: ఈ పొద్దు చెప్పాను.
0: దిస్ మార్నింగ్ భగవాన్ సేడ్,
1: వార్డెన్
0: వార్డెన్
1: నా దగ్గర బియ్యం ఉంటున్నాయి.
0: బియ్యం
1: బియ్యం
0: రైస్. ఐ హావ్ గాట్ రైస్ విత్ మీ.
1: ఆ హాస్టల్ కు ఒక 200, ఈ హాస్టల్ ఒక 200 బ్యాగ్స్ మీరు తీసుకుని పోండి అన్నారు.
0: యూ టేక్ 200 బ్యాగ్స్ ఫర్ దట్ హాస్టల్ అండ్ 200 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఫర్ దిస్ హాస్టల్.
1: 200 బ్యాగ్స్ బాస్మతి బియ్యము.
0: బాస్మతి రైస్.
1: బాస్మతి రైస్
0: వెరీ కాస్ట్లీ.
1: ఇవంతా కూడా మూడు హాస్టల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఒకటి ఉంది. ఈ మూడు టికెట్లను 200 బ్యాగ్స్ మీకు తీసుకుని పోండి రేపటి దినం అన్నాను.
0: Bhagwan blessed these three hostels, 200 bags basmati rice each, primary school, higher secondary school and that of the institute.
1: Vardhan cheppadu, Swami, pillai dabba anta untundadi, daniki ippudu bayata tatti chuste 1,000, 1,100 itlanta untundi, dabbu isthamu annaru.
0: The warden said, people charge outside, we'll certainly pay.
1: Are pichivada inta kaalam ayipoyi nannu idena telusukotam.
0: He said, oh mad fellow, is this you know about me having stayed so long?
1: 200 bags nenu teesukoni pomani enta premato nenu pedda hrudayamto nestunte chinna hrudayamto meeru dabbu ani cheppina paartutunnara, idi enta tappu annanu.
0: With a very broad mind and full of love, when I say take the 200 bags, you say you want to pay the money. What a mistake it is.
1: Endukanaga,
0: why?
1: పిల్లలే నా ప్రాపర్టీ.
0: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కాబట్టి నా పిల్లల కోసం నేను ఇస్తున్నాను బియ్యం.
0: భగవాన్ ఈస్ గివింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్.
1: ఇంకా నా పిల్లల దగ్గర నేను డబ్బు తీసుకోవటమా?
0: విల్ హీ టేక్ మనీ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్?
1: తండ్రి వెళ్తాడు మార్కెట్ కి వెళ్లి పండుగ వస్తుందంటే పిల్లలకు రెండు చొక్కాలు కుట్టిస్తాడు.
0: ఫాదర్ గోస్ టు ద మార్కెట్ ఆన్ ఎ ఫెస్టివల్ డే, విల్ బై టూ న్యూ పేర్స్ ఆఫ్ క్లోత్స్.
1: అరే నీకు చొక్కా కుట్టించాను, దీనికి 50 రూపాయలు నాకు ఇచ్చి అని తండ్రి ఏమైనా అడుగుతాడా?
0: Father tells son, I am here, new pair, pay money.
1: ప్రభువు తండ్రి ఈ విధమైనటువంటి అడిగినప్పుడు విశ్వంకు సంబంధమైనటువంటి యొక్క ఇంత విశాలమైన హృదయమైనటువంటి స్వామి మీ దగ్గర డబ్బు అడుగుతాడా? నాటికి
0: జరగదు.
1: స్వామిది ఇంత పెద్ద హృదయం, కానీ మీరు కూడా ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి యొక్క అహంకు ఎంత విశాలంగా ఉండాలో మీరు కూడా అంత విశాలం కావించుకోవాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఐ అహం, మీ హృదయానికి విశాలం చేసుకోండి. యు షుడ్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: మీరు నావారనుకున్నప్పుడు నేను మీ వారు అని భావించుకోండి.
0: వెన్ వన్స్ వి సే స్వామి వి
1: బిలీవ్ మా స్వామి మా స్వామి మా స్వామి అని మీరు అనేటువంటి హక్కు మీకు ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సే మా స్వామి మా స్వామి.
1: రైట్కి తగినటువంటి యొక్క శక్తిని మీరు సంపాదించుకోండి.
0: హావ్ దట్ రైట్, ఎర్న్ ఇట్.
1: అదే నాకు చాలు.
0: That is enough for Bhagavan.
1: Kani aa shaktini kuda sampadinchukokunda kevalam raavatam chadukovatam povatam inta maatrame untunte idi ee chaduvulanta emi prayojanam?
0: Otherwise if you come here study and go, what for is that?
1: Ee chaduvanta nirarthakamainatundi.
0: All this study is useless.
1: Idi kaadu manam nerchukovali.
0: It's not that you should learn.
1: Hrudayanni visalam cheskovali.
0: You should expand.
1: Swami aagni emi cheppina sare tucha nadchukovali.
0: Whatever swami says you should follow.
1: Appude meeku aanandam meeku praaptistundi.
0: Then only you will attain the state of bliss.
1: Anta varaku mee poorna aanandam meeru anubhavinchaleru.
0: You cannot have total bliss.
1: ఏనాడు స్వామి యొక్క దీనిని మీరు పాటిస్తారో ఆనాడే ఈ అమృతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు.
0: దట్ డే వెన్ యు ఫాలో స్వామీస్ కమాండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద నెక్టరైన్
1: బ్లిస్. ఎప్పుడు రెడీగానే ఉంటున్నాను, కానీ మీరు రెడీ లేరు.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ రెడీ బట్ వీఆర్ నాట్ రెడీ.
1: అయితే ఒక్కటి మీరు చూడండి,
0: బట్ యూ టేక్ వన్ పాయింట్.
1: ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంతా కూడాను
0: సో మెనీ ఫోటోగ్రాఫర్
1: ఫోటో తీవాలనుకున్నప్పుడు
0: క్లిక్
1: అన్ని రెడీ చేసుకుంటారు. మనం ఎటు ఇటు కదులుతూ ఉంటాము,
0: యూ గో ఆన్ మూవింగ్.
1: కానీ ఫోటోగ్రాఫర్ చెప్తారు సార్ రెడీ అంటాడు.
0: బట్ ద ఫోటోగ్రాఫర్ విల్ టెల్ యూ సార్ బీ రెడీ.
1: ఆ రెడీ అన్నప్పుడు మనం స్టడీగా ఉంటే మన ఫోటో వచ్చి
0: పడిపోతుంది. ఫోటోగ్రాఫ్
1: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ రెడీ అంటారు, అందువల్ల మనం రెడీగా ఉంటుండాలి.
0: Therefore in this world photographers will
1: ఎప్పుడు అతను రెడీ అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి.
0: You will be ready when he asks you to be ready.
1: అతను చెప్పకుండా మనం ఎటు తిరిగినప్పటికీ పర్వాలేదు.
0: Till then you can move, shake your body.
1: కానీ భగవంతుడు అనేటువంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు.
0: But the divine photographer, God, when he will ask you to be ready, you
1: will not know. ఎప్పటికీ మీరు రెడీగా ఉండాలి.
0: So we should be ever ready.
1: ఎప్పుడు తీస్తాడో ఏమిటో,
0: when he clicks the camera, we don't know.
1: అప్పుడే ఆ హృదయంలో వచ్చి మీకు చిత్రం చిత్రించుకొని పోతుంది.
0: Then the whole picture will be imprinted on your heart.
1: కనుక భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్.
0: So God is an excellent photographer.
1: కానీ రెడీ అని మాత్రం చెప్పడదు.
0: బట్ యూ నెవర్ ఆస్క్ యు టు బి రెడీ.
1: ఎప్పుడు తీస్తాడో ఆ పిక్చర్,
0: వెన్ యూ విల్ టేక్ యువర్ పిక్చర్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది.
0: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: దేనికైనా రెడీగా ఉంటుండాలి.
0: యు షుడ్ బి ఎవర్ రెడీ,
1: ఆల్వేస్ రెడీ,
0: బి ఆల్వేస్ రెడీ.
1: అది మీ యొక్క సరి అయినటువంటి యొక్క తత్వం.
0: దాట్ ఈస్ యువర్ రియల్ క్వాలిటీ.
1: అప్పుడే మీ పిక్చర్ ఈ హృదయంలో పోయి చేరిపోతుంది.
0: దెన్ దిస్ పిక్చర్ విల్ బి ఇంప్రింటెడ్ ఆన్ యువర్ హార్ట్.

0: సంభవించి మీ యొక్క చిత్రం చిత్రించుకొని పోతుంది.
1: దెన్ ది హోల్ పిక్చర్ విల్ బి ఇంప్రింటెడ్ ఆన్ యువర్ హార్ట్.
0: కనుక భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్.
1: సో గాడ్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్.
0: కానీ రెడీ అని మాత్రం చెప్పడదు.
1: బట్ యు

సభ జయించగవచ్చు, సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. పూర్ణుడై రణమందు పోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. భోగ సౌభాగ్యముల్ ఇయ్యవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు, గగనమందున్న

అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: One can acquire all forms of knowledge and win over all scholars in an assembly of scholars. One can fight with all the valor and courage and conquer all the enemies in the battlefield. Having been born a prince, one can rule the kingdom thereafter. One can count the number of stars across the sky. One can mention the names of all of the living species. One can master the 8 forms of knowledge. One can even land on the moon, but controlling all the body and the senses. Withdrawing the mind, controlling the mind, turning inward, remain in blissful steady state, it is impossible.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: ఈనాటి ప్రపంచమునందు శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఫాలోయింగ్ స్పిరిచువల్ పాత్ టు ఎర్న్ పీస్.
1: శాంతి సాధన చేత లభ్యమయ్యేటువంటిది కాదు.
0: Peace cannot be attained by following spiritual pursuits.
1: చదువు సంధ్యల చేత ప్రాప్తించేటువంటిది కాదు.
0: Nor can you acquire by formal learning and study.
1: అధికార పదవుల చేత అందుకునేటువంటిది కాదు.
0: Peace cannot be attained by occupying exalted positions.
1: కానీ ఒక దైవానుగ్రహం చేతనే ఈ శాంతిని పొందడానికి వీలవుతుంది.
0: You can be the recipient of peace only by God's grace alone.
1: ఈనాటి మానవుడు శాంతిని పొందాలని ఆశిస్తున్నప్పటికీ దీనికి అడ్డు మార్గములు ఎన్నియో దీనికి అడ్డు తగులుతున్నవి.
0: Though today man is very eager to attain peace, there are so many obstacles on his way.
1: మీరందరూ రైల్వే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ బోర్డు ఎందు మీరు చూచి ఉంటారు.
0: As you all travel by train, you must be noticing a board there.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి.
0: The desires have become infinite, limitless today to the modern man.
1: ఈ మితిమీరిపోయినటువంటి కోరికల వల్ల మానవుడు గతి తప్పి మతి తప్పి స్థితి తప్పి అశాంతిని అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ పొజిషన్ మ్యాన్ హిస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ద డెస్టినీ అండ్ హెస్ టర్న్ మ్యాడ్.
1: కనుక మొట్టమొదట మానవుడు సీలింగ్ ఆన్ డిజైర్స్.
0: సో మ్యాన్ షుడ్ ఎక్సర్సైజ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఫస్ట్.
1: కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది.
0: When we exercise sealing our control on our desires, we can attain peace to certain extent.
1: కనుక మానవుడు తమ కోరికలను అదుపులో ఉంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై కొన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నములు చేయాలి.
0: Therefore, man should exercise a sort of check on his desires and make every effort to be the recipient of God's grace.
1: ee naati prapanchamunandu dushana bhushana tiraskara puraskaramulu mitimidi poyinavi.
0: In the modern world we find the praise and the blame, the humiliation and exaltation, insult and shame.
1: kani ee dushana bhushana kosamai manavudu amitanga kurigipothunnadu.
0: Man is depressed and frustrated because of the praise and the blame.
1: ఈ విధమైనటువంటి దూషణ భూషణ నిమిత్తమై కృంగి పొంగటం అనేటువంటిది చాలా బలహీనత.
0: To be elated by praise nor frustrated by blame is a sign of weakness.
1: కేవలము విద్య ద్వారా ఇది అరికట్టుకోవటం సాధ్యం కాదు.
0: You cannot control this by merely acquiring knowledge.
1: అష్టాదశ పురాణములు రాసినటువంటి వ్యాసుడు కూడాను అశాంతికి గురి అయ్యాడు.
0: వ్యాస ద కంపోజర్ of 18 epics also was restless at one time.
1: Vedamulanu tarjuma chesi విభజించినటువంటి వ్యాసుడే ఈ అశాంతికి గురి అయ్యాడు.
0: ఇట్ వాజ్ వ్యాస ద కంపోజర్ ఆఫ్ ఫోర్ వేదస్ క్లాసిఫైడ్ దెమ్ హ్యాడ్ టు బి రెస్ట్లెస్ అట్ వన్ స్టేజ్.
1: కడపటికి ఈ అశాంతిని ఈ దూషణభూషణ తిరస్కారముల యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు అరికట్టుకునే విధానము తెలుపమని నారదుని ప్రశ్నించాడు.
0: వ్యాస ఆస్ నారద హౌ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ అప్ డ్రాబ్యాక్స్ అండ్ అప్సెట్స్ హౌ టు కంట్రోల్ హౌ టు గివ్ అప్ దట్ రెస్ట్లెస్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్.
1: నారదుడు చెప్పాడు.
0: నారద రిప్లైడ్ వ్యాస
1: దూషణకు కృంగిపోకూడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ డిప్రెస్డ్ బై బ్లేమ్.
1: భూషణకు పొంగిపోకూడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ బై
1: ప్రైజ్. నిరస్కారములకు అతీతుడై ఉండాలి.
0: యూ షుడ్ బి బియాండ్ ప్రైజ్ అండ్ బ్లేమ్.
1: అది ఏ విధంగా సాధ్యమవుతుంది మానవులకు?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్?
1: దూషించేటువంటి వ్యక్తి దూషింపబడేటువంటి వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్. హూ ఇస్ ద వన్ హూ క్రిటిసైజెస్? Who is the person who is criticized? What is their state of mind?
1: Deni dushistunnadu manavudu.
0: What is that man criticizes?
1: Dehani dushistunnada.
0: Is he criticizing the body?
1: Manchidi.
0: Good.
1: Mana dehanni maname dushinchukuntunnamu.
0: In fact, we have to accuse our own body.
1: Mala mutra durganda maapsaraktam tho kudinatundi ee dehamu kevalamu panchabhautikamaina dehamu అని విమర్శించుకుంటున్నాం.
0: వి క్రిటిసైజ్ అవర్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫౌల్ ఫీకల్ యూరిన్ డర్టీ మ్యాటర్.
1: ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మన దేహాన్ని దూషించటము మనకు సహాయకపడినట్టు అవుతుంది.
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇఫ్ అనదర్ పర్సన్ క్రిటిసైజెస్ యువర్ బాడీ ఇట్ అమౌంట్స్ టు ఏ హెల్ప్.
1: పోనీ లేక ఆత్మ దూషిస్తున్నాడా?
0: ఈజ్ హి అక్యూజింగ్ ది ఆత్మ?
1: దూషించేటువంటి వ్యక్తి ఎందు దూషింపబడేటువంటి వ్యక్తి ఎందు ఉన్నటువంటిది ఒకే ఆత్మ.
0: ద వన్ హూ క్రిటిసైజెస్ ద అదర్ వన్ క్రిటిసైజ్డ్ సేమ్ ఆత్మ ప్రిన్సిపల్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బౌత్ ఆఫ్ దెమ్.
1: కనుక ఈ ఆత్మరీతిగా మనం విచారణ చేసినప్పుడు తనంతానే దూషించుకుంటున్నాడు.
0: సో వెన్ యూ ఎంక్వైర్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసైజింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: కనుక దూషణ కాని భూషణ కాని తిరస్కారం కాని పురస్కారం కాని కేవలము దేహమునకు సంబంధించినటువంటిదే కాని నాకు సంబంధించింది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: సో వన్ హ్యాస్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ద బేసిక్ ఫ్యాక్ట్ that the praise and the blame, the acceptance and the denial relate to the body but not to the true self.
1: Nannu dushistunnadu aneetundi abhimanam penchukunnappudu aa dushanni niku cheerutundi.
0: When once we react, respond to the criticism, naturally it
1: goes down to your head. Nannu kaadu aneetundi oka deento tiraskarinchinappudu neeku ee maatramo baadha kalagadu.
0: When you deny and reject the criticism, it will never come to you.
1: Neevu neeku ఒక స్నేహితుడు రిజిస్టర్ కబురు రాశాడు.
0: యువర్ ఫ్రెండ్ హ్యాస్ రిటర్న్ టు యూ ఎ రిజిస్టర్ లెటర్.
1: కానీ ఆ రిజిస్టర్ కబురు లోపల చాలా నిందిస్తూ రాశాడు.
0: దిస్ రిజిస్టర్ లెటర్ ఈస్ ఫుల్ ఆఫ్ చార్జెస్ అక్యుజేషన్స్.
1: ఆ నిందిస్తూ రాసినటువంటి ఒక కబర్ను మనము అక్నాలెజ్మెంట్ పైన సైన్ చేసినప్పుడే ఆ కబర్ మనకు ఇస్తాడు పోస్ట్ మ్యాన్.
0: అన్లెస్ యూ సైన్ ది అక్నాలెజ్మెంట్ ది రిసీట్ ద పోస్ట్ మ్యాన్ విల్ నాట్ గివ్ యూ దట్ రిజిస్టర్డ్ లెటర్.
1: కానీ నీవు అక్నాలెజ్మెంట్ పైన సైన్ చేయనప్పుడు ఆ లెటర్ రీడైరెక్ట్ రాసిన వాడికే పోయి చేరుతుంది.
0: ఇఫ్ యూ డోంట్ సైన్ ఆన్ ద అక్నాలెజ్మెంట్ రిసీట్ ద రిజిస్టర్ లెటర్ విల్ గో బ్యాక్ టు ద సెండర్.
1: కనుక దూషణ అనేటువంటిది ఒక లెటర్.
0: దేర్ఫోర్ దిస్ అక్యుజేషన్ ఈజ్ ఎ లెటర్.
1: దీనికి నాకు దూషణ చేస్తున్నాడు నన్ను దూషణ చేస్తున్నాడు అనేటువంటి దీనిపైన అక్నాలజీమెంట్ పైన సైన్ చేస్తే అనగా నాకు చేస్తున్నాడు అనేటువంటి అభిమానం పొందితే అది నీకు చెందుతుంది.
0: ఇఫ్ యూ రెస్పాండ్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ఇట్ ఇట్ అమౌంట్స్ టు సైనింగ్ ది అక్నాలజ్మెంట్ రిసీట్.
1: దానిని లెక్క చేయకుండా వదిలిపెడితే రీడైరెక్ట్ అతనికే పోయి చేరిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ అన్మైండ్ఫుల్ అండ్ నెగ్లెక్టెడ్ ఇట్ విల్ గో బ్యాక్ టు దట్ పర్సన్.
1: కనుక ఈనాటి యుగమునందు ఈ పరిస్థితులు ఎందు ఈ దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రమో మనం లెక్క చేయకూడదు.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వీ షుడ్ గో బియాండ్ ప్రైజ్ అండ్ బ్లేమ్. వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దాట్.
1: కేవలము వారి యొక్క భావం పురస్కరించుకుని వారి యొక్క ద్వేషమును పురస్కరించుకుని వారి అహంకార మమకారమును పురస్కరించుకుని దూషణ భూషణకు దిగుతున్నారు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ వన్స్ ఓన్ ఫీలింగ్స్ హేట్రెడ్ ఈగో అండ్ ద సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్.
1: దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అని.
0: దిస్ ఇస్ ఆల్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వారి ఎందున్నటువంటి యొక్క ద్వేషమే మనకు రియాక్షన్ గా దూషణం జరుగుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ది ఇమ్మనెంట్ హేట్రెడ్ విద్ ఇన్ దట్ కమ్స్ అవుట్ బై వే ఆఫ్ క్రిటిసిజం.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: కృష్ణుడు
0: కృష్ణ
1: దుర్యోధన్ పిలిచి
0: కాల్ దుర్యోధన క్లోజ్ బై
1: దుర్యోధన
0: దుర్యోధన
1: కొంచెం సహాయం చేయాలి అన్నాడు.
0: ఈ సెట్ దుర్యోధన యూ షుడ్ హెల్ప్ మీ.
1: కృష్ణ నీకు నేను సహాయం చేయటమా?
0: కృష్ణ యూ నీడ్ మై హెల్ప్.
1: నాకెంతో గర్వంగా ఉంటుండాలి.
0: ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్
1: ఫ్యాక్ట్. చేస్తానన్నాడు.
0: ఐల్ సర్టన్లీ హెల్ప్ యూ.
1: అయితే నీవు రాజ్యంలో సంచరించి ఈ రాజ్యం లోపల ఎవరైనా మంచివారున్నారేమో ఒకరిని పట్టుకుని రామన్నాడు.
0: ఇట్స్ ఓకే నౌ యూ గో అరౌండ్ ద హోల్ కింగ్డమ్ ఫైండ్ అవుట్ ఎ గుడ్ మ్యాన్ ఇఫ్ ఎనీ.
1: వచ్చాడు, సంచారం సలిపాడు, వచ్చాడు.
0: హీ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కింగ్డమ్ అండ్ రిటర్న్డ్.
1: కృష్ణ
0: కృష్ణ
1: ఎక్కడ చూసినా మంచివారు నాకు లభించలేదు.
0: ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ గుడ్ మ్యాన్ ఎనీవేర్ ఆల్ ఓవర్.
1: ఎంతయో శ్రమపడి విచారణ సలిపాను.
0: ఐ స్ట్రెయిన్డ్ మేడ్ ఆల్ ఎవ్రీ ఎఫర్ట్.
1: కానీ మంచివాడు నాకు చిక్కలేదు.
0: ఐ కుడెంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ సింగిల్ గుడ్ మ్యాన్.
1: అంతో ఇంతో మంచి ఉంటే ఈ దుర్యోధన ఎందే ఉండవచ్చును
0: ఇఫ్ దేర్
1: అని తనం తాను వర్ణించుకున్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ గుడ్నెస్ లెఫ్ట్ ఓవర్ టు సమ్ ఆర్ మోర్ ఐఎమ్ ది ఓన్లీ గుడ్ మ్యాన్ హీ స్టార్టెడ్ ప్రైజింగ్ హిమ్సెల్ఫ్.
1: సరే సంతోషించాడు. ఇది దుర్యోధన్ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: దిస్ ఈస్ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆఫ్ దుర్యోధన.
1: ధర్మజుని పిలిచాడు.
0: దెన్ కృష్ణ కాల్ ధర్మజ.
1: ధర్మజ ఒక సహాయం చేయాలి అన్నాడు.
0: యూ షుడ్ హెల్ప్ మీ హీ సెట్.
1: స్వామి
0: స్వామి
1: నీకేమిటి, నేను సహాయం చేయటం ఏమిటి?
0: వాట్ ఈస్ ద టైమ్ టు హెల్ప్ యూ?
1: సర్వ జగత్తుకును రక్షించేటువంటి ప్రభువు నీవై ఉండగా నీకు నేను సహాయం ఏమిటి చేయటం?
0: యు ఆర్ ది సస్టైనర్ అండ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. హౌ ఐ మై టు హెల్ప్ యూ?
1: కానీ నా కోరిక నువ్వు నెరవేర్చమని చెప్పాడు కృష్ణ.
0: కృష్ణ సెట్ యూ మస్ట్ సర్టన్లీ హెల్ప్ మీ అండ్ ఫుల్ఫిల్ మై డిజైర్.
1: తప్పక చేయగలను స్వామి.
0: And Dharmaja said, yes, Swami, I'll certainly attend to
1: the job.
0: In this kingdom,
1: ఎవరైనా చెడ్డవాడు ఉన్నాడేమో వెతుక్కుని రామన్నాడు.
0: యూ గో రౌండ్ ద హోల్ కింగ్డమ్ ఫైండ్ అవుట్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
1: ధర్మజుడు రాజ్యమంతా తిరిగాడు.
0: ధర్మజ వెంట రౌండ్ ద కింగ్డమ్.
1: వచ్చి కృష్ణ ఎక్కడే గాని దుర్మార్గుడు నాకు కనిపించలేదు.
0: ధర్మజ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. కృష్ణ ఐ వెంట్ రౌండ్ బట్ ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ వికెడ్ మ్యాన్.
1: దోషం ఉంటుంటే ఈ ధర్మజుని ఎందు ఏమైనా ఉండవచ్చునేమో కానీ ఎవ్వరు దోషులు కారు అన్నాడు.
0: సార్ కృష్ణ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్ ఇన్ ఎనీబడి ఇట్ ఈస్ విత్ మీ నాట్ విత్ ఎనీబడి ఎల్స్.
1: ఇవి రెండు కూడా దుర్యోధన యొక్క ప్రభావము, ధర్మజుని యొక్క విన్నపము ఈ విధమైనటువంటి ఒక రియాక్షన్ గా రూపొందుతూ వచ్చింది.
0: దిస్ హౌ వి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ వర్కింగ్ అమంగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ధర్మజ.
1: ఉత్తమమైనటువంటి దృష్టి.
0: ద విజన్ ఆఫ్ ధర్మజ ఇస్ నోబుల్.
1: దుర్యోధన్ దృష్టి చాలా వికారమైన దృష్టి.
0: ది అవుట్లుక్స్ ఆఫ్ దుర్యోధన్ ఆర్ వీకెడ్ అండ్ బ్యాడ్.
1: వారి వారి రియాక్షన్, వారి యొక్క రీసౌండ్, వారి వారి రిఫ్లెక్షన్ వారి నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ధర్మజుడు చెడ్డవాడు కాదు.
0: ధర్మజ ఇస్ నో బ్యాడ్ మ్యాన్.
1: కేవలం దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది.
0: యాజ్ ఇస్ ద విజన్ సో ఇస్ ద క్రియేషన్.
1: కనుక క్రియేషన్ అనేటువంటిది సృష్టి అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
0: సో క్రియేషన్ డెఫినెట్లీ ఇస్ నాట్ అ పార్ట్.
1: మన దృష్టిని పురస్కరించుకునే సృష్టి రూపొందుతూ ఉంటుంది.
0: ద హోల్ క్రియేషన్ షేప్స్ ఇట్ సెల్ఫ్ బేసింగ్ ఆన్ అవర్ విజన్.
1: ఎలాంటి రంగు అద్దాలు ధరించినటువంటి వారికి సృష్టి అలాంటి రంగుగా కనిపిస్తుంది.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ వీ వేర్ సో ఇస్ ద కలర్ ఆఫ్ ద వరల్డ్ వీ సీ.
1: కనుకనే ఎవరెవరి దృష్టి, ఎవరెవరి పాపము, ఎవరెవరు మంచి, ఎవరెవరు చెడ్డ వారి దృష్టిని ఆధారం చేసుకుని ఉంటుంటారు.
0: దేర్ఫోర్ అవర్ సిన్, అవర్ మెరిట్, అవర్ గుడ్ యాక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ విజన్.
1: కనుక మొట్టమొదట మన యొక్క దృష్టిని చక్కజేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు కరెక్ట్ అవర్ విజన్ ఫస్ట్.
1: దీనిని పురస్కరించుకునే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెట్ గుడ్ లుక్స్ ద ఫస్ట్.
1: మన దృష్టిని మొట్టమొదట చక్క చేసుకున్నప్పుడే సృష్టిని అంతా చక్కబరిచినటువంటి వారం అవుతాం.
0: కరెక్ట్ యువర్ విజన్ ద సైట్ ఎవ్రీథింగ్ వుడ్ ఫాలో వెల్.
1: మన దృష్టిలో దోషం ఉంచుకొని
0: విత్ ఆల్ ద మిస్టేక్స్ ఇన్ అవర్ సైట్
1: కేవలం సృష్టి అంతా చక్కబడాలంటే ఏ రీతిగా చక్కబడగలదు?
0: హౌ డు యూ కరెక్ట్ ద హోల్ క్రియేషన్? హౌ డు యూ ఎక్స్పెక్ట్?
1: కేవలం చెప్పవచ్చు, కోటి చెయ్యరు ఒక్కటి.
0: వీ కెన్ సే మిలియన్ థింగ్స్ బట్ వీ డోంట్.
1: గొప్ప గొప్ప పండితులు కూడాను మేధావులు కూడాను చెప్పగలరే కానీ చెయ్యలేరు.
0: Intellectuals, great scholars, they say, expound, but they don't practice.
1: ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు.
0: There was a scholar.
1: ఆ పండితునింటికి నిత్యము ఒక గొల్ల బామ నీ పాలు తెచ్చి ఇచ్చేటువంటిది.
0: Every day, a milkmaid used to fetch milk to the scholar's residence.
1: ఒక దినం 7 గంటలకు, ఒక దినం 6 గంటలకు, ఒక దినం 8 గంటలకు ఈ విధంగా కొన్ని వేరు వేరు కాలంలో తెచ్చి అందించేటువంటిది.
0: The milk vendor used to pass on the milk at 6 o'clock, 8 o'clock, 10 o'clock in the morning at different times. The scholar was very angry with her.
1: Amma, naaku poojaku sariyinatundi kaalamu ninnayinchukunnanu.
0: I have a specific time to offer worship to God.
1: Aa sariyina kaalamuniki neevu paalu andinchinappudu nenu abhishekaadi poojalu sabarthinchi daantu nenu aanandinchagalanu.
0: The scholar said to the milk vendor, if you just bring milk in time, it is possible for me to
1: worship.
0: Since you don't bring milk on time, I am put to a problem. At different times you bring.
1: Aa golla padu cheppindi, Swami, nenu vacheetundi margamulo oka pedda nadi undi addu.
0: The milk vendor said, Swami, as I reach this place, I find a river on the way.
1: Padava nunchi nenu raavali.
0: I have to come travel by boat.
1: ఎవరైనా శ్రీమంతులు ఇంకేమైనా ధనవంతులుగా ఉండేటువంటి వారికి మొట్టమొదట ఆ పడవలో సీట్ ఇస్తారు.
0: In fact, the seat is provided there in the boat to a rich man or an affluent person.
1: రెండో పర్యాయమే మా బోటి వారికి ఇస్తుంటారు.
0: We people can take second chance, go there in the second trip.
1: కనుక నేను పడవలో వచ్చేటువంటి ప్రయాణం కనుక సకాలానికి నేను రాలేకపోతున్నాను అన్నింది.
0: So as I have to travel by boat, I am not able to reach in time.
1: ఆ పండితుడికి కోపం వచ్చింది.
0: ద స్కాలర్ వాస్ ఫ్యూరియస్.
1: చిన్న నదిని దాటానికి పడవని నీవు ఆశ్రయించాలా?
0: ద పండిట్ సెడ్, ఓ మ్యాడ్ క్యాప్, టు క్రాస్ ద రివర్ డూ యూ నీడ్ ఎ బోట్?
1: ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ వస్తే నదియే నీకు దారి ఇస్తుంది అన్నది.
0: ద స్కాలర్ సెడ్, చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఓ నమో నారాయణాయ, ద రివర్ వుడ్ పార్ట్ అండ్ గివ్ యూ ద వే.
1: ఈ అష్టాక్షర నామం చేత నీవు నదిని కూడా సులభంగా దాటి రాగలవు.
0: By uttering the 8-lettered name of God,
1: సకాలంలో రాగలవు, నా పూజను సకాలంలో సల్పుకోగలను.
0: You can reach in time and I can offer worship regularly.
1: అప్పుడు ఆ గొల్లపడుచు, స్వామి, ఈ శుభమైన మార్గము, ఈ యుక్తి మార్గము నాకు తెలియదు పూర్వము.
0: The milkmaid said softly, Swami, I didn't know this procedure.
1: పండితుని మాటను పూర్తి నమ్మింది ఆ గొల్లపడుచు.
0: This milkmaid had full faith in the words of the scholar.
1: రేపటి నుండి దీనిని ఆధారం చేసుకుని నేను సకాలంలో పాలు తెస్తాను స్వామి అని ప్రమాణం చేసింది.
0: ద మిల్క్ మేడ్ ప్రామిస్డ్, ఓ స్వామి, ఐ విల్ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ అటరింగ్ గాడ్స్ నేమ్ ఫ్రమ్ టుమారో మార్నింగ్.
1: ఇది పోయేటప్పుడే ఈ నామం యొక్క మహత్యాన్ని రిహార్సల్ అనగా పరీక్షించుకుంటూ పోయింది.
0: ద మిల్క్ మేడ్ జస్ట్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ రిహార్సల్ టు టెస్ట్ ద వ్యాలిడిటీ.
1: కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అనుకుంటూ నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరిపోయింది.
0: While saying God's name, O Namo Narayana, 8-lettered one, she just started crossing this river.
1: Anaati nundi,
0: since then,
1: sakaramunaku aa gollapadchu paalu techichcheetvantidi.
0: Milkmaid to bring could bring the milk in time.
1: Ee sakalam testunnatvanti danni chuchadu, aashcharyapadipoyadu ee panditu.
0: The scholar was very much surprised because the milkmaid developed the sense of punctuality and bringing milk on time.
1: ఇప్పుడు ఏ విధంగా వస్తున్నావు సకాలానికి అని అడిగాడు.
0: అండ్ ద స్కాలర్ ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ కమింగ్ హియర్ ఇన్ టైమ్?
1: మీ ఉపదేశ మంత్రాన్ని ఆధారం చేసుకుని నేను సకాలంలో నడిచి వస్తున్నాను, నది కూడాను నాకు దారి ఇస్తుండాలి అన్నది.
0: ద మిల్క్ మేడ్ సెడ్, స్వామి, ఐ జస్ట్ ఫాలో యువర్ టీచింగ్, ఐఎమ్ అటరింగ్ గాడ్స్ నేమ్, ద రివర్ ఆల్సో పార్టెడ్ అండ్ గేవ్ మీ ద వే.
1: కాని తాను చెప్పిన నామం పైన తనకే నమ్మకం లేదు.
0: The pandit has no faith in his own words.
1: ఆ పండితులకు అనుమానం కలిగింది.
0: అండ్ ద పండిట్ డౌటెడ్ హిజ్ ఓన్ టీచింగ్.
1: తక్షణమే ఆ వెంట వచ్చాడు.
0: హీ ఫాలో దిస్
1: మిల్క్మేడ్. వస్తాను నీ వెంట, ఎట్లా దాటుతావో చూస్తామన్నాడు.
0: ద పండిట్ సెడ్, ఆల్ రైట్, ఐ విల్ ఫాలో యూ టుడే అండ్ సీ హౌ యూ ఆర్ గోయింగ్ టు క్రాస్ ద రివర్.
1: దగ్గరకు వచ్చింది.
0: దే కేమ్ క్లోజ్ టు ద రివర్.
1: తలపైన బుట్ట పెట్టుకుంది.
0: మిల్క్ మేడ్ కెప్ట్
1: కన్నులు మూసుకుంది.
0: క్లోజ్ హర్ ఐస్.
1: ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ దారి విడిచి అవతల ఒడ్డు చేరిపోయింది.
0: ద మిల్క్ మేడ్ కెప్ట్ ద పాట్ ఆన్ హర్ హెడ్. Close her eyes, uttering God's name, she started crossing the river.
1: అనుమానము లేదు ఆమెకు.
0: She passed across doubtlessly. She reached doubtlessly.
1: కాని ఈ పండితుడు నది దగ్గరకు వచ్చేటప్పటికి,
0: when the pandit was close to the river,
1: ఇందులో నేను పడిపోతాను ఏమో అని పంచి పైకెత్తుకుని,
0: He started doubting that he might fall or drown in the river. So lifted the panch
1: doubting.
0: And while saying God's name, he jumped and drowned and sunk there. See this.
1: కనుక విశ్వాసముతో నమ్మినటువంటి వారిని ఏ విధమైనటువంటి మార్గంలో అయినా కూడా గురువు చెప్పిన దాన్ని అనుసరిస్తూ ఉంటుంటే తప్పక వారు గట్టెక్కగలరు.
0: ఇఫ్ ఎనీవన్ ఫాలోస్ ద టీచింగ్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రిసెప్టర్ ఇన్ ఆల్ గుడ్ ఫెయిత్ దే విల్ సర్టన్లీ రీచ్ ద డెస్టినేషన్.
1: కానీ చెప్పిన గురువుకి దానిపైన విశ్వాసం లేనప్పుడు తాను మునిగిపోతాడు.
0: వెన్ ది గురు ది టీచర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ వాట్ హీ సేస్ హీ షుడ్ టు బి సంక్.
1: ఈనాటి వాతావరణము ఈ పరిస్థితిలోనే ఉంటున్నది.
0: దిస్ ఇస్ ది అట్మాస్ఫియర్ టుడే.
1: చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: పీపుల్ సే థౌజండ్ మెనీ థింగ్స్ క్రోర్ బట్ దే డోంట్ డూ ఈవెన్ వన్.
1: చెప్పుట సులభము చేయుట కష్టము.
0: ఈజీ టు సే డిఫికల్ట్ టు డూ.
1: ధాతకైనా వాని తాతకైనా.
0: టు బ్రహ్మ అండ్ ఈవెన్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో డిఫికల్ట్ టు డూ.
1: ఎవరికైనా సరియే చెప్పినది చేసినప్పుడే దాన్ని సార్థకం కాగలదు.
0: లెట్ హిమ్ బి ఎనీవన్ ఇఫ్ వన్ యాక్ట్స్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ దే సే దే ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్.
1: ఈనాటి ప్రభావము ఆధునిక ప్రభావము అత్యంత విలువైనటువంటిది.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: కానీ విద్యార్థులుగా ఎందుకని విద్యార్థులుగా ఎందుకని విశ్వాసము అధికంగానే ఉంటున్నది.
0: ది స్టూడెంట్స్ అండ్ ది టీచర్స్ యాజ్ వెల్ దే హావ్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: కానీ మధ్య మధ్య కొన్ని సంశయాత్మలైపోయి మునిగిపోతున్నారు.
0: బట్ ఇన్ బిట్వీన్ దే గెట్ దెమ్సెల్వ్స్ డ్రౌన్డ్ ఇన్ డౌట్స్.
1: కనుక సంశయాత్మ వినశ్యతి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డౌట్ ఆర్ షూర్
1: సంశయమునకు అవకాశం ఇవ్వకుండా
0: విదౌట్ గివింగ్ ఎనీ స్కోప్ ఫర్ డౌట్
1: ఒక విధమైనటువంటి మాటపై ఉన్నటువంటి నమ్మకాన్ని పటుత్వంగా పిలుచుకుని
0: స్ట్రెంగ్థనింగ్ అవర్ ఓన్ ఫెయిత్ ఇన్
1: దాన్ని ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
0: వెన్ వీ రిలై ఆన్ ది టీచింగ్ ఆఫ్ ద గురు అండ్ లీడ్ అవర్ లైఫ్ వీ కెన్ బి సక్సెస్ఫుల్.
1: తాను వేసిన డ్రామాలో కూడాను
0: ఇన్ ద డ్రామా హీ ఎనాక్టెడ్
1: బ్లైండ్ మ్యాన్ వెళ్లి జీసస్ దగ్గర నాకు కన్నులు ఇమ్మని కోరాడు.
0: దేర్ ద డ్రామా హీ ఎనాక్టెడ్ దేర్ ఇస్ ఎ సీన్ వేర్ ద బ్లైండ్ బాయ్ ప్రేస్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్.
1: జీసస్ కూడా అదే ప్రశ్నించాడు.
0: జీసస్
1: నేను ఇవ్వగలననేటువంటి విశ్వాసం నీకున్నదా?
0: జీసస్ సేస్ డు హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఐ విల్ బి ఏబుల్ టు గివ్ యూ సైట్.
1: నేను నీ దృష్టిని ఇవ్వగలననేటువంటి ఒక నమ్మకం నీకున్నదా?
0: డు యూ హావ్ ఫెయిత్ దట్ ఐ విల్ రెస్టోర్ యువర్ సైట్?
1: ఆ నమ్మకం ఉంటే నేను ఇస్తాను.
0: యూ హావ్ దట్ ఫెయిత్ ఐ విల్ గ్రాంట్ యూ.
1: ఆ నమ్మకం నీకు లేకపోతే నేను ఇవ్వను అన్నాడు.
0: ఇఫ్ యూ నో ఫెయిత్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గ్రాంట్ యూ.
1: నమ్మకం ఉంది అన్నాడు.
0: అండ్ ద బ్లైండ్ బాయ్ సేస్
1: ఐ హావ్ ఇచ్చాడు.
0: ఇమ్మీడియట్లీ
1: సైట్
0: అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్.
1: కానీ ఈనాడు
0: టుడే
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి జగతి అందు ఇప్పుడు.
0: టుడే ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటల్లీ బ్లైండ్.
1: నమ్మకం అనేటువంటి కన్నులే లేనటువంటి గుడ్డి వారిగా ఉన్నారు.
0: అండ్ వీఆర్ టోటల్లీ బ్లైండ్ హ్యావింగ్ లాస్ట్ బోత్ ది
1: నమ్మకం లేనప్పుడు ఎంత విశ్వాసం ఉంది ఏం ప్రయోజనం?
0: వితౌట్ దిస్ ఫెయిత్ వాట్ ఫార్ ఇస్ ది అదర్ థింగ్స్.
1: నమ్మకము విశ్వాసము రెండు ఒక్కటే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫెయిత్ అండ్ ద బిలీఫ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: భగవంతుని పైన విశ్వాసం ఉంది.
0: We have faith in God.
1: Kani maata paina nammakam ledu.
0: But we don't have belief in his teaching.
1: Kanukune variki aa kutumbaniki aa naati modalukoni neti varaku kudanu vaari kutumbamlo samasyalanni kudanu channa channalato teeripothu vachindi.
0: Because of their total faith in Bhagwan's teachings, all their problems are solved day by day.
1: Bhagavantudu lokamulo manavaakaram dharinchi jagat samrakshana nimittamai ధర్మసంస్థాపన నిమిత్తమై అవతరిస్తుంటాడని.
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ది హ్యూమానిటీ అండ్ టు అప్హోల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ.
1: ధర్మం అనేటువంటిది క్షీణించేటువంటిది కాదు.
0: ధర్మ కెన్ నెవర్ డిమినిష్.
1: క్షీణించేటువంటిది అయితే ధర్మం కాదు.
0: ద వన్ దట్ డిక్లైన్స్ కెనాట్ బి ధర్మ.
1: అయితే పరిత్రాణాయ సాధువునాం సాధువును రక్షించే కోసమని.
0: And the incarnation made a promise that he would protect, uphold the pious people.
1: Kani sadhu anaga sadhu veshamu dharinchinatunte vaaru kaadu.
0: Sadhu the pious man is not the one who has got a special robe. Prathi
1: okkari hrudayamlo sadhutvamu aneetundi gunam untundadi.
0: In every individual there is this pious quality.
1: Kevalamu kashaya vastrambu kattina maatrana karatalamala kambu kaadu bhakti.
0: By merely take putting on the ochre robes, you cannot have devotion just for that reason.
1: గీతలు చేపట్టి కేకలు వేసిన పుణ్యము మీ ఇంట పొరుగుపడదు.
0: By holding Bhagavad Gita on hand and shouting, you can never get merit in lifetime.
1: చెప్పు మాటలకును చేసేది చేతలకు సంయమమున్నది వాడు సాధువగును.
0: And he is the pious one who establishes unity between word and action.
1: కనుకని మానవుడికు సంకల్పము మాట పని మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సాధుత్వం.
0: దేర్ఫోర్ ద పాయస్నెస్ లైజ్ ఇన్ అచీవింగ్ ది యూనిటీ బిట్వీన్ ద థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: అది నిజమైన ధర్మం.
0: దట్ ఈస్ ట్రూ ధర్మ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ఈ మ్యాన్ కైండ్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్స్ దిస్ మ్యాన్ కైండ్?
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్.
0: ద థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్ షుడ్ గో టుగెదర్.
1: ఇది ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అన్నారు.
0: This is what is called education in human value, EHV.
1: Kani na uddesham EHV kaadu, 3HV.
0: Bhagavan opines this way, it's not EHV, it is 3HV.
1: H, heart.
0: The first H,
1: heart. H, head.
0: First H, heart. Second H, head.
1: H, hand.
0: The head, heart and hand, 3H.
1: కనుకనే ఇదే నిజమైనటువంటి మ్యాన్ కైండ్.
0: దిస్ ఇస్ ద ట్రూ మ్యాన్ కైండ్.
1: ఈ త్రిపుటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
0: దిస్ ది యూనిటీ ఇన్ ట్రినిటీ ఆఫ్ ట్రూ హ్యూమానిటీ.
1: కనుక ఇటువంటి మానవత్వం అనేటువంటి దానికి ఎట్టి అభ్యంతరములు వచ్చినప్పటికీ క్షణంలో దాన్ని తప్పించుకోగలరు.
0: ఫార్ దిస్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ, ఆల్ ఆబ్స్టకల్స్ వుడ్ బి డ్రాప్డ్ విత్ దిస్ బ్యాక్ గ్రౌండ్.
1: మనసునందు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే,
0: ఇఫ్ దర్ ఎనీ డౌట్స్ ఇన్ అవర్ మైండ్,
1: ఎంతటి శక్తి అయినా కూడా వాళ్ళని రక్షించలేదు.
0: In spite of his mighty power, nothing would ever come to his rescue.
1: Positive manchi powerful gaane untundadi.
0: Positive is highly powerful.
1: Kaani negative sarliga lenappudu,
0: when the negative is proper,
1: ee positive undi prayojanam ledu.
0: What is the use of all this positive mighty?
1: Kanaka negative manchiga untundi,
0: when the negative is good,
1: positive lekapothe నెగిటివ్ కూడా పని చేయలేదు.
0: విదౌట్ పాజిటివ్ ఈవెన్ నెగిటివ్ వుడ్ నాట్ వర్క్.
1: కనుక రెండింటి ఎందుకు దివ్యమైనటువంటి యొక్క ఏకత్వము అందులో ప్రసరించాలి.
0: దేర్ ఇస్ డివైన్ యూనిటీ ఆఫ్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ కంటిన్యూస్లీ ఇన్ బిట్వీన్ ద టూ, నెగిటివ్ అండ్ పాజిటివ్.
1: బాడీ నెగిటివ్.
0: ద బాడీ ఇస్ నెగిటివ్.
1: ఆత్మ పాజిటివ్.
0: ఆత్మ ఇస్ పాజిటివ్.
1: కనుక దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: దేర్ఫోర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఈ టెంపుల్ బాగుండాలి.
0: The temple should be good.
1: లోపల దైవము సరైన స్థితిలో ఉంటుంది.
0: The deity also should be in proper position at
1: all times. కొన్ని టెంపుల్ పడిపోయి ఉంటాయి. ఆ టెంపుల్ కి ఎవరు కూడా వెళ్ళరు.
0: Sometimes if the temple is dilapidated, nobody would go there.
1: కానీ కొన్నింటి యందు దైవం సుందరంగా ఉంటాడు.
0: In some places you find most beautiful idols there.
1: కానీ టెంపుల్ సరైన స్థితిలో ఉండదు.
0: బట్ ద టెంపుల్ ఇస్ మోస్ట్లీ డైలాపిడేటెడ్.
1: టెంపుల్ మంచి బ్యూటిఫుల్ గా మంచి రిచ్ గా కట్టింటారు.
0: ద టెంపుల్ మైట్ హావ్ బీన్ బిల్ట్ సో బ్యూటిఫుల్.
1: లోపల చూస్తే స్టాచ్యూ ఉండదు.
0: బట్ దేర్ ఇస్ నో స్టాచ్యూ ఇన్ సైడ్.
1: ఈ విధంగా మన నెగిటివ్ పాజిటివ్ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ పాజిటివ్ అండ్ ద నెగిటివ్ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అకార్డింగ్లీ.
1: అప్పుడే మనకు శాశ్వత శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దెన్ వీ కెన్ ఎక్వైర్ అటైన్ దట్ ఎటర్నల్ పీస్.
1: శాంతి అనేటువంటిది
0: పీస్
1: కంటికి కనిపించేటువంటి వస్తువులు ఎందుకు కానీ
0: ఇస్ నాట్ సీన్
1: వ్యక్తులతో కానీ విషయములతో కానీ మనకు ఆత్మశాంతి లభ్యం కాదు.
0: యు కెనాట్ హ్యావ్ ఆత్మిక్ పీస్ త్రూ ఆబ్జెక్ట్స్ ఆర్ ద ఆర్టికల్స్.
1: ఇది ఏ వస్తువులకు ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కెన్
1: ఏ వ్యక్తులకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: నో పర్సన్ హ్యాస్ అథారిటీ.
1: ఏ కర్మలకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: నో యాక్షన్ విల్ మేక్ యూ పీస్ఫుల్.
1: కానీ ఇచ్చేటువంటి అధికారము ఒక హృదయానికి మాత్రమే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ హృదయ దట్ హ్యాస్ గాట్ ద రైట్ టు గివ్ యూ పీస్.
1: అది కంపాషన్. ఆ కరుణ అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ కంపాషన్ మోర్ అండ్ మోర్.
1: కానీ ఆ కంపాషన్ కి ఎక్కడ ఉంది స్థానము?
0: వాట్ వేర్ ఇస్ ది ప్లేస్ ఫర్ దిస్ కంపాషన్?
1: హృదయమందే ఉంది కానీ బయట తట్టు లేదు.
0: దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ కంపాషన్ ఆర్ హృదయ నాట్ అవుట్ సైడ్.
1: అక్కడే నిజమైనటువంటి శాంతి ఉంటుంది.
0: దేర్ ఇస్ ట్రూ పీస్ విద్ ఇన్.
1: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
0: పీస్ ఇస్ విద్ ఇన్ నాట్ అవుట్ సైడ్.
1: అవుట్ సైడ్ నో పీస్ ఓన్లీ పీసెస్.
0: Outside there kaadu. When you go on searching outside, in spite of for long period spent, you can never get peace.
1: Divyattamaitundi sarvatra undinappatikini,
0: so the divinity is all pervasive.
1: Kaani konni chotla maatrame adi prakashanga untuntadi.
0: But at certain places it shines brilliantly.
1: Chudu idantha wire vesaru.
0: You find the wiring all over.
1: Ee wire lopala current undi.
0: There is current flowing. This is proved by Veda, the standard text.
1: ఉదాహరణము.
0: A small example.
1: నా ముందు నీవు నిల్చుకో.
0: You stand in front of me.
1: నా ముందు నీవు నిల్చుకున్నప్పుడు.
0: When you stand there in front of me.
1: నా యొక్క స్వరూపము నీ కన్నుల్లో కనిపిస్తుండాలి.
0: My form is seen in your eyeball.
1: కానీ నీ యొక్క స్వరూపము నా కన్నుల్లో కనిపిస్తుండాలి.
0: Your form is seen in my eyeball.
1: నీ స్వరూపం ఎక్కడ ఉంది?
0: Where is your form?
1: నాలో ఉంది.
0: Your form is in me.
1: నా స్వరూపం ఎక్కడ ఉంది? నీలో ఉంది.
0: Where is my form? It is in you.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఎక్కడైనా రెండు ఒక్కటే.
0: The one who knows this unit of these two doesn't matter wherever he is.
1: కనుక దైవం సర్వత్రా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ లుక్స్ న్యాచురలీ యూ విల్ క్యాచ్ హిస్ లుక్స్ ఇన్ టర్న్.
1: అట్టు లేకుండా
0: అదర్వైజ్
1: నీ దృష్టి మాత్రం దైవం పైన లేకుండా దైవం దృష్టి నా పైన రావాలంటే ఎలా వస్తుంది?
0: యూ డోంట్ లుక్ ఎట్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు లుక్ ఎట్ యూ?
1: కనుక నీ దైవం దృష్టి నీ పైన పడాలంటే నీ దృష్టి కూడా దైవం పైన పడాలి.
0: ఇఫ్ యూ వాంట్ గాడ్ టు లుక్ ఎట్ యూ, యూ షుడ్ లుక్ ఎట్ హిమ్.
1: దీనికి తగినటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన చేతనే ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందుకుంటూ వచ్చింది.
0: Because of this ancient procedure adopted earlier, Bharatiyas had many umpty number of experiences.
1: Kevalamu manavatvamlo undinatundi divyatvanni manam ye vidhanganu pratyaksham chesukolemu.
0: We cannot have the direct manifestation of the latent divinity in man.
1: Personal anaga practical anatundi antukokunda konni vidhamainatundi yokka anubhutilo manam anubhavinchali.
0: You can experience it, that's all, not by way of comprehension.
1: కనుక మన అనుభూతిలో మనం అనుభవించాలంటే దానిపైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ టోటల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: దైవం. చేత కానటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ జగత్తులో.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ ఏమైనా చేయగలడు. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్.
1: కానీ ఆ చేయించుకునేటువంటి శక్తిని కూడా నీవు సంపాదించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ డిజర్వ్ దాట్.
1: ఆ సంపాదనకు తగినటువంటి ఒక బుద్ధి కూడా మనలో అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ అవర్ ఇంటెలెక్ట్ సో యాజ్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
1: కానీ శాంతి ఎక్కడ జరుగుతుంది?
0: దెన్ వేర్ డు యూ గెట్ పీస్?
1: దుష్ట బుద్ధులు తేత దుష్టుడై తిరుగును.
0: బికాస్ ఆఫ్ వికెట్ థాట్స్ యూ టర్న్ ఏ వికెట్ మ్యాన్.
1: సత్యభావము చేత సజ్జనుండు.
0: బికాస్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్ you become a pious man.
1: Sarva sankalpa rahitude shanti pondu.
0: The man who transcends the thought flow will attain peace.
1: Unna mata telipuchunna mata.
0: This is the truth that Bhagwan tells us.
1: Endukati
0: why
1: dugula lopala unchukoni dushta bhavamulu cheta dushta sankalpamulu cheta daivattam aneetundi chikkalante ela chikkutundi?
0: With all the wicked thoughts, maneuvering, manipulation, how do you expect to
1: dushta sankalpam unnatuvaniki dushta sankalpamule pratyaksham avutuntai?
0: The man with wicked thoughts will find them in front.
1: Adhi tane yok reaction, resound and reflection.
0: That's what is said, reaction, reflection and resound.
1: Anaga emti reality tane yendu untundadi.
0: It only means reality is within him.
1: తన యందు ఉన్నటువంటి మంచిది ఎగినైపోతే రియాక్షన్ మంచిదిగానే ఉంటుంటాది.
0: If good is within you, the reaction is bound to be good.
1: కానీ తన యందు ఉన్నటువంటి ఒక చెడ్డగా ఉంటున్నప్పుడే చెడ్డ రియాక్షన్ మనకు వస్తుంది.
0: If everything is bad within, the reaction is bound to be bad.
1: కనుక యాక్షన్ రియాక్షన్ రెండింటిని మర్చి
0: we forget action and reaction.
1: ప్రశాంతమైనటువంటి దీని కింద ఉండు.
0: You remain in
1: పవిత్రమైనటువంటి రూపాన్ని పొందగలగాలి.
0: Beyond action and reaction, if you remain in a peaceful state, you would attain the state of sanctity.
1: కనుక మానవునికి శాంతి కావాలనుకుంటే శాంతి ఒక మార్కెట్ లో లభ్యమైనటువంటిది కాదు.
0: ఇఫ్ యూ వాంట్ పీస్ యూ కెనాట్ బై ఇట్ ఇన్ ద మార్కెట్.
1: కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు.
0: నార్ కెన్ ఇట్ బి సప్లైడ్ బై కంపెనీ.
1: ఇచ్చేటువంటిది కాదు.
0: నార్ ఫ్రెండ్ కెన్ గిఫ్ట్ యూ.
1: తన ఎందే ఉంటున్నది.
0: పీస్
1: తన ఎందు ఉన్నటువంటి దాన్ని తాను సాక్షాత్కరించుకోవాలి.
0: Peace is within, latent, and it should become patent.
1: మన సంకల్పాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ ప్రయత్నం చేయాలి.
0: It only means we have to put a check on our thought flow.
1: మనలో అనేక విధమైన ఆశలు పెరిగినప్పుడు
0: when desires are more and more,
1: ఆత్మశక్తి క్రమక్రమేణా చన్నగిల్లుతుంది.
0: The atomic power diminishes.
1: ఎత్తనగా ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: ఈనాడు మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
0: Today
1: తెల్లవారులేస్తేనే కాఫీ టీ కావాలి.
0: You have many desires. Beginning with the coffee in the morning.
1: మరి కొంచెం ఇదైన తర్వాత ఒక సిగరెట్ బీడీను కావాలి.
0: After some time you need to smoke a cigarette or a బీడీ.
1: ఇంకా కొంత అయిపోయేటప్పటికి ఏ పేకాటనో నువ్వు ప్రయత్నం చేస్తావు.
0: Thereafter you want to play cards.
1: లేకపోతే ఏ టీవీలో వేసుకుని కూర్చుంటావు.
0: Or you want to watch
1: ఏనటువంటివి.
0: These are all bad habits.
1: నీవు ఇన్ని అభ్యాసములు ఉన్నటువంటి వాడవు, కొన్ని అభ్యాసములు నీవు తగ్గించుకో.
0: The one with all these bad habits at least should control few of them.
1: ఈనాడే మీరు ప్రయత్నించండి. టీ, కాఫీ, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివంతా కొన్ని తగ్గించుకొని చూడండి.
0: Right from today, stop taking tea, coffee and smoking. Just try and observe.
1: ఈ దినములో చూడండి, మీ యొక్క బుద్ధి కుశలత చాలా పెరిగిపోతుంది.
0: In 2 days time, you'll be more intelligent.
1: కానీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు,
0: నాట్ మెయిన్లీ ఇంటెలిజెన్స్,
1: ఆనందం కూడా ఆవిర్భవిస్తుంది.
0: అండ్ యూ విల్ ఆల్సో ఫైండ్ బ్లిస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ.
1: ఈ మితిమీరినటువంటి కోరికల చేత, వాంఛల చేత,
0: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్స్
1: మన మతి గతి తప్పుతుండదు.
0: అండ్ వీ బికమ్ మ్యాడ్.
1: మతి గతి తప్పటం వల్ల స్థితి మర్చిపోతున్నాము.
0: బికాస్ ఆఫ్ మతి,
1: నేను మానవుడు అనేటువంటి స్థితిని మర్చిపోతున్నాము.
0: అండ్ వీ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఎ హ్యూమన్.
1: మానవత్వం అనేటువంటి స్థితిని మర్చిపోయినప్పుడు మన జ్ఞానం అనేటువంటి సంపత్తిని కూడా మనం కోల్పోతున్నాం.
0: When once we forget the fact that we are basically human beings, we also lose the wisdom.
1: భగవంతుడు ప్రతి మానవునకు మతి, స్థితి, గతి, సంపత్తి నాలుగింటిని ఇచ్చాడు.
0: God has given all these four: మతి the mind, స్థితి the position, గతి the destination, సంపత్తి the wealth.
1: కానీ
0: బట్
1: దానిని కోల్పోవటం చేతనే మన యొక్క పరిస్థితి ఈ విధంగా మారిపోతుండదు.
0: We have lost all the four, therefore this is the present plight.
1: మిగిలినటువంటి ఒక వాంఛను మాత్రం పెంచుకుంటున్నాము.
0: We go on increasing our desire.
1: ఈ వాంఛలు అన్ని కూడా నువ్వు కేవలము ఒక అనిమల్ వాంఛలు.
0: And all these
1: మృగవాంఛలు.
0: All these are bestial animal
1: desires. మృగవాంఛలను ఏ మాత్రమే మనం ప్రవేశపెట్టకూడదు.
0: We should not entertain bestial desires.
1: మానవతా విలువలను మనం పెంచుకుంటూ రావాలి.
0: We have to develop human values.
1: అది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
0: The human values are satya, dharma, shanti, prema.
1: Human value potam chetane animal value perigipothunnai.
0: As human values are lost, animal values are on the rise.
1: Ee animal vanyan penchukoni
0: with all the animal desires behind,
1: kevalam sukhasanthulu manaku labhinchalante ee vidhanga labhistayi.
0: How do you expect to be peaceful and happy?
1: Dushta bhavanni manam penchukuntunnamu.
0: We develop only bad thoughts.
1: Dushta sthitini manam penchukuntunnamu.
0: And we have all wicked thoughts.
1: దుష్ట పనులు చేస్తున్నాము.
0: అండ్ వి ఇండల్జ్ ఇన్ వికెడ్ యాక్టివిటీ.
1: మనకు శాంతి ఎట్లా లభ్యమవుతుంది?
0: హౌ డు యు అటైన్ పీస్?
1: కనుకనే వ్యాసుల వారు కూడాను,
0: వ్యాస,
1: ఈ శాంతికి మార్గం ఏమిటని బోధించమని నారదుని ప్రశ్నించినప్పుడు,
0: వ్యాస, వెన్ క్వశ్చన్ ద పాత్ టు పీస్,
1: వ్యాస,
0: వ్యాస,
1: నీవు ఎన్నో పురాణములు రాశావు.
0: నారద శ్రేష్ఠ వ్యాస, ఓ వ్యాస, యువర్ కంపోజ్ మెనీ
1: ఎపిక్స్. పురాణముల యొక్క పరిస్థితి లోపల నీ పురాతనమైనటువంటి దైవత్వం నీకు సాక్షాత్కరించదు.
0: వైల్ కంపోజింగ్ ఆల్ దీస్ సేక్రెడ్ ఎపిక్స్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద ట్రూ సెల్ఫ్.
1: నీవు స్మరిస్తూ, భజిస్తూ, లిఖితిస్తూ నీవు భాగవతాన్ని రాయమన్నాడు.
0: While thinking, while chanting, while glorifying God, compose Bhagavata.
1: ఈ భాగవతము లోపల మానవునికి ఆవిర్భవించినటువంటిది, ఈ ప్రవేశించినటువంటివి అన్ని కూడాను పవిత్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంటాయి.
0: యాజ్ వన్ గోస్ త్రూ భాగవతా ద సీక్రెట్ టెక్స్ట్, యూ విల్ హ్యావ్ ఆల్ సాంక్టిటీ, ద సీక్రెట్నెస్.
1: సీక్రెట్ టెస్ట్ అంటారు. టెస్ట్, సీక్రెట్ టెస్ట్.
0: దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ టెస్ట్.
1: కానీ ఇది సీక్రెట్ కాదు.
0: ఇట్స్ నాట్ సీక్రెట్ ఎనీవే.
1: చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇట్స్ హైలీ
1: భాగవతము. ఐదు అక్షరములు.
0: హియర్ వీ ఫైండ్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
1: ఈ ఐదు అక్షరములే మన పంచప్రాణములు.
0: దీస్ ఫైవ్ లెటర్స్ ఆర్ ఫైవ్ లైఫ్.
1: ఇవే మన పంచభూతములు.
0: దీస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవే మన పంచకోశములు.
0: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ షీట్స్.
1: ఇవే పంచ స్వరూపములు.
0: అండ్ దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఫైవ్ ఫార్మ్స్.
1: స్థానములు.
0: And their positions too.
1: ఏమిటి ఈ స్థానము?
0: What are they?
1: భా,
0: భా,
1: భక్తి.
0: భా భక్తి, డివోషన్.
1: గా, జ్ఞానము.
0: గా, జ్ఞానము, విజ్డమ్.
1: వా, వైరాగ్యము.
0: వా, వైరాగ్యము, రినన్సియేషన్.
1: తత్వము.
0: తా, తత్వము, నేచర్, డివినిటీ.
1: ముక్తి.
0: మూ, ముక్తి, లిబరేషన్.
1: ఈ ఐదు అక్షరముల లోపలనే మనకు ముక్తి మార్గము ప్రబోధించాడు.
0: దీస్ ఫైవ్ లెటర్స్ టీచర్స్ ద పాత్ టువర్డ్స్ లిబరేషన్.
1: ఏది మొట్టమొదటిది? భక్తి.
0: ఫర్ లిబరేషన్ ద ఫస్ట్ డివోషన్ ఇస్ నీడ్.
1: ఈ భక్తి వల్ల మనకేం లభ్యమవుతుంది?
0: What is it you get out of devotion?
1: ఈ భక్తి వల్ల మనకు ఒక శక్తి కలుగుతుంది.
0: భక్తి డివోషన్ గివ్స్ అస్ శక్తి, ది ఎనర్జీ.
1: ఈ శక్తి వల్ల ఒక రక్తి పుడుతుంది.
0: శక్తి, ఎనర్జీ గివ్స్ అస్ రక్తి.
1: ఈ రక్తి పెరిగే కొద్దీ విరక్తి పెరుగుతుంది.
0: యాజ్ వి హావ్ దిస్ రక్తి, విరక్తి డిటాచ్మెంట్ విల్ బి మోర్
1: పుడుతుంది.
0: అండ్ అల్టిమేట్లీ గెట్ వైరాగ్య రెనన్సియేషన్.
1: సో మొట్టమొదటి భక్తి అనేటువంటి బీజం నాటాలి.
0: సో వి హావ్ టు సో ద సీడ్స్ ఆఫ్ డివోషన్.
1: భక్తి అనేటువంటి బీజం నాటేటప్పటికి,
0: యాజ్ వి సో ద సీడ్స్ ఆఫ్ డివోషన్,
1: జ్ఞానం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: నేచురల్లీ విజ్డమ్ డెవలప్స్ విదిన్
1: అస్. ఈ జ్ఞానం ఏమిస్తుంది మనకు?
0: వాట్ డస్ ఇట్ కన్ఫర్?
1: జ్ఞానాదేవత కైవల్యం.
0: ఇట్ గివ్స్ అస్ లిబరేషన్.
1: ఈ జ్ఞానం అనేటువంటిది రెండో అక్షరము.
0: ద విజ్డమ్ ఇస్ సెకండ్ లెటర్.
1: వకారం వైరాగ్యం రావాలి.
0: వా వైరాగ్యాలు
1: ఎంతకాలమైనప్పుడు కూడా మనకు రాగంలోనే ఉంటుంటే వైరాగ్యం ఎప్పుడు మనకు లభ్యమవుతుంది?
0: వెన్ వీ స్పెండ్ లైఫ్ లాంగ్ ఇన్ అటాచ్మెంట్ హౌ డూ యూ డెవలప్ డిటాచ్మెంట్?
1: కనుక నేను దీనిని వేదం కూడాను నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ వైరాగ్యం మనలో ఆవిర్భవించాలి.
0: సో వేద వాంట్స్ అస్ టు డెవలప్ డిటాచ్మెంట్ రెనన్సియేషన్.
1: భక్తితో జ్ఞానము, జ్ఞానంతో వైరాగ్యము.
0: సో అవుట్ ఆఫ్ డివోషన్ వీ డెవలప్ విజ్డమ్.
1: వైరాగ్యం ద్వారా ఏం
0: కలుగుతుంది?
1: అసి అది నేనే అనేటువంటి నమ్మకం వస్తుంది.
0: డిటాచ్మెంట్ విల్ ఇన్స్టిల్ ఫెయిత్ ఇన్ యూ దట్ దౌ ఆర్ట్ గాడ్.
1: ఈ తత్వజ్ఞానం కుదిరిన తర్వాత ముక్తి సహజంగా మనకు లభ్యమవుతుంది.
0: ఆఫ్టర్ ద రియలైజేషన్ ఆఫ్ దిస్ డివినిటీ యూ విల్ అటైన్ లిబరేషన్.
1: కనుక బాగా వాతాము అనేటువంటిది ముక్తిని పొందింపజేసేటువంటి యొక్క మూలతత్వములు.
0: దేర్ఫోర్ దీస్ ఫైవ్ లెటర్స్ బాగా వాతాము షోస్ ది పాత్ టువర్డ్స్ లిబరేషన్.
1: దీంట్లో ప్రహ్లాదం చరిత్ర అత్యవసరమైనటువంటిది.
0: ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ప్రహ్లాదం కూడా అనేక విధమైనటువంటి బాధలకు గురి అయ్యాడు.
0: ప్రహ్లాద వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ సెవెరల్ వేస్.
1: భక్తికి చాలా ఆటంకములు జరుగుతూ ఉంటాయి.
0: In the path of devotion there are many obstacles.
1: Kankunedi, pleasure is an interval between two pains.
0: So pleasure is an interval between two pains.
1: Ee bhakti anetundi manlo abhirudhi kavalanukunte aneka vidhamainatundi ikkata jarugutu untayi.
0: To grow in the path of devotion you face problems on the way.
1: Yavaro ee prahladuniki badala pettaledu kanna tandriye badala pettu vachadu.
0: No one else has put Prahlada to suffering. The very father has put him to suffering.
1: Karanam emiti?
0: Why?
1: తనకు ఇష్టం లేనటువంటి దేశీ అయినటువంటి యొక్క హరిని నా కుమారుడు చింతిస్తున్నాడు.
0: బికాస్ హిస్ సన్ ప్రహ్లాద ఈజ్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ హిస్ ఎనిమీ హరి గాడ్.
1: భగవంతుని పైన ద్వేషం పుట్టము మహాపాపము.
0: ఇట్స్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు హేట్ గాడ్.
1: కనుక భగవంతుని ద్వేషించాడు కనుకనే హిరణ్యకశిపుడుకు అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్లు కలిగాయి.
0: బికాస్ హిరణ్యకశిపు ద ఫాదర్ హ్యాస్ అత్తర్ హేటెడ్ ఫర్ గాడ్ హీ హ్యాడ్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: రావణాసుడు కూడాను భగవంతుడైన రామును ద్వేషిస్తూ వచ్చాడు.
0: రావణ ఆల్సో హేటెడ్ రామ ద డివైన్.
1: రామును ద్వేషించి సీత కావాలని ఆశించాడు.
0: హీ హేటెడ్ రామ గాడ్ బట్ హీ వాంటెడ్ సీత.
1: ఎవరి సొత్తు? రాముని సొత్తు.
0: హూస్ ప్రాపర్టీ సీత? షీఈస్ ద ప్రాపర్టీ ఆఫ్
1: రాముని. రామును చేసి రామ సొత్తు అయినట్టు సీత కావాలంటే ఎలా లభ్యమవుతుంది?
0: వితౌట్ రామ హౌ డూ యూ గెట్ సీత?
1: కనుక నీ భగవంతుని ద్వేషించి ఏమీ ఎవరు సాధించలేదు.
0: బై హేటింగ్ గాడ్ యు కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ప్రేమించి సర్వులు సాధించినటువంటి యొక్క ఫలితములు ఎన్నో ఉన్నాయి.
0: దర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ అకంప్లిష్డ్ బై లవింగ్ గాడ్.
1: ప్రహ్లాదుడు భగవంతుని ప్రేమించాడు.
0: ప్రహ్లాద లవ్ గాడ్.
1: కొండలపై నుంచి నెట్టించినప్పటికీ, పాములతో కరిపించినప్పటికీ, ఎనుముచే త్రొక్కించినప్పటికీ తనకి ఏ మాత్రం బాధ కలగలేదు.
0: దో ప్రహ్లాద వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది మౌంటైన్ టాప్స్, bitten by snakes, trampled under the feet of elephant, he didn't suffer.
1: కాని తన కుమారుడైనటువంటి ప్రహ్లాదునకు లౌకికమైనటువంటి కామక్రోధ మద మాత్సల్యమైనటువంటి గుణములు నేర్పించమని చెప్పని చండ అమార్కునికి బోధించాడు.
0: బట్ ఫాదర్ హిరణ్యకశిపు సెంట్ టూ టీచర్స్ చండ అమార్క టు టీచ్ ఆల్ ఫండమెంటల్ వీక్నెసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ లైక్ లస్ట్, గ్రీడ్, యాంగర్, ఎవరిస్ అండ్ సో ఆన్.
1: ఈ భక్తికి విరుద్ధమైనటువంటి మార్గములు బోధించమని చెప్పాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి వాంటెడ్ ద టీచర్స్ టు టీచ్ దాట్ విచ్ ఇస్ అపోజ్డ్ టు డివోషన్.
1: బోధించినప్పటికీ హృదయంలో చేరలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ టీచింగ్ దిస్ హాస్ నాట్ గాన్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ప్రహ్లాద్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ హృదయంలో భగవద్భావం నిండి ఉంటుండాలి. దైత్య కుమారుడు
0: యువర్ సన్ ప్రహ్లాద
1: ఓ పన్నగసాయి
0: వెంట ఆన్ సేనింగ్ ఓ లార్డ్
1: ఓ ధనుజ భంజన ఓ మహాపచన్న శరణ్య.
0: The your son Prahlada went on praising God who reclines on Adishesha, the one who would come to the rescue of the forlorn.
1: Ta kannula neeru teedu.
0: He praised God.
1: Bayakanta sametudu kaadu.
0: He didn't shed a tear in crying.
1: O bhuvana.
0: He was not fear stricken, O king.
1: Yevati aschayam.
0: What's mystery it is?
1: ఏ విధంగా హింసించినప్పటికీ ఏ మాత్రము తన బాధపడ్డు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ వాస్ పుట్ టు
1: కన్నులు నీరు తేడు.
0: ఫ్రైడ్ ఆఫ్ ఇట్ హీ డిడ్.
1: భయప్రాంతులు లేవు.
0: హీ డజంట్ షెడ్ ఎ టియర్. హి హస్ నో సెన్స్ ఆఫ్ ఫియర్.
1: హరినామం తప్ప మరొక నామమే లేదు.
0: హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్, నథింగ్ ఎల్స్.
1: ఈశ్వర నామాన్ని స్మరిస్తుండేటువంటి వారికి
0: those that chant God's glory
1: సర్వైశ్వర్యములు కూడా లభ్యమవుతుంటాయి.
0: విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక మన జ్ఞానము ఒక వెల్తే,
0: విజ్డమ్ ఇస్ వెల్త్.
1: మనకు సౌఖ్యము ఒక వెళ్తే,
0: హ్యాపీనెస్ ఇస్ వెల్త్.
1: హెల్త్ కూడా హెల్తే,
0: హెల్త్ ఇస్ వెల్త్.
1: అన్ని కూడా సంపదలే.
0: సో ఆల్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
1: ఆరోగ్య సంపద,
2: హెల్త్ ఇస్ వెల్,
1: ఆనంద సంపద,
2: బ్లెస్ ఇస్ వెల్,
1: శాంతి సంపద,
2: పీస్ ఇస్ వెల్,
1: సంపదల కిందనే చేరుతుంటాయి.
2: దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
1: కనుక మనకి ఏ విధమైనటువంటి శాంతి కావాలనుకున్నప్పటికీ దైవము సంసిద్ధంగా ఉంటుంటాడు.
2: వాట్ ఎవర్ పీస్ వీ వాంట్ గాడ్ ఈస్ రెడీ టు గ్రాంట్.
1: కనుక మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: సో వీ హావ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: విశ్వాసం లేనిటువంటి మానవత్వములు ఏ మాత్రం కూడా ఫలింపదు.
2: వితౌట్ ఫెయిత్ వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్.
1: పరిపూర్ణ విశ్వాసంతో మనము దాన్ని నమ్మాలి.
2: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్.
1: ఆ విధమైనటువంటిదిగా ఉండినప్పుడే దైవం ఏ విధమైనటువంటి దాన్నైనా అందిస్తుంటాడు.
2: వెన్ యూ హావ్ దట్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్ గాడ్ విల్ గివ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: నేను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి మందు అని పేరు చెప్పాను.
2: ఇట్ ఈస్ భగవాన్స్ క్రియేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిసిన్.
1: ఎందుకంటే వారికి ఆ మందు పైన నమ్మకం ఉంటుండాలి.
2: బికాస్ దే ఫెయిత్ ఇన్ మెడిసిన్.
1: అందువల్లనే హాస్పిటల్స్ అంతా ఎందుకు కట్టాలి?
2: వై హాస్పిటల్స్ నీడ్ టు బి
1: బిల్ట్? ఈ విధంగా జబ్బులంతా నయం చేయవచ్చును కదా, హాస్పిటల్స్ ఎందుకు కట్టాలి?
2: భగవాన్ కెన్ క్యూర్ ఆల్ ద డిసీజెస్, వై కన్సిడర్ హాస్పిటల్?
1: డాక్టర్స్ పైన నమ్మకం ఉంటుంది.
2: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
1: డాక్టర్. కొంతమందికి ఔషధం పైన నమ్మకం ఉంటుంది.
2: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్.
1: ఏది నర్స్ అనేటువంటిదో, డాక్టర్ అనేటువంటిదో, ఊరికి డిస్టిల్ వాటర్ తెచ్చిపెట్టినా వేసినా కూడా ఆ మందు బాగా అయిపోయింది అంటారు.
2: నర్స్ ఆర్ డాక్టర్ ఈవెన్ ఇఫ్ ఇంజెక్ట్స్ డిస్టిల్ వాటర్ వీ సే వీఆర్ ఫైన్.
1: కానీ మందు పైన ఉన్నటువంటి నమ్మకమే దానికి మూల కారణము.
2: The cause is our faith in medicine.
1: కనుక నమ్మకమును రెండు నయనములేని అంధులైరి నేడు అవని యందు.
2: So modern man has become totally blind having lost the two eyes of faith.
1: దేనిపైన నమ్మకమైనప్పటికీ ఆ నమ్మకమే వారికి నివారణ కావిస్తుంది.
2: And the cure is based on the faith.
1: ఆ నమ్మకమే వారికి ఆనందాన్ని అందిస్తుంది.
2: It is the faith that gives bliss.
1: కనుకనే వారి గృహమునందు కానీ ఇలాంటి గృహములు ఎన్నో వేల గృహములు ఉంటున్నాయి.
2: Thousands and thousands of such homes are there.
1: భగవంతుడు వచ్చేదంతా కూడాను, అవతారము ధరించేదంతా కూడాను, శారీరకంగా మానవులు సమీపం చేసుకుని సమీపత్వం ద్వారా ప్రేమతత్వాన్ని పంచే కోసమని.
2: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్ ఇన్కార్నేషన్ ఇన్ ఫిజికల్ ఫార్మ్ సో హెస్ టు కన్ఫర్ ప్రాక్సిమిటీ టు డివోటీస్.
1: కేవలం సంభాషణల చేత కొంత చింతన పోగొట్టుకోవచ్చు.
2: గాడ్ కన్వర్సెస్ విత్ అస్ సచ్ దట్ అవర్ ప్రాబ్లమ్స్ వుడ్ బి సాల్వ్డ్.
1: కేవలం సమీపత్వం చేత కూడాను వారి సంతోషాన్ని అందించవచ్చు.
2: ద ప్రాక్సిమిటీ గివ్స్ అస్ హ్యాపీనెస్.
1: మానవత్వం మానవత్వంతోనే వచ్చినప్పుడే మానవత్వానికి ఆనందం చేకూరుతుంది.
2: ఏ హ్యూమన్ కెన్ కన్ఫర్ ఇన్ బి క్లోజ్ విత్ అనదర్ హ్యూమన్ సో టు బి హ్యాపీ.
1: కనుకనే అవతారములంతా కూడాను మానవాతారం ధరిస్తూ వచ్చాయి.
2: సో ఆల్ ఇన్కార్నేషన్స్ హావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్.
1: మానుష రూపేణ
2: God comes down in a human form.
1: ఆ మానవాకారంతో వచ్చినప్పుడు మానవులకు అత్యంత సమీపంగా ఉండడానికి వీలవుతుంది.
2: Because God comes in human form, he could come close to humanity.
1: ఈ ఆకారం తప్ప మరొక ఆకారం వారి సమీపాన్ని చేర్చుకోదు.
2: It's only human form that brings God close to humanity.
1: సమీపత్వం అనేటువంటిది సాయుధ్యాన్ని అందిస్తుంది.
2: Its proximity సమీప that gives సాయుధ్య మర్జ్య.
1: సంభాషణ అనేటువంటిది చింతన తీస్తుంది.
2: Conversation సంభాషణ solves problems.
1: కేవలము దర్శించటము పాపనాశనం కలుగుతుంది.
2: దర్శన ద వెరీ విజన్ ఆఫ్ ద లార్డ్ విల్ అటోన్ అవర్ సిన్స్.
1: అనేక పాపం చేసి ఉంటాం.
2: వి మేట్ కమిటెడ్ మెనీ సిన్స్ నోయింగ్ దట్.
1: మానవుడు ఎప్పుడు కూడాను మూడు రకమైన స్థితిని మనం పొందాలి.
2: మ్యాన్ షుడ్ రిటైన్ త్రీ లెవెల్స్ త్రీ పొజిషన్స్.
1: దైవ ప్రీతి,
2: వన్ లవ్ ఫర్ గాడ్.
1: దైవ ప్రీతి ఉంటే నిజంగా నీకు పాప భీతి కలుగుతుంది.
2: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ యూ విల్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతి లేకపోతే పాప భీతి మనకు లభ్యం కాదు.
2: వెన్ యూ నో లవ్ ఫర్ గాడ్ యూ విల్ నెవర్ ఫియర్ సిన్.
1: పాప భీతి కలిగినప్పుడు సంఘంలో నీతిని పొందుతాం.
2: వెన్ దర్ ఇస్ ఫియర్ ఆఫ్ సిన్ దర్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కనుకనే
2: సో
1: దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటి యొక్క జీవితమే మానవ జీవితం.
2: సో హ్యూమన్ లైఫ్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ కార్డినల్ ప్రిన్సిపల్స్, లవ్ ఫర్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ విధమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితము, కుటుంబ జీవితము, సమాజ జీవితము, మూడు జీవితములు కూడా సార్థకం అందుతుంది.
2: వెన్ వన్స్ వేర్ లైక్ దిస్ at the individual level, at the family level, at the level of the society, everything would be perfect.
1: Because individual family idantha kuda society pai aadhar padi untundadi.
2: The individual and the family depend on society.
1: Society baagundinappude mana kutumbam baaguntadi.
2: When society is good, your family
1: will be good. Kutumbam baagundinappude individual baaguntadi.
2: When the family is good, individual will be happy.
1: Karuka ee pavithramaina Bharat desham nandu,
2: in the sacred land of Bharat,
1: prachina kaalam nundi,
2: since ancient times,
1: oka vidhamainatvanti pavithramainatvanti namakanni abhirudhi parichukuntu,
2: a sacred faith is developed.
1: మన సంస్కృతిని పోషించుకుంటూ,
2: అవర్ కల్చర్ ఇస్ ఫాస్టర్డ్.
1: అనాది కాలం నుంచి అనేక మంది మహర్షులు, మహనీయులు, స్వాములు అంతా అభివృద్ధి అవుతూ వచ్చారు.
2: ఏన్షియంట్ సేజెస్ సీయర్స్ పేరెంట్స్ అండ్ సాధుస్ హ్యావ్ బీన్ గ్రోయింగ్ ఇన్ దేర్ నంబర్.
1: ఈ విధమైన యొక్క దీని కలగటం చేతనే భారతదేశంకు ఎన్ని చిక్కులు వచ్చినప్పటికీ,
2: Because of this background, in spite of many problems, difficulties,
1: though
2: ages passed, though things changed, the culture of Bharat has not been changed. The culture of Bharat is permanent. It's no blessed. Most sacred. It's most ideal. Our culture is fostered. Ancient sages, seers, parents and sadhus have been growing in their number.

0: ప్రశాంతమైనటువంటిది.
1: ఇట్స్ నో బ్లెస్.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: మోస్ట్ సెక్రెట్.
0: కేవలం ఆదర్శవంతమైనటువంటిది.
1: ఇట్స్ మోస్ట్ ఐడియల్.
0: అత్యద్భుతమైనటువంటిది.
1: ఇట్స్ మిస్టీరియస్.
0: అమృతమయమైనటువంటిది.
1: వండర్ఫుల్.
0: అమరత్వం పొందినటువంటి.
1: ఇట్స్ ఇమ్మోర్టల్.
0: ఈ సంస్కృతాన్ని మనం ఈనాడు మనం వదులుకుంటున్నాం.
1: సచ్ కల్చర్ వేర్ లూజింగ్ టుడే.
0: కేవలము పాశ్చాత్య నాగరికతకు మనం బానిసలైపోయి
1: వీ బికమ్ స్లేవ్స్ టు వెస్టర్న్ కల్చర్.
0: తన సొంత సంస్కృతిని మాత్రం పూర్తి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: వీఆర్ వర్కింగ్ టు లూజ్ అవర్ ఓన్ కల్చర్.
0: భారతీయ సంస్కృతిని విశ్వసించి దానికోసం అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు.
1: వెస్టర్నర్స్ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్ దే ఫాలో అండ్ అడాప్ట్ ఇన్ దేర్ లైఫ్.
0: లేకపోతే ఇంతమంది ఇక్కడికి రావగలరా?
1: హౌ డు ఎక్స్పెక్ట్ సో మెనీ ఫారినర్స్ హియర్?
0: ఎన్ని సుఖములు, ఎన్ని సౌఖ్యములు, ఎన్ని ఆనందములు, ఎన్ని కంఫర్ట్స్ ఉండేటువంటి వాళ్ళు.
1: ఫారినర్స్ హావ్ గాట్ సో మెనీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: కానీ సర్వమును త్యాగం చేసి
1: దే హావ్ సాక్రిఫైస్ ఎవరీథింగ్.
0: ఈ కష్టములకు, ఈ నష్టములకు, ఈ దుఃఖములకు, ఈ విచారం అన్నిటికీ వారు ఎదుర్కొని
1: దే ఆర్ రెడీ టు రెసిస్ట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అండ్ ది డిఫికల్టీస్ ఇన్కన్వీనియన్సెస్
0: అని అడిగితే చాలు, అంత ఆనందాన్ని పొందుతున్నారు.
1: వెన్ వన్ స్వామి ఆస్క్స్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, దే ఆర్ ఎక్స్టాటిక్.
0: ఒక్కతూరి మాట్లాడితే చాలు, ఉప్పొంగిపోతున్నారు.
1: వెన్ వన్ స్వామి టాక్స్ టు దెమ్, ది జంప్ ఇన్ జాయ్.
0: ఆనందము ఎక్కడి నుంచి రాగలదు?
1: వేర్ ఫ్రమ్ దే గెట్ దిస్ జాయ్?
0: కేవలం వారి విశ్వాసంతోనే ఇది అభివృద్ధి అవుతుంది.
1: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ డెవలప్స్ దిస్ జాయ్.
0: వారి విశ్వాసంతోనే వారి కోరికలన్నీ కూడా సఫలీకృతమవుతుంది.
1: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ గెట్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్.
0: ఈ విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని భారతీయులు కూడా పెంచుకోవాలి.
1: భారతీయ ఆల్సో షుడ్
0: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైంది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ దట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ మోస్ట్ సీక్రెట్.
0: కల్చర్ అంటే ఏదో హాస్యంగా ఈనాటి మానవులు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు.
1: మెన్ టుడే నెగ్లెక్ట్ కల్చర్ అండ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏమిటి ఈ కల్చర్?
1: వాట్ ఈస్ దిస్ కల్చర్?
0: ఏమిటి ఈ కాస్ట్?
1: వాట్ ఈస్ దిస్ కాస్ట్?
0: కాస్ట్ అంటే కల్చర్ అంటే వాళ్ళకి ఏమో ఈనాటి కూడాను ఎంత గొప్ప మేధావులైనప్పటికీ వాళ్ళకి తెలియటం లేదు.
1: హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ దే డోంట్ నో వాట్ కాస్ట్ అండ్ కల్చర్ ఆర్.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
1: ఇస్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రిలిజన్ ఆఫ్ లవ్,
1: రిలిజన్ ఆఫ్ లవ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎండెవర్ టు నో దిస్ ట్రూత్.
0: ఏమిటి మన కాస్ట్? కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: వాట్ ఇస్ ద కాస్ట్? ఇస్ కాస్ట్
0: ఆఫ్ నేను అందరూ కూడా ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: కల్చర్ అనగా లవ్.
1: కల్చర్ మీన్స్ లవ్.
0: ప్రతి మానవుని ఎందుకు నాస్తిక, ఆస్తిక, యాస్తిక, నాస్తిక, అందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
1: ఎథీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్ ఆర్ థీస్టిక్ ఎథీస్ట్, దేర్ ఇస్ లవ్ ఇన్ హిమ్.
0: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కేవలం మానవులకే కాదు, పచ్చిపచ్చి మృగాదులకు కూడా ప్రేమ ఉంటుండాలి.
1: నాట్ ఓన్లీ మ్యాన్, ది ఇన్సెక్ట్ ది బీస్ట్ ది అనిమల్స్.
0: ఒక గోవు బిడ్డ పుట్టిన తక్షణమే
1: ది కౌ వెన్ వన్స్ ఇట్
0: బట్ ది కౌ కప్పబడినటువంటి ఒక దేని తాను నాకి నాకి పరిశుద్ధం చేస్తుంది.
1: వెన్ వన్స్ ది కౌ గివ్స్ బర్త్ టు కాఫ్, ఇట్ లిక్స్ ఇట్స్ బాడీ టు క్లీన్ ఇట్.
0: కానీ అది క్లీన్ చేసిన తక్షణమే ఆ దూడలేస్తుంది.
1: ద మూమెంట్ ది కాఫ్ ఈస్ క్లీన్డ్ ఇట్ స్టార్ట్స్ గెటింగ్ అప్.
0: అంతవరకు అది లేదు.
1: టిల్ దెన్
0: పరిశుద్ధము అనేటువంటిది చాలా అవసరము.
1: ఇట్ మీన్స్ క్లీన్లీనెస్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక క్లీన్లీనెస్ అనేటువంటిది గాడ్లీనెస్.
1: సో క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
0: ఆ క్లీన్ అనగా పరిశుద్ధం మనకులో అభివృద్ధి కావాలి.
1: ద ప్యూరిటీ క్లీన్లీనెస్ టు డెవలప్.
0: కనుకనే ప్యూరిటీ అనేటువంటిది ఎట్లా మనకు అభివృద్ధి అవుతుంది?
1: ప్యూరిటీ హౌ డూ డెవలప్?
0: యూనిటీ చేరినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
1: యూ డెవలప్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: యూనిటీ వల్ల ప్యూరిటీ లభ్యమవుతుంది.
1: అవుట్ ఆఫ్ యూనిటీ డెవలప్ ప్యూరిటీ.
0: యూనిటీ వల్ల డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: ది ప్యూరిటీ లీడ్స్ యూ టు అటైన్ డివినిటీ.
0: యూనిటీ లేదు,
1: దేర్ నో యూనిటీ టుడే.
0: ప్యూరిటీ లేదు,
1: దేర్ నో ప్యూరిటీ.
0: డివినిటీ లేదు,
1: దేర్ నో డివినిటీ.
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండు కూడా పెంచుకుంటూ వస్తున్నారు.
1: టుడే వీ ఫైండ్ ఓన్లీ టూ, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ ఎక్కడ వచ్చిందో ఇంకా మానవత్వం అక్కడ పోతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఎనిమిటీ దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వమే లేదు,
1: దేర్ ఇస్ నో హ్యూమన్ వాల్యూ.
0: కేవలం పశుత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోతుండదు.
1: ఎనిమల్ నేచర్ అండ్ ద డెమోనిక్ టెంపర్మెంట్ ఆర్ ఇంక్రీజింగ్.
0: ఈ రాక్షసత్వం పెరిగిపోవటం చేతనే మానవత్వం క్షీణించిపోతుండదు.
1: బికాస్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీ ఆన్ ద రైజ్.
0: చర్యలంతా కూడా దానవ చర్యలు.
1: దో వన్ ఈజ్ ఎ హ్యూమన్ ఇన్ ఫార్మ్, ఆల్ హిస్ డీడ్స్ ఆర్ డెమోనిక్.
0: కనుక మనం ఈ దానవ చర్యలను దూరం చేయాలి.
1: సో వీ హావ్ టు గివ్ అప్ ది డెమోనిక్ క్వాలిటీ.
0: మానవత్వం నుంచి దైవత్వానికి మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ హ్యూమన్ లెవెల్ వీ షుడ్ గో టు ది డివైన్ స్టేట్.
0: సత్య మార్గం అవుతుంది.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదము సత్యం వద ధర్మం చర.
1: బేసింగ్ ఆన్ దిస్ వేద వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: ఏమి శ్రమించవలసినవి కాదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం.
1: To say what had happened is so easy.
0: సత్యం చెప్పడం చాలా సులభం.
1: To tell truth is easiest.
0: అసత్యం చెప్పాలంటే చాలా యోచన చేయాలి.
1: To tell false or lie, you should think over.
0: చాలా కష్టపడాలి.
1: You have to struggle hard.
0: ఎంతో కష్టపడి చెప్పినప్పటికీ అది మరి అసత్యంగానే రూపొందుతుంది.
1: In spite of hard struggling, but it ultimately lands up in untruth.
0: ఇన్ని విధాల శ్రమతో కూడినటువంటి అసత్యానికి మనం ఎందుకు పాల్పడాలి?
1: Why should we struggle hard to utter a blatant lie?
0: సులభంగా సత్యాన్ని చెప్పు.
1: Easily tell truth.
0: ఒకవేళ

0: కష్టం కలగవచ్చును.
1: వెల్ మే పుట్ యూ ఇన్ డిఫికల్టీ,
0: కానీ నీకు సుఖమే ఏర్పడుతుంది.
1: బట్ యుల్ బి హ్యాపీ అల్టిమేట్లీ,
0: కనుక సత్య మార్గంలో ప్రవేశించు.
1: సో ప్రొసీడ్ అలాంగ్ ద పాత్
0: ఆఫ్ ట్రూత్. సత్యమును ఆధారం చేసుకున్నటువంటిది ధర్మము.
1: అండ్ ధర్మ డిపెండ్స్ ఆన్ సత్య ద ట్రూత్.
0: సత్యం అనే పునాది పైన నిలిచినటువంటిది ఈ ధర్మం అనే గోడ.
1: ధర్మ ద వాల్ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ సత్య ద ట్రూత్.
0: లేకపోతే వాలే ఉండదు.
1: వితౌట్ సత్య ద ఫౌండేషన్ ద వాల్ ఆఫ్ ధర్మ కెనాట్ సస్టైన్.
0: శాంతి యొక్క దత్తం మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి కెన్ డెవలప్ శాంతి అవుట్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య ధర్మ.
0: శాంతి సులభంగా మనకు లభ్యమవుతుంది.
1: అండ్ పీస్ ఇస్ సో ఈజీ టు అటైన్.
0: ఈ అన్నింటి ఎందుకును ప్రేమతత్వం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఆఫ్ దెం.
0: ప్రేమ ప్రేమ ప్రేమ
1: ద లవ్ అండ్ లవ్
0: ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 20th discourse on Gita Bhagavan delivered on 25th August 1984. In this discourse, Bhagavan shows us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagavan Uvacha.
1: రాజు చెప్పాడు, ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు. ఫాదర్ ఆల్సో హెల్ప్ జస్ట్ సెడ్ దట్ అలాంగ్ విత్ ద ఫైవ్ సెన్సెస్ మైండ్ ఈస్ ద సిక్స్త్ వన్. ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటుంది. ఇట్ మే బి ది సిక్స్త్ వన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్. ఈ మనస్సే లేకుండా ఏ ఇంద్రియము కాని అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియం కాని తమ తమ పనులు తాము చేయలేవు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దిస్ టెన్ సెన్స్ ఆర్గన్ బీదే ది మోటర్ ఆర్గన్ ఆర్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
1: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రావాహిక సత్యమై ఉంటుండాలి.
2: ఫర్ ఆల్ దీస్ సెన్సెస్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రావాహిక ట్రూత్.
1: అంతర్జ్ఞానమై ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు,
2: యు ఆర్ హియర్.
1: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్.
1: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
1: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
2: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్ ఆల్దో యువర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెలింగ్.
1: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి ప్రశ్నిస్తాం, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటాం.
2: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఇస్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
1: కారణమేమి, మనసు లేకపోవటం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీ వినలేకుండా పోతున్నావు.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్ ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సెడ్.
1: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
2: ఇఫ్ యువర్ మైండ్ ఈస్ నాట్ హియర్ ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్ యూ వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈస్.
1: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనటం లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
2: The inner significance of describing mind as the master of sense organ is this.
1: Manasu stambhinchinadante indriyulu ye pani kuda nu cheyali.
2: If mind is in the position of stillness, the sense organs will not
1: aina sarvendriyulu kuda nu manasu ku adhinamai untunnayi.
2: All the sense organs are subservient to mind.
1: Aithe ee manasu ku rendu roopalu untundi.
2: Mind has two forms.
1: Okati malina manasu, rendavadi shuddha manasu.
2: One is the mind which is impure, the other one is a pure mind.
1: Manasu indriyamulaku lobadinappudu idi malina manasu avutundi.
2: When mind is subservient to the sense organs, it is impure.
1: Idi buddhiki adhinamainappudu idi shuddha manasu avutundi.
2: When it is subservient to intelligence, it will be a pure mind.
1: Idi okati sahajamainatuvanti swabhavam deeni telupu.
2: The nature of this particular kerchief is whiteness, it is very natural to it.
1: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ దిస్ కర్చీఫ్ ఇట్ అక్వైర్స్ డస్ట్.
1: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం.
2: దెన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాస్ ఏ డస్టీ క్లోత్.
1: దీనిని దోబీకి వేసేటప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
2: దెన్ యూ గివ్ ఇట్ టు వాష్మన్ హీ క్లీన్స్ ఇట్.
1: అప్పుడు దీనిని పరిశుద్ధమైనటువంటి వస్త్రంగా మనము భావిస్తున్నాము.
2: దెన్ యూ బి కన్సిడరింగ్ దట్ యాస్ ఏ క్లీన్ క్లోత్.
1: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
2: The dirty cloth and clean cloth, they are the same.
1: మలినము చేరటం చేత ఇది మాలిన్యమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాం.
2: ద సేమ్ క్లాత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యూ కాల్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ డర్టీ క్లాత్.
1: దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన వస్త్రం అంటారు.
2: వన్ ఆఫ్ ది సేమ్ క్లాత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యు డిస్క్రైబ్ ఇట్ యాజ్ అ ప్యూర్ అండ్ క్లీన్ క్లాత్.
1: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకునేట చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతున్నాడు.
2: When the mind assaults the impurity of the sense organs, it is described as an impure mind.
1: ఈ చాకలి వారు ఈ మైండ్ను తీసుకెళ్ళి వచ్చాడు.
2: ది వాష్రూమ్ హ్యాస్ క్లీన్ ది డర్ట్ ఆఫ్ ది.
1: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
2: వి డిస్క్రైబ్ దట్ వాష్రూమ్ హ్యాస్ గివెన్ మేడ్ ఇట్ వైట్.
1: చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావం.
2: He has not made it white. Whiteness is natural feature of his fellow creatures. He has only removed it dust.
1: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి.
2: We have to understand the meaning of these two words, చిత్తము అండ్ మనం.
1: ఇంద్రియములతో సంపర్కం లేక మాలిన్యమును చేర్చుకోలేక ఉండేటువంటిదే చిత్తం.
2: If the mind is not absorbing the dirt and the impurities of the sense organs, it is described as
1: ananga. Aneka sankalpa vikalpamuto kodinatvanti yokka samparkamto cheyinatvanti ide ee manam.
2: Mind consists of full of thoughts.
1: Sankalpa vikalpatmakam manaha annaru.
2: Mind is being described as a process of thinking and that thinking process.
1: Manana ikki manaha annaru.
2: One which thinks is described as mind.
1: Kanuka మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
2: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వాళ్ళు ఆస్తాము.
2: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టు గాడ్ యూ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
1: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
2: Therefore, we have to make an effort to turn our mind away from the sense organs.
1: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు, దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
2: This has been described as ధ్యానం, మెడిటేషన్, యోగా అండ్ యూనియన్.
1: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
2: మైండ్ నీడ్స్ దట్ అమౌంట్ ఆఫ్ పీస్.
1: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరమో.
2: జస్ట్ యాజ్ బాడీ నీడ్స్ రెస్ట్, మైండ్ నీడ్స్ పీస్.
1: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
2: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
1: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
2: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్స్ యూ బి ఏబుల్ టు గెట్ పీస్.
1: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
2: What is the method of controlling the thoughts?
1: Nirantaram kulanu edo oka vishayam lopala ee manasu praveshistu untadi.
2: Always and forever the mind will always be going into certain sense objects and thinking of it.
1: Kanuka atu pothunnatundi manasunu pavitramaitundi yokka indriyamulo nikkaram cheta deenini taginatundi margamlo pravesha pettukochu.
2: By controlling the sense organs you have to use the mind properly.
1: దీనికి అభ్యాస యోగములు అని చెప్తూ వచ్చారు.
2: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగం.
1: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
2: ఫర్ ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్ వాట్ ఇస్ ది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్.
1: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావలసిన విద్య ఈత.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
1: ఈ యొక్క ఈతనే తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదము తప్పించుకోనలేడు.
2: ఇఫ్ హీ ఇస్ గోయింగ్ ఆన్ ఎ రివర్ ఇఫ్ హీ డస్ నాట్ నో స్విమ్మింగ్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్ హీ ఆల్వేస్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్
1: అనే పర్యాయం. దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు.
2: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి జస్ట్ టోల్డ్ ఎ స్టోరీ టు ఇలస్ట్రేట్ దిస్.
1: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకటి హెచ్చరిస్తాను.
2: అండ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ న్యూ బాయ్స్ ద సేమ్ స్టోరీ విల్ బి రిపీటెడ్ అగైన్.
1: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్ నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి పడవ నెక్కాడు.
2: ఏ పర్టికులర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు క్రాస్ ద రివర్ టు అటెండ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్.
1: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
2: ద బ్రీజ్ and the river were flowing in the opposite direction, and therefore there was a little slowness in the travel.
1: ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
2: These pundits are used to the habit of talking because they go on repeating the slogan and they have read the scripture.
1: వేదమును వల్లించి వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
2: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
1: గడవ నడిపేటువంటి వాడు కేవలం ఏ విధమైన మాటలు లేకుండా నిశ్శబ్దంగా తన లక్ష్యాన్ని తాను పెట్టుకుని పడవ నడుపుతున్నాడు.
2: The boatman was ferrying the boat in the river.
1: మాట్లాడటానికి మరొక వ్యక్తి లేడు.
2: This pundit who was traveling in that, he did not have anyone else to speak with.
1: అప్పుడు ఈ పడవతో మాట్లాడాడు. ఏమిటయ్యా నీకు ఏమైనా చదువు ఇది తెలుసునా అన్నాడు.
2: Then he began conversation with the boatman.
1: నాకేమి తెలుసు స్వామి వారు అన్నాడు.
2: Reading and writing, he said, I do not know.
1: Bale pichivada ee kaalam lokala chaduvu teliyakundagini pothe prayojanam enti palle palle lona prabhutvam aneetundi oka chaduvu paatadaranu nimisthundali kada neevu konni akshagnanamaina telichukovali annadu.
2: You seem to be quite a strange person. In these days, in every village, government is establishing schools. At least you should know a little of reading and writing.
1: ఏదో పొద్దు పోగొట్టుకోవటం కోసమని ఆ పడవతో మాట్లాడుతూ వస్తున్నాడు.
2: జస్ట్ స్పెండ్ టైం అండ్ వైల్ అవే టైం దిస్ పండిట్ బిగన్ స్పీకింగ్ టు ది బోట్మన్.
1: మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు.
2: దెన్ ఇప్పుడు ది నెక్స్ట్ క్వశ్చన్, డు యు నో మ్యూజిక్.
1: నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
2: ఈ కంటే స్వామి ఐ డి నాట్ నో ఈవెన్ దాట్.
1: మరి పిచ్చివాడ, కావలసినంత వీధి వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటుంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్స్క్రిప్ట్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు.
2: వాట్ ఎ టైప్ ఆఫ్ మ్యాడ్ పర్సన్ యు ఆర్. ఇన్ ఎవ్రీ స్ట్రీట్ దేర్ ఇస్ ఎ సినిమా హాల్, సో మెనీ లౌడ్ స్పీకర్స్ దేర్, డు యు నాట్ హావ్ అట్ లీస్ట్ ఎ ట్రాన్సిస్టర్ టు లిసన్ టు ద మ్యూజిక్?
1: అది ఏమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు.
2: ఇస్ సంథింగ్ ఐ డు నాట్ నో వాట్ దట్ ట్రాన్సిస్టర్
1: ఇస్. పిచ్చివాడ, ట్రాన్సిస్టర్ చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థము, వాడి జీవితం అంతా కూడా తారు భాగం గంగపాలైపోయింది అన్నాడు.
2: He said that this age, Kali age, if a person does not have a transistor, he has wasted his life. One fourth of his life has gone waste.
1: Are you aware that this age is a newspaper? Are you aware of
2: that? He put another question. Do you have newspaper with you?
1: నాకు చదివే రాదు, ఆ పేపర్ తో నాకేం పని స్వామి అన్నాడు.
2: ఐ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ హావింగ్ న్యూస్ పేపర్ స్వామి?
1: చదువు లేకపోయినా కానీ ఈనాటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంఖలో పెట్టుకుని తిరగాలి. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైన యొక్క అభ్యాసమే నీకపోతే లేకపోతే నీ యొక్క జీవితం అర్ధభాగం గంగపాలు అన్నాడు.
2: ఇట్ ఈస్ ఫ్యాషన్ టు హ్యావ్ ది న్యూస్ పేపర్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో ఎడ్యుకేషన్. This is what is just being done everywhere else. If you do not have the newspaper, you have wasted half of your life.
1: Mari konchi dooram poyin tarata, are babu ni degare ganta unda, enta ganta ayindi annadu.
2: After going a little while, then he asked, do you have watch? Can you tell me the time?
1: Naaku chadive raakapothe ganta kattukoni nenu em chestunna babu, naa daggara gadiyaram ledu annadu.
2: When I do not know education, when you do not have education itself, what is the use of my having
1: what? Ganta kadiyipoyina gaani plastic gadiyaram aina oka chethi kattukovali, adi ee naati yokka fashion annadu.
2: Even if you are not able to give the time, you should have at least a plastic watch. This is another fashion change.
1: Adi lekapothe neeku moodu bhagalu gangapalu annadu.
2: If you do not have a watch also, three fourths of your life is a total waste.
1: Ee roju pedda gaali vachindi.
2: Meanwhile there was a big gale.
1: Padava atu itu tirugutu undali.
2: The boat began swinging both sides.
1: Chudigali prarambhamayindi.
2: There was a cyclone.
1: Ee yokka ganga ninduga paarutundali.
2: The river was in full flood.
1: Deeni yokka hattu tappipoyindi.
2: The boatman lost control
1: over the tappipotam cheta, swami meeku emaina eeti eeti emaina vachuna annadu.
2: As he lost control over the boat, he asked the question, swami, do you know swimming?
1: అయితే మీ జీవితం పూర్తి గంగపాలవుతాడు.
2: హి సెడ్ ఐ డు నాట్ నో, దెన్ హి రిప్లైడ్, దేర్ ఇస్ ఎ టోటల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: ఇంకా నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం కానీ ఈ జాగ్రఫీ, ఈ ఫిలాసఫీ, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఈ యొక్క విద్యలు ఏమాత్రమో పనికిరావాక.
2: ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్, వన్ షుడ్ నో స్విమ్మింగ్. knowledge of geography, philosophy, physics, chemistry and commerce, they were not useful.
1: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
2: ఇన్ ద డైలీ లైఫ్ ద వన్ హూ ఇస్ ట్రావెలింగ్ మే మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద ఓషన్ ఆఫ్
1: ఆత్మ జ్ఞానం అత్యవసరం.
2: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ
1: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
2: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ విధమైనటువంటి శక్తియే లేక ఉండినా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ దిస్ లైఫ్ హి విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కేవలం ధన కనుక వస్తువు ఆనాదులపైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
2: సో లాంగ్ యాజ్ హి బేసెస్ హిస్ లైఫ్ ఆన్ వెల్త్ ప్రాపర్టీ అండ్ సచ్ అదర్ వరల్డ్లీ థింగ్స్ హి వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్ రియల్ ట్రెజర్ అండ్ జాయ్.
1: మానవుడు సాధించవలసినటువంటివి రెండు.
2: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అకాంప్లిష్.
1: ఒకటి బహిర్ముఖమైనటువంటి యొక్క స్వాతంత్రం.
2: వన్ ఇస్ ద ఎక్స్టర్నల్ ఫ్రీడమ్
1: అంతర్ముఖమైనటువంటిది స్వాతంత్రం.
2: సెకండ్ వన్ ఇస్ ఇంటర్నల్ ఫ్రీడమ్.
1: అయితే బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రమునకు స్వతంత్రము అంటారు.
2: ద వన్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వర్డ్ స్వతంత్రం ఇండిపెండెంట్.
1: లోపల ఇంద్రియ నిగ్రహమునకు స్వాతంత్రము అంటారు.
2: ద ఇన్నర్ కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ద ఇంటర్ థైట్.
1: స్వతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
2: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రము ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్. ఈ
1: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయంతులు వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించవు.
2: ఎక్స్టర్నల్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ సో లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ థింగ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది రియల్ జాబ్.
1: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం. మనం
2: దిస్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియాస్ అండ్ సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడా మనకు స్వతంత్రము మనం పొందలేము.
2: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ యూ డు నాట్ రియలీ ఎంజాయ్ ద రియల్ ఫ్రీడమ్.
1: ఈ బహిర్ముఖమైనటువంటి జీవితమునకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
2: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఆల్సో ది కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఇస్ ఇంపార్టెంట్.
1: అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రం అత్యవసరం.
2: ఫర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బికమింగ్ ఎ మాస్టర్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్ యు షుడ్ హ్యావ్
1: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం.
2: యు హ్యావ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
1: అప్పుడే అంతర్ సర్వవ్యాప్తి నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కాని అంతర్ముఖమందు కాని ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
2: ఓన్లీ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్మోస్ట్.
1: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యుమానిటీ.
1: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపులాడుతున్నాం.
2: వీ విల్ బి హ్యాంకరింగ్ ఆఫ్టర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయ్స్ అండ్ ప్లెజర్స్.
1: సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము.
2: వీ గో ఆన్ అటరింగ్ ద వర్డ్ సుఖము సుఖము విచ్ మీన్స్ హ్యాపీనెస్ హ్యాపీనెస్.
1: ఈ సుఖము అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వెతకటం లేదు, విచారించటం లేదు.
2: వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ అండ్ సర్చ్ వేర్ డస్ దిస్ రియల్ హ్యాపీనెస్ లైక్.
1: కనుక అర్జున, నీవు కేవలము నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
2: అర్జున, యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
1: ఈ శాంతి కేవలం విషయేంద్రియములతో నీకు లభించదు.
2: ఇన్ ది డైలీ లైఫ్ యు నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్.
1: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
2: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్ దట్ టైమ్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
1: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
2: హూ ఎవర్ హీ బి ఫర్ ఎవ్రీ మ్యాన్ బి హీ ఎ థియేస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ హావింగ్ సెన్స్ కంట్రోల్.
1: ఇంద్రియ ఉద్రేకముల చేత మానవత్వం లోపల అనేక విధమైనటువంటి నిశ్శక్తులు బయలుదేరుతున్నాయి.
2: బై ఎక్సైటింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వీక్నెసెస్ వన్ బి పుట్టు.
1: ఏనాడు మానవత్వంలో దేహం బలహీనమవుతుందో అప్పుడు ఎట్టి కార్యములు కూడా తాను చేయలేనటువంటి దుస్థితిలో ఉంటాడు.
2: ద మొమెంట్ ది ఫిజికల్ బాడీ ఈజ్ వీకెండ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ యూస్ఫుల్ వర్క్.
1: అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
2: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
1: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
2: సో లాంగ్ హి హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ, హీ వాజ్ అ మైటీ హీరో, హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
1: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమై
2: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్త్. అర్జున లాస్ట్
1: గోపికలను తిరిగి అస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
2: వెన్ అర్జున వాస్ బెంగింగ్ గోపికాస్ టు హస్తినాపుర ఇన్ ది ఫారెస్ట్ ది రాబర్స్ దే అటాక్డ్ హిమ్.
1: వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు.
2: అర్జున ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఫైట్ విత్ దెమ్ అండ్ ఫ్రీ ది గోపికాస్
1: ఫ్రమ్. కానీ తనకు చేత కాలేదు.
2: హీ వాస్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్.
1: మహాభారత యుద్ధం లోపల మహావీరులతో యుద్ధములు పోరాడినటువంటి యుద్ధంలో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవి కొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
2: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్ బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్స్ ఇన్ ది ఫారెస్ట్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
2: Till that time, Arjuna was feeling that it was his own valor and his own strength, and he was But that strength was not his. It was a strength given by the divine.
1: Daiva balam undinanta varaku kudanu tana balamuto paatu daiva balamunu kurchi sabalanga thanu poraadutadu.
2: So long as any person has the divine power and divine strength, by using his own strength also, he thinks that all that is his own strength.
1: Daiva balamunu kolipoyina tarvata adalanu kudanu rakshinchukolenatunte yokka sthitilo maaripoyadu Arjuna.
2: Once Arjuna lost the strength of divinity, he was not able to just do any small little thing.
1: Kanuka daivam antarbhutamai atma swarupamai aneka vidhamuluga socha utsahamulu kalpinchatam chetane manavudu anni karyamulu yendukodunu palgontunnadu.
2: Man has been able to undertake many types of activities because divinity is inherent. Divinity of the inner strength has been providing all the sustenance and all the power.
1: నిజముగా ఆ దైవశక్తియే లేకుండా మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యము కూడాను సాధించలేడు.
2: వితౌట్ ద డివైన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ అ స్మాల్ లిటిల్ టాస్క్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: మనము ఒక మంచి కాగితం తీసి చక్కగా కవర్ చేసి అంటించి పెట్టాము.
2: వి హావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ కవర్ అవుట్ ఆఫ్ ఎ పేపర్.
1: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టావు.
2: యు హావ్ రిటన్ ద అడ్రస్ ఆఫ్ స్వామి టు రైట్ ఎ లెటర్ టు స్వామి ఇన్ ఎ బ్యూటిఫుల్ వే విత్ బ్యూటిఫుల్ లెటర్ అండ్ కలర్.
1: ఈ యొక్క కవర్ పైన కూడాను అనేక నకిలీలుగా చక్కగా అందమైన బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
2: దిస్ కవర్ వాస్ డెకొరేటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్.
1: అందులో రాసినటువంటి జాబ్ను కవర్ లో పెట్టావు.
2: యూ హ్యావ్ ఇన్సర్టెడ్ ద లెటర్ ఇన్సైడ్ ద కవర్.
1: అంటించినావు, పోస్ట్ వేశావు.
2: యూ హ్యావ్ పేస్టెడ్ ఇట్ అండ్ పోస్టెడ్.
1: కానీ అది చేరలేదు స్వామికి.
2: బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ స్వామి.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఈ యొక్క అలంకారములు, ఈ యొక్క అక్షరముల యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన.
2: The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami.
1: Kevalam hostel lo raisinatvanti job kudanu prashanthi viyaniki cheralekapothukadu.
2: Even a letter which is dropped in the hostel, it has not reached prashanthi
1: viyaniki. Adhe stamp egin untunte prashanthi viyam kadu 1000 mailu dooramaina kuda vellipothundi prayanam chestundi.
2: If only it has the stamp, it is prepared to travel even 1000 miles.
1: ఈ పోస్ట్ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అందమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారము వారు చూడరు.
2: ద పోస్టల్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు సీ ద టైప్ ఆఫ్ కవర్, ఆల్ ది బ్యూటీ అండ్ ఆల్ ది డెకరేషన్, ఆల్ ద నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్ దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు.
1: కేవలం స్టాంప్ ఉందా లేదా చూస్తారు.
2: హీ లుక్స్ ఇన్ టు ఓన్లీ వన్ థింగ్, వెదర్ దిస్ పర్టికులర్ కవర్ బేర్స్ ద స్టాంప్ ఆర్ నాట్.
1: అదే విధముగా దైవత్వం లోపల మన యొక్క పాండిత్యము కాని, మన యొక్క శాస్త్రము కాని, మన యొక్క శక్తి సామర్థ్యములు కానీ మన ప్రావీణ్యత కానీ లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కాని దైవం మాత్రము నీ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
2: ఇన్ ద సేమ్ వే గాడ్ ఓన్లీ రికగ్నైజెస్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. హీ డజంట్ కేర్ ఫర్ ఆల్ ద స్కాలర్షిప్, ఆల్ ద అకాంప్లిష్మెంట్, ఆల్ ద పొజిషన్, ఆల్ ద వెల్త్. ఇట్ ఇస్ ఓన్లీ వరల్డ్ విచ్ వర్ రికగ్నైజెస్ బట్ నాట్ ద లార్డ్, నాట్ గాడ్.
1: కనుక మనము ఏ యొక్క సబ్జెక్ట్ లోపల ఎంత పిహెచ్డీ తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ లోపల ఎంతటి ప్రవీణులైనాము అని మన కొరకు మనం వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
2: దేర్ ఇస్ నో యూస్ ఇన్ అవర్ ఓన్లీ జస్ట్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిగ్రీస్, ఏ నంబర్ ఆఫ్ పిహెచ్డీస్ అండ్ హై స్కాలర్షిప్ ఇన్ ద సబ్జెక్ట్.
1: మనం ఈ విద్యా విధానం లోపల మనం నిత్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
2: ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యూఆర్ హ్యావింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ డే?
1: నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట జంట ఉంటాయి.
2: ఓన్లీ సచ్ థింగ్ విచ్ యూ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనెస్టీ, దే విల్ బి కమింగ్ విత్ అస్ ఆల్వేస్.
1: ఆగొన్న వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకము విను.
2: ఇఫ్ ఓన్లీ యూ జస్ట్ షో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్, విల్ ఏ హంగ్రీ మ్యాన్ గెట్ సాటిస్ఫైడ్?
1: నిరుపేద వాణి పేదరికంపు పోవున విత్త ప్రభావము విన్నయంత.
2: ది మూమెంట్ ఏ పూర్ మ్యాన్ హియర్ అబౌట్ వెల్త్, విల్ హిస్ పావర్టీ బి రిమూవ్డ్?
1: రోగ పీడితుల వాడి ఔషధ మహిమంపు విన్నయంత రోగము నివారణ కాగలదా?
2: వుడ్ ది డిసీజ్ ఆఫ్ ఏ పర్సన్, ఎన్ అన్హెల్తీ పర్సన్, వుడ్ ఇట్ గో ది మూమెంట్ హియర్స్ అబౌట్ మెడిసిన్?
1: కనుక మనము భగవద్గీత యొక్క ప్రభావం విన్నంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
2: బై నియర్లీ లిసనింగ్ టు ద గ్రేట్నెస్ అండ్ ద గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ భగవద్గీత అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్
1: ఇన్నటువంటి విషయములను. మీరు గుర్తించినటువంటి యొక్క మార్గమును ఒకటైనా మీరు ఆచరణలో పెట్టినప్పుడే దీనికి సార్థకం అవుతుంది.
2: ద టీచింగ్స్ విచ్ ఆర్ హర్డ్ and the things which are recognized by us, at least one or two things when we practice would be able to derive
1: anything ni moola karanam indri nigram.
2: The most important crucial thing for all these things is control of senses.
1: Arjuna, ee indriyulu nee swadhinamulo lekapoyinappudu inga nee ee jagatlo deni nee sadhinchagalavu?
2: Arjuna, if you do not have control over your own sense organs, what is it that you are going to accomplish in this world?
1: ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, అనేక పర్యాలు నేను చెప్తాను. లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియాలోకం చిత్తము గెలవదీరం. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా జయించావు, కానీ ఈ రాజ్యాన్ని నువ్వు సాధించదే.
2: ప్రహ్లాద so many worlds, but you have not been able to conquer yourself.
1: మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలరు?
2: If a person has not conquered his own mind, how would he be able to taste the nectarine sweetness of divinity?
1: కనుక ఇందులో మనము మొట్టమొదట గుర్తించవలసింది ఏమిటంటే అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారణ ద్వారా గుర్తించాలి.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్సెన్స్ విచ్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ
1: సూర్యుని. సమస్త లోకములకు ఒక్కొక్కడై ఉందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే.
2: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
1: కొన్ని మట్టి కుండలు ఉంటాయి.
2: There are some pots.
1: కొన్ని పిత్తారి కుండలు ఉంటాయి.
2: There are some metal vessels. Brass vessels.
1: కొన్ని వెండి కుండలు ఉంటాయి.
2: There are some silver vessels.
1: ఇంకా రాగి కుండలు ఉంటాయి.
2: There are some copper vessels.
1: అన్నింటి యందు నీరు పోసి పెట్టాం.
2: We have filled all these vessels.
1: వేల కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
2: There are thousands of vessels here.
1: కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన.
2: But there is only one sun who is shining above.
1: అన్ని కుండల యందు కూడాను అది సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
2: You are finding as if there are so many suns in so reflected in
1: only one. అది సూర్యుడు ఉంటున్నారా?
2: But are you having so many suns?
1: కుండలు వేలు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తుంది.
2: యాజ్ ది వెసల్స్ ఆర్ డిఫరెంట్ ది రిఫ్లెక్షన్స్ ఆర్ మెనీ దేర్ఫోర్ యూఆర్ థింకింగ్ దట్ దేర్ ఆర్ సో మెనీ సన్స్.
1: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడు యొక్క విలువ ఒక్కటే.
2: ది రిఫ్లెక్టెడ్ సన్ ఇస్ ఓన్లీ వన్.
1: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వేరే కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చు, రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చు, మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు.
2: ద వాల్యూ ఆఫ్ ది మెసల్స్ మే బి డిఫరెంట్. ది సిల్వర్ మెసల్ మే బి వెరీ కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ అండ్ ది కాపర్ మే బి మచ్ లెస్ అండ్ ది అర్థం మే బి స్టిల్ మచ్ లెస్.
1: కనుకనే పండితుల మొదలు పామరుడు వరకు, కూటిపేట మొదలు కోటేశ్వరుడు వరకు ఈ కుండల వ్యత్యాసం ఉంటుండొచ్చును. కానీ అన్నింటి ఎందుకు కూడా ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
2: ది సేమ్ వే రైట్ ఫ్రమ్ ఎ స్కాలర్ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ ఎ వెరీ వెల్తీ మ్యాన్ టు ఎ వెరీ పూర్ మ్యాన్, ది బాడీస్ మే బి డిఫరెంట్ బట్ ది రిఫ్లెక్టెడ్ ఆత్మన్ రెసిడెంట్ ఆఫ్ దిస్ బాడీస్ ఇట్ ఇస్ వన్.
1: కనుక మన దేహములు అనేటువంటి బాండములు ప్రత్యేకంగా మనకు ఉండవచ్చు.
2: ది వెసల్స్ విచ్ మే బి కంపేర్డ్ టు అవర్ బాడీస్ దే మే బి డిఫరెంట్.
1: మనం ధరించేటువంటి వస్త్రములో లేక నగలో విలువైనటువంటివిగా ఉండవచ్చు.
2: ది క్లోత్ దట్ వి వేర్ ది జ్యువెలరీ దట్ వి వేర్ మే బి వెరీ ఎక్స్పెన్సివ్.
1: నిరుపేద వారికి ఇంటి వస్త్రములు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
2: ఏ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ సచ్ కాస్ట్లీ.
1: కానీ ఇవన్నీ కుండలే.
2: బట్ దిస్ ఆర్ ఆల్
1: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
2: ది డివినిటీ ఇన్ సైడ్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇంద్రియనికి సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీలీ.
1: ఎవరు ఎవరిపైన స్వారీ చేయటం,
2: హూ హ్యాస్ టు రూల్ హూమ్,
1: ఎవరు ఎవరిపైన అధికారం సాధించడం,
2: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్
1: అథారిటీ, ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉంటే ఉంటుంటాయి.
2: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
1: అయితే మన కర్తవ్యాన్ని మాత్రం మనం
2: విల్ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
1: తప్పు చేసినటువంటి వాడికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడము నీ యొక్క కర్తవ్యం.
2: ఇఫ్ ఎ పర్సన్ హస్ కమిటెడ్ ఎనీ మిస్టేక్ ఇట్ మైట్ బి యువర్ డ్యూటీ టు షో ఇట్ అండ్ టు క్రిటిసైజ్ దట్ పర్సన్ థింగ్ ఓన్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ కరెక్ట్.
1: ఇక్కడ అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
2: ఇగ్నోరెన్స్ ఈస్ వెరీ థిక్ అండ్ ఇట్ ఇస్ కవరింగ్.
1: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు వాట్ ఎవర్ ఎఫర్ట్స్ యు మేక్ టు రిడ్యూస్ ది థిక్ ఇగ్నోరెన్స్ యాజ్ ఇట్ ఈస్.
1: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి.
2: ఇన్ ది ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock ఇఫ్ యూ ఆర్ కెన్ జస్ట్ సీ యువర్ సెల్ఫ్ యూ మే బి 5 feet, యువర్ షాడో మే బి 50 feet.
1: కానీ 50 అడుగులు ఉంటున్నటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
2: హౌ టు రిడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ షాడో విచ్ ఇస్ 50 feet?
1: నీడతో కొట్లాడటానికి సాధ్యమవుతుందా?
2: ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైట్ విత్ ఇట్?
1: లేక నీడను తిక్కితే ఏమని వింటుందా?
2: Suppose you criticize and admonish it, would it listen
1: to you?
2: Whatever you do, the length of the shadow will not come down.
1: సూర్యుడు పెరుగుతూ వస్తే నీడ తగ్గుతూ వస్తుంది.
2: As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
1: ఇది ఈ సూర్యుడు పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఈ శిరస్సు దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ నీడ కూడా నీకు అంతర్ధానమై ఈ పాదం కింద పడిపోతుంది.
2: Once the sun goes on rising, rising, rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically.
1: Kanuka, you 5 adugulu undina gaani, nee adnanu 50 adugulu untundali.
2: You may be 5 feet, but your ignorance is 50 feet long.
1: Kanuka nee buddhi kirandamulu anekundi vicharana shakti anekundi surudu perigali.
2: Therefore, you have to tell us the question of inquiry so that the wisdom will grow.
1: Idi jnanasurudu perigey kodadi. ఈ అజ్ఞానమైనటువంటి నీడ తరుగుతూ వస్తుంది.
2: సో లాంగ్ యాజ్ అండ్ సో ఫార్ దిస్ విజ్డమ్ స్టాన్ కోసం రైజింగ్ ఇగ్నోరెన్స్ కోసం డిమినిషింగ్,
1: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
2: దెన్ ఓన్లీ యువర్ ఇగ్నోరెన్స్ విల్ బి టోటలీ డిస్ట్రాయ్డ్.
1: ఈ ఒక మార్గం.
2: దిస్ వన్ మెథడ్.
1: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉంటుందని.
2: ది సెకండ్ మెథడ్ ఇస్ దట్ యువర్ షాడో ఈస్ 50 feet.
1: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపు నీ ముఖం తిప్పి పరిగెత్తుంటే అది నీ కంటే ముందుగానే పరిగెత్తిపోతుంటాది.
2: ఇఫ్ యూ వాంట్ జస్ట్ కాంకర్ దిస్ షాడో అండ్ టర్న్ టువర్ ది షాడో కీప్ రన్నింగ్,
1: ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని వెనుక వేయలేదు.
2: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ పుట్ ఇట్ బిహైండ్ యూ బై రన్నింగ్ దట్ వే.
1: అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుకైపోతుంది.
2: ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ యువర్ ఫేస్ టువర్డ్స్ షాడో, సపోజ్ యూ టర్న్ యువర్ ఫేస్ టువర్డ్స్ ద సన్, యువర్ షాడోస్ విల్ బి బిహైండ్ యూ.
1: అంటే మీ ఎందు ఉండేటువంటి అజ్ఞానమే నిరంతరము నీవు చింతించే దానికంటే జ్ఞానభాస్కర్ ని చింతించు, ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుకు వైపు.
2: దేర్ఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ బిహైండ్ యూ ఆల్వేస్, ఇట్ ఇస్ బెటర్ యూ థింక్ ఆఫ్ ది సన్ ఆఫ్ విజ్డమ్, సో దట్ ఆటోమేటికలీ
1: ఎంతైనా దైవం పైన మరల్చాలి.
2: దేర్ఫోర్ వన్ మెథడ్ ఇస్ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్,
1: బుద్ధితో జ్ఞానమైనా అభివృద్ధి పరచుకోవాలి.
2: విత్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ యువర్ విజ్డమ్.
1: ఈ రెండు లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది.
2: ఇఫ్ యు హావ్ నైదర్ ఆఫ్ దీస్ టు యువర్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే అర్జున నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
2: దేర్ఫోర్ అర్జున యు ఇంక్రీజ్ యువర్ విజ్డమ్,
1: నీ అజ్ఞానం నశిస్తుంది.
2: యువర్ ఇగ్నోరెన్స్
1: అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
2: ద మోమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్ట్రాయ్డ్ దిస్ డ్యుయాలిటీ విల్ వానిష్.
1: ద్వంద్వత్వమే మటమాయమైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
2: డ్యుయాలిటీ గోస్ యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విల్ డిసపియర్.
1: రాగద్వేషం లేనప్పుడు దేహభ్రాంతి పోతుంది.
2: ఇఫ్ యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ ఇఫ్ దే డిసపియర్ దెన్ యువర్ బాడీ
1: దేహభ్రాంతే పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
2: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దెన్ విల్ నో సారో.
1: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ ది బాడీ కాన్షియస్నెస్ యువర్ అటాచ్మెంట్
1: ఈ రాగద్వేషం పోవాలంటే ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలి.
2: ఇఫ్ యూ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ షుడ్ గో ద డ్యుయాలిటీ షుడ్ బి డిస్ట్రాయ్డ్.
1: ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలంటే అజ్ఞానం నిర్మూలం కావాలి.
2: డిస్ట్రాయ్ డ్యుయాలిటీ ఇగ్నోరెన్స్ ఆఫ్ యూ.
1: అజ్ఞానం నిర్మూలం కావాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ ఇగ్నోరెన్స్ ఇలా టు
1: కనుక ఈ జ్ఞానాదేవుడు కైవల్యం అన్నాడు.
2: Therefore it is said only through wisdom will be able to reach the ultimate.
1: Kanuki etti gnanaanni manam pinchukovali.
2: What type of wisdom should we develop?
1: Laukika gnanama aadhyatmika gnanama.
2: Is it secular and worldly or is it
1: mana yendu manaku entanta aastittvam anetuvanti deeni paina namakam untuntado appude daivatvam paina kodanu anta aastittvam paina namakam vastundi.
2: Only when we are having self confidence in us we'll have confidence in the Lord.
1: Tananu taanu nammanatuvanti vaade daivani nammadu.
2: Only that person who does not believe in himself will not believe in God.
1: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
2: ద పర్సన్ హూ హ్యాస్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
2: టు బిలీవ్ ఇన్ వన్ సెల్ఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ దిస్ ఎన్క్వైరీ.
1: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెబుతున్నాను.
2: ఫర్ మేకింగ్ థింగ్స్ వెరీ క్లియర్ టు ది చిల్డ్రన్ స్వామి ఇస్ రిపీటింగ్ ఎబౌట్ ద థింగ్ అగైన్.
1: తెల్లవారి మనను రాత్రి పరుండునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అనుకుంటున్నాను.
2: రైట్ ఫ్రమ్ ది మొమెంట్ ఎ పర్సన్ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్ టిల్ హి గోస్ టు బెడ్ ఇన్ ది నైట్ వన్ గోస్ ఆన్ టెలింగ్ మై సెల్ఫ్ అండ్ మై
1: నేను నేను అని అంటున్నాడు కానీ నేను ఎవరు అనే దాన్ని విచారణ చేస్తున్నాడు.
2: వన్ గోస్ ఆన్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ బట్ డస్ హి నో హూ దట్ ఐ ఇస్.
1: ఇది నా దేహం,
2: దిస్ ఇస్ మై బాడీ,
1: ఇది నా బుద్ధి,
2: దిస్ మై ఇంటెలిజెన్స్,
1: ఇది నా చిత్తం,
2: దిస్ మై చిత్తం,
1: నా ఇంద్రియుడు,
2: దిస్ ఆర్ మై సెన్స్,
1: నా అంతఃకరణ,
2: దిస్ మై అంతఃకరణ
1: అంటున్నావు. బట్ వ్యామై నేనెవరు అనేటువంటి దాన్ని వేసుకోవటం లేదు.
2: యూఆర్ రిపీటింగ్ దోస్ థింగ్స్ బట్ యూఆర్ నాట్ ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ మై.
1: ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గాని ఏమి ప్రయోజనం?
2: బట్ ఎ పర్సన్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ అక్వైర్స్ వాట్ ఇస్ ది యూజ్?
1: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
2: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ మే అకాంప్లిష్ వాట్ ఇస్ ది యూజ్?
1: దాని మొదట కాదు తప్పింత ఎవరి తరము?
2: Who can remove the what is written on his forehead?
1: Manna puttunu thanakal cheyaleni.
2: Bad thoughts if they were to enter into one's head.
1: Bendu varunu buddhulu banda varu.
2: All his thinking will become dull and null.
1: Kanukane idi na vastam ante vastam veru nenu veru.
2: If you say that this is my kartyam, kartyam is different and I am different.
1: Adhe vidhamgane na deham ante deham veru nivu veru. Akkada vicharam chi nivu evaru.
2: If you say that this is my body, your body is different, you are different. Then you inquire who you really are.
1: నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే.
2: యూఆర్ టెలింగ్ దట్ దిస్ ఇస్ యువర్ బాడీ, యూఆర్ నాట్ టెలింగ్ దట్ యువర్ బాడీ.
1: కనుక నీవెవరు అనేటువంటి విచారం చేస్తే ఇది అన్నింటికీ కూడా ఒక యజమాని స్థానంలో ఉంటున్నారు నీవు.
2: ఇఫ్ ఓన్లీ యూ ఎన్క్వైర్ హూ యూ రియలీ ఆర్, యూ దట్ యూ రియలీ ఆర్ ఆక్యుపైంగ్
1: యజమాని ఉండినప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం. యజమానుడు లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడ ఉంది?
2: ఓన్లీ వెన్ దేర్ ఇస్ మాస్టర్ there is some meaning in telling this is my body, this is my life, this is my property, etc. If there is no master who owns it, what is the
1: use? Atanu mare vaadu kaadu.
2: Master is not undergoing any change.
1: Atanu kadale vaadu kaadu.
2: He doesn't change.
1: Atanu vadale vaadu kaadu.
2: He would not leave you.
1: Kanukani atti divyattamaitundi atma tattvanni vicharana dwara gurtinchadu.
2: Therefore you have to just find out and recognize such a divinity through enquiry.
1: దొరికిన ప్రతి మానవునికి కూడాను మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన.
2: ఫర్ ఎవ్రీ పర్సన్ త్రీ ఫోర్స్ ఇస్ ఎంక్వైరీ అండ్ వన్ ఫోర్త్ ఇస్ సాధన.
1: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకం అవుతుంది.
2: ఓన్లీ త్రూ దిస్ ఫోర్
1: కనుక కాయాన్ని వ్యర్థం చేయక, కాయాన్ని నిరంతరం గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
2: ఓన్లీ బై యూజింగ్ ద టైం ప్రాపర్లీ, బై శాంక్టిఫైయింగ్ వన్ యాక్షన్, బై శాంక్టిఫైయింగ్ వన్స్ బాడీ, వన్ విల్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
1: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ ది సారోస్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
1: ఇవి బలముగా అరుచుకొని తగిన కార్యములో ప్రవేశింపు చేసి దీనిని ఎడమార్గము పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనము దీనిని నిగ్రహించుకోవాలి.
2: కీప్ ది సెన్సెస్ స్ట్రాంగ్ బట్ మేక్ దెమ్ ఎంటర్ ఇన్ టు ద రైట్ పాత్.
1: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు, కానీ ఇంద్రియ నిర్మూలం అంటలేదు.
2: ఇన్ భగవద్గీత ఇట్ ఎస్ దట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ నాట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెన్సెస్.
1: కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ ఫలత్యాగం అన్నాడు.
2: హియర్ ఇట్ ఇస్ నాట్ సెడ్ రినౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రినౌన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్.
1: కనుక భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు, కర్మ చేస్తే తీరాలి.
2: దేర్ఫోర్ వీ కెనాట్ జస్ట్ రినౌన్స్ అవర్ యాక్షన్, వీ హావ్ టు పర్ఫార్మ్ అవర్ యాక్షన్.
1: ఏ ఫలితం లేకపోయినా నేనేం చేస్తున్నాను, మమే భర్తాస్తి కర్తవ్యం దిశలోకేషికించడం, మానవాప్త మాయాప్తవ్యం భక్తి ఏ వచ్చి కర్మని, నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు.
2: Although there is no need for performing any particular work by the Lord, she is doing it. Why should not you?
1: కనుక మనం అన్ని కర్మలు చేయవలసింది.
2: Therefore we'll have to do all
1: the senses. అన్ని ఇంద్రియములను ఉపయోగపెట్టుకోవాల్సింది.
2: We have to use all the senses.
1: అయితే మాత్ర అని చెప్పినట్టుగా ఏ పరిమితిలోనో ఏ కొలతలోనో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
2: But by using the senses within limits, for the purpose meant, we'll have to use it.
1: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పారు.
2: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూస్ అండ్ యూజ్ ద సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సెయింగ్.
1: ఇది భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
2: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
0: దాట్ వాస్ ద 20th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ భగవద్గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagavan showed us where true happiness and peace lie. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Hindu, after committing a bad act, can you hope to acquire some good results out of that? After doing something good, you need not be afraid that you will get bad results out of that. If you put the seed of a lemon, how can you get fruits other than what you have put in? You will always get such fruits as you would have laid the seed for. All shapes, all forms, all religions relate to Him. All idols and all figures which we worship represent Him. In everyone He is present.
1: Pavitratma Swarupalaya Vidyatulara Ananta Jagatunandu Akhila Koti Jivarasulu Yandu Anni Margamulu Yandu Kudanu Manavudu Agraganyudaneetuvanti Yokka Vishayamunu Atmagnula Yokka Nudi.
0: Pavitratma Swarupas, students, that in this infinite world there are many manifold jivas, and in all the paths and amongst all of them that man reigns supreme is a statement made by everyone and is understood by all of us.
1: Dharmo hitesham adhikam visheshaha. Jnanam hitesham adhiko visheshaha. Manavunaku migilinatuvanti pashupakshi mrugadulaku ahara nidra bhaya maidunadulu yandu సామాన్యమైనటువంటి యొక్క వృత్తులైనప్పటికీ మానవునికి మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఇముచ్చబడినటువంటిది.
0: వైల్ ఆర్డినరీ థింగ్స్ ఆర్ కామన్ టు మ్యాన్ అండ్ ఆల్ అదర్ బీయింగ్స్ ఇన్ ది క్రియేషన్, మ్యాన్ ఇస్ డిస్టింగ్విష్డ్ బై టూ స్పెషల్ ఫీచర్స్. దే ఆర్ One is dharma, the other is jnana or wisdom.
1: Aite, ee dharmamu, jnanamu, ee manavuni yendu lekundina, manavunu kudanu, migilinatundi pranakotilo cherinatundi varigane guttinchadaniki veelavutundi.
0: If these two qualities, dharma and jnana, are not present in a man, that particular man will also have to be put along with all other beings.
1: ఈ ధర్మం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We should recognize in the very first instance what this word dharma means.
1: ధారణ ధర్మ ఇత్యాసము అన్నారు. అనగా ధరించినటువంటిదే అని ప్రాణకోటులకు ఒక విధమైనటువంటి నిబంధనను నియమించి తద్వారా వారిని కాపాడేటువంటిదని కూడాను ధర్మమునకు ఒక వ్యాఖ్యానము.
0: What you wear is dharma. It means the kind of protection which you can give to all the many living beings, that would be called dharma. It is a comment on dharma.
1: Inka manavuni aneka rakamulainatundi konni niyamanishtalanu tanaku bodhinchi tana yokka kartavyanni kudanu gurtimpa cheyatundi yokka vyaktitvanni kudanu tanaku andimpa cheyatundi kudanu dharma ani peru.
0: Also, in many ways, man is taught the various restrictions and the rules under which he has to function. That kind of restriction and rule which puts man along his proper path can also be called dharma.
1: Dharma dhara yate prajaha annaru. Anaga prajalaku ee dharmamunu ye vidhamainatundi yokka margamunandu avalambinchalani konni rakamulainatundi paddhatulanu niyamamulanu variki అనుగ్రహించి తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మం అని కూడాను మరొకటి.
0: వన్ అదర్ సిగ్నిఫికెంట్ మీనింగ్ ఫర్ ధర్మ ఈజ్ వాట్ లేస్ డౌన్ ది రిస్ట్రిక్షన్స్ అండ్ ది రూల్స్ విచ్ పీపుల్ ఇన్ జనరల్ హ్యావ్ టు ఫాలో ఇన్ ఆర్డర్ దట్ దే మే హ్యావ్ ఎన్ అప్రిసియేషన్ ఆఫ్ ది డివైన్ ఆత్మ ఇన్ దెమ్. దిస్ ఇస్ ఆల్సో అనదర్ కామెంట్ ఆన్ ది మీనింగ్ ఆఫ్ ధర్మ.
1: ఇంకా కేవలము రక్షించటము, మానవులను తగినటువంటి యొక్క మార్గములను నడిపించటము, వారి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి భద్రతను అందించటమే కాకుండా ఇంకా ధర్మ అను కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింప చేయడానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతోహంతి అన్నారు. ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మం అని కూడాను ధర్మో రక్షతి రక్షిత అన్నారు. తిరిగి ధర్మమును ఎవరు రక్షిస్తున్నారో అట్టి వారిని రక్షించడమే ధర్మం యొక్క కర్తవ్యమని కూడాను ఈ ధర్మం యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది.
0: In addition to the features which have been mentioned, such as protecting human beings, such as putting them along the right path, such as introducing certain correctives with regard to their future life, there is also another significant explanation for dharma. Dharma will hurt such people who take upon themselves to cause decline in dharma. Similarly, dharma will help such people who will take upon themselves the protection of dharma.
1: Yedo dharma tado vijayani manaku ekkada dharmam undo akkada vijayam aneetundi tappaka siddhistundi aneetundi kudanu ee dharmam yokka pavitrata.
0: It is also another sacred quality of dharma that wherever there is dharma there will be victory as well.
1: Kanuka itti pavitramainatundi dharma shabdamunaku అనేక మంది పెద్దలు అనేక రకములైనటువంటి అర్థములను వ్యక్తీకరింపచేసి తద్వారా మన భారతదేశమును ధర్మసూత్రం అనేటువంటి యొక్క త్రాటుతోనే కట్టబడినటువంటిదిగా కూడాను యావత్ ప్రపంచమునకు కూడాను ప్రచార ప్రబోధములు సరిపినటువంటి విశిష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వము ఈ ధర్మము.
0: దిస్ సేక్రెడ్ టర్మ్ ధర్మ, it has been explained and commented upon in many different ways as just now expressed by elders in this country. Not only that, this country has been tied round and has been bound up by the rope of dharma. Therefore, it acquires a distinctive feature and shows as an example to other countries of the world what dharma is.
1: అఖండమైనటువంటి అర్థములతో కూడినటువంటి పవిత్ర ధర్మమునకు ఈనాడు ఆధునిక యుగమునందు ఈ ధర్మమునే ఒక డ్యూటీ అనేటువంటి యొక్క పేరుతో ఉపయోగపరుస్తూ వస్తున్నారు.
0: దిస్ వర్డ్ ధర్మ విచ్ ఇస్ రియల్లీ బౌండ్ అప్ విత్ అన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ నేమ్స్ అండ్ విచ్ ఇస్ ఇండీడ్ సీక్రెట్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ టుడే ఇన్ ది మోడర్న్ ఏజ్ ధర్మ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ బై వన్ వర్డ్ డ్యూటీ.
1: డ్యూటీ అనగా ఒక వ్యక్తికి ఒక కాలమునకు ఒక దేశమునకు ఒక పరిస్థితికి ఒక కారణమునకు కూడాను బంధింపబడినటువంటిదే ఈ డ్యూటీ యొక్క అర్థము.
0: డ్యూటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ సమ్ వన్ ఇండివిజువల్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ అ పర్టికులర్ టైమ్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ అ కంట్రీ ఇట్ మే ఈవెన్ బి కనెక్టెడ్ విత్ అన్ ఎన్వైరన్మెంట్ దిస్ ఈజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వర్డ్ డ్యూటీ.
1: కానీ ధర్మము త్రికాల త్రిలోక త్రిగుణముల యందు కూడాను మార్పు చెందినటువంటి యొక్క దివ్యత్వమును అందింపచేసేటువంటిదే ఈ అంతరాత్మ యొక్క స్వభావం, అంతరాత్మ యొక్క స్వస్వరూపాన్ని, అంతరాత్మ యొక్క స్వభావమును తాను ప్రకటింపచేయనటువంటిదే ధర్మం అనడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
0: On the other hand, dharma is something which is connected with all the three times, past, present and future, with all the three worlds and with all the three attributes. This is something which will make evident the significance of the inner atma and it expresses the divine nature of the atma.
1: Antakaranamunaku, inka manasika vruttulaku, sthula dehamunaku, ఏ విధమైనటువంటి యొక్క భేదములను కూడాను తాను పెట్టుకొనక మూడింటిని సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము ధర్మం యొక్క శక్తి తత్వం.
0: ఇట్ ఈస్ నాట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ ఇన్నర్ వాయిస్, బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ మైండ్, బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ అపేరెంట్ ఎక్స్టర్నల్ గ్రాస్ బాడీ, బట్ ధర్మ హ్యాస్ ది కెపాసిటీ టు సింథసైజ్ ఆల్ దీస్ త్రీ అండ్ రిగార్డ్ దెమ్ యాజ్ వన్ వితౌట్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ వన్ ఆర్ ది అదర్.
1: ఈ ధర్మము యొక్క పుట్టుక స్థానము మనకు హృదయమే. ఇట్టి హృదయ స్థానము నుంచి వెలువడినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క భావములతో ఆచరింపచేసేటువంటి యొక్క క్రియకే ధర్మం అని కూడా చెప్పవచ్చు.
0: ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ దిస్ ధర్మ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ అవర్ హార్ట్. వాట్ ఎమినేట్స్ యాజ్ ప్యూర్ ఐడియాస్ ఫ్రమ్ దిస్ సీక్రెట్ ప్లేస్ ఆఫ్ హార్ట్ when converted into the shape of work, that will be called dharma.
1: దీనిని హృదయ స్థానమనే యుగ స్థానమని కూడా చెప్పడానికి వీలు ఉంటుంది. హృదయ స్థానమనే యుగ స్థానమని కూడాను.
0: ది ప్లేస్ ఆఫ్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది ప్లేస్ ఆఫ్ ది యుగ.
1: హృదయంలో మార్పే యుగ మార్పులని కూడాను చెప్పవచ్చు.
0: ది చేంజెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది చేంజెస్ ఇన్ ఎ యుగ.
1: కనుక మన హృదయములు నిత్య సత్యమైనటువంటివి గాను నిర్మలమైనటువంటివి గాను స్వార్థరహితమైనటువంటివి గాను ఉండినప్పుడే ఈ ధర్మం అనేటువంటి దానికి తగినటువంటి యొక్క కడను మనం అందించడానికి వీలవుతుంది.
0: సో ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ అవర్ హార్ట్ యాజ్ ఎ ప్యూర్ అండ్ ట్రూత్ఫుల్ వన్, ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ క్లీన్ అండ్ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ ఎ సెల్ఫ్ లెస్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు గివ్ ది ప్రాపర్ మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ.
1: మీకు సులభంగా అర్థమయ్యే రీతిగా చెప్పాలనుకున్నప్పుడు, ఎవరు మనమలను బాధించటం చేత మన హృదయము కొంత కలత చెందుతుందో అలాంటి బాధలను మనము ఇతరులకు అందించకుండా చూసుకోవటమే ఒక విధమైనటువంటి ధర్మం అని కూడా చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ హ్యావ్ టు బి టోల్డ్ ఇన్ అన్ ఈజీ మేనర్ దట్ యు మే అండర్స్టాండ్ ఇట్, వన్ క్యాన్ డిస్క్రైబ్ ధర్మ బై సేయింగ్ దట్ whoever else does things which will trouble your heart, you in return should not do such things which will trouble their hearts. That is kind of dharma.
1: ఎవరు ఏది చేసితే ఇది మంచిదని మనం ఆనందిస్తామో అట్టి ఆనందమును ఇతరులకు మనము చేయడానికి పూనుకోవాలి.
0: Whatever anyone else does, if that causes happiness to you, then you in your turn should make up your mind to do such things as will cause happiness to others.
1: Kani itharulu cheyatam anetundi tappani manamu cheppatamu atti tappunu maname cheyadaniki poonukonnappudu ide adharmam ani cheppavachu.
0: But to say that what others have done is wrong, and at the same time we undertake to do the very same things which we have found fault in others, this would be called adharma.
1: Itarlu manaku edi chesthe manamu baadha padtaam ani cheppani gurtisthamo atti baadhane manam itarlaku pettadam cheta adhe adharmam ani cheppavachu.
0: When we recognize what others do, certain things will cause us difficulties. And if we, in our turn, do exactly the same things and cause difficulties for others, that would be adharma.
1: Aithe ee rendintiki madhyalo manam inkoka vishayanni kuda nu vicharinchaka tappadu.
0: Between these two, we also have to find out and enquire about one other issue.
1: Okkokka samayanni puraskarinchukoni, okkokka karyamunu puraskarinchukoni, ఒక్కొక్క వయసును పురస్కరించుకుని, ఒక్కొక్క స్థానమును పురస్కరించుకుని, ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పును కూడాను వారికి కఠినమైనటువంటి పదములతో చెప్పవలసినటువంటి ఇది సమయం ఏర్పడుతుంటాది.
0: సమ్ టైమ్స్ అండ్ అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అట్ సమ్ ఏజ్ అండ్ ఇన్ సమ్ ప్లేస్ డిపెండింగ్ అపాన్ దీస్ థింగ్స్ sometimes a wrong that is committed by some individual, he has to be told in very harsh words that is a mistake.
1: Okkokka tori vaaru baadha padtare anetunte vishayam telisi kudanu kathinamainatunte padamulu kudanu upayoginchavalasi vastuntadi.
0: Sometimes even if we know that individual will feel hurt, we will have to use harsh words to explain to him.
1: Aithe itti kathina padamulu kaani ఇట్టి వారు హింసపడతారనేటువంటి విషయం తెలిసి కూడా ఉపయోగపెట్టడం లోపల ఒక మేలుగానే ఉంటున్నది. అనగా వారి మంచిని కోరి వారి తప్పును నిరూపించేటువంటి నిమిత్తమై, వారి యొక్క భవిష్యత్తుకు ఉత్తమమైనటువంటి జీవితమును అందించేటువంటి నిమిత్తమై అటువంటి సమయం నందు అలాంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది అధర్మం అని చెప్పడానికి వీలు కాదు.
0: Sometimes, even if we have to use harsh words, in spite of the fact that we know that the individual will feel hurt, if that is in the interests of his future, if that is going to do good to him, and if it is going to show him his own faults, that cannot be called adharma.
1: కత్తితో పొడిచినటువంటి వారి యొక్క వ్యక్తిత్వము మహాక్రూరత్వం అని చెప్పడానికి వీలు కాదు. అయితే ఒక్కొక్క సమయం లోపల డాక్టర్ కూడా కత్తితో తన పొట్టను కోసి పొడిచి అనేక రకములుగా చేస్తుంటాడు. ఇది ఒక క్రూరత్వమా లేక వారి యొక్క ఉపకార తత్వమా అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: సింప్లీ బికాస్ వన్ యూజెస్ ఎ స్వోర్డ్ అండ్ కట్స్ విత్ దట్ నైఫ్, వన్ కెనాట్ కన్క్లూడ్ దట్ ఇండివిజువల్ ఈజ్ ఎ క్రూయల్ పర్సన్. For example, sometimes a doctor uses a knife and cuts with that knife.
2: Will we call it cruelty or will we call it an act of helping?
1: Kanuka idi desakala patrana karanamunu kudanu puraskarinchukoni okkokka padamulu kani okkokka vishayamulu kani kontha kathinamainatundi deentlo upayogaparchavalasuntadi kanuka manasunandu manchini talanchi vaari yokka uttamainatundi bhavishyattunu aashinchi cheppetundivi చేసేటువంటి యొక్క కర్మల ఎందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించటం చేత అది ధర్మము కిందనే తేలుతుంది కాని అధర్మమును చెప్పడానికి వీలు కాదు.
2: దేర్ఫోర్ డిపెండింగ్ అపాన్ ది టైమ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ అపాన్ ది ఇండివిజువల్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ఎ హార్ష్ వర్డ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ హార్మ్ఫుల్ ప్రొవైడెడ్ యువర్ మైండ్ ఈస్ గుడ్ provided you have in your mind the future safety of the person concerned, even if you do a harsh thing or say a harsh word, that cannot be called adharma, that may have to be called dharma.
1: Asatyamulo praveshimpa chesinappudu adi oka vidhamainatundi dharma viruddhame kavachchu kani adi premato chesetundi oka vishayamunandu adi adharmamunku ematram kudano sambandhinchinatundiga undadu. Love in law in love ani మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు, ఆ పిల్లవాడు ఏదో చేయరానేటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రం ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం.
2: ఇఫ్ యు డూ సంథింగ్ విచ్ హ్యాస్ ఎ రిలేషన్ టు అన్ట్రూత్ దెన్ ఇట్ కుడ్ బి కాల్డ్ అధర్మ. But whatever actions you do, if they are connected with prema, you cannot call them adharma. Law is love. The entire system of law is laid down on the basis of love. For instance, if a boy commits some mistake and if the mother beats the boy, would you call it adharma? Would you call it cruelty?
1: Adhe vidhamugane dharmamu, loka dharmamu, సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, హృదయ ధర్మము, సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది లోకమునందు ప్రకటిస్తూ కొంత ప్రచారం జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ధర్మ హ్యాస్ అక్వైర్డ్ మెనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. దేర్ ఈస్ ధర్మ రిలేటింగ్ టు ది వరల్డ్, దేర్ ఈస్ ధర్మ రిలేటింగ్ టు ది సొసైటీ, దేర్ ఈస్ ధర్మ రిలేటింగ్ టు ఎన్ ఇండివిజువల్, దేర్ ఈస్ ధర్మ రిలేటింగ్ టు వన్స్ ఓన్ హార్ట్, there is sanatana dharma. These are varieties of dharma which have come about in the present time.
1: ee sarva dharmamulu yokka sammilitamainatundi swaroopame sanatana dharmam.
2: The combined form of all these dharmas, the essence of all these dharmas is sanatana dharma.
1: dalini puraskarinchukoniye anni matamulu ninne choopunu anni moortulu needu roopule ani cheppadaniki కొంతవరకు పూనుకున్నాను.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ కెన్ సే దట్ ఆల్ రిలిజన్స్ ఆర్ యువర్ ఓన్, ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్ ఓన్.
1: ఏ ధర్మమైనా కాని తల్లిదండ్రులను ధిక్కరించమని, గురువులకు పంగనామములు పెట్టమని, అసత్యములు ఆడమని, ఒక కఠినమైనటువంటి దీంట్లో ఒక ప్రాణములు తివ్వమని ఏ ధర్మం కూడాను మనకు బోధించటం లేదు.
2: Whatever dharma it may be, it never teaches you to show disrespect to your mother and father. It never teaches you to be disrespectful to your guru. It never tells you to speak untruth. It will never tell you to take a life with cruelty.
1: Kanuka ye vidhamainatundi yokka anni matamulu endukudunu samattamainatundi vishayamulu yevi cheppinavo aa cheppina vaatini manam ee naadu visarjinchi చెప్పనటువంటి వాటిపైన విస్మరించి కొంతవరకును ఆ చెప్పనటువంటి దానికే మనం చేయడానికి పూనుకోవటం లోపలనే ఈనాడు అధర్మం యొక్క అభివృద్ధి ఎంతవరకు పెరిగినటువంటి చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంది.
2: ఆల్ రిలిజన్స్ హ్యావ్ హ్యాడ్ సంథింగ్ కామన్ అండ్ సంథింగ్ గుడ్. వాట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఈజ్ టు నెగ్లెక్ట్ వాట్ హ్యాస్ బీన్ సెడ్ బై ఆల్ రిలిజన్స్ యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. On the other hand, what has not been said by these religions is attracting our attention. And we have been following what has not been stated as dharma by any one of the religions. That is the reason why we have today taken to the path of adharma.
1: Yavari matamulu varu vishwasinchi, yavari matamulu yokka vakyamulu varu chakkaga aacharana yendu unchinappudu, ee vidhamainatundi yokka vududulukkalaku kaani, leka bhedabhiprayamulaku kaani, konni rakamulainatundi yokka అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపములకు కానీ అవకాశం అనేటువంటి దానికి ఉండడానికి వీలుండదు.
2: ఇఫ్ ఈచ్ వన్ develops faith in his own religion. If each one puts into practice whatever has been said in his own religion, then there will be no room for the kind of thing which we see these days, for the differences of opinion which are flourishing these days, and for also the uncultured way in which we have been talking occasionally.
1: మతం పైన విశ్వాసం కలదని చెప్పుచు, ఆ మతమును విశ్వసించినటువంటి వారిలో నేనొక వ్యక్తినని చెప్పుకొనుచు, తిరిగి ఆ మతం యొక్క ప్రబోధలకు విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తున్నామంటే నిజంగా ఆ మతం పైన మనకు ఎంత విశ్వాసం ఉంటుందో స్పష్టమవుతుంది.
2: వైల్ సేయింగ్ దట్ యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ రిలీజన్, వైల్ సేయింగ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ హావ్ డెవలప్డ్ ఫెయిత్ ఇన్ దట్ రిలీజన్, ఇఫ్ యు యాక్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇన్ ఎ కాంట్రరీ మేనర్, డూ థింగ్స్ విచ్ ఆర్ అగేన్స్ట్ వాట్ హాస్ బీన్ టోల్డ్ ఇన్ దట్ రిలీజన్, వన్ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఫెయిత్ వి రియలీ హావ్ ఇన్ అవర్ రిలీజన్.
1: నిజముగా ఆ మతం పైన విశ్వాసమే ఉంటే, నిజముగా ఆ మతం యొక్క సత్య సూక్తులంతా కూడా విశ్వసించి ఉంటే, దీనికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడచడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
2: ఇఫ్ యూ హ్యావ్ ట్రూ ఫెయిత్ ఇన్ ది రిలీజియన్ విచ్ యూ ప్రొఫెస్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ది సేయింగ్స్ ఆఫ్ దట్ రిలీజియన్ ట్రూలీ, దెన్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ యువర్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ కాంట్రరీ టు ది కంటెంట్స్ ఆఫ్ దట్ రిలీజియన్.
1: ఈనాడు మన విశ్వాసములు అన్ని కూడాను కేవలము ఒక బురకా వలె కనిపించుతున్నది. విశ్వాసం అనేటువంటి బురకా వేసుకోవటము, తిరిగి ఆ యొక్క స్వరూపంలో తిరిగి అంతరాత్మ లోపల విరుద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకోవటము, ఇది అదే అధర్మం అని చెప్పడానికి కూడా ఒక ఆధారంగా ఉంటుండాలి.
2: Today, all the faith we profess seems like an external cloak which we are putting on. On the other hand, the inside, the inner personality is something quite different from the external cloak which you are wearing. This in itself is the greatest adharma.
1: మన యొక్క భక్తి శ్రద్దలు ప్రపత్తుల యొక్క లక్షణములు కూడా ఈనాడు అట్టి ప్రదర్శనంగా కనిపిస్తున్నాయి, కానీ నిదర్శనమైనటువంటి స్థితిలో మనకు కనిపించడం లేదు.
2: All our devotion, all our faith, and all these things are only appearing today as a sort of appearances and exhibitionism. They are not truly in you.
1: ఏ క్షేత్రములకు వెళ్ళినప్పుడు, ఏ పవిత్రమైనటువంటి తీర్థములకు వెళ్ళినప్పుడు, ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శనములు సంభాషణలు ఆచరించేటువంటి సమయమునందు మనము భక్తి శ్రద్ధలు చక్కగా ప్రకటిస్తూ ప్రదర్శిస్తూ ఉంటుంటాము. తిరిగి ఆ స్థానం వదల్తేమా మన భక్తి శ్రద్ధలు ఆ స్థానంతోనే అంతర్ధానం అయిపోతుండాయి.
2: If we go to any place of pilgrimage, or if we go to a place of worship, or when we go to some elders and talk to them in their presence, then we show a great deal of devotion and faith. The moment we leave that place of pilgrimage, or we come away from such elders, all our devotion and faith are left behind us in that very place.
1: దీనిని పురస్కరించుకునే భగవద్ గీత కూడాను సతతం యోగినః అన్నారు. అనగా నిరంతరము నీవు యోగి కావాలి, నిరంతరము నీవు భక్తుడిగా ఉంటుండాలి, నిరంతరము నీవు జ్ఞానిగా ఉంటుండాలి, అంతేకాని ఒక సమయంలో ఒకటి మరొక సమయంలో మరొకటిగా మారడానికి వీలు కాదన్నారు.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది భగవద్గీత హెస్ సెడ్ సతతం యోగినః. దిస్ మీన్స్ యూ మస్ట్ బి ఎ యోగి ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్, యూ మస్ట్ బి ఎ డివోటీ ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇట్ వోంట్ డూ ఇఫ్ సమ్ టైమ్స్ యూ ఆర్ ఎ యోగి, అట్ అదర్ టైమ్స్ యూ గివ్ ఇట్ అప్. You show devotion at some times and you give it up at other times.
1: Mana shantamulu, mana sahanamulu, mana yokka sadgunamulu kudanu kevalamu pooja room nandu maatrame leka jana samayam nandu maatrame vaatiki taginatvanti viluvinistunnamu. Janamu tadupari pooja room daati vachina takshaname daniki manam satti cheppi tirigi viruddhamainatvanti gunamulnu manam abhruddhi parichukuntunnam.
2: Our peace, our forbearance and our good qualities, we are giving some prominence for them only when we are in our puja or when we are in our meditation. The moment we come out of our puja or out of our meditation, we simply give up all these good qualities and our forbearance and act in a manner quite different from them.
1: ఈ విధమైనటువంటి సద్గుణములు కాని శాంత స్వభావములు కాని ఒక కాలమునకు మాత్రమే ఒక నియమింపబడినటువంటివి కానేరదు, లేక ఒక హద్దులో మాత్రమే ఉంచదగినటువంటి కానేరదు, జీవిత పర్యంత్రము కూడాను వాటిని ఆచరణ యందు ఉంచేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం, ఇది పవిత్రమైనటువంటి మార్గం అని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు.
2: సచ్ గుడ్ క్వాలిటీస్, సచ్ పీస్ఫుల్ బిహేవియర్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ బౌండ్ డౌన్ అండ్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ టైమ్. They should be of a limitless nature and they should be observed in your entire life and without any particular condition or limit. దిస్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్ దట్ విల్ బి సేక్రెడ్ ప్రాక్టీస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
2: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక వ్యక్తి రాత్రి సమయం లోపల ఏదో తనకు అవసరమనేటువంటిది ఏర్పడి 10 మైళ్లు ఒక దట్టమైనటువంటి అరణ్యము లోపల ప్రయాణం సలపటానికి పూనుకున్నాడు.
2: One individual, on account of some necessity, one night, he had started off on a journey of 10 miles through a forest.
1: కానీ అతని చేతి యందు ఒక టార్చ్ తీసుకున్నాడు.
2: He took a torch light in his hand.
1: ఆ టార్చ్ లైట్ వేసి చూచినప్పుడు ఏదో ఒక 10 గజములు మాత్రమే దాని వెలుతురు ప్రసరించింది.
2: When he put on the torch light, he is able to see only 10 yards lighted up.
1: లేక ఒక అరికెన్ ల్యాంటర్న్ తీసుకున్నాడు. ఆ అరికెన్ ల్యాంటర్న్ యొక్క వెలుతురు ఏదో ఒక 4 గజములు 5 గజములు మాత్రమే దాని యొక్క వెలుతురు ప్రసరించింది.
2: On the other hand, if he has an Arican lantern in his hand, the light of that lantern will be able to shine only for about 4 or 5 yards.
1: సరే, ఆ అరణ్యం లోపల చేరినాడు. అప్పుడు ఆ యొక్క అరికెన్ ల్యాంటర్న్ ముట్టించాడు. ముట్టించి చూచేటప్పటికి దాని వెలుతురు ఏదో ఒక 5-6 గజముల చుట్టూ మాత్రమే ఉంటున్నది.
2: He entered the forest, he lighted this lantern, and he found that the light of this lantern was shining only for about 4 or 5 yards.
1: ee samayam lopala edo inkoka vyakti oka sanyasi aa margam lopalne bayal deri vastunnadu.
2: At this time another person, a sanyasi, was also coming the same way.
1: అప్పుడు నాయన నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఇంత విచారపడుతున్నావు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి.
2: సన్యాసి ఆస్క్డ్ దిస్ మ్యాన్, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ ఫీలింగ్ సో సారీ, వాట్ ఈస్ ది మ్యాటర్.
1: స్వామి, నేను 10 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, కానీ నా యొక్క దీనిలో లైట్ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే ఉంటుండాలి, నేను ఎట్ల ఈ 10 మైళ్ళు ప్రయాణం చేయగలను, అదే నాకు చాలా విచారంగా ఉంటుండాలి అన్నాడు.
2: This man said, Swami, I have to travel 10 miles. On the other hand, the light I have in my hand is showing only 4 or 5 yards. How can I travel such a long distance? This is what is troubling me.
1: Ore pichivada, aa yokka velturu 4-5 gajamulu maatrame dooram prasarinchinappudiki nee paravaledu, neeto paatu aa light ni kuda nu prayanam salipinchu, enta dooram nee vellagalavo aa light kuda nu neeto anta dooram raagaladu annadu.
2: He said, you ignorant man, you have to travel long distance, but take the light with you and make the light also travel the same distance as you are traveling, then the light will come all the way with you.
1: Ade vidhamugane manamu oka uttamainatundi bhavamulanu, oka pavitramainatundi yokka sadgunamulanu, oka divyamainatundi yokka shantamunu mana ventane pettukoni mana jeevita prayanam salipinappudu మనం ఎక్కడికి వెళ్లినప్పటికీ ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క నిర్మలత్వము, ఆ యొక్క సద్గుణముల యొక్క ప్రభావం కూడాను మన వెంటనే వస్తుంటుంటాయి.
2: ఇన్ ది సేమ్ మేనర్, ఇఫ్ వీ హ్యావ్ ఏ సేక్రెడ్ ఐడియా ఆర్ ఏ గుడ్ క్వాలిటీ ఆర్ ది డివైన్ క్వాలిటీ ఆఫ్ పీస్ ఇన్ అస్ అండ్ కీప్ దెమ్ విత్ అస్, వేర్ ఎవర్ వీ గో, వేర్ ఎవర్ వీ మే ట్రావెల్, ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్ విల్ ఆల్సో బి ట్రావెలింగ్ విత్ అస్.
1: పరమాత్ముడు సర్వవ్యాపకుడు. అలాంటి సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమాత్మ తత్వానికి ఒక్క పూజ రూము లేక ఒక్క ధ్యానము గది అని మాత్రమే ఉంచుకుని దాని చుట్టూ ఉన్నంతసేపు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం ప్రవేశపెట్టుకుని తదుపరి పరమాత్ముడు లేడనేటువంటి యొక్క అనుమానంతోనే మనం ఇతరత్రా కూడా దుర్గుణములతో సంచరిస్తూ ఉంటున్నాం.
2: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్. On the other hand, if we think that he is only present in the puja room or in the meditation place and we exhibit these good qualities and peace of mind only in the puja room, when we come out we think God is not there, we have a doubt and we give up all these good qualities.
1: Kanuka paramaatmane sarvavyapaka tattvanni neevu samshayinchinappudu inka nee yokka bhakti siddhalu enta maatram abhruddhi kaagalavu.
2: If you have a doubt about the omnipresence of God, if you make a doubt in regard to that matter, what is the strength of your own faith and of your good qualities?
1: Poni sarvavyapakatvani nivu samshayinchinappudu deho devalaya prakto jeevo devas sanatanahani, ee dekhame tana yokka devalayam ga nivu bhavinchukoni, hrudayame tana yokka peetham ga nivu viswasinchukoni, aa jeevude devunu ga nivu bhavinchukunnappudu ee jeevudu kuda nu dehamto paata sarvatra sancharistunnadu kada, kanuka deham ekkado jeevudu akkada, కనుక జీవుడు ఎక్కడో దేవుడు అక్కడ, కనుక దేవుడు ఎక్కడో అదే మన యొక్క మెడిటేషన్ రూమ్. కనుక సర్వత్రా మన మెడిటేషన్ రూమే, సర్వత్రా మన యొక్క పూజ రూమే. కనుక సర్వత్రా మనము సద్భావములను అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి సాధన.
2: you may doubt the omnipresence of God. You may think that God is not present everywhere. But if you realize that your own body is the temple of God, your own heart is the seat of God, and the jiva in you is simply the reflection of God, then you will realize that the meditation room or your puja room is your body itself, and God is present wherever you go within you, the temple of your body.
1: Kanuka sarva karmali yendu kudanu, sarva pradeshamali yendu kudanu, sarva vyaktali yendu kudanu, pavitramainatvanti bhavamunu, pavitramainatvanti yokka chintananu manam cheyatamu adi sariyainatvanti yokka margamu.
2: Therefore, in all the deeds which you perform, in all the places where you go, in all the individuals whom you meet, it is your duty to see the divine and act yourself accordingly.
1: అయితే అట్టి పవిత్రమైనటువంటి విశ్వాసం మనకు కలగాలనుకున్నప్పుడు మనము అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క ప్రబోధనలను, పెద్దలైనటువంటి వారి యొక్క మార్గమును అనుసరించి మనం పవిత్రమైనటువంటి యొక్క భారత, భాగవత, రామాయణ, ఇతిహాస పురాణములు, బైబిల్, ఖురాను, భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను కొంతవరకునైనా మనం పఠించి తద్వారా మన యొక్క సత్యాన్ని కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చెల్పాలి.
2: You must develop, in order that you may have these qualities, sacred faith and follow the experienced people, what they tell you. Also see the paths indicated by the elders. You should read and get to your mind texts like Bhagavata, Bharata, Bible, Quran, Bhagavad Gita and so on. This is the way by which you can strengthen your faith.
1: Itti satsanganiki manamu taginanta kalamunu andinchali.
2: We must devote sufficient time for such good company.
1: మనకు ఉన్నటువంటి కాలము లోపల ముక్కాలు భాగము మనము వృథా గడుపుతున్నాము, మిగిలినటువంటి కాలు భాగము మన స్వార్థమునకై ఉపయోగపెడుతున్నాము, కానీ పరార్థము చింత మర్చిపోతున్నాము.
2: The time that is available to us, 3/4 of it is being wasted by us. The other 1/4 we are spending in terms of selfishness. But we are not spending any time at all with regard to matters which are spiritual.
1: Kanuka manamu paropakarathamainatvanti yokka karmala endaina kudanu manamu ee kayamunu imichi tadvara paramatma sevaniga visvasinchi manamu sarthakam pondetvanti prayatnani kudanu yuvakulu samsiddhuluga untundali.
2: Therefore, we must at least devote this body and use this body in performing duties and actions which will be helpful to others. This is what young people should do and how they should spend their time.
1: ఈ వయసు లోపల మనం ఇతరులకు సేవ చేసేటువంటి దీని లోపల మనం సిద్ధంగా ఉండాలి, కానీ ఇతరులతో మనం చేయించుకోవడానికి సిద్ధంగా ఉండకూడదు. అది సోమరత్వము. ఇతరులకు సేవ చేయటము సోహం తత్వం.
2: In this age, we should be ready to do service to others. We should not allow ourselves to be served by others. To be served by others is idleness. To serve others is the aspect of soham.
1: Kanuka, manu yuvakulainatvanti meeru, mee somaratvanni kontha varaku pakkaku netti, bhagavat vishwasamu mee hrudayamunandu abhivruddhi parchukoni, sarva jeevula yandu kudanu sarveshwaratvam aneetvanti yokka divyatvanni meeru kontha varaku vishwasinchi, మీ యొక్క సేవను సార్థకమరించుకోవటానికి, పవిత్రమైనటువంటి చరిత్రంలో అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయండి.
2: యంగ్ పీపుల్ షుడ్ పుష్ అసైడ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐడిల్నెస్. దే షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ యూ షుడ్ రిగార్డ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ యాజ్ ఈక్వల్ అండ్ యూ మస్ట్ డూ సర్వీస్ అండ్ సేక్రెడ్ సర్వీస్.
1: దీనికి మన చరిత్ర లోపల అనేక రకములైనటువంటి అంతరార్థాలు కూడా ఉండటం కద్దు.
2: దర్ ఈస్ an inner meaning in all our stories and in all our itihasas.
1: Deeniki konni rakamulainatvanti prayatnalu kudanu manam cheyali.
2: We must also make some effort in this direction.
1: Oka chinna udaharanam.
2: It's one small example.
1: Eeshwarudu anaga kevalam manamu jata juta dariyai trishula dariyai trinetra dariyai kontha varakunu gada charmamunu gattukoni తదుపరి విభూతిని పూసుకొని అని అనేక రకములైనటువంటి స్వరూపములతో ఉండటము అనేటువంటిది మనకు ఈ లోకరీతిగా ఒక విధమైనటువంటి అనుభూతి.
2: ఇఫ్ వీ థింక్ ఆఫ్ ఈశ్వర ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ డే వరల్డ్, వీ అట్ వన్స్ పిక్చర్ సమ్ వన్ హూ హాస్ టైడ్ అప్ హిస్ హెయిర్, హూ హాస్ గాట్ ఎ త్రిశూల ఇన్ హిస్ హ్యాండ్, హూ హాస్ గాట్ 3 ఐస్ అండ్ హూ హాస్ గాట్ ఎ లెపర్డ్ స్కిన్ ఆన్ హిమ్ అండ్ సో ఆన్. దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ గెట్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
1: దీనినే మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు
3: మౌళిగులకెడు చంద్ర మర్ఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలది భస్మముతోడ కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమొట్టుతో తాంబూల రాగాధరమ్ముతోడ తటహేమమై వద్ద తాటంకములతోడ విక్షాశ్రవద్దయ వృత్తితోడ నల్ల గొలవల దుర్మాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ మేరితోడ శైలి రాజేంద్రతనుడు ప్రత్యక్షమాయన్నన్నాడు. అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడాను కద్దు.
2: ది సేమ్ పిక్చర్ విచ్ వీ హ్యావ్ ఆఫ్ ఈశ్వర కెన్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ ఇన్ ఎ డివోషనల్ మేనర్ బై గివింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హీఈస్ వేరింగ్ ఆఫ్ వాట్ హీఈస్ హ్యావింగ్ రౌండ్ హిమ్ ఆఫ్ ది కలర్ విచ్ హీ ఎగ్జిబిట్స్ ఆఫ్ హిస్ మ్యాటెడ్ హెయిర్ అండ్ సో ఆన్. దిస్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ పోయెటిక్ డిస్క్రిప్షన్ of the same picture of Ishvara.
3: Aithe Ishvaratvam anaga sakala aishwaryamulu kalivadaneetvante Ishvaratvaniki sariyinaatvante artham.
2: The real meaning for Ishvara is one who has got all kinds of prosperity and wealth.
3: Aithe itti Ishvaratvamlo shreshthamainaatvanti vaadu Maheshwarudu ani.
2: In this aspect of Ishvara, the one who is at the highest is Maheshwara.
3: Atti Maheshwarini yokka sankalpamu chetane ee srishti sthiti layamulaneetvantivi kodanu kalugutunnavaneetvantidi kodanu mana yokka samskruti yokka artham.
2: It is by the very thought, by the sankalpa of such Maheshwara, we believe that all this creation, this maintenance and this destruction is going on.
3: Itti Maheshwarini yokka vayu bhagamune ఒక విష్ణువని దక్షిణ భాగమునే శివుడని ఈ రెండింటికి మధ్య భాగమునే రుద్రుడని కూడాను చెప్పటం కద్దు.
2: ఇట్ ఈస్ ఆల్సో కస్టమరీ ఫర్ అస్ టు డిస్క్రైబ్ మహేశ్వర యాజ్ వన్ పార్ట్ ఆఫ్ హిమ్ యాజ్ విష్ణు అనదర్ పార్ట్ యాజ్ శివు అండ్ శివ అండ్ సెంట్రల్ పార్ట్ యాజ్ రుద్ర.
3: అయితే శివుడనగా మనకు సుఖమును కలిగించేటువంటి వాడు మంగళమును అందించేటువంటి వాడు కనుకనే అతనికి శివుడని కూడాను ఒక పేరు.
2: ది నేమ్ శివ సిగ్నిఫైస్ దట్ హీఈస్ వన్ హూ గివ్స్ అస్ ప్రాస్పెరిటీ హూ గివ్స్ అస్ హ్యాపీనెస్ దట్ ఈస్ వై హీ గెట్స్ ది నేమ్ శివ.
3: మనకు అనేక రకములైనటువంటి మార్గదర్శకుడుగా నిలిచి సకలైశ్వర్యములు కూడాను మనకు అందించి ఇహమునకు పరమునకు మార్గమును నిరూపించి జ్ఞానైశ్వర్యము ధనాశ్చర్యము గుణాశ్చర్యము బలైశ్వర్యము ఇవన్నీ కూడా ఐశ్వర్యములకే సంబంధించినటువంటివి కనుక సకలైశ్వర్యములు కూడాను మనకు అందించేటువంటి వాడు కనుకనే అతనిని శంకరుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ వన్ హూ గివ్స్ అస్ ఆల్ ది హూ షోస్ అస్ ఆల్ ది ఐడియల్ పాత్స్ హూ గివ్స్ అస్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్ wealth like money, wealth relating to wisdom, wealth relating to attributes and qualities, all kinds of wealth he who gives to us, he has also been described as Shiva or Shankara.
3: Sam karudu kara anaga emti neeku sam anaga sukhamunu andinchetuvanti vaadu anaga chidanandamunu andinchetuvanti vaadu sachidanandamunu andinchetuvanti vaadu.
2: Sam kara, that is, kara is one who does, who hands in. Sham is prosperity. All kinds of ananda, chidananda or sachidananda is caused by Shankara.
3: Sadhuvula yokka hrudaya sthayi ayinatundi vaadu kanukane atani yokka hrudayamulandu taanu shayaninchu vaadu kanukane shivudani kudanu mari cheptu vacharu.
2: There is also a meaning for Shiva because he is one who resides in the hearts of sadhus and therefore he is called Shiva.
3: Itti pavitramainatundi arthamulnu puraskarinchukone ninnati dinamu pragnalu moodu ga cheppanu jeeva pragna ishvara pragna aatma pragna ani.
2: It is in the context of these sacred meanings and having these sacred meanings in my mind, yesterday I told you that there are three kinds of prajna: the jeeva prajna, the ishvara prajna and the atma prajna.
3: Jeeva prajna tanantanu bandhinchunani, ishvara prajna paralanu bandhinchunani, atma prajna bandha vimochana jarputundani telipanu.
2: It was mentioned to you yesterday that jeeva prajna binds himself, binds oneself, whereas Ishvara Prajna can bind others. But the Atma Prajna does not bind anyone. It liberates and frees you.
3: అయితే కొంతమందికి ఈశ్వర ప్రజ్ఞ అనేటువంటిది ఇతరులను ఎట్లా బంధించును అనేటువంటి ఒక సందేహము బయలుదేరింది.
2: సమ్ పీపుల్ హ్యావ్ గాట్ ఎ డౌట్ ఇన్ దర్ మైండ్ హౌ ఈశ్వర ప్రజ్ఞ కెన్ బైండ్ ఈవెన్ అదర్స్.
3: అనగా ఐశ్వర్యముల చేత పరులను బంధించడానికి తగినటువంటి ప్రయత్నము సలపవచ్చు.
2: దట్ మీన్స్ బై యూజింగ్ వెల్త్ వన్ క్యాన్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బైండ్ అదర్స్.
3: అనగా ఎట్టిది ఐశ్వర్యమనగా ధనముతో బంధించవచ్చు, బలముతో బంధించవచ్చు, జనముతో బంధించవచ్చు, బుద్ధితో బంధించవచ్చు, గుణముతో బంధించవచ్చు, ప్రేమతో బంధించవచ్చు. ఇవన్నీ కూడా ఐశ్వర్యముల కిందనే లెక్క.
2: వాట్ కైండ్ ఆఫ్ వెల్త్? వెల్త్ హెస్ గాట్ ఎ వెరీ వైడ్ మీనింగ్. వీ కెన్ బైండ్ అదర్స్ విత్ వెల్త్ వెన్ ఇట్ టేక్స్ ది షేప్ ఆఫ్ మనీ. We can bind others with wealth when it takes the shape of strength or power. We can also bind others when it takes the shape of intelligence. We can bind others with love. With all these are different forms of aishwarya or wealth.
3: Inti kadu jnanamu cheta kudanu bandhinchavachu andukosamane bhaktudu bhakta paradhinudu annadu. Bhakti cheta bhagavantunni bandhinchatam cheta bhaktuniki swadhinudu ayipoyadu bhagavantudu.
2: Not only this, we can bind others by jnana or by wisdom. That is why God is called Bhakta Paradhina. The devotee can bind God to himself by his devotion.
3: Kanuka manam aishwaryamuto ishwarattamuto bandhipabadatam anetundi oka vidamainatundi sada asattu lopala undetundi oka tattvaniki idi samanvayam aipothuntadi.
2: Therefore this idea that aishwarya or the nature of ishvara in so many different forms can be used to bind one, this is something which is in the nature of neither truth nor untruth. This is between truth and untruth.
3: Yavaru jnanamunu pondi jnayata jnaya swaroopamunu dharinchinappudu aa padamu yokka aanandamu lopala taanu tanmayattudai untuntadu atti vaanini తదేవత్వం అనేటువంటి రీతి కింద చెప్తూ వచ్చారు.
2: ది వన్ హూ హ్యాస్ అక్వైర్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ బికమ్స్ ఐడెంటికల్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ దెన్ హీ బికమ్స్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ రిఫర్డ్ టు యాజ్ తదేవత్వం.
3: తదేవత్వం అనగా ఇతను ఒక విధమైనటువంటి యొక్క ఆనందము లోపల ఉండి జ్ఞానమును పూర్తి పొంది తాను జ్ఞేయ స్వరూపునిగా ఉంటున్నాడు.
2: This means that this person is in great bliss and he has reached the ultimate wisdom, and in that bliss he is like he is one with the object of his wisdom, the jnaya swarupa.
3: Aite jnata jnayamunu chustu aanandamu lopala konta varaku kudanu tat aneetvanti danni vicharana salaputu untadu. Itvanti vaanne tomeva tat annaru.
2: But this jnata, the person who is having the wisdom, while looking at the object of his wisdom, in his great bliss, he sometimes finds great happiness. This is referred to as tvam eva tattvam.
3: Tat eva tattvam, tat eva tattvam, tvam eva tattvam. అనేటువంటి రెండింటి ఎందు కూడాను ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానం గురువుది, రెండవ స్థానం శిష్యుంది.
2: In these two statements, tat eva tvam, tvam eva tvam, when you look at this, tvam eva tat, when you look at these two things, you will find that one place belongs to the guru and the other place belongs to the disciple.
3: Anaga tattvanam tatta sthanamunu kurchoni tvammunu sariga bodhinchetvanti vaadu oka guruvu.
2: This means that one who sits in the place designated as tat and who explains the significance of tvam, he is the guru.
3: Tvam sthanamunandu taanu kurchoni tat sthanamunu vicharinchetvanti vaadu shishyudu.
2: The one who sits in the place of tvam and makes an enquiry about the nature of tat, he is the disciple or the student.
3: Kanuka guru aneetvanti vaadu sat aneetvanti yokka sthanamu lopala nilchinatvanti vaadu.
2: Guru stands in the place of tat.
3: Sat. Anaga aa sattuku samipamulone nivasinchetunte vaadu shishyudu.
2: The disciple or the student also lives in close proximity to this sat.
1: కనుక సమీపమునందే సంచరించేటువంటి శిష్యునికి సత్భావములే రావాలి. ఆ సత్భావములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు తిరిగి గురువు తాను ఇద్దరు కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి కింద వచ్చి తద్వారా నివృత్తి లోపల కూడా లీనమవటానికి అవకాశం ఉంటుంటారు.
0: ది స్టూడెంట్ హూ ఈస్ లివింగ్ ఇన్ ది క్లోజ్ ప్రాక్సిమిటీ ఆఫ్ సత్ హీ హ్యాస్ ది ఆపర్చునిటీ ఆఫ్ హిమ్సెల్ఫ్ గెటింగ్ సద్భావ ది గుడ్ ఐడియా అబౌట్ సత్.
1: దేనికి సమీపంలో మనం ఉంటామో దాని యొక్క స్వభావం మనకు అలవడాలి, అప్పుడే దానికి సమీపంలో ఉన్నందుకు సరి అయినటువంటి అర్థం.
0: When you are in proximity of something, then you must get yourself the nature of that something. Then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state.
1: ఇంకా రెండో విషయంగా మీకు చక్కగా అర్థం చెప్పాలనుకున్నప్పుడు మన భారతదేశంలో కొంత భగవతి యొక్క ఆరాధన సలుపుతూ ఉపవాసములు సలపటము ఉపాసనలు చేయటము ఇలాంటివంతా కూడా జరుగుతూ ఉండటం కూడా సహజం.
0: ఇఫ్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఈజీలీ అండ్ మోర్ క్లియర్లీ వన్ హ్యాస్ టు స్టే దట్ ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ ఇన్ అవర్ కంట్రీ దట్ వైల్ వర్షిపింగ్ గాడ్ వీ అండర్టేక్ ఫాస్ట్స్ సమ్ టైమ్స్.
1: ఇది ఉపాసన అనేటువంటి దానికి ఉపవాసము అనేటువంటి దానికి మనం చక్కగా అర్థం తీసుకోవాలి. వాసం అనగా నివసించటము, ఉప అనగా సమీపము. సమీపములో నివసించటము ఉపవాసము, ఉప ఆసన సమీపములో కూర్చోటము ఉపాసనం.
0: టు గెట్ అట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది టూ వర్డ్స్ ఉపవాసన అండ్ ఉపాసన. ఉపవాసన ఈజ్ టు లివ్ క్లోజ్ బై, ఉపాసన ఈజ్ టు సిట్ క్లోజ్ బై.
1: అయితే ఈ దగ్గర కూర్చోవటం చేత మనకు కలిగేటువంటి వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: What is it? What is the benefit that we will get by sitting in close proximity?
1: Manam udukuga undinappudu ekku veediga undinappudu manam air condition le veskotamo leka challadanamainatundi yokka pradeshamnaku velletamo jarugutu untadi.
0: When we feel very warm, we either put on the air conditioner or we go to a place which is cool.
1: అయితే ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చోవటం వల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే మనను బాధించుతున్నటువంటి వేడి దూరమయ్యి ఆ యొక్క మనకు సుఖమినిచ్చేటువంటి యొక్క చల్లదనమును మనం అందుకోగలుగుతున్నాం.
0: వాట్ ఈస్ ది బెనిఫిట్ దట్ వీ గెట్ బై సిట్టింగ్ నియర్ ఎన్ ఎయిర్ కండిషనర్? ది బెనిఫిట్ ఈస్ వాట్ ది హీట్ దట్ ఈస్ ట్రబులింగ్ అస్ గోస్ అవే ఫ్రమ్ అస్ అండ్ ది కూల్నెస్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ది ఎయిర్ కండిషనర్ కమ్స్ టు అస్ అండ్ గివ్స్ అస్ సమ్ కంఫర్ట్.
1: ఇంకా చలికాలం లోపల మనం నిప్పులు వేసుకుని దానికి చుట్టూ కూర్చోవటమో లేక హీటర్ ని పెట్టుకోవటమో జరుగుతుంటాది. దానికి దగ్గర కూర్చోవటం వల్ల ఏమైపోయింది, మనలో బాధిస్తున్నటువంటి చలి దూరం అయిపోయింది, మనకు ఆయన ఇచ్చేటువంటి యొక్క వేడి మనల్ని సంతోషపడుతున్నది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ ఎ కోల్డ్ సీజన్ వీ సిట్ రౌండ్ ఎ ఫైర్ ఆర్ వీ హ్యావ్ ఎ హీటర్ నియర్ అస్ హౌ డు వీ గెట్ ది బెనిఫిట్? The benefit is the cold that is troubling us goes away from us and the heat that will give comfort will come to us.
1: Aithe ee naadu manamu upasanalu upavasamulu deni nimittamai chestunnam ante bhagavat nimittamai manam upavasam chestunnam anaga bhagavantuniki samipamulo kurchotamu bhagavantuni yokka deeniniki samipaniki povatamu jarugutu untuntadi.
0: So today why are we undertaking upasana or upavasana? This is because we want to go close to God or we want to go and live near to God.
1: Aithe bhagavantuniki samipamulo kurchotam valla bhagavantuniki samipamulo povatam cheta manaku vachinatundi phalitam emtante bhagavantuni yokka sachidanandam manaku ostundi manlo unna durgunamulu manaku dooram aipothundi.
0: What is the benefit of going close to God or of being near him? The benefit is that the Sachidananda which is with God will come to us and all the bad qualities which are troubling us and which are in us will go away from us.
1: Karuka bhagavantuniki samipamulo poye atvanti yokka prayatnam lopala deenini manam upavasam ani kaani upasana ani kaani manam kontha varaku upayoginchukotamlo oka artham undi kaani అట్టు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నాం అనేది ఉపాసన ఉపాసన ఉపాసన అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు డజన్ ప్లాంటన్స్ చేర్ మిల్క్ త్రాగేది ఉపవాసం ఉపవాసం అనేది. ఇది ఉపవాసం కింద సంబంధమా?
0: సో దర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన ఇన్ అవర్ అటెంప్ట్
2: to go closer to God and to be near Him in close proximity to Him. But by talking about upasana and upavasana, if we want to fast and on that day of fast, we eat 1 dozen chapatis, 1 dozen bananas and 1 fair of milk, is there any meaning in this upavasana?
1: Kanuka manamu pavitramainatundi Bharatiya samskruti andu andinchinatundi aadarshamulaku sariyainatundi arthamulu manam teesukonaka మన యొక్క ప్రార్థనలు కాని మన యొక్క సాధనలు కాని కొంతవరకు మనం వ్యర్థపరచుకొని నిరాశకు గురి అయిపోతుంటున్నాము.
2: Therefore, in the sacred culture of our country, the ideas that have been handed over to us are not being understood correctly by us. We are taking wrong meanings for these ideas that have been handed over to us, and to some extent we are being disappointed at the results of our sadhanas or our practices.
1: Prema swaroopulaina vidyarthulara, itti యథార్థమైనటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోని నిమిత్తమై ఈ ఒక్క నెల ఈ యొక్క సమ్మర్ క్లాసులో మీరు చేరారు. ఈ క్లాసు లోపల మీరు పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా హృదయంతో చేర్చుకుని ఇంకా మున్ముందు దీనిని సక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి దానిని ప్రవేశపెట్టి తద్వారా మీ యొక్క మిత్రులైనటువంటి వారికి ఇంకా భవిష్యత్తునకు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క మార్గమును మీరు చేపడతారని దానికి తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, యూ హ్యావ్ కమ్ హియర్ ఫర్ దిస్ సమ్మర్ క్లాస్ అండ్ యూఆర్ స్టేయింగ్ హియర్ ఫర్ ఎ మంత్ విత్ స్పెసిఫిక్ వ్యూ టు అండర్స్టాండ్ ది ట్రూత్ అబౌట్ దీస్ థింగ్స్. యూ మస్ట్ టేక్ ది ట్రూత్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ టు యువర్ హార్ట్ and put it along the right path. Not only that, when you go back, thereby you must give these sacred ideas to your friends. You must enable the future of your country to be glorious. And I hope and I am blessing you that you will be able to do this, and I will bring this discourse to a close.
3: Madhura madhura

పలం భూగోను నింబమును గొనునే చూత ఫలంబు నాటి. అన్ని రూపులు అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీదు రూపులే, అందరెందున నీ

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర.

0: Sai Ram, dear listeners, in this world there is really nothing that we can claim as our own. Everything is God's gift to us. Hence, we must offer it back to Him. In today's discourse, Bhagwan Baba highlights this point and states that when we divert all our thoughts, words and deeds towards God, they become purified. Let us now listen to the divine pearls of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 18th of August 2006.
1: పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్ నిష్ఠురమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొలువలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయు ధాత్రి నిరర్థకములు గదా మానవ. ఈ ధాత్రి నిరర్థకములు గదా మానవ.
2: ఐ హావ్ స్టడీడ్ ఎనఫ్, ఐ హావ్ గాన్ త్రూ ఆల్ సేక్రెడ్ టెక్స్ట్ దట్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దెన్ వై షుడ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ డూ నాట్ నో హౌ టు జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆఫర్ your prayers to God. All that you have acquired in nature, in this world, is useless. That what, O man, must recognize now.

0: ఎన్ని విజరునే వచ్చి ఏమి ఫలము? కాని ఈ విజరియందు ఉన్న ఫలము ఏమని తెలుపుదు ఈ సభయందు? భరతావని ధర్మ భాగ్యంబు కాపాడ, బాధ్యతంతయు మీదే భక్తులారా, బాధ్యతంతయు మీదే భక్తులారా. ఆయ జీవనమున ఆరెను ఆనందం కాని తెలియలేక గర్వపడి తల్లి భాషను మాట్లాడ తగవు పుట్టే. తల్లి భాషను కూడాను తాను మాట్లాడలేకపోతున్నాడు. ఇలాగ
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ వన్స్ ఓన్ మదర్ టంగ్. ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్వైర్డ్ ఇన్ దిస్ నేచర్ దే హావ్ లాస్ట్ దేర్ వాల్యూ. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దట్ వీఆర్ ఎక్వైరింగ్ టుడే? And what is to be said of the results of modern education? And in fact, it is the duty of all Bharatiyas to uphold the pristine glory and the cultural heritage of this country. The innate nature, which is bliss, is forgotten, and people are spending all the time in pride and ego.
0: Sangha maryada poshimpa samayamundi kani అందులో ప్రవేశింపలేకపోయే.
1: దే నో ఆల్ సోషల్ కర్టసీస్ డీసెన్సీస్ అండ్ రెస్పెక్ట్ బట్ దే డోంట్ అబ్జర్వ్.
0: ఇంతకన్నాను వేరేది ఎరుగపడదు.
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ?
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకము అది త్వరితంగా జరిగిపోతున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ ఫాస్ట్ వరల్డ్ టుడే.
0: కాలం తెలియనట్టు ఏది కూడా ఇంత స్పీడ్గా తిరగటం లేదు.
1: ద టైమ్ రన్స్ వెరీ ఫాస్ట్ అండ్ నో అదర్ థింగ్ వుడ్ బి యాజ్ ఫాస్ట్ యాజ్ టైమ్.
0: చూస్తూ ఉండగానే క్షణములు గడియలు దాటిపోతున్నవి.
1: యాజ్ యూ జస్ట్ సీ యూ ఫైండ్ moments, the days passing on and on.
0: కానీ ఈశ్వర ప్రసాదము ఈ విధంగా లేదు. 60 క్షణములైతే కానీ ఒక్క నిమిషము.
1: 60 seconds constitute a minute.
0: 60 నిమిషాలైతే ఒక గంట.
1: 60 minutes make an hour.
0: కానీ ఒక అవర్ కావాలంటే 60 minutes కావాలి.
1: For an hour to pass, you need 60 minutes.
0: ఇట్టి కాలము ఈనాడు క్షణంలో క్షణంలో క్షణంలో గంటలు మారిపోతున్నవి.
1: Such a thing, how is it happening today? We are living in a fast world. It is moving very, very fast.
0: వీటి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: మానవుని యొక్క మనస్తత్వమే.
1: It is nature of the mind which is responsible for this fast moving world.
0: మనసు క్షణములకును మారుతున్నది.
1: Mind goes on changing moment to moment.
0: Mani eva manushyanam karanam bandhamoche hori. Manasu chala bandhamanaku mochamanaku mula karanamayadi.
1: It is the mind that is responsible for both the bondage and liberation.
0: Mind ante emti?
1: What is mind?
0: Bundle of desires a mind.
1: Mind is a bundle of desires.
0: Ee desires nu manam kontha varaku nu arigattukovali.
1: We have control our desires to a certain extent.
0: Manavudu ee naadu annintini arikattunnadu kaani tanantanu emaatramu adupulo pettukovaledu.
1: But he is not able to control himself.
0: Ee vidhanga annintini adupulo petti taanu maatramu adupu tappi tirutunte idi ee vidhanga gunam avutundi.
1: When man can control everything around, when he cannot control himself, what is it that will finally happen?
0: Kalka prema swarupulaga,
1: embodiments of love.
0: Mottamodita మనస్సును భగవంతునికి అర్పితం చేయాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వి షుడ్ ఆఫర్ అవర్ మైండ్ టు గాడ్.
0: భగవంతుడు ఇచ్చేది మైండ్.
1: మైండ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఆ గాడ్ ఇచ్చేటువంటి మైండ్ ను గాడ్కి అర్పితం చేయాలి.
1: మైండ్ బీయింగ్ గాడ్స్ గిఫ్ట్ హ్యాస్ గాట్ టు బి గివెన్ బ్యాక్ టు హిమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క క్రమ పద్ధతిని మనం అనుసరించినప్పుడే సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: వెన్ వన్స్ వి ఫాలో దిస్ రెగ్యులర్ ప్రొసీజర్ విల్ అటైన్ ద సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: తల్లి గర్భము నుండి జన్మించున్నప్పుడు కంఠమానలవేమి కానరావు.
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ when one moves out of the womb of the mother, he does not notice any kind of chain around his neck.
0: తల్లి గర్భము నుండి జన్మించున్నప్పుడు పచ్చల పేళ్లను పసకలేదు.
1: At the time of birth, he does not notice any chain of precious stones.
0: తల్లి గర్భము నుండి జన్మించున్నప్పుడు బంగారు మాట్లాడు మెడకు లేదు.
1: There is no gold chain round his neck at the time of his birth.
0: కానీ ఒక మాల కంఠమందు.
1: But he has got one chain round his neck.
0: ఏమిటి ఆ చైన్?
1: What is the chain?
0: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి.
1: It is the results of the actions of the earlier births.
0: మంచి అయ్యను చెడుగైనా తృచ్చకుండా.
1: Without breaking any, either good or bad, or the past.
0: Devudichenu neevunta siramunandu.
1: God has given you this chain round your neck.
0: Bhagavantudu ichinatundi chain.
1: This chain is God's gift.
0: Ee bhagavantudu ichinatundi chain paddamga manam kapadukovali.
1: And this chain has got to be safeguarded.
0: Mamai vamsho jeevaloke jeevabhuta sanatanah.
1: The human being is very reflection of God. The individual and the divine are ancient and eternal.
0: Samajamanta kudunu reaction.
1: The whole society represents reaction.
0: Kanaka reflection, reaction, resound.
1: So they represent reflection, reaction and resound.
0: Ee moodu kudunu bhagavantuni varaprasadamule.
1: All these three are God's gifts.
0: Ichinatundi varaprasadamunu manam baddhanga సేఫ్టీగా మనం పెట్టుకోవాలి.
1: ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ టు కీప్ ఆల్ దీస్ గాడ్ గిఫ్ట్ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు ఏమి చెప్పాలో తోచడం లేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ రియలీ ఫోకస్డ్ ఎనీ పర్టికులర్ థీమ్ టు స్పీక్ టు యూ.
0: మానవులకు మూడు గుణములు ఉన్నవి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఒకటి రజో గుణము.
1: వన్ ఇస్ రజస్ ది ఎమోషన్.
0: రెండవది తమో గుణము.
1: The next one is tamas or inertia.
0: మూడవది సాత్వికము.
1: The third one is sattvic, the piousness.
0: సాత్వికాన్ని మనము భద్రంగా పెట్టుకోవాలి.
1: We have to preserve the sattvic pious quality.
0: దుష్ట చింతన చేసే దుర్మార్గులకు దుష్ట చింతనే కనిపించుతుంది.
1: A wicked man will always entertain wicked thoughts.
0: మంచి భావాలు తెచ్చే మనుషులకు మంచి దుష్టమే కనిపించుతుంది.
1: Man with good mind, good thoughts will certainly come across good scenario around.
0: Yet sankalpamulu leni manavundu poornudai richudai satyamuganundu.
1: The man beyond the thought, the thoughtless state is totality, a transcendental state is spiritual.
0: Dharamulu atritu cheratam chetane vastramaindi.
1: This cloth is in this particular form because the yarn closely interwoven.
0: Idi kevalamu ఈ జ్ఞానం అనేటువంటి త్రాడు ఇక్కడ నుంచి వచ్చింది.
1: దిస్ థ్రెడ్ వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: జన్మాంతర ప్రథమ అనేటువంటి ప్రతి నుంచి వచ్చినటువంటిది.
1: ది థ్రెడ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్స్.
0: కానీ ఆ ప్రతి నుంచి మనం దారం తీసి
1: దెన్ వన్స్ వి గెట్ ది థ్రెడ్ అవుట్ ఆఫ్ ది కాటన్
0: దాన్ని నేసి
1: అండ్ వెన్స్ వి ఇంటర్వీ
0: ఓ వస్త్రంగా తయారైంది.
1: కెన్ బి మేడ్ ఇన్ టు క్లాత్.
0: అప్పుడే ఈ వస్త్రం ధరిస్తున్నాము.
1: దెన్ ఓన్లీ ఇట్ ఫిట్ టు బి వర్న్.
0: ఇక్కడ ధరించినటువంటి వస్త్రం కూడాను భగవంతుని వరప్రసాదమే.
1: Therefore, the cloth that we make use of it today is God's gift.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఒక వస్త్రము మాత్రమే.
1: So everyone should consider that he is merely a thought.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: ఒక పరమహంస ప్రయాణమైపోతున్నాడు.
1: A paramahamsa one was on his journey.
0: ఆ మార్గం లోపల
1: on the way
0: ఆ పరమహంస భార్య ఉభయభారతి.
1: The wife of that noble soul, ఉభయభారతి,
0: ఆమె తన చెలికత్తెలతో స్నానములకు గంగాలకు వెళుతున్నది.
1: She was proceeding to a nearby place along with her associates for a bath.
0: ఇసుకపైన పరుండైనటువంటి ఒక మహనీయుని చూచింది.
1: And she noticed a noble soul lying on the river bed.
0: Sand.
1: On the sand.
0: అప్పుడు ఆ sand లోపల ఒక చిన్న మట్టి కుండ తరగబింద ఎట్టుని నిద్రిస్తున్నాడు.
1: There she noticed the noble person lying over there with a pot as a pillow under his head.
0: అప్పుడు ఆ ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, నేను ఇతను మహాత్యాగి అనుకున్నాను.
1: ఉభయ భారతి started thinking this way. I thought man sacrificed.
0: కానీ ఆ పాట పైన ప్రేమ పెట్టుకున్నాడు.
1: But he has attachment towards his pot.
0: కనుక ఇతనేం వైరాగ్యుడు కాదు.
1: So he is not anyway a renunciant.
0: అని గట్టిగా అతను వినేటట్టుగా గట్టిగా చెప్పింది.
1: And so she said emphatically.
0: మరి తాను స్నానం చేసి వచ్చేసప్పటికి
1: while returning after bath
0: ఆ పాటను బయట పారవేశాడు.
1: And this person threw away the pot.
0: అయ్యో, ఇతను ఒకే అభిమానం ఉన్నదని అనుకున్నాను. కాదు కాదే, రెండు అభిమానాలున్నాయి.
1: Then she started thinking this way. I thought that he is attached to the pot. He has another attachment also.
0: నేను ఇతను బంధితుడు అని అనుకున్నాను. తదుపరి ఇతను తీసిపెట్టాడు. కానీ బంధితుడు కాదు, ఇతను కేవలము డిజైర్ కలవాడు.
1: While on my way I thought that he is attached to the pot, a man of attachment. Now I realize that he has got a desire also.
0: నేను వచ్చేటప్పటికి ఆ పాటను తీసి పారవేశాడు.
1: Noticing me returning from the bath, he threw away the pot.
0: ఇది నా మాట విని తనకు వచ్చినటువంటి వైరాగ్యం ఇది.
1: This is the detachment he developed after listening to my words.
0: మనకు వైరాగ్యము ఎట్టి చిన్న పదార్థం ఏదైనా కూడా మనకు రావచ్చు.
1: In fact, when we develop detachment, even any small event.
0: అప్పుడు అతను వచ్చి పాదాల పైన పడి ఆమెను స్మరణ చేశాడు.
1: Then he came to her, fell at her feet and started pleading with her.
0: అమ్మా, మీరే నాకు ఈనాడు కన్నులు తెరిపించారు.
1: Mother, you opened my eyes today.
0: ఈ పాట పైన ఉన్నటువంటి ఒక ప్రేమ నాకు చాలా భ్రమించింది.
1: In fact, I am deluded by the attachment I had towards this pot.
0: Kanuka appati nunchi atanu bhajagovindam cheppadu.
1: Since that day he started chanting, singing bhajagovindam.
0: Bhajagovindam, bhajagovindam, govindam bhaja.

संप्राप्ते सन्निहिते काले नहीं नहीं नहीं रच

0: जय गोविंद। ఈ ఉభయ భారతి మండల మిశ్రుని భార్య,
1: ఉభయ భారతి వైఫ్ ఆఫ్ మండల మిశ్రు,
0: ఈమె చాలా గొప్ప జ్ఞాని.
1: షీఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఫార్ ఎక్సలెన్స్.
0: కానీ జ్ఞాని అయినప్పటికీ తన కర్తవ్య కర్మ నిర్వర్తిస్తూ వస్తుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ షీ డిశ్చార్జ్ హర్ డ్యూటీ.
0: మండల మిశ్రు శంకరాచార్యతో పందెం వేసుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ready to argue with Shankaracharya.
0: Shankaracharya, nanu nivu jayinchagalava annadu.
1: Shankaracharya, can you win over me in this argumentation?
0: Nayana, vijayamulanta kudanu kevalam kala marpule.
1: The win and the loss depend upon the change of time.
0: Kanuka appudu aa vidhanga undinadi kalam.
1: And it was time at that moment.
0: Ee naadu ee vidhanga maaripoyindi.
1: And today it is different, it has changed.
0: దీన్ని జయించడం ఏమిటి, సాధించడం ఏమిటి?
1: What is that you are going to win? What is that you are going to achieve?
0: అప్పుడు కొన్ని విషయాల్లో ఇద్దరికి వాదోపవాదం జరిగింది.
1: In fact, certain spiritual discussion took between them in the form of arguments.
0: నాయన, ఈ ప్రపంచమంతా కూడా కేవలము ఒక భ్రమతో కూడినటువంటిది.
1: The whole world is full of delusion.
0: ఈ ప్రపంచమంతా కూడాను అన్ని రూపముల చేతను ఆకర్షింపబడేటువంటిది.
1: దిస్ వరల్డ్ ఇస్ డ్రాన్, ఇస్ అట్రాక్టెడ్ బై మిరియడ్ ఫార్మ్స్.
0: అవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ బార్న్ ఫ్రమ్ అస్.
0: ఇవి బయట కనిపించినటువంటివి కావు.
1: ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆర్ నాట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద అవుట్ వరల్డ్.
0: ప్రతి ఒక్కటి కూడాను నీవే నీవే కల్పించుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: నీ దేహమునే నీవు ప్రేమిస్తున్నావు.
1: You are carried away with body attachment.
0: నీ దేహంని నీవు విసర్జిస్తున్నావు.
1: And you are dropping your own body.
0: కానీ భర్జించినది ఏది?
1: What is that is given up?
0: బాడీని.
1: It is the body that.
0: భరించినది ఏది? బాడీని.
1: It is only the body that you put on.
0: కాబట్టి భరించడం కానీ భర్జించడం కానీ నీ దేహం యొక్క భ్రాంతుడే.
1: Therefore both the situations of having it, of dropping it, both are your own delusion.
0: కనుక నీవు ఈ దేహభ్రాంతిని అభివృద్ధి పరుచుకుంటున్నావు.
1: అండర్స్టాండ్ దట్ యువర్ డెవలపింగ్ బాడీ.
0: కేవలము దైవాభిమానంగా నీవు తీసుకో.
1: గెట్ అటాచ్ టు గాడ్, అటాచ్మెంట్ టు డివినిటీ.
0: ఈ దేహము దైవం యొక్క దేహమే.
1: దిస్ బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: దేహము పంచభౌతికము.
1: అండ్ బాడీ హస్ గాట్ సెన్సెస్.
0: దేహము కూడా కదపడు.
1: యు మస్ట్ బౌండ్ టు బి అటాచ్ టు గాడ్.
0: దేహి నిరామయుండు. దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధాలు. అట్టి దేహిని దేవదేవునిగా భావించు.
1: కన్సిడర్ దట్ ఇన్వెలర్ వెరీలీ హస్ గాట్ హింసెల్ఫ్.
0: ఈ విధంగా బోధించి
1: దట్ వాస్ ది టీచింగ్.
0: ఆ యొక్క మండల మిశ్రుణ్ణి సాధించాడు.
1: దట్స్ హౌ the mandala mishra was one over.
0: అప్పుడు మండల మిశ్రు కూడాను తన భార్య అయిన ఉభయ భారతితో చేరి సన్యాసం తీసుకున్నాడు.
1: అండ్ మండల మిశ్రా అలాంగ్ విత్ హిస్ వైఫ్ యాక్సెప్టెడ్ ది స్టేట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్.
0: మనం భావించినవన్నీ కూడా కేవలం మూర్ఖమైన భావము.
1: ఆల్ ఫీలింగ్స్ దట్ వి హావ్ రైట్ నౌ ఆర్ ఫూలిష్.
0: ఇవి కేవలము సత్యమైనవి కాదు.
1: దే ఆర్ నాట్ ట్రూ అట్ ఆల్. దే డోంట్ స్టాండ్.
0: నిత్యమైనవి కావు.
1: They are not permanent.
0: ఈ దేహం ఉండినంత వరకు ఆ దేహము ప్రేమిస్తుంది.
1: So long this body is here, that body starts loving this body.
0: నీ బాడీ ఉండినంత వరకు ఈ భర్త ప్రేమిస్తాడు.
1: So long that wife is in physical frame, husband loves her.
0: ఇవి రెండు కూడాను కేవలం బాడీతో కూడినటువంటివి.
1: And both are composed of bodies only.
0: ఇవి రెండు ఒకతూరి రాలేదు, ఒకతూరి పోవు.
1: Both the bodies have not taken birth at the same time, nor would they leave at the same time.

ഇഹ സംസ്കാരേ ബഹുദുഃഖാരേ. കൃപയാ പാരേ പാഹി മുരാരേ.

0: ಭಜ ಗೋವಿಂದ ఈనాడు మానవత్వము కేవలము చాలా మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండవచ్చు.
1: The human life as we find it today may be full of satisfaction. It may be strong enough.
0: కానీ రేపటిదేమో ఏ విధంగా మారుతుందో చెప్పలేరు.
1: Tomorrow what is going to happen none can predict.
0: తన మనసే తన స్వాధీనంలో లేనప్పుడు
1: his own mind is not under his own control.
0: ఈ కేవలం ఒక కారు యొక్క స్టీరింగ్ వంటిది.
1: It is like the steering of the car.
0: ఎక్కడ నిలిపితే అక్కడ నిలుస్తుంది.
1: It comes to a standstill wherever you stop it.
0: ఆ స్టీరింగ్ చేతి పట్టుకొని దీన్ని యాక్సిలరేటర్ ఒత్తితే ఇంత దూరమైన పరిగెత్తుంది.
1: With steering on hand and press the accelerator, it will proceed ahead with speed.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తాను భ్రమించి కోరుకుంటున్నాడు.
1: Therefore, because of this delusion, man goes on desiring, wanting more and more.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ పది దినముల నుంచి,
1: all these past 10 days,
0: ఇక్కడ చేరినటువంటి యొక్క ఋత్వికులు,
1: all ఋత్వికులు that have assembled here,
0: ఒక్కొక్కరి యొక్క స్వభావం కూడాను ఎంతెంత గొప్ప స్వభావంలో ఉన్నాయి.
1: Each one is great by virtue of their own greatness of strength.
0: వాళ్ళు ఎన్ని విధములైన భావములు ఉండినప్పటికీ,
1: they may be having any kind of feelings and ideas.
0: కానీ భగవద్ విషయంలో వాళ్ళ హృదయము ఎప్పటికీ మారలేదు.
1: In respect of God, they have no change at all.
0: అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
1: They are youngsters among these ritviks.
0: ఈ యూత్ చాలా అవసరమైనటువంటిది.
1: Youth is very essential for this country.
0: యూత్ చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: Bhagavan is extremely happy watching the youth.
0: వాడు ఏది కావాల్సిందన్నా నేను దాన్ని ఇస్తాను.
1: Bhagavan is prepared to give whatever the youth asks for.
0: I will give.
1: Bhagavan says, I will give whatever you want.
0: కనుక రేపటి దినము పూర్ణాహుతి అయిన తర్వాత,
1: after this పూర్ణాహుతి function,
0: మీతో మాట్లాడి
1: Bhagavan will talk to you.
0: మీ యొక్క ఇష్టములను గుర్తించి
1: Bhagavan will fulfill your desires.
0: మీ యొక్క ఆనందమును పొందుతాను.
1: అండ్ భగవాన్ విల్ కన్ఫర్ బ్లెస్ టు ఎవ్రీవన్.
0: ఎందరికో వైరాగ్యం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ మెనీ పీపుల్ విత్ దిస్ వైరాగ్య రినన్సియేషన్.
0: కానీ కొన్ని బంధను వదలలేక నిర్బంధంతో కూడుకున్నారు.
1: బికాస్ దే హావ్ సర్టన్ అటాచ్మెంట్స్, దే ఆర్ ఇన్ బౌండేజ్ టు సర్టన్ ఎక్స్టెంట్.
0: రేపటి దినము ఈ అటాచ్మెంట్ కూడాను చాలా సులభంగా కూడాను తొలగించేటట్టుగా మార్గం చెప్తాను.
1: భగవాన్ విల్ షో అస్ ద వే టు గివ్ అప్ దిస్ అటాచ్మెంట్ ఇన్ ఎ వెరీ ఈజీ వే మెథడ్.
0: మీ యూత్లకు హెడ్ ఆఫ్ ప్రీస్ట్ పెద్ద ప్రీస్ట్ ఉన్నాడు.
1: దిస్ యూత్ ఈజ్ లెడ్ బై ది హెడ్ ప్రీస్ట్.
0: ఆయన ప్రతి ఒక్కటి చాలా అనుభవించి ఆనందించి దాన్ని భుజించి జీర్ణించుకుని మీకు దారిని చూపుతున్నాడు.
1: The head priest has studied everything, he has digested it and has fully understood it and has been sharing with every one of you here.
0: కనుక అలాంటి ప్రిస్టర్ మీరు పెట్టుకుని,
1: to have a head of this type, have him,
0: ఎలాంటి మార్గమునైనా కూడాను మీరు సులభంగా దాటవచ్చు.
1: And it is easy for you to follow any path.
0: మానవునకు భగవంతుని చేరేటువంటి ఒక స్వభావము చాలా సులభమైనటువంటిది.
1: It is very easy to walk along the path that would take you to God.
0: Kanuka bhagavantudu mee vaade.
1: God belongs to you.
0: Meeru bhagavantudu vaare.
1: You belong to God.
0: Kanuka tandriki ni biddaku etti sambandham unnado atide meeku naaku unnatundi sambandham.
1: As is the relationship between mother and the child, so is the relationship between you and Bhagavan.
0: Kanuka ee aanandamga dhairyamga సంతోషంగా కాలమును గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్పెండ్ ది టైమ్ జాయ్ఫుల్లీ, హ్యాపీలీ, బ్లిస్ఫుల్లీ.
0: రేపటి దినం మిమ్మల్ని పంపుతున్నానని నాకు కూడా చాలా కష్టంగా ఉంటుండదు.
1: భగవాన్ ఈజ్ నాట్ హ్యాపీ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
0: నేను కూడా మీ వెంటనే వస్తాను.
1: భగవాన్ ఈజ్ విత్ యూ.
0: మనము ఒకరిని ఒకరు వీడి ఉండలేము.
1: We cannot be away from each other. We cannot be separated from each other.
0: Vitti sambandha bandhavyamnu manamu nityamu satyamainatundi bhavinchi nilabettukunna prayatninchali.
1: We should keep this principle of truth that our association is intimate and inseparable, safeguarded, protected in every possible way.
0: Kanuka రేపటిదినం తెల్లవారే వచ్చి మీకు తగినటువంటి యొక్క చక్కని ఆదర్శాలను నిరూపిస్తాను.
1: భగవాన్ వి టెల్ యు ఆల్ ఐడియల్స్ టుమారో.
2: యు వర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 18th of August 2006 ఇన్ ప్రశాంతి నిలయం. During the Atirudra Mahayagnam, Baba mentioned that the entire creation is a gift of God and therefore we must nurture and preserve it with care and love. Thank you and Sai Ram.

0: దగ్ధం దగ్ధం పునరపి పునః. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గృష్టం గృష్టం పునరపి పునః. చందనపు చెక్కను ఎన్ని పర్యాలు రుద్దినప్పటికీ దీనిలో సుగంధమే మనకు ప్రాప్తిస్తుంది.
1: సాండల్ వుడ్ యు మే గ్రైండ్ ఇట్ రిపీటెడ్లీ బట్ యు గెట్ ఫ్రాగ్రెన్స్ అరోమా.

0: చెరకును ఎంత మనము నమిలినప్పటికీ అందులో మాధుర్యమే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు మే క్రష్ ద షుగర్ కేన్, యు గెట్ ఓన్లీ స్వీట్నెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః, బంగారును ఎన్ని పర్యాయములు అగ్నిలో వేసి కాల్చినప్పటికీ ఇందులో మనకు పరిశుద్ధమే ఏర్పడుతుంది కానీ మాలిన్యము చేరదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ బర్నింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ కీపింగ్ గోల్డ్ ఇన్ ఫైర్, యూ గెట్ ఓన్లీ ప్యూరిటీ, ది షైనింగ్ బ్రిలియన్స్.
0: సువర్ణం సృష్టివర్ధనం, ఈ సువర్ణమునందు పరిశుద్ధమైనటువంటి యొక్క అపరంజయే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు ఫైండ్ దట్ బ్రిలియన్స్ ఎవర్ షైనింగ్ దేర్ ఇన్ ద గోల్డ్.
0: అదే విధంగానే సజ్జనుడైనటువంటి మానవుని ఏపి ఎన్ని బాధలు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ తాను పరమశాంతిగా ఆనందంగా గొప్ప మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: Likewise, a good noble soul, in spite of being subject to difficulties, problems, so many worries and anxieties, he maintains the state of peace and bliss.
0: కనుకనే మానవత్వం అనగా ఏమి? కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కాకూడదు.
1: Humanity, the humanness comprises not to subject to one's own self the difficulties and the worries.
0: దీనికి నీ ఆత్మకు ఎట్టి సంబంధము ఉండదు.
1: దిస్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: సూర్య ప్రకాశము ప్రపంచమంతయకుడును వెలుతురును వెదురుచుండినప్పటికీ ఆ వెలుగునందు అనేక మంది అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటారు.
1: ద సన్ లైట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ విచ్ హెల్ప్స్ అస్ టు డూ సో మెనీ ఆఫ్ అవర్ డైలీ రుటీన్ యాక్టివిటీ.
0: కానీ ఎవరు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ సూర్యునకు మానవులు ఆచరించేటువంటి కష్ట సుఖములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
1: ఆల్ అవర్ యాక్షన్స్, ఆల్ అవర్ సఫరింగ్స్ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇంటెన్సిటీ ఆఫ్ సన్ లైట్.
0: అదే విధముగానే ఆత్మ చైతన్యమును ఎన్ని విధములుగా శారీరక మానసిక ఇంద్రియములతో మనం బాధలు పొందినప్పటికీ,
1: లైక్ వైజ్ ద బ్రిలియన్స్, ద రేడియన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ is not bothered in spite of our physical and mental worries.
0: Indriya mano buddhulaku maatrame sambandhinchindi kaani
1: they are related to the senses.
0: Indriyalaku ematram kudanu sambandham undadu.
1: They are no way related to the awareness, the brilliance of atma.
0: Atti pavitramaina manavuni nimittamai paramaatmudu anveshana salputunnadu.
1: For that sanctity, to attain the sacredness, man is in eternal quest.
0: Kaani lokamuloni samasta shastramulu samasta upanishattulu సమస్త వేదములు కూడాను కేవలము భక్తులు భగవంతుని అన్వేషణ చేస్తున్నారు అని మాత్రమే ఉచ్చరిస్తున్నాయి.
1: ఆల్ సీక్రెట్ టెస్ట్ లైక్ ది ఎపిక్స్, ది ఉపనిషద్ వేదస్, దే సే దట్ ఎ డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: కానీ భక్తుడు భగవంతుని వెతకనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివోటీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్.
0: సర్వత్రా ఉన్నది భగవంతుడు ఒక్కడే.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అట్టి భగవంతుని వెతికేది ఎందుకు?
1: వై డు యు నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్?
0: కానీ భగవంతుడే నిత్యమైన నిత్యమైన సత్యమైన ఏకాత్మ స్వరూపుడైనటువంటి భక్తుని వెతుకుతూ ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ గాడ్ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ, ఎ ట్రూ డివోటీ, ఎ ట్రూత్ఫుల్ డివోటీ, ద డివోటీ విత్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: వేడితో కూడిన గుండునందు ఎన్ని విధములైనటువంటి లోహాలంతా బహిర్ బయట లోపల కూడా వేడి ఉండినప్పటికీ
1: an iron mass which is hot inside and around,
0: danane manam muttinappudu gundu kalindi antam manam.
1: When once you touch that iron mass which is hot, you feel the heat of it.
0: Nindu kaachinadi gundu kaadu.
1: And in fact it is not the iron, it is not
0: gundulo antarpahittanga vyapinchinatvanti oka agni oka chedini kaalchindi.
1: It is the fire that is responsible for the heat and not the iron.
0: Ade vidhamugane ee prapancham oka గ్లోబ్,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ గ్లోబ్.
0: ఇదంతా ఒక పెద్ద గుండు వంటిది.
1: ఇట్ ఇస్ ఎన్ ఐరన్ బాల్.
0: ఇందులో లోపల వెలుపల కూడాను దైవశక్తియే ఆవిర్భవించినది.
1: దేర్ ఇస్ డివైన్ ఎనర్జీ విదిన్ అండ్ అరౌండ్.
0: దైవశక్తియే ఆవరించినది.
1: It is the divine energy power that
0: is ఆ శక్తిని మనం గుర్తించుకోలేక
1: that we are not able to know.
0: ఈ ప్రపంచంలో అనేక దుఃఖములు బాధలు కష్టములు సంభవిస్తున్నాయని మనం వాపోతుంటాం.
1: In fact, we are very much worried, feel very sad because the difficulties and the troubles that we face.
0: ఈ జగత్తు మనల్ని ఏమాత్రం కూడాను బాధించటం లేదు.
1: The world will never put you to suffering.
0: ఏమాత్రము ఆనందమును అందించటం లేదు.
1: It doesn't make you blissful either.
0: ఇది కేవలం ఇనుప గుండు వంటిదే.
1: It is like an iron ball.
0: కానీ ఇందు నుంచి వచ్చేటువంటి కష్టసుఖములైనటువంటి ప్రతిబింబములు
1: the reflections of miseries and difficulties
0: ఇది ఆత్మ చైతన్యం యొక్క ప్రభావములే.
1: They are all the effects of the awareness brilliance of principle of spirit.
0: కలుగునే ఏమి జరిగినప్పటికీ ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రకాశమే, ఆత్మ యొక్క ప్రభావమే, ఆత్మ యొక్క ప్రసాదమే అని మనం భావించాలి.
1: We have to consider whatever that might happen in our life is just a reflection, it is only the brilliance, it is only the reaction of the atmic principle.
0: ఈ నాటి లోకము అనేక విధములైనటువంటి మానవత్వంతో కూడినది.
1: In the whole world is full of humanity.
0: లోపల ఒకటి బయట మరొకటి.
1: What is present within is different from outside.
0: ఇలాంటి కుటిన చిత్తులను భగవంతుడు అన్వేషించలేదు.
1: Such wicked people can never find God.
0: ఏడుపు వస్తే నవ్వుతాడు, నవ్వు వస్తే ఏడుస్తాడు.
1: In fact, when he is miserable, he smiles. In times of moment, smiles, joy, he cries. Such a hypocrite can never be in search of God.
0: ఇది కేవలం ఆకారం మానవాకారమే కానీ
1: he is just a human in form.
0: బుద్ధి వానర బుద్ధి.
1: But the intellect is monkey type.
0: కనుకనే ఇలాంటి బుద్ధులు లేకుండా మానవుడు మానవుడిగా జీవించాలని భగవంతుడు ఆశిస్తుంటాడు.
1: God wants us, the human being, to lead the life of a true human being.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క మనోబుద్ధులు మానవుని యందు ఉన్నవి.
1: There is present the sacredness, the purity in the intellect and the mind of man.
0: మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి కాని కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు.
1: One has to manifest, express the natural feelings, not artificial.
0: కానీ ఈనాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు.
1: Man has declined morally.
0: భౌతికంగా పతనమైపోయాడు.
1: He has fallen physically.
0: కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది
1: therefore this world
0: కల్పనతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది.
1: It has become a dead wood of action.
0: ధనము పోతే సంపాదించుకునవచ్చును.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి.
0: ఆరోగ్యం పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
1: ఇఫ్ హెల్త్ ఇస్ గాన్ యూ కెన్ రికవర్.
0: కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడా సాధించలేము.
1: ఇఫ్ లైఫ్ ఇస్ గాన్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని
1: man has to increase his lifespan.
0: దాని సద్వినియోగము గావించుకునేటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
1: He should tread that path which will help him to make proper use of the life.
0: ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది.
1: మనీ ఇస్ యూస్డ్, ఇట్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇఫ్ ఇట్ ఇస్ యూటిలైజ్డ్.
0: కానీ ఆయు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా కూడా అది క్షీణించిపోతుంటుంది.
1: లైఫ్ స్పాన్, వెదర్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ మిస్ యూజ్ ఇట్,
0: ప్రతి మానవుని యొక్క శిరస్సు పైన కూడా కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం చెప్పుతూనే ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ ద స్వోర్డ్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: We have got to be extremely careful.
0: ఈ కఠినమైన కరవాలములకు మనం గురి కాకుండా చూసుకోవాలి.
1: We have to see that we will not be cut off by the sword of time lying on the head.
0: కాలం పోతే మనకు రాదు.
1: A time pass cannot be regained.
0: ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చును.
1: Health can be regained.
0: ధనం పోతే మనం పోషించుకోవచ్చును.
1: Money can be had.
0: కానీ ఆయువు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము.
1: When one's life is gone, you cannot get it back.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: in order to make the time sacred
0: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
1: We have to undertake many good actions.
0: ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: Through these good actions we will entertain good feelings.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి.
1: Man has to foster, improve the sacred divine sentiments and
0: feelings. సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వెలుతురు అది మేఘములుగా మారి తిరిగి సూర్యునే కప్పివేస్తుండాలి.
1: ద లైట్ ఆఫ్ ద సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్లౌడ్ దట్ కవర్స్ ద వెరీ సన్ ఇన్ సెల్ఫ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: మనసు మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి
1: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్
0: మనోమాలిన్యం అనేటువంటి క్లౌడ్స్
1: the clouds of mental pollution
0: తిరిగి హృదయాన్ని కప్పివేస్తుంది
1: విల్ కవర్ ద వెరీ హార్ట్ ఇట్ సెల్ఫ్
0: కనుక దేని నుండి ఆవిర్భవించినదో అదియే తిరిగి ఆ యొక్క స్వతస్సిద్ధమైన వస్తువును కప్పివేస్తుంది
1: దాట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది ఆరిజిన్ విల్ కవర్ ది వెరీ ప్లేస్ ఆఫ్ ది ఆరిజిన్
0: కల్పనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటిది బ్రహ్మగానే ఉంటుంది కానీ మరొక వస్తువు కాదు
1: Therefore, the one that comes out of the divine has got to be divine basically and essentially.
0: ఈ సృష్టికి మూలాధారం ఏమిటి
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ క్రియేషన్
0: ఇది భగవంతుని యొక్క ప్రభావమే
1: ఇట్ ఈస్ గాడ్స్ విల్
0: భగవంతుని యొక్క సంకల్పమే
1: ఇట్ ఈస్ గాడ్స్ విల్
0: కనుకనే ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను భగవత్ భావమునే కలిగి ఉండాలి
1: మ్యాన్ హ్యావింగ్ కమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ షుడ్ హ్యావ్ ద డివైన్ థాట్స్ ఓన్లీ
0: సృష్టికి ఆధారము భగవత్ యొక్క ప్రమాణమే
1: The basis, the foundation for the creation is the manifestation of the divine will. That's what we call nature. Man in this nature should have the natural feeling. Should never act against nature.
0: కామము క్రోధము లోభము మోహము మనము మాత్సర్యము ఇవన్నీ కూడాను మనం ఆహార విహారం నుంచి ఆవిర్భవించినటువంటివి
1: All the lust, anger and avarice are the products of our habits and
0: కాని ఇవన్నీ కూడాను ప్రకృతి నైజములు కావు
1: They are not natural qualities.
0: కనుకనే నేను నేను అని నీవు ఉచ్చరిస్తున్నావు ఈ పదాన్ని
1: You make use of this word I.
0: నీవు నేను నేను అనుకున్నప్పుడు ఆ నేనే భగవంతుని యొక్క మూలాధారమైన మంత్రము
1: The very word that you say I is the mantra.
0: నేను అనేటువంటి మంత్రం పుట్టిన తర్వాతనే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి
1: The first primordial sound is I. The rest followed later.
0: అది అహం బ్రహ్మాస్మి. నేను అనేటువంటిది బ్రహ్మ.
1: This I is బ్రహ్మ.
0: బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను
1: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ బ్రహ్మన్
0: రెండవది ఆత్మ
1: ద సెకండ్
0: మూడవది ఉనికి
1: థర్డ్ ఎగ్జిస్టెన్స్
0: నాలుగవది బ్రహ్మ
1: ఫోర్ బ్రహ్మ
0: ఐదవది భగవంతుడు
1: ద ఫిఫ్త్ గాడ్
0: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పరిణామ పదములే
1: దీస్ ఆర్ ఆల్ ద సినోనిమ్స్ ఆఫ్ ద డివైన్
0: ఇలాంటి పదములతో మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించి
1: వి హావ్ టు నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్
0: ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది
1: Where from this I-ness has
0: ఇది
1: come?
0: కేవలం ఆత్మ యొక్క స్వరూపమే
1: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్
0: ఇది దైవం యొక్క స్వరూపమే
1: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్
0: ఇలాంటి నేను అనేటువంటి పదమును మనం ఎన్ని విధములైనటువంటి దుర్వినియోగము కావించుకుంటున్నాం
1: వి ఆర్ మిస్యూజింగ్ ది సేక్రెడ్ వర్డ్ ఐ
0: ఈ నేను అనే పదమును ఎన్ని విధమైనటువంటి దుర్మార్గంలోనూ ప్రవేశపెడుతున్నాము
1: వి ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ఎ వికెడ్ పాత్ ఇన్ ఎ వికెడ్ వే
0: ఈ విధమైనటువంటి పదములను మనము సరైనటువంటి మార్గంలో దీన్ని సద్వినియోగం కావించాలి
1: వి హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఇన్ ఎ సేక్రెడ్ వే
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: నిత్య జీవితంలో మనం ఏ విధంగా సత్యమైన జీవితాన్ని గడపాలో దాన్ని మనం గుర్తించుకోవాలి
1: వి హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ద కైండ్ ఆఫ్ ట్రూత్ఫుల్ లైఫ్ వి ఆర్ సపోజ్ టు లీడ్
0: ఇలాంటిది మనం గావించుకోకుండా కేవలం జపము ధ్యానము యోగము ఇలాంటి కర్మలు ఆచరించినంత మాత్రం చాలదు
1: Without recognizing the path of truth, the mere penance and meditation won't do.
0: ఈ సాధనతో పాటు
1: along with the practice
0: మానసిక భావమును కూడాను దానికి సమకూర్చుకోవాలి
1: The mental feelings also should join.
0: కనుకనే మానవత్వమునందు లోపల మనం ఆవిర్భవించవలసినటువంటి సద్గుణములు సద్భావములు సత్ప్రవర్తనలు సదాలోచనలు
1: What should find a place within happen to be the good feelings, good thoughts, good sentiments,
0: good
1: impulses. They are natural divine traits.
0: అలాంటి ప్రకృతి యందు మనం జన్మించి ప్రకృతి భావమును వదలి కృత్రిమమైన భావమును మనం అనుసరిస్తూ ఉన్నాం.
1: Having born in this nature, we are entertaining artificial thoughts and artificial behavior.
0: కృత్రిమమైన జీవితాన్ని మనం గడపకూడదు.
1: We should never spend, lead artificial life.
0: హృదయంలో ఉన్నటువంటిది మాటలో ఉన్నటువంటిది చేతుల్లో రావాలి.
1: What is within must be expressed and must be acted.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి అర్థం కూడాను అంతర్బహిష్ సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు
1: ఇట్ ఇస్ సెడ్ గాడ్ డ్వెల్స్ విదిన్ అండ్ అవుట్ సైడ్
0: అది ఏ మానవత్వము
1: దట్ ఈస్ హ్యూమన్నెస్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్
0: ఏమిటి ఈ మ్యాన్
1: హూ ఇస్ దిస్ మ్యాన్
0: ఎవరు ఈ మనిషి
1: హూ ఇస్ హీ
0: హృదయంలో ఏమి సంకల్పించాడో
1: వాట్ హీ థింక్స్ విదిన్
0: దానిని మాటలో చెప్పాలి
1: హీ షుడ్ స్పెల్ ఇట్ అవుట్
0: మాటలో ఏమి ఉచ్చరించాడో
1: వాట్ ఈస్ సెడ్
0: అది ఏ క్రియలో ఆచరించాలి
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్
0: అలాంటి వాడే నిజమైన మానవుడు
1: హీ ఇస్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్
0: అట్టి నిజమానవుని నిమిత్తమై అన్వేషణ జరుపుతున్నాడు భగవంతుడు
1: గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్
0: కానీ కేవలము వేషధారి అయినటువంటి మానవుని అన్వేషించడం లేదు.
1: In fact, man is not in search of God.
0: మానవునికి తన యొక్క దీనిని తను గుర్తించుకునే నిమిత్తమే పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించాడు.
1: To know the innate nature, the self, God has gifted mankind the sacred intellect. Intellect is pure, unsullied and pristine.
0: ఆ బుద్ధి అనేటువంటి అద్దములకు వెలుగుల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
1: Intellect is the mirror which has got the chemical of love on the reverse side.
0: అద్దములకు వెలుగు వైపున ఈ విధమైనటువంటి యొక్క రసాయనమే లేకపోతే మన ప్రతిబింబం కనిపించదు.
1: ఇఫ్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్ యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్.
0: అదే విధంగానే మనకు బుద్ధికి వెనుకల ప్రేమ అనేటువంటి ఒక రసాయనం కల్పించాడు.
1: ఆన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ది కెమికల్ ఆఫ్ లవ్ ఇస్ అప్లైడ్.
0: అద్దములుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దములకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి కానీ అద్దములకు ముందున్నవి కనిపించడం లేదు.
1: యాస్ దిస్ ఇంటెలెక్ట్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ ఆఫ్ లవ్ వీ ఫైండ్ ఓన్లీ వాట్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు నో యువర్ ఫామ్.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే అద్దములకు వెనుకల రసాయనం ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ సెల్ఫ్ దట్ కెమికల్ ఆఫ్ లవ్ నీడ్స్ టు బి అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్ ఆఫ్ ద మిర్రర్.
0: ప్రేమ రహితమైనటువంటి అద్దమును ముందు పెట్టుకుని మన ముఖాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాము.
1: దేర్ ఇస్ నో కెమికల్ ఆఫ్ లవ్ నౌ ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో దేర్ ఫార్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ.
0: మన ముఖం మనకు కనిపించడం లేదు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఫేస్.
0: కారణం ఏమిటి?
1: వై
0: వెనుకల ఈ ప్రేమ రసాయనం లేకపోవటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక మనము మన ముఖాన్ని మనం చూడాలంటే ప్రేమరసంతో కూడినటువంటి ఒక అద్దమును మనం ముందు పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ ఫేస్ there needs the chemical of love
0: bhagavan
1: applied in the reverse of the mirror.
0: Atti pratibimbani nirupinche nimittamai manaku buddhi ane addamunu prasadinchadu.
1: In order to demonstrate and prove the existence, God has given this mirror.
0: Kaani ee naati manavudu tana addamu cheta tana buddhi cheta tana swaroopani taanu gurtinchadaniki prayatninchadam ledhu.
1: Man having been endowed with this mirror of intellect is not yet able to
0: attain chitrupai itara mukham mundu pettunnadu.
1: He points out, he shows this mirror towards others.
0: వాడి ముఖం కనిపిస్తుంది కానీ నీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది?
1: యూ ఫైండ్ ద ఫేసెస్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ నాట్ యువర్ ఓన్ ఫేస్.
0: అదే విధంగా ఈనాటి బుద్ధి ప్రతి ఒక్కరిని ప్రపంచమును విచారించడానికి ప్రవేశపెట్టుండాలి.
1: వీ మేక్ యూజ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ గిఫ్టెడ్ టు us టు మేక్ ఎంక్వైరీ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అని వారిని ప్రశ్నిస్తుంటారు. కానీ
1: హూమ్సోఎవర్ వీ మీట్ వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, వాట్ ఆర్ యూ.
0: ప్రపంచమును ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ తనను తాను ప్రశ్నించడానికి ప్రయత్నించడం.
1: వి ఇన్వెస్టిగేట్ అండ్ క్వశ్చన్ ద నేచర్ వరల్డ్ బట్ వి డోంట్ ఫైండ్.
0: కనుక మొట్టమొదట హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనేటువంటి స్టాప్ చేసి హూ ఆర్ మై, హూ ఆర్ మై దీన్ని మొదలు పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ ఎ టోటల్ ఫుల్ స్టాప్ టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ షుడ్ పుట్ టు అవర్ సెల్ఫ్ హూ ఆర్ మై.
0: ఈ బుద్ధి నిన్ను నేను చూడటానికి అందించింది కానీ పరమను చూపడానికి కాదు.
1: ఇంటెలెక్ట్ ఇస్ గివెన్ టు నో దై సెల్ఫ్ నాట్ అవుట్ సైడ్.
0: కనుక ఈ ప్రపంచ విషయము ప్రాప్తించటం చేత అభివృద్ధి కావడం చేత తన సత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: As the world has progressed and advanced, man has forgotten his
0: చిన్న పిల్లవాడిని మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడా ప్రపంచ విచారణ లోపలే ప్రవేశిస్తున్నాడు.
1: Right from tiny thoughts to elderly person, they go on inquiring.
0: తాను నివసించేటువంటి భూగర్భంలోనే కాకుండా కూడా ఆకాశంలో ప్రవేశిస్తున్నాడు.
1: Not only this world, earth, but
0: నక్షత్ర మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to go to the planet.
0: సూర్య మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to travel the space.
0: కానీ అన్ని ప్రవేశిస్తున్నాడు కానీ తనలో తాను ప్రవేశించడం లేదు.
1: He gets into all spheres of the space, but he doesn't get into himself.
0: లక్షల మైళ్ళ అంతరిక్షయానం ప్రయాణం చేస్తున్నాడు కానీ
1: ట్రావెల్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్పేస్
0: హాఫ్ ఇంచ్ హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు హిజ్ ఓన్ హార్ట్.
0: కనుకనే మానవుని యొక్క వికారం అంతా కూడా వికృతి స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: దాట్ ఈస్ ద పర్వర్షన్ విచ్ లెడ్ టు ఆల్ దిస్
0: పర్వర్షన్. స్వార్థము స్వప్రయోజనము
1: ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కానీ తన స్వస్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్ ట్రూ
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: స్వస్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మికం ప్రథమ లక్ష్యం.
1: ద ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు,
1: నాట్ ఓన్లీ స్పిరిచువల్,
0: లౌకికము భౌతికము ధార్మికము అన్నింటి ఎందుకు వ్యవహారికం నందు కూడా తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ ట్రావెల్స్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్పేస్
0: హాఫ్ ఇంచ్ హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
0: కనుకనే మానవుని యొక్క వికారం అంతా కూడా వికృతి స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: దాట్ ఈస్ ద పర్వర్షన్ విచ్

0: ఇప్పుడు వ్యవహారికమైనందు కూడా తన తత్వాన్ని తాను మొట్టమొదటి గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ నేచర్ ఇన్ ఫిజికల్ వరల్డ్ ఇన్ ద మోరల్ వరల్డ్ ఇన్ ది ఎథికల్ సెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: ఇతరుల యొక్క దోషాన్ని చూడటానికి మాత్రమే నీవు పురికొల్పుతున్నావు, కానీ నీ దోషాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూ వాంట్ టు నో ది మిస్టేక్స్ ఇన్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్స్ బట్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్.
0: నీ దోషం నీవు ఏనాడు వెతుకుతువో ఆనాడే నీవు బాగుపడతావు.
1: దట్ డే విన్ యూ రెక్టిఫై కరెక్ట్ యువర్ ఓన్ మిస్టేక్ then you will improve and
0: attivade adarsha pushpitu garu pondutadu.
1: He becomes an ideal man.
0: Attivade meen pittuku manavudu garu pondutadu.
1: He is a true human.
0: మానవుడని పేరు పెట్టుకుని
1: మానవ
0: బుద్ధులతో మనం ప్రవర్తిస్తుంటే జగత్తులో ఎవరు పిలుస్తారు మానవుడని?
1: హూ విల్ కాల్ యూ ఎ హ్యూమన్ బీయింగ్?
0: ఏదో ఎదురుగా మర్యాద కోసమని ఓ అంది నమస్కారం అండి అంటారు.
1: ఆల్ కర్టసీ మానర్స్ మే డిమాండ్ టు సే హలో హౌ
0: ఆర్ యు. వెనుకర అతన్ని అనేక రకములుగా విమర్శించారు.
1: బ్యాక్ దే విల్ స్పీక్ ఆల్ నేమ్స్.
0: కనుక మనం ఆ విధంగా పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి లైక్ దాట్.
0: మన కాన్షియస్ మనం తృప్తిగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ యాక్ట్ సాటిస్ఫాక్టరీ.
0: మన పవిత్రతకు మనం పవిత్రంగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మన దివ్యత్వానికి సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ లైఫ్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక ఈనాడు మనం ప్రపంచంలో జరిగేటువంటి దాన్ని మనం అన్వేషణ చేయకుండా
1: we don't need to search for anything in this world.
0: Kanantanu animation cheyataniki tagina krishi cheyali.
1: One has to make every attempt to know one's own self.
0: Evarandi evarandi meeru evarandi meeru ane prashninchukunte
1: instead of questioning who are you, who are you,
0: nenu evaru nenu evaru nenu evaru, who am I, who am I, deenni maatrame prashninchali.
1: We should put a question to ourselves, who am I, who am I.
0: Ninnadi dinamu
1: yesterday
0: panchakosamul yokka tattvam gurinchi meeru gurtincharu.
1: Bhagavan explained the nature of five she
0: panchakosamul yandu deham aneetvantidi భౌతికమైనటువంటిది.
1: ద ఫైవ్ షీస్ ఎన్కంపాసింగ్ ద బాడీ ఆర్ ఫిజికల్.
0: ఇది కేవలం స్థూలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ గ్రాస్ వన్.
0: ఈ దేహం ద్వారా అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టు కలుగుతున్నాయి.
1: దిస్ బాడీ విల్ హ్యావ్ సో మెనీ ట్రబుల్.
0: దేహాభిమానం పెంచుకున్న కొలది
1: యాజ్ యూ డెవలప్ బాడీ
0: ఆత్మాభిమానం తరిగిపోతుంది.
1: ది అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ డిటీరియరేట్స్.
0: ఆత్మ లేని దేహం ఏమాత్రమూ నివసించదు.
1: బాడీ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద స్పిరిట్.
0: కనుకనే
1: సో
0: మనము ఈ దేహం విషయంలో మనము అనేక రకమైన జాగ్రత్తలు వహించాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాడీ యు హావ్ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
0: ఈ దేహాభిమానం దినదినానికి తగ్గించుకుంటూ రావాలి.
1: యు హావ్ టు కట్ షార్ట్ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది పెంచుకొని కొలది ఇప్పుడు మన ఆశలు దురాశలు పెరిగిపోతున్నాయి.
1: ఇఫ్ యువర్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్ యు విల్ బి మోర్ ఓవర్ అంబిషన్.
0: అయితే సూక్ష్మదేహమైనటువంటి యొక్క ప్రాణము మనస్సు విజ్ఞానము
1: ద సటిల్ ఫార్మ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈస్ దిస్ వైటల్ ఫోర్స్ ద మైండ్ అండ్
0: తేజస్సు అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ తేజస్సు బ్రిలియన్.
0: ఈ తేజస్సు అనేటువంటి ఏటో వచ్చింది పేరు.
1: దిస్ తేజస్సు బ్రిలియన్స్ హౌ డి గెట్ దిస్ నేమ్.
0: తేజోవంతమైనటువంటి యొక్క
1: దాట్ విచ్ ఇస్ బ్రిలియంట్
0: అంతర్భావముల చేత
1: త్రూ ది ఇన్నర్ ఫీలింగ్
0: అంతఃకరణముల చేత
1: త్రూ ఇన్నర్ యాక్షన్
0: కలిసినది కనుకనే దీనికి తేజస్సుడు అని పేరు పెట్టారు.
1: యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ ఇన్నర్ సెన్సెస్ ఇట్ ఈస్ కాల్డ్ ద బ్రిలియంట్
0: ఇన్నర్ భావం అనగా దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్ ద డివినిటీ.
0: ప్రపంచక సంబంధమైనటువంటి విషయవాసనలు ఎన్ని ఆచరించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ మండే
0: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాలు చేకూరుస్తుంది, కానీ
1: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ విచ్ ఇస్
0: సత్యమైన నిత్యమైనటువంటి ఆనందానికి మనకు ఏమాత్రమూ అందించదు.
1: ఇట్ విల్ నెవర్ గ్రాంట్ యు ది ఎటర్నల్ పర్మనెంట్ బ్లెస్.
0: అయితే దానితో పాటు అంతర్భావాన్ని కూడా మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్.
0: ఈ అంతర్భావమే లేకుండా
1: విదౌట్ ఇన్నర్ ఫీలింగ్
0: బహిర్ముఖమైనటువంటిదంతా కేవలము పశ్చతీతి పశువు బయట దృష్టి కలిగినటువంటి పశువే.
1: ఇట్ ఈస్ అనిమల్ దట్ హ్యాస్ గాట్ అవుట్లుక్స్.
0: కనుక మనం పశువులు అయిపోతున్నాం.
1: వీ హావ్ బికమ్ అనిమల్.
0: బయట దృష్టినే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై
0: బయట చర్యల్నే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై ది ఎక్స్టర్నల్.
0: ఇది కాదు నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: అది ఏ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఈ అంతర్భావాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: మేక్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్యూర్.
0: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క బుద్ధిని మనం ప్రేమించుకోవాలి.
1: డెవలప్ దట్ ఇంటెలెక్ట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
0: అప్పుడే అందరినీ కూడా మనం ప్రేమించగలము.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: అందరినీ మనం విశ్వసించగలము.
1: దెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ ఈనాటి మానవుడు తనంతాను విశ్వసించడం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: అందరినీ విశ్వసించినట్టుగా నటిస్తున్నాడు.
1: హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి బిలీవ్స్.
0: అది ఏ మొట్టమొదటి మానవుని యొక్క దోషము.
1: దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ ఇన్ మ్యాన్ కైండ్.
0: మొట్టమొదటి తనంతాను విశ్వసించాలి.
1: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యు.
0: అది ఆత్మవిశ్వాసము.
1: దట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది ఉండినప్పుడే
1: when self confidence foundation is there
0: ఆత్మవిశ్వాసం అనేటువంటి దానిపైన ఆత్మానందం అనేటువంటి మనం అనుభవించవచ్చు.
1: దేర్ లైస్ ది బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ది సెల్ఫ్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి విశ్వాసము
1: పునాది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: ది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద
0: రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
0: కాబట్టి అన్నింటి ఎందుకు ఈ సెల్ఫ్.

0: నేను అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టెప్స్ సెల్ఫ్ ది ఐ నెస్
0: నేను అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటి కాదు.
1: దిస్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ది బాడీ.
0: ఇది కేవలం దైవమునకు మొట్టమొదట పేరు.
1: ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇది ఏ ప్రధానమైనటువంటి భగవంతుని యొక్క నామము.
1: ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: దీనిని ప్రశ్నించుకుని వేదము అహం బ్రహ్మాస్మి అని.
1: బేసింగ్ ఆన్ దిస్ వేదా సేస్ అహం
0: నేను అనేటువంటి బ్రహ్మనే.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: ఉనికి అనేటువంటి బ్రహ్మనే.
1: ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్రహ్మ.
0: ఆత్మ అనేది బ్రహ్మనే.
1: ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మనే.
1: బ్రహ్మ
0: అనగా ఏమి? బృహత్తత్వమైనటువంటిది బ్రహ్మం.
1: బ్రహ్మ ఇస్ వాస్ట్నెస్, ఎక్స్పాన్సివ్.
0: ఎక్కడ చూసినా వ్యాపించినటువంటిది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ ఆల్ ఓవర్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ టు నో దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన ప్రేమ అనేటువంటి రసాయనం ఒకవైపున అద్దములో పూసుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ వి అప్లై ది కెమికల్ ఆఫ్ లవ్ ఆన్ ది రివర్స్ సైడ్ ఆఫ్ ది మిర్రర్,
0: అద్దము లోపల మన ప్రతిబింబాన్ని మనం సులభంగా దర్శించవచ్చు.
1: ఇన్ దట్ మిర్రర్ యు విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాడు
1: టుడే
0: అద్దం అనే బుద్ధిని మాత్రమే పెట్టుకున్నాం కానీ
1: వీ హావ్ గాట్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటర్నల్
0: ప్రేమ రసాయనం అనేటువంటి వెనుక పూయటం లేదు.
1: ఇట్ వీ హావ్ నాట్ స్మియర్డ్ అప్లైడ్ ద కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక వెనుక భాగమైనటువంటి ఒక వస్తువులు కనిపిస్తున్నాయి కానీ నీకు నీవు కనిపించటం లేదు.
1: దేర్ఫోర్ యాజ్ ఇట్ హాస్ నో కెమికల్ టు దిస్ మిర్రర్ వీ సీ ఔటర్ ఆబ్జెక్ట్స్ నాట్ యువర్ ఓన్.
0: కనుక ఇతరుల యొక్క దోషాన్ని నీవు చూస్తున్నావే కానీ
1: యూ విల్ బి ఏబుల్ టు సీ ది మిస్టేక్.
0: నీ దోషాన్ని నీవు కనిపెట్టు.
1: Discover, find out your own mistake.
0: ఇతరుల యొక్క మంచిని చూసి ప్రయోజనం లేదు.
1: దేర్ నో యూజ్ ఇన్ ఫైండింగ్ గుడ్.
0: నీ మంచిని నీవు అభివృద్ధి గావించుకో.
1: ఫాస్టర్ యువర్ గుడ్నెస్.
0: నీ పవిత్రతను నీవు అభివృద్ధి గావించుకో.
1: డెవలప్ యువర్ సెక్యూరిటీ.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: ఎందుకంటే సర్వత పాడిపాదం, తర్వతోచి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిజ్, ఆల్ ఐస్ ఆర్ హిజ్, ఆల్ ఫీట్ ఆర్ హిజ్, ఆల్ ఇయర్స్ ఆర్ హిజ్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: అన్ని భూతములు యందు ఉన్నటువంటిది దైవత్వమే.
1: ఇట్ ఇస్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆర్గానిక్ వరల్డ్. ఆ ఈశ్వరత్వాన్ని
0: మనం తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో అవర్ ఓన్ ఫాల్ట్స్ ఫస్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి పరిస్థితి లోపల మనం గుర్తించవలసినటువంటిది విశాలమైనటువంటి ఒక తత్వం కావాలి.
1: ఇన్ ది ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ గాట్ టు బి బ్రాడ్ మైండెడ్ ఫస్ట్.
0: సంకుచితమైన భావములు.
1: We should not have narrow-mindedness.
0: వ్యక్తిగతమైన భావములు.
1: Not individual feelings.
0: కొంతవరకు అణగదొక్కాలి.
1: We have to put them under check.
0: స్వార్థ సప్రయోజనములను పక్కన పెట్టాలి.
1: We have to brush aside selfishness and
0: self. విశాలమైనటువంటి ఒక భావంతో మనం దృష్టిని పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: ఒక ఇంచు కూడా లేదు కన్ను.
1: The size of the eye is not
0: ఇంత చిన్న కన్ను ఇంత విశాలమైనటువంటి నక్షత్రాలను చూస్తుండాలి.
1: Such a small eye would be able to see
0: ఎంతో దూరంగా ఉండేటువంటి వస్తువును కనిపెట్టుండాలి.
1: Is able to see distant objects.
0: కానీ నిజంగా మన ఎందున్నటువంటి యొక్క అంతర్దృష్టి అనేటువంటి దాన్ని కనిపెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం కావించవచ్చు.
1: ఇఫ్ యూ హావ్ ఇన్నర్ విజన్ యూ కెన్ అచీవ్ ఎ లాట్.
0: మనకు విశాలమైన దృష్టి కావాలి.
1: వీ షుడ్ హావ్ బ్రాడ్
0: మైండ్. మైండ్ బ్రాడ్ మైండ్. బ్రాడ్ మైండ్.
1: బ్రాడ్ మైండ్ ఇస్ ఎసెన్షియల్ టుడే.
0: కానీ చాలా మంది విదేశీయులంతా కూడా బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: మెనీ ఫారినర్స్ సే వన్ షుడ్ బి బ్రాడ్ హార్ట్.
0: బ్రాడ్ హార్ట్ అయిపోతే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టు అవుతుంది.
1: బ్రాడ్ హార్ట్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్.
0: దీన్ని డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు కానీ భగవంతుడు దీనికి టచ్ చేయడు.
1: బ్రాడ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ నీడ్స్ ఆపరేషన్ బై డాక్టర్.
0: విశాలమైనటువంటి హృదయం కావాలి.
1: బ్రాడ్ మైండెడ్నెస్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఆ విశాలమైన హృదయం నందు విశాలమైన భావములే ఆవిర్భవిస్తాయి.
1: ద బ్రాడ్ మైండెడ్నెస్ విల్ లీడ్ టు బ్రాడ్ ఫీలింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి ఒక ప్రపంచంలో జీవించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: ఈ విశాలమైనటువంటి ఒక సముద్రంలో మీరు జీవిస్తున్నారు.
1: యు ఆర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బ్రాడ్ వరల్డ్.
0: కనుక మీరు కూడా విశాలమైన భావంలోనే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో పుట్టినటువంటి ఈ మానవునికి సంకుచితమైన భావములు ఏమాత్రము ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ నారో ఫీలింగ్స్, నారో మైండెడ్నెస్.
0: ఒకరి దోషములు వెంచటమే.
1: యు గో ఆన్ సర్చింగ్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఒకవేళ వారి ఎందు దోషములు ఉండవచ్చు.
1: మిస్టేక్స్
0: వారిని చూడవలసింది దోషములు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు సీ దెం.
0: వారి ఎందున్నటువంటి ఉత్తమమైన భావాన్ని మీరందరూ విశ్వ కుటుంబీకులుగా తయారవుతారు.
1: యూ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
0: ఒక కుటుంబమే.
1: హోల్ యూనివర్స్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man, fatherhood of God.
0: అప్పుడు అందరూ కూడా సోదరులుగా ఉంటుంటారు.
1: Then all will lead the life.
0: ఇలాంటి సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop.
0: అందరూ భగవంతుని యొక్క అంశములే.
1: All are the sparks of God.
0: మమ వంశో జీవలోకే జీవభూత సనాతన.
1: The entire universe is the living creatures are the sparks of the divine.
0: అయితే ఇంత సృష్టిని సృష్టించినప్పటికీ
1: having been created this creation.
0: దీనికి సూత్రధారి ఒకడు ఉండాలి.
1: There's one director.
0: ఆ సూత్రధారి దైవత్వము.
1: That very director.
0: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
1: You don't see God.
0: చెవులకు వినిపించదు.
1: You can't hear.
0: మనసుకు అనిపించదు.
1: You cannot think.
0: కనుపు కురిపించదు.
1: And you cannot understand. But
0: దివ్యత్వం ఏంటంటే మానసికత్వానికి అర్థం చేస్తుంది.
1: ద డివినిటీ కెన్ బి కాంప్రిహెండెడ్ అండర్స్టూడ్ బై ద మైండ్.
0: దీనికి అండర్స్టాండ్ చాలా అవసరము.
1: అండర్స్టాండింగ్ ఇస్ వెరీ నెసెసరీ.
0: అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్ దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ఆటోమేటికల్లీ.
0: కనుక మీరు అందరినీ కూడా దైవం యొక్క ప్రతిబింబాలే అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ వెల్ దట్ యు ఆర్
0: ఎవరిపైన కూడా మనకు ద్వేషం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఆవిర్భవించదు.
1: దెన్ దేర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఈగో ఆర్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మీరు అభివృద్ధి పరచుకోవాల్సింది ప్రేమ తత్వం.
1: వాట్ యూ హ్యావ్ టు ఫస్ట్
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అది నీ యొక్క జీవితము.
1: దట్స్ యువర్ లైఫ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్.
0: దైవం ఎక్కడున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: If anyone says, where is God? Say that he is
0: in everyone.
1: In what form? In the form of love.
0: We must make
1: others to know this principle
0: of love. We have
1: to manifest this love.
0: ఈ ప్రేమ రూపాన్ని ప్రకటించడానికి కూడా పూనుకోవాలి.
1: వీ హావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అని పేరుతో చెప్తే మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు జస్ట్ అటర్ దిస్ వర్డ్ లవ్.
0: ఆచరణలో దాన్ని నిరూపించాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక గౌరవము మర్యాద మానవత్వం అనేటువంటి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ విన్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ రెప్యుటేషన్ అండ్ డిజర్వ్ టు బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్. విద్యార్థులారా, స్టూడెంట్స్,
0: మీరు యువకులు,
1: యువర్ యంగ్స్టర్,
0: మీ యువకులు ఎందు ఎంత శక్తియో ఇమిడి ఉంటున్నది.
1: యూ హావ్ గాట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఈ భూమి ఎందు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కూడా మీ ఎందు ఉంటున్నది.
1: ద కైండ్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్
0: ఈ అట్రాక్షన్ పవర్ కూడా మీ ఎందు ఉంటున్నది.
1: ద అట్రాక్షన్
0: శక్తి మీ ఎందు ఉంటున్నది.
1: విద్యుత్
0: శక్తి మీ ఎందు ఉంటున్నది.
1: ఎలక్ట్రిసిటీ ఇన్ యూ.
0: అన్ని శక్తులు మీ ఎందు ఉంటుంది కూడా ఏమి శక్తిహీనులోనే మీరు బ్రతుకుతున్నారు. ఎంత బలహీనత.
1: యు హావ్ ఆల్ పొటెన్షియల్స్ ఎబిలిటీస్ బట్ యు బిహేవ్ లైక్.
0: దేశంలో ఎక్కడ కష్టం జరిగినా కానీ మీరు పరిగెత్తాలి, అక్కడ దాంతో పాల్గొనాలి.
1: వెన్ దేర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ,
0: వాడెవరో నేనెవడో అనేటువంటి భేదభావాలకు చావు చోటు ఇవ్వకూడదు.
1: యూ నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్.
0: తన పర అనేటువంటి భేదం తగ్గించి
1: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ థైన్.
0: అంతా నాదే.
1: Have the feeling that all belongs to me.
0: ఏకాత్మ భావంతో మీరు ప్రవేశించి
1: విత్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్
0: సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
1: సర్వ్ ద సొసైటీ.
0: సమాజం అనేటువంటిది ప్రకృతికి ప్రధానమైనటువంటి అంగము.
1: అండ్ ది సొసైటీ ఇస్ ద మెయిన్ లింబ్ ఆఫ్ నేచర్.
0: ఇది ఒక చెయ్యి.
1: దిస్ హ్యాండ్.
0: ఇది ఒక చెయ్యి.
1: ఇస్ అనదర్.
0: ఇది నా ముక్కు.
1: దిస్ నౌ.
0: ఇది నా కన్నులు.
1: దిస్ ఐ.
0: ఇది నా కడుపు.
1: దిస్ స్టమక్.
0: ఇది నా కాళ్ళు.
1: ఫీట్.
0: ఇవన్నీ చేరి ఏమైపోయింది?
1: వాట్ విల్
0: దేహానికి అంగములుగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
0: కానీ ఈ దేహం ఎవరికి అంగము?
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద లింబ్ ఆఫ్
0: సొసైటీకి అంగము.
1: ఆఫ్ ద సొసైటీ.
0: సొసైటీకి ఏది అంగము?
1: వాట్ ఈస్
0: ది మానవత్వం అంగము.
1: దిస్ హ్యూమన్ బీయింగ్ ఇస్
0: మానవత్వం దేనికి అంగము?
1: అండ్ దిస్ హ్యూమానిటీ ఇస్ ద లింబ్
0: ప్రకృతికి అంగము.
1: నేచర్
0: ప్రకృతి దేనికి అంగము?
1: నేచర్ ఇస్ ద లింబ్
0: పరమాత్మకు అంగము.
1: గాడ్ హింసెల్ఫ్.
0: కాబట్టి ప్రకృతి పరమాత్మ అంగము.
1: దేర్ఫోర్ ద నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ ప్రకృతిని మనం పరమాత్మ అంగంగా భావించి ప్రేమించి విశ్వసించి దాని సేవలో మనం పాల్గొనాలి.
1: వి హావ్ టు బిలీవ్ దట్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్. వి హావ్ టు లవ్ అండ్ సర్వ్.
0: అప్పుడే ప్రధానమైనటువంటి మానవ జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ఈ అంగములంతా కూడా దేహానికి సంబంధించింది.
1: దీస్ లింబ్స్ బిలాంగ్ టు ద బాడీ.
0: దేహము దేహమునికి సంబంధించింది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ఇన్
0: సొసైటీకి సంబంధించినటువంటిది.
1: ద బాడీ బిలాంగ్
0: ఈ దేహాన్ని సొసైటీలో ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ టు సర్వ్ సొసైటీ.
0: ఈ అన్ని రంగములతోనూ కూడా కూడి పని చేయాలి మనం.
1: వి హావ్ టు వర్క్ విత్ ఆల్ ద హార్ట్ అండ్ సోల్.
0: ఏ వ్యక్తులకు ఏది సహాయమో ఏది ఉపకారమో ఏది మంచిదో దీన్ని గుర్తించి వర్తించాలి.
1: వి హావ్ టు నో రికగ్నైజ్ ద హెల్ప్ దట్ ఇస్ రిక్వైర్డ్.
0: అదే నిజమైనటువంటి సమాజ సేవ.
1: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
0: ఈనాడు అనేక మంది సమాజ సేవ అని
1: మినిసే సోషల్ సర్వీస్
0: గ్రామంలో ప్రవేశించి
1: విలేజ్
0: కూర్చటము,
1: దిగోన్ స్వీప్,
0: ఏదో పరిశుద్ధం గావించుకోవటము, ఏదో దేవాలయం కింద పెయింట్ వేయటము,
1: వైట్ వాష్
0: ఇంతటితోనే మనం తృప్తి పడుతున్నాము.
1: వీఆర్ సాటిస్ఫైడ్.
0: కాదు, అది సేవనే కాదు.
1: ఇట్ ఇస్ నో సర్వీస్ అట్ ఆల్.
0: అది మన కర్తవ్యము.
1: ఇట్ ఇస్ అవర్ డ్యూటీ.
0: మనం చేయవలసినటువంటి ఒక పని.
1: వీఆర్ సపోజ్ టు డూ.
0: కానీ నిజమైన సేవ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూ సర్వీస్?
0: ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అశాంతులు కారణం ఏమిటి?
1: What is the reason for restlessness in that village?
0: ఆ ప్రజల యొక్క అనానుకూలములు ఏమిటి?
1: What are the inconvenience they have?
0: వారికి ఏది అవసరము?
1: What is their need?
0: ఆ అవసరమైనటువంటి దాంతో మనం శక్తి కొలది పాల్గొని దాని అవసరాన్ని తీర్చాలి.
1: We have to provide what all they need, their requirements, satisfy
0: them. అన్నో ఈ రాబోయేదంతా కూడాను కేవలం వేసవి కాలము.
1: And the coming season is summer.
0: ప్రతి పల్లెలో కూడాను తాగడానికి నీరు ఉండదు.
1: Every village has no water supply.
0: జలము ప్రధానమైనటువంటి ప్రాణము.
1: Water is life.
0: అలాంటి పరిస్థితిలో మనం పోయి సాధ్యమైనంత వరకు ఒక బోర్ వేలు వేసో లేక ఇంకే నది నుంచి నీరు తీసుకోవచ్చో ఆ ప్రజలకు అందించడానికి ప్రయత్నించాలి.
1: సప్లై డ్రింకింగ్ వాటర్ బై డిగ్గింగ్ ద బోర్ వెల్స్ ఎట్ డిఫరెంట్ సెంటర్స్.
0: ఆ విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటిది అవసరమైనటువంటి ఒక కార్యంలో ప్రవేశించినప్పుడే నిజమైన సేవగా భావించవచ్చును.
1: వెన్ యూ సర్వ్ and satisfy their needs, you can call it service in the true sense
0: of the word.
1: Don't
0: consider it.
1: If you think you are serving others, you may be egoistic. I am serving my people.
0: We are all
1: human beings.
0: Cast of humanity.
1: Cast of humanity.
0: మాదంతా ఒకే కులమే.
1: We all belong to one.
0: మాదంతా ఒకే మతమే.
1: We belong to one.
0: మాదంతా ఒకే భాషనే.
1: One language.
0: అనేటువంటి భావంతో దాంతో ప్రవేశించాలి.
1: With these feelings we should step to action.
0: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
1: That becomes true service.
0: ఈ విధంగా ప్రజా సేవల లోపల మనం పాల్గొని మనం చదివిన చదువులు కానీ నేర్చిన విద్యలు కానీ ఈ సమాజంలో ప్రవేశపెట్టి సార్థకం గావించుకోవాలి.
1: All the education, all the learning must be used in this direction of rendering service to the community.
0: చదివే చదువులంతా కూడా కేవలం విదేశాలకు పోయి ధర్మనార్జించడం కోసం కాదు.
1: Your education is not to go abroad.
0: అదే మన భారతీయుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత.
1: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ అమంగ్ ఇండియన్స్.
0: ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ గా పాస్ అయినాడంటే పోయి మొట్టమొట పాస్పోర్ట్ కు ప్రయత్నం చేస్తాడు.
1: వన్ బికమ్స్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ హీ అప్లైస్ ఫర్ పాస్పోర్ట్.
0: నీ దేశంలో నీ గ్రామంలో ఉన్నటువంటి వారి రోగులు నువ్వు చూడు.
1: Consider, think of your own people in your own village, in your
0: country. When you cannot
1: work for your own village, what is that you
0: are going to do abroad? You are
1: just going for money, not for work.
0: గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: You have to develop our virtue.
0: రాముడు కూడా చెప్పాడు, జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపతి కరియసి. నా తల్లి నాకు జన్మమిచ్చినటువంటి భూమి నాకు ప్రధానమైనటువంటి స్వర్గం కంటే గొప్పది అన్నాడు.
1: Rama said, this motherland is much more than the very heaven paradise.
0: Rama, Rama, Rama, Rama, ani Rama namani smaristunnaru.
1: We go on chanting Rama's name.
0: Kani Ramu chesinatundi karyalu emi chestunnaru meeru?
1: But what is Rama's activity which you have taken as ideal path?
0: Atani kevalam rajyanni kudunu chejinchi.
1: He has sacrificed his kingdom.
0: Tandri aagnanu ansarinchi.
1: He followed father's command.
0: 14 samvatsaralu aranyavasam chesadu.
1: And he spent all the time in the forest.
0: అది ఏ మన ముఖ్యము.
1: దట్స్ ఇంపార్టెంట్.
0: మన దేహము, మన బుద్ధి, మన మనసు, మన చిత్తము, మన అంతఃకరణ అన్ని కూడా తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే.
1: దేర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్.
0: నీ హెడ్ నీ దుడ్డు నీ యొక్క బ్లడ్ నీ యొక్క ఫుడ్ అంతా కూడా తల్లిదండ్రుల గిఫ్ట్.
1: ఆల్ యువర్ హెడ్ ది బ్లడ్ అండ్ దుడ్డు ఎవ్రీథింగ్ గాడ్స్ పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుక మొట్టమొదట మీరు చదివినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి గ్రాట్యూడ్ సంధించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
0: అది నిజమైనటువంటి దైవ సేవ.
1: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్.
0: అప్పుడే నీ యొక్క హృదయం కూడా చల్లబడుతుంది.
1: దెన్ యూ హ్యావ్ ఆల్ ద కంఫర్ట్.
0: శాంతిని చేకూరుతుంది.
1: యూ విల్ బి పీస్ఫుల్.
0: శాంతి శాంతి శాంతి ఎక్కడ చెప్తుంది శాంతి?
1: వి సే పీస్ పీస్ వెర్
0: యు హస్తమున అనుబాణము ఉంచుక
1: హోల్డింగ్ అటమ్ బాంబ్
0: అరుస్తుంటారు శాంతి శాంతిని.
1: వి గో ఆన్ షౌటింగ్ పీస్ పీస్.
0: చంద్ర జేడగ కలిగి కూడా చంద్రజ్వాలలు శాంతి సుఖములు.
1: దో వి రీచ్ మూన్ వి ఆర్ నాట్ పీస్ఫుల్.
0: చేతిలో బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి?
1: హోల్డింగ్ అటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ యూ సింప్లీ సేస్ పీస్ పీస్.
0: హృదయంలో శాంతి నుంచుకో.
1: హ్యావ్
0: చేతిలో బాంబును పారవేయి.
1: అండ్ గివ్ అప్ త్రో అవే ఆల్ ద బాంబ్.
0: అప్పుడే నీకు శాంతి ప్రతిబింబిస్తుంది.
1: దెన్ ద పీస్ వుడ్
0: మ్యానిఫెస్ట్. శాంతి అనేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: పీస్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ప్రతి ఒక్కటి కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతిబింబాలే.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ విదిన్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మీరు ఎంతో గుణవంతులు,
1: యువర్ వర్చ్
0: ఎంతో విద్యావంతులు, ఎంతో తెలివితేటలు కలవారు,
1: హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ ఇందులో స్వార్థమైనటువంటి ప్రవేశించడం చేత అంతా కూడా భస్మం అయిపోతుంది.
1: బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్.
0: కడవల పాల లోపల కూడా అణు మాత్రం విషం కలిపితే ఆ కడవల పాలు కూడా అవి అపవిత్రమైపోతాయి.
1: దేర్ మే బి పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ యు జస్ట్ యాడ్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ వుడ్ గెట్ స్పాయిల్డ్ పాయిజన్.
0: కనుకనే మనం ఒక క్రోధము ద్వేషము అనేటువంటి లోపల ఉంచుకోకుండా
1: డూ నాట్ ఎంటర్టైన్ ది యాంగర్.
0: ప్రేమ చేత మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: విత్ లవ్ పార్టిసిపేట్.
0: ఏ చిన్న పని చేసినప్పటికీ అదే గొప్పగా భావించవచ్చు.
1: యూ మే అండర్టేక్ టైనీ టాస్క్ బట్ ఇట్ బికమ్స్ మైటీ.
0: నేను గొప్ప సేవ చేయలేకపోతే అది నిరాశ గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ దట్ యు విల్ నాట్ బి ఏబుల్ టు డూ.
0: పల్లె కూడా మీరు ప్రవేశించండి.
1: విజిట్ ఎవ్రీ విలేజ్.
0: ఆ పల్లెలో ఏది అనుకూల అననుకూలంగా ఉందో, ఏది ప్రజలకు నిక్కట్టుగా ఉందో దాన్ని గుర్తించి వర్తించండి.
1: అండర్స్టాండ్ ఐడెంటిఫై దేర్ నీడ్స్ అండ్ రిక్వైర్.
0: ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోతే,
1: if we don't have money,
0: వారు సేవ చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతే,
1: if we don't have capacity,
0: అందరూ మీరే కూడండి,
1: join together,
0: ఒకరికొకరు విద్యార్థులందరూ ఏకం కాండి,
1: let all students stand,
0: ఈ ఐకమత్యం చేత సాధించలేనటువంటి పనులు ఒక్కటే జగత్తులో
1: కాదు. Nothing you cannot.
0: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కష్టములు, దుఃఖములు, విచారములు, భయములు.
1: Today in Bharat you find anxieties, troubles and fear.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మనం స్వాతంత్రాన్ని సాధించాము.
1: We have achieved independence.
0: ఐకమత్యాన్ని మాత్రం భిన్నం చేసుకుంది.
1: బట్ వీ హావ్ లాస్ట్ యూనిటీ.
0: ఐకమత్యం లేకపోవడం చేతనే ఇన్ని దుఃఖములకు మూల కారణమైపోయింది.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్ ఫేసింగ్
0: ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళకు జగడాలు.
1: అమంగ్ ఫోర్ బ్రదర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ దే హావ్ ఇన్ ఫైటింగ్.
0: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించండి.
1: ఫస్ట్
0: ఐకమత్యమే జీవిత లక్ష్యము.
1: యూనిటీ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కార్యాచరణే దీనికి మూల కారణము.
1: యాక్షన్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఈ ఐకమత్యాన్ని మనం కార్యరూపంలో ధరించాలి.
1: లెట్ దిస్ యూనిటీ బి ట్రాన్స్లేట్ టు యాక్టివిటీ.
0: అప్పుడే మనం చదివిన చదువుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది అంబిషన్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: MBA పాస్ చేశాం.
1: ఐ పాస్ MBA.
0: MFM పాస్ చేశాం. MTech పాస్ చేశాం. గొప్ప ఇంజనీరింగ్ పాస్ చేశాం. వెళుతున్నాం బయటికి.
1: ఐ పాస్ ఇంజనీరింగ్ మెడిసిన్ MBA బట్ ఐ గో అబ్రాడ్.
0: నీవు ఎత్తవలసినటువంటి బిచ్చం నీ దేశంలో నీవు ఎత్తు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ హియర్
0: పరదేశం బిచ్చగాడు కాకూడదు నీవు.
1: డోంట్ బి ఎ బెగర్ అవుట్ సైడ్.
0: నీ విదేశాలకు బెగ్గరిగా అవటం చేతనే నీవు స్వదేశంలో కూడా నువ్వు హీనమైపోతున్నావు.
1: బికాస్ యు ఆర్ బెగర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ యు ఆర్ బికమ్ బెగర్ ఇన్ దిస్ కంట్రీ.
0: నీ దేశంలో నీవు బెగ్ చేసి ఆ దేశం యొక్క క్షేమాన్ని గుర్తించు.
1: బెటర్ యు బెగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ థింక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: తల్లి ఎంత కురేపి అయినప్పటికీ
1: మదర్ మేబీ
0: ఆమెనే తల్లి తల్లి అని పిలుస్తాను కానీ
1: మదర్ మేబీ అగ్లీ
0: ఆమె అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవలతో కూడినది ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
1: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ ఉమెన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్
0: కానే కాదు.
1: ఇంపాసిబుల్.
0: కురేపి అయినా నీ తల్లి నీకు తల్లి.
1: మదర్ మేబీ అగ్లీ బట్
0: ఆమె ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గివెన్ బర్త్ టు యూ అండ్ ఫాస్టర్ యూ హస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ.
0: మొట్టమొదటి నీ దేశం నీకు బీదది అనుకుంటున్నావు.
1: యూ కెన్ సే యువర్ కంట్రీ పూర్.
0: ఇదే మన పిల్లల్లో ఉండేటువంటి ఒక చిన్న బలహీనత.
1: దిస్ ఇస్ వీక్నెస్.
0: భారతదేశం బీదది కానే కాదు.
1: భారత్ ఈజ్ నెవర్ పూర్.
0: ఎన్న భారతే తన్న భారత అని వేదం నందు కూడా బోధించింది.
1: వేదా సేస్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత.
0: భారతదేశంలో లేనటువంటివి ఏ దేశంలో కూడా మనకు కానరావు.
1: దట్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: సర్వ శక్తులు భారతదేశం నందే ఉంటుందా?
1: ఆల్ ది అబిలిటీస్ ఆర్ హియర్.
0: త్యాగ భూమి.
1: దిస్ ల్యాండ్
0: యోగ భూమి. ఇది కర్మ భూమి.
1: అఫెక్షన్.
0: ఇలాంటి భూమిని ఈనాడు మనము భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నించేస్తున్నాం.
1: అండ్ వి మేడ్ దిస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్ ఏ ల్యాండ్ ఆఫ్ పెనెన్స్ ఇంటూ ఏ ల్యాండ్ ఆఫ్ ల్యాండ్.
0: మనకి భోగమే వద్దు.
1: Not the pleasure.
0: ఈ భోగమే మనకు రోగాలను అందిస్తుంది.
1: ఇట్ ఇస్ భోగ ప్లెజర్ దట్ గివ్స్ యు రోగ.
0: త్యాగం చోటనే మనం సర్వం కూడా ఆత్మతం చేయాలి.
1: త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగం
0: నడుమొంచి పని చేయాలి. నడుమొంచి పని చేయాలి.
1: బెన్ యువర్ బాడీ.
0: చేతికి తగిన పని పెట్టాలి.
1: గివ్ వర్క్ టు ద బాడీ.
0: చేతి నిండుకు పని.
1: హ్యావ్ వర్క్ సఫిషియెంట్లీ.
0: మనసు నిండుకు మంచి భావములు పెట్టుకున్నప్పుడు
1: వెన్ యూ హావ్ గుడ్ థాట్స్ ఇన్ ద మైండ్
0: ఇంతకంటే గొప్ప మనిషి మరెక్కడ ఉన్నారు?
1: యూ విల్ బి ది నోబ్లెస్ట్ అండ్ గ్రేటెస్ట్.
0: ఇతనే నిజమైన మనిషి.
1: ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: కాబట్టి మనం నిజమైన మనిషి కోసం భగవంతుడు వెతుకుతున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ హ్యూమన్.
0: కేవలము భగవంతుని కోసం మనుషులు వెతకటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఇన్ సర్చ్.
0: భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కనుకనే భగవంతుని వెతకవలసిన అవసరమే లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ టు.
0: దైవాన్వేషణ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: మంచి మనిషి కోసం సర్చించండి.
1: యు బీ ఎ గుడ్ మ్యాన్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ గుడ్ మ్యాన్.
0: మనం మంచి మనుషులు కావాలి కానీ
1: వీ షుడ్ బి గుడ్ మ్యాన్.
0: గొప్ప మనుషులు మనం కానక్కర్లేదు.
1: నాట్ ఎ గ్రేట్ మ్యాన్.
0: గొప్ప మనుషుల వల్ల లోకానికి ఏం జరుగుతుందా ఇప్పుడు?
1: గ్రేట్ మ్యాన్ వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్.
0: విద్యార్థులారా మీరు వేరుగా భావించకండి.
1: స్టూడెంట్స్ డోంట్ కన్సిడర్ ద
0: వాయిస్. సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ ద లైఫ్.
0: ఈనాడు దేశంలో గొప్ప కష్టములు నష్టములు దుఃఖములకు మూల కారణం ఎవరు?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్ ద ట్రబుల్ ఇన్ దిస్ కంట్రీ?
0: విద్యావంతులే దీనికి మూల కారణం.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్.
0: ఎందుకంటే ఈ దేశానికి సరైనటువంటి ఉపకారం చేయకుండా ఆ విద్యను తమయందుకు ఉంచుకుని స్వార్థం కోసం ఉపయోగపెడుతున్నారు.
1: బికాస్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఆల్ ద లెర్నింగ్ దే రిసీవ్డ్ ఇన్ దిస్ కంట్రీ దే మేక్ యూజ్ ఆఫ్ ఫర్ సెల్ఫిష్.
0: మన భారతదేశంలో ఎంతమంది గొప్ప మేధావులు ఉన్నారు?
1: ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్.
0: ఇంతమంది మేధావులు ఉండి కూడా దేశం ఎందుకు ఈ పరిస్థితిలో తెచ్చారు?
1: దో దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ దిస్ కంట్రీ వై వీ ఆర్ లైక్ దిస్.
0: వారు సరైనటువంటి దీనికి దేశానికి తగినటువంటి ఉపకారం బుద్ధి వారిలో లేకపోవడం.
1: This country in the true sense.
0: వారు పవిత్రమైన భావంతో తీసుకుంటే దేశం ఎంతైనా బాగుపడుతుంది.
1: If you have sacred feelings, the country will progress.
0: కనుక విద్యార్థులు అనేటువంటి వారు విద్యావంతులు అనే వారి వల్ల దేశంలో చాలా అపకారం జరుగుతుందని.
1: అండ్ కంట్రీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ హార్మ్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: వీరందరూ ఏకమై ప్రజాక్షేమం దృష్టి ఎందుకున్నప్పుడు ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ యు ఆల్ స్టాండ్ యునైటెడ్ కీప్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
0: వాళ్ళ తెలివితేటలు వాళ్ళ మేధాశక్తి అంతా విదేశంలో ఉపయోగపెడుతున్నారు.
1: యు మేక్ యూజ్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫాదర్
0: ల్యాండ్. మన దేశం లోపల 10,000 రూపాయలు జీతం తీసుకుని
1: you receive 10,000 rupees salary.
0: 10 rupayala pani kuda cheyatam ledhu.
1: You are not working that much enough for 10 rupees.
0: Ee deshaniki enta nashtam chestunnaru?
1: And is it not lost to the country?
0: Nee pani chestunnavu.
1: You do.
0: Ee nelakanta cheri 10,000 rupayala pani chestunnava?
1: Are you working in accordance to the salary?
0: 10 vera kaadu 10 rupayala pani kuda cheyatam
1: ledhu. Not even worth of 10 rupees of work you do.
0: Kaani videshaniki ina pote
1: enduku abroad?
0: అక్కడ కావలసినంత పని చేస్తుంటారు.
1: యూ వర్క్ ఎ లాట్,
0: ఇంకా టైం దిక్కి ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంటారు.
1: యూ ఎక్స్ట్రా వర్క్ ఆల్సో
0: నైట్ వర్క్ కూడా చేస్తుంటారు.
1: వర్క్ ఇన్ ద నైట్.
0: ఇంత శ్రద్ధ విదేశాల్లో ఉండేటప్పుడు స్వదేశం పైన ఎందుకు ఉండకూడదు?
1: దెన్ యూ ఆర్ సో సిన్సియర్ దేర్, వై నాట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ?
0: కనుకనే మనం స్వదేశం పైన మన ప్రేమ తత్వాన్ని, మన దివ్యతత్వాన్ని, విశాల భావాన్ని మనం ప్రకటించాలి.
1: యు షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ ద సిన్సెరిటీ కమిట్మెంట్ టు వర్క్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: ఇది నిజమైనటువంటి ఒక భక్తి.
1: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
0: భక్తి భక్తి అంటే పటం పెట్టి పూజ చేయటం కాదు.
1: వర్షిప్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు ద పిక్చర్.
0: అవన్నీ కేవలం సత్కర్మలుగా భావించవచ్చు.
1: దే ఆర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్.
0: కానీ సద్భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ గుడ్ ఫీలింగ్.
0: సద్భావం లేకున్నప్పుడు సత్కర్మ చేసి ప్రయోజనమే.
1: వితౌట్ గుడ్ ఫీలింగ్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ గుడ్ యాక్షన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ శివరాత్రి యొక్క సర్వతరం సంపత్తు,
1: దట్ ఇస్ సెన్స్ ఆఫ్ శివరాత్రి మెసేజ్.
0: ఈ శివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి యొక్క యశస్సు,
1: ది సాంక్టిటీ ఆఫ్ శివరాత్రి.
0: శివ మంగళం,
1: శివ ఆస్పిషియస్నెస్,
0: అనగా పవిత్రమైనటువంటి యొక్క భావంతో మన జీవితాన్ని గడపాలి.
1: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ ఐడియా.
0: రాత్రి అంతా భజన చేశారు.
1: యూ డిడ్ భజన్.
0: చాలా ఆనందంగా ఉంటుంది అది. కేవలం శ్రవణానందమే కానీ హృదయానందం కాదు.
1: యూ బి సో హ్యాపీ టు లిసన్ బట్ నాట్ విత్ యువర్ హార్ట్.
0: శ్రవణానందంతో పాటు హృదయానందం కూడా చేరాలి.
1: అలాంగ్ విత్ ద జాయ్ ఆఫ్
0: లిసనింగ్ చేరినప్పుడే హార్ట్ ఆల్సో నెగిటివ్ పాజిటివ్ గా ఉండేటట్టుంటాది.
1: దే ఆర్ బోత్ లైక్ నెగిటివ్.
0: బయట మాత్రం మనము పాజిటివ్ పనులంతా చేస్తూ,
1: లెట్ అస్ డూ పాజిటివ్ యాక్షన్.
0: లోపల నెగిటివ్ థాట్స్ ఉంచుకున్నప్పుడు ఏం ప్రయోజనం?
1: ఇఫ్ యూ హావ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్, వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్?
0: ఆ నెగిటివ్ థాట్స్ ముందు ప్రక్కకు నెట్టివే,
1: బ్రష్ అసైడ్ ద నెగిటివ్ థాట్,
0: పాజిటివ్ థాట్స్ పెట్టుకో.
1: డెవలప్ పాజిటివ్.
0: అప్పుడే ప్రపంచము బాగుపడుతుంది.
1: దెన్ ద వరల్డ్ విల్ ఇంప్రూవ్.
0: సమాజము బాగుపడుతుంది.
1: సొసైటీ విల్ ప్రోగ్రెస్.
0: నీ గృహము బాగుపడుతుంది.
1: యువర్ ఫ్యామిలీ,
0: గ్రామము బాగుపడుతుంది.
1: అండ్ ఆల్సో యూ,
0: నీవు బాగుపడతావు.
1: ఎవ్రీ విలేజ్ అండ్ యూ ఆల్సో విల్ ఇంప్రూవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక వ్యక్తి నుంచి సమాజం వరకు, సమాజం నుంచి దేశం వరకు కూడా మనం వ్యాప్తి చేయించాలి.
1: సో
0: ఈ సమాజ సేవ,
1: వన్ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్ టు సొసైటీ.
0: సేవ వారి సేవ అనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: డూ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ టు రెండర్.
0: ఏ సంస్థల సేవ అయినా సరే నీవు పాల్గొను.
1: పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ గివెన్ టు యూ.
0: నీవు సేవను లక్ష్యంలో ఉంచుకో.
1: కీప్ సర్వీస్ ఎస్ మోటో.
0: త్యాగం లక్ష్యంలో ఉంచుకో.
1: సాక్రిఫైస్,
0: పవిత్రమైన భావాన్ని పెంచుకో.
1: డెవలప్ సాక్రిఫైస్,
0: దివ్య మీద తావత్ నీవు ఉంచుకో.
1: అండ్ కన్సిడర్ యువర్ ఓన్,
0: అప్పుడే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్.
0: చదివినందుకు,
1: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్.
0: చాలా మంది విద్యావంతులు,
1: మెనీ ఎడ్యుకేటెడ్,
0: బయట పోయి
1: దే గో అబ్రాడ్,
0: చాలా కాలం వ్యర్థం చేస్తున్నారు.
1: దే వేస్ట్ సో మచ్ ఆఫ్ టైం.
0: దానికి తగినటువంటి ఉద్యోగం చిక్కేంత వరకు అవస్థలు పడుతున్నారు.
1: ఈవెన్ హియర్
0: ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మనం అనేక నిందలు వేస్తున్నాము.
1: వీ బ్లేమ్ గవర్నమెంట్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ నాట్ ప్రొవైడింగ్ జాబ్. ప్రభుత్వం
0: కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు?
1: హౌ మెనీ కెన్ బి ప్రొవైడెడ్ జాబ్స్?
0: ఈ విధంగా ఇస్తూ ఉంటుంటే ఏ విధంగా జరగగలదు?
1: అండ్ ఈ జాబ్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీబడి, హౌ కెన్ ఆల్ ఆఫ్ ద గవర్నమెంట్ అంతా
0: జీతం ఎక్కువ చేయాలని కాచుకుంటున్నారు.
1: వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద పే రైజ్.
0: కానీ అధికారులకు ఏమాత్రం చేతిలో కాసులు లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ.
0: వచ్చే ఇన్కమ్ లేదు.
1: దేర్ ఇస్ నో ఇన్కమ్.
0: ట్యాక్స్ వేస్తే మా ప్రజలంతా పీడిస్తున్నారు ఈ ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
1: వెన్ దేర్ ఇస్ హెవీ టాక్సేషన్ పీపుల్ గో ఆన్ కంప్లైనింగ్.
0: ట్యాక్స్ వేయకపోతే ప్రభుత్వం ఏ రీతిగా ప్రజలను రక్షిస్తుంది?
1: వితౌట్ టాక్సేషన్ హౌ డు యూ రన్ ద గవర్నమెంట్?
0: కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
1: అండర్స్టాండ్ దిస్ పాయింట్.
0: మన విద్యా సంస్థలో లేదు కానీ
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: చాలా మంది, కొంతమంది విద్యార్థులు బయట విద్యాదేశంలో,
1: సమ్ స్టూడెంట్స్ గో అవుట్ సైడ్,
0: మాకు జీతాలు అభివృద్ధి పరిచారు, ఫీజులు మాకు పెంచారు,
1: సాలరీస్ హావ్ గాన్,
0: ఎగ్జామినేషన్ ఫీజు పెంచారు,
1: ట్యూషన్
0: ఫీజు పెంచారు,
1: మెడికల్.
0: కాబట్టి దీన్ని తగ్గించాలి అని వీళ్ళు ఆరుస్తుంటారు.
1: దేర్ఫోర్ ద డిమాండ్ ద ఫీజ్ షుడ్ బి అండర్ చెక్, రెడ్యూస్డ్.
0: ఇంకా టీచర్స్ చూస్తామంటే,
1: టీచర్స్
0: మాకు జీతాలు సెంట్రల్ స్కేల్ నుంచి మాకు రావాలి,
1: వీ షుడ్ గెట్
0: దాని లెవెల్లోనే మాకు ఇవ్వాలి,
1: వీ షుడ్ బి పెయింగ్ సెంట్రల్ స్కేల్
0: అంటారు.
1: దట్ ద డిమాండ్.
0: ఈ ప్రభుత్వం ఎక్కడ నుంచి తెస్తుంది?
1: గవర్నమెంట్ హౌ డు ఎక్స్పెక్ట్ టు పే యూ?
0: ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలకు అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్ ఇస్ పెయిడ్ టు దెమ్.
0: కనుకనే మీరు ప్రజలపైన ట్యాక్స్ వేయకపోతే మీ జీతాలు కానీ పిల్లల యొక్క చదువులు కానీ జరగడానికి వీలు కాదు.
1: వితౌట్ దీస్ ట్యాక్సెస్ యూ కెనాట్ కలెక్ట్ మనీ. అండ్ మనం
0: విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: బ్రాడ్ ఫీలింగ్.
0: మరి ప్రభుత్వం పైన మనం ఒత్తిడి చేస్తున్నాము.
1: వీ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్.
0: సరైన భావం కాదు మనకు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఐడియా.
0: ప్రభుత్వం ఎక్కడ నుంచి చేస్తుంది? ప్రజల నుంచి వసూలు చేయాలి.
1: ఇట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్.
0: కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిందించడం చాలా తప్పు అనేటువంటి నిత్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఆ సత్యాన్ని గుర్తిస్తాడు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: కేవలం సంకుచితమైన భావన కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని దూషిస్తుంటారు.
1: ఓన్లీ నారో మైండెడ్ మీన్ పీపుల్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: ఎవరిని దూషించకూడదు.
1: డోంట్
0: పాపములన్నింటికంటే మించినది పరులను నిందించేదన్నాను.
1: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది సిన్ ఈజ్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఎవరిని కూడా మనం నిందించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్.
0: నీవు ఒకరిని నిందిస్తే పది మంది నిన్ను నిందిస్తారు.
1: ఇఫ్ యు పాయింట్ అవుట్ ఎనీబడి, టెన్ పీపుల్ విల్ పాయింట్ అవుట్ యు.
0: యొక్క లక్షణము
1: ఇస్ దట్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
0: ఎందుకు ఒకరు నిందించాలి, పది మందితో నిందింపబడాలి?
1: వై డు యు అక్యూజ్ అండ్ బీయింగ్ అక్యూజ్?
0: మంచిదే కాదు ఇది.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: అన్నింటికీ మనం మౌనం వహిస్తాం.
1: లెట్ us observe silent.
0: ఏ జవాబు కూడా మనం ఇవ్వనక్కర్లేదు.
1: Don't reply.
0: మనం చేయవలసిన మంచి కార్యాలు మనం చేద్దాం.
1: We should do good actions.
0: మంచి హృదయాన్ని పెంచుకుందాం.
1: We should have good mind.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: మీ యొక్క హృదయాన్ని కడిగి
1: పరిశుద్ధ పరిచి
0: పవిత్ర భావంతో నింపి దివ్యమైన మార్గంలో ప్రవేశించి ఆచరించాలి.
1: అండ్ డూ గుడ్ యాక్షన్.
0: కనుకనే చేతులతో పని చేయాలి.
1: వర్క్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: హృదయంలో భగవత్ నామాన్ని ఉంచుకోండి.
1: ప్రిజర్వ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
0: రామ్ ఆత్మే కామ్.
1: హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వర్క్ ఆన్ హ్యాండ్.
0: నీవు భక్తిగా ఉంటే నీవు మనసులో ఉంచుకో.
1: If you are devoted, keep it.
0: కానీ చేతులతో మాత్రం సమాజంలో పనిచేయి.
1: But both your hands must be put to service.
0: దీనికంతా దైవమే సహాయం చేస్తాడు.
1: And God will help you.
0: పూలు సూది దారం ఉంది.
1: You have got the flowers and the string and the needle.
0: పుష్పమాల తాలగున.
1: Can it be a garland?
0: లేదు.
1: No.
0: ఒక కుట్టేవాడు ఉండాలి.
1: There should be a maker. అది మన
0: మాస్టర్.
1: He is the master.
0: ఆ మాస్టర్ ఒకడు ఉండాలి.
1: We need a master.
0: ప్రణతి నూనె వత్తిగలదు.
1: యువర్ ద కంటైనర్ ద విక్ అండ్ ఆయిల్.
0: దీపపు వెలుగు కలుగున.
1: సంబడి షుడ్ లైక్ ద ల్యాంప్.
0: దీపాన్ని ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా.
1: సంబడి షుడ్ లైక్ ద ల్యాంప్.
0: విద్య గలదు, బుద్ధి గలదు.
1: యు హావ్ గాట్ ది నాలెడ్జ్.
0: కానీ దాని విద్యావంతుడు అవుతాడా?
1: కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: కాదు, నేర్పే మాస్టర్ ఒకడు ఉండాలి.
1: యూ నీడ్ ఎ మాస్టర్ టు టీచ్ యు.
0: సొమ్ములు రత్నాలు కలవు.
1: యు హావ్ ది జ్యువెల్స్ అండ్ ఆర్నమెంట్స్.
0: కానీ సన్నాలు తానగున.
1: బట్ ద గోల్డ్ కెనాట్ బి ఆర్నమెంట్.
0: చేసేటువంటి ఒక గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి.
1: గోల్డ్ స్మిత్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ జ్యువెల్.
0: అదే విధంగానే నీ దేహం ఉంది, మనసుంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది. దీన్ని అన్నింటినీ చేర్చి పనిలో ప్రవేశపెట్టడానికి ఒక యజమాని కావాలి.
1: యు హావ్ గాట్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్ యువర్ సెన్సెస్. యు నీడ్ ఎ మాస్టర్ టు కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేట్.
0: మాస్టర్ ఏ ఆత్మ.
1: దట్ వెరీ మాస్టర్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: బాడీ ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: మైండ్ ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ది
0: మైండ్. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్
0: ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియస్.
1: ఫాలో ది కాన్షియస్.
0: దానిని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: ఇది మంచిది, మంచిది అని నీవు తోచినప్పుడు దాన్ని ఫాలో చేయి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్.
0: ఆ విధమైన యొక్క మార్గంలో ప్రవేశపెట్టే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వెన్ యూ ప్రొసీడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతి,
1: ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
0: అనేక దేశములతో సంబంధం గావించుకుని,
1: హ్యావింగ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్
0: అనేక సంబంధములతో దాన్ని బోధించి, మన సంస్కృతిని వారికి అందించి,
1: ఇట్ టాట్ టు మెనీ కంట్రీస్,
0: అన్ని దేశములకు చిరస్థితి కీర్తిని సాధించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గాట్ ద పర్మనెంట్ నేమ్.
0: కానీ ఈనాటి మన భారతీయులే మన భారతదేశం యొక్క సంస్కృతిని మార్పు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్
0: మార్పు చేయడం పోని కిల్ చేస్తున్నారు, చంపుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మన భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఏ దేశం నందు లేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. నేను
0: అజ్ఞానంతో నేను చెప్పడం కాదు.
1: నాట్ దట్ ఇట్ ఇస్
0: ఏ దేశమునికైనా పోని సంస్కృతి లేనే లేదు.
1: Of course, there every country.
0: ఈనాడు ఒక సంస్కృతి, రేపు మరొక సంస్కృతి.
1: Today we have one way of life, another tomorrow.
0: ఎప్పటికీ ఒక్కటే.
1: The culture of Bharat remains one.
0: నిత్యమై, సత్యమై, నిర్మలమై, నిస్వార్థమైనటువంటి భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat is eternal, pure and selfless.
0: అది ఏ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి.
1: It develops, blossoms human quality.
0: మానవుడు అనేటువంటి తత్వాన్ని మనం చక్కగా నిలబెట్టుకోవాలి.
1: We have to uphold the humanity.
0: మానవతా విలువను మనం పెంచుకోవాలి.
1: We have to develop human value.
0: కేవలం ఆస్తిపాస్తులు పెంచుకోవటం కాదు.
1: Not merely amassing wealth and
0: property. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెంచుకోవటం కాదు.
1: Not constructing factories.
0: ఎన్ని ఫ్యాక్టరీస్ పెంచినప్పటికీ మన వాతావరణం పాడైపోతుండాలి.
1: Industrialization leads to pollution.
0: కానీ మన లోపల ఉన్నటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the inner feeling.
0: దాంతో ఎంతవరకు శక్తియో అంతవరకు మనం పోషించుకోవాలి.
1: And you can work to the extent possible.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు అనేక విద్యను నేర్చి అనేక విద్యను పవిత్రత పొంది మీరు దీనిని డిగ్రీస్ తీసుకుని పోతున్నారు.
1: You get all the knowledge, get all the expertise and skills and
0: మొట్టమొదట మీరు ప్రశాంతంగా వదిలిన తర్వాత మీ గ్రామంకి వెళ్లి తల్లిదండ్రుల ఆజ్ఞ వహించి వారితో తగిన సహాయం తీసుకుని పల్లెల్లో ప్రవేశించండి.
1: ఆఫ్టర్ లీవింగ్ దిస్ ప్లేస్ ప్రశాంతి నిలయం, గో టు యువర్ విలేజెస్.
0: ఎక్కడ నాకు సర్వీస్ అనేటువంటి ఎక్కడ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ కోసం పాటు పడకండి.
1: యూ ఫైండ్ అవుట్ వేర్ యువర్ సర్వీస్.
0: ప్రజా సర్వీస్, ప్రజల యొక్క సేవలు మనకు కావాలి.
1: సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ద కమ్యూనిటీ.
0: ప్రజలకు సేవ చేస్తే ప్రజలే మనల్ని రక్షిస్తారు.
1: ఇఫ్ యూ సర్వ్ పీపుల్, పీపుల్ విల్ ప్రొటెక్ట్ యూ. serve
0: you.
1: The knower of Brahman becomes Brahman.
0: ఇలాంటి పవిత్రమైన శక్తులు మన యందు ఉండి కూడాను శక్తిహీనులుగా మనం ప్రవర్తిస్తున్నాము.
1: We behave as if we are weak.
0: కేవలం గుణహీనులుగా ప్రవర్తిస్తున్నాము.
1: We behave as if we have no character.
0: చలిమి కలిమి బలమును పోషించుకుంటున్నాము.
1: We just strengthen our own friendship and the physical body.
0: గుణమును పోషించుకోవటం లేదు.
1: We are not protecting చలిమి. హలో హలో
0: అంటే హలో చెబుతారు.
1: Friendship meant hello hello.
0: బలము బాగా భుజిస్తే బలం ఎక్కుతుంది.
1: బై ఈటింగ్ యూ విల్ హ్యావ్ ఫిజికల్ స్ట్రెంగ్.
0: కానీ మీరు సంపాదిస్తే వస్తుంది డబ్బు.
1: అండ్ యూ కెన్ అమాస్ ఎర్న్ మనీ.
0: వీటి కోసమో మన జీవితము.
1: ఇస్ దట్
0: ఈనాడు వస్తుంది రేపు పోతుంది. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ధనం కమ్స్ అండ్ గోస్.
1: అండ్ ఇట్ కమ్స్ అండ్ గోస్.
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: దానిని మనము పెంచుకోవాలి.
1: దట్ వి హావ్ టు గ్రో.
0: పెద్దలను చూస్తే గౌరవించాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ పీపుల్.
0: అధికారం చూస్తే తగినట్టు గౌరవాన్ని చేయాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ పీపుల్.
0: మీ తల్లిదండ్రులను చూస్తే ప్రేమించాలి.
1: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
0: మీ టీచర్స్ చూస్తే విశ్వసించాలి.
1: అండ్ యు గాట్ ఫెయిత్ ఇన్.
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకోవాలి.
1: యు హావ్ టు డెవలప్ గ్రో మోర్ అండ్ మోర్ సీక్రెట్ ఫీలింగ్స్ లైక్ దట్.
0: అప్పుడే మీరు మానవత్వాన్ని పోషించుకునే వారు అవుతారు.
1: దెన్ ఓన్లీ యు కెన్ ఫాస్ట్.
0: మానవతా గుణములు మీలో వికసించినటువంటి అవుతాయి.
1: అండ్ దెన్ హ్యూమన్ వాల్యూస్ విల్ బ్లాసమ్.
0: కనుక మీరు ఈనాడు వికసింపజేయవలసినటువంటిది, ప్రకటింపజేయవలసినటువంటిది, అభివృద్ధి పంచుకోవాల్సినటువంటిది మానవతా విలువలే.
1: వాట్ హ్యాస్ టు బి మేనిఫెస్టెడ్ వాట్ హ్యాస్ టు బి బ్లాసమ్డ్ వాట్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుకనే మానవతా విలువలు లేకుండా పోతే ఎంత చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: బిరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: What is the use of all the knowledge?
0: మనకు ఉన్న దాని చేతృప్తి ఘనతనుందా?
1: When you don't have contentment,
0: అది ఏ నిజమైన చదువు?
1: If you have contentment,
0: చదువు చాలా వివేకి అయి మగిడి తన్నరి కూడా మందమతుంది.
1: You may be highly educated, but you don't know your own true nature.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేదు.
1: In spite of high knowledge in the skills and experts, the meanness is
0: not given. చదువు చదువు తత్వవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: The knowledge in education will make you to argue with people, not acquire total knowledge.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువలేవు. మన జనులకు ఉపకారం చేస్తే వాళ్ళు జీవితం అంతా కూడా మనం ఆదర్శంగా తీసుకుంటారు.
1: అండ్ ఇఫ్ యూ హెల్ప్ అదర్స్ అదర్స్ విల్ టేక్ యువర్
0: ఆదర్శం. చావు లేదు.
1: That ideal
0: has no
1: change.
0: లేదు.
1: Ideal will never diminish.
0: ఆదర్శం ఎప్పటికీ తరిగిపోదు.
1: It never decrease.
0: దినదినమునకు పెరిగిపోతుంటాయి.
1: It increases day by day.
0: ఆదర్శాన్ని మనం పొందాలి.
1: We should be such ideals.
0: అలాంటి ఆదర్శానికి ఇది చక్కని వయసు.
1: This is
0: ఇది గోల్డెన్ ఏజ్.
1: This is the right time, golden age.
0: పవిత్రమైన ఏజ్ ని మనం పాడు చేసుకోకూడదు.
1: We should never spoil this ideal golden age.
0: అపవిత్రము గావించుకోకూడదు.
1: Never make it unsacred.
0: సార్థకం చేసుకోవాలి.
1: Work for its fulfillment.
0: అప్పుడే మనకు చదువుకు తగినట్టు విలువ వస్తుంది.
1: Then the education will have its value.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఏది చేసినా ప్రేమగా చేయండి.
1: వాట్ ఎవర్ యూ డూ డూ ఇట్ విత్ లవ్.
0: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇట్ బికమ్స్ అన్సెక్రెట్.
0: ప్రేమ ముదిత మనసే.

ಜ್ಞಾನಂ ಹಿತ್ವಾ ನ ಸೋಚತೇ.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు నందు సమస్త పదార్థములు కూడాను సత్, చిత్, ఆనందం, రూపనామం ఈ ఐదింటితో కూడి ఉన్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, బ్లిస్, నేమ్ అండ్ ఫామ్.
0: సత్, చిత్, ఆనందము ఇది జీవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ద త్రీ చీఫ్ క్వాలిటీస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ జీవ.
0: రూపనామములు కల్పితములు, అసత్యములు.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ అన్ట్రూ, దే ఆర్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: రూపనామములను ఆధారం చేసుకుని ప్రకృతి యొక్క అనిత్యమైన సత్వములను ఆచరణయందుంచుకొని మానవుడు తన నిజస్వరూపాన్ని విస్మరించి జీవిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ బికాజ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ద ఫామ్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: భగవంతునకు ఎట్టి గుణములు, ఎట్టి భావములు లేవు.
1: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, హీ ఈజ్ బియాండ్ ఆల్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
0: అట్టి భగవంతునికి గుణములు కల్పించి మానవత్వమును పోషించుకునే నిమిత్తమై తన దివ్యత్వాన్ని మరచి జీవించటం ఇది విచిత్రమైన జీవితము.
1: ఇట్ ఈస్ రాదర్ మిస్టీరియస్ దట్ వీ జస్ట్ ఇంపోజ్ అట్రిబ్యూట్స్ టు గాడ్ అండ్ వీ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ ఫర్గెటింగ్ ద లేటెంట్ డివినిటీ.
0: భగవంతుని యందు ఎంతటి ప్రేమ, ఎంతటి సత్యము, ఎంతటి దయాశీలత కూడి ఉన్నదో అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసిన అవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు నో ద ఇన్ఫినిట్ లవ్, ట్రూత్, ద వాస్ట్ కంపాషన్ ఆఫ్ గాడ్.
0: మానవుడు కేవలము దైవత్వంతో కూడినటువంటి వాడు అయినప్పటికీ దైవాన్ని విస్మరించి ప్రవర్తించటం చేత వాడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మ్యాన్ ఆల్దో హీస్ ఎసెన్షియలీ డివైన్ హీస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ అండ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ డెమన్ దానవ.
0: భగవంతునకు సమస్త శక్తి అయినటువంటి యొక్క దీక్ష నాభియందు ఉంచుకోవటం చేత ఆ నాభి యొక్క తత్వము ఉత్కృష్టమై సౌజన్యమై సౌశీల్యమైనటువంటిదిగా రూపొందుతూ వచ్చింది.
1: ద పవర్, ద కాస్మిక్ పవర్ లైస్ ఇన్ ద నెవల్ ఆఫ్ ద డివినిటీ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎంటైర్ కాస్మోస్.
0: కనుకనే భగవంతునకు ఉత్తేజమైనటువంటి ఒక తత్వము ఉండటం చేత అతనికి సౌందర్యవంతుడు అని కూడా పేరు వచ్చింది.
1: As God has got this vibrant, effulgent nature, he is the very personification of bliss.
0: హిరణ్యగర్భము అనేటువంటి ఒక తత్వం లోపల మానవత్వములో ఉత్కృష్టమైనటువంటి ఒక జీవితము.
1: Being Hiranyagarbha, the life of the divine is noblest and highest.
0: సువర్ణమయమైనటువంటి ఒక నాభియందు దివ్యత్వమైనటువంటి భావములు ఆవిర్భవించటం చేత అతనికి సువర్ణ గర్భుడు అని కూడా ఒక పేరు.
1: గాడ్ హ్యాస్ దిస్ నేమ్ సువర్ణ గర్భ బికాస్ ఇన్ ద గోల్డెన్ నావెల్ దేర్ అరైజెస్ ద డివైన్ ఫీలింగ్స్.
0: సమస్త సృష్టికి కూడాను తానే కర్త అయినప్పుడు ఉన్నా ఆ కర్తత్వమును గుర్తించుకుని మనువు అని కూడా పేరు వచ్చింది.
1: ద నేమ్ మనువు ఇస్ ఆల్సో గివెన్ బికాస్ హీ హ్యాపన్స్ టు బి ద క్రియేటర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: కనుక భగవంతుని తత్వమును అర్థం చేసుకోవాలన్నా ఒక్కొక్క నామము ఒక్కొక్క భావము ఏ యొక్క క్రియల చేత ఏ భావం చేత ఆవిర్భవించినవి అనేటువంటిది గుర్తించాలి.
1: Therefore, we have to understand clearly the inner meaning and the significance of every name of God, the feeling and the depth of the meaning through the manifestation by deeds that are divine.
0: ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి యొక్క దీక్షలు దక్షిణలు ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ దిస్ దీక్ష డిటర్మినేషన్ అండ్ దక్షత ద అబిలిటీ.
0: అట్టి దీక్షను పోయినటువంటి మానవుడే నిజమైన మానవుడని భావించవచ్చు.
1: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ దీక్ష డిటర్మినేషన్.
0: నాభీ గర్భమునందు మానవత్వం అనేటువంటిది ఉత్కృష్టమైన తేజస్సుతో ప్రకాశించటం చేత ఇతనికి తేజోమయుడు అని కూడాను పేరు.
1: హీఈస్ ఆల్సో కాల్డ్ తేజోమయ, ద వన్ ఆఫ్ బ్రిలియన్స్ రేడియన్స్, బికాస్ దేర్ షైన్స్ ద హ్యూమన్నెస్ ఇన్ ద నేలవ్.
0: సమస్త సృష్టికి కూడాను కారణభూతుడు కావటం చేత అతనికి ప్రజాపతి అని కూడాను మరొక పేరు.
1: He has another name, Prajapati, being the primordial cause behind this entire creation.
0: భగవంతుని యొక్క పేర్లు ఎన్నో ఉన్నవి, కానీ అర్థరహితమైనటువంటి పేర్లు ఒక్కటి కూడాను కనిపించదు.
1: God has so many names of this kind, there is not even one without a meaning.
0: దీనిని పురస్కరించుకొని ప్రతి మానవునకు దైవనామములే పెట్టుకుంటూ వచ్చారు మన ప్రాచీనులు.
1: That's the reason why our ancients have named us after God.
0: కనుక దైవత్వమును గుర్తించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నారు. ఇది అత్యవసరమైనటువంటివి కాదు.
1: We are making attempt to know God. We are in search of God. It is not necessary.
0: తనయందే సర్వత్వము ఉండినప్పుడు తానింకా విచారించడం ఎందుకు?
1: When God is in you, why do you search for him? Why do you worry?
0: Kanuka daivanni vetukanakkarledu.
1: You don't need to search for God.
0: Daivamu prema swarupudu.
1: God is the embodiment of love.
0: Satyame adani yokka swarupamu swabhavamu.
1: Truth is his nature and form.
0: Satyam nasti paro dharmaha ani daniki minchinatvantidi maroka dharmam ledu.
1: There's no other code beyond this truth.
0: Kani ee naati manavudu satyamunu gurtinchukonaleka asatyamune abhirudhi gaavinchukoni adiye satyamani bhavistu jeevistu unnadu.
1: But man today has forgotten satya, the truth, and he considers untruth, asatya, as truth.
0: Tana abhishtam nerveechukune nimittamai manavudu asatyamune satyamuga gurtinchi దానిని పోషిస్తుకుంటూ వస్తున్నాడు.
1: టు గెట్ హిస్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్ హీ కన్సిడర్స్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్ అండ్ లీడ్స్ హిస్ లైఫ్.
0: కనుక మానవుడు తన స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ నేచర్.
0: తన యొక్క నేచరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: The nature of man is satyam truth, jnanam wisdom, anantam infinity.
0: Kanuka manavuni yokka nijamainatundi gunamulu satya jnanam anantam.
1: So the attributes of man are these three: satya truth, jnana wisdom, anantam infinity.
0: Itti jnana swaroopudainatundi manavulaku kontha varakunu సరైనటువంటి కన్నులు తెరిపించే నిమిత్తమై దైవము అనేక రకములైనటువంటి యొక్క శాస్త్రములు ఇతిహాసములు పురాణములు వెల్లడించి వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ ఆల్ ద మైథాలజీ the sacred text to open our eyes, because in reality we are divine with wisdom.
0: ప్రపంచములో ప్రతి మానవుని యందు కూడాను సత్యం ఉన్నది, ధర్మం ఉన్నది, ప్రేమ ఉన్నది.
1: In fact, in this world, every man has in him the truth, the righteousness and love.
0: ఈ సత్చిత్ ఆనందం అనేటువంటిది కూడాను భగవంతుని యొక్క ప్రతిబింబములే.
1: The three attributes, existence, awareness and bliss,
0: are the reflections of God.
1: These are the chief qualities, attributes of the individual.
0: Sat anaga shashvatamainatundi.
1: Sat means that which is permanent.
0: Adi maarpu chendunadi kaadu.
1: It will never change any time.
0: Ee naati kudunu adi maarpu chendadu.
1: It will never undergo transformation any time.
0: Chit anaga idi kevalam chaitanya roopamto koodinatundi.
1: Chit is awareness.
0: Bhagavantuni yokka tattvamu aatma ani pilicharu.
1: God is referred as Atma.
0: Atma anaga Brahmamu ani oka artham.
1: Atma has another meaning, Brahman.
0: Ee Brahmane prati manavuni endukodanu chaitanyamunu dharinchi unnadi.
1: This Brahman is present in every man as awareness.
0: Kanaka prati manavuni endu undinatvanti oka chaitanyamu daiva swarupame.
1: Awareness in every man, alertness, is essentially divine in everyone.
0: అట్టి చైతన్యమును ఈనాడు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ కాగ్నైజ్ దిస్ లేటెంట్ అవేర్నెస్.
0: అట్టి చైతన్య తత్వాన్ని గుర్తించినటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు నో దిస్ అలర్ట్నెస్ అవేర్నెస్.
0: కనుక సత్యచిత్ ఆనందం అనేటువంటిది కానీ, సత్యజ్ఞానం అనంతం అనేటువంటిది కానీ, ఇవి కేవలము పదములు వేరువేరు కాని అర్థములంతా ఒకటే.
1: Therefore, sat, the truth, chit, awareness, ananda, bliss, and the satya, truth, jnana, wisdom, ananta, infinite, though they are different in nomenclature, they mean the same.
0: కనుక ప్రపంచములు మనము అనేక రకమైనటువంటి యొక్క వాదనలు వింటున్నాము.
1: In this world, we often listen to arguments.
0: Nastika vadamani, dvaita vadamani, advaita vadamani, visishta advaita vadamani vintunnam.
1: We listen to arguments, atheism, non-dualism, dualism and qualified non-dualism.
0: Ee annintikante mukhyamainatundi ee anninti yokka saramu Kesava namame.
1: The essence of all this is this name of God, Keshava.
0: Ka anaga Brahma ani artham.
1: Ka stands for Brahma.
0: Shava anaga Shivudani artham.
1: Shava meaning Shiva.
0: Kanuka Keshava anaga vakaram anetvantidi Vishnu namamuku chendinatvantidi.
1: Va stands for Vishnu.
0: Ee Keshava anetvantidi srishti sthiti layamulaku moolintikini karanamainatvantidi.
1: Keshava name therefore represents creation, sustenance and annihilation.
0: Kanuka prati manavudu kudanu tana tattvamunu tanu gurtinchukovalante Keshava namanni tana yandu gurtinchukovatani prayatninchali.
1: Therefore, if you want to know your true identity, you should repeat this name, Keshava.
0: Puramu ananta kalam nundi aneka vidhamainatundi parishodhanalu parishilanalu chesi దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తించి జగత్తులకు చాటుతూ వచ్చారు.
1: సిన్స్ లాంగ్ దెర్ హ్యావ్ బీన్ రిపీటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎంక్వైరీస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ టు షేర్ విత్ ఫెలో మెన్.
0: వేదాహవేదం పురుషం మహాంతమందం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు. వేదాహవేదం పురుషం, ఇది వేదాతీతమైనటువంటి యొక్క తత్వము, దైవత్వము.
1: డివినిటీ ఇస్ బేసికల్లీ వేదాంతిక్, దట్ ఆఫ్ ది వేదిక్ నేచర్.
0: మహాంతం ఆదిత్యవర్ణం, సూర్యుని యొక్క కలర్.
1: హీ హ్యాస్ ది కలర్ ఆఫ్
0: జగత్తులకు చాటుతూ వచ్చారు.
1: సిన్స్ లాంగ్ దెర్ హ్యావ్ బీన్ రిపీటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎంక్వైరీస్ టు ఎక్స్పీరియన్స్.

0: ब्राइटनेस ది కలర్ ఆఫ్ ద సన్
1: తమస పరస్తాత్ తమస్ అనేటువంటి హృదయం నుండి ప్రకాశిస్తూ ఉన్నాడు
0: హీ షైన్స్ దేర్ ఇన్ తమస్ ద హార్ట్ దట్ ఈస్ డార్క్నెస్
1: కనుక అందరు కూడాను అట్టి పవిత్రమైనటువంటి స్వరూపాన్ని దర్శించండి అని ప్రపంచానికి చాటుతూ వచ్చారు
0: ఏన్షియంట్ రిషీస్ షేర్ దిస్ గుడ్ న్యూస్ ఆఫ్ హ్యావింగ్ విజువలైజ్ ద డివినిటీ హూ లైస్ బియాండ్ దిస్ డార్క్నెస్ యాజ్ అ ఫల్జెన్స్
1: కానీ ఆనాటి నుండి దైవత్వం అనేటువంటి విశ్వాసము మానవుని యందు ఆవిర్భవిస్తూ వచ్చింది
0: దట్ గేవ్ రైజ్ టు థీస్టిక్ టెండెన్సీ ఇన్ మ్యాన్ కైండ్
1: ఇట్టి విశ్వాసమును క్రమక్రమేణా కూడా కాలము జరిగే కొలది మార్పు చెందుతూ వచ్చింది
0: ద ఫెయిత్ చేంజ్ గ్రాడ్యువలీ డే బై డే
1: దీనికి కారణమేమిటి
0: వాట్స్ ద రీజన్ బిహైండ్
1: మానవుని యందు నమ్మకం అనేటువంటిది కోల్పోవటం చేతనే ఈ అపనమ్మకం చేతనే అనకింతమైనటువంటి అనర్థాలు ప్రారంభమవుతూ వచ్చాయి
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్ అండ్ హీ గోస్ బై డిస్బిలీఫ్ అండ్ ఫేసెస్ అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్
1: అల్లా యంచు మహమ్మదీయులు
0: మహమ్మడన్స్ కాల్ హిమ్ అల్లా
1: జెహోవా యంచు సత్క్రైస్తవుల్
0: గుడ్ క్రిస్టియన్స్ కాల్ హిమ్ జెహోవా
1: పుల్లబ్జాచ్యుడనంచు క్రైస్త విష్ణు వైష్ణవులు
0: And Vaishnavites call him as Pullabjat.
1: Sembho yanchu seivul sada.
0: Shaivites call him Sembho.
1: Pralabhamuna koluva andariki aishwaryamunu, dayanu, premanu, andinchi kapadetuvanti devudu okkade ani bhavinchudi.
0: We may give him any number of names, extol him as Allah, Jehovah, Vishnu and Shiva, but yet The same God confers plenty, prosperity, and compassion. God is one.
1: పేర్లు అనేకంగా ఉంటున్నాయి
0: హీ హ్యాస్ మెనీ నేమ్స్
1: ఒక్కొక్కరు దానిని గురించి ఒక మతంగా స్థాపించుకుంటూ వచ్చారు
0: అండ్ ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్
1: ఈ మతములు వేరు కాదు
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డిఫరెంట్
1: మతములన్నీ వేరు మార్గం ఒక్కటే
0: దౌ రిలీజియన్స్ డిఫర్ ద పాత్ ఈస్ వన్
1: వస్త్ర భేదము వేరు వస్తువు ఒకటే
0: ద యాన్ ఇస్ వన్ దో క్లాత్ సీమ్స్ టు బి డిఫరెంట్
1: శృంగారములు వేరు బంగారం ఒకటే
0: జ్యూవెల్స్ ఆర్ డిఫరెంట్ బట్ గోల్డ్ ఇస్ వన్
1: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే
0: ద కలర్ ఆఫ్ ద కౌస్ ఇస్ డిఫరెంట్
1: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే
0: దౌ దర్ మెనీ ఇండివిజువల్స్ బట్ ది ఇండివిజువల్
1: జాతి నీతులు వేరు జన్మం ఒకటే
0: దేర్ మే బి మెనీ ఆఫ్ ది బీయింగ్స్ బట్ ద బర్త్ ఈస్ సేమ్
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించుకుంటే సత్యము స్మరణకు వస్తుంది
0: Therefore, if everyone investigates and inquires to know his true nature, he can experience truth.
1: Jesus, ఒక విధమైనటువంటి యొక్క మహనీయుడిగా జన్మిస్తూ వచ్చాడు
0: was born as a very great noble soul.
1: ఇతను కేవలము దైవత్వం అని కాని లేక మరొక తత్వం అని కాని చెప్పుటకు వీలు లేదు
0: It is not possible to decide that he is divine or in any other way.
1: I am son of God, annadu.
0: He declared that he is the son of God.
1: Daivamu naa tandri.
0: God is my father.
1: Nenu daivam yokka kumarudunnanu.
0: I am the son of God.
1: Ani cheptu vachadu kani nene daivamu ani cheppaledu.
0: He went on declaring so, but he never stated that he is God.
1: Adi kuda nu taanu cheppinatundi kaadu.
0: Even that he has not said so.
1: Adanu janminchina samayamlo
0: At the time of his birth,
1: Arabic kings anta vachi,
0: the Arabian kings came there.
1: Kramakramena aa yokka star yokka prakashamunu chusi,
0: watching the light of the star,
1: idi ekkadiki velutunnadani star nu anusaristu vacharu.
0: They started following the star, watching its light.
1: Adi oka cow shed daggariki vellindi.
0: And the light led them to a cow shed.
1: Appudu aa jyoti yokka prakashamu poyina chotunaku ee Arabian kings చేరినారు
0: ద కింగ్స్ వర్ లెడ్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్ టు ద కౌ షెడ్
1: వాళ్ళు ముగ్గురు చేరినారు
0: త్రీ అరేబియన్ కింగ్స్ గ్యాదర్డ్
1: చూచాడు ఆ బిడ్డ చిన్న తట్టలో పండు పెట్టడం లేదా ప్రకాశంగా ప్రజ్వలిస్తూ ఉన్నాడు
0: దే సా ద షైనింగ్ బేబ్ బోర్న్ ఇన్ ఎ మాంజర్
1: అప్పుడు దాన్ని చూచి ఒక అరేబియన్ కింగ్ చెప్పాడు ఈ పిల్లవాడు దైవాన్ని ప్రేమిస్తాడు భవిష్యత్తులో అన్నాడు
0: One Arabian king commented that this child will love God.
1: Rendava king cheppadu kaadu kaadu bhagavantude ee pillavanni premistadu
0: annadu. The second Arabian king said no God will love this child.
1: Inka moodava raju cheppadu kaadu kaadu itani

0: అందరినీ ప్రేమిస్తాడు.
1: ద థర్డ్ కింగ్ సెడ్ నో నో నో దిస్ చైల్డ్ విల్ లవ్ ఆల్.
0: కనుకనే ఆనాడు బైబిల్లో రాసినటువంటి ప్రథములు ఈ విధంగా ఉంటున్నాయి.
1: That was the writings, compositions in the Holy Bible.
0: The one you really are. ఈ మూడింటి యొక్క భావములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకుని ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
1: That has been the basic inner meaning behind the compositions of the Holy Bible.
0: ఈ పిల్లవాడు మేరీ దగ్గర పెరుగుతూ ఉండగా,
1: as the child started growing under the care of
0: tandri, he carpenter work pan chestu undinadu.
1: Father happened to be the carpenter.
0: Okanoka dinamu,
1: one day
0: tirnala jarugutu vachindi.
1: There was a festival carnival in the nearby place.
0: Akkada janalanta adhikanga cheraru.
1: Crowd gathered there.
0: Aa pillalato cheri thanu kudunu ekkado bayil deri velladu.
1: And Jesus also followed the group.
0: తల్లి తండ్రులు ఆ బిడ్డ నిమిత్తమై అన్ని వైపులు కూడా వెతుకుతూ పోయారు.
1: పేరెంట్స్ సర్చ్ ఫర్ దిస్ లాస్ట్ చైల్డ్.
0: కానీ ఎక్కడా కనిపించలేదు.
1: దే కుడ్ ఫైండ్ హిమ్ ఎనీవేర్.
0: మందిరం లోపల పురోహితుడు భగవత్ తీర్థాన్ని చదువుతుండగా ఆ ప్రదేశంలో పోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఎ టెంపుల్ వేర్ ద ప్రీస్ట్ వాజ్ వర్షిపింగ్ ద ఐడల్.
0: ఎక్కడ చూసినా కనిపించినటువంటి బిడ్డను చూసి మేరీ చాలా బాధపడుతూ వచ్చింది.
1: Mary the mother felt so sad because she could not find the lost child.
0: కన్న తల్లికి బిడ్డలు కనిపించకుండా పోయినప్పుడు ఈ బాధలు సహజంగా వస్తుంటాయి.
1: It's quite natural for the mother to feel so sad when separated from child.
0: కానీ దేవాలయంకి వెళ్లి ఇక్కడ భగవంతునైనా ప్రార్థిస్తామని చెప్పని ఆ యొక్క మంటంలోకి వెళ్లారు.
1: Both of them have gone into the temple to pray to God in order to find the lost child.
0: అక్కడికి తలుపు దగ్గరికి పోయేటప్పటికి ఆ పిల్లవాడు వస్తూ ఉన్నాడు వెనుకు.
1: బై ద టైమ్ దే వర్ క్లోజ్ టు ద డోర్ దే సా ద చైల్డ్ కమింగ్ అవుట్ టు ద టెంపుల్.
0: ఆ తల్లి పట్టలేనంత ఆనందంతో ఆ బిడ్డను ఎత్తుకుని,
1: మదర్ వాజ్ ఎక్స్టాటిక్ అండ్ పిక్డ్ అప్ ద చైల్డ్.
0: ఇంతకాలం నువ్వు ఎక్కడ పోతివి, మాకు కనిపించలేదు, ఎక్కడ ఉంటివి అని అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: స్టార్టెడ్ పుట్టింగ్ సో మెనీ క్వశ్చన్స్, మై డియర్ చైల్డ్ వేర్ వర్ యూ ఆల్ దీస్ డేస్, వేర్ హ్యావ్ యూ స్టేడ్,
0: ఎందుకు ఈ పిచ్చి, నేను దైవం దగ్గరనే ఉన్నాను.
1: హీ రిప్లైడ్ మదర్ వై ఆర్ యూ మ్యాడ్.
0: తెల్లవారి నుంచి కూడాను దైవ స్మరణ చేస్తున్నటువంటి ఒక ప్రీస్ట్ నాకు చక్కని బోధన చేస్తూ వచ్చాడు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఐ హడ్ ద ఫార్చ్యూన్ ఆఫ్ రిసీవింగ్ ద టీచింగ్ ఫ్రమ్ ద ప్రీస్ట్.
0: కనుక ప్రారంభం నుంచి కూడాను ఆ బిడ్డకు ఈ దైవ చింత తనలో ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: ద కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ happens to be the main occupation of the child from the beginning.
0: ee vidhanga perugutu raga,
1: as he was growing,
0: kontha kaalamunaku tandri maraninchadu. Kaani talli cheppindi, nayana tandri ledu kanuka neevu aa panini appu cheppukoni aa yokka carpenter pan chesi mana pottanu puttukundam.
1: As you have no father, the mother said, better you also be a carpenter and eke out your living.
0: Kaani pillavaniki aa pani ishtapadaledu.
1: But this boy doesn't want to be a carpenter.
0: Kani talli aa bidda ishtamuku viruddhanga povatam thaniki ishtam ledu.
1: The mother doesn't want to go against the wish of the son.
0: Oka dinamu aa pillavaadu talliki cheppakunda bayil deri oka parvataniki velladu.
1: One day the boy left home without informing the mother.
0: Poyinatvanti bidda ekkada kuda kanipinchaledu.
1: This boy was not noticed anywhere in the vicinity.
0: ఈ తల్లి బాధ పడి కట్ట కడపకి ఆమె కూడా కృశించిపోయింది.
1: ద మదర్ ఫెల్ సో సాడ్.
0: ఆ పర్వతంలో కూర్చొని తాను భగవత్ చింతన చేస్తూ వచ్చాడు.
1: ద బాయ్ సాట్ ఆన్ ద మౌంటైన్, వెంట్ ఆన్ కంటెంప్లేటింగ్ ఆన్ గాడ్.
0: క్రమక్రమేణ క్రిందికి దిగుతూ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ క్లైంబింగ్, గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్.
0: అక్కడ ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: There was a river which was flowing continuously.
0: అక్కడ కొంతమంది జాలర్లంతా కూడాను కూర్చొని ఉంటున్నారు.
1: There were few fishermen around.
0: అక్కడికి వచ్చేసేసి చూచాడు.
1: There he came and saw.
0: వారందరూ చాలా విచారంగా ఉన్నారు.
1: He noticed fishermen who were very much worried.
0: ఎందుకు మీరు ఇంత విచారంగా ఉన్నారు అని ప్రశ్నించాడు ఈ పిల్లవాడు.
1: This boy questioned fishermen, why are you worried?
0: నాయనా, మేము ఎంత కాలం నుండియో ఈ చేపల వ్యాపారం చేత మేము జీవిస్తూ ఉన్నాం.
1: They said, we have been carrying on our life by fishing here.
0: కానీ ఈనాడు ఎక్కడ చూసినా ఒక్కటైనా మాకు చిక్కలేదు.
1: టుడే వీ కుడ్ నాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ సింగిల్ ఫిష్.
0: పిచ్చివార్ల జలమున్న చోట్ల చేపలుండకుండా ఉంటుందా?
1: డోంట్ యూ అండర్స్టాండ్ దట్ దర్ బౌండ్ టు బి ఫిషెస్ వేర్ దేర్ ఇస్ వాటర్.
0: రండి నా వెంట, ఈ పడవను ఎక్కుదాం, వెళుదాం పండి అన్నారు.
1: హి సెడ్ ఫాలో మీ, గెట్ ఆన్ టు ద బోట్ అండ్ కమ్ అలాంగ్ విత్ మీ.
0: వారిని అందరినీ తన వెంట తీసుకుని మధ్య సముద్రంలోకి వెళ్లేటప్పటికీ ఎక్కడ వల వేయమన్నాడు.
1: అండ్ హీ వాంటెడ్ హిమ్ అదర్ ఫిషర్మెన్ టు ఫాలో హిమ్ అండ్ వాంటెడ్ హిమ్ టు స్ప్రెడ్ ద నెట్.
0: చిక్కినాయి
1: అండ్ దే కుడ్ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫిషెస్.
0: అప్పుడు ఆ పిల్లవాడి పైన చాలా నమ్మకం వచ్చింది.
1: Then the fisherman developed faith in this boy.
0: కనుక మొట్టమొదటి ప్రతి మానవునికి నమ్మకం చాలా ప్రధానమైనటువంటిది.
1: So for every human being to begin with,
0: faith is confidence, there is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth.
1: Where there is peace, there is truth.
0: Where there is truth, there is bliss.
1: Where there is truth, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: కనుకనే జీసస్ ఒక విధమైనటువంటి నమ్మకాన్ని వారికి అందించాడు.
1: Therefore, Jesus was instrumental in imbuing the spirit of faith.
0: అందులో ప్రధానమైనటువంటి యువకుడు పీటర్.
1: Among them, important one is Peter.
0: ఆ పీటర్కు ఈ పిల్లవాడిపైన అమితమైనటువంటి ప్రేమ నమ్మకము ఆవిర్భవించింది.
1: Peter developed a sort of love towards this boy.
0: దీన్ని ఆ పిల్లవాడిని తీసుకుని పోవటము, అవసరంత సహాయం తీసుకుని రావటము.
1: Every day he was accompanied by Peter and returned home late.
0: సాయంకాలం ఒక చెట్టు కిందకి వచ్చేటప్పటికి
1: in the evening when they sit on
0: varikanta ee aadhyatmika pracharam chalputu vachetunte vaadu Jesus.
1: Jesus spent his time in sharing all the divine knowledge.
0: Peter tandri maraninchadu.
1: The father died.
0: Appudu talli chaala baadha padutu undinadi.
1: The mother was feeling very sad.
0: Appudu aa pillavaanto poi, death is the dress of life, why cry?
1: Then she said, death is the dress of life, why do you cry?
0: ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు?
1: వై డూ యూ క్రై?
0: డెత్ అనేటువంటిది మన వస్త్రంలో మార్చుకున్నట్టే.
1: డెత్ ఈజ్ సంథింగ్ లైక్ చేంజింగ్ అవర్ డ్రెస్.
0: కనుక మీరేమాత్రమో చింతించనక్కర్లేదు.
1: సో డోంట్ గెట్ వరీడ్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ బాడీ దట్ ఈస్ మండేన్ కమ్స్ అండ్ గోస్.
0: దేహం అశాశ్వతము.
1: Body is temporary.
0: దేహము పుట్టక చావకెప్పుడు.
1: The body is bound to fall and die.
0: కనుక ఈ దేహాన్ని గురించి మీరు విచారించకండి.
1: So don't consider this body so important.
0: దేహము పాంచభౌతికము.
1: Body is just physical.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It is bound to die.
0: దేహి నిరామయుండు.
1: The indweller is immortal.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The indweller has no beginning nor an end, bondage or liberation.
0: కనుక ఆ దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఆ దేహమునందున్నటువంటి దేహియే నిజమైన దేవుడు.
1: ద ఇన్ డ్వెలర్ ఇన్ ద బాడీ ఇస్ అవర్ ట్రూ గాడ్.
0: ఈ విధంగా ఉపశాంతి కల్పించి అనేక మందికి ధైర్య సాహసాలు అందించి తాను ఈ కార్టూన్ ఒక ఫిషర్ మ్యాన్ తో కాలం గడుపుతూ వచ్చాడు.
1: By teaching so, he gave all fishermen the courage and the strength to continue to live.
0: ఇలాంటి పరిస్థితి లోపల ఫిషర్ మ్యాన్ ఆనందంగా ఉంటున్నారు.
1: The fishermen were joyful in those days.
0: Vicharamu variki gurtuku raledu.
1: They had no anxieties whatsoever.
0: Alanti samayam lopala Matthew ani oka tax officer akkadiki variki vaarini tax adige kosam vacharu.
1: At that time Matthew, a tax officer, happened to visit them.
0: నిత్యము ఆ యొక్క ఫిషర్ మ్యాన్ కంతా బోధించుకునేటువంటి యొక్క సద్బోధన అంతా కూడాను మాథ్యూ కూడా వింటూ వచ్చాడు.
1: Matthew also happened to listen to the teachings of Jesus.
0: తన యొక్క పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోటింగ్ డౌన్ ఆల్ ది సీక్రెట్ టీచింగ్స్.
0: ఈ విధంగా చేస్తూ రావటం చేత తాను కూడాను జీసస్ కు ఒక డిసైపుల్ గా మారాడు.
1: As he heard his teaching in rapt attention, he too could become a disciple.
0: ఈ విధంగా క్రమక్రమేణ పెరుగుతూ రాగా పాంచభౌతికమైనటువంటి కష్టములు తప్పినవి కాదు ఎవరికైనా.
1: Nobody can escape from worldly problems.
0: కొన్ని బాధలు, దుఃఖములు, విచారములు సంభవిస్తూ ఉంటాయి.
1: The sufferings and the difficulties and obstacles come in our way.
0: ఈ జగత్తునందు అవి లేకుండా మనం మానవుడు జీవించలేడు.
1: Man cannot live without these problems on the way.
0: కష్టములు, సుఖములు మానవునికి పుట్టినిల్లు.
1: The pain and the pleasure go hand in hand in human life.
0: పుట్టినటువంటి మానవునికి గిట్టకి తప్పదు.
1: Man who is born is bound to die.
0: సుఖమునకు దుఃఖం కూడా తప్పదు.
1: The happiness will be followed by unhappiness.
0: సమయకృత్వా లాభమురా విజయాజయే.
1: The pain and pleasure, the profit and loss go together.
0: కనుక ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక ఇది లేకుండా మాత్రము మానవుడు ఉండలేడు.
1: మ్యాన్ కెనాట్ లీడ్ హిస్ లైఫ్ వితౌట్ దిస్ డ్యుయాలిటీ.
0: కనుక మానవ జీవితం అనేటువంటిది ఒక సత్యాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు బి ఇన్ క్వెస్ట్ ఆఫ్టర్ ట్రూత్.
0: కేవలం తినటము, తాగటం, తిరగటం, జీవించడం దీనికోసం వచ్చినటువంటిది కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ గివెన్ నాట్ మియర్లీ ఫర్ ఈటింగ్.
0: ఈ మధ్యలో జరిగేటువంటి యొక్క పంచభౌతికమైనటువంటి తత్వం లేదు.
1: దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ యాక్షన్స్ దట్ హ్యాపన్ ఇన్ బిట్వీన్.
0: కానీ వచ్చిన మానవుడు తన సత్యాన్ని తాను గుర్తించాలి.
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్ షుడ్ నో హిస్ ట్రూత్.
0: తన యొక్క స్వరూపాన్ని తాను అర్థం చేసుకోవాలి.
1: హీ షుడ్ నో హిస్ ట్రూ నేచర్.
0: కేవలం మానవుడు పుట్టడం, పెరగటం, తినటం, తాగటం, మరణించడం ఇంతతో మాత్రమే మానవ జీవితం అంత్యం కాదు.
1: ద హ్యూమన్ లైఫ్ షుడ్ నాట్ కంక్లూడ్ by mere birth, growth and development thereafter, ultimately ending in death.
0: ee vidhamainatundi oka sadbodhanalu jarupthu vachadu Jesus.
1: Jesus went on sharing the sacred teachings.
0: ekkade gaani lokamulo evarikaina gaani goppa manchi peru vastundadantunte danni ochukolenatundi varu aneka mandi untaru.
1: In this world, when a person wins the esteem, reputation, good name, there will be envious people.
0: Asuya bhavamu aneka mandiki aavirbhavistuntai.
1: There will be many people full of jealousy and envy.
0: Inte kaadu,
1: not only this,
0: konni rakamainatvanti deshamulu kuda nu prarambhamavutuntai.
1: Not only this, they develop hatred also.
0: లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ ఈ విధమైనటువంటి దుర్గుణములు ప్రవేశించి అతన్ని హతమారుస్తూ ఉంటాయి.
1: ద బ్యాడ్ క్వాలిటీస్ గెట్ ఇన్ టు ద హ్యూమన్ లైఫ్ అల్టిమేట్లీ లీడింగ్ టు వన్స్ ఓన్ రూయిన్.
0: అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది చాలా దుర్గుణములు.
1: జెలసీ, ఈగో, పాంప్ అండ్ షో ఆర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుక ఇలాంటి దుర్గుణములు ఉన్నటువంటి వాడిని ఎవరు కూడా క్షమించరు.
1: Nobody will forgive you if you have these bad qualities.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: We should not hate anybody.
0: ఎవరిని చూచి పరిహసించకూడదు.
1: We should not make fun of anybody.
0: కనుక నీ ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సమభావమును నేర్చుకున్నప్పుడే మానవుడు మానవత్వాన్ని పొందినవాడవుతాడు.
1: When once man acquires this equal mindedness, equanimous nature,
0: ఈనాటి మానవుడు ఉన్నాడు కానీ మానవత్వం అనే గుణములు పూర్తి శూన్యమైపోయినాయి.
1: టుడే వీ ఫైండ్ మ్యాన్ వితౌట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: మానవతా గుణములు నశించిపోవడం చేతనే మానవుడు పడరాని బాధలకు గురి అవుతున్నాడు.
1: యాజ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ టోటలీ గాన్, మ్యాన్ ఈస్ పాసింగ్ త్రూ.
0: అగ్ని అనగా దాంట్లో దహనశక్తి ఉండినప్పుడే దానికి అగ్ని అని పేరు.
1: వీ కాల్ ఇట్ ఫైర్ ఇఫ్ ఓన్లీ ఇట్ బర్న్స్.
0: అదే విధంగా మానవుడు అనుకున్నప్పుడు, మానవతా గుణములు ఉండినప్పుడే వాడు మానవుడు.
1: సిమిలర్లీ యూ కెన్ కాల్ ఎ హ్యూమన్ ఇఫ్ హస్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవతా గుణములు కోల్పోయిన తర్వాత వాడు మానవుడు కాదు.
1: బెరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్
0: వాల్యూస్ బొగ్గు వంటి వాడు.
1: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ హీఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, హీఈస్ జస్ట్ కోల్.
0: ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి చదువరి అయినా, ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి గుణవంతుడైనా మొట్టమొదట మానవతా గుణములను పెంచుకోవాలి.
1: ఇవి మైటీ మ్యాన్, ఏ స్ట్రాంగ్ మ్యాన్, అండ్ ఇంటెలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్, బట్ వితౌట్ హ్యూమన్ వాల్యూస్ హీ ఈజ్ నాట్ వర్త్.
0: ఈనాటి మానవతా గుణములు చాలా అవసరమైనటువంటివి.
1: సో హ్యూమన్ వాల్యూస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ టుడే.
0: మానవతా గుణములు కంప్లీట్ గా పూర్తి నశించిపోయినాయి.
1: టుడే హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్.
0: మానవుడుగా జీవిస్తున్నాడే కానీ మానవతా గుణములు కించిత్తైనా కనిపించడం.
1: ఇట్ జస్ట్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ హ్యూమన్ వాల్యూ.
0: ఎంత చదువులైతే ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈస్ ఆల్ దిస్?
0: ఎంత ధనవంతుడైతే ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈస్ దిస్ వెల్త్?
0: కానీ ఈ గుణములే లేకపోతే వాడు పూర్తి తుచ్చుడైపోతాడు.
1: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ యు ఆర్ సింప్లీ మీన్.
0: కనుక మొట్టమొదట మనము ఈ దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి.
1: Therefore, we have to distance ourselves from these bad qualities.
0: నేను ఎప్పుడు దీన్నే చెప్తుంటాను.
1: This what Bhagavan tells us repeated, the thought and the deeds.
0: ప్రధానం కాదు, గుణములు చాలా ప్రధానము.
1: Bhagavan does not consider the work valid.
0: ఎక్కడైనా
1: quality is important.
0: అడవులు ఎందున్నా, ఆకాశములో ఉన్నా, పల్లెలున్న, పట్టణం ఎక్కడ ఉన్నప్పటికీ గుణములు చాలా అవసరమైనవి.
1: యు మే బి ఆన్ ఎర్త్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ అప్ ద మౌంటైన్ డౌన్ డీప్ ఇన్ ద వ్యాలీ ఆర్ ఇన్ ద డీప్ సీ యు షుడ్ హావ్ వాల్యూస్.
0: అసూయా భావము చాలా చెడ్డది.
1: జెలసీ ఇస్ వెరీ బ్యాడ్.
0: ఆ అసూయ ఉన్నటువంటి వారికి ఏనాటికి నీ జీవితం జీవితంగా జరగదు.
1: జెలస్ పర్సన్ వుడ్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
1: జెలసీ లీడ్స్ టు లివింగ్ డెత్.
0: దానికి తగినట్టుగా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఈ తంటాలు చెప్పుకోవటం.
1: ఫర్దర్ యాడింగ్ టు దిస్ వీ ఫైండ్ క్యారీయింగ్
0: ఇతరుల పైన నీకు ఎందుకు ఈ మాటలు?
1: Why do you carry tales?
0: ఇతరుల గురించి నీవెందుకు దూషించటము?
1: Why do you criticize others?
0: నీలో ఉన్నటువంటి దుర్గుణాలను నీవు దూషించుకో.
1: Just accuse all the bad qualities within you.
0: దుర్భావములను నీవు దూషిపారవే.
1: Brush aside all the bad feelings in you.
0: కాని బరులయందు లేనటువంటి దుర్గుణాన్ని నీవు పుట్టించి ఎందుకు నీవు ప్రచారం చేస్తావు?
1: But you attribute bad qualities to others and nation
0: of
1: love. ఈ నాటిని
0: ప్రేమ తత్వాన్ని
1: Today, this principle of love,
0: satyamargani,
1: and the path of truth,
0: dharmasatvani,
1: and also righteousness,
0: abhivruddhi parchukovali.
1: We have got to develop them.
0: Adiye meeru cheyavalsinatundi pani.
1: That's what we are supposed to do.
0: Kanuka satyamainatundi margamlo satyamargamunu praveshapettali.
1: So we should follow the path of truth in a righteous way.
0: కనుకనే భగవంతునకు అన్ని రకములైనటువంటి పేర్లు అంతా కూడా నియమిస్తుంటూ వచ్చారు.
1: God has so many names and
0: attributes. Satyadharma parayana namaha.
1: And he really maintains
0: satya swarupaya namaha
1: is the personification of truth.
0: ee vidhanga pettukotamlo enta artham untundayi?
1: What an amount of meaning it convey.
0: Prema swarupaya namaha
1: is embodiment of love.
0: Premane manavuni yokka pradhanamaina patram.
1: And love is the main principle of human life.
0: Alanti premane ainatvanti yokka deeni prayojanam emiti?
1: Without life what for? Without love what for?
0: Veeru leinappudu varipaina varu leinappudu veelipaina tantalu cheppukuntu kurchovatam.
1: People go on carrying
0: nayaku udesham chaduvulu perugutu raavatam valla durgunalu kuda perugutu vachayi.
1: Bhagwan feels that there's more and more of education today.
0: Chaduvulanniyu chadivi chaala vivekiyai magidi tanneru kuda mandamattudu.
1: With all the education specialization man does not know his true identity.
0: Enta chaduvu chadivi ee reethi unnanu heenunu gulambu maraledu.
1: With all the high education a mean man would never give up his mean mind.
0: Tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: Education after all helps you to argue with each other but not earn.
0: Ilanti chaduvu chaduvu chadivi chaavanga neetiki.
1: Acquiring this knowledge, why should we die?
0: చావులేని చదువు చదువువాలి.
1: వీ షుడ్ స్టడీ టు బి ఇమ్మోర్టల్.
0: కనుకనే ఈ దుర్గుణములతో కూడినటువంటి చదువు ఉండి ప్రయోజనం లేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ విత్ బ్యాడ్ క్వాలిటీస్ ఈజ్ యూస్లెస్.
0: కనుక మనం చదువులు కాదు ముఖ్యము, గుణములు చాలా అవసరము.
1: ఇస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ మ్యాటర్స్, ఇస్ ఓన్లీ ద క్వాలిటీ.
0: ఈ దుర్గుణముతో కూడినటువంటి వాడిని స్నేహం చేయటం వల్ల మీరు కూడా దుర్గుణాలు చాలా.
1: జాయినింగ్ ద బ్యాడ్ కంపెనీ యూ ఆల్సో బికమ్ బ్యాడ్.
0: జయ జయ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: ముఖ్యమైనటువంటి మానవునికి
1: దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్ కైండ్.
0: చెడ్డవారితో మనం స్నేహం చేయటం చేత మనం కూడా చెడ్డవారైపోతాం.
1: ఇఫ్ యూ జాయిన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: మహాభారతం లోపల గొప్పవాడు కర్ణుడు.
1: In Mahabharat, Karna is a mighty man.
0: Karna sarva vidyalu sampurnanga nechukunnatundi vaadu.
1: He is an expert in archery.
0: Adu mahaguru yokka cheyabattinatundi vaadu.
1: And in fact he is not an ordinary one.
0: Arjunudu kante goppa vidya galiginatundi vaadu.
1: He is greater, more knowledgeable than Arjuna.
0: Kaani inta goppa vidyavantudainappatikini
1: being an intellectual,
0: Karnuni yokka peru enduku chedipoyindi?
1: Why did he get a bad name? Karna.
0: Duryodhana Dushasana adulaka samparkam cheta tana peru paadaipoyindi.
1: Because Karna joined the bad company of Duryodhana and Dushasana.
0: కనుకనే అంత గొప్పవాడై ప్రయోజనం ఏమిటి?
1: సో దో హీ సో గ్రేట్
0: కర్ణుడు అంతటి వాడు కడపటికి ఏమయ్యే?
1: వాట్ హ్యాపెన్ టు కర్ణ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఎట్ ద ఎండ్?
0: కనుకనే మనము ఎన్ని విధములు చదివినప్పటికీ బుద్ధి సరిలేకపోతే అన్ని వ్యర్థమైపోతుంది.
1: వెన్ అవర్ మైండ్ ఈజ్ నాట్ ప్రాపర్ ఎవ్రీథింగ్ వుడ్ బి
0: దుష్టంగా దూరంగా మనం పోవాలి.
1: వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క తత్వము.
1: దెన్ యుల్ హ్యావ్ యువర్ ట్రూ నేచర్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అందరూ కూడాను గుణములు మొట్టమొదటి పెంచుకోండి.
1: ఆల్ ఆఫ్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
0: ధనమును సంపాదించి ప్రయోజనం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ ఎర్నింగ్ మనీ
0: మెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ మనీ దేర్ బి మోర్ ఆఫ్ ఈగో అండ్ అవరెస్.
0: మదముడిన ధనముడుగును ధనముడిగిన మదముడుగును.
1: వెన్ వన్స్ మనీ ఇస్ గాన్ యూ కెనాట్ బి ఈగోయిస్టిక్.
0: మదమిడిగిన దుర్గుణము మానునివేమా.
1: దేర్ ఆఫ్టర్ విత్ ద లాస్ ఆఫ్ మనీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీ.
0: కనుకనే మనకు ధన సంపాదన గొప్పది కాదు.
1: అమాసింగ్ వెల్త్ ఇస్ నాట్
0: దట్ సంపాదన చాలా అవసరమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ వాల్యూస్
0: అమితంగా మాట్లాడండి.
1: టాక్ ఇన్ లిమిటెడ్
0: మాట్లాడటం చేతనే ఈ విధమైనటువంటివన్నీ వస్తుంటాయి.
1: టూ మచ్ టాక్ లీడ్స్ టు ఆల్ దిస్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎన్ని సంస్థల్లో నువ్వు చేరినప్పటికీ నీ లోపల ఉన్నటువంటి యొక్క భావమే మార్చుకునుకుంటున్నా నీ ఉండి ప్రయోజనం లేదు.
1: యూ మే బి ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, ఇఫ్ దేర్ ఇస్ నో కాగ్నైజబుల్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ యూ, ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: మాటలు,
1: వి టాక్ టూ మచ్.
0: కానీ హృదయం చేదు మనసు.
1: బట్ దో వి టాక్ స్వీట్లీ, ద హార్ట్ ఈస్ బిట్టర్.
0: పాయిజన్,
1: ఇట్స్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట మనం మనసు లోపల తీయదనాన్ని పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నెక్టర్ విద్ హిమ్.
0: అది ఏ నిజమైనటువంటి హృదయము.
1: దట్ ఈస్ ట్రూ హార్ట్
0: ప్లస్ దయా హృదయము.
1: హృత్ ప్లస్ దయా,
0: దయా హృదయుడు కావాలి.
1: వన్ షుడ్ బి కంపాషనేట్,
0: ప్రేమ హృదయుడు కావాలి.
1: వన్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్,
0: అప్పుడే నిజమైనటువంటి మానవుడు.
1: దెన్ యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఈ విధంగా జీసస్ ప్రేమ హృదయుడైపోయి అనేక మందిని, బీదలను, సాధలను సాకుతూ సంరక్షిస్తూ వారికి తగినటువంటి తోడులీడిగా ఉండటం చేత అనేక మంది విరోధులు బయలుదేరారు.
1: యాజ్ జీసస్ బీయింగ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, he started helping the poor, needy and the forlorn. Therefore that led to many of the foes.
0: ఎవరైనా సరే మంచి వారికి సహాయం చేయండి.
1: Let him be anyone. మనకి
0: ఎన్ని కష్టములు వచ్చినా కూడా పర్వాలేదు.
1: Doesn't matter you
0: have ఎన్ని బాధలు సంభవించినా పర్వాలేదు.
1: You may have difficulties on the way.
0: పరులను మాత్రం దూషించకూడదు.
1: But never criticize anybody.
0: అందరి యందు ఉండేటువంటి ఒకే ఆత్మనే.
1: The same atma dwells in all.
0: నీ ఆత్మనే నీవు దూషించేటువంటి వారి యందు కూడాను అదే ఆత్మనే ఉంటుండాలి.
1: The atma present in you is present in other man whom you hate.
0: ఇతన్ని దూషిస్తున్నావని నీవు భావిస్తావు కానీ కాదు కాదు, నిన్ను నీవే దూషించుకున్నట్టు.
1: You think you are criticizing someone else? No. You are criticizing yourself.
0: If you don't like, remain silent.
1: Don't accuse.
0: కనుక ఇలాంటి మంచి గుణములు పెంచుకుంటూ రండి.
1: సో వీ షుడ్ డూ గుడ్ డీడ్స్ అండ్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
0: చెడ్డ గుణములు పెంచుకుంటూ మంచి పనులు ఎన్ని చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు.
1: విత్ ది బ్యాడ్ క్వాలిటీస్ నో అమౌంట్ ఆఫ్ గుడ్ వర్క్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
0: మంచి మాటలైనా పలకండి.
1: అట్లీస్ట్ స్పీక్ గుడ్
0: వర్క్. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక నీవు మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అంతేకాని ఇతరులపై దోషములు లేనిపోని కల్పించి మాట్లాడుకోవటం ఇది రాక్షస కృత్యము.
1: Don't find fault with others and spread this, share this with everybody.
0: ఎవరికైనా బాధలు జరిగితే నీవు బాధపడను.
1: If there is any suffering that come to your notice,
0: పాపం ఈ నాడు వారికి జరిగింది, రేపొద్దున మాకు జరుగుతుందేమో.
1: Today they are suffering, tomorrow I may suffer.
0: కనుక ఎవరికైనా బాధలు తప్పదు.
1: One is bound to suffer someday or other.
0: కనుక అందరి క్షేమాన్ని మనం కోరండి.
1: We should pray for the welfare of everybody.
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: That's the reason why we pray, let the whole world be happy and peaceful.
0: కనుక మనం అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
1: We have to work for the prosperity of everybody.
0: అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
1: We should also know the welfare of everybody.
0: మన హృదయం హిరణ్య గర్భంగా మారాలి.
1: Our heart should be golden, హిరణ్య గర్భ.
0: అప్పుడే మంచి మంచి భావము, మంచి జీవితము కలుగుతుంది.
1: With the golden heart there will be golden ideas and a successful life.
0: కనుకనే మంచివాడనటానికి కారణం ఇదియే.
1: This is, should be the trend of a good man.
0: నీవు గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కా.
1: You don't need to be a great man, be a good man at least.
0: అందరూ నిన్ను ప్రేమించేటట్టుగానే ప్రయత్నించాలి.
1: బిహేవ్ యువర్ సెల్ఫ్ హ్యాస్ టు బి లవ్డ్ బై ఎవ్రీబడి.
0: కనుక నీ భగవంతుని అంతా కూడా హిరణ్య గర్భాయ నమః అన్నారు, అందరూ భగవంతుని ప్రేమిస్తారు.
1: God has got this Hiranya Garbha because all love him.
0: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు.
1: God is always blissful.
0: ఎవర్ని ద్వేషించడు.
1: He never hates anybody.
0: ఎవర్ని పరిహసించడు.
1: He never makes fun of anybody.
0: ఏది చేసినా వారి మంచి కోసమే చేస్తుంటాడు.
1: Whatever God does, it is for your good.
0: కనుకని ఏది చేసినప్పటికీ ఇది నా మంచికి, నా మంచికి అని.
1: All actions of God are for your own good.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: సత్య మార్గాన్ని పెంచుకోండి.
1: అండ్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: నీతిని నిలుపుకోండి.
1: అండ్ వీ హావ్ టు అప్హోల్డ్ మొరాలిటీ.
0: నీతి లేని జాతి నిర్భయము.
1: అండ్ వితౌట్ మొరాలిటీ ద నేషనాలిటీ ఇస్ యూస్లెస్.
0: కాబట్టి నేషనాలిటీ ఉండినంత మాత్రమే కాదు, మొరాలిటీ కూడా ఉండాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ నేషనాలిటీ.
0: చాలా మంది నేషనాలిటీ నేషనాలిటీ దేశభక్తి కావాలని కోరుతుంటారు.
1: పీపుల్స్ stress on nationality and patriotism.
0: Nationality undi prayojanam enti?
1: What for is that nationality?
0: Nijamainatundi oka prema tattvam undali.
1: So love and morality are more important.
0: Morality lekapothe nationality undi prayojanam ledu.
1: Without morality mere nationality is useless.
0: Annitikunu morality chala important.
1: So for all morality is very important.
0: Kanuka manam morality ni penchukovali.
1: So we have to develop the moral conduct.
0: మోరల్ కాండక్ట్ పెట్టుకునేటప్పుడే మనిషిగా మారుతాడు.
1: When once there is moral conduct, we'll be true human.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు అన్ని పలికటే పలుకులు నిజమైనటువంటివి.
1: What all you said is quite
0: కానీ
1: true.
0: పలుకులకు సంతోషించడు భగవంతుడు.
1: God will not be happy by your words.
0: పలుకులను ప్రాక్టికల్ లో పెట్టండి.
1: All our words must be translated into action.
0: మీ ప్లాట్ఫామ్ స్పీచెస్ లో గొప్ప హీరోగా ఉండవచ్చును.
1: You may be hero on a platform.
0: కానీ ప్రాక్టికల్ సైన్స్ లో జీరోగా ఉండవచ్చు.
1: In practical life you may be a zero.
0: ప్రాక్టికల్ సైన్స్ లో హీరో కావాలి.
1: You should be a hero in practical life.
0: అది నాకు చాలా ఇష్టము.
1: That what Bhagavan expects
0: of you.
1: Let him any
0: practical లోపల నిత్య జీవితం లోపల నీవు హీరోగా.
1: Any difficulty you may have in practical life, be a hero.
0: కనుకని దైవత్వం అనేటువంటిది పెద్దలంతా ఎన్నో అనుభవించినారు.
1: Divinity is experienced by elders.
0: మహమ్మద్ కానీ,
1: ప్రాఫెట్ మహమ్మద్
0: కానీ, జిజ్జా కానీ,
1: జీసస్,
0: ఈ వీరందరూ కూడా ఎంతనో గొప్పవారంత.
1: ఆల్ ఆర్ వెరీ గ్రేట్ పీపుల్.
0: వారి ఎంత గ్రేట్నెస్ ఎట్లా వచ్చింది?
1: Where does the secret of greatness lie?
0: మంచి పనులు చేయటం చేతనే గ్రేట్నెస్ వచ్చింది.
1: Their goodness brought them the greatness.
0: ఈ గ్రేట్నెస్ లో దాంట్లో గుడ్నెస్ కూడా చేర్చాలి.
1: దేర్ ది గ్రేట్నెస్ షుడ్ హ్యావ్ ఇన్ కాంబినేషన్ ద గుడ్నెస్ టూ.
0: కనుక గ్రేట్నెస్ కంటే గుడ్నెస్ చాలా మంచిది.
1: గుడ్నెస్ ఈస్ గ్రేటర్ దాన్ గ్రేట్నెస్.
0: ఎంతమందో భారతదేశం నందు మహనీయులంతా ఉన్నారు.
1: ఇన్ భారత్ దే ఆర్ మెనీ నోబుల్ సోల్స్.
0: ఎందరో మహానుభావులు. అందరికీ వందనం అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజ్ సెడ్ మై సాల్యుటేషన్స్ టు ఆల్ గ్రేట్ నోబుల్ సోల్స్.
0: కనుక ఆయన అంతటి గొప్పవాడైనప్పుడు కూడా ఆ రకమైనటువంటి వినయ విధేయతను నిరూపించాడు.
1: దో సెయింట్ త్యాగరాజ్ ఇస్ సో గ్రేట్ హి హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
0: కనుక భగవంతుని ఎంతవరకు వర్ణిస్తూ వచ్చాడు?
1: హౌ హ్యాస్ హీ టు వాట్ ఎక్స్టెంట్ హ్యాస్ హీ ఎక్స్టోల్డ్ గాడ్?
0: వాచామ గోచరుండని.
1: You are beyond comprehension.
0: నీ చరిత్రమును కూడా బ్రహ్మాదులకులైన తరమా.
1: That even Brahma cannot describe you.
0: వాచామ గోచరుండని.
1: You are beyond expression.
0: నీవు పలుకుల చేత నీవు వర్ణించడానికి వీలు కాదు.
1: It's not possible to describe.
0: నీ గుణములను వర్ణించడానికి సాధ్యం కాదు.
1: It's not possible to comprehend.
0: దేవకి వసుదేవులను రక్షించినావు.
1: You have protected Devaki.
0: మేలు మేలు పాండవులను కాచినావు.
1: And you have protected Pandavas.
0: విజయుని ఆస్తి తీర్చినావు.
1: And you also
0: కురుపేరు స్కబ్జా వక్రములను పోగొట్టినావు.
1: You also came to the rescue of
0: 16,000 రమావణులను పోచినావు.
1: And you also came to the rescue of 16,000.
0: హే కృష్ణ కృష్ణ అంటూ సభలో పోయి నీవు రక్షించినావు.
1: And you have manifested in the open court in response to the prayer of Draupadi.
0: అలాంటి వాణివి నిన్ను వర్ణించడానికి ఏమవుతుంది?
1: Is it possible for me to
0: explain? ఎవరి భావం ఎట్టిదో వారి ఫలితం అట్టిది.
1: As is the feeling, so is the manifestation.
0: నీ భావం హృదయం నుంచి వచ్చినప్పుడు నీ ఫలితం కూడాను హృదయాన్ని అందుకుంటుంది.
1: If the feeling is wholehearted, you will have the result also properly.
0: కేవలం మాటలు మాత్రం పలికి హృదయం లోపల మాత్రం మంట పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి?
1: If it is only mere vocal, verbal expression with emptiness in the heart, it is useless.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది శాంత భావం పెట్టుకోవాలి.
1: వాట్ వీ హ్యావ్ టు అక్వైర్ టుడే ఇస్ పీస్.
0: లోకంలో ఎక్కడ చూసినా శాంతియే లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎవరు పోయి అడిగినప్పటికీ ఐ వాంట్ పీస్ పీస్ పీస్ పీస్.
1: If you ask anybody, they say, I want peace, everyone.
0: ఎక్కడుంది పీస్?
1: వేర్ ఇస్ పీస్?
0: ఎంత పీసెస్? పీసెస్ పీసెస్. నో పీస్.
1: You find only pieces, pieces, no peace anywhere.
0: నీ హృదయాన్ని పీసెస్ చేసుకుంటున్నావు.
1: In fact, you split up your heart into
0: pieces. ఎక్కడి నుంచి వస్తుంది?
1: And how do you expect peace from outside?
0: కనుకనే నువ్వు భగవంతుని ప్రేమించు.
1: Love God first.
0: ఈ భగవంతుని విశ్వసించు.
1: Have faith in God.
0: భగవంతునికి అర్పితం చేసుకో.
1: Surrender to God.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు భగవత్ కార్యాలుగా భావించు.
1: Dedicate your life to God.
0: మనం చేసే ప్రతి కర్మలు కూడా నువ్వు ఉపకారమైన కర్మలుగా ఉండాలి.
1: Let all our actions be helpful to others.
0: Helpful. Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: కనుక ఎవరిని మనం బాధించకూడదు.
1: Never hurt anybody.
0: సాధ్యమైనంత వరకు వారికి ఉపకారమే చేస్తూ పోదాం.
1: To the extent possible, help.
0: వారిని ప్రేమిస్తూ పోదాం.
1: Love them.
0: ఎవరికైనా ఏ కష్టములు వస్తున్నాయో.
1: Anybody may have any difficulty.
0: వారికి ఆ కష్టములు వచ్చినా నాకు రాలేదే, నేను బాగున్నాను అనుకుంటావు.
1: You may feel that the other man is having difficulties. And that you are free.
0: ఏ నిమిషమో ఎప్పుడు.
1: Any moment, any day.
0: కనుక నీవు ఎప్పుడు కూడా నువ్వు మాగుండాలంటే ఇతరుల యొక్క మంచిని నీవు కోరు.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఫైన్, విష్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందరి యొక్క క్షేమాన్ని నీవు ఆశించురా.
1: అండ్ విష్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఇదే నిజమైనటువంటి యొక్క సాధన.
1: దిస్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇది స్పిరిచువల్ స్పిరిచువల్ అనుకుంటే పూజలు చేయటం, భజన చేయటం ఇవి కాదు ముఖ్యమైనటువంటి.
1: స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ మెకానికల్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ భజన్ రెసిటేషన్.
0: గుణములను పెంచుకోవాలి.
1: ద స్పిరిచువల్ క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్.
0: మనం 10 మందికి మంచివారిగా అనిపించుకోవాలి.
1: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ది ఫెలో మెన్.
0: జీసస్ చాలా గొప్ప పేరునంత చేశాడు.
1: జీసస్ won the esteem
0: కట్టగడబడికి తన దేహం అర్పితం చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సాక్రిఫైస్ హిస్ బాడీ.
0: కనుకనే అలాంటి త్యాగానికి మనం పూనుకోవాలి.
1: వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే లేకపోతే భోగమే భోగమే అనుకుంటే జీవితం అంతా కూడాను రోగంగా మారుతుంది.
1: వితౌట్ సాక్రిఫైస్ త్యాగ ఇఫ్ యు గో బై భోగ ద ప్రాస్పెరిటీ
0: యోగము. త్యాగమే నిజమైన యోగము.
1: దేర్ఫోర్ త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగ.
0: ఈ భోగమే నిజమైన రోగము.
1: Bhoga prosperity is roga disease.
0: కనుక మనం ఈ రోగానికి బరి కాకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి డిసీజ్డ్.
0: యోగానికి మనం గురి కావాలి.
1: బీ ప్రిపేర్డ్ ఫర్ యోగా స్పిరిచువల్ పాత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరు కూడా నేర్చుకోవాల్సినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ప్రేమతత్వమే.
1: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ నో ఈస్ దిస్ స్పిరిట్ ఆఫ్
0: ప్రేమ. ప్రేమ ప్రేమ
1: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ ఉండినటువంటి వారికి ఎవరు ద్వేషించరు.
1: If you have got this quality of love, nobody will hate you.
0: Nu prema chopta nu bazar lo po ye adavukaina po ekkadi mrugalu kuda ninnu baadinchavu.
1: With love you will go around the streets or even you go to the forest.
0: Maharishulandaru kuda nu
1: wild animals will not attack you.
0: Kaalani galuptu vacharu.
1: Sages and saints spend their time in forest.
0: Aa kaaladavu lopala pululu simhalu enninnu kalchi anni vidhala పోట్లాడుకునేటువంటివి.
1: ఇన్ ఏ థిక్ ఫారెస్ట్ యూ ఫైండ్ ద వైల్డ్ యానిమల్స్ ఫైటింగ్.
0: అలాంటి క్రూర మృగముల మధ్యలో కూడా మానవులు శాంతంగా జీవిస్తూ వచ్చాడు.
1: సేజ్ లెడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వైల్డ్ యానిమల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అతని దగ్గర ఒక అస్త్రం ఉంటుండాలి.
1: బికాస్ ద సెయింట్స్ హావ్ గాట్ ఎ
0: వెపన్. ప్రేమాస్త్రం తన దగ్గర పెట్టుకోవడం చేతనే ఆ క్రూర మృగములు కూడా అతను రక్షిస్తూ వచ్చాయి.
1: విత్ ది వెపన్ ఆఫ్ లవ్ Even wild animals started protecting the lives of sages and saints.
0: Manam prema chotha manam untinappudu evaraina kuda manam premistaru.
1: With love you will be loved in turn.
0: Manam astani manam sampainchukovali.
1: We should have this weapon.
0: Atom bomb, hydrogen bomb ivi kadu manaku.
1: Not the atom bomb, nitrogen bomb and hydrogen bomb.
0: Avi kadu manaku rakshinchedi.
1: They will never protect you.
0: Premastame manaku pradhanamaitundi.
1: The weapon of love is most important.
0: Adi manam sampainchukunte evvaru kuda ee vidhanganu manalni baadhincharu.
1: With weapon of love you will never be hurt by anybody.
0: నాకు ప్రేమ ప్రేమ ప్రేమ అనేటువంటిది చాలా ప్రధానమైన శాస్త్రము.
1: భగవాన్ హస్ గాట్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఆఫ్ లవ్ విత్ హిమ్.
0: ఈ ప్రేమ ఉంచుకోవటం చేతనే ఇంతమంది ప్రజలంతా కూడా వస్తుంటారు.
1: బికాస్ ఆఫ్ భగవాన్స్ లవ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్.
0: ఎవరికైనా నేను ఇన్విటేషన్ ఇచ్చానా?
1: ఇస్ ఎనీ ఇన్విటేషన్ సెంట్ టు యు?
0: నేను ఆహ్వానం చేశానా?
1: ఆర్ యు ఇన్వైటెడ్ హియర్?
0: ఏది ఆహ్వానం లేదు.
1: నో ఇన్విటేషన్.
0: ఏ ఇన్విటేషన్ లేదు.
1: నో ఇన్విటేషన్.
0: ఆ ప్రేమనే వాళ్ళందరినీ ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇస్ ఓన్లీ భగవాన్స్ లవ్ దట్ హెస్ డ్రాన్ యు హియర్.
0: నా హృదయమే పెద్ద మ్యాగ్నెట్.
1: భగవాన్స్ హార్ట్ ఈజ్ ఎ బిగ్ మ్యాగ్నెట్.
0: ఆ మ్యాగ్నెట్ వల్లనే అన్ని ఇనుప తుండ్లంతా వచ్చి చేరిపోతున్నాయి.
1: ది హార్ట్ ఆఫ్ భగవాన్ ద మ్యాగ్నెట్ హెస్ డ్రాన్ ది ఐరన్ ఫైలింగ్.
0: కఠినమైన హృదయాలైన అవి ఇనుప తుండ్లు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ సో హార్ష్.
0: అవి కూడా పరిశుద్ధంగా ఉంటుంటే అతి త్వరగా ఆకర్షిస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్ యుల్ బి అట్రాక్టెడ్ వెరీ సూన్.
0: కానీ కొంతమంది అనుకుంటారు,
1: బట్ సమ్ ఫీల్ సో,
0: అయ్యో స్వామి మ్యాగ్నెట్ అనుకుంటున్నారే.
1: Swami is magnet.
0: మమ్మల్ని ఎందుకు ఆకర్షించడం లేదు?
1: హౌ ఇస్ దట్ భగవాన్ డజంట్ అట్రాక్ట్ మీ?
0: మిమ్మల్ని ఆకర్షిస్తాడు.
1: యూ విల్ బి అట్రాక్టెడ్.
0: అయితే ఆ ఇనుము కొంచెం తుప్పు పట్టి తుండు పట్టి చాలా చిరుము పట్టిపోయింది.
1: బట్ ఇఫ్ దిస్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ డస్టెడ్ అండ్ రస్టెడ్ దే కెనాట్ బి డ్రాన్.
0: దాన్ని క్లీన్ చేసే.
1: సో ఐరన్ మస్ట్ బి క్లెన్స్.
0: తప్పక ఇది ఆకర్షిస్తుంది.
1: బౌండ్ టు బి డ్రాన్.
0: దాన్ని క్లీన్ చేయకుండా ఆకర్షించలేదు ఆకర్షించలేదు ఎట్లా ఆకర్షిస్తుంది?
1: వితౌట్ క్లీనింగ్ ది డస్ట్ అండ్ ద రస్ట్ the iron cannot be expected to be drawn or attracted.
0: Dust powal anukunte prema chetha baaga kadagala.
1: So clean this dust and the rust with love.
0: With love, with love,
1: with love and with love.
0: Kanukone aa prema chetha mee hrudayanni pavitram cheskondi.
1: Make your heart sacred with love.
0: Idi videshiyulu kaani ideshiyulu kaani swadeshiyulu kaani andaru nechukovalsindi okkate.
1: Everybody, foreigners or the natives, all of you should learn only
0: prema,
1: one thing.
0: Prema, prema.
1: Love and love and love
0: alone. Selfless love.
1: Selfless love.
0: Ah, selfless love unnapude నీవందరినీ ప్రపంచాన్ని నువ్వు ఆకర్షింపజేస్తావు.
1: When you have selfless love, you'll be able to attract the whole world.
0: Love is selfless.
1: Love is selfless.
0: Self is loveless.
1: Self is lovelessness.
0: Self ఉంటుంటే loveless అయిపోతుంది.
1: When there is self, there will be no love.
0: కనుకనే మీరు ప్రేమతో మీరు జీవించాలి.
1: సో లీడ్ యువర్ లైఫ్ విత్ లవ్.
0: ప్రేమ ముదిత మనసి కహో రామ రామ రామ రామ.

ಭವ ಸಮುದ್ರಕದನಾಮ ಶೇಖರಾಮ ಪರಮ ಶಾಂತಿ.

அக்டோபர் ஆதிவாரம் 20வ தேதி காலரு பின்னொகட்டி ஜாரி கனபடலேது. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిను. క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిను.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: The present height Bhagwan, you know, in those days he was still short.
0: Chinna nikkaru veskoni,
1: wearing a small nikka,
0: chukka tudukoni
1: and a shirt.
0: Appudu 12 samvatsaram.
1: He was aged 12.
0: Nenu bayata vachanu.
1: Bhagwan came out.
0: Chusina tachaname aa commissioner bharya iruvuru kudanu స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఇన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరమునకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ though it requires him to go to apply for leave to his office.
0: Sari ayana anni erpaatu chesukunnadu. Corporation commissioner inta pedda officer ee vidhanga adukuntunte nenu e vidhanga nenu oddan cheppadaniki veelu kadani ayana kuda angikarinchi tachame principal daggariki velli ee vidhanga satyanni ballari teeskunraamani commissioner garu korutunnaru tappaku selavu ivvali annaru.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey
0: the officer. Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: Appudu ayana cheppadu, Satyanni Ballari ke kaadu ekkadikaina teeskelandi.
1: The headmaster Kameshwar Rao said, take Satyam not merely to Ballari.
0: Nan nadaganakkarledu.
1: Take him anywhere. You don't need my permission.
0: Ani adigi.
1: So saying.
0: Ballari teeskuni atani car ichi car lo pampinchadu.
1: He has sent the car and Bhagwan was taken in that car to Ballari.
0: Aa Ballari lopala 3 dinamulu vaallu intilo pettukunnaru.
1: Bhagwan stayed at the residence of the chairman of the corporation.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ది చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది సాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: దేర్ హీ సా స్వామి దేర్.
0: మరి లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: హీ వెంట్ ఇన్సైడ్, దేర్ హీ సా స్వామి అగైన్.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: స్టిల్ హీ వాజ్ హ్యావింగ్ డౌట్స్.
0: భార్యను బయట పోమన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిస్ వైఫ్ టు గో అవుట్ సైడ్.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu velthanu velladu.
1: And he said,
0: akkadu kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu
1: kodanu santoram.
0: Maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషమరాజు
0: చేతులు పట్టుకుని,
1: హి కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషమరాజు.
0: రాజు, మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు, యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్, హి సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవకొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవకొండ.
0: హంపి నుండి వచ్చి స్కూల్ చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు, యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.

0: అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఉరవకొండ.
1: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్నకటి జారి కనపడలేదు.
0: ఆయన
1: రాజుకి ఏమి ఇవ్వాలి?
0: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
1: నేను ఏది పుచ్చుకోను అని చెప్పారు.
0: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
1: నాలుగు షర్ట్స్ నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
0: హీ సెట్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్డ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
1: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నా.
0: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
1: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు అప్పుడు.
0: As they didn't want to force Swami further, the wife said another plan. Children had pin, collar pin in those days, a decorative piece.
1: Collar pin ni vesukunte chaala goppa vaadu ani pilcheetunte vaaru.
0: A collar pin is a matter of prestige in those days.
1: Aayana chaala veeganga vellaadu.
0: Collar
1: pin, bangar collar pin teesukochaadu, naa collar ku vesaadu.
0: He went fast, got that golden collar pin and got
1: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
0: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
1: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
0: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హీ సెడ్.
1: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
0: With the collar, Swami was moving to school.
1: Hampi nundi vachi school ki arugochu baba collar pin akata jari kanapadaledu.
0: Returning from Hampi wearing the collar while baba was
1: pushing the school,
0: this pin dropped on its way, which is not seen.
1: Prapanchaka sambandham pin ayi tolage.
0: The whole worldly feeling is dropped like the pin.
1: Ee prapanchik sambandham anta oka pinnu tho samanam naaku.
0: The whole worldly feeling is like a pin after all.
1: Adi tolagipoyindi.
0: It lost, it vanished.
1: Bhaktula baadalanu uppinchine nimittamai nenu vellali annanu.
0: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
1: Akkada nunchi pustakalu akkada paravesanu.
0: He dropped, thrown away the books.
1: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
0: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
1: వారి తోటకు వెళ్ళాను.
0: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
1: ఆయన చాలా భక్తుడు.
0: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: అయ్యో, రాజు వచ్చాడని భార్యకు చెప్పి ఏమేమో తిండంతా చేయించాడు.
0: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్.
1: ఎవరిది ముట్టలేదు.
0: Bhagavan did not touch anybody.
1: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
0: He did not touch any of the items brought there.
1: శేషంరాజు వచ్చాడు.
0: శేషంరాజు కే
1: సత్య, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
0: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య, లెట్ అస్ గో బ్యాక్, లెట్స్ రిటర్న్ హోమ్.
1: నేను రాను అన్నా.
0: ఐ విల్ నాట్ కమ్.
1: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
0: Bhagavan has no temperament to say no to anybody.
1: ఆ జవాబు చెప్తుంటే అతనికి చాలా ఆశ్చర్యమేసింది.
0: He was very much surprised to listen no from Bhagavan.
1: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
0: How is that Satya is so courageous now?
1: నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్ అంతా కూడాను అతనికి చాలా కప్పిపెట్టుంటుంది.
0: With a smiling face around the Bhagavan was seen the brilliance and the radiance which has mystified the brother.
1: Tatchana intiki vachadu.
0: Immediately returned home.
1: Puttaparthiki telegram ichi pampichadu.
0: He sent a telegram to Puttaparthi.
1: Aanadu Puttaparthiki telegram raavalante oka varam pattedi.
0: For the telegram to reach to Puttaparthi in those days it took one full week.
1: Oka school pillavanto cheppi manishitone pampichadu.
0: The message was sent through a messenger, a school boy.
1: Iddaru tatchane raavalsindi annadu.
0: That both of them should report immediately.
1: Evaru?
0: Who are they?
1: Eeswaramma, Pedda Venkamaraju. Meer iddaru bayil deri raavali annaru.
0: Eeswaramma and Pedda Venkamaraju should report immediately.
1: Iddaru akkadiki vacharu.
0: Both of them came there.
1: Rendava dinam chusetappudike Seshamaraju intlo unnaru.
0: The second day at the residence of Seshamaraju.
1: Vaaridduru niku teesukoni ఈ అంజనేయులు ఇంటికి వచ్చాడు.
0: దే కేమ్ టు అంజనేయులు'స్ హౌస్.
1: నాయన, అన్నగారింటికి పోదాంరా.
0: హి సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్.

0: ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: ఇఫ్ యు రియల్లీ వాంట్ మీ ఐ ఫాలో యూ టు పుట్టపర్తి.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళుతాను అన్నాను.
1: ఐ కమ్ టు పుట్టపర్తి, ఐ ఫాలో యూ, మేక్ ఆల్ ద విలేజర్స్ ఆఫ్ పుట్టపర్తి హ్యాపీ అండ్ దెన్ డూ అకార్డింగ్ టు మై వే.
0: రెండవ దినము,
1: సెకండ్ డే,
0: స్కూల్ ప్రేయర్.
1: ఇట్ వాజ్ స్కూల్ ప్రేయర్ టైం.
0: స్కూల్ ప్రేయర్ టైంలో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ డిడ్ ప్రేయర్ ఎవ్రీ డే.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నువ్వు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయరు మా హృదయాల లోపల చేరిపోతుంటుంది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాజ్ దట్
0: నిత్యము నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బస్సు చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ టు లీవ్ ఫర్ పుట్టపర్తి.
0: స్కూల్ పిల్లలందరూ మేము వస్తామని కూర్చున్నారు.
1: ఆల్ స్కూల్ చిల్డ్రన్ డిసైడెడ్ టు ఫాలో హిమ్.
0: అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు.
1: ఆల్ చిల్డ్రన్ వర్ క్రాయింగ్ బిట్టర్లీ.
0: ఎవరు ప్రార్థనకు పోలేదు.
1: నోబడి అటెండెడ్ ప్రేయర్ సెషన్.
0: అప్పటికి ఒక పిల్లవాడిని స్వామికి చాలా దగ్గరలో కూర్చునేటువంటి పిల్లవాడు బెంచీలో.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu na paatalu nerchukunnadu ganaka atanu steps ekki stage paina paata paadataniki prarambhinchadu.
1: That Ramesh, close associate, having learnt the song of prayer, he climbed up the steps and ready to sing.
0: Aa prayer ku prarambhinchinappudike gattiga yedchadu.
1: As he started singing, he cried loudly.
0: Andaru yedcharu.
1: All cried.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పల్లెకి ఎవరు వస్తారు?
1: బట్ దెన్ హూ విల్ కమ్?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకు నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్.
0: రమేష్, పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్నారు. డెస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్.
0: అని
1: టిఎస్ఎల్సీ ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: ఇట్ విల్ లో బి రెగ్యులర్ క్లాస్ రూమ్. భగవాన్ వుడ్ గివ్ ఆన్సర్స్.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: బోత్ ది బాయ్స్ క్లాస్మేట్స్ వర్ ఫీలింగ్.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: ద రిజిస్టర్ నంబర్ 1
0: స్కూల్ 95 వచ్చింది.
1: ద రిజిస్టర్ నంబర్ అనదర్ 90.
0: ఇంకోటి 5 నంబర్ వచ్చింది.
1: అనదర్ 5.
0: ఒకరు ఒక చోట కూర్చుంటున్నారు.
1: ఆల్ ఆఫ్ దెం సాట్ ఎట్ డిఫరెంట్ ప్లేస్.
0: మా గతి ఏమవుతుందో అనేవారు చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంటీ హ్యాండెడ్
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ షీ రోట్ ద హోల్ థింగ్.
0: అతని నేమ్ అంటే సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ యూ ఆల్సో స్క్రిబుల్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: ఇన్ దోస్ డేస్
0: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
1: ద స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్. వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది 3 స్టూడ్ ఫస్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఇదేమి చూచి రాశారా అనుకోవడానికి ఒకటి 100 ఒకరిది 96, ఇంకోది 8, ఈ రకంగా నంబర్స్ వేరు వేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: ఎట్లవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఊరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది త్రీ వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఊరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడాను 12, 14 సంవత్సరములు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఊరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఊరవకొండ.
0: ఆ పరీక్ష అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు, ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట్ ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: Akade potani raju raju raju raju ani archinaadu yechinaadu vaadala pera paddaadu pranam ichchaadu.
1: Seeing Swami, he shouted raju raju raju, fell at the feet of Swami and died there.
0: Aa vidhanga Swamiki arpitam chesaru.
1: That's how they have surrendered themselves.
0: Meem eppudu meedone undali.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టపర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ gave 1 acre of land near that Satyamma temple.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: A small house was constructed.
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను 2 కుక్కపిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ 2 classmates కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆమె.
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా.
0: ఆమె ఈ 2 చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ 2 puppies, 2 small dogs ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారుంటాడు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ 2 dogs జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజర్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్.
0: పాత మందిరం అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే, అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్ కళ్యాణ మండపం, ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్,
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం,
0: వెళ్ళిపోవాలనుకుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి మనిషి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణం.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవరు కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారులేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్ ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాస్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాస్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడ నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాస్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టభర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాల పైన పడింది, ప్రాణం ఇచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ను ఎనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోంబ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: ఇట్ వాస్ నాట్ ద సెంటర్.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెట్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టోంబ్.
0: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఆ జిల్లి కూడా ప్రాణం పెట్టింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం యొక్క వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైనా ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ ఎట్ ద బిగినింగ్.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: ఆ కాలర్ పిన్ జారిపోవటము,
1: దట్ డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్ పిన్,
0: స్కూల్కు లేకుండా పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూర్ అండ్ మైసూర్.
0: కాఫీ పొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీ పొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తామన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూర్ అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టభర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్ అండ్ క్రైడ్.
0: ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు,
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: కానీ మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చాను మాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
0: Anduvalane puttaparthine nenu ikkada peddadiga bhavanam metti వచ్చే భక్తులకందరికీ అనుకూలాలు పరిచి తగినటువంటి సేవలు చేస్తూ వచ్చాను.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బిల్ట్, ఆల్ దీస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ ది కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆఫ్ ది విజిటింగ్ డివోటీస్.
0: అప్పుడే ఈ యొక్క చిన్న కుటుంబం ఉండటం మంచిది కాదని,
1: that a small residence is not good,
0: okati chinna bhavanam kattalani,
1: that a small building is to be made,
0: aa palliki daggaraga undakoodadani,
1: that it's not good to be near the village.
0: Maharaja Menamama,
1: the uncle of Maharaja
0: Sakamma, veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu ivvala annaru.
1: They have decided to acquire 10 acre land here.
0: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెడ్, ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
0: మెడ్రాస్ ఆర్యన్ రావు అని, నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు
0: పిఠాపురం మహారాజా అల్లుడు,
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపురం మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు,
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధం,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete
0: construction. He said, "Until then, Swami could not come to any one of them."
1: They have decided that Swami should not be here until construction is over.
0: Every one of them, I have been bhaktulu kichine 20 mata prakarame na narchukuntu vachanu.
1: Bhagavan fulfilled all the promises given to
0: devotees. Yehi naaku ishtam ledu.
1: Bhagavan doesn't like any, in fact.
0: Yehi naaku aasal levu.
1: He has no desire.
0: Yehi naaku koraka levu.
1: He has no desires.
0: Kaal మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంచ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హీ హాస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమ పడి రాత్రి పౌరులు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి, దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కార్ తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోనే ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు. ఈ విధంగా ఆల్ అలాంగ్
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంత నిలయం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: She has been visiting the place very regularly, most frequently, picked up singing songs, the glory of Bhagwan.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: That has been the intimate relationship that has increased day by day.
0: కనుక ఏది కాని ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒకటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్డ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagara.
0: Venkamma garu eppudu kuda nu naaku ikkadiki vanta chesukoni teesukochetunte vaaru.
1: Venkamma garu used to make food for Baswami.
0: Tarata kontha kaalamunaku Parvatamma kuda vachindi.
1: Later Parvatamma also came.
0: Ante aame chellelu, Venkamma chellelu,
1: meaning the younger sister of Venkamma.
0: Aa Parvatamma garu kuda nu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సరిలేదు,
1: the circumstances were not
0: favorable. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: Swami should not eat anybody's food.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: Their desire was Swami should eat their own preparation.
0: అట్టి మాటను తీసుకున్నారు.